మానస పరిశోధకాయ నమః. ఓం శ్రీ సాయి సాధకానుగ్రహ వటవృక్ష ప్రతిష్టాపకాయ నమః. ఓం శ్రీ సాయి సకల సంశయ హరాయ

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. మానవుడు మితిమీరిన కోరికల చేత త్యాగం చేయలేక భోగాన్ని అనుభవిస్తూ రోగానికి గురి అవుతున్నాడు. అహంకారము, అంతులేని ఆశలచే, దుర్గుణాల చేత శాంతిని కోల్పోతున్నాడు. మానవునికి శాంతమే నిజమైన ఆభరణం. ప్రేమ, దయ, సహనము, శాంతము ఇలాంటి గుణములు కలిగినటువంటి వాడే మానవుడు. ఉపనిషత్తులు సుఖము దుఃఖము, యోగమునకు భోగమునకు గల వ్యత్యాసాన్ని, అనేకత్వంలో ఏకత్వాన్ని మొదలగు విషయాలను గురించి వివరించింది. భగవాన్ బాబావారు 1993 అక్టోబర్ 20 ప్రశాంతనిలయంలో దసరా ఉత్సవాల్లో భక్తులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసంలో ఉపనిషత్తుల గురించి ఉద్బోధించారు. ఇప్పుడు ఆ ప్రసంగాన్ని మీకు అందిస్తున్నాం, విని ఆనందించండి.

ప్రేమస్వరూపులారా, శాంతమునకు మించిన తపస్సు మరొకటి లేదు. శాంతి మహర్షుల యొక్క ఆభరణం, ప్రతి మానవుని యొక్క ఉదయ స్థానం. ఇది నిత్య సత్య నిర్మలమైనటువంటి ఒక శాంతము తపస్సునకు మించినటువంటిది. తపస్సు చే సాధించబడినది కూడాను ఈ శాంతమే. కనుకనే త్యాగరాజు శాంతము లేక సౌఖ్యము లేదు అన్నాడు. శాంతి తుల్యం తపో నాస్తి. దీనికంటే మించినటువంటి తపస్సు మనకు వేరొకటి లేదు. న సంతోషత్వరం సుఖం, సంతోషమునకు మించినటువంటి సుఖం కూడాను మరొకటి లేదు. సుఖం స్వర్గతుల్యమని భావిస్తారు. తన సంతోషమే స్వర్గము. సంతోషమున కంటే మించినటువంటి యొక్క సుఖము మరెక్కడిది? ఏమిటి ఈ సుఖములు? భౌతిక సుఖములా, ప్రాకృతిక సుఖములా, శారీరక సుఖములా, మానసిక సుఖములా, ఇంద్రియ సుఖములా? ఈ సుఖములు సుఖములు కాదు. సంతోషముతో కూడిన సుఖమే సుఖము.

0: ఆశ. ఆశకు మించిన రోగం మరొకటి లేదు. సమస్త రోగములు కూడా ఆశనే మూల కారణం. అందులో తృష్ణ, తృష్ణ అనగా దాహము. దాహం ఒకతూరి తీరునది కాదు, అనేక పర్యాయములు మనకు దాహం వేస్తుంది. దాహం కలిగినప్పుడంతా నీరు త్రాగాలి. జీవితం ఉండినంత వరకు దాహము తీరదు. కనుక మనకు సుఖం ఏ రీతిగా లభ్యమవుతుంది? ఈ దాహమే మనకు తీరని రోగము. కనుక మనము ఈ వాంఛనను క్రమక్రమేణా కొంతవరకును తగ్గించుకునేట ప్రయత్నించాలి. ఇంకా దయ కంటే మించినటువంటి ధర్మం మరొకటి లేదు. దయగల హృదయమే దైవ మందిరం. దానము ధర్మము కొంతకాలమును జరపవచ్చును, కాని ఆ దాన ధర్మములు క్షణికములైనటువంటివి. కాని దయ తీరనివి, ఇది మారనిది, ఇది జారనిది, ఇది నిత్యమైనటువంటిది. సర్వ హృదయమునందును నిండి ఉన్నది ఈ దయనే. కాని ఏ మానవుడైనా తన హృదయమునందు ఉండినటువంటి ఈ దయను 10 మందికి పంచగలుగుతున్నాడా? తన ఎందుకున్నటువంటి యొక్క ఈ దయను 10 మందికి పంచినప్పుడే తాను దయమయుడు ఎగుతాడు. కనుక దానము కంటే దయనే చాలా ప్రధానమైనది. దివ్యాత్మ స్వరూపులార, నిర్వికల్పం, నిర్విరామ కృషిచే, నిరంతర తాపత్రయములతో, అంతులేని ఆశలతో, అర్థం కాని ఆవేదనతో, అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాకులాడి, అశాంతికి గురి అయి, సంసార నావనికి సంచారము చేసేటువంటి ఈ మానవులకు దిక్కును చూపే చక్కని దీపికలు, ఆధ్యాత్మిక జ్యోతులనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. ఆధ్యాత్మికమనగా కేవలం వేదాంతముగా మారుతుంది. వేదాంతము అద్వైతము, వేదము ద్వైతము. అద్వైతమనగా అనేక విధములుగా మనము భావిస్తున్నాం, విచారిస్తున్నాం, చదువుతున్నాం, అర్థం చేసుకుంటున్నాం. ఈ అద్వైతమనగా ఏకాత్మభావమే, అది ఏ జ్ఞానము. వేదాంతమనేది జ్ఞానం, అద్వైత దర్శనం జ్ఞానం. జగత్తునందు రెండవది లేదు, ఉన్నదంతయును ఒక్కటే. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, అనేకంగా కనిపించేటువంటి ఇంద్రు ఏకత్వమును మనము గుర్తించడానికి ప్రయత్నించాలి. ఈనాడు ఏకత్వంలో ఉండే అనేకత్వాన్ని విభజించేటువంటి మేధావులు అధికమవుతున్నారే కాని, అనేకత్వంలో ఉండినటువంటి ఏకత్వాన్ని గుర్తించే గుణవంతుడు కనిపించుటలేదు. అనేకత్వంలోని ఏకత్వాన్ని బోధించినవే ఉపనిషత్తుడు. ఈ ఉపనిషత్తు అనేటువంటి శబ్దము మహా విచిత్రమైనటువంటిది. దీనికి సత్ అనేటువంటిది మూలాధారము. సత్ అనగా కూర్చునుట, కదలుట, నిర్మూలము గావించుట, తాను బద్ధుడు అవుట, ఇలాంటి అనేక అర్థములు కూడాను ఉపనిషత్తులకు కలవు. ఆశ్రయించటమని కూడా ఉపనిషత్తులకు అర్థం. కాని షత్ అనేటువంటిది కూర్చొనుట అనేటువంటిది ప్రధానమైన పదం. ఉపా సమీపము, నీ నిష్టతో షత్ కూర్చో. నీవు బ్రహ్మవేత్త దగ్గర అతి వినయముతో సమీపములో నిష్టతో కూర్చొని బ్రహ్మ పదార్థాన్ని గుర్తించుటకు ప్రయత్నించటమే ఉపనిషత్తు యొక్క ప్రధానమైనటువంటి అర్థము. అయితే ఈ ఉపనిషత్తులు అనేటువంటివి, ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క కాలంలో ఆవిర్భవించింది. ఇది మహర్షుల యొక్క ప్రోత్సాహము చేతను, ఉత్సాహముల చేతను, ప్రోద్బలముల చేతను ఇవి అప్పటికప్పటికు ఆవిర్భవించినటువంటివి. అన్నీ ఒక పర్యాయము పుట్టినవి కాదు. దేశకాల పరిస్థితుల ప్రభావమును పురస్కరించుకుని, మానవుని యొక్క స్థితిగతులను ఆధారం చేసుకుని, దివ్యత్వాన్ని పవిత్రాన్ని స్మరించుతూ సర్వ మానవులకు హితమును బోధించేటువంటి స్వరూపాన్ని ధరించినవి ఉపనిషత్తులు. ఇది లోకహితమైనటువంటివి ఉపనిషత్తులు, కళ్యాణములకు ఆవిర్భవించినటువంటి ఉపనిషత్తులు. ఇందులో మొట్టమొదటి ఉపనిషత్తు ఈశావాస్యం, అనగా ఈశావాస్యమిదం జగత్తు. ఈ జగత్తు ఈశ్వరుడు ఉండతగినటువంటిది. ఈశ్వరుడు లేనటువంటి యొక్క ప్రదేశము ఈ జగత్తులో కానరాదు. సర్వత్రా ఉన్నది ఈశ్వర తత్వమే. ఇంట, బయట, సర్వత్రా దివారాత్రములందు గాలి వీచుచున్నది, కాని కంటికి కనిపించటం లేదు. అంత మాత్రము చేత గాలి లేదనే చెప్పవచ్చానా? ఈశ్వరుడు కూడాను సర్వత్రా వ్యాపించి సర్వస్వరూపుడై ఉంటున్నాడు, కాని కనిపించకుండానంత మాత్రమున ఈశ్వరుడు లేదని వాదించరాదు. కనుక ఈశ్వర తత్వమైనటువంటిదే సమస్తమునకు సరి అయినటువంటి ఒక శాసనము గావిస్తూ వచ్చింది. ఈశ్వర శాసనము చేతనే వానలు కురుస్తున్నాయి, పంటలు పండుతున్నాయి, నదులు ప్రవహిస్తున్నాయి, సూర్యచంద్రాదులు ఆవిర్భవిస్తున్నారు, వెలుగుతున్నారు. ఇవన్నీ ఏ ఒక్కరి నిమిత్తమో కాదు. ఈ ప్రాకృతమునందు, ఈ ప్రపంచమునందు ఆవిర్భవించినటువంటి ప్రతి ప్రాణికి కూడాను ఈ ప్రకృతి యొక్క శక్తులు సమానమైన హక్కులు. ఈ హక్కులు ప్రతి మానవునికి కూడా ఉన్నవి. అలాంటి శక్తులను అనుభవించుకోవటానికి తగినటువంటి యొక్క కృషి సల్పటం లేదు మానవుడు. స్వార్థము సప్రయోజనమునకు గురి అయి స్వభావమును మరచి ప్రభావములో మునిగి తన యొక్క దివ్యమైనటువంటి యొక్క శక్తిని తాను విస్మరిస్తున్నాడు. ఈశావాసికోపనిషత్తు ముఖ్యముగా త్యాగముతో భోగమును అనుభవించమని బోధిస్తూ వచ్చింది. ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది? త్యాగి అయినటువంటి వాడు భోగం వైపును చూడడు, భోగి అయినటువంటి వాడు త్యాగాన్ని చింతించడు. నిప్పుకు నీటికి పొత్తు కుదరనట్టుగా ఈ త్యాగమునకు భోగమునకు పొత్తు కుదిరేటువంటిది కాదు. భోగమును త్యాగముతో అనుభవించమని కోరటంలో ఉండిన అంతరార్థమేమిటి? మానవుడు చేయవలసిన పనులు అన్నీ నువ్వు చేసియే తీరాలి, ఇది నా విధి అని విశ్వసించాలి. కర్మ బంధితము కాదు. ఆచరణలో ఉన్నటువంటి అహంకారము, అనుభూతిలో ఉండేటువంటి ఒక ఆసక్తి రెండు వదిలినప్పుడు త్యాగమునకు భోగమునకు భేదమే లేదు. ఈనాటి మానవుడు ఆచరణలో అహంకారము, అనుభూతిలో ఆసక్తి మితిమీరిపోవటం చేతనే త్యాగమునకు భోగమునకు రెండింటికి మధ్యలో రోగం ఏర్పడుతూ వచ్చింది. ఈనాడు లోపల త్యాగి కాని భోగి కాని కనిపించటం లేదు. రెండింటికి దూరమైనటువంటి రోగిగా కనిపిస్తున్నాడు. ఇట్టి రోగము నివారణ కావాలన్నా దైవ రాగమును మనం పెంచుకోవాలి, ఆత్మానురాగాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి. సంబంధమైనటువంటి అనురాగములన్నీ కూడాను కేవలం బంధహేతువే. ఇదియే యాజ్ఞవల్కుడు మైత్రేయికి బోధించినటువంటి బోధ. ఈశావాసికోపనిషత్తు ఏకత్వాన్ని బోధిస్తూ వచ్చింది. మానవులందరూ కూడా ఒక్కటే అని, అందరి ఎందు ఉండినటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అని, ఇట్టి ఏకత్వాన్ని గుర్తించడమే మానవుని ప్రధాన లక్ష్యమని, సర్వ హృదయము ఎందు కూడా చైతన్య రూపుడై ఉండినటువంటి వాడు పరబ్రహ్మమేనని, సర్వ్యాప్తి కలవాడని, సర్వత్రా వ్యాపించినవాడని ఈ ఉపనిషత్తు చిన్న చిన్న మాటలతో చక్కగా ప్రజలకు అర్థమయ్యే రీతిగా బోధిస్తూ వచ్చింది. ఇందులో సత్యమును కూడా అధికంగా ప్రకటిస్తూ వచ్చింది. ఈ సత్యము మారేటువంటిది కాదని కూడా నిరూపిస్తూ వచ్చింది. ఏ విధంగా మారదు? కాలముచే మారక, చరిత్రచే మాయక, ప్రళయముచే తరుగక, సృష్టిచే పెరుగక, ఏ సత్యమైతే ఉన్నదో ఆ సత్యములకు రూపకల్పనయే భారతీయ సంస్కృతి అని నిరూపించింది. ఆ సంస్కృతి యొక్క అంతర్భావమే సనాతన ధర్మము. ఆ సనాతన ధర్మము యొక్క బాహ్య స్వరూపమే దివ్యమైనటువంటి కర్మ. కనుకనే కర్మానుబంధీని మనుష్యలోకే, మానవుడు కర్మ చేత బంధింపబడ్డాడు. కర్మ లేక క్షణమైన ఈ కాయము ఉంచుకోలేడు. కర్మను చెయ్యాలి. అయితే ఏ విధంగా చెయ్యాలి? అహంకార రహితమైన కర్మలు ఆచరించాలి. నేను చేస్తున్నాను, నేను చేశాను, ఇది ఈ ఫలితం నాకే లభించాలి అనేటువంటి ఒక స్వార్థము ఈ కర్మాచరణలో ఉండకూడదు. ఫలితము చిక్కేది చిక్కుతుంది, కానీ దాని నిమిత్తమై నీవెందుకింత ప్రాకులాడాలి? వేసిన విత్తనం మొక్క అవుతుంది, దాన్ని పోషిస్తూ పోతే వృక్షమవుతుంది, ఈ వృక్షం నుంచి ఫలములు నీకు లభిస్తాయి, కానీ నీవు కోరినా కోరకపోయినా ఫలప్రాప్తి నీకుంది. కనుక దీనిని ఆశించి ఆశించి ఎందుకు నీవు కర్మకు బద్ధుడవుతున్నావు? ఈ ఆశలే మానవుని యొక్క జీవితాన్ని మోసము చేస్తున్నాయి. కనుక ఈ అహంకారం అనేటువంటి దానిని మనం మొట్టమొదట అణగద్రొక్కాలి. అన్నింటికంటే మహాశత్రువు అహంకారమే. ఈ అహంకార నిర్మూలము గావించే నిమిత్తమై ఉపనిషత్తులు అనేక విధములైనటువంటి యొక్క ఆదర్శములను నిరూపించి, ఉపమానములను ప్రకటించి, ఉపదేశములు చేస్తూ వచ్చాయి. ఈ ప్రకృతి ఒక అద్దం వంటిది. ఈ ప్రకృతిలో మనం ఏ పని చేసినప్పటికీ ఇందులో ప్రతిబింబం కనిపిస్తూనే ఉంటుండాలి. నీవు ఈ అద్దము లోపల నీ ప్రతిబింబాన్ని నీవు చూసుకుంటున్నావు. నీవు నీ ప్రతిబింబము అద్దము మూడుగా నీవు భావిస్తున్నావు, కాని ఇవి నీ భ్రమనే. నీవు ఉన్నది ఒక్కడే, నేను, నా ప్రతిబింబము, అద్దము, మూడున్నాయని నీవు వాదించడానికి పూనుకుంటున్నావు. అద్దమును తీసివేస్తే ఉన్నది ఒక్కటే. అద్దముతో పాటు ప్రతిబింబం కూడా పోతుండాలి. కనుక ఈ ప్రకృతి భావం చేతనే మనము ఈ ప్రతిబింబాన్ని మనము చూస్తూ, ఈ ప్రతిబింబం యొక్క సుఖ సంతోషముల నిమిత్తమై మనము అనేక విధముల పాటు పడుతున్నాం. ఈ ప్రతిబింబంతో వచ్చేటువంటి ఫలితం ఏమిటి? నిలువుటర్థమున నీటి చూచుటకు జోడేలా, పీశ్వరములో తిరిగే చంద్రుని విలోకించుటకు వెలుగేలా, ఆత్మ ప్రబోధము తెలిసి తిరుగుటకు గురువేలా అన్నాడు. కనుక మనము ఇవన్నీ కూడా భ్రమలతో కల్పించుకొని బ్రహ్మకు దూరమవుతున్నాం. ఎవరు బ్రహ్మ? నీవే బ్రహ్మ. నా నీ అనేటువంటి యొక్క భేదములను మనము వెనుకకు నెట్టి ఈ రెండింటి ఎందు ఉండేటువంటి యొక్క బ్రహ్మతత్వాన్ని ఏకత్వంగా భావించు. ఈశావాస్యమిదం సర్వం. ఉన్నది ఒక్కటే అయినప్పుడు ఈ ఉపాధుల భేదములు మాత్రమే మనకు ఇన్ని విధములైనటువంటి కల్తలను కలిగిస్తున్నాయి.
1: ఉపాధులు యంత్రములు,
0: ఉపాధులు పనిముట్లు. నీ మనస్సు, నీ దేహము, నీ బుద్ధి, నీ చిత్తము, నీ ఇంద్రియము, ఇవన్నీ కూడాను జీవితకు ఒక ఉపాధులే.
1: ఈ ఉపాధులే నేననేటువంటి భ్రాంతి చేత నీవు మునిగి ఈ భ్రాంతికి అతీతమైనటువంటి బ్రహ్మను నీవు మర్చిపోతున్నావు.
0: దేహము నీవు కాదు, మనస్సు నీవు కాదు, బుద్ధి నీవు కాదు, అంతఃకరణ నీవు కాదు. ఈ అన్నింటినీ అణగదొక్కుని అన్నింటినీ ఆడించేటువంటి వాడు నీవే.
1: నీవు మాస్టర్ కావాలి కాని మిస్టర్ కాకూడదు.
0: ఎప్పుడు నీవు మిస్టర్ అవుతావు? ఇంద్రియములకు లోబడి, వివాహాది గృహస్థ ధర్మంలో మునిగి, అనేక విధములైనటువంటి యొక్క ఆశలతో, ఆవేదనలతో పాశములను కట్టుకుని బాధపడేటువంటి సమయంలో నీవు మిస్టర్ అవుతావు.
1: సులభంగా మీరు చెప్పాలంటే మ్యారేజ్ తర్వాత మిస్టర్ అవుతాడు, మ్యారేజ్ పూర్వం మాస్టర్ అవుతాడు.
0: మ్యారేజ్ అనగా ఏమిటి? అనేక విధములైన యొక్క వాంఛలతో కూడి బంధములను చేర్చుకొని వీటిలో ప్రతిబంధంగా తాను బాధపడటమే ఒక మాస్టర్ కాకుండా మిస్టర్.
1: ఈ ఉపనిషత్తు చాలా సూక్ష్మమైనటువంటి మార్గంలో బోధిస్తూ వస్తుంది.
0: చేయవలసిన పనులన్నీ చేయి, అనుభవించవలసినటువంటివన్నీ అనుభవించు, ఆనందించవలసినవన్నీ ఆనందించు, కానీ అహంకారంతో మాత్రం మైత్రి చేయవద్దు. ఈ అహంకారంతో కలిగినటువంటి పనిని నాది నాది అనేటువంటి దీంట్లో అభిమాన పడవద్దు. కనుకనే ఈ సుఖమునకు దుఃఖమునకు, త్యాగమునకు భోగమునకు భేదము లేకుండా చేసేటువంటి ఒక తత్వము ఈ ఉపనిషత్తు చక్కగా బోధించింది. ఆచరణలో అహంకారము, అనుభూతిలో ఆసక్తి, ఈ రెండూ లేకపోయినప్పుడు ఇంక నీకంటే మించినటువంటి దైవం మరొకటి లేడు.
1: ఈనాడు మానవుని అనేక విధములుగా హింసించేది, బాధించేది, నొప్పించేది ఇవి రెండే.
0: ఉపనిషత్తులు అనేటువంటిది అనేక విధములైనటువంటి యొక్క నీతులు నుండి నేర్పుతూ వచ్చింది, అద్వైతాన్ని బోధిస్తూ వచ్చింది, తన పర అనేటువంటి భేదాన్ని నిర్మూలము గావించింది. చిన్న చిన్న కథలతో దీనిని సరి అయినటువంటి యొక్క స్వరూపాన్ని నిరూపిస్తూ వచ్చింది. కనుక ఉపనిషత్తులు చదవాలంటే గొప్ప పండితుడు కానక్కర్లేదు. అందులో ఉన్నటువంటి విషయాన్ని, భావాన్ని చక్కగా అర్థం చేసుకుని దానిలో మునిగి ఆ భావరసమును నీవు గ్రోలినప్పుడు ఇంతకంటే మించినటువంటి సాధన మరొకటి లేదు. చదువు సంధ్యలతో లభ్యమయ్యేటువంటిది కాదు ఉపనిషత్తులు. బాహ్యము కంటే భావము చాలా ప్రధానమని కూడాను బోధించింది ఈశావాసికోపనిషత్తు. భావ శుద్ధి కలిగినప్పుడే జ్ఞాన సిద్ధి లభిస్తుంది. కనుక నీ భావములు శుద్ధిగా ఉండేటట్టుగా చేసుకోవాలి, చిత్తశుద్ధి కలగాలి. ఏ విధంగా ఇది చిత్తశుద్ధి కలుగుతుంది? నా హృదయము దయతో నిండినటువంటిది అనేటువంటి విశ్వాసాన్ని గాఢముగా నీవు నమ్మాలి. ఈ దయకు నిలయము హృదయమే. ఇట్టి హృదయం అనేటువంటి నిలయాన్ని నీ ఉంచుకొని నిర్దయుడిగా నీవు మారటము, ద్రోహిగా మారటము, దుర్మార్గుడిగా మారటము, దురలవాట్లలో ప్రవేశించటము, దుశ్చింతలు చేయటము, ఇవి ఎంత విరుద్ధమైనటువంటివి. చెంతనే ఉండినటువంటి యొక్క దివ్య చింతామణిని నీ వదులుకొని ఎక్కడెక్కడో ఏదో మసిబొగ్గుల నిమిత్తమై నీవు ప్రాకులాడుతున్నావు. ప్రాచీన కాలములంతా కూడాను ఇదే గతిని అనుభవిస్తూ వచ్చారు. భగవంతుడు దూరము లేడు, తన యందే ఉంటున్నాడు, తానుగానే ఉన్నాడు. తల్లి కంటి మిగున దైవంబే దగ్గర, అట్టి దగ్గరైనటువంటి ఒక దైవాన్ని
1: మనం విడిచి అరణ్యముల్లో సంచరిస్తూ ఆకులను వేస్తూ అక్కడ అనేక విధమైనటువంటి సాధనలు సలుపుతూ ఉంటున్నాము. ఇది నిజముగా తెలియని తనమే. ఇది సక్రమమైన మార్గము కాదు. నీవు దైవాన్ని వెతకాలనుకుంటే నీలో నీవు వెతుకు. దైవం నీకంటే వెలుపల లేడు, నీకంటే వేరు కాదు. నీవు దైవము అనేటువంటి భావం నీలో లేకపోవటం చేతనే ఈ దయ్యాలన్నీ వచ్చి నీలో ప్రవేశించి అనేక విధములైనటువంటి యొక్క దారుణాలను జరుపుతూ వస్తుంటున్నాయి. క్రోధము మానవుని స్వభావము కాదు, ద్వేషము మానవుని స్వభావం కాదు, అసూయ మానవుని స్వభావము కాదు, మందబుద్ధి మానవుని స్వభావం కాదు, మదము మానవుని స్వభావం కాదు. ఇవన్నీ కూడాను మనకు పూర్వ జన్మము లోపల ఇవన్నీ ఏదో కొన్ని కొన్ని మృగ లక్షణాలు పశు లక్షణాలు మనలో శేషించి ఉండటం చేతనే ఈ భావములు మనలో అప్పుడప్పుడు ఆవిర్భవిస్తుంటాయి. కాని మన లక్షణము ప్రేమ, దయ, సహనము, సానుభూతి, త్యాగము, ఇట్టి గుణములు కలిగినటువంటి వాడే మానవుడు. నేను చెప్పాను నరహ అంటే ఏమిటి? నర అనగా ఆత్మనే. చూశారు, రహ అనగా నాశనము, నరహ అనగా నాశనము కానివాడు నరుడు అని. అమృతపుత్రుడు కనుక ఈ యొక్క అమృతపుత్రుడైనటువంటి మానవుడు అమృతాన్ని చేరాలంటే ఏం చేయాలి? వాట్ ఈస్ ది వే టు ఇమ్మార్టాలిటీ? రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీస్ ఈజ్ ది ఓన్లీ వే టు ఇమ్మార్టాలిటీ. ఈ యొక్క దుర్గుణములను మనం మొట్టమొదటి దూరం చేయాలి. ఈ దుర్గుణములనే ఈ యజ్ఞవేదిక లోపల మనం బలి చేయాలి. పశువులను కాదు, అమాయకమైనటువంటి గొర్రెలను కాదు, గొర్రె గుణములు మనం త్యాగం చేయాలి. అదే మూర్ఖత్వము, చంచలత్వం అనేటువంటి కోతిని మనము దాన్ని బలి చేయాలి. కోతిని ఇచ్చి బలి చేయకూడదు. కానీ మదం అనేటువంటి దుండపోతును మనము ఈ అగ్నివేదిక పైన బలి చేయాలి. కానీ మనము చేయవలసినటువంటివి చేయక, చేయరానివి చేసి పొందరాని ఫలం పొందాలని ఆశిస్తున్నాం. ఇది అసాధ్యము, అసాధ్యము.
0: కనుక
1: మానవుడైనటువంటి వాడు ఓపెన్ హార్ట్, హృదయం అనేటువంటిది అంత పవిత్రంగా ఉంటుండాలి. అతి పవిత్రమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడే మానవుడిగా రూపొందుతాడు. దానివల్లే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు. ఏమిటి ఈ మ్యాన్ కైండ్? హృదయము, మాట, పని, త్రికరణ శుద్ధి కావాలి. మనసులో ఒకటి తలంచటము, మాట ఒకటి చెప్పటము, క్రియ మరొకటి ఆచరించటము, దీనివల్లే దురాత్ముడిగా మారిపోతున్నాడు. కనుక మొట్టమొదట మనస్సును పవిత్రం చేసుకోవాలి. ఏదైనా దుర్భావం మనలో ప్రవేశించిన తక్షణమే ఐఎమ్ నాట్ అనిమల్, ఐఆమ్ మ్యాన్, ఐఆమ్ మ్యాన్, ఐఆమ్ మ్యాన్, నేను పశువు కాదు, నేను మనిషిని, నేను మనిషిని అని చింతించు. నేను మనిషి, పశు లక్షణాలు నేను ప్రవేశపెట్టుకోవటమా, ఇది నేను ప్రవేశపెట్టను అనేటువంటి ఒక విశ్వాసం పెంచాలి. కనుక దుర్భావములు వల్ల వస్తుంటాయి అనేక జన్మల యొక్క సంస్కారములు. ఇవన్నీ ఆ స్వభావములే ఈ ప్రభావాన్ని అభివృద్ధి పరుస్తున్నాయి. కనుక మొట్టమొదట ఆ స్వభావాలను మనం దూరం చేసుకోవాలి. కనుక నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, పిపిపి ఈ మూడు పీలు మాత్రము మీరు చక్కగా అర్థం చేసుకోవాలి. వీటిని మాత్రం మనము ఏమాత్రం కూడా వదలరాదు. ప్యూరిటీ, ఎప్పుడు ప్యూరిటీ మనలో లేదో అప్పుడే మనలో ఎనిమిటీ వచ్చి చేరిపోతుంది. ఎనిమిటీ వచ్చి చేరేటప్పటికీ ఇంకా మనకు అశాంతి ప్రవేశిస్తుంది. కనుక మొట్టమొదట ప్యూరిటీ, మనసును పరిశుద్ధం గావించాలి. ఏ విధంగా పరిశుద్ధము? సచ్చింతన, సత్ప్రవర్తన, సద్బోధలు, సదాచారము, ఇలాంటిది ఇంకా మనం ప్రవేశించాలి. అదే సత్సంగము. కనుకనే మొట్టమొట్ట ప్యూరిటీ కావాలి. రెండవ పి అది పేరు, వీటిని మాత్రం మనము ఏమాత్రం కూడా వదలరాదు. ఫస్ట్ పి ప్యూరిటీ. ఎప్పుడు ప్యూరిటీ మనలో లేదో

మొట్టమొదటి ప్యూరిటీ కావాలి. రెండవ పి అది పేషెన్స్, అది మనకు శాంతి కావాలి, ఓపికను పట్టుకోవాలి, ఓర్పును సాధించాలి. అనేక కష్టములు వస్తుంటాయి, అనేక నిందలు వస్తుంటాయి, అనేక నిష్ఠూరములు తగులుతుంటాయి. తనలో లేనప్పుడు దానికి ఏమాత్రం కూడా నువ్వు జంకనక్కర్లేదు, గొంకనక్కర్లేదు. సుఖానికి పొంగటము, దుఃఖానికి కుంగటము, ఇది మానవుని లక్షణం కాదు, అవలక్షణం. సత్యాన్ని తాను గుర్తించినటువంటి వాడు దేనికి పొంగడు, కుంగడు, అప్పుడే ఆ ఓర్పును సాధించిన వాడు అవుతాడు. ఆ పేషెన్స్ ఒకటి. రెండవది, మూడవది పర్సివేరెన్స్. పర్సివేరెన్స్ అదే పట్టుదల. దీనిని మనం సాధించాలి. పట్టినా పట్టేదో పట్టనే పట్టి తిరిగి పట్టు నెగ్గడి దాకా అట్టె ఉండు. కోరినదేదియో కోరనే కోరి తిరిగి కోరిక చెల్లుడు దాకా పోవకుండు. అడిగినదేదియో అడగనే అడిగి తిరిగి అడిగినది దాకా విడవకుండు. తలచినదేదియో తలచనే తలచితివి తలపు తీరుడు దాకా పోవకుండు. కోరుపడలేక తానైన బ్రోవలయు, వడలు తెలియక నీవైనా అడుగవలయు. అంతే కాని ఇంకా నీయంత నీవు తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు అన్నాడు. పట్టినా ఒక పట్టు, ఎలాంటి కష్ట సమయమైనా కూడా దానిని వదలకుండా చూచుకోవాలి. అలాంటి మహనీయులే దివ్యత్వాన్ని పొంది ఆత్మతత్వాన్ని అనుభవించి జగత్తులకు అనేక విధమైన ఆదర్శాలు అందిస్తూ వచ్చారు ప్రాచీన కాలం నుండి. ఏ కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, నిష్ఠూరములకు లొంగక మహనీయులుగా అభివృద్ధి రాలేదు. లోకంలో ఎంత కీర్తిని పొందినటువంటి వారైనా అనేక విధమైనటువంటి యొక్క కష్ట నష్టములకు గురి అవుతూ వచ్చారు. ఆ యొక్క కష్టములే ఫలితములు అందిస్తూ కష్టే ఫలి అన్నారు. ఆనాటి పాండవులు ఆకులనుములు వేసి అడవి పాలైపోయిరన్నారు. కనుకనే ఈనాటి కలియుగములో గల పాండవుల యొక్క ఆదర్శాన్ని అమితంగా నిరూపిస్తూ వస్తున్నారు. కష్టాల సమయంలో కూడా నువ్వు కృష్ణుణ్ణి ఆశ్రయించారు, కృష్ణుణ్ణి ఆధారం చేసుకున్నారు. పాండవుల వరకు ఎందుకు, రాములంతటి వాడు రమణ సీతను బాసి పామరుని వలియేచ్చనన్నా. ఇవన్నీ ఎందుకోసం ఈ జగత్తునకు ఆదర్శాలు నిరూపిస్తూ వచ్చాయి. మంచి వారికి కష్టములు తప్పదు, వీరికి తగినటువంటి ఒక గౌరవ ప్రతిష్టలను అందిస్తుంటాయి. మంచి అపరంజి బంగారు కదా అని చెప్పని దాన్ని నగలు చేయాలంటే వీరు కాదు. అగ్నిలో వెయ్యాలి, బాగా కరిగించాలి, శుద్ధితో కొట్టాలి, దానిని కట్టింగ్ చెయ్యాలి, వెల్డింగ్ గావించాలి. ఈ విధమైనటువంటి అన్ని అవస్థలకు గురి అయినప్పుడే సుందరమైన నగగా తయారవుతుంది. విలువైన వజ్రమునైనా కూడాను వజ్రమా ఎంత ఆనందంగా ఉంటున్నామని చేతిలో పెట్టుకుంటే దాని యొక్క కళలు దానిలో ఆవిర్భవించవు. కోతలు కోతలు కోతలు కోసినప్పుడే అది మహా విలువైనటువంటిగా రూపొందుతుంది. కనుకనే సాధనమున పనులు సమకూరు ధరలోన, మనం సాధన చేయాలి. సాధన అంటే ఏమిటి, ఈ కష్టాలను ఎదుర్కోవాలి, లక్ష్యాన్ని వదలకుండా ఉంటుండాలి, దైవ విశ్వాసాన్ని ఏమాత్రం కూడా చెల్లించకుండా చూసుకోవాలి. ఆ ప్రేమభావంతో మనం జీవించినప్పుడే ఏకాత్మభావం మనలో ఆవిర్భవిస్తుంది. కనుక మొట్టమొదట ఏకత్వాన్ని మనం గుర్తింపజేసేటువంటిది ఈశావాసికోపనిషత్తు. ప్రపంచమంతా దైవమే, తాను లేని ప్రపంచం గాని ప్రపంచం లేని తాను గాని లేడు, అన్నీ తానే, తన రూపమే. ప్రతి పదార్థమునందు కూడా అస్థి భాతి ప్రియము ఉంటుండాలి. మధ్యలో మారేటువంటిది రూపనామములే, రూపనామములు మారినంత మాత్రమున ఆ సత్య చిత్త ఆనందాలు మారవు. అనేక అలలు తరంగములు వస్తుంటాయి, తరంగం వలె మనకు తరంగం ఉండదు. తరంగములలో భేదముండవచ్చును కాని సముద్ర జలము

ఒక్కటి. అదేవిధంగా సచ్చిదానంద సాగరం నుండి ఆవిర్భవించినటువంటి మానవులు ఒకరినో ఒకరికి భేదముగా ఉండవచ్చును, భేదం కనిపించవచ్చును, కానీ అన్ని రూపములు ఎందు ఉండినటువంటి ఆ సచ్చిదానంద తరంగముల యొక్క సారమే. ఆ సత్యాన్ని మనం విశ్వసించాలి. అది నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికము. ఆధ్యాత్మికం అంటే పూజలు చేయటము, భజన చేయటము, ఏదో నోములు నోచుకోవటము, తాత్రలు పోవటం ఇవి కాదు. ఇవి సత్కర్మంలో చేరినటువంటివి. నిజమైన ఆధ్యాత్మికం అనగా ఏమిటి? ఏకాత్మ భావను విశ్వసించడమే, ప్రవేశించినటువంటి పశుత్వాన్ని దూరం చేయటమే. ఈ విధమైనటువంటి యొక్క సూక్ష్మమైన మార్గాన్ని ప్రబోధిస్తూ వస్తాయి ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తుల లోపల ఒక్కొక్క పదము ఒక్కొక్క విధమైనటువంటి యొక్క ఆధారం కలిగి ఉంటుండాలి. మూలాధారమైనటువంటి తత్వము అన్నింటికీ ఒక్కటే కాన మనం ఉపనిషత్తులంటే ఏదో అర్థం కానటువంటివని, లేక మనము తెలుసుకోవడానికి వీలు కాదని, ఏ మహనీయులు ఏ పండితులు చదవవలసినటువంటివని మనం ఏమాత్రము భావించరాదు. దానిని ప్రేమించి దానిని ఆనందంగా ఆరాధన చేసినప్పుడే ఆ యొక్క ఉపనిషత్ సారము మనలో ప్రవేశిస్తుంది. కనుక గొప్ప విద్యావంతులు కానక్కర్లేదు. ఉపనిషత్తులో ఉండేటువంటి పదములు అర్థం చేసుకోవడానికి సాధ్యం కాదని మీరు బలహీన పడనక్కర్లేదు. కనుక ఉపనిషత్తులు అనేటువంటివి ఏదో ఒక సామాన్య మానవులకు దూరంగా ఉండేటువంటి గ్రంథములని మీరు భావించరాదు. ఈ జీవితమే ఒక ఉపనిషత్తు. ఎందుకనగా సమీప గురువునే ఉన్నాడు, కాని ఆ సత్యాన్ని మీరు గుర్తించడం లేదు. ఆ సత్యాన్ని మీరు గుర్తించినప్పుడే ఉపనిషత్తుల యొక్క విషయం కూడా మీరు చక్కగా అర్థం చేసుకోగలరు. కనుక ప్రేమస్వరూపులారా, కేవలం ఆధ్యాత్మికము ఆధ్యాత్మికమని కాలమును మనం వ్యర్థం చేస్తున్నాము. సుఖదుఖములకు కుంగి పొంగిపోతున్నాము. ఇది మానవుని యొక్క సరి అయినటువంటి స్థితి కాదు. ఇది అనేక జన్మముల యొక్క వాసన మానవుని ఈ బలహీనత కింద తోస్తుండాలి. దుఃఖములకు ఏమాత్రమూ అవకాశం ఇవ్వకూడదు మానవుడు. విచారములకు ఏమాత్రం కూడా స్థానం ఇవ్వకూడదు మానవుడు. ఎందుకు ఇవ్వాలి? ఈ విచారంతో మనకేమైనా ఫలితం చిక్కుతుండదా? దుఃఖంతో మనకేమైనా ఫలం లభిస్తుండదా? ఫలదగిన లభించేటట్టుగా ఉంటే ఏడ్చు, నీ ఇష్టం వచ్చినట్టు ఏడ్చు, తప్పులేదు. కానీ ఏడుపుతో మనకు ఫలితం రావటం లేదు. క్రమక్రమేణా మనం బలహీనమైపోతున్నాము. మన మనోశక్తులన్నీ కూడా దారబోసుకుంటున్నాము. మనం నిర్వీర్యులమైపోతున్నాము, నిస్సహాయులమైపోతున్నాము, నిశ్శక్తులమైపోతున్నాము. నాయమాత్మ బలహీనేన లభ్య, బలహీనుడు కాకూడదు. ఆత్మశక్తిని పెంచుకోవాలి. మనం వస్తున్నాయి పోతున్నాయి, అన్ని కదిలిపోయే మేఘాలే. ఏ ఒక్కటి కూడా ఈ జగత్తులో స్థిరమైన మేఘం లేదు. కానీ ఆ స్థిరత్వం నీవే. నీవు స్థిరుడై కూడాను ఈ చంచలమైనటువంటి వారి కోసం నీవెందుకు తబ్బిబ్బైపోవటం? మీరు ధైర్యంతో సాహసంతో దైవ విశ్వాసమును పెంచుకోవాలి. ఈనాడు దైవ విశ్వాసమును కోల్పోవటం చేతనే ఇన్ని దురవస్థలకు మనం గురి కావాల్సి వచ్చింది. ఆ విశ్వాసము ఏ విధంగా ఉంటుండాలి? సముద్రము లోపల గండశిలలన్నీ ఉంటుంటాయి, అలలు వదలవు, రాళ్లు కదలవు. అట్ట ఉండాలి మన హృదయాలు. దుఃఖములు విచారములు కష్టములు వచ్చి మనం నెట్టుతుంటుంది, కానీ మనం ఏమాత్రము కదలకుండా ఉంటుండాలి, స్థిరచిత్తులై ఉంటుండాలి. అది నిజమైనటువంటి దృఢ భక్తి. చీటికి మాటికి కదులుతూ మెదులుతూ ఉంటుంటే ఇది ఏ విధమైనటువంటి యొక్క భక్తి అవుతుంది? ఇది భక్తికి లక్షణమే కాదు, భక్తికి అవలక్షణాలు. మనం దృఢముగా ఉంటుండాలి. ఏదైనా రాని ఇది మానవునికి సహజంగా ఉంటుంటాయి. ప్రాకృతమైనటువంటి యొక్క దుఃఖములు వచ్చిపోతూ ఉంటాయి. ఈ ప్రాకృతమైన జగత్తులో ఏది కూడా శాశ్వతం లేదు, అన్ని అశాశ్వతములే. కనుక అన్ని మార్పు చెందేటువంటివి. కనుకనే దీనికి జగత్తు అని పేరు పెట్టారు. జా గత్, జా గత్, రావటం పోవటమే.
ఈ సత్యాన్ని మనం గుర్తించుకుంటే ఎందుకు మనం బాధపడాలి? కనుక మీరెవ్వరు కూడా బాధపడకూడదు. కాలు వస్తుంటాయి పోతుంటాయి, ఇవన్నీ కాయానికి సంబంధించినవే కాని కాంతిమూర్తి అయిన ఆత్మకు సంబంధించినవి కాదు. కనుక ఉపనిషత్తులు ఈ విధమైనటువంటి ధైర్య సాహసాలను అందించి మానవత్వం యొక్క దివ్యత్వాన్ని స్థిరత్వం చేసే నిమిత్తమై ఏర్పడినవి. కనుక మున్ముందు ఇంకా కొత్త కొత్త ఉపనిషత్తుల్లో ఉండేటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క భావాల్లో మీరు గుర్తించి దానివల్ల తగినటువంటి సాధనలు సలిపి సార్థకతను పొందుతారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. భజన బినా సుఖ శాంతి నహి, భజన హరి భజన బినా సుఖ శాంతి నహి.

ఇంతవరకు మీరు 1993 అక్టోబర్ నెల 20వ తేదీన దసరా ఉత్సవాలలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు అనుగ్రహించిన దివ్యోపన్యాసం విన్నారు. నిజమైన ఆధ్యాత్మికమంటే మానవునిలో ఉండే పశుత్వాన్ని దూరం చేసుకుని ఏకాత్మభావాన్ని అభివృద్ధిపరచుకుని దైవ విశ్వాసాన్ని స్థిరంగా ఉంచుకోవాలని స్వామి హితవు పలికారు.

ప్రాచీన భారతీయ సంస్కృతిననుసరించి పూర్వము లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలని విశాలమైన భావంతో కోరేవారు. లోకశాంతిని మనం కోరినప్పుడే మనశాంతి కూడా అందులో ఇమిడి ఉంటుంది. కేవలం తన స్వార్థాన్ని, తన సుఖాన్ని, తన ఆనందాన్ని మాత్రమే ఆశించకుండా జగత్తు యొక్క ఆనందాన్ని ఆశించటం సరియైన ఆస్తిక లక్షణం. కనుక మొట్టమొదట మనము దైవచింతన చేయడానికి తగిన కృషి చేసి తరించడానికి ప్రయత్నించాలి. ఏది ఆధారమో, ఏది ప్రధానమో అనే విచారణ కూడా చేయాలి. ఆధారమైన దానిని మరిచిపోయి ఆధేయమైన దానికోసం ప్రాకులాడటం చేత ఆనందం మనకు లభ్యం కాదు. చక్రాలు లేని రథం ఉంటుందా? నీళ్లు లేని పంట ఉంటుందా? నీరు ఎరువు ఉన్నప్పుడే పంట పండుతుంది. రెండు చక్రములున్నప్పుడే రథమవుతుంది. అదేవిధంగా ప్రేమ విశ్వాసము లేనప్పుడు మానవత్వం రూపొందదు. పక్షికి రెండు రెక్కలు ఎట్లా ఆధారమో, బండికి రెండు చక్రములు ఎట్లా ప్రధానమో, మానవునికి ఈ రెండూ కూడా అట్లా ప్రధానము. సుఖములు దుఃఖములు వస్తుంటాయి పోతుంటాయి. వాటన్నిటినీ మనము సమంగా భావించాలి, అనుభవించాలి.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. నాలుగు మూరల పంచ అరచేతుల చొక్కా సాధారణమైన క్రాపు. తాను సాయిబాబాగా మారినప్పటికీ తన ఈ వేషధారణలో సత్య మార్పు తెచ్చుకోలేదు. బ్రాహ్మణపల్లి మాంత్రికుడు కేశఖండనం చేసి వేసిన 3X ఆకారపు గీట్ల ఆనవాళ్లు జుత్తు ఒత్తుగా పెరిగినప్పటికీ అవి కేశములతో కప్పబడక ఇంకా స్పష్టంగా సత్య తలమీద కనపడుతూనే ఉన్నాయి. పుట్టపర్తి బాబాకు ప్రత్యేకతను ఇచ్చే పొడుగాటి అంగి, బుట్టతల అప్పటికింకా ఆచరణలో లేదు. వేషధారణలో అతనింకా సత్యాగానే ఉన్నందువల్ల పుట్టపర్తి ప్రజలు స్వామిని బాలసాయి అనటానికి బదులు సత్యసాయి అని పిలవసాగారు. ఇందులోనూ ఒక అందమైన విషయం వ్యక్తం కాకపోలేదు. సత్య సాయి కాక తనను సత్యసాయిగానే ఉదహరించుకున్నారు స్వామి. దీనికి కారణం ఉంది. ఒకటి, తాను పూర్వము సత్యనారాయణ అనే నామము కలిగి ఉండటం. రెండవది, ఈ అవతారంలో తాను సాయిబాబాగా అవతరించడం వల్ల సత్యసాయియే అనిన్ని, అలా అనుటలో తాను సత్యంగా సాయిబాబాయే అని. మూడవది, సర్వాధారమైన సత్యమైన సత్ పదార్థమైన సాయితత్వమే అని వారి భావన. ఈ మూడు కారణాల వల్ల తనను సత్యసాయి అని వ్యవహరించటానికే స్వామి అనుమతించారు. ఇక్కడ కూడా ఒక చిన్న వింత. షిరిడి సాయి అవతార కాలంలోనే దబోల్కర్ అనే భక్తుడు రచించిన సాయి సచ్చరిత అనే మరాఠీ కావ్యంలో ఒకచోట షిరిడి సాయిని సత్యసాయి అని పేర్కొన్నారు. మరొక సందర్భంలో భీమాజీ పటేల్ అనే షిరిడి భక్తుని ఇంట సత్యనారాయణ వ్రతం చేసే అలవాటుండేది. ఒకమారు పటేల్ ఒక తీవ్ర వ్యాధికి గురై షిరిడి సాయి అనుగ్రహం వల్ల పూర్ణారోగ్యాన్ని పొందారు. ఆ సంతోషంలో ఆయన సత్యనారాయణ వ్రతం ఎందుకు, సత్యసాయి వ్రతమే అనుష్ఠిస్తాను అని సంకల్పించుకుని షిరిడీబాబా పటానికే యథావిధిగా పూజలు జరిపారు. వ్రతం ముగింపున సత్యనారాయణ వ్రత కథకు బదులు షిరిడి సాయి జీవిత చరిత్రయే పారాయణ చేశారు. ఆ సాయి ఒకనాడు వాస్తవంగానే సత్యనారాయణుడిగా మరొక అవతారం పొందనున్నారని ఎవరూ ఊహించి ఉండగలరు? అప్పుడు దరిదాపు 2.5 శతాబ్దాల క్రితం అంతవరకు పుట్టపర్తి బాబాను గురించి కనీ వినీ ఎరుగని ఒక మహారాష్ట్ర దేశపు భక్తుడు తాను షిరిడి బాబాను గురించి రచించిన కవితలో వారిని సత్యసాయి అనే ఒకచోట కీర్తించి ఉన్నారు. అటు పిమ్మట సత్యసాయి అని వాస్తవముగానే ఒకరు అవతరించి ఉన్నారని తెలిసి మహదానందంతో పుట్టపర్తికి ఈ సత్యసాయి సందర్శనార్థమై వచ్చారు. పుట్టపర్తి బాబా సాక్షాత్తు షిరిడి అవతారమేనని అనుభవపూర్వకంగా గ్రహించి పరమానంద భరితులై తుదకు పరమభక్తులయ్యారు. ఈనాడు జగమంతటా కీర్తించి పొగడబడుతున్న సత్యసాయి మహామంత్రంలో మనకు దురూహ్యమైన మర్మములు ఇంకా ఎన్నెన్నున్నాయో. రోజురోజుకి ఆ భక్తకూటము అధికం కావచ్చింది. ఎవరో ఒక మహాత్ముడు మనకు అతి సునాయాసంగా రోగ నివృత్తి చేస్తున్నారంటే ఇక ఈ మహనీయుని చుట్టూ మూక చేరకుండా ఉంటుందా? అంతేకాక ఆ మహత్తర వ్యక్తి అద్భుత శక్తులను కూడా కలిగి ఉన్నాడని తెలిస్తే ఇంక చెప్పక్కర్లేదు. జనులు ఇటువంటి వాటికి ఆకర్షితులై తండోపతండాలుగా ఆ మహాత్ముని వద్దకు తరలిరావటమనేది మానవ సహజమే కదా. వేల కొలది జనం రావటం మొదలుపెట్టారు. కరణంగారింట్లో ఈ జనసమూహానికి చోటు చాలట్లేదు. ఒక గురువారమే కాక మిగతా వారాల్లో కూడా జనం రావటం స్థలానికి ఇబ్బంది కలిగిస్తోంది. అనంతపురం తాలూకా నుండే కాక ఆంధ్రదేశంలోని ఇతర స్థలాల నుంచి, మైసూరు రాజ్యం నుంచి, అరవదేశం నుంచి కూడా ఆ 1940వ సంవత్సరం నుంచే ప్రజలు వేల సంఖ్యలో రాసాగారు. వారి వారి ఈతి బాధలను తీర్చుకునేందుకు, తదితర కష్టనష్టాలను స్వయంగా విన్నవించుకునేందుకు సత్యసాయిని వెతుక్కుంటూ వస్తున్నారు జనం. గీతలో కృష్ణ పరమాత్ముడు తనను శరణుజొచ్చే వారిలో జ్ఞానులు, జిజ్ఞాసువులు, అర్థార్థులు, ఆర్తులు అని 4 తెగలవారుంటారని ప్రవచించారు. ఆ నలుగురిలో ఆఖరి 2 తెగలవారే ఎక్కువగా ఉంటారు. ఈ ఆర్తులు, అర్థార్థులు,
కేవలం లౌకిక విషయాల కోసమే తన సన్నిధిని చేరటం ఆ కృష్ణ పరమాత్ముడు ఆమోదించాడు. మనకు అతీతమైన మహాకారుణ్య శక్తి ఒకటి ఉందని భావించి తమ కష్టములు దుఃఖములు ఆ మహాశక్తి తీర్చగలదన్న విశ్వాసంతో భగవత్ సహాయాన్ని అర్థించి వేడుకున్న వారి ప్రార్థనలను తప్పక ఆ భగవంతుడు మన్నించి తీరాల్సిందే. కేవలం వాంఛలు తీర్చుకునుటకే తనను అర్థించిన వారిని కూడా దగ్గర చేర్చి అవసరమైతే వారి అంతస్తుకే తాను దిగి కోరిన వరములు ప్రసాదించి తదుపరి వారి మానసికాభ్యుదయానికి చేయూతనిచ్చి ఆధ్యాత్మికోన్నతికి వారిని తేవటమే తమ అవతార కర్తవ్యంగా భావించారు సత్యసాయి. మొదట భక్తులు కోరిన వాటిని అనుగ్రహించి అటు పిమ్మట నేను వారికేమి ప్రసాదించదలిచానో అదే వారు కోరుకునేటట్లు వారిలో పరిణామాన్ని తేవటమే నా కార్యదీక్ష అన్నారు శ్రీడీబాబా. తాము కోరేదే వారు అనుగ్రహిస్తారని మొట్టమొదట భక్తులకు తెలియటం ఎలా? అట్టి విశ్వాసము భక్తులలో మొదట కలగచేయాలి కదా. అటు తర్వాతనే వారిని తాము సంకల్పించినట్టు ఒక ఉన్నత స్థాయికి తేవడం సాధ్యపడుతుంది. ఇటువంటి గాఢ విశ్వాసం తనయందు ప్రజలలో కలగజేయటానికి మానవాతీత శక్తులను అద్భుతాలను ప్రదర్శించారు బాబా. వేల సంఖ్యలో జనం కూడటం ప్రారంభించారు. బాబా ప్రదర్శించే అద్భుతాలను చూసి ఆశ్చర్యచకితులైపోతున్నారు, దిగ్భ్రమ చెందుతున్నారు. ఈ ప్రదర్శన కేవలం అద్భుతాలతోనే ఆగిపోక ఒక అఖండ ప్రేమతత్వంగా కూడా ప్రకటితమైంది. ఈ మానవాతీత శక్తి కొంతవరకు ప్రజలను తనకు ఎడంగా ఉంచినప్పటికీ తాను వర్షింపజేసే ప్రేమామృతం వారందరూ తనకు అతి సన్నిహితులయ్యేందుకు దోహదం చేస్తోంది. ఒకప్పుడు వారిలో తానొక భాగమే అన్నట్టు మరొకప్పుడు వారందరూ తనలో భాగమే అని స్ఫురింపజేసి ప్రేమ వాత్సల్యంతో తన దరి చేరిన వారందరినీ ఆకట్టుకున్నారు బాబా. ఏదో కొంత ఉపాసన చేసి కొన్ని సిద్ధులు సంపాదించితేనే చాలు, ఇక ఈ సాధకునికి పట్టపగ్గాలుండవు. అందరికన్నా తానేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు సాధించినట్టు పోజులు కొట్టడం మనం లోకంలో చూస్తున్నదే. కాని 14 ఏళ్ల ప్రాయంలో ఒక అద్భుత సాగరంగా మారిన బాబా మంత్రం తన తోటి వారిలో ఒకరై వ్యవహరిస్తూ సమత్వంతో వారితో పాటు భగవన్నామ సంకీర్తనం తానూ కావిస్తూ భక్తకోటి చేత చేయించారు మన స్వామి. సత్యసాయిబాబా ఉత్తమోపదేశములు చేశారు. భక్తులు అలసి సొలసిన వేళల్లో వారితో హాస్యములాడి నవ్వించి కవ్వించి తిరిగి తమ మార్గమునకు ఆకర్షింపజేసుకునేవారు స్వామి. తమ లీలామానుష అద్భుత ప్రదర్శనల వల్ల వారందరూ భయభ్రాంతులు చెందకుండా ఉండేందుకు ఆ శక్తులను అతి సహజంగా స్వాభావికంగా ప్రకటితం చేస్తూ సునాయాసంగా చమత్కారాలను చేస్తూ చూపిస్తూ భక్తుల విశ్వాసాన్ని ప్రేమను సత్యసాయి చూరగొన్నారు.

కేవలం అద్భుత శక్తులకే ఆకర్షింపబడి దరిచేరినవారు తుదకు వీరియందు అన్నిటికన్నా పరమాద్భుత శక్తి అయిన ప్రేమతత్వమునే ఎక్కువగా వీక్షించగలిగారు. అద్భుత ప్రేమతత్వమైన పరమాత్మునియందే ధ్యాన నిమగ్నులై ఉన్నారు. ఈ రీతిని ప్రజలలో ఆత్మతత్వాన్ని, ఆధ్యాత్మికతను, ఆస్తికత్వాన్ని పెంపొందించటానికే బాబా తమ మహత్తర శక్తులను ప్రయోగించారు. కరణంగారి ఇల్లు అంతా కూడా కర్ణామృతమై నామసంకీర్తనతో నిండిపోయింది. రోజురోజుకి జనం ఎక్కువైపోతున్నారు, ఉన్న స్థలం సరిపోట్లేదు. చివరకు సుబ్బమ్మ, కమలమ్మ ఆలోచించి ఇంటి ఆవరణలోనే ఒక పాక వేశారు. అదీ చాలలేదు, దానిని కొంచెం విశాలం చేశారు. లాభం లేకపోయింది. ఇన్ని ఏర్పాట్లు చేసినా స్థలం చాలట్లేదు. దర్శనార్థుల సంఖ్య దినదిన ప్రవర్తమానం కాబోతోంది. బాబా తన వద్దకు వచ్చేవారందరికీ భోజన సదుపాయాలు చేయవలసిందిగా కరణం సుబ్బమ్మకు పురమాయించారు. ఆ కాలంలో పుట్టపర్తి గ్రామంలో హోటళ్లు లేవు మరి. బుక్కపట్నం నుంచి చేలు కొండలు దాటుకుంటూ కాలినడకన తన దగ్గరకు వచ్చే యాత్రికులకు, భక్తులకు భోజన వసతులు ఏర్పాటు చేయించటం తమ బాధ్యతగా పరిగణించారు బాబా. స్వామి వంటింట్లోకి ప్రవేశించేవారు. సుబ్బమ్మను రెండు కొబ్బరికాయలు నిమ్మని అడిగి తీసుకునేవారు. రెండింటినీ ఒకదానితో ఒకటి మోది పగలగొట్టేవారు. ఆ కొబ్బరి తీర్థాన్ని వండిన అన్నం, పప్పు, కూర, పులుసు, మజ్జిగ వగేరాల మీద ప్రోక్షణ చేసేవారు. ఇంకా కాని వండి వడ్డన అని పురమాయించేవారు. ఉదయం నుంచి పొద్దు వాలే వరకు వస్తున్న తీర్థ ప్రజలకు భక్తులు వడ్డన చేయగా చేయగా అక్షయ పాత్రల వల్లే వంట ఇంట్లోని పాత్రలు నిండుతూనే ఉండేవి. భరతుడు తన పరివారంతో వేంచేసినప్పుడు భరద్వాజముని చేసిన అక్షయ అన్నలీల ఈనాడి భారద్వాజుని ఇంట ప్రతిదినం ప్రదర్శితమైంది. కార్తీక సోమవారం నాడు ఉదయించిన ఈ సోమస్కందుని లీలలు చతుషష్ఠిని దాటి 64,000 పరిణమించి ఒక అన్నపురాణమే తయారు కాగలదని చెప్పవచ్చు. ఇందిరాదేవి అని హిందూ నామమును ధరించిన అమెరికా వాస్తవ్యులైన ఒక రష్యన్ వనిత స్వామిని గురించి రాసిన సాయిబాబా అండ్ సాయి యోగా అనే గ్రంథంలో 26వ పేజీలో ఈ వివరాలున్నాయి. 1968వ సంవత్సరంలో శివరాత్రి మరుసటి దినం ప్రశాంతి నిలయంలో 30,000 ఉన్న భక్తులకు స్వామి ప్రేమానుగ్రహంతో అచ్చటి భోజనశాలల్లో తయారు చేసిన అన్నం పొట్లాలను పంచటం జరిగింది. ఈవిడికి తెలిసినంతవరకు ఇంతమందికి భోజన సదుపాయాలు ఏమీ ప్రశాంతి నిలయ భోజనశాలలో జరగనే లేదు. ఆశ్చర్యంతో దీనికి సంబంధించిన అచ్చటి నిర్వాహకులకు ఇంత పెద్ద ఎత్తున భోజన సదుపాయాలు ఏ విధంగా జరిగాయి అని ప్రశ్నించారట. దానికి వారు, ప్రతి సంవత్సరం ఇటువంటి సందర్భాలలో భోజనశాల పరిమితిని అనుసరించి ఏర్పాట్లు చేస్తారని, అటుపైన ఆ వండిన వంటకాలు స్వామి కరస్పర్శతో అక్షయమైపోతాయని, అవి వేలాది భక్తులకు వడ్డన చేయగా చేయగా ఇంకా అన్నవృద్ధి అవుతూనే ఉంటుందని ఆవిడికి చెప్పారు. 5 రొట్టె ముక్కలు, 2 చేపలను కలిపి అవి వినియోగించి యేసుప్రభువు పెద్ద గొప్ప సంతర్పణ కావించిన ఆ వింత ఆవిడ తలుపుకు వచ్చింది. అయితే ఇక్కడ కొన్ని సందేహాలు కలగక మానవు. ఇటువంటి అన్నపూర్ణేశ్వరికి ఆ 2 కొబ్బరికాయలు సృష్టించటానికి వీలు కాదా? అవి మాత్రం ఆ సుబ్బమ్మగారిని అడిగి పుచ్చుకోవడమెందుకు? తన సంకల్పమాత్రాన్నే కొబ్బరి తీర్థాన్ని చల్లి ఉండొచ్చు కదా. ఎన్నెన్నో ఖాళీ పాత్రలలో తాను కరస్పర్శ కావించి వాటిని అన్నమయం చేసినవారు ఇప్పుడు మాత్రం ముందుగా వండిన పదార్థాలనే వినియోగించుకుని అక్షయం చేయాల్సిన అవసరమేంటి? సంకల్పమాత్రం చేతనే అన్నవృద్ధి చేయించచ్చు కదా. దీనినే లీలా వినోదం అంటారు. ఒక్క ఉపయోగాన్ని మాత్రమే పూర్తి చేయటమన్నది యంత్రగతి అనిపించుకుంటుంది. కాని అందులోనే ఒక ప్రేమ విలాసము, ఆనందము మిళితమైతే అది రసవంతమైన లీలవుతుంది. ఆనాడు భాగవత కాలంలో అసలు వర్షమే కురవకూడదు అని ఆ గోవిందుడు సంకల్పించి ఉంటే సరిపోదా? ఇంద్రుడికి దిక్కు మోక్షము లేకుండా పోయి ఉండేది. కాని ఆ విధంగా జరగలేదు. భగవంతుడు ఎందువల్ల ఇంద్రుని చేత రాళ్లవర్షం కురిపించి తాను గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఆ విపత్తు నుంచి కాపాడాడు? భక్తులకు ఆనంద రసానుభూతిని కలిగించి, ప్రేమ వృష్టిని కురిపించి, తమ లీలా వినోదాన్ని, ఆనందాన్ని చాటి చూపించటానికే కదా. మరొక విషయం,
తమకు సాధ్యమైనది కూడా చేయక ఆయా శక్తిని ఆయా శక్తికి తగిన కార్యములు జరగని అని వదిలివేయడం కూడా సమంజసం కాదు కదా. అందువల్లనే భక్తుల శక్త్యానుసారం వంటలు తయారు కావించి అటుపైన తమ అద్భుత శక్తులచే వాటిని అక్షయం చేసేవారు స్వామి. అక్షయ సంవత్సరోద్భవుడైన మన అవతార పురుషుడు ఈ విధంగా భావించారేమో అనిపిస్తుంది. 4 సంవత్సరాల పాటు స్వామి కరణంగారింట్లోనే నివసిస్తూ వచ్చారు. ఇప్పటికీ అనేక మంది సాయి భక్తులు పాడే భజన గీతాలు స్వామి ఈ కరణంగారింట్లో ఉన్నప్పుడు కట్టినవే. కట్టడమంటే ఏదో వారు ఆలోచించి కవితలు అల్లి పాటలు రచించారని అర్థం కాదు. పోనీ దీనిని ఒక ఆసుకవిత్వం అనడానికి కూడా వీలుపడదు. అది కట్టెలు తెంచుకుని ప్రవహించే అంతర్వాహిని, అప్పటికప్పుడు జన్యమై ఉప్పెనెలా ఉప్పొంగి వెలువడే దివ్య సంగీతం. అవి భక్తి గీతాలు. సాయి వాటిని గానం చేయగా భక్తులు వెనుక వంతపాడి ఆ పదాలు సంగీతం కూడా భక్తుల హృదయాలలో లయముంది అమృతగానంగా వారి కంఠాల నుంచి వెలువడేవి. అందున భక్తులకెదురుగా కూర్చుని పాడుతున్నది ఎవరు? సాక్షాత్తు నాదస్వరూపుడైన బాబాయే. భక్తి పారవస్యం మిన్నంటదా మరి? అయితే స్వామి ఏ విధంగా గానం చేశారు? భగవంతుని కరిగించే శోకరసంతోనా, లేక దీనంగా వేడుకునే పద్ధతిలోనా? కాదు, బాబా భక్తి గీతాలు గానం చేసేటప్పుడు అందులో శోకమో దీనత్వమో ఎప్పుడూ ధ్వనించేది కాదు. భగవంతునిగానే తప్ప తమను ఒక భక్తునిగా ఎప్పుడూ భావించని స్వామి ఎంతో ఉత్సాహంతో ఆనందంతో పాడేవారు. ఆరంభంలో, మధ్యమకాలంలో, తదుపరి శీఘ్రగతిని, అటుపైన మరింత వేగంగానూ ఉత్తేజంతోనీ ఉత్సాహంతోటి స్వామి పాడుతూ ఉంటారు. అదేవిధంగా 3 కాలాలలో భక్తులు భజనలు పాడుతుంటే స్వామి ఆమోదిస్తారు. రకరకాలుగా తమ మృదువైన కంఠాన్ని విప్పి వివిధ గతుల్లో తాళం వేస్తూ వివిధ భంగిమల్లో ఒక బ్యాండ్ మాస్టర్లాగా తన కరాలతో సౌజ్ఞలు చేస్తూ ఈ పద్ధతి సంకీర్తనమునకు తానే దర్శకత్వం వహించి నామావళిని గానం చేయిస్తారు స్వామి. ఒక్కొక్క సమయంలో ఒక పసిపిల్లవానిలాగా అమితోత్సాహంతో తాను ఆనందిస్తూ భక్తులను ఆనందసాగరంలో ముంచివేయడమూ కద్దు. ఉన్నత జాతికి చెందిన అరబ్బీ అశ్వముల శీఘ్రగతులను పోలి స్వామి త్వరితగతిని పాడి వాతావరణమంతయో ఆనంద నామావళితో నింపి ఉత్సాహపరచటమే ఎక్కువగా ఆమోదిస్తారు. వారి భజనలు ఆనందసాగరములే కాని శోకకూపములు కావు. శోకరసమును స్వామి ఎన్నడూ హర్షించరు. మనము భగవంతునికి దూరంగానూ వేరుగానూ ఉన్నట్టు భావించటం వల్ల మన భజనలలో ఆవేదన దీనత్వము స్ఫురిస్తుంది. కాని భక్తుడు, భక్తి, భగవంతుడు అన్నీ తానే కావటం వల్ల అది ఏకరసమైన ఆనందమే కాని మరొకటి కావటానికి తావేలేదు. స్వామి పాడే భజనలలో ఉన్న విశిష్టతే అది. వారెప్పుడూ ఆనందస్వరూపులే కాన వారు పాడే గీతములు సుఖము శాంతితోటి ఉంటాయి.

ఈ శీర్షికపై మీ సలహాలు, అభిప్రాయాలు లిజనర్ ఎట్ రేడియోసాయి డాట్ ఓఆర్జీకి వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు శ్రీమతి నిర్మలా శాస్త్రి గారితో ఇంటర్వ్యూ రెండో భాగం వింటారు. బాబావారు శ్రీ నిర్మలా గారి కుటుంబానికి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మీ పిల్లల బాధ్యత నేను చూసుకుంటానని ఆశీర్వదించారు. ఆ మాట ప్రకారం పిల్లల చదువు, పెళ్లిళ్లను కూడా స్వామి ఏ విధంగా చూసుకున్నారో నిర్మల గారితో జరిగిన ఇంటర్వ్యూ చివరి భాగంలో మనం వింటాం.
1: వచ్చిన అనుభవం, ఆయన నాకు భలే మా అమ్మ పక్కనే ఉన్నట్టు చెప్పినట్టుగా కొన్ని చెప్పేవారు. అక్కడ కాశ్మీర్ లో ఆడవాళ్ళందరికీ ఓ రోజున మీటింగ్ పెట్టుకున్నారు. మధ్యలో బుల్లికృష్ణుడిలాగా ఆయన కుర్చీ వేసి స్వామిని కూర్చోబెట్టారు. ఆయన కూర్చున్నారు, చుట్టూరా కాశ్మీర్ ఆడవాళ్ళ తెల్లగా అందరూ కూర్చున్నారు. వాళ్ళలో వాళ్ళు గంగే మాట్లాడుకుంటున్నారు. నన్ను పిలిచి, ఇదిగో నిర్మలా నిర్మలా నీకు తెలుగు వచ్చు కదా, స్వామి తెలుగు అయినా నువ్వు చెప్తే ఎక్కువ వింటారు. అంటే స్వామికి తెలుగు వాళ్ళంటే పక్షపాతం అనుకున్నారో, మరి ఆయన మిగిలిన గ్రహించలేమనుకున్నారో అందరినీ. అంటే నువ్వు స్వామికి వీళ్ళకి తెలియదు, నేను ఎలాగైనా వీళ్ళవన్నీ గ్రహించగలను అని ఆయన చెప్పాలి. అప్పుడు వాళ్ళు నన్ను ముందుకు తోసి, నువ్వు ఈ మాట స్వామితో చెప్పు అన్నారు. అంటే నేను కూడా గొప్పగాను తెలుగే గాని ఆయనకేమీ రాదు అని అనుకుని, స్వామి వీళ్ళు ఇలా అంటున్నారు, ఇలా చెప్పమన్నారు మీతో అంటే, ఆయన నన్ను పిలిచి, ఇదిగో ఎందుకు నువ్వేమిటి చెప్తున్నావు అన్నారు. నన్ను ఇలా చెప్పమన్నారు స్వామి అంటే, ఇదిగో వాళ్ళు ఎప్పుడు దెబ్బలాడుకుంటూ ఉంటారు గాని నువ్వు ఇలాంటి వాటిలో ఎప్పుడు కల్పించుకోకే, నేను చూసుకుంటానులే నువ్వెళ్ళు అన్నారు. అనగానే నాకెంతో చిన్నతనం అనిపించేసింది. ఈయనకేమీ రానట్టుగా నేను చెప్దామని పెద్ద గొప్పగా వచ్చాను, ఈయన అన్ని గ్రహించగలడీనా, నేనేదో అనే ఏమీ తెలియకుండా కూర్చున్నాడు అని అనుకున్నది అని నా బుద్ధి బాగా వచ్చిందని అప్పుడు మెల్లిగా అలాగే స్వామిని దండబెట్టి బయటకు వచ్చాను. అప్పటికి నాకు తెలిసింది, ఆయన కాశ్మీర్లో కాదు కశ్మీరీలో కాదు ఏ భాషలో అయినా ఎలాంటి వాళ్ళైనా గ్రహించి మాట్లాడగలడు అని. బయటకు వెళ్ళిపోతుంటే వాళ్ళు అడిగారు ఆడవాళ్ళు, ఏమిటి ఏమంటున్నారు స్వామి ఏమంటున్నారు స్వామి అంటే, లేదు ఆయన మీతోటి ఆయనే స్వయంగా మాట్లాడుకుంటానంటున్నారు, నా అవసరం లేదు అన్నారు అని వచ్చేసాను. ఆ తర్వాత నేను ఇంకెప్పుడు ఇంకా మళ్ళీ అలాంటి పని చేయలేదు. ఆయన కొన్ని కొన్ని పాఠాలు నాకు జీవితాంతం గుర్తుండేట్టుగా చెప్పారు. ఇంకోసారి స్వామి అక్కడ ఈ వరుసగా ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు షేక్, అక్కడ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ కింద షేక్ అబ్దుల్లా ఉండేవారు, ఆయనకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయనకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు షేక్ అబ్దుల్లా భార్య, కొడుకు ఉమరు, అందరూ ఉమర్ అబ్దుల్లా వీళ్ళందరూ వచ్చారు. ఇంటర్వ్యూ అయ్యాక చాలాసేపు మాట్లాడుకున్నారు స్వామితో. ఆయన చాలాసేపు షేక్ అబ్దుల్లా గారు స్వామి రూమ్లో ఉండి మాట్లాడారు. మేమందరం బయటే ఉన్నాం. ఇంటర్వ్యూ అయినాక సంతోషంగా ఆయన ముఖం వికసించి వెళ్లిపోయాడు. వెళ్లిపోయాక మిగిలిన వాళ్ళందరూ అనుకుంటుంటాను, షేక్ అబ్దుల్లా షేక్ అయ్యాడు అని స్వామి అంటున్నారు అని. మేమందరం ఎంతో నవ్వుకున్నాం కూడాను. జవాన్స్ అందరికీ కూడా స్వామి దర్శనం ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఎంతో ప్లీజ్ చేశారు. అందరి జవాన్స్ కి కూడా ప్రత్యేకంగా, అంటే ఏంటి, పెద్ద పెద్ద వాళ్ళనే కాదు, మినిస్టర్లని, పెద్ద పెద్ద ఆర్మీ ఆఫీసర్లనే కాదు, జవాన్స్ కూడా నేను వాళ్ళ మనసు నేను ఆనందింప చేయాలి అని, పెద్ద చిన్న అనే తేడా లేకుండా అందరినీ సమానంగా ఆనందింప చేయాలని ఆయన. తర్వాత గుల్మార్గ్ పెహల్గాం అది వెళ్లేవారు. వెడుతుంటే స్వామి వెడుతున్నారు కదా అని ఆయన వెనకాల వీళ్ళందరూ ఈ గొప్ప గొప్ప వాళ్ళు కార్లు ఇవన్నీ ఉన్న వాళ్ళందరూ వెడుతుంటే ఆయన మొదటే చెప్పారు, చూడు నా వెనకాల మీరందరూ ఇలా పరిగెత్తుకుని రాకండి, డిసిప్లిన్ అంతా పోతుంది, నేను రమ్మన్నప్పుడే రావాలి, నేను రావద్దన్నప్పుడు మీరు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి, స్వామికి ఇలాంటివన్నీ ఇష్టం లేదు అంటూ చెప్పారు. ఆ దెబ్బకి మేమందరం కూడా వెనకాల ఉండిపోయాం. లేకపోతే అందరూ కూడా ఇంకా ఆయన ఎక్కడికెడితే అక్కడ వెనకాల వెళ్లాలని పరుగులెత్తాలని. ఆ విధంగా ఆయన అటు జవాన్స్ ని అందరినీ కూడా ఆనంద పెట్టారు, ఇక్కడ ఆఫీసర్ని ఆనంద పెట్టారు, తేడా అనేది లేకుండా. తర్వాత అక్కడి నుంచి వచ్చినందుకు ఎంతో హుందాగా అందరికీ పట్టు చేరిస్తే అక్కడ వాళ్ళందరూ ఎంత ఇంకెంత పొంగిపోయారో, ఆయన ఎంత మందికి ఎన్ని రకాలుగా ఇంటర్వ్యూస్ ఇచ్చి మనసు వికసింప చేశారు. ఒక్క దెబ్బని కాశ్మీర్ స్టేట్ అంతా స్వామి డివోటీస్ అయిపోయారు ఆ విజిట్ లో. ఆయన పేరు ఎక్కడ బ్యాంకుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే స్వామి స్వామి స్వామి స్వామి స్వామి స్వామి వెళ్ళిపోయాక వాళ్ళందరూ భజనలు అవి ఇంకా ఎక్కువైపోయేవి. అందరూ కూడా ఆయన కోసం చూడడం వాళ్ళది. నాకు అప్పటికాని తెలియలేదు కాశ్మీరీ వాళ్ళలో కూడా కళ్ళమ్మట నీరు కారుస్తూ ఆయన కోసం ఇంత భజన చేస్తారు, హృదయం కరిగిపోయేట్టుగాని. వాళ్ళు ఎంత బాగా పాడేవారు, ఎంత బాగా పాడేవారు.
2: స్వామి రాబోయే రోజుల్లో వాళ్ళకి ఆధారంగా నిలబడ్డాని కోసంగా 80s లో అక్కడికి వచ్చారేమో అని నాకు అనిపిస్తుందండి. ఆ తర్వాత కదా గోల్డ్ ముమ్మరం అయిపోయినాయి అక్కడ
1: అనుకుంటానండి. నాకు డేట్స్ అవ్వదు సరిగ్గా తెలియదు, కానీ వాళ్ళందరూ కూడా మనం దూరంగా మనం దగ్గరగా ఉన్నా వాళ్ళు దూరంగా ఉన్నారనుకోకలే, వాళ్ళకి డివోషన్ లో చాలా ఎక్కువ అండి. వాళ్ళందరూ కూడా హృదయం కరిగిపోయేట్టుగా స్వామి భజనలు చేసేవారు. నేను అప్పుడు అనుకున్నాను, నేను ఇప్పుడే కదా స్వామి కేసు చూస్తున్నాను, వీళ్ళు ఇంత బాగా ఎంత బాగానో అండి భజన చేసేవారు వాళ్ళందరూ కూడా. అవి నిజంగా కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇది. అంత చలిలో అంత మంచు కురుస్తున్న టైంలో కూడా వాళ్ళు అలా కూర్చుని స్వామి కోసం భజనలు అవి చేస్తుండేవారు. చాలా స్వామి 10 డేస్ విజిట్ మర్చిపోలేనటువంటి అనుభవం అండి జీవితంలో. అప్పుడే నాలో మెల్లిమెల్లిగా స్వామి మీద ఆయన నాకు స్టెప్ బై స్టెప్ కాస్త నేర్పడం, నన్ను తన ఫోల్డ్లోకి తీసుకోవడం, నా అదృష్టం బయటపడడం మొదలుపెట్టింది. ఈ తర్వాత మా అమ్మాయి ఏమోనో స్వామి కాలేజీలో చేరడం, ఏదో ఒక సబ్జెక్ట్ ఇస్తాను నీకు ఇష్టం ఉంటే తీసుకో అనడం, అంటేనేమోనో మా అమ్మాయి ఏమో ఎట్లాగైనా సరే ఏమిచ్చినా సరే నేను అక్కడే ఉంటానండో. ఆ తర్వాత నాకు జ్ఞానం కలగడం కోసంగా నేను వచ్చేసాక దానికి కోరిన దాంట్లోనే సీట్ ఇవ్వడం, అంతే ఆయన అనుకున్న పని చేశారన్నమాట. మా ఆయన చెప్పినట్టుగాను మాట అంటే మాటే, సత్యసాయిబాబా అంటే మాటే అన్న సంగతి నాకు అప్పుడు మెల్లిమెల్లిగా నా మందబుద్ధిలోకి వెళ్ళడం మొదలెట్టిందండి. సరే అక్కడే చదివేది మా అమ్మాయి, బాగా చదివింది. మా అమ్మాయి చదివాక మా తర్వాత రెండో పిల్లాడు లక్ష్మణ్ వాడు కూడా అక్కడే చదివాడు. స్వామి దగ్గర చదువుతున్న సేపు నా పిల్లలు ఏమిటో అన్ని టాపుల్లో వచ్చేవారండి మార్కుల్లో. నేననుకుందాని స్వామి దగ్గర ఉంటేనే మీరు ఇలా వస్తారు ఆయన అనుగ్రహం వల్ల, ఇదంతా ఆయన యొక్క మహత్యం, మీరు కష్టపడి చదవడం కాదు అని అనుకున్నాను. కానీ ఆయన అనుగ్రహం అక్కడ ఉన్నంతసేపే కాదండి, వాళ్ళు బయటకు వచ్చాక కూడా ఆయన వాళ్ళని అలాగా కాసుకున్నట్టు వారు బయటకు వచ్చాక కూడా వాళ్ళ జీవితాల్లో ఆయన 24 గంటలు వాళ్ళని కాసుకుంటున్నారు. అది నా చిన్న కొడుకు విషయంలో తెలిసింది, నా కూతురు విషయంలో తెలిసింది. నా పెద్ద కొడుకు వాడు డివోటీ కాకపోయినా వాడి విషయంలో కూడా, అంటే ఏమిటి ఆయన ఆనాడు చెప్పిన మాట ఈనాడు దాకా నా పిల్లల్ని అలా కాసుకుంటూనే ఉన్నారండి. ఈ విషయం బాగా క్లియర్ నాకు.
2: అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మీ పెద్ద అబ్బాయి మరి డివోటీ అయ్యారా లేదా?
1: మొట్టమొదట్లో మావాడు ఆర్మీలో ఉండి వాడికి ఏమీ పెద్ద తెలిసేది కాదు. సత్యసాయిబాబా అంటే ప్రేమ, నాలాగే నా రకం బుర్రలాగానే పెద్ద అనుభవం లేకుండా ఉండేవాడు. తర్వాత ఎప్పుడోతే వాళ్ళ ఆవిడ కూడా స్వామి డివోటీయే, స్వామి ఈ పిల్లనే చేసుకుంటాడు ఆ పిల్లాడు అని చెప్పి 5-6 ఏళ్లు ఆ అమ్మాయి వెయిట్ చేసి అతన్ని చేసుకున్నాక ఆ అమ్మాయి మా వాడి లైఫ్ అంతటిని మెల్లిగా మార్చిందండి. ఆ అమ్మాయి మార్చిందో మరి స్వామి మహత్యంతో, అంటే ఆ అమ్మాయికి ఉన్న ప్రేమకి స్వామి ఆ అమ్మాయి మీద తన యొక్క అనుగ్రహం కురిపించి మొత్తం మీద నా కొడుకుని మార్చేట్టుగా చేశారు. అప్పుడు మా వాడికి స్వామి దగ్గరకు పెరిగిన పిల్లల్లో ఉండే సంస్కారం ఇంత ఉంటుంది అనే సంగతి నాకు తెలియదే ఇంతకాలం అని ఇప్పటికి వచ్చేసింది భావం.
2: మీ కోడలు కూడా స్వామి డివోటీనా స్టూడెంట్ అండి?
1: స్వామి స్టూడెంట్, తర్వాత స్వామి డివోటీ కంప్లీట్లీ. నా కూతురు ఎంతో, నా కోడలు కూడా అంతా పూర్తిగా స్వామి. ఆయన దగ్గర ఉన్న వాళ్ళు ఆయన పద్ధతుల్లో పెరిగి ఆయన సంస్కారంలో పెరిగి పెద్దవాళ్ళై అది వాళ్ళు పెళ్లిళ్ళైనాక వాళ్ళ సంసారాలకు కూడా వాళ్ళు పూర్తిగా ఆయన ఇచ్చిన సంస్కారాన్ని పంచిపెడతారండి. ఆ విధంగానే వీళ్ళు వాళ్ళ యొక్క కుటుంబాలను కూడా, అందుకనే స్వామి ఒక్కొక్క బుల్లెట్ ఒక్కొక్క దిశలో పంపించినట్టుగా ఆయన స్టూడెంట్స్ అందరినీ కూడా తయారు చేసి దేశం 4 మూలలకి పంపించారండి. ఈ పిల్లల్ని తయారు చేయడంలో ఉద్దేశం ఏంటంటే వాళ్ళు వెళ్లి వాళ్ళ కుటుంబాలని ఫుల్గా ఆయన యొక్క సంస్కారం అంతా పంచిపెట్టాలని. మనం ఒక్క బుల్లెట్ ఇక్కడి నుంచి పంపిస్తే వాళ్ళు వెళ్లి ఫుల్ ఫ్యామిలీ అంతటిని కూడా కవరప్ చేస్తారు. అది మాత్రం నేను ప్రత్యక్షంగా చూశాను. నా కోడలు అలాగే చేసింది, నా కూతురు అలాగే చేసింది. తర్వాత నా కొడుకు, చిన్న కొడుకు అమెరికా వెళ్లాడు. వాడు వెస్టర్న్ అమ్మాయి చేసుకున్నాడు గాని పూర్తిగా స్వామి పద్ధతుల్లో. ఆ వెస్టర్న్ అమ్మాయి కూడా అంటే నాగస్వరానికి పాము ఆడినట్టుగా పూర్తిగా మా వాడి పద్ధతుల్లో వచ్చేసింది.
2: అంటే అమ్మాయి ఏ దేశస్తురాలు, తను అతని దోబలోకి వచ్చింది అంటే పద్ధతుల్లో అంటున్నారా, స్వామి మీద ప్రేమ విషయంలో అంటున్నారా, ఏ రకంగా అంటున్నారు?
1: స్వామి ప్రేమ అని పైకి అనరగానండి పద్ధతులు ఇంట్లో. ఇప్పుడు స్వామికి ఏంటంటే మన హౌస్ వైఫ్, మదరు, మరి పిల్ల, డాటరు వీళ్ళందరూ ఎలా ఉండాలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి పిల్లలందరికీ, నా కూతురికి నా కోడలికి కాలేజీలో ఉండగా ఆయన ఎన్నో పాఠాలు, తల్లి కూడా చెప్పని పాఠాలు ఎన్నో ఆయన చెప్పారండి. నా కూతురు ఎప్పుడు కూడా అంటుంది నాకు అసలైన తల్లి తండ్రి అమ్మా, స్వామే, మీరు నాకు ఫిజికల్ తల్లిదండ్రి గాని నా అసలైన తల్లిదండ్రి స్వామే అంటే నాకు అప్పుడు అసూయగా ఉండేది. కాని తర్వాత నాకు అర్థమైంది, నేను అసలు ఒక్కటి చెప్పలేదేమో ఆయన చెప్పిన దాంట్లో. ఎన్ని పాయింట్లో ఆయన తల్లి తల్లి తన చెప్పవలసిన పాయింట్లు ఎన్నో ఆయన చెప్పి వాళ్ళు తీర్చి తీర్చి దిద్దారు. క్లాసులు తీసుకోలేదు, పాఠాలు చెప్పలేదు, కానీ ఆయనతో కూర్చుని మాట్లాడడంలో వీళ్ళు ఎన్నో గ్రహించారు. అవి అలాగే నా కొడుకు మగపిల్లాడైనా సరే వాడు గ్రహించాడు. వాడు వెళ్లి చేసుకుంది అమ్మాయి ఫ్రెంచ్ అండ్ ఇంగ్లీష్ నా కోడలు కాంబినేషన్. వాడి ఇంట్లో అచ్చం అన్నీ కూడాను స్వామి పద్ధతి ప్రకారం సంస్కారంగా ఉండడం, ఒకళ్ళని ఏమి అనకుండా ఉండడం, వీలైనంతలు అందరికీ సహాయం చేయడం, ఆర్భాటం లేకుండా ఉండడం. మనిషి నేను ఈ మతం ఆ మతం అని చెప్పేసి పెట్టుకోకుండా, ఏ మతమైన సర్వమానత సమానత్వంగా ఒక మతం అని కూడా పెట్టుకోకుండా, ఇంకోళ్ళని దూషించకుండా, మనదే గొప్పని మీ తక్కువ అని అనకుండా, ఉన్నంతలో సంసారాన్ని సమానంగా నెట్టుకు రావడం, వీలుంటే సహాయం చేయడం, అతి ఆర్భాటాలు పోకుండా ఉండడం, అన్ని కూడా వాళ్ళ కుటుంబంలో కూడా నేను చూశానండి.
2: మీ అమ్మాయి బీఎస్సీ చదివింది, ఆ తర్వాత కూడా చదివిందండి? అవునా?
1: అవునండి, ఇంగ్లీష్ నా కోడలు కాంబినేషన్. వాడి ఇంట్లో అచ్చం అన్ని కూడాను స్వామి పద్ధతి ప్రకారం సంస్కారంగా ఉండడం, ఒకళ్ళని ఏమి అనకుండా ఉండడం.

0: అవునండి, ఇంకా ఈ విషయం కూడా ఒకసారి చెప్పడం మర్చిపోయాను. బీఎస్సీ తర్వాత మేము కలకత్తా వెళ్ళిపోయాము. సరే ఇంకా చదువు వద్దు, పిల్లకి పెళ్లి చేసేద్దాం అన్నారు మా వారు. అంటేను బీఎస్సీ అయిపోయినాక వెళ్లబోయే ముందర స్వామి పిల్లలందరినీ కూడా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆయన దగ్గర పాద నమస్కారం తీసుకుంటారు ఆయనకి. ఆ టైంలో ఒక్కొక్కళ్ళ దగ్గరికి వచ్చి నీకేం కావాలి నీకేం కావాలి ఏదో కన్నతల్లి అడిగినట్టుగా అన్ని అడుగుతారండి. ఆయన అడిగినప్పుడు దీని దగ్గరికి వచ్చేసరికి నేను స్వామి నాకేమన్నా ఎంఎస్సీ చేయాలనే ఉంది అంటే, అయితే చెయ్యి అన్నట్టు అంటే మా ఇంట్లో మా నాన్న వద్దంటున్నారు అందుట. ఇదిగో మీ అమ్మా నాన్న వద్దన్నా సరే స్వామి చూసుకుంటారు నీకు చెప్పిస్తారు చదువు అన్నట్ట. సరే అది దానికి ఓ ఆనందం వచ్చేసింది, నువ్వేం వరి ఒక స్వామిని సంగతి చూసుకుంటారులే అన్నట్ట. అని ఇంటికి వచ్చేస్తే స్వామి నన్ను చెప్పిస్తారన్నారు అంది. స్వామి చెప్పించినా సరే ఇంక ఎంఎస్సీ వద్దమ్మా ఇంక పెళ్లి చేసేయాలి నీకు అన్నారు ఇంటికి వచ్చాక. సరే అక్కడికి వచ్చేసరికి ఏమైంది, దానికి ఎంఎస్సీలో సీట్ వచ్చినట్టు సెలవుల్లో వచ్చిందండి కబురు వచ్చింది. వద్దు ఇంక చదువు వద్దు ఇంక పెళ్లి చేసేద్దాము ఎంఎస్సీకి వద్దని రాసేసేయి అన్నారు. దానికి ఏడుపు రాగాలని మొత్తం మీద వద్దని పంపించేశాం. పంపించేశాక అది బాధపడుతుంటేను నాకు స్వామి చెప్పిస్తానన్నారు చెప్పిస్తానన్నారు అంటూ కూర్చుండి. అది దానికి కల రాత్రి సరస్వతిదేవి కల్లోకి వచ్చిందండి. వీణ పట్టుకొచ్చి ఆవిడిచ్చింది తెల్లటి వీణ. పొద్దున లేచి అమ్మా నాకు ఇలా వచ్చింది అంటే, నీకెక్కడి నుంచో సరస్వతిదేవి ఇంకా అనుగ్రహం ఇస్తోంది, ఏమవుతుందో చూద్దాము అన్నారు. మా వారికి తెలియకుండా మా వారికి స్నేహితుడు ఒక ఆయన అక్కడ ఎడ్యుకేషన్లలో కన్నల ఒక ఆయన ఉన్నారండి, ఆయన మా అమ్మాయి మార్కులు తీసుకుని భువనేశ్వర్లో ఆర్ఈసీలో అప్లై చేసేసారు. చేసేస్తేను మా వారేమిటి ఇంకా నేను డబ్బు పెట్టి నేను చెప్పించలేను నీకు ఎంఎస్సీ అంటూ కూర్చున్నారు. 20,000 రూపాయల స్కాలర్షిప్ తోటి మా అమ్మాయికి ఎంఎస్సీలో సీట్ వచ్చిందండి. అండ్ షీ స్టూడ్ టాప్ ఆన్ ద స్కాలర్షిప్ హోల్డర్స్. ఆ కబురు మా ఇంటికి పట్టుకొచ్చారు. ఇంకా మా వారికి అయ్యి బాబో ఇదేంటి నేను చెప్పించాలంటే ఇంక వచ్చేసింది దీనికి రాజీవన్. మా అమ్మాయి ఏమోను అమ్మా నేను అన్నానా స్వామి దాన్ని చెప్పిస్తా అన్నారు చూసావా ఎలా పంపించారు. ఇంకేముంది మా ఆయన మరి ఇంకే ఇంక నేనేం చేస్తాను స్కాలర్షిప్తో సహితంగా నీకు వస్తుంటే ఇంక నేను వద్దని ఎలా అంటాను అని కాలేజీలో చేర్పించారు.
1: అంటే నేను చెప్పిస్తాను అంటే పుట్టపర్తిలోనూ అనంతపూర్లోనూ చదవాలని లేదు కానీ ఎక్కడైతే ఏంటి, హీ టుక్ ఓవర్ స్కాలర్షిప్తో సహా భువనేశ్వర్లో చదివించారు. చాలా బాగుందండి. ఆ తర్వాత
0: అంటే ఏంటంటే ఆయన కాలేజీ అనేది ఒక పుట్టపర్తే కాదు, మీరు చెప్పినట్టుగా ఎక్కడైనా నాదే, నా గ్రేస్ ఎక్కడైనా ఒకటి, నేను అన్ని చోట్ల నేనుండి చేయిస్తాను. నువ్వేదో ఒక పుట్టపర్తిలో చెప్పకపోతే ఇంక నువ్వు నీ పిల్ల నీ చేతిలో పడిపోయిందని నువ్వు అనుకోకు, ఏ కాలేజీలో చదివినా నా వాళ్ళ నాదే నా చేతిలోనే ఉంటారు అని ఆయన చూపించారు. దానికి అలా చదవచ్చింది నా కొడుకేమోనో ఇక్కడ పుట్టపర్తిలో 12th అయినాక అక్కడే అనంతపురంలో ఇంజనీరింగ్ కాలేజీలో మాతోటి రమంత శ్రమ లేకుండా సీటు తెచ్చేసుకున్నాడు. తెచ్చి ఇవన్నీ కూడా మామూలుగా ఇప్పుడు పడే ఇక్కడ పేరెంట్స్ పడే అవస్థలు చూస్తే నాకు అనిపిస్తుంది, పేరెంట్లకి ఆయన నిలబడి నా పిల్లలకి ఆయనే చేయించారండి. అన్న మాట ప్రకారం నిలబడి వాళ్ళకి చదువులు చెప్పించారు. చదువులు అయినాక వెంటనే స్కాలర్షిప్ తోటి ఫుల్ స్కాలర్షిప్ తోటి మేము ఎక్కడ వద్దంటాము అని చెప్పేసి అనకుండా వాడిని అమెరికా పంపించేశారు. ఆయన రూపాయి మా చేతిలోంచి పెట్టించకుండా మా ఆయనతోటి ప్రమేయం లేకుండాను ఇవన్నీ జరుగుతుంటే అప్పుడు నేను మెల్లిమెల్లిగా ఈయన మన కాసుకుంటున్నాడు అని నాకు అప్పుడు బుర్ర వచ్చింది. నా కూతురు పంజాబ్లో ఉండేది, దానికి ఎంతో సుస్థి చేసింది. ఈ స్వామి స్టూడెంట్స్ చదువుకుని బయటకెడితే ఇంకా అయిపోయారు అనుకోవడానికి వీలదు. అక్కడికెడితే అక్కడంతా అప్పుడు చండీగఢ్లో అంతా దీని కాలేజీ వాళ్లే ఉన్నారు మన స్వామి స్టూడెంట్సే. దీనికి సుస్థి చేసి తెలియగానే మా అవసరం కూడా లేకుండా వాళ్ళంతటి వాళ్లే అందరూ కలిసిపోయి వాళ్లే దీనికి అన్ని చేసేసి ఇంటికి పట్టుకొచ్చేదాకా మమ్మల్ని కదిలి రావద్దన్నారు. మేము వెళ్లేం గాని ఆంటీ మీ ఒంట్లో వాళ్ళది మీరు ఇంట్లో పడుకోండి మీ అమ్మాయికి ఆపరేషన్ అన్ని మేము చేయించి 3 రోజులు 4 రోజులు అన్ని చూసుకుని మేము తీసుకొస్తామంటూ అని చేశారు. డాక్టర్లు వాళ్ళని చూసుకున్నారు, ఆపరేషన్లు వాళ్ళు చేయించారు, మా అమ్మాయిని చూసుకోవడం అంతా వాళ్ళు చేసేసుకున్నారు. మన అవసరం అనేది లేకుండా వాళ్ళంత దే లుక్ ఆఫ్టర్ ఈచ్ అదర్ సో మచ్ అండ్ దెన్ దే స్ప్రెడ్ దేర్ స్వామీస్ మెసేజ్. అందులో మళ్ళా వెనక్కి చూడకుండా స్వామి దగ్గరుంటే వాళ్ళు ఎలా ఉంటారు, బయటకు వెళ్ళే కూడా అందరూ అలాగే ఉన్నారండి. అలాగే వాళ్ళు గుడ్ హౌస్ వైఫ్స్, గుడ్ మదర్స్, గుడ్ మెసెంజర్స్ ఆల్సో. ఆ విషయంలో మాత్రం కళ్ళు మూసుకుని ప్రతి వాళ్ళు ఒప్పుకోవాల్సిందే. మగపిల్లలు ఏమనండి ఆడపిల్లలు ఏమనండి, కళ్ళు మూసుకుని మనం స్వామి స్టూడెంట్స్ అంటే ఆయన మెసేజ్కి వీళ్ళు తయారయ్యారని తెలుసుకోవాలి. ఈ మా అమ్మాయి సంగతి చెప్పుకోవాలండి, ఇక్కడ స్వామి ఎంత ప్రేమిచ్చి మనుషుల్ని ఎంత మార్చేస్తారు అన్న సంగతి.

0: ఎప్పుడు అనేది అమ్మా కన్నావు నువ్వు గానే నా అసలు తల్లి తండ్రి స్వామే అనేది, నా పుట్టిల్లదేనమ్మా అనేది. అక్కడ చదువుకున్నంత కాలం సెలవులకి ఇంటికి కూడా వచ్చేది కాదు. ఆయన అంత ప్రేమ ఇచ్చి ఆ పిల్లలందరినీ మార్చేశారండి. ఆయన మరి ఎలా మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నారో తెలియదు కానీ వీళ్ళకి స్వామే ఇంక మనం మనసులో రాం. సెలవులకు ఇంటికి రాకుండా అక్కడే ఏదో అడాప్షన్ అని ఏవో విలేజ్ అప్లిఫ్ట్మెంట్ అని అంటూ అక్కడే ఉండిపోయేది, వచ్చేది కాదు సెలవులకి. లాస్ట్ ఇంకా 1 or 2 days సెలవులు అయిపోతున్నాయంటే అప్పుడు వచ్చేది. స్వామి మహత్యం అంటే మరి ఆయన ట్రైనింగ్ ఆయన సంస్కారం అంటే మరి ఈ విధంగా ఉంటుందండి. ఇవి చాలా చెప్పుకోదగ్గ పాయింట్. అన్నిటికంటే ముఖ్యం ఒక్కటే, హిందూ మతమే మనము మన దేవుడే అని మన భజనలే అని అనుకోకుండా, వీళ్ళు ఒక మతమే అని పేరు తీయకుండా అన్ని రకాల మతాలని అప్రిషియేట్ చేయిస్తారండి అక్కడ పెరిగిన పిల్లలు. అది ఆయన తను తలుచుకున్న పని వీళ్ళ ద్వారా ఆయన చేయిస్తుంటారు. ఒక మనుషులను నొప్పించకుండా, ఒక మతాన్ని దూషించకుండా అన్ని మతాల్లో ఉండే సారాన్ని తీసి అన్నిట్లో గొప్పతనం ఉంది అని పిల్లలందరూ చెప్తుంటారు. దాన్ని బట్టి వాళ్ల పిల్లలు కూడా అవన్నీ నేర్చుకుంటున్నారు. ఇది చాలా చెప్పుకోదగ్గ సైలెంట్ రివల్యూషన్ అనమాట. ఇదంతా కూడా సైలెంట్ రివల్యూషన్.
1: ఒక బ్రహ్మ సమాజ ఫ్యామిలీలో పుట్టి పెరిగానని చెప్పారు నాకు ముందు మీరు. అలాంటి వారిని స్వామి మీద నమ్మకం లేకుండా ఏదో మహిమలు చేస్తుంటాడు మీరు ఇలాగే ప్రయోగం చేశారు మొదట్లో. అలా చెప్పి నెమ్మది నెమ్మది నెమ్మది నెమ్మదిగా మీ మనసంతా ఆయనే ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు.
0: నిజమేనండి, మొట్టమొట్ట అలాగే అనుకున్నాను. ఇప్పుడు అంటే ఏమీ తెలియదు కాబట్టి క్రమంగా ఇప్పుడు ఆయన పూర్తిగా ఆక్రమించేసుకున్నారు కాబట్టి బుర్రా మనసు అంతాను నిజంగా ఆయనే ఇప్పుడు మామూలు నిండి ఉన్నారు. నేను ఎక్కువ భజనలు చేయడాలి అవి ఏమి చేయకపోయినా పనుల్లో మాత్రం ఆయన చెప్పిన ఎప్పుడు కూడా ఆచరణలో పెట్టడానికని ట్రై చేస్తానండి. ఇంతకంటే ఎక్కువ నేను అందరిలాగా గబగబా వెళ్లి చేసేది నాకు వీరవదు. అందుకని వీలైనంత వరకు ఆచరణలో నేను చేసే పనులు స్వామి పనులు.
1: ఇంతవరకు మీరు పిల్లల గురించి చెప్పారు, నెమ్మది నెమ్మదిగా మీరు మీలో వచ్చిన మార్పుల గురించి చెప్పారు. స్వామిని జీవితం అంతా కూడా మనం మనసులో నింపేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మీ భావన ఏమిటి ఆయన గురించి?
2: భావన ఏమిటంటారు, ఆయన సర్వత్రా వ్యాపించి ఉన్నారు.
0: ఆయన ఒక టైం మాత్రమే వచ్చారు. తను చెప్పదలుచుకుని చెప్పేసి శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయారు గాని ఆయన ఫుల్ గా మనందరినీ ఆక్రమించుకునే ఉన్నారండి.
1: హరి అనంత హరి కథ అనంత అంటారండి. మీరు ఎంత చెప్తుంటే ఇంకా అంత వినాలనిపిస్తోంది.
0: రాజలక్ష్మి గారు ఇంకొకటి చెప్పాలని మనసులో వచ్చింది. ఆయన ఎన్ని చెప్పినా అలా అలా వస్తూనే ఉంటాయనుకోండి. స్వామి చెప్పిన ఇప్పుడు ఈ వయసులో అన్ని గుర్తుకొస్తున్నాయి. ఒకసారండి శ్రీనగర్ లో నేను అప్పుడు స్కూల్లో పనిచేస్తుండేదాన్ని ప్రెజెంటేషన్ కాన్వెంట్ లో. ఓ రోజున రాత్రి కల వచ్చింది. ఆ కల్లో స్వామి గబగబా కారులో వస్తున్నారు మన ఇంటికి. స్వామి వస్తుంటేను ఎవరో ఫిల్మ్ డైరెక్టర్ వస్తున్నట్టుగా వచ్చింది నాకు. స్వామి ఫిల్మ్ డైరెక్టర్ అయిపోయి వచ్చేస్తున్నారు. ఎవరో వస్తున్నారు మన ఇంటికి డైరెక్టర్ గారు ఎవరో వస్తున్నారని ఎవరో వచ్చి పిల్లలు చెప్పారు. అయ్యో అయ్యో ఆయన వచ్చేస్తున్నారు, ముందు డ్రాయింగ్ రూమ్ సిద్ధం చేసుకోవాలని నేను ఆ కల్లోనే ఆ డ్రాయింగ్ రూమ్ ఇటు అటు సవరించేస్తున్నాను. అందంగా ఉండాలి, వాళ్ళు వచ్చే టైంకి అందంగా ఉండాలని. అంతట్లో ఇంకా సవరించుకున్న సగంలో ఉండగానే గబగబా తోసుకుని లోపలికి వచ్చేసారు. ఇదిగో ఇలా రా అన్నారు. నా దగ్గరకు వచ్చేసి కూర్చున్నారు. నాకేమిటి ఇంకా డ్రాయింగ్ రూమ్ ఏమి సర్దకుండా వచ్చేసాడు ఈయన అంటే, ఇప్పుడు ఆయన ఇప్పుడు అవన్నీ కాదు కానీ చూడు నీకు నేను సినిమాలో రోల్ ఇస్తున్నారు ఇప్పుడు అన్నారు. అయిపో నాకే రోల్ ఇస్తున్నారు సినిమాలో, ఇప్పుడు నేను డైరెక్టర్ని నీకు రోల్ ఇస్తున్నాను, ఇక్కడి నుంచి నువ్వు సినిమాలో యాక్ట్ చేస్తావన్నారు. వెంటనే వెళుకు వచ్చేసింది. ఇంక వెంటనే అన్నాడు మా ఆరు, నీకు అలా చెప్తాను నీకు ఇక్కడి నుంచి ఇంకా ఆయన సినిమాలో నీకు రోల్ ఇస్తున్నారు అనమాట, నిన్ను ఎన్రోల్ చేసుకున్నారనమాట ఆయన, గుర్తు చేసుకో అన్నారు. ఇదొక అనుభవం. ఆ తర్వాత ఏమైంది, నేను పనిచేస్తున్న స్కూల్లో నేను ఆ ఫిల్మ్ షూటింగ్ వాళ్ళు వచ్చారు. వచ్చేసి అందులో ఏమిటి, ప్రిన్సిపాల్ గారి రూమ్లో పేరెంట్స్ ఇద్దరు రావడం, మా పిల్లాన్ని చేర్చుకోమని ప్రిన్సిపాల్ తోటి అడగడం, వాళ్ళు ఏదో జవాబు చెప్పడం, ఆ సంభాషణ అదొక షూటింగ్. రెండో షూటింగ్ ఏమిటి, బస్సులో పిల్లలందరినీ పిక్నిక్ తీసుకెళ్తుంటే టీచర్ ఎదురుగుండా నిలబడి పిల్లలందరూ సీట్లో కూర్చుంటారు, ఆ డ్రైవర్ వెనకాల టీచర్ నిలబడి పిల్లల చేత పాటలు పాడిస్తూ క్లాపింగ్ చేయిస్తూ పాటలు పాడించడం అదొకటి. అందులో నేను ఆ టీచర్ కింద నిలబడి పిల్లలందరూ బస్సుల్లో వచ్చిన చిన్నపిల్లలందరూ కూడా కూర్చుని వాళ్ళ చేత పాటలు పాడించడం యాక్షన్ చేయిస్తూ పాటలు పాడించారు. అదే ఒక షూటింగ్ తీశారు.
1: పుట్టపర్తిలో మీకు స్వామి ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చారని ఇందాక చెప్తున్నారు మీరు.
0: అవునండి, మర్చిపోయాను, మీరు బాగానే గుర్తు చేశారు. మా పెద్దవాడు మిలిటరీలో ఉన్నాడు, వాడుకి పుట్టపర్తిలో మా అమ్మాయితో చదువుకున్న అమ్మాయితో పెళ్లి సంబంధం. మేము అనుకున్నాం పెద్దవాళ్ళం అవుతాను, ఆ స్వామి ఆ అమ్మాయి ఏమోనో నా కోడలేమంటే తర్వాత కోడలైంది అనుకోండి, ఇప్పుడు తను స్వామి చెప్పితేనే ఆ టైంకే స్వామి చెప్పిన ముహూర్తానికే చేసుకుంటాను, అది కూడా పుట్టపర్తిలోనే జరగాలి పెళ్లి, అదొక కోరిక స్వామి సమక్షంలో జరగాలి పెళ్లి, ఆయనే స్థిరం చేశారు కాబట్టి ఆయన సమక్షంలోనే జరగాలి అని ఆవిడ కోరిక. స్వామి సమక్షంలోనే జరగాలి అంటే మరి స్వామి మనం మేము కోరుకోగానే అన్ని ఆయన చెయ్యరు, ఒక్కోసారి ఆయన ఎలా తలుచుకుంటే అలా చేస్తారు. ఆయనకి ఇలా కోరిక అలా కోరిక లేదు, అవతల వాళ్ళ కన్వీనియన్స్ స్వామి ఎప్పుడు కూడా అవతల వాళ్ళ కన్వీనియన్స్ చూసి కూడా చేస్తూ ఉంటారు, అంతేగాని తన కోరిక ప్రకారం చేసేసారు. ఆ టైంలో నా కూతురు ప్రెగ్నెంట్ గా ఉండి డెలివరీకి ఇంకా 1 వీక్ ముందరగా ఇంట్లోనే ఉంది. సడన్ గా నాకు పుట్టపర్తి నుంచి కబురు వచ్చింది, పుష్ప మేడం వాళ్ళు కబురు చేయించారు, ఇప్పుడు మీ అమ్మాయి మీ కోడలు పెళ్లి గురించి మీ అబ్బాయి పెళ్లి గురించి స్వామి మాట్లాడతారని తెలిసింది మాకు అనఫీషియల్ గాను, ఇప్పుడు అందరికీ ఇంటర్వ్యూస్ బాగా ఇస్తారని తెలిసింది, ఇదే సమయంలో మీరు వచ్చి మీ అబ్బాయి పెళ్లికి ముహూర్తం తొందరగా స్వామి చేత గ్రాంట్ చేయించుకోండి అని. సరే, నేను మా వారికి అప్పుడు ఒంట్లో బాగాలేదని ఆయన రాలేదు, నేను బయలుదేరాను గబగబా. నేను బయలుదేరుతుంటే మా అమ్మాయి నన్ను పిలిచి చెప్పింది, అమ్మా స్వామి అక్కడ ఇంటర్వ్యూ ఇస్తారు, అడుగుతారు నీకు ఇంటర్వ్యూలో మీ అబ్బాయి పెళ్లి ఎక్కడ చేసుకుంటామని అడుగుతారు, నువ్వు సుక్కుమని పుట్టపర్తిలో చేస్తానని అనకు, నేను రాలేను, నాకు అన్నయ్య పెళ్లికి అటెండ్ అవ్వాలి కదా, ఆయనకి నా సంగతి ఎలాగూ తెలుసు, నాకు తెలుసు నా సంగతి, డాడీ గుంట్లో బాగాలేదు డాడీ రాలేరు అది కూడా తెలుసు, కానీ నీ వేపు నుంచి మాత్రం నువ్వు పుట్టపర్తిలో చేస్తానంటూ గబగబా వెళ్లి మాట్లాడకు, మిగిలినవన్నీ స్వామి చూసుకుంటారులే, ఈ విషయంలో మాత్రం నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పి పంపించింది. సరే అన్న, అక్కడికి వెళ్లాను, 2 రోజులు దర్శనం లైన్లో కూర్చున్నాక 3వ రోజున ఆయన పిలిచారు, అందరికి చాలా మందికి ఇస్తున్నారు ఇంటర్వ్యూలు, అందులో ఆ గుంపులో నేను కూడా వెళ్లాను. నా వాటా వచ్చేసరికిలాను ఆయన నన్ను నాకు కాబోయే కోడల్ని నాకు కాబోయే వియపురాల్ని కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ఏమిటి మీ వాడికి పెళ్లి ఎప్పుడు చేస్తావు అని అడిగారు. ఇదే అర్థంలో అడితే స్వామి మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు ఏదో అన్నాను. ఎక్కడ చేస్తావు అని అడిగారు. అంత కితం రోజునే నాకు కాబోయే వియపురాలు నాకు కాబోయే కోడలు నాకు చెప్పారు, స్వామి మిమ్మల్ని ఇలాగే అడుగుతారు, మీరేమైనా పుట్టపర్తిలో చేయండి స్వామి మీ సమక్షంలో అని అడగండి, మీరు నాకు ఇక్కడే చేసుకోవాలని స్వామి ఎదుర్కొన్నాను. నేను అడగనమ్మా ఇక్కడే చేసుకోమని, మీరు అడగాలి నన్ను ఇక్కడే చేసుకోమని మీరు అడగాలి అన్నారు. నేను అడగడం ఏంటి తల్లి అంటే, లేదు మీరు ఎలా కోరితే అలా చేస్తారు స్వామి అంటే, ఇలా కాదు స్వామికి ఎలా ఇష్టమో అలా చేయాలి కదా అన్నారు. లేదండి ఇక్కడే స్వామి సమక్షంలో చేస్తే బాగుంటుంది, మీరు ఇలా అడగండి, మేము అడిగితే బాగుండదు మీరే అడగాలి అన్నారు. సరే వాళ్ళు చెప్పినట్టుగానే ఆ రోజున ఇంటర్వ్యూలో స్వామి నీ పిల్లాడి పెళ్లి ఎక్కడ చేస్తావు అని అడిగారు. స్వామి వీళ్ళకి పుట్టపర్తిలో చేసుకోవాలనుంది అని అన్నాను. అబ్బే అలా ఎలాగా, వాళ్ళేమనుకుంటారు, వెళ్ళి ఇంటి దగ్గరే చేయి అన్నారు. అని ఎల్లుండి పొద్దున్న 8 గంటలకు అలా పెళ్లి చేయి అన్నారు. ఆ రోజున 6వ తారీఖు ఆయన చెప్పారు, 8వ తారీఖు పెళ్లి. ఇంకా స్వామి మాట అంటే మాటే, అలాగే స్వామి అన్నాను అనేసి ఇంకా బయటకు వచ్చేసాను. ఆ రోజునే పిలిచి నా కోడలికి కాబోయే పట్టు చీర మంగళసూత్రాలన్నీ ఇచ్చారు. చిత్రంగా ఆయన ఆ మాట అన్నాక ఇంక వీళ్ళు కూడా ఇంక మళ్ళా మాట్లాడలేదు, వెంటనే ఒప్పుకున్నారు, ఇక్కడ కాదు అక్కడే చెయ్యి వాళ్ళు ఏమనుకుంటారు అన్నారు. సరే ఇంకా అనుకున్న మాట బాగానే అయింది కదా మనకు కావలసినట్టుగానే అని అనుకుని సరే అని స్వామి అన్నాం. ఆయన అన్నట్టుగా గబా గబా గబా గబా బస్సుల్లో దొర్లు దొర్లు ఇంటికి వచ్చేసాం. 8వ తారీఖు పొద్దున పెళ్లి అయిపోయింది. ఏంటంటే స్వామి తలుచుకుంటే తన భక్తుల్ని వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉంటారో తెలుసుకుని మనం ఏం అడగకపోయినా వాళ్ళకి కావలసినట్టు ఆయన కాసుకుంటారు. నా కూతుర్ని డెలివరీకి అక్కడ రాలేదు కానీ పెళ్లి చూడాలనుకుంటోంది, మా ఆయనకు సుస్థిగా ఉన్నాడు ఆయన రాలేడు పుట్టపర్తిలో చేస్తే కాబట్టి అక్కడే చేయాలి అన్న సంగతి నేను ఇన్ని మాటలు చెప్పకుండా ఒక్క క్షణంలో వద్దు, అక్కడే చెయ్యి. వాళ్ళు ఏమనుకుంటారు అన్నారు. ఎంత గ్రహింపు ఈయనకి అని అనుకున్నాను నేను. మనం ఏమి అనకుండా ఎలా కాసుకుంటారు ఆయన, తన వాళ్ళని ఆ విధంగా కంటికి రెప్పలాగానే కాచి కూసుకుంటారు. ఇవన్నీ నాకు చాలా అనుభవాలండి.
1: ఎంత జటిలమైన సమస్యకైనా కూడా అలా సునాయాసంగా స్వామి తీసేస్తారండి. ఆయన సొల్యూషన్స్ అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి. అది స్వామి విచిత్రం. చాలా ధన్యవాదాలు నిర్మల్ గారు, చాలా చాలా సంతోషం. సాయిరామండి,
0: నా అనుభవాల్ని స్వామి అమ్మి చూపించిన అనుగ్రహాన్ని మీ అందరితో పంచుకోవాలనిపించి నేను ఇవన్నీ చెప్పానండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సత్యసాయివాణి శ్రోతలందరికీ కూడా ధన్యవాదాలండి. సాయిరామండి.
3: ఇంతవరకు మీరు శ్రీమతి నిర్మలా శాస్త్రి గారితో ఇంటర్వ్యూ ఆఖరి భాగం విన్నారు.

మంచి మాటలు నేర్చిన మహిమేమి సూటిగా పెద్దల బాటలో నడిచిన

రామ చింతనే చాలు రామ నామమే మేలుగా రామ చింతనే చాలు రామ నామమే మేలుగా

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2017 సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ఆచార్య దేవోభవ మీకిప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం.

0: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి సుప్రభాత ఆహ్వానం. ఈనాడు శ్రోతలందరికీ ఒక ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని అందించే ప్రయత్నంలో ఉన్నాం. అసలు ఈ రోజు తాలూకా ప్రత్యేకత ఏంటో ముందు ముందు మన కార్యక్రమంలో మీకు తెలిపే ప్రయత్నం చేస్తాము. అంతకుముందుగా మన స్టూడియోకి ఒక ప్రత్యేకమైన వ్యక్తి వచ్చారు. సాయిరాం అక్క.
1: సాయిరాం గణేష్.
0: అంటే ఎప్పుడు రాంది సడన్ గా ఇట్లాగా మన స్టూడియోలోకి సడన్ గా వచ్చేసారేంటి మీరు?
1: ఇవాళ సెప్టెంబర్ 5వ తారీఖు కదా.
0: అవును,
1: టీచర్స్ డే. నాకు ఇవాళ చాలా ఇంపార్టెంట్ రోజు అనమాట. నా జీవితంలో చాలా విశేషమైన దినం ఈ రోజు. అందుకని జనరల్ గా ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 5వ తారీఖు పుట్టపర్తికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. స్వామి దయ వల్ల ఈ సంవత్సరం కూడా రాగలిగాను. సరే, మిమ్మల్ని ఒకసారి కలిసేసి వెళ్దామని చెప్పి ఇలా వచ్చానమాట.
0: మీరు టీచర్స్ అంటే నాకు ఏ రోజైతే గుర్తొస్తుందో, ఎవ్రీ కాన్వకేషన్ కి స్వామి మనందరి చేత, స్టూడెంట్స్ అందరి చేత అని శిక్షావల్లిలో ఒక లాస్ట్ పారాగ్రాఫ్ ఆ కాన్వకేషన్ ప్లెడ్జ్ లాగా చెప్పించేవారనమాట. ఆ ప్లెడ్జ్ ఏంటంటే, వేదమనోచ్యాచార్యో అంతే వాసిన మను శాస్తి, సత్యం వద ధర్మం చర. అలా వెళ్తూ వెళ్తూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మనం వేదాల్ని శాసనాలు అంటాం, అంటే అది రాజశాసనం కింద. అంటే దే డోంట్ రిక్వెస్ట్ ఎనీథింగ్, దే ఆర్డర్ యూ టు డూ. సో దాంట్లో ఆ విద్యార్థులకి ఇచ్చే ఆర్డర్ ఏంటంటే, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. సో మీరు ఈరోజు టీచర్స్ డే అంటే నాకు మొట్టమొదట జ్ఞాపకం వచ్చింది అదే. ఎందుకంటే స్వామి ఉపాధ్యాయులకి గాని, టీచర్స్ కి గాని, గురువులు గాని ఎంత ప్రాధాన్యత ఇస్తారో, ఆ రోజు ఒకసారి మేము నెమరు వేసుకుని బయట ప్రపంచంలోకి అడుగు పెట్టే ముందు స్వామి పునః మనకి గుర్తు చేస్తారనమాట ఆ రోజు. అదే కాకుండా స్వామి 85వ బర్త్డేకి స్వామి మొత్తం లైఫ్ మీద ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్ చేశారు మన స్టూడెంట్స్ అంతా. ఆ స్టూడెంట్స్ లో, ఆ స్టూడెంట్స్ చేసిన ప్రోగ్రామ్ లోని ఒక సాంగ్, అది 2వ సాంగ్ అనుకుంటా నేను, నాకు బాగా గుర్తున్నట్లయితే అది గురు బ్రహ్మ నీవే పరంజ్యోతి నీవే అని ఆ పాట వెళ్తుంది. అది ఆ పాటలో మొట్టమొదటి లైన్స్ మన బ్రదర్ రవికుమార్ సార్ పాడారనమాట. ఆ లైన్స్ ని స్వామి గురించి ఏం చెప్తారంటే, లౌకిక విద్యలు తల్లిదండ్రులు చెప్తారు, నేర్పిస్తారు, వేరే ఆధ్యాత్మిక విద్య అన్నిటికన్నా ఉత్తమమైన విద్య ఒక గురువు నేర్పిస్తాడు అని చెప్పి ఆ పాట తాలూకా ఎక్స్ప్లెనేషన్ అనమాట. సరే, అది గురువు గురించి మొత్తం పాట వెళ్తుంది, కానీ చివరిలో ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఒక ఆచార్యుడు ఏ విధంగా ఉండాలి అనే దానికి ఆ ఎక్స్ప్లెనేషన్ ఆ దీంట్లో ఉంటుంది. అది మేబీ కొంచెం పోయిన తర్వాత మనం దాని గురించి మాట్లాడుకోవచ్చు. మొట్టమొదటిగా నాకు ఈ సెప్టెంబర్ 5 టీచర్స్ డే, రైట్? అసలు ఎందుకు ఈ టీచర్స్ డే జరుపుతారు, దాని వెనకాతలున్న ఆంతర్యం ఏంటో కొంచెం చెప్తారాక
1: గణేష్? మన మీరు చెప్పినట్టు మన అందరి జీవితాల్లో ఉపాధ్యాయులు చాలా ప్రముఖమైన పాత్రను పోషిస్తారు. మొట్టమొదటిసారిగా మనకి ఓనమాలు దిద్దించి, అల్లాలు నేర్పించి విజ్ఞానాన్ని అందించేది ఉపాధ్యాయులే. మరి ఆ విజ్ఞానంతోనే మనం అంచెలంచెలుగా జీవితంలో పైకెదిగి జ్ఞాన సముపార్జనకు కూడా మనం, మనకి ఆ విజ్ఞానం చాలా ఉపయోగపడుతుంది, సహాయపడుతుంది. మరి అంత గొప్ప భూమికని మన జీవితాల్లో పోషిస్తున్న ఉపాధ్యాయులందరినీ ఒక్కసారి మనం ఆగి, ఒకరోజు సంవత్సరంలో ఒక్కరోజు వారందరినీ గుర్తు చేసుకుని వారికి మన కృతజ్ఞతలు సమర్పించుకునే అవకాశంకి ఈ రోజుని మనం ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నామేమో అనిపిస్తుంది నాకు. చూడండి, మనకి ఎల్కేజీ నుంచి మొదలుపెట్టి ఎంబీఏ దాకా ఎంత చదువుకున్నా చదువు నేర్పించడానికి ఒక ఉపాధ్యాయుడు అవసరం మనకి. సో అందుకని మనకి ఈ రోజున వారందరినీ ఒక్కసారి గుర్తు చేసుకుందాము మన ఉపాధ్యాయుల్ని. మరి సెప్టెంబర్ 5వ తారీఖు మన దేశంలో ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అలా ఎందుకు చేస్తున్నాం అనేది తెలుసా మీకు?
0: ఒకసారి మీరు మనందరికీ చెప్తే మన శ్రోతలు కూడా నాతో పాటు వింటారు.
1: మనందరికీ తెలిసిన విషయమే, మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుందాము. మన భారతదేశంలో అత్యున్నతమైన ఉపాధ్యాయుల్లో కూడా ఉత్తములు, చాలా గొప్ప పండితులు, గొప్ప తత్వవేత్త, మన దేశానికి ఉపాధ్యక్షునిగానే కాకుండా అధ్యక్షునిగా కూడా సేవ చేసిన చాలా గొప్ప వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ 5వ తారీఖు. సో ఈ రోజును మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం వారికి మనమిచ్చే గౌరవం కాదు, మనకి మనం ఇచ్చుకునే గౌరవం అంతే. అంత గొప్ప వ్యక్తికి మనం గుర్తు చేసుకుంటున్నామని వారి గురించి కొన్ని విషయాలు చెప్తాను గణేష్.
0: తప్పకుండా తెలుసుకోవాలి.
1: వారు పుట్టినది 1888వ సంవత్సరంలో. ఆనాటి అవిభక్త మద్రాసు రాష్ట్రంలో పుట్టారనమాట. వారు పుట్టినప్పుడు వారి నాన్నగారికి ఆయన్ని పౌరోహిత్య వృత్తిలో ప్రవేశపెట్టాలని కోరుకుండేదిట. అందుకని ఆయనకి చాలా రోజులు స్కూల్కి పంపించడం, ఇంగ్లీష్ నేర్పించడం ఇటువంటివి కార్యక్రమాలు ఆయన ఏవి ఆయన తలపెట్టలేదు. కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత ఐ థింక్ తిరుత్తణిలో అనుకుంటాను ఆయన మొట్టమొదటిసారిగా స్కూల్కి వెళ్ళింది. అలా ఆయన మొదలైన ఆయన విద్యాభ్యాసం, ఆయన ఏది చదువుకున్నా అత్యున్నతమైన శ్రేణిలో ఉత్తీర్ణులయ్యేవారట, అంటే ఈ డిస్టింక్షన్ లో పాస్ అయ్యేవారనమాట ప్రతి ఒక్కటి. అలా చదువుకుంటూ ఆయన మైసూరు యూనివర్సిటీలో, మైసూరు విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రానికి అధ్యాపకులుగా మొదటిసారిగా ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించారు.
0: ఫిలాసఫీ,
1: లెక్చరర్ ఆఫ్ ఫిలాసఫీ అనుకుందాం. ఎంత గొప్పగా ఆయన చెప్పేవారంటే ఆ సబ్జెక్ట్ ని, స్టూడెంట్స్ అసలు అక్కడి నుంచి కదిలేవారు కాదుట. ఆ క్లాస్ కోసం ఎదురు చూసేవారట, ఆయన క్లాస్ ఎప్పుడొస్తుందా అని. చూడండి మరి ఎంత బాగా ఆయన వివరించి చెప్పేవారు. ఎంత అంటే ఆ పర్సనల్ ఇంట్రెస్ట్ లేకపోతే, డెడికేషన్ కమిట్మెంట్ లేకపోతే ఎక్సలెన్స్ రాదు గణేష్ ఎందులోనూ కూడా. ఇంకా అక్కడి నుంచి ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. ఆ తర్వాత ఆయనకి కలకత్తా యూనివర్సిటీలో ఫిలాసఫీకే సేమ్ సబ్జెక్ట్ కి ప్రొఫెసర్ కింద ప్రమోషన్ వచ్చిందనమాట. మరి ఆ పదవీ బాధ్యతలు స్వీకరించడానికి ఆయన మైసూరు నుండి బయలుదేరి వెళ్లినప్పుడు ఆయన విద్యార్థులందరూ కలిసి ఒక గుర్రపు బగ్గీని చక్కగా అలంకరించి దాన్ని వారు స్వయంగా లాగుతూ తీసుకొచ్చారట.
0: అంటే ఎంత గౌరవం
1: చూడండి మరి, ఆయన విద్యార్థుల దగ్గర నుంచి ఎంత గౌరవం అభిమానం ప్రేమ సంపాదించుకున్నారు. అలా లాగుతూ తీసుకొచ్చి మైసూరు రైల్వే స్టేషన్ లో ఆయన్ని ట్రైన్ ఎక్కించి వెళ్లారట ఆయన విద్యార్థులందరూ. మరి గురువుకి అంతకంటే గొప్ప గౌరవం ఏం దొరుకుతుంది గణేష్? విద్యార్థుల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోవడం కంటే గొప్ప గౌరవం ఒక గురువుకి ఏముంటుంది చెప్పండి. ఆ తర్వాత ఆయన ఇంగ్లండ్ లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో లెక్చర్స్ ఇవ్వడానికి, అంటే ఉపన్యాసాలు ఇవ్వడానికి వెళ్లేవారట ఆనరీ గెస్ట్ కింద అనమాట, గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడానికి. 1926లో ఆయన ఇచ్చిన ఉపన్యాసాలన్నీ 1927వ సంవత్సరంలో ద హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ అనే పుస్తకం కింద ప్రచురించడం జరిగింది. అలాగే 1929లో ఆయన ఇచ్చిన ఉపన్యాసాలని An Idealist View of Life అని ఇంకొక పుస్తకం కింద పబ్లిష్ చేశారు. ఆ రెండు పుస్తకాలు ఇప్పటికి కూడా ఎంతో ఫేమస్. ఇక విద్యారంగంలో వారు చేసిన సేవలకు గుర్తింపు కింద జార్జ్ ఫైబ్ ఆయనకి 1931వ సంవత్సరంలో నైట్హుడ్ ఇచ్చారంట. అంటే ఆయనకి సర్ అనే బిరుదుని ఇవ్వడం జరిగిందనమాట.
0: చాలా అత్యుత్తమమైనటువంటి బిరుదు అనమాట.
1: ఇప్పటికి కూడా అదే, ఇప్పటికి కూడా యూకే లో, యునైటెడ్ కింగ్డమ్ లో అత్యున్నతమైన గౌరవం ఏమిటంటే నైట్హుడ్ అనమాట. కానీ మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947వ సంవత్సరం నుంచి ఆయన తమ దేశానికి ఇచ్చే గౌరవానికి సూచనగా ఆ సర్ అనే బిరుదుని తొలగించి విద్యారంగంలో తను సాధించిన విజయాలకు ప్రతీకగా తనకు లభించిన డాక్టర్ అనే బిరుదును తన పేరు ముందర ఉంచుకున్నారు.
0: చాలా బాగుంది.
1: అప్పటి నుంచి ఆయన్ని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అనే మనందరికీ గుర్తుంటారు.
0: అయితే మరి బ్రిటిష్ వాళ్ళు రాధాకృష్ణన్ గారిని సర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అని పిలుస్తారేమో.
1: అయి ఉండొచ్చు, ఇప్పటికి కూడా అలాగే పిలుస్తూ ఉండొచ్చు వారు. ఇంకా మీకు మన శ్రోతల్లో కూడా చాలా మందికి ఈయన తెలిసే ఉంటారు, బెర్ట్రాండ్ రస్సెల్ అని చెప్పి. ఆయన చాలా గొప్ప తత్వవేత్త, తార్కికవేత్త, గణిత శాస్త్రజ్ఞుడు, చరిత్రకారుడు, చాలా ఫీల్డ్స్ లో ఆయన చాలా అనుభవజ్ఞులు అనమాట. ఆయన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారితో ఎంతగా ప్రభావితం అయ్యారంటే, ఆయన ఒకసారి అన్నారట, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు గనక భారతదేశానికి అధ్యక్షులైతే అది తత్వశాస్త్రానికే ఒక గొప్ప గౌరవం అవుతుంది అని. అంటే ఇట్ ఈస్ అన్ ఆనర్ టు ఫిలాసఫీ అని చెప్పారట. ఆయన కోరికకి తగినట్టే వారు 1952 నుంచి 62 దాకా వైస్ ప్రెసిడెంట్ గా, అలాగే 62 నుంచి 1967 దాకా దేశాధ్యక్షునిగా అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా తన దేశానికి సేవ చేసుకున్నారు. మరి ఇవి మన రాధాకృష్ణన్ గారిని గురించి చాలా కొన్ని విషయాలు అనమాట.
0: మీరు చెప్తున్నప్పుడు నాకు రాధాకృష్ణన్ గారి గురించి ఇంకొన్ని పాయింట్స్ ఏమి గుర్తొస్తున్నాయంటే, వాళ్ళ నాన్నగారు రాధాకృష్ణన్ గారు పౌరోహిత్యం చేయాలి అన్న ఉద్దేశం ఉండేదన్నమాట ఆయనకి. కానీ మనం జాగ్రత్తగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి వర్క్స్ మనం ఎప్పుడైతే చదివామో, ఆయన వర్క్స్ అన్ని కామెంటరీస్ ఆన్ ది వేదాస్, కామెంటరీస్ ఆన్ ది ఉపనిషద్స్. అంటే ఒక పురోహితుడు ఏమైతే చెయ్యాలో అవన్నీ ఆయన యాజ్ అ ఫిలాసఫర్ అవన్నీ సంపూర్తి చేస్తారనమాట.
1: వారి నాన్నగారి కోరికను కూడా తీర్చారు,
0: అన్ని తప్పకుండా తీర్చారు, ఏమాత్రం డౌట్ లేకుండా. అండ్ ఇంకొక పాయింట్ నాకు ఏం గుర్తొస్తుందంటే, స్వామి ఎప్పుడు చెప్తారు ఈ టీచర్ అనేది ఒక సెకండ్ రేటెడ్ జాబ్ కాకూడదు అని స్వామి ఎప్పుడు అనేవారు అనమాట. అంటే బై మిస్టేక్ ఇంకేమీ జాబ్స్ దొరకక నువ్వు టీచింగ్ ప్రొఫెషన్ లో జాయిన్ అవ్వకూడదు. ఆ టీచింగ్ కి ఒక ప్యాషన్ ఉండాలన్నమాట. ఆ పిల్లలకి ఏదన్నా మంచి నేర్పాలి అన్న ఒక సదుద్దేశం, ఒక ఫైర్ ఉండాలి లోపల అలా విద్యని ఇవ్వటానికి. సో అప్పుడే నువ్వు ఒక మంచి ఉపాధ్యాయుడు గాని టీచర్ అధ్యాపకుడు గాని కావచ్చని స్వామి చెప్పారు. సో మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవితం మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే విద్యార్థులందరూ ఆయన్ని ఒక రథం పట్టి తీసుకొచ్చారు అనటానికి ఇది ఒక చక్కని ఉదాహరణ అనమాట. ఎంత ప్రభావితం చేసుకుంటారో ఆ విద్యార్థులని మనకి అర్థమవుతోంది ఇప్పుడు.
1: అవును అవును గణేష్, ఒక ఉపాధ్యాయుడి ప్రభావం విద్యార్థుల మీద కేవలం తాను ఆ విద్యార్థులకి టీచ్ చేసే సబ్జెక్టు దాకానే పరిమితం కాదు, ఆ ఒక్క 1-2 పరిమితం కాదు, జీవితాంతం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ విద్యార్థుల మీద ఉంటుంది. ఒక రకంగా చూస్తే వారు పౌరుల్ని తీర్చిదిద్దుతున్నారు. మనం దేశ పౌరులనని కూడా అనుకోకర్లా, ఎందుకంటే ఈ రోజుల్లో ద వరల్డ్ ఈజ్ అ బిగ్ ఫ్యామిలీ. సో మనందరం ఈ ప్రపంచానికి పౌరులం. అటువంటి వారిని తీర్చిదిద్దే కెపాసిటీ కానీ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పవర్ కానీ టీచర్స్ కి చాలా ఎక్కువగా ఉంటుంది.
0: అందుకే స్వామి తరచూ ఏం చెప్పేవారంటే, ఒక స్టూడెంట్ బాగాలేకపోతే ఒక స్టూడెంటే బాగోడు, కాకపోతే ఒక టీచర్ ఎప్పుడైతే బాగోలేడో అతని ప్రవర్తన గాని అతని నియమావళి గాని ఎప్పుడు బాగోదో ఒక సిరీస్ ఆఫ్ బ్యాచెస్ ఆఫ్ స్టూడెంట్స్, ఒక జనరేషన్ అంతా అది ఎఫెక్ట్ అవుతుందని స్వామి చెప్తారు. సో పాజిటివ్ గాని నెగటివ్ గాని టీచర్ అంత ప్రభావం చూపించగలనమాట ఈ పిల్లల మీద గాని ఒక జనరేషన్ మీద గాని.
1: మరి అందుకనే మనం ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఇంత గౌరవంగా జరుపుకుంటున్నాము, వారందరినీ గుర్తు చేసుకుంటున్నాము.
0: మరి మన దేశంలో అయితే సెప్టెంబర్ 5th ని ఈ టీచర్స్ డే అనేది జరుపుకుంటున్నాం. కాకపోతే ఆబ్వియస్ గా మనం ప్రపంచం అంతటా మనకి టీచర్స్ ఉంటారు కాబట్టి మనం ఇలా పౌరులుగా తీర్చిదిద్దబడినటువంటి పౌరులుగా ఉండగలుగుతున్నాము. ఒక స్టూడెంటే ఒక పౌరుడిగా తయారవుతాడు కాబట్టి ప్రపంచం నలుమూలలు కూడా ఈ టీచర్స్ కి ప్రాధాన్యతనిస్తూ ఈ టీచర్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటారనమాట. అది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. ఎందుకంటే యునైటెడ్ కింగ్డమ్ లో 9 మే ఈ టీచర్స్ ని రెస్పెక్ట్ చేస్తూ ఆ దేశంలో చేస్తారనమాట. అది యునైటెడ్ స్టేట్స్ లోని టీచర్స్ అప్రిసియేషన్ వీక్ మే 1st వీక్ మొత్తం అంతా ఈ టీచర్స్ ని రెస్పెక్ట్ చేయడము, వాళ్ళకి గ్రీటింగ్స్ చెప్పటము, వాళ్ళని ఇట్లాగా గెట్ టుగెదర్స్ కి పిలవటం, ఇట్లా ఆనర్ చేయటం అనమాట.
1: వారం అంతా
0: అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. తర్వాత ఆస్ట్రేలియాలో మనం చూసినట్లయితే లాస్ట్ ఫ్రైడే అక్టోబర్ లోని అది వాళ్ళకి టీచర్స్ డే. మనం చైనా అన్నిటికన్నా పెద్ద దేశం అది, దాంట్లోకి మనం వెళ్లి చూస్తే 10th సెప్టెంబర్, ఇంకొక 5 రోజులుంది ఇప్పటికి, 10th సెప్టెంబర్ ని టీచర్స్ డేగా అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారనమాట.
1: సో ప్రపంచం మొత్తం మీద ఏదో ఒక రోజు ఉపాధ్యాయులను గౌరవిస్తూ వారి కోసమని ఒక స్పెషల్ డేని కేటాయించడం,
0: తప్పకుండా
1: వాళ్ళని ఆనర్ చేయడం జరుగుతూ వస్తున్నది.
0: అవును, మరి ఆనర్ చేస్తున్నారు, సరే ఇలా ప్రపంచం అంతా ఆనర్ చేస్తున్నారు, మరి స్వామి ఎప్పుడు, ఒకసారి నేను ఒక అనుభవం చెప్పాలనుకుంటున్నాను ఈ టైంలోని, ఎందుకంటే వెంటనే స్ఫురిస్తుంది. మనం ఏం చేసినా, ప్రపంచంలో ఏం ఆలోచించినా, ఎన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నా చివరికి రావాల్సింది స్వామి దగ్గరికి. ఎందుకంటే మేము 3rd ఇయర్ అండర్ గ్రాడ్యుయేషన్ లో మా స్టడీస్ ఫినిష్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ కి ఎంటర్ అవుతున్నాము. సరే అవుట్ గోయింగ్ బ్యాచ్ అవుతుంది అనమాట. మేమంతా స్వామి దగ్గర గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాము. అది ఒక ఆనవాయితీ మాకు అవుట్ గోయింగ్ బ్యాచ్ చేయటము. సో మేము పాటలు దెన్ కొన్ని కార్డ్స్ తయారు చేయటము అవన్నీ చేసి స్వామికి ఆఫర్ చేస్తాం. ఆ ప్రోగ్రామ్ లో పాటు గాని దయచేత ధన్యులు కావాలరా అని ఒక పాట పాడుతున్నాం అనమాట. పాడుతుంటే స్వామి చక్కగా హాయిగా వింటున్నారు పాటంతని. ఆ చివరిలో ఒక లైన్ వస్తుంది, అది పుడమియంతయు తిరిగిన గాని కడకు నీ వద్దకు రావలే స్వామి అని. దాంట్లో ఒక లైన్
1: చాలా అద్భుతంగా ఉంటుంది.
0: ఇది స్వయంగా స్వామి రాసినటువంటి పాట ఇది. సో స్వామి ఆ పాట వింటున్నారు ఈ లైన్ వచ్చేసరికి పొడమియంతయో తిరిగిన కాని అనగానే స్వామి కళ్ళు మూసుకుని ఒక దీర్ఘమైనటువంటి ఆలోచనలోకి వెళ్ళినట్టు ధ్యానంలోకి వెళ్లి ఇలా వేలు చుట్టూరా తిప్పుతున్నారనమాట. పొడమియంతయో తిరిగిన గాని కడకు నీ వద్దకు రావలే స్వామి అనగానే స్వామి తన పాదాల వైపు ఇట్లా చూపించి అప్పుడు కళ్ళు ఓపెన్ చేసి మా వైపు చూశారు. సో అది ఇప్పటికి కూడా ఒక స్ట్రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుందంటే ఆ మూమెంట్ ఎంత ప్రెషస్. ఒకసారి ఆలోచించండి స్వామి చెప్పినటువంటిది. సో ప్రపంచం అంతా ఇలా టీచర్స్ గురించి చెప్తుంటే మనం స్వామి టీచర్స్ గురించి తన టీచర్స్ గురించి ఎందుకు గొప్పగా చెప్పుకోరు అని ఆలోచన రావచ్చు. సో ఏ మాత్రం తక్కువ తీసుకోలేదు స్వామి మనకి, ఎందుకంటే హీ లీడ్స్ బై ఎగ్జాంపుల్ ఆల్వేస్. ఇది కొడైకెనాల్ 2005 లో స్వామి ఏదో పిల్లలందరితోని ఒక క్లోజ్డ్ సెషన్ లో మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక కాన్వర్సేషన్ బాయ్స్ లెటర్స్ ఇస్తున్నారు స్వామికి, ఆబ్వియస్లీ హ్యాండ్ రిటన్ లెటర్స్ అన్నీ చదువుతూ సమ్ రైటింగ్ గురించి కామెంట్ చేస్తున్నారు. స్వామి చెప్తున్నారు ఇలా రాయాలి అలా రాయాలి, నీట్నెస్ మెయింటైన్ చేయాలి ఇది అంటుంటే నేను కరెక్ట్ గా స్వామి ముక్కు కింద కూర్చున్నాను అనమాట, రైట్ అట్ హిస్ ఫీట్. సో స్వామి లెటర్స్ చదివేది నేను చూడగలుగుతున్నాను. సో ఆ మూమెంట్ లో నాకు అడగాలనిపించింది, స్వామి మీ రైటింగ్ చాలా బాగుంటుంది స్వామి అని అడిగాను. నేను అడిగితే స్వామి అన్నారు నువ్వెప్పుడు చూసావరా అని అడిగాను. అప్పుడు నేను అన్నాను స్వామి అన్యదాశరణం నాస్తి పుస్తకం నేను చదివాను స్వామి, దాంట్లో స్వామి రాసిన ఉత్తరాలన్నీ హ్యాండ్ రిటన్ అయ్యి దాంట్లోంచి నేను చూశాను అని చెప్పాను. అయితే అప్పుడు స్వామి ఒక చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి హీ టుక్ ఓవర్ అనమాట. ఆ ఇంటరాక్షన్ లోనే మేము స్వామి టీచర్స్ గురించి కొంచెం అడిగాం. దెన్ స్వామి ఏమాత్రం సంకోచం లేకుండాని మెహబూబ్ ఖాన్ గారి గురించి, కొండప్ప మాస్టర్ గారి గురించి, వీళ్ళందరి గురించి స్వామి ఆ మూమెంట్ లో గుర్తు చేసుకుని, అప్పటికే స్వామి 2005 అంటే స్వామికి 80 ఇయర్స్. ఇమాజిన్ స్వామి 8-9 ఇయర్స్ టైంలో చదువుకున్న టీచర్స్ ని అప్పటిదాకా స్వామి ఎట్లా గుర్తుపెట్టుకున్నారో ఒకసారి మనం అసలు అది మనకి ఒక ఇన్స్పిరేషన్ అనమాట స్వామి. సో మెహబూబ్ ఖాన్ గారి గురించి స్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇలా కొండప్ప మాస్టర్ గారు ఒకసారి నన్ను పనిష్ చేశారు, పనిష్ చేస్తే నన్ను టేబుల్ ఎక్కి నిలబడమన్నారు. అప్పటికి పాపం బెల్ క్లాస్ అయిపోయిన తర్వాత ఆయన లేవడానికి ప్రయత్నిస్తున్నారు, ప్రయత్నిస్తుంటే లేవలేకపోతున్నారు పాపం. అప్పుడే పాస్ అవుతుంది. నెక్స్ట్ పీరియడ్ ఏమో మెహబూబ్ ఖాన్ గారిది, ఆయన చాలా బాగా ఇంగ్లీష్ నేర్పించేవారు. ఆయన క్లాసులోకి వచ్చి కొండప్ప మాస్టర్ గారు చేసిన తప్పేంటో గ్రహించి ఆయనకి పక్కకు వచ్చి చెప్పారు, సత్యాన్ని కూర్చోమనగానే నేను కూర్చున్నాను, వెంటనే కొండప్ప మాస్టర్ గారు కుర్చీ నుంచి లేచారు అని స్వామి ఎంతో చక్కగా వివరించి ఇదంతా మెన్షన్ చేశారనమాట. సో అలాగా మనకి టీచర్స్ గురించి ఎందుకు స్వామి అంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఆ మూమెంట్ లో మాకు అర్థమైంది అనమాట.
1: బాగుంది గణేష్, మీరు చెప్తూ ఉంటే స్వామి చెప్తుంది వింటున్నట్టే అనిపించింది. మరి మీరన్నట్టు స్వామికి 80 సంవత్సరాల వయసులో అంటే దాదాపు 70 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనల్ని స్వామి మీ దగ్గర చెప్పడం జరిగింది. అంటే ఆయన టీచర్స్ ని అన్ని సంవత్సరాలు స్వామి గుర్తుంచుకుని వాళ్ళని మెన్షన్ చేశారు. అలాగే మనం కూడా ఒకసారి ట్రై చేద్దామా? మీరు చెప్పండి మీకు ఫేవరెట్ టీచర్ ఎవరు?
0: నాకు ఫేవరెట్ టీచరు నానాజీ సార్ అని ఒక ఆయన ఉండేవారు. ఆయన మ్యాథ్స్ లెక్చర్ అనమాట. మాకు చాలా జోవియల్ గా చాలా ఫన్నీగా క్లాసెస్ మాకు ఎక్స్ప్లెయిన్ చేసేవారు అనమాట. అండ్ పిల్లలు ఎంత తప్పు చేసినా అదే భావాన్ని అదే కంపోజర్ ని క్లాస్ లో మెయింటైన్ చేస్తూ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు ఆయన ఫస్ట్. ఆ తర్వాత నాకు డాన్స్ నేర్పించిన గురువు గారు, నేను జన్మజన్మలకి ఆయనకి కృతార్థుడను, ఎందుకంటే ఆ విద్య నేర్పించడం వల్లే స్వామి దగ్గరికి చేరువగలిగాను అని ఆయనకి నా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈనాడు గుర్తు చేసుకుంటున్నాను ఆయన్ని.
1: బాగుంది గణేష్. నా గురించి చెప్పాలంటే, నాకు నేను 9th స్టాండర్డ్ లో ఉండగా అనుకుంటాను, ఒక మేడం ఉండేవారు, కేసీ మేడం అని చెప్పి, ఆవిడ సోషల్ స్టడీస్ టీచ్ చేసేవారు గణేష్. సోషల్ స్టడీస్ అంటే సబ్జెక్ట్ మీకు తెలుసు, జియోగ్రఫీ ఉంటుంది, ఎకనామిక్స్, సివిక్స్, హిస్టరీ, అవి పేజీలు చదువుకుంటూ ఉండాలి. సో అదేంటంటే కొంచెం డ్రై సబ్జెక్ట్ అనమాట. కానీ ఆవిడ టీచ్ చేసే విధానం ఎలా ఉండేదంటే, వాటన్నింటినీ కాంటెంపరీగా రిలేట్ చేస్తూ చెప్పేవారనమాట. సివిక్స్ అంటే ఇలాగూ గవర్నెన్స్, బేసిక్ గా గవర్నెన్స్ ఇదంతా. సో దాన్ని ఆ ప్రెసెంట్ డే గవర్నమెంట్ కి రిలేట్ చేస్తూ ఏది ఎలా ఉంటుంది, ఫలానా వ్యక్తి చీఫ్ మినిస్టర్ అయితే అతనికి ఏమేమి పవర్స్ ఉంటాయి, చూడండి ఇవాళ ఈ లా వచ్చింది అంటే దీని వెనకాల ఇది జరిగి ఉంటుంది, ఇలా చెప్పేవారనమాట. అలాగే జియోగ్రఫీ, ఎకనామిక్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండేది కాదు, కానీ ఆవిడ చూడండి ఎకనామిక్స్ చదువుకుంటే మీకు మీ డే టు డే లైఫ్ లో ఎంతో ఉపయోగపడుతుంది, ఇలా చిన్న చిన్నగా మనం మీరు నేర్చుకుంటేనే పెద్దయ్యాక మీరు మేనేజ్ చేసుకోగలుగుతారు అని మాకు ఉదాహరణలతో చెప్పేవారు అనమాట. ఇంకా జియోగ్రఫీ అయితే నేను ఐ వాజ్ వెరీ బ్యాడ్ అట్ మ్యాప్ పాయింటింగ్ అంటే అది ఎక్కడ ఢిల్లీ పెట్టమంటే మైసూర్ పెట్టేవాళ్ళం అనమాట, అలాగుండేది. అప్పుడు ఆవిడ చెప్పేవారు ఎలా గుర్తుంచుకోవాలి, ఎక్కడో ఉంటుంది కెనడా, ఎక్కడో ఉంటుంది ఆఫ్రికా, ఎక్కడో ఉంటుంది అందులో ఉండే సిటీస్ మనం ఇప్పుడు చూసి ఉండమో, దాన్ని పాయింట్ చేయాలంటే ఎలా గుర్తుంచుకోవాలి అని. సో ఆవిడ ఎంత బాగా చెప్పేవారంటే, ఒక షేప్ పెట్టుకోండి అమ్మా, ఇది ఇలాగైతే ఈ నాలుగైతే ఒక స్క్వేర్ అవుతుంది, ఇలాగైతే ఒక రాబిట్ షేప్ లో ఉంటుంది, చూడండి రివర్స్ అన్నిటికీ ఒక షేప్, సో ఏ రివర్ రాబిట్ ఇయర్ లో ఈ రివర్ ఉంటుంది, అలా చెప్పేవారు అనమాట. అలాగే సోషల్ స్టడీస్ మీద నాకు ఇంట్రెస్ట్ రావడానికి, ఎకనామిక్స్ యాక్చువల్లీ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్, దాని మీద అంత ఇంట్రెస్ట్ రావడానికి కారణం ఆ మేడం. ఎంతో ఓర్పుగా చెప్పేవారు, ఎలా మేము ఎన్ని ప్రశ్నలు అడిగినా ఎంత ఇరిటేట్ చేసినా పాపం చాలా పేషెంట్ గా ఉండేవారు అనమాట. ఇప్పటికి కూడా అందుకనే ఆవిడ నాకు బాగా గుర్తుండిపోయారు. మరి ఇంకొంతమందిని కూడా అడిగితే బాగుంటుందేమో.
0: తప్పకుండా తప్పకుండా.
2: సాయిరామ్.
3: సాయిరామ్.
2: మీ పేరు?
3: సుబ్రహ్మణ్య వరప్రసాద్ రావు అండి.
2: మీరు ఏం చేస్తుంటారు?
3: నేను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ గణేష్ గేట్ దగ్గర సర్వీస్ చేస్తున్నాను.
2: మీరు ఇంతకు ముందు ఏం చేసేవారు, ఏ ఊరు నుంచి వచ్చారు?
3: నేను విజయనగరం నుంచి వచ్చాను, ఆర్టీసీలో పనిచేస్తూ రిటైర్ అయ్యాను. మాది నేటివ్ ప్లేస్ అనకాపల్లి.
2: మరి మీరు విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో మీకు అత్యంత ప్రియమైన టీచర్ పేరు మాకు చెప్తారా? దాని ఎందుకు మీకు అంత ఫేవరెట్ అయ్యారో చెప్పండి.
3: నా విద్యాభ్యాసం అంతా కూడా అనకాపల్లిలో జరిగింది. మొట్టమొదట కొండ మాస్టర్ గారి స్కూల్ అని చాలా ఫేమస్ స్కూల్ అన్నమాట అనకాపల్లి టౌన్ కి. కె నారాయణరావు గారు అని చెప్పి దానికి ముందు టీచర్ గా ఉన్నారు, ఆయన హెడ్ మాస్టర్ గా రిటైర్ అయ్యారు. ఆయన నాకు అత్యంత నేను ఇష్టపడే గురువు గారు.
2: ఏ సంవత్సరంలో మీరు చదువుకున్నారు, మీరు ఇంతకు ముందు ఏం చేసేవారు, ఏ ఊరు నుంచి వచ్చారు?
3: నేను విజయనగరం నుంచి వచ్చాను, ఆర్టీసీలో అయ్యాను. మాది నేటివ్ ప్లేస్ అనకాపల్లి.
2: మరి మీరు విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో మీకు అత్యంత ప్రియమైన టీచర్ పేరు మాకు, దాని ఎందుకు మీకు అంత ఫేవరెట్ అయ్యారు?

0: నేను ఇష్టపడే గురువు గారు.
1: ఏ సంవత్సరంలో మీరు చదువుకున్నారు ఈయన దగ్గర?
0: 1960 నుంచి 66 వరకు చదివాను.
1: ఎందుకు మీకు ఆయన అంటే అంత అభిమానం?
0: ఆయన పిల్లలంటే చాలా అభిమానంగా చూసేవారు, ప్రేమతో పాఠాలు అవి చెప్పేవారు, పిల్లల్ని ప్రేమించేవారు స్టూడెంట్స్ అని. ముఖ్యంగా స్టూడెంట్స్ అందరూ కూడా క్రమశిక్షణతో ఉండాలి, వాళ్ళ హ్యాండ్ రైటింగ్ బాగుండాలని ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవాడు. అందరి చేత హిందీ, తెలుగు, ఇంగ్లీషు మూడు కూడా కాపీ రైటింగ్ చేయించేవారు. రాసిన కాపీ రైటింగ్ బుక్స్ ని ప్రతిరోజు అందరివి కూడా కరెక్షన్స్ చేసి ఎలా ఇంప్రూవ్ చేయాలో కూడా సలహా ఇచ్చేవారు. అదే కాకుండా పిల్లలకి ప్రతి వారానికి ఒకరోజు ప్రత్యేక క్లాస్ పెట్టేవారు. అంటే సబ్జెక్ట్స్ ని పక్కన పెట్టి జనరల్ నాలెడ్జ్ అని, పాటలని, ఫైన్ ఆర్ట్స్ అని అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఆయనంతటా ఆయనే పాటలు పాడి, మీరందరూ ఇలాగ పాటలు పాడడం నేర్చుకోవాలా, పాడాలా, బాగుండాలా, ఆనందంగా ఉండాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండేవారు ఆయన. అదే కాకుండా టీచింగ్ విషయంలో చాలా శ్రద్ధ, స్టూడెంట్స్ కి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పాఠాలు చెప్పేవారు. మ్యాథ్స్ అయితే బ్రహ్మాండంగా చెప్పేవారు అన్నమాట. బ్లాక్ బోర్డ్ మీద ప్రతి విషయం కూడా మా వైపు చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, బోర్డు వైపు చూస్తూ చాక్ పిస్తూ రాసి మాకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసేవారు అన్నమాట. అలాగే ఇంగ్లీష్ గ్రామర్ ఎక్సలెంట్ గా చెప్పేవారు. ఇంగ్లీష్ ఆయన మాట్లాడుతూ మాకు చెప్పేవారు అన్నమాట. తెలుగు చాలా స్వచ్ఛంగా మాట్లాడేవారు. తెలుగు అంటే చాలా అభిమానం ఆయనకి.
1: మరి ఈరోజు టీచర్స్ డే రోజు మీరు ఆయనకి ఏం చెప్పాలనుకుంటున్నారు?
0: ఆయనకి మా చేతులు జోడించి, మా నా తరపున, మా కుటుంబ సభ్యులందరి తరపున టీచర్స్ డే సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి కూడా.
1: సాయిరాం.
0: సాయిరాం.
2: చూసారా, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయనకి టీచర్ గారు గుర్తుండిపోయారు, ఆ మాస్టర్ గారు.
3: అవును,
2: 64 అని చెప్పారు కదా.
3: అవును,
2: 60 నుంచి 66 దాకా ఎన్ని ఏళ్ళు అయిందో చూడండి. అలాగే శ్రీదేవి గారు వాళ్ళ టీచర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు. ఆవిడ కూడా పెద్దవారు. ఇప్పుడు చిన్నప్పుడు ఆవిడికి తెలుగు నేర్పించిన మాస్టర్ గారి గురించి ఆవిడ ఏం చెప్తున్నారు విందాం. సాయిరామ్ అమ్మా, అమ్మా మీరు చదువుకునే రోజుల్లో మీకు అందరికంటే నచ్చిన, అందరికంటే ఇష్టమైన టీచర్ గారు ఎవరు
4: ఉన్నారండి?
2: వారంటే మీకు అంటే ఇన్ని సంవత్సరాలు కూడా మీకు గుర్తున్నారంటే ఏదో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండి ఉంటుంది వారిలో. ఎందుకు మీకు వారు అంతగా నచ్చారు, ఈ విషయాలు చెప్తారా?
4: నాకు నచ్చింది తెలుగు మాస్టర్ అండి. ఆ మాస్టర్ పేరు డింగరి శ్రీ రంగాచార్యులు. చాలా పొడుగుగా పొట్టు పెట్టుకుని, మంచి ధోతి కట్టు, అంచు ధోతి కట్టు కట్టుకుని, కండువ వేసుకుని చక్కగా వచ్చేవారండి. స్కూల్కి వస్తూనే, ఎరా అందరు బాగున్నారా, ఏంటమ్మా, అయితే నా పేరు స్కూల్లో మా నాన్నగారు పెట్టిన పేరు త్రతుల్లై అండి, త్రతుల్లై. తర్వాత పేరు శ్రీదేవిగా మార్చబడింది. ఆ పేరుని ఎవరిని మా నాన్నగారిని అర్థం అడిగితే, ఏంటమ్మా గోదాదేవి త్రతుల్లై ఇద్దరు ఒకటే, అందుకని నేను గోదాదేవి కాబట్టి త్రతుల్లై అని పెట్టుకున్నాను. కృష్ణుని 16,000 మంది గోపికల్లో ఈవిడో కావిడ, అందుకని ఆవిడ రాధ ఎలాగైతే కృష్ణుని ధ్యానించి ధ్యానించి జీవితం గడుపుతుందో, త్రతుల్లై కూడా అలాగే కృష్ణుని ధ్యానించి చివరి దశలో కృష్ణుని ఒడిలో ఊపిరి ఆగిపోతుంది ఆవిడది. అందుకే ఇష్టంగా నేను పెట్టుకున్నాను, ఇంకా ఇంతకంటే అర్థమేం కావాలి అనేవాడు. సుమతి అంటే సు అంటే మంచి, మతి అంటే బుద్ధి, ఇది సుమతి అని ఇలా చెప్తాం కదా, అలా చెప్పేవారు కాదు మా నాన్నగారు. పెట్టుకున్నాను గోదాదేవి పేరు, ఇది కృష్ణుడి ప్రియురాలు, 16,000 మందిలో ఈవిడో కావిడ, అలా చెప్పేవారు. నాకు ఒక అసంతృప్తి ఉండేది, నాపై ఎవరు అడిగినా ఇదేం పేరు, త్రతులయ్యం పేరు అని నేను చెప్పలేకపోయేదాన్ని. ఇక టీచర్స్ భరించలేక డాక్టర్ ఆఫ్ కాంచనపల్లి రామచంద్ర రాజు అని పిలిచేవారు. త్రతుల్లయ్యని పిలిచే వాళ్ళు కాదు వాళ్ళు, THRA, THULLA ఇవన్నీ వాళ్ళకు ఏదో పేరు చూస్తేనే భయపడేవారు. ఆ తర్వాత డాక్టర్ ఆఫ్ కాంచనపల్లి రామచంద్ర రాజు ఇలా, అది అసంతృప్తి ఉండేదండి. అయితే ఈ తెలుగు మాస్టారు కొత్త క్లాస్కి వచ్చారా, 7th నుంచి 8th వచ్చాం, 8th లో కూర్చున్నాం, సార్ని చూస్తేనే బాగా ఏదో ఒక కల సార్లో, నేను వీళ్ళ పాఠాలు చెప్తాను, ఒక మంచి మార్గంలోకి వీళ్ళని పంపిస్తాను, సమాజంలోకి మంచి వ్యక్తులను తయారు చేస్తాను అనే ఆ ధైర్యం ఆయన ముఖంలో మాకు కనబడేది. అట్లాంటి మాస్టర్ చూస్తున్నాం, ఆయన చూస్తూ ఒకరొక్కరిని పిల్లల్ని పరిచయం చేసుకుంటున్నాడు. ఎరా మన దేశం పేరేంటి అన్నాడు. భారతదేశం సార్. ఏంటి భారతదేశం సార్ చెప్పండి, అందరూ అలాగే చెప్తున్నారు, పల్లెటూరు స్కూలు పిల్లలు నా వంతు వచ్చేసి.

0: ఏమా చెప్పమ్మా ఏంటి, మేము భారతదేశం కరెక్ట్ చెప్తున్నాం కదా సార్, మళ్ళీ కొందరు హిందూ దేశం సార్ అంటున్నారు, అది భారతదేశం కాదేమో అని. నా వంతు వచ్చేసరికి నేను చెప్పాను భారతదేశం, వానొత్తి పలికాను, ఆ వేగుడు ఇలా చెప్పాలి, తెలుగులో స్పష్టంగా పలకాలి, ఒత్తులు సున్నాలు జట్కలు ఇట్లాంటివి తప్పకూడదు, అది అలాగాలాగా మాస్టరంటే ఇష్టం ఏర్పడింది. ఏం పేరమ్మా అన్నారు. ఒకరొక్కరిని పరిచయం చేసుకుంటూ నా వంతు అయిపోయాను నేను. ఇదేం పేరు అంటారు, నేనేం జవాబు చెప్పాలి, అందరు పిల్లలు నా వైపు చూస్తున్నారు, ఇప్పుడు పేరు చెప్తుంది, ఇదేంటి అని మాస్టర్ అంటారు, మేము నవ్వుకుంటాము. ఇలాగా నేను చెప్పాను త్రతుల్లయ్య. త్రతుల్లయ్య ఎంత మంచి పేరు పెట్టారమ్మా త్రతుల్లయ్య. త్రతుల్లయ్యకి లక్ష్మి ఉంటుంది, లక్ష్మికి ప్రకృతి, దానికి లచ్చి వికృతి, అలాగే త్రతుల్లయ్య అనే పేరుకు త్రతుల్లయ్య ప్రకృతి, అత్తుల్లయ్య వికృతి. మాస్టర్ చెప్పారు అత్తుల్లయ్య అని కూడా పిలవచ్చమ్మా అని, లక్ష్మిని లచ్చి అని ఎలా పిలవచ్చో అలా. అత్తుల్లయ్య అంటే ఎవరు, వైష్ణవత్వంలో రామానుజ స్వామి అందులో వైష్ణవత్వంలో చాలా గొప్ప భక్తురాలు అత్తుల్లయ్య. ఎంతో మందిని మార్చింది, ఎంతో మందిని మంచి మనుషులుగా తీర్చిదిద్దింది, ఎన్నో నియమాలు పాటించింది. రామానుజ స్వామి చాలా ఇష్టపడే అత్యంత శిష్యురాలు ఆవిడ. ఇంత మంచి పేరు పెట్టడానికి ఎవరు పెట్టారమ్మా, నాకేదో ధైర్యం వచ్చేసింది, మా నాన్నగారు పెట్టారు సార్. ఓ మీ నాన్నగారు నాకు తెలుసు అమ్మా, కూర్చో కూర్చో, ఆయన బాగా తెలుగు బాగా తెలుసు, ఆయన చాలా మంచి పేరు. అలా అలా మాస్టర్ అంటే చాలా ఇష్టం ఏర్పడి పాఠాలు చెప్పేవాడు. సత్యభామ కృష్ణుణ్ణి కాలితో తన్నింది అలక, కృష్ణుని మీద అలిగి పారిజాత పుష్పం తీసుకురాకుంటే ఆవిడ కాలుతో తన్నినప్పుడు కృష్ణుడు, అయ్యో నన్ను కాలుతో తన్నవా, నా మోరటి శరీరం తాకి నీ కాలు ఎంత తన్నిపోయిందో అన్నాడట. ఏరా మీరు అలాగే చేస్తారా పిల్లని అడిగేవాడు, మీరు అలాగే భార్యతో తన్నించుకుంటారా కాలుతో, అలాగే నవ్వించేవారు, పిల్లలందరూ అలాగే చూసేవారు. లేదు ఆయన లీలలో అర్థం ఉంది, చాలా గొప్పవాడు కృష్ణుడు, లీలలో అర్థం ఉంది, మీరు అలా చేయకూడదు, ఏమ్మా అలా చేయకూడదు, మీరు కూడా ముందు ముందు ఇదే కదా తప్పు లేదు అని అనుకోకూడదు అని చెప్పిందని, కానీ లీలలు అనంతము అని ఇలాంటి అనేక అనేక విషయాలు చెప్తూ నవ్వించేవాడు. దేశం గురించి చెప్పేవాడు, సాహిత్యం గురించి, సంగీతం గురించి, కళల గురించి అలా చెప్పి చెప్పినప్పుడు కాపీ కొట్టకూడదు పిల్లలు, ముఖ్యంగా చూసి రాయకూడదు. ఎగ్జామ్ అంటే అది ఎగ్జామే, కరెక్ట్ గా నిలబడి పరీక్ష రాయించేవాడు. అలా అలా ఆ మాస్టర్ అలా గుర్తుండిపోయారు మాస్టర్ మాకు. ముఖ్యంగా ఆయన నా పేరుకు అర్థం చెప్పాడు కాబట్టి గుర్తుండిపోయారు.
1: అసలు ఎంత చక్కగా మన శ్రీదేవి ఆంటీ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఇది.
2: అవును అవును గణేష్, నా పేరుకి అర్థం చెప్పారు.
1: సో ఇప్పుడు శ్రీమతి అరుణ గారు ఏం చెప్తారు,
2: అరుణ ఏం చెప్తున్నారు కూడా విందాము.
3: సాయిరామ్, నా పేరు అరుణ అండి, నేను చెన్నైలో ఒక ఎంఎన్సీలో వర్క్ చేస్తున్నాను. నా ఫేవరెట్ టీచర్ నా స్కూల్లో 1993లో మా మ్యాథ్స్ టీచర్, ఆవిడ పేరు జయంతి మిస్. ఆవిడ ఇప్పటికీ నాకు గుర్తుండిపోవడానికి రీజన్, నాకు అప్పటి రోజుల్లో మిగతా సబ్జెక్ట్స్ లో వచ్చిన అన్ని మార్కులు మ్యాథ్స్ లో వచ్చేవి కాదు, నాకు చాలా భయంగా కూడా ఉండేది మ్యాథ్స్ అంటే, అందుకని నేను బట్టి పట్టి చేయడానికి ట్రై చేసేదాన్ని. జయంతి మిస్ వలన, కేవలం ఆవిడ వల్లనే మ్యాథ్స్ లో బ్రెయిన్ అప్లై చేసి చేయడం నేర్పించారు ఆవిడ నాకు. సోషల్ సైన్స్ లా కాకుండా చదువుకున్న దాన్ని వాళ్ళు ఒకవేళ క్వశ్చన్ మార్చి ఇచ్చినా దానిలో అప్లై చేసి ఎలా వాడాలి, ఆ ప్రిన్సిపల్స్ ని ఆన్సర్స్ ఎలా ఇవ్వాలి అనేది. 10 మందిలో ఒకవేళ ఆన్సర్ తప్పు చెప్పినా ఆవిడ ఎప్పుడూ చిన్నగా మాట్లాడడం గాని చిన్నగా చూడడం గాని చేసేవారు కాదు. మిగతా కొంతమంది టీచర్స్ ట్యూషన్స్ చెప్పేవారు ఆవిడకి, అయితే ట్యూషన్స్ చెప్పి ఉండొచ్చు మా అందరికీ, నాలాంటి వాళ్ళకి భయం ఉండి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి, కానీ ఆవిడ స్కూల్లోనే ఒక 1/2 అవర్ 1 అవర్ మా కోసం అని అదనంగా స్పెండ్ చేసి మాలాంటి వాళ్ళందరికీ ఎక్కువ టైం కేటాయించి మాలో కొంచెం కాన్ఫిడెన్స్ నింపి నేర్పించేవారు. ఆవిడకి ఇంట్లో పిల్లలు ఉండేవారు కానీ మా కోసం అని ఆవిడ వెనకాల ఉండిపోయి మా అందరికీ స్పెషల్ క్లాసెస్ ఇచ్చేవారు. ఆవిడ వల్లనే కేవలం నేను 10th లో మంచి మార్క్స్, అంటే సైన్స్ సోషల్ లో వచ్చినంత మంచిగా మ్యాథ్స్ లో తెచ్చుకోగలిగాను. సార్,
1: మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సగం మందికి మ్యాథ్స్ టీచర్సే నచ్చుతారు,
2: ఎందుకంటే సగం మందికి మ్యాథ్స్ పాపం కొంచెం టఫ్ సబ్జెక్ట్,
1: ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్ లాగా అనిపిస్తుంది. మరి ఇంతమంది ఇన్ని రకాలుగా వాళ్ళ టీచర్స్ గురించి చెప్తారు చెప్పడం విన్నాము. మన స్వామి అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ యూనివర్సిటీలో పనిచేస్తున్న భార్గవ్ మా క్లోజ్ ఫ్రెండ్ అసోసియేట్. తను తను అసలు తన టీచర్స్ గురించి ఏం చెప్తాడో ఒకసారి తెలుసుకుంటే మనకు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ అబౌట్ టీచర్స్ వస్తుందని నా అభిప్రాయము. తన ఏం చెప్తాడో ఒకసారి విందాం.
4: ఓం శ్రీ సాయిరాం. రేడు సాయి శ్రోతలకి సాయిరాం. నా పేరు కేవీఆర్కే భార్గవ్. నేను అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లోని మన యూనివర్సిటీలో పనిచేస్తున్నాను. ఇవాళ ఒక టాపిక్ ఏంటంటే టీచర్స్ అంటే టీచర్స్ విషయంలోని నా థాట్స్ షేర్ చేసుకోమన్నారు. మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం, చిన్నప్పుడు చదివాం టీచర్ అంటే ఎవరు అంటే, దాంట్లో ఒక ఒక చిన్న సేయింగ్ వస్తుంది ఇంగ్లీష్ లోనే, ఎ మీడియోకర్ టీచర్ టెల్స్, ఎ గుడ్ టీచర్ ఎక్స్ప్లెయిన్స్, ఎ సుపీరియర్ టీచర్ డెమాన్స్ట్రేట్స్ అండ్ ఎ గ్రేట్ టీచర్ ఇన్స్పైర్స్. అంటే ఉత్తమమైన టీచర్ అంటే ఎవరంటే, గురువు అంటే ఎవరంటే, మనని మంచి మార్గం మీద ప్రయాణించడానికి ఇన్స్పైర్ చేస్తారు. అలాంటి వాళ్ళు నిజమైన మంచి టీచర్లని. సో నా అభిప్రాయంలోని స్వామి చెప్పినట్లాగా మన ఫస్ట్ టీచర్స్ మన అమ్మ నాన్నే. నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ జ్ఞాపకం వస్తున్నది, ఇది నాకు గుర్తున్నది ఇప్పుడు కూడాను, ఎందుకంటే నా 8th క్లాస్ లోని దగ్గర దగ్గర 15-20 ఇయర్స్ బ్యాక్ ఇట్ హ్యాపెండ్. నాకు ఇంకా గుర్తుందంటే ఇట్స్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ ఈవెంట్. ఒకసారి నేను మా అమ్మ మార్కెట్కి వెళ్ళి ఏదో తీసుకురామన్నది, నేను మార్కెట్కి వెళ్ళి రిటర్న్ సరుకులు తీసుకొస్తుంటే రోడ్డు మీద ఒక కట్ట నోట్లు 100 రూపాయల నోట్లు పడి కనిపించాయి నాకు. అది చూసి ఏ భావం లేకుండా జస్ట్ ఇగ్నోర్ చేసి నేను నడుచుకుంటూ వెళ్ళిపోయాను ఆ నోట్లు చూసి. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఊరికే చెప్తూ అమ్మ నాన్నకి ఇలాగా దొరికింది చూశాను కానీ నేను దాన్ని తాకలేదు ముట్టుకోలేదు వచ్చేసాను అన్నాను. అంటే పేరెంట్స్ ఫెల్ట్ వెరీ హ్యాపీ, మంచి పని చేసావు, ఎందుకంటే మన డబ్బు కాకపోతే మనం ముట్టుకోకూడదు అనే ఒక భావం నాలోని వాళ్ళు ఇన్కల్గేట్ చేశారు ముందర నుంచి చిన్నప్పటి నుంచి. కానీ మీకు తెలిసిన మంకీ మైండ్ అంటే ఎలా ఉంటుందో. అయితే అది దాని తర్వాత ఈ ఇన్సిడెంట్ విషయం ఆలోచించేవాడిని, కరెక్టే కదా, దాన్ని తీసి ఎవరికైనా ఇస్తే ఉపయోగపడుతుందేమో, పక్కన ఎవడో బెగ్గర్ ఉన్నాడు వాడి చేతిలో పెట్టచ్చు, లేకపోతే పోలీసు వాడికి ఇవ్వచ్చు, అది ఎవరో చుట్టుపక్కల అడగొచ్చు, అడిగితే వాళ్ళు దాన్ని రియల్ ఓనర్ ఎవడో వాళ్ళు తీసుకెళ్ళి ఇస్తారు అనే థాట్స్ వచ్చేవి. కానీ పుట్టపర్తిలోని నేను కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఆ టైంలోని ఒకసారి ఒక శ్రీ రామకృష్ణ పరమహంసది ఒక పుస్తకం చదివాను, గాస్పెల్ ఆఫ్ రామకృష్ణ అని. దాంట్లోని నాకు ఆన్సర్ దొరికింది దీని విషయంలో, చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు ఆయన. ఒక భక్తుడు ఆయన దగ్గరికి వచ్చి, స్వామి నేను నా డబ్బులు నాకు కాకపోయి కింద పడి ఉంటే సేమ్ ఇన్సిడెంట్ ఇలాంటిదే సందర్భం ఇలాగే ఉండేది, డబ్బులు నాది కావు కింద పడుండేవి, నేను దాన్ని తీసి ఎవరికైనా హెల్ప్ చేస్తే అది మంచా కాదా అంటే, రామకృష్ణ పరమహంస ఏం చెప్తారంటే, నువ్వు ప్యూర్ వెజిటేరియన్ అనుకో, నువ్వు మాంసాహారం చెయ్యవు, నువ్వు ప్యూర్ శాకాహారం తింటావు, అప్పుడు నువ్వు ఫిష్ మార్కెట్కి వెళ్ళి నేను ఫిష్ తిన్ను కానీ ఆ ఫిష్ ఎలా ఉంటుంది చూద్దాం, ముట్టుకుని చూసి ఎలా ఉందో చూస్తావా, చూడవు కదా, అలాగే నీ డబ్బు నీది కాకపోతే దాన్ని జోలికెళ్ళొద్దు దాన్ని తాకొద్దు, అది నిజమైన త్యాగం అంటే, అంటే డబ్బు మీద మోహం లేదు అనే దానికి అది అది నిదర్శనం అని చెప్తారు. అది విన్న తర్వాత నాకు చాలా ఆనందం కలిగింది. ఏంటంటే చిన్నప్పుడే ఆ భావం మా పేరెంట్స్ నాలోని ఆటోమేటికలీ ఇన్కల్కేట్ చేశారు, ఏంటంటే డబ్బు చూసినా కూడా దాని వైపు వెళ్లకుండా డైరెక్ట్ వెళ్ళిపోవడం. అందుకు వాట్ ఐ ఫీల్ ఇస్ ఫాదర్ మదర్ ఆర్ ద ఫస్ట్ గురూస్, వాళ్ళు స్వామి అస్టిల్స్ వాళ్ళు మీకు గురువు అంటే మీ శిక్షకుల వైపు చూపిస్తారు, అండ్ దెన్ స్వామి టెల్స్ దే ఇన్ టర్న్ టేక్ యూ టు దైవం. అందుకు అకార్డింగ్ టు మీ ద బెస్ట్ టీచర్ ఈజ్ యువర్ ఫాదర్ అండ్ మదర్.
1: అసలు ఎంత అద్భుతంగా భార్గవ్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఈ యొక్క అనుభవం ద్వారానే.
2: చాలా బాగా చెప్పారు గణేష్, గురువుల గురించి చెప్పారు భార్గవ్. ఉపాధ్యాయులు అనేవాళ్ళు మనకి విజ్ఞానాన్ని అందిస్తే గురువులు జ్ఞానాన్ని పెంపొందిస్తారు, జ్ఞాన మార్గాన్ని చూపిస్తారు. ఒకళ్ళు జీవించడానికి కావలసిన మార్గాన్ని చూపిస్తే ఒకళ్ళు ఇంకొకళ్ళు జీవితం అంటే ఏమిటి అనేది తెలుపుతారనమాట. మనకి సంస్కృతంలో గురు అనే పదానికి, అఫ్కోర్స్ సంస్కృతంలో ప్రతి ఒక్క పదానికి ఎన్నో అర్థాలు ఉంటాయి. గు అంటే అజ్ఞానం లేక అంధకారం అని, రు అంటే దానిని రిమూవ్ చేసేవాడు అంటే హరించేవాడని, అటువంటి వాడే గురువు అని చెప్తారట. గురి చూపించేవాడే గురువు అని స్వామి కూడా ఎన్నోసార్లు చెప్పడం మనం విన్నాం కదా. ఇంకా మనం స్వామి దగ్గరికి వస్తే స్వామి ప్రతిక్షణం మనకి ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటారు. మన జీవితంలో అనుక్షణం స్వామి మనకి గురువు కిందే ఉంటారు. కస్తూరి గారు అంటారు, స్వామి తన భక్తుల ప్రగతి కోసం నిరంతరం శ్రమించే ఆధ్యాత్మిక గురువు. అసలు గురు అనే పదానికి అర్థమే స్వామి, ఆయనకు ఒక్కరికే ఆ పదం వర్తిస్తుంది అని కస్తూరి గారు చెప్పేవారట. ఆ సందర్భంలో కస్తూరి గారు కొన్ని ఇన్సిడెంట్స్ ని షేర్ చేసుకున్నారట భక్తులతో. ఏమని, స్వామి ఎలాగూ మనకి అనుక్షణం ఏదో ఒకటి నేర్పించడానికి శ్రమపడుతూ ఉంటారు, తప్పిస్తూ ఉంటారనమాట. ఈ సందర్భంలో వీళ్ళకి నేను ఏం నేర్పించగలను, ఏ విలువ అందించగలను? ఆయన ధ్యాసంతా ఎప్పుడు ధ్యాస ధ్యానం ఏదైనా దాని మీదే ఉంటుంది. ఆ విషయం చెప్తూ కస్తూరి గారి జీవితంలోంచి రెండు సందర్భాలని గుర్తు చేసుకుందాము. ఒకసారి మన ప్రశాంతి నిలయం కన్స్ట్రక్షన్ జరుగుతున్నది రోజులు, అవి చాలా మంది భక్తులు ఆ కన్స్ట్రక్షన్ లో పాల్గొంటూ ఉండేవారట. ఇలాగే ఒకరోజు సాయంకాలం అంత పని అంతా జరిగిపోయింది, అందరూ ఫ్రీ అయ్యారు. అప్పుడు ఈ కస్తూరి గారు, ఇంకొంత మంది పెద్దవారు భక్తులు అందరూ స్వామి చిత్రావతి తీరానికి తీసుకుని వెళ్తారు మనల్ని. అక్కడ ఇసుక తిన్నెల మీద కూర్చుని స్వామి మనకి బోల్డ్ అని అద్భుతాలు చూపిస్తారు, ఎన్నో మహిమలు చేస్తారు, మనందరం ఆనందించవచ్చు అనే ఉద్దేశంతో ఉన్నారనమాట. కానీ ఆ రోజు చూస్తే స్వామి అసలు కదిలే ప్రయత్నమే చేయటం లేదట. ఆయన డిఫరెంట్ గా ఉంది. సో కొద్దిగా ధైర్యం చేసి కస్తూరి గారు వెళ్లి స్వామి దగ్గర స్వామికి ప్రే చేసుకున్నారట, ప్రార్థించారట, స్వామి మనం పనంతా అయిపోయింది, అందరూ రెడీగా ఉన్నారు, మనం ఇలా చిత్రావతి తీరానికి వెళ్దామా స్వామి అని. అంటే స్వామి ఒకసారి ఆయన వైపు సీరియస్ గా చూసి, ఏ చిత్రావతి తీరానికి వెళ్తే గానీ నేను మహిమలు చేయలేనా అన్నారట. అంటే అప్పుడు అక్కడ కూర్చుని ఉన్న ఇంకొక పెద్దవారు భక్తులు ఆయన అన్నారట, లేదు స్వామి అలా కాదు, మీరు తలుచుకుంటే మనం ఈ నిర్మాణం జరుగుతోంది కదా అక్కడ, చాలా ఇసుక అవన్నీ తెప్పించి ఉంచుతారనమాట, ఇక్కడే మనం ఈ ఇసుక మీదే కూర్చోవచ్చు, స్వామి తలుచుకుంటే స్వామివారి దివ్యలీలలు ఎక్కడైనా జరుగుతాయి స్వామి అని ఎంతో భక్తిగా వినమ్రంగా మనవి చేసుకున్నారు. చేసుకుంటే స్వామి ఆయన వైపు కూడా ఒకసారి సీరియస్ గా చూసి, ఎంతసేపటికి అద్భుతాలు మహిమలు లీలలు ఇక్కడే ఉండిపోతారా, నేను చేసే అద్భుతంలోకెల్లా పరమాద్భుతాన్ని మీరు గ్రహించలేకపోతున్నారు, మీ ఉనికే నేను చేస్తున్న పరమాద్భుతం అని చెప్పారట. అది చెప్తూ కస్తూరి గారు అన్నారట, ఆ ఒక్క మాటతో స్వామి మా అందరికీ విశ్వానికి సృష్టికర్తను నేనే, విశ్వ సంధాతను నేనే అనే విషయాన్ని ఎంత సింపుల్ గా చెప్పేశారో చూడండి అని కస్తూరి గారు పంచుకున్నారనమాట ఈ విషయాన్ని. అలాగే మన కస్తూరి గారు ప్రశాంతి నిలయానికి వచ్చినప్పుడు సెటిల్ అయిపోవడానికి, ఇక్కడికి వచ్చినప్పుడు స్వామివారు ఆయనకు ఒక గదిని కేటాయించడం జరిగింది. ఆ గది చాలా స్పెషల్ అనమాట, ఎందుకంటే ఆయన రూమ్ విండో ఓపెన్ చేస్తే స్వామి దర్శనానికి రావడం, అటు ఇటు తిరగడం కారిడార్ లో ఇవన్నీ కనిపించేవట. ఒకరోజు కస్తూరి గారిని పిలిచి స్వామి అడిగారట, కస్తూరి ఆ కిటికీ ఎంత విలువ చేస్తుంది అని. అంటే కస్తూరి గారు అన్నారట, స్వామి అది ఆ కర్ర టేకుది కూడా కాదు స్వామి, నార్మల్ కర్ర వాడారు, పెద్ద కొన్ని రూపాయలు విలువ చేస్తుంది స్వామి, పెద్దగా ఏమీ లేదు అంటే. అప్పుడు స్వామి చెప్పారట, తప్పు, ఆ కిటికీ విలువ నీకు తెలియటం లేదు, అది కొన్ని కోట్ల రూపాయల విలువ చేస్తుంది, ఎందుకంటే ఆ కిటికీ తెరిచి నువ్వు దేవుణ్ణి చూస్తున్నావు, భగవద్ దర్శనం కలుగుతుంది నీకు ఆ కిటికీలోంచి, మైసూరు మహారాజా వారు వచ్చి ఆయన ప్యాలెస్ నీకు రాసిస్తానన్నా కూడా నువ్వు ఈ కిటికీ వదలకూడదు అని చెప్పారట స్వామి. అది ఇది కనకనకిండి, కనకదాసు ఉడిపిలో కృష్ణుణ్ణి దర్శించుకున్న కిటికీతో సమానం ఇది అని చెప్పారట. అని చెప్తూ కస్తూరి గారు అంటారు, చూడండి మనం మానవ మాత్రులం కాబట్టి ఆ మరుపు మాయ సహజం కాబట్టి ఒక్క క్షణం మనం మర్చిపోతామేమో అని స్వామి తమ డివినిటీని ఎప్పుడు మనకి ఇలా గుర్తు చేస్తూనే ఉంటారు. ఎప్పుడు ఏ సందర్భంలో అయినా మనల్ని ఆ డివైన్ పాత్ లో పెట్టడానికే ఆయన ట్రై చేస్తుంటారు. మరి చూడండి ప్రతి ఒక్క క్షణం స్వామి మనకి ఏదో ఒకటి నేర్పించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. అలాగే మనం నేర్చుకునే స్వామి ఇంకో మాట కూడా అంటారు గణేష్, మీకు నేర్చుకునే బుద్ధి కుశలత ఉండాలే కానీ ప్రకృతే మీకు పరమ గురువు అని చెప్తుంటారు, ప్రకృతిలో నుంచే మీరు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు అని. మరి మనకి జీవితానికి కావలసిన విషయాలని పాఠాలని నేర్పించేవారు ఎవరైనా కూడా వాళ్ళని మనం గురువుల కింద గౌరవించొచ్చేమో అనిపిస్తుంది ఆ ప్రకారం చూస్తే.
1: అంటే అనొచ్చు కానీ మనం మొట్టమొదటి దానికన్నా ముందర ఎవరైనా గురువులు కావచ్చు అనే ఒక అంశాన్ని తాకే ముందు అసలు తల్లి ఒడే మనకి ప్రథమ బడి అన్న అంశం మనం మర్చిపోతున్నాం ఒక, ఎందుకంటే ఇది ఎప్పుడు మనం నిరంతరం గుర్తు చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే స్వామి తల్లికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత మనకందరికీ తెలిసిందే. ఉదాహరణకి స్వామివారి లైఫే తీసుకుందాం మనం. ఈశ్వరమ్మ గారికి ఆ రోజు ఒకరోజు సాయంకాలం పిల్లలందరూ వెళ్లి ఈశ్వరమ్మ గారి ముందు కూర్చునేవారంట ఆవిడ చుట్టూను. స్కూల్ అయిపోయిన తర్వాత స్వామి చిన్ననాటి విషయం ఇది సత్య అన్నప్పుడు, అయితే ఆ రోజు స్కూల్లో జరిగిన విశేషాలన్నీ ఈశ్వరమ్మ గారు అడుగుతుండేవారట. అడిగినప్పుడు ఈ కొండప్ప మాస్టర్ గారికి జరిగిన ఇన్సిడెంట్ ని ఆ పిల్లలు ఇట్లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు తల్లికి ఈశ్వరమ్మ గారికి. అప్పుడు ఈశ్వరమ్మ గారు టీచర్ ఎప్పుడు తప్పు చేయడు, ఇది దీస్ ఆర్ ద వర్డ్స్ అనమాట. స్వామి స్వయంగా 2003లో స్వామి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట ఈశ్వరమ్మ డే నాడు. సో ఈశ్వరమ్మ గారు అన్నారు టీచర్ ఎప్పుడు తప్పు చేయడు, సత్యాయర తప్పు చేసుకుంటాడు అని చెప్పి మన స్వామిని బ్లేమ్ చేయడం మొదలెట్టారనమాట. అప్పుడు స్వామి తమ తప్పు ఒప్పుకొని అవునమ్మా నాది తప్పు, నేను హోంవర్క్ క్లాస్లో నోట్స్ రాయలేదు నేను, అందుకే కొండప్ప మాస్టర్ గారు నన్ను టేబుల్ మీద నించోబెట్టారు, అదే కాకుండా నేను ఇంకొక తప్పు చేశాను దానికి పైన. ఏంటి అంటే నేను టీచర్ కి ఎదురు ఒక సవాల్ విసిరాను, అంటే ఈ క్లాస్ లో ఉన్న ఎవరైనా మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పగలరా, నేను చెప్పగలను అని స్వామి చెప్తున్నారనమాట ఇట్లాగా. అప్పుడు ఈశ్వరమ్మ గారు చెప్పారు మరి టీచర్ గారు కుర్చీ కట్టుకుంటుపోయారు కదా, అది పాపం ఆయన్ని ఇన్సల్ట్ చేసినట్టే కదా, విషింగ్లీ ఆర్ అన్విలింగ్లీ అనమాట. అది అయిపోయింది అది ప్రోగ్రాము స్వామి ప్లాన్. ఈశ్వరమ్మ గారు మరీ మరీ చెప్పారు ఎప్పుడు టీచర్స్ ని అట్లాగా హర్ట్ చేయకూడదు ఇన్సల్ట్ చేయకూడదు అని. టీచర్స్ అనే కాదు ఎవరిని కూడా ఎప్పుడు ఇన్సల్ట్ చేయకూడదు హర్ట్ చేయకూడదు అని స్వామికి స్వయంగా ఈశ్వరమ్మ గారు చెప్పిన ఆ లెసన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఎప్పుడు కూడా స్వామి ఎవరిని హర్ట్ చేశాను అన్న దాఖలాలు మనకి ఎక్కడికి కనిపించవు. ఆ పనిష్మెంట్ కూడా అది ప్రేమతో ఇచ్చేదే గాని ఎప్పుడు ఇట్లాగా రివెంజ్ తీసుకోవడం అట్లాంటి ఏ కోసైనా మనకి స్వామిలో కనిపించవు. అది ఒక తల్లి నేర్పించినటువంటి ఉదాహరణ. ఫర్ ఎగ్జాంపుల్ స్వామి కూడా ఎన్నోసార్లు మదాలస ఎగ్జాంపుల్ చెప్తా ఉంటారు. మదాలస తన పిల్లలందరికీ డివైన్ నేమ్స్ పెట్టేవారట. అయితే రాజుకి పాపం చాలా కోపం కలిగింది, నలుగురు కుమారులు కలుగుతారు, నలుగురు కుమారులకి ఏవేవో పేర్లు పెడుతుందంట ఆవిడ. ఐదోసారి ఆవిడ కన్సీవ్ అయినప్పుడు కొడుకు పుట్టినప్పుడు వాళ్ళ హస్బెండ్ కింగ్ రాజు అడుగుతాడు నువ్వు ఎందుకు వీళ్ళందరికీ ఇలాంటి ఆధ్యాత్మికమైన పేర్లు పెడుతున్నావు, నేనే పెడతాను ఈసారి అంటే సరే పేరు ఏంటి అని అడిగితే వీడికి అలర్కుడు అని పేరు పెడతానన్నట. మదాలస అలర్కుడు అంటే పిచ్చి కుక్క అని. అంటే కేవలం రాజ్యం జాగ్రత్తగా చూసుకోవాలి, నేనే రాజ్యాధికారిని ఇవ్వాలి అనే వెంపర్లాట ఉండటం చాలా తప్పు ఒక రాజుకి. ఎలాగుండాలంటే తన సబ్జెక్ట్స్ తాలూకా ప్లేస్ లో తాను ఉండి వాళ్ళు పడుతున్న బాధ ఏంటో అర్థం చేసుకుని రాజ్యాన్ని ఒక ఆధ్యాత్మికమైన పథంలో నడిపించగలిగేవాడే అసలైన రాజు అని చెప్పిందంట ఆవిడ. అప్పుడు రాజు తన తప్పు గ్రహించి ఆ కొడుకు కూడా నువ్వే నామకరణం చెయ్యి అని చెప్పి తన చేతిలో పెడతాడనమాట. ఈ విధంగా అప్పటి రోజుల్లో ఆ తల్లులు అట్లా ఉండేవారు. మరి తల్లి మన భార్గవ చెప్పినట్టు తండ్రిని చూపిస్తుంది, తనే మీ తండ్రి అని. తండ్రి మనల్ని గురువుకి పరిచయం చేస్తాడు, గురువు తిరిగి మనల్ని మంచి మార్గంలో నడిపించి భగవంతుణ్ణి చూపిస్తాడని మనకి స్వామి చెప్పే విషయము. చివరికి మనం మీరు ఇందాక చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు మనకి టీచర్స్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు అందరికీ మనకి నేర్పించేవాళ్ళే. స్వామి ఒక 3-step ప్రాసెస్ చెప్తున్నారు. ఇది మొట్టమొదటిది ఒక టీచర్ అధ్యాపకుడు, రెండవది ఆచార్యుడు, మూడవది గురువు. సో ఈ 3 కేటగిరీస్ లో ఎవరైనా పడొచ్చు అనమాట. సో ప్రపంచం అంతా మనకి ఇందాక మీరు చెప్పినట్టు ఈ ప్రకృతి అంతా మనకి ఒక పాఠశాల వంటిది అండ్ భగవంతుడు మనకి గురువు వంటి వాడు. సో ఇది మనకి
2: చాలా బాగుంది గణేష్. మీరు చెప్పింది వింటే మన గురువుల్ని ఎలా గౌరవించాలి అనేది జగద్గురువుకి వారి తల్లిగారు నేర్పించారనమాట. సో ఆవిడే ప్రథమ గురువు స్వామికి. ఎవరికైనా ఆ మాటకు వస్తే ఎవరికైనా కూడా తల్లే మొట్టమొదటి గురువు. మరి మన చుట్టూతా ఉండే ప్రపంచంలో నుంచి, మన చుట్టుపక్కల ఉండే సమాజం నుంచి, మన చుట్టూతా ఉండే మనుషుల నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. ఆ నేర్చుకునేవి ఒక్కొక్కసారి ఎలా ఉండాలి అనేది నేర్చుకోవచ్చు, ఇంకొకసారి ఎలా ఉండకూడదు అనేది కూడా నేర్చుకోవచ్చు.
1: ఎక్కువగా అదే నేర్చుకోవాలి మనం, ఎలా ఉండకూడదు అనేది.
2: అవును, అది నేర్పించేవారు కూడా ఎంతో మంది ఉంటారు. ఖలీల్ గిబ్రాన్ అని ఒక గొప్ప తత్వవేత్త గణేష్, మనకందరికీ తెలిసిన వారే. ఆయన పోయిట్ కూడా. ఆయన ఒకసారి అన్నారట, నేను ఎక్కువగా మాట్లాడేవారి నుంచి నిశ్శబ్దాన్ని, అసహనుల నుండి సహనాన్ని, నిర్దయుల నుండి దయను నేర్చుకున్నాను. అయినా అదేమిటో, అదేమి విచిత్రమో, ఈ గురువులకి నేను కృతజ్ఞత చూపించడం లేదు అని. సో మనము ఎలా ఉండకూడదు అనేది నేర్పించే వారి పట్ల కూడా ఎంతో కృతజ్ఞతగా ఉండాలి. ఇంకొక విషయం ఆలోచిస్తే, ఈ నేర్పించేవారు గురువులు అనుకోండి, ఆచార్యులనండి, అధ్యాపకులనండి, ఎవరైనా కానీ, వారు చేస్తున్న పని ఏమిటి, వారు ఉన్న పదవి ఏమిటి, వారి ప్రొఫైల్ ఏమిటి, వాళ్ళ స్టేటస్ ఏమిటి, దీంతో సంబంధం లేకుండా ఎవరైనా మనకి ఏదైనా నేర్పించగలిగే పొజిషన్ లోనే ఉంటారు. అది మనం నేర్చుకోగలగాలన్నమాట. అది ఏమిటి అనేది తెలుసుకుని నేర్చుకోగలగాలే గాని మనం ఎవరి నుంచైనా ఏదైనా నేర్చుకోవచ్చు అని. అంటే జ్ఞానాన్ని అందించడానికి విద్యతో, పదవితో, నువ్వు చేసే పనితో సంబంధం లేదు అని మనకి మన పురాణాల్లో ఎప్పటి నుంచో చెప్తున్నదే.
1: అదే కాదు, చిన్న పెద్ద అన్న తారతమ్యం కూడా లేదు.
2: అంటే నిరక్షరాస్యుడు లేదు, విద్యావేత్త, వీటి అసలు ఏ ఫిల్టర్స్ లేవు. అక్కడ ధర్మవ్యాధుడి కథ మనకి భారతంలో వినిపిస్తుంది. ఆ కథను ఒక్కసారి గుర్తు చేసుకుందామా?
1: తప్పకుండా.
2: కౌశికుడు మహా ఎంతో గొప్ప ఋషి. ఆయనకి ఈ వేద విజ్ఞానాన్ని సంపాదించాలని ఒక కోరిక బయలుదేరిందట. మరి వేదాల్ని అభ్యసించాలన్నా, వేద విజ్ఞానాన్ని సాధించాలన్నా దానికి ఎంతో సాధన తపస్సు అవసరం అవుతుంది. అందుకని ఒకరోజు వారు తమ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి అడిగారట, నేను ఇలాగూ ఈ సాధన కోసం బయలుదేరుతున్నాను, నాకు అనుమతినివ్వండి అంటే, ఆయన తల్లి అన్నారట, మరి నువ్వు వెళ్లిపోతే మమ్మల్ని ఇద్దరిని ఎవరు చూసుకుంటారు, మేమిద్దరమే ఒంటరిగా ఉండాలి ఇక్కడ, ఉండరాదా మాతో అని. అంటే ఆయన, నేను ఇలాగూ ఈ బంధాలన్నీ పెట్టుకుంటే నా సాధన ఏమైపోతుంది, నా ఆధ్యాత్మిక ప్రగతి నేను చూసుకోవాలి, ఈ భవబంధాలు నాకు వద్దు అని చెప్పి ఆయన వెళ్లి ఆయన తపస్సు ఆయన మొదలు పెట్టుకున్నారు. ఎంతో గొప్ప తపస్సు చేశారు, ఎంతో సాధించారు కూడా. సరే, ఒకరోజు ఆ తపస్సు వల్ల ఆయనకి ఎన్నో దివ్య శక్తులు కూడా కలిగాయట. ఒకరోజు ఇలాగే ఆయన సంధ్యావందనం చేసుకుంటున్నప్పుడు ఒక చెట్టు మీద ఒక కొంగ వాలి ఉందంట. ఆ కొంగ పాపం ఒక తన కాలకృత్యాలు అది తీర్చుకుంటోంది. ఆ కొంగ వేసిన రెట్ట వచ్చి ఈయన మీద పడిందంట. ఈయనకి చాలా కోపం వచ్చిందనమాట. కోపం వచ్చి కోపంగా చూశారట ఆ పక్షి వైపు. వెంటనే ఆ పక్షి కాలి బూడిదైపోయింది. అది జరిగింది తర్వాత ఆయన, మరి వారు సన్యాసులు ఋషులు కాబట్టి ఆయనకి వెళ్లి భిక్ష తెచ్చుకుని భోజనం చేయాలి. అలాగే భిక్ష కోసమని పక్కనున్న గ్రామానికి వెళ్లారట. వెళ్లి ఒక ఇంటి ముందర నుంచి, భౌతిక భిక్షాందేహి అంటే ఆ ఇంటి ఇల్లాలు వచ్చి, స్వామి నేను ఇప్పుడే తీసుకొస్తున్నాను మీకు కావాల్సిన సంభారాలన్నీ, ఒక్క క్షణం ఎదురు చూడండి అని చెప్పి లోపలికి వెళ్ళింది. అప్పుడే కరెక్ట్ గా అదే టైంలో ఆమె భర్త కూడా వచ్చారట. రాగానే ఆమె తన భర్తని సేవించుకోవడంలో మునిగిపోయిందనమాట. ఆయనకి కాళ్లు కడుక్కోవడానికి నీరిచ్చి, ఆయనకి కావలసిన అవసరాలన్నీ తీర్చి, ఇవన్నీ చేసి ఆవిడ బయటికి వచ్చింది. మళ్ళీ ఈ భిక్ష తీసుకుని వచ్చేసరికి చాలా లేట్ అయింది. ఈయనకు మళ్ళీ కోపం వచ్చింది. కోపం వచ్చి ఆవిడవైపు మళ్ళీ కోపంగా చూశారట, ఇంత ఆలస్యమా అని చెప్పి. అతిథి సేవ చేయడం నీకు తెలీదా, ఇంత ఆలస్యం చేస్తావా అని కోపడ్డారట. అంటే ఆవిడ ఆయనకి నమస్కరించి, స్వామి మీరు కోపంగా చూస్తే కాలి బూడిదైపోవడానికి నేను పక్షిని కాదు కదా అన్నారట. అంటే అప్పుడు ఈయనకి ఆశ్చర్యం వేసిందట, ఎక్కడో జరిగిన సంగతి, ఎప్పుడో జరిగిన సంగతి ఈవిడికి ఎలా తెలిసింది అని అడిగారట. అమ్మ నీకెలా తెలిసి ఈ విషయం? అంటే ఆవిడ చెప్పిందిట, తపస్సులు సాధనలే అక్కర్లేదు స్వామి, మన బాధ్యతని మన ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తే అదే దైవ పూజతో సమానము. ఈ విషయాన్ని మీరు ఇంకా గ్రహించుకోలేకపోతున్నారు, మీకు ఈ విషయాన్ని కరెక్ట్ గా చెప్పగలిగే ఒక గురువు ఉన్నారు, మీరు వెళ్తానంటే చెప్తాను అని చెప్పమ్మా. అంటే మథురలో ధర్మవ్యాధుడనే ఒక వ్యక్తి ఉన్నారు, మీరు మథురకి వెళ్లి ఎవరిని అడిగినా అతను ఎక్కడున్నారో చెప్తారు, ఆయన్ని కలవండి స్వామి అని. ఈయన మరి బయలుదేరి మధురకి చేరుకున్నారు. చేరుకుని ధర్మవ్యాధుడు ఈయన అనుకున్నారు, ఓ ఎన్ని శాస్త్రాలు చదివారో ఆయన, ఎంత వేదాలను అభ్యసించారో, ఎంత సాధన చేశారో, ఇంత దూరంలో ఉన్న ఈ ఇల్లాలు ఆయన గురించి చెప్పి నన్ను అక్కడికి పంపిస్తుంది అని. వెళ్లేసరికి ధర్మవ్యాధుడు ఎక్కడ అని అడిగితే వాళ్ళు దారి చెప్పారట. వెళ్లి చూసరికి అక్కడ ఒక చిన్న కొట్టు ఉందన్నమాట, అది కసాయి కొట్టు. ధర్మవ్యాధుడు ఒక కసాయి అనమాట. అతన్ని చూసి ఈయన చాలా ఆశ్చర్యపోయారట, ఇదేమిటి నన్ను నీ దగ్గరికి, ఆవిడని ఈయన దగ్గరికి ఎందుకు పంపించింది అని. ఈయన చూడంగానే ధర్మవ్యాధుడు లేచి వచ్చి, రండి మహానుభావ లోపలికి రండి అని, మిమ్మల్ని ఆ తల్లి నా దగ్గరికి పంపించింది, నాకు తెలుసు, మనం మా ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాము అని ఇంటికి తీసుకెళ్తున్నాడు అనమాట. ఆ దారిలో ఈయన అడిగారట, నువ్వు చూస్తే కసాయి వాడివి, జీవహింస నీ వృత్తి, అటువంటి నిన్ను నీ దగ్గరికి నన్ను ఎందుకు పంపించింది, నేనేమో గొప్ప ఋషిని, నాకు ఆ విషయం అర్థం కావటం లేదు అంటే ఆయన చెప్తున్నాడు అనమాట, ఈ వృత్తి నాకు తరతరాల నుంచి సంక్రమిస్తూ వస్తున్నది, ఇది నా కుటుంబం చేస్తున్న వృత్తి, అందుకని నేను నా కుటుంబ వృత్తిలోకి నేను వెళ్ళాలి, వెళ్ళాను, ఆ వృత్తి నేను ధర్మంగా చేస్తాను, కానీ ఏది చేసినా నిజాయితీగా నీతిగా చేస్తాను, చేసి నా కుటుంబ అవసరాలకి ఎంత కావాలో అంతే సంపాదిస్తాను, అంతకు మించి నేను ఒక రూపాయి కూడా హింస చేసి సంపాదించట్లేదు, అది నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను, అంతేగాని నేను చెడు మార్గాల్లో సంపాదన చేయటం లేదు. ఇది ఒక ఫస్ట్ పాయింట్ అనమాట. మన ధర్మాన్ని మనం సక్రమంగా నిర్వర్తిస్తే, నీతితో నిజాయితీతో వ్యవహరిస్తే, అది ఇంకొకళ్ళకి, ఇంకొకళ్ళని కష్టపెట్టి కానీ మోసం చేసి కానీ సంపాదించడం కాదు. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తారు, అక్కడ ఆయన తల్లిదండ్రులు ఉంటారు, ఈయన్ని ఆయనకి పరిచయం చేస్తారనమాట వాళ్ళకి, ఇలాగో ఈయన గొప్ప ఋషి, ఈయన వచ్చారు మన దగ్గరికి, వాళ్ళు కూడా ఈయన ఎంతో గౌరవిస్తారు, భార్య పిల్లలు అందరు. వాళ్ళని చూపించి ధర్మవ్యాధుడు మళ్ళీ కౌశికునికి చెప్తున్నారు, నా తల్లిదండ్రులే నాకు దైవాలు, నాకు వేరే దేవుడు తెలీదు, వారి సేవే నాకు పూజ, రోజు పొద్దున్న లేచి వాళ్ళకి నేను సేవించుకుని నా పనికి నేను వెళ్లి నాకు కావలసింది సంపాదించుకుని తెచ్చి మళ్లీ నా తల్లిదండ్రుల సేవలో మునిగిపోతాను, నేనే కాదు నా భార్య నా పిల్లలు కూడా వారిని ఎంతో గౌరవంగా ఆదరంగా ప్రేమగా చూసుకుంటారు, ఇంతకు మించి నాకేమీ తెలియదు స్వామి మీకు చెప్పడానికి, మన బంధాలు అనుకుని, భవబంధాలు అనుకుని మనం మన బాధ్యతల నుంచి పారిపోకూడదు అని చెప్తారట. మరి నీ తల్లి మిమ్మల్ని అడిగినప్పుడు ఉండు నా మమ్మల్ని చూసుకొని, మీరు వచ్చేసారు నాకు బంధాలు వద్దు అని మీరు వచ్చేసారు బయటికి, అది కరెక్టా లేదు, ముసలివారైన తల్లిదండ్రుల్ని చూసుకుంటూ దైవధ్యానం చేసుకోవడం కరెక్టా అని అడుగుతారు. అడిగితే అప్పుడు ఈయనకు తెలుస్తుంది, ఇంత సాధన చేసినా నాకు వేద విజ్ఞానం అయితే తెలిసింది కానీ ఆ వేద రహస్యం తెలియలేదు, పరమాత్ముని తత్వం అర్థం అవ్వలేదు, ఎందుకంటే నేను నా బాధ్యత నుంచి వచ్చేసాను అని చెప్పి మళ్లీ వెనక్కి వెళ్లి తన తల్లిదండ్రుల్ని సేవించుకుంటూ ఆయన ఎంతో గొప్ప మహర్షిగా పేరు సంపాదించుకుంటారు. మరి చూసారా, ఋషి ఎక్కడ, కసాయి వాడు ఎక్కడ, ధర్మవ్యాధుడు తన వృత్తితో సంబంధం లేకుండా తన ప్రవృత్తి మీద ఆధారపడి ఇంత గొప్ప ఋషికి కూడా ఎంతో గొప్ప జ్ఞానాన్ని అందించగలిగారు అని చెప్తూ మనకి కథ చెప్తారనమాట.
1: మీరు ఇలా చెప్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది, చూడండి ఈ చిన్న చిన్న కథలు మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ కథల నుండే మనం ఎన్నో అంతరార్థాలని గ్రహించగలం అనమాట. ఇప్పుడు ఎన్ని వేద పఠనాలు చేసినా, ఎన్ని వేద మంత్రాలు మనం బల్లి వేసినా సరే మనకి కొన్ని అర్థం కాకపోవచ్చు, దాంట్లో ఉన్న అంతరార్థం తెలియలేకపోవచ్చు, కానీ ఉపనిషత్తుల యొక్క సారం, ఆ ఉపనిషత్తుల్లో ఎన్నో ఎండ్ ఆఫ్ వేదాస్ ఉపనిషత్స్ వస్తాయన్నమాట. ఆ ఉపనిషత్తుల్లో చిన్న చిన్న కథలుంటాయి, మన నచికేతుడి కథ ఇలాంటి కథలు, ఆ కథల్లోంచే మొత్తం అంతరార్థం అంతా గ్రహించగలం మనం. సో ఇప్పుడు కూడా మీరు ధర్మవ్యాధుడి కథ చెప్పినప్పుడు కౌశికుడు పాపం దైవ ధ్యానం చేయాలి, ఇలాగా వేదాలు పఠించాలి ఇది అని ఆ ఉద్దేశంతో వెళ్ళాడు, కాకపోతే తల్లిదండ్రులకు సేవ చేసుకోవాలి అనే చిన్న చిన్న పాయింట్స్ మన జీవితంలో ఎక్కువ ప్రభావం చూపిస్తాయన్నమాట. సో మీరు ఈ ధర్మవ్యాధుడు కసాయవాడు అని చెప్పారు కదా, తన ధర్మాన్ని చక్కగా నిర్వర్తించుకుంటున్నాడు, అందుకే ఒక కౌశికుడికే గురువు కాగలిగాడు. ఈ కాంటెంపరీ వరల్డ్ లో మనం చూసినట్లయితే ఇలాగా మనకి ఎంతో మంది కళ్ళకు కనిపిస్తారు. మీకు చక్కని ఉదాహరణ చెప్తాను, మనందరం వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, ఎంతో మంది ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్స్ లోని వెజిటేరియన్ వర్సెస్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ అనేది చాలా ప్రబలమైనటువంటి ఒక డిస్కషన్,
2: మంచి పెద్ద డిబేట్. అది
1: డిబేట్ అంటే శాకాహారం తినాలా మాంసాహారం తినాలా. మాంసాహారం తినని వాళ్ళకి కొన్ని విటమిన్స్ ప్రోటీన్స్ అవి లోపించడము, ఈ ప్రాబ్లమ్స్ రావటము, ఈ సైంటిఫిక్ గా ఎంతో మంది ఇట్లాగే డిస్కషన్స్ చేసుకుంటున్నారు. స్వామి ఏం చెప్తారు, శాకాహారం మాత్రమే తినండి, మాంసాహారం సాయి భక్తుడు కావాలి అంటే మాంసాహారాన్ని త్యజించాలి, మద్యపానాన్ని త్యజించాలి, ధూమపానాన్ని త్యజించాలి. ఈ మూడు కంపల్సరీ పాయింట్స్ స్వామి చెప్పినవి. అంటే భగవంతుడి పట్ల మనకి ప్రేమ ఉంటే దానికి ఇంకొక సెకండ్ థాట్ ఉండదు, దానికి ఆలోచన రాదు, ఎందుకు క్వశ్చనింగ్ అనేది రాదు అక్కడ. సో దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను మీకు, ఎందుకంటే వీళ్ళు మనకి అసలైన టీచర్స్, గురువులు మనకి. మార్కండి అని ఒక గ్రామం ఉంది, అది ఒరిస్సా అండ్ ఆంధ్ర బార్డర్ లో ఉంటుంది అనమాట, శ్రీకాకుళంకి కొంచెం దగ్గరలో ఉంటుంది. అది కోస్టల్ ఏరియా, దాంట్లో ఒక మేబీ ఒక 300 to 500 హౌస్ హోల్డ్స్ ఉంటాయి. ఆ మొత్తం ఫ్యామిలీస్ అన్ని జాలర్లు వాళ్ళంతని, మత్స్యం పట్టుకుని అది వాళ్ళ వృత్తి. వాళ్ళు ఎప్పుడైతే మన సాయి సంస్థల వాళ్ళు వెళ్లి వాళ్ళ గ్రామంలో కొంచెం సర్వీస్ చేశారో, మొదటిసారి వాళ్ళంతా కలిసి పర్తియాత్రకి స్వామిని దర్శించుకోవడానికి వచ్చారనమాట. వచ్చారు, స్వామి చెప్పినటువంటి ఈ విలువల్ని మన సాయి సంస్థల వాళ్ళు వాళ్ళకి బోధిస్తుంటారనమాట, ఏది మంచి ఏది చెడు ఏది చేయకూడదని కొంచెం అవేర్నెస్ అనమాట. దాంట్లో వీళ్ళు ఈ పాయింట్ ని పట్టుకున్నారు, స్వామి దగ్గరికి వెళ్లాలంటే ఆ ప్యూరిటీ రావాలంటే మాంసాహారం తినకూడదు, మద్యం తాగకూడదు, ధూమపానం చేయకూడదు. ఈ మూడు స్వామి ఏవైతే కోర్ ప్రిన్సిపల్స్ మూడు చెప్తారో ఆ మూడింటిని పట్టుకున్నారక. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక సెకండ్ థాట్ లేకుండా మొత్తం గ్రామం అంతా ది గేవ్ అప్ ఈటింగ్ ఫిష్.
2: వాళ్ళు ఫిషర్మెన్,
1: వాళ్ళు
2: సో మేబీ వాళ్ళ స్టేపుల్ ఫుడ్డే ఫిష్,
1: ఇదేదే చేపలు వాళ్ళకి, ఈ రోజు ఆ రోజు అని తేడా లేదు వాళ్ళకి, వాళ్ళు వేటాడి తెచ్చుకున్నదే వాళ్ళు తింటారు. అలాంటిది మొత్తం మాంసాహారం భక్షణే మానేశారు వాళ్ళు. అంటే చూడండి వాళ్ళకున్నటువంటి ఆ భగవంతుడి పట్ల ఆ ప్రేమ విశ్వాసం ఎటువంటివి, ఇది నాకు మంచిది కాదు స్వామి చెప్పారు అంటే దట్స్ ఆల్.
2: తర్వాత నేను ఏం తినాలి, అయ్యో ఇంత ఎదురుగుండా ఇన్ని ఉంటే నేను మళ్ళీ బయటకు వెళ్ళి కొనుక్కుని తెచ్చుకుని తినాలా, ఇవి ఆలోచనలే లేవు అక్కడ.
1: అండ్ వాళ్ళంతా ఒక గ్రూప్ గా ప్రతి జనవరిలోని ఒక యాత్రకు వస్తారు, అఖండ దీప యాత్ర అని. వాళ్ళ ఊర్లోని ఆ జ్యోతి, స్వామికి సంబంధించిన జ్యోతి 24/7 వెలుగుతా ఉంటుంది అనమాట, 365 డేస్. ఆ జ్యోతిని ఒక యాత్రగా తీసుకొని వస్తారు వాళ్ళు. వచ్చినప్పుడు వాళ్ళ మొహంలోని ఆ పవిత్రత, ఆ తేజస్సు చూస్తే మనపై మనకే సిగ్గేస్తుంది. ఇలాగ ఒక నిరక్షరాస్యులు, వాళ్ళ చదువు కూడా రాదు, వాళ్ళ దగ్గర నుంచి స్వామి మనల్ని భక్తి అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి నేర్చుకోమని అలా పంపిస్తున్నారు. అండ్ ఇంతకన్నా మంచి ఉదాహరణ మనకి విద్య అక్కర్లేదు అక్క. మనకి స్వామి ఎప్పుడు చెప్తారు కదా, మనలో ఆ విశ్వాసము, భక్తి, ఆ వినయ విధేయతలు చాలా ముఖ్యం. అవి ఎప్పుడైతే ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళ నుంచి మనం చూసి నేర్చుకోవచ్చు. సో అది నేను చెప్పాలనుకున్న విషయము.
2: చాలా బాగుంది గణేష్. స్వామి ఎప్పుడు అంటూ ఉంటారు కదా, చదివి చదివి చదివి చావంగనేటికి చావులేని చదువు చదువరాదే అని. భగవంతుని తెలుసుకోవడానికి డిగ్రీలతో సంబంధం లేదు, దానికి మన ప్రేమ, ఆ మనసులో ప్రేమ ఉంటే చాలు. చాలా బాగా చెప్పారు.
1: అండ్ తర్వాత వీళ్ళంతా ఏంటి, వాళ్ళ జీవితాల్లో ప్రతి నిత్యం ఆచరించి చూపిస్తున్నారు మనకి. ఇటీవల గుర్తుందక్క, మనం ఆదిలాబాద్ వెళ్ళాము. ఆదిలాబాద్ వెళ్ళినప్పుడు పార్పల్లి అని ఒక గ్రామం నుంచి ఒక ఇద్దరు మహిళలు మనతో మాట్లాడడానికి వచ్చారు. వారి ఇంటర్వ్యూ కూడా మనం తీసుకోవడం జరిగింది. మనం అంతా ఏంటి, ఒక ఇంటర్వ్యూ చేయాలి, ఒక క్వశ్చన్ అడగాలి, దానికి వాళ్ళు ఆన్సర్ చెప్పాలి, ఇది ఈ కేటగిరీలోకి రావాలి, ఇది మనం వేసుకున్న ప్రణాళిక. వాళ్ళు మన ముందుకి వచ్చి కూర్చుని రెండు చేతులు ఇలా జోడించి స్వామితో వాళ్ళకున్న అనుబంధం మొదలు పెట్టేసరికి మనకు ఏం ప్రశ్న వేయాలో అన్న ఆలోచన పోయింది మనకి.
2: అసలు ప్రశ్న వేసే అవసరము రాలా, అవకాశం రాలా, ఆలోచన కూడా రాదు.
1: ఆలోచన అసలు రాదు, ఎందుకంటే వాళ్ళు చెప్పే విషయాలు అటువంటివి. వాళ్ళు చేతులు జోడించుకొని, ఏమండి మేము స్వామిని ఎక్కడో రామగుండంలో ఒకసారి చూసామండి, మేము భజనకి వెళ్తున్నామండి, వెళ్తూ ఉంటే భజన కాదు మేము రోడ్డు మీద వెళ్తున్నాం, ఒక ఇంట్లో భజన వినిపించింది, ఆ ఇంట్లోకి వెళ్ళంగానే స్వామి వారి చిత్రపటం కనిపించింది. అది వాళ్ళ ఇంట్రొడక్షన్ టు
2: స్వామి.
1: పర్సనల్ గా కూడా వాళ్ళకి కాంటాక్ట్ లేదు స్వామితో.
2: వాళ్ళలో చాలా మంది స్వామిని ఫిజికల్ గా చూసి ఉండలేదు,
1: చూడలేదు. సో అలాంటి వాళ్ళు భక్తి విశ్వాసాలతో స్వామి నామాన్నే నమ్ముకుని అలా జీవిస్తున్నారంటే వీళ్ళు అసలైన మనకి ఆచార్యులు. ఎందుకంటే దే లివ్ బై ఎగ్జాంపుల్.
2: ఎగ్జాంపుల్
1: వాళ్ళు పెద్ద మాట్లాడ, వాళ్ళు మనం 1 అవర్ ఈ ఆచార్యుల గురించి ప్రిపేర్ అవుతున్నామంటే మనం ఏదో లోపించి ఉన్నాం అనమాట. వాళ్ళు ఒక సెంటెన్స్ లో చెప్తారు, మేము ఇది చేసామండి, స్వామి చాలా సంతోషంగా ఉన్నారండి, అంతే. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. మరి అసలు స్వామి ఈ ఆచార్యుల గురించి ఏం చెప్తున్నారో అది మనం తెలుసుకున్నట్లయితే మనకి ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి. హౌ వాట్ బెస్ట్ వీ కెన్ డూ అనేది.
5: అధ్యాపకులు ఆదర్శమూర్తులు. అధ్యాపకులు ఆచరించి విద్యార్థులకు అందించుటకు ప్రయత్నించాలి. ఎట్టి అధ్యాపకులు అట్టి విద్యార్థులుగా రూపొందుతారు. అధ్యాపకులు వాటర్ ట్యాంక్ వంటి వాళ్ళు, విద్యార్థులు కేవలము ట్యాప్స్ వంటి వాళ్ళు. ట్యాంక్ లో ఎట్టి వాటర్ మనం ఫిలప్ చేసుకుందామో ట్యాప్స్ లో అట్టి వాటరే వస్తుంటాయి. కనుక అధ్యాపకుల యొక్క హృదయం అనేటువంటి ఒక ట్యాంకులలో పవిత్రమైనటువంటి యొక్క భావములు, నిస్వార్థమైనటువంటి యొక్క చిత్తములు అందులో చేర్చుకున్నప్పుడే ఈ విద్యార్థుల యొక్క ట్యాప్స్ ఎందుకు కూడాను అట్టి పవిత్రమైనటువంటి భావములే రూపొందించటం కానీ ప్రకటించటం కానీ వికసించటం కానీ ప్రచారించటం కానీ అవకాశం ఏర్పడుతుంది.

0: స్వామి ఎంత బాగా మనందరికీ అర్థమయ్యేలాగా చాలా చిన్న చిన్న పదాలతో సులభంగా చెప్పేశారు. ఇంకా అర్థం చేసుకోవడం మన పని మరి.
1: ఇప్పుడు స్వామి అధ్యాపకుడు ఎట్లా ఉండాలి అన్న ఒక డెఫినేషన్ ఇచ్చారు స్వామి. ఈ డెఫినేషన్ తెలుసుకున్న తర్వాత దాంట్లో కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కదా, ఎందుకంటే ఆ డెఫినేషన్ ని సాటిస్ఫై అవ్వాలంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా, అసంప్షన్స్ లాగా. సో ఏంటి అవి అనేది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే స్వామి ఇప్పుడు 5 Ds గురించి మాట్లాడతారు.
0: 5 Ds
1: గురించి అంటే ఒక టీచర్ అనే కాదు, తన ధర్మాన్ని చక్కగా నిర్వర్తించగలిగినప్పుడు ఏదైనా చేయొచ్చు. సో హీ బికమ్స్ టీచర్ ఆచార్య మనకి నేర్చుకోవచ్చు అని అనుకున్నాం కదా. సో ప్రతి మనిషికి ఈ 5 Ds ఎంత ఇంపార్టెంట్ చెప్తున్నారు. మొట్టమొదటిది డ్యూటీ, అంటే బాధ్యతను నిర్వర్తించడం అనమాట. రెండవది డిసిప్లిన్, అది క్రమశిక్షణ. మూడవది డివోషన్, భక్తి ఉండాలి చేసే పని పట్ల. తర్వాత డెడికేషన్, నిబద్ధత ఉండాలి. లాస్ట్ ఇది డిస్క్రిమినేషన్, ఏది మంచి ఏది చెడు అన్న విచక్షణ ఉండాలని స్వామి ఈ 5 ప్రిన్సిపల్స్ చెప్తున్నారు. స్వామి ఎన్నో సార్లు చెప్పారు, మొట్టమొదటిది మనం తీసుకున్నట్లయితే ఈ డ్యూటీ. ఇందాక మీకు ఫస్ట్ లో మనం అనుకున్నాం కదా, టీచర్ జాబ్ షుడ్ నాట్ బికమ్ అ సెకండ్ రేటెడ్ ప్రొఫెషన్ అని. అంటే ఏమి దొరకలేదు కాబట్టి నేను ఒక టీచర్ని అయ్యాను, అది కాదు కావాల్సింది. ఒక ప్రేమ భావంతో, ఒక అంకిత భావంతో నేను పిల్లలకి నేర్పించాలి అన్న బాధ్యతతో ఉపాధ్యాయులు అవ్వాలని స్వామి చెప్తున్నారు. దానికి ఒక 3-step process ఈ డ్యూటీ అంటే ఏంటో చెప్తున్నారు స్వామి. అంటే ఎంత చక్కగా నేర్చుకోవచ్చు అనేది, డ్యూటీ వితౌట్ లవ్ ఈజ్ డిప్లోరబుల్ అనమాట. అంటే అది జనరల్ టర్మ్ అనమాట. నీ డ్యూటీ నువ్వు చేస్తావు, వెళ్ళిపోతావు. నేను ఒక టీచర్ని క్లాస్కి వచ్చాను, లెసన్స్ చెప్పాను, వెళ్ళిపోయాను.
0: సో ఒక రకంగా నా పని అయిపోయింది,
1: అంతే మెకానికల్.
0: దానివల్ల ఏమి జరుగుతోంది, దానివల్ల ఎఫెక్ట్ ఏమొస్తుంది, రిజల్ట్ ఏమిటనే దాంతో నాకు సంబంధం లేదు.
1: రెండవది డ్యూటీ విత్ లవ్ ఈజ్ డిజైరబుల్ అంటారు స్వామి. అంటే ఇది మంచిది, సరే నా స్టూడెంట్ కి ఏం ప్రాబ్లము అని ప్రేమగా వెళ్ళటం, వాళ్ళని దగ్గరికి తెచ్చుకుని వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే తీర్చడం. ఇందాక మనకి శ్రీదేవి అంటే చెప్పినట్టు తన పేరుని కరెక్ట్ చేసి అందరికీ వినిపించి అది ఇది మంచిది అని చెప్పటము, అది ప్రేమని చూపించడం, వ్యక్తం చేయటము. ఇది 2nd stage అనమాట. మూడవది చెప్తారు స్వామి, లవ్ వితౌట్ డ్యూటీ ఈజ్ డివైన్ అంటారు. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ స్వామి చూడండి, స్వామి మనకి అన్నిటికీ ఎగ్జాంపుల్. సో ఏ అవకాశం దొరికినా స్వామి ఆచరించి మనకి చూపించారు. ఈ సందర్భంలోని నాకు ఒక చిన్న అనుభవం గుర్తొస్తుంది. ప్రసూన మేడం అని మన ప్రైమరీ స్కూల్లో ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. ఆవిడ నరేట్ చేసిన ఎక్స్పీరియన్స్ అనమాట. స్వామి ఎట్లాగా పర్ఫెక్ట్ గా ఎగ్జాంపుల్ లీడ్ చేసి, స్వామి మాట్లాడక్కర్లేదు, స్వామి జీవితం, స్వామి గమనం ప్రతి ఒక్కటి ఒక ఆచరణాత్మకంగా చూపిస్తారు కాబట్టి అది మనకి లెసన్ అయిపోతుంది ఆటోమేటిక్ గాని. ప్రైమరీ స్కూల్లో పిల్లలకి టీచర్స్ కి అందరికీ స్వామి ఒకసారి ఉపన్యాసం ఇస్తూను, మీరంతా కరెంటు ఇవన్నీ వేస్ట్ చేయకూడదు, ఎనర్జీ చాలా ఇంపార్టెంట్, టైం, ఎనర్జీ, పవరు ఇలాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చిన్నపిల్లలకి వాళ్ళ స్థాయిలో అర్థమయ్యేటట్టు. సో టీచర్స్ కూడా ఇదొక లెసన్ అనమాట. సో ఆ సందర్భంలోని స్వామి చెప్పారు, మీరంతా ఎలక్ట్రిసిటీ వేస్ట్ చేస్తున్నారు, అది జాగ్రత్తగా ఉంచుకోండి అని. మనకందరికీ తెలిసిందే స్వామి ఎప్పుడు ఇంటర్వ్యూ రూమ్ లోకి ఎంటర్ అయినా సరే తనే లైట్ ఆన్ చేసి ఆఫ్ చేస్తారు. ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా ఇదందరికీ ఒక ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్. లాస్ట్ పర్సన్ వెళ్లేంత వరకు స్వామి వెయిట్ చేసి ఇంటర్వ్యూ రూమ్ నుంచి బయటకు వచ్చి ఆఫ్ లైట్ ఫ్యాన్ ఆఫ్ చేసి స్వామి బయటకు వచ్చేవారు అనమాట.
0: మీరు చెప్తుండే ఒక చిన్న విషయం గుర్తొస్తుంది గణేష్. మనం ఒక ప్రోగ్రామ్ కోసం రీసెర్చ్ చేస్తుంటే ఈ పాయింట్ దొరికింది మనకి. ఒకసారి స్వామి దర్శనానికి వచ్చినప్పుడు ఆయన కన్ను ఒకటి ఎర్రగా ఉందంట. అడిగారట స్టూడెంట్స్, మరి అనిల్ కుమార్ సార్, నాకు కరెక్ట్ గా గుర్తులేదు, స్వామి కన్ను ఎర్రగా ఉంది ఏమైంది అని. అంటే స్వామి చెప్పారట, నేను మొహం కడుక్కునేటప్పుడు మీలాగా నీళ్లు వేస్ట్ చేయను, ట్యాప్ తిప్పేసి సబ్బు రుద్దుకుని ఆ తర్వాత నీళ్లు తీసుకునేది కాదు, నేను సబ్బు రుద్దుకుని కరెక్ట్ గా ఆ టైంకి ట్యాప్ తిప్పి నీళ్లు తీసుకుంటాను, ఇవాళ కొద్దిగా ఒక క్షణం ఆలస్యమే సబ్బు కంట్లోకి వెళ్ళింది అని చెప్పారు. సృష్టికర్త చూడండి, సృష్టించిందంతా ఆయనే ఎంత జాగ్రత్తగా చూస్తారో, ప్రతిదీ ఎంత జాగ్రత్తగా వాడుకుంటారో.
1: సో ఆ రోజు డిస్కోర్స్ లో స్వామి చెప్పారు, ఒక 15-20 డేస్ తర్వాత స్వామి సీనియర్ బాయ్స్ హాస్టల్ కి ఏదో పని మీద వెళ్లారనమాట. చాలా రాత్రి అయిపోయింది. స్వామి రిటర్న్ అయ్యేసరికి మనకు తెలిసిందే పిల్లలు, చిన్నపిల్లలంతా 9 o'clock కల్లా పడుకుని పోతారు. సో లైట్స్ అన్ని ఆఫ్ చేసేస్తారు ఆ టైంకి, స్వామి చెప్పిన రూల్ అనుకుంటది. సో స్వామి కారులో వెళ్తున్నారు ప్రైమరీ స్కూల్ గుండాని. స్వామి ఇట్లాగా తిరిగి చూసేసరికి లోపల ఏదో ఒక కార్నర్ లో ఒక చిన్న బల్బు వెలుగుతుందంట. స్వామి కారులోంచి అది గమనించి కారు ప్రైమరీ స్కూల్లోకి పోనివని డ్రైవర్ కి చెప్పి ప్రైమరీ స్కూల్ గేట్ దగ్గర దిగి సైలెంట్ గా చడి చప్పుడు లేకుండా టక టక టక టకమని మెట్లెక్కి ఆ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఆ రూమ్ లైట్ ఎక్కడ వెలుగుతుందో స్విచ్ ఆఫ్ చేసేసి స్వామి కారు ఎక్కి వచ్చేసి వెళ్ళిపోయారు అనమాట. అప్పుడు తెలిసింది వాళ్ళందరికీ స్వామి వెళ్ళిపోయిన తర్వాత కార్ సౌండ్ అయింది. అప్పుడు టీచర్స్ లేసి చూస్తే స్వామి ఇక్కడికి వచ్చారు వెళ్ళిపోయారు అని చెప్పి నెక్స్ట్ డే ఇట్లాగా స్వామి మీరు ఎందుకు వచ్చారు ఇది అంటే మీ రూమ్ లో ఒక లైట్ ఆఫ్ చేసలేదు అది ఆఫ్ చేయడానికి వచ్చాను నేను చెప్పేసి వెళ్ళిపోయారనమాట. అప్పటి నుంచి ఇప్పటిదాకా అలాంటి మిస్టేక్ ఎప్పుడు ప్రైమరీ స్కూల్లో జరగలేదు. అంటే ఇట్లాగ స్వామి మాట్లాడకుండా నేర్పించే ఎగ్జాంపుల్స్ ఏ మనకి ఎక్కువ కనిపిస్తాయి. సో ఈ లవ్ వితౌట్ డ్యూటీ ఇస్ డివైన్ అని చెప్తారు కదా, ఇది దానికి ఎగ్జాంపుల్. ఆ తర్వాత క్రమశిక్షణ, మనకి అందరికి తెలిసిందే స్వామి దానికి పెట్టిన పేరు. ఆ తర్వాత భక్తి, నువ్వు చేసేటటువంటి ఈ ఉపాధ్యాయ వృత్తి తాలూకా భక్తి మనం ఇందాక మాట్లాడుకున్నట్టు. ఆ తర్వాత డెడికేషన్ ఉండాలి, ఏదో చెప్పేసి వెళ్ళిపోదాం అన్న భావం ఎప్పుడూ రాకూడదు. కొంతమంది ఏంటంటే బెల్ అయిన తర్వాత కూడా క్లాస్ కంటిన్యూ చేస్తూ ఉంటారు. కానీ కొంత పర్ఫెక్ట్ టీచర్స్, మనకి భార్గవ్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఆ పర్ఫెక్ట్ టీచర్ ఈజ్ అ గ్రేట్ టీచర్ ఈజ్ అ వన్ హూ ఇన్స్పైర్స్. సో పంక్చువాలిటీలో కానీ ఈ డిసిప్లిన్, ఈ ఫస్ట్ మూడు ఎప్పుడైతే ఫాలో అయ్యామో ఆటోమేటిక్ గా ఆ డెడికేషన్ అనేది వచ్చేస్తుంది. దట్ లీడ్స్ టు డిస్క్రిమినేషన్, ఏది మంచి ఏది చెడు, పిల్లలకి ఏది నేర్పించాలి ఏది నేర్పించకూడదు అన్న భావం ఆటోమేటిక్ గా వస్తుంది అనమాట. సో ఇది నేను అనుకున్న ఈ 5 డీస్ గురు ఆచార్యుడు అనే దానికి ఇవి ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలని.
0: బాగా చెప్పారు గణేష్. 5D మనకి ఈ 5 డేస్ లో ఏది తీసుకున్నా అన్నింటికీ పెద్ద ఎగ్జాంపుల్, అత్యున్నతమైన ఉదాహరణ స్వామి ప్రతిదానికి కూడా. తను ఏం చేయబోతున్నారో స్వామి ఎప్పుడు ఎక్కువగా ప్రచారం చేసుకోరు, ఎక్కువ మాట్లాడరు దాని గురించి, కానీ తను చెప్పింది మటుకు తప్పక చేస్తారు. ఇంకా అందులో మళ్ళీ అటు ఇటు ఆలోచన ఉండదు, ఆ వేవరింగ్ ఉండదు అన్నమాట. ముందుగా తాను ఆచరించి ఆ తర్వాతే మనకు చెప్తారు, కానీ ఇలా చేసే అని చెప్పరు. తను చేసి ఎలా చెయ్యాలో చూపించి మరీ ఇలా చెయ్యి బాబు అని చెప్తారు. అందుకనే స్వామి అంత ఘంటాపథంగా చెప్పగలుగుతారు, నా జీవితమే నా సందేశం అని అంత క్లియర్ గా స్ట్రాంగ్ గా మనకి మెసేజ్ ఇచ్చారంటే ఆ స్టేట్మెంట్, ఎందుకంటే ఆయన అలా చేస్తున్నారు కాబట్టి. ఆ ఆచరణ లేకుండా ప్రచారం మనకి ఏమాత్రం ఉపయోగపడుతుంది ఎవరికైనా?
1: అంటే ఇది నా జీవితమే నా సందేశం అని స్వామి చెప్తారు. సెకండ్ స్టేజ్ కి మనం ఎప్పుడు వెళ్తామంటే మన జీవితం స్వామి సందేశంగా ఎప్పుడు మారుతుందని. ఒక చక్కని ఉదాహరణ స్వామి చైల్డ్హుడ్ లో తీసుకున్నట్లయితే, మనం స్వామి చిన్నప్పుడు వాళ్ళ బ్రదర్ ఇంట్లో ఉండి చదువుకుంటున్నారు. ఉండే టైంలోని వాళ్ళకి ఇంట్లో కష్టంగా వాళ్ళ శేషమరాజు గారు వాళ్ళ వైఫ్ క్యారింగ్, ఆ టైంలో వాళ్ళ ఇంట్లో నీళ్లు చేరడానికి స్వామి 6 కిలోమీటర్లు నడిచేవారు.
0: 6 కిలోమీటర్లు చిన్న వయసు కూడా ఉంటుంది స్వామి,
1: చిన్న వయసు. స్వామికి 8 to 9 years ఉంటాయి ఆ టైంలోని, కావలతో మోసుకుని వెళ్లారనమాట. అదే కాకుండా అద్భుతం ఏంటంటే వెళ్ళొచ్చిన తర్వాత మిగతా పక్కింటి వాళ్ళు కూడా అడిగేవారు అనమాట, బాబు మాకు కూడా తీసుకొని రా అని. సో అందరూ పెద్దవాళ్ళు అడుగుతున్నారు కదా అని చెప్పి స్వామి మళ్లీ వెళ్లి మళ్లీ తీసుకొని వచ్చేవారు. సో ఇట్లాగా ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇప్పుడు మనం లైవ్ ఈ సమయంలో ఏం జరుగుతుందో మనం చూద్దాం. వైజాగ్ లో అనంతగిరి అని కొండ ప్రాంతాలు ఉన్నాయి, గణేష్ అని ఒక ఉన్నారు అండ్ వాళ్ళ బ్రదరు మూర్తి, వీళ్ళిద్దరూ ఒకే ఒక టాస్క్ టేకప్ చేశారు. 2007 లోని ఒక ఉగాదికి వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు ఒక గ్రూప్ ఆఫ్ విలేజర్స్ ని తీసుకుని పుట్టబర్తికొచ్చారు ఉగాది రోజు. స్వామి ఆ రోజు ఉపన్యాసం ఇస్తున్నారు. ఉపన్యాసం ఇస్తూ మీరు విలేజర్స్ కి కావలసిన అవసరాలేంటో తెలుసుకుని ఏది అవసరమో అది మీరు వాళ్ళకి ఇవ్వాలి అని ఒక స్టేట్మెంట్ చెప్పారు.
0: అది డిస్క్రిమినేషన్,
1: ఏది అవసరమో అది. దట్ హిట్ దెమ్ సో స్ట్రాంగ్లీ. వెంటనే వీళ్ళిద్దరికి వచ్చిన ఆలోచన, ఆ గ్రామంలో వీళ్ళకి మంచినీళ్లు లేవు, మంచినీళ్లు తప్పకుండా వీళ్ళకి అందించాలి, మంచినీళ్లు తాగే మంచినీళ్లు. సో అదే ఒక ఆలోచన. వెంటనే సాయంకాలం వాళ్ళకి ఆలోచన వచ్చిందో లేదో, స్వామి దర్శనానికి వచ్చేటప్పుడు వీళ్ళిద్దరినీ బ్లెస్ చేశారు ఆ గ్రామస్తులతో ఉన్నప్పుడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళు 270 వాటర్ ప్రాజెక్ట్స్ టేకప్ చేశారు అంత కొండ ప్రాంతాల్లోని. అంటే వీళ్ళు అపర భగీరథులు అంటారు కదా, వీళ్ళు వాళ్ళతో సమానం అనమాట. ఎందుకంటే దాహంతో అలమటిస్తున్న వాళ్ళకి మంచినీళ్ళు, వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం అని నాకు అనిపిస్తుంది.
0: చాలా బాగా చెప్పారు గణేష్. మరి అలాగే మీరు ఇందాక స్వామి నీరు తీసుకురావడం గురించి చెప్తుంటే ఇంకొక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది స్వామి లైఫ్ లో నుంచి. స్వామి అందరికీ, స్వామి కుకింగ్ లో స్పెషలిస్ట్ కదా, రసం చాలా బాగా చేసేవారట, దాని గురించి చెప్తారా?
1: అది దానికి రెండు ఇన్సిడెంట్స్ కలిపి ఉన్నాయన్నమాట. కొండమరాజు గారు, తాతగారు ఒకసారి ఫ్యామిలీ అంతటినీ, అప్పటికి వాళ్ళది ఉమ్మడి కుటుంబం, వాళ్ళని పిలిచి ఒకరోజు ఇంకా నేను మీ అందరితో ఉండటం మంచిది కాదు, నేను వేరేగా ఉంటాను, నా దగ్గర ఉన్న ఆస్తి అంతా మీకు పనిచేసి నాకు ఒకే ఒక ఆస్తి, నాకు సత్యాన్ని ఇవ్వండి, నేను నాతో పాటు తను ఉంచుకుంటాను అని స్వామి వైపు చూసి, ఏం సత్యం నువ్వు నాతో ఉంటావా అని, ఉంటాను తాత అని ఎంతో చాలా ఉత్సాహంగా, అంటే వెరీ వెరీ కాంట్రడిక్టరీ ఫ్రమ్ కరెంట్ డే సిచ్యువేషన్. తాతలో అమ్మమ్మలతో ఉండాలంటే
0: చాలా కష్టం అవుతుంది.
1: ఇప్పుడు తప్పకుండా ఉంటాను తాత అని కొండమరాజు గారి పడుతూ ఒక చిన్న రూమ్ లో ఉంటారు అన్నమాట. స్వయంగా స్వామే ఆ 6 సంవత్సరాలు 7 సంవత్సరాల వయసులో తాతగారికి వండి పెట్టి, వండి పెట్టిన తర్వాత స్కూల్కి వెళ్లేవారు స్వామి, బుక్కపట్నంలో చదువుకునేవారు అప్పుడు. సో రిటర్న్ కూడా లంచ్ టైంలో స్వామి రాగి సంకటి తినేవారు, తిరిగి కాలినడకన పరిగెట్టుకుంటూ వచ్చేవారు అనమాట. లంచ్ తినేసి మళ్ళీ పరిగెట్టుకుని స్కూల్కి వెళ్లేవారు. ఒకసారి ఇమాజిన్ చేయండి ఆ డిస్టెన్స్ ఎంతో క్యాల్కులేట్ చేసుకోండి మీరు, ఎన్నిసార్లు స్వామి ట్రిప్పులు వేస్తున్నారు. సో ఒకసారి కొండమరాజు గారు ఆపి రాజుని, రాజు నువ్వు ఇంత దూరం లంచ్ టైంలో వెళ్లి రావడం అవసరమా, నువ్వు బాక్స్ తీసుకెళ్లిపోవచ్చు కదా లంచ్కి అంటే, అప్పుడు స్వామి చెప్పిన ఆన్సర్ మనకు ఒక ఎగ్జాంపుల్ అనమాట. తాత నేను ఇలా రాగి సంకటి తింటూ ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతో మంచి మంచి ఆహార పదార్థాలు తెచ్చుకుంటున్నారు, మన ఫ్యామిలీ కండిషన్ అంత బాగోలేదు అన్న ఆలోచన వాళ్ళకి వస్తుంది, అది చాలా తప్పు, మనం వాళ్ళకి ఆ ఇంప్రెషన్ ఇవ్వకూడదు, అందుకే నేను ఇంటికి వచ్చి తింటాను, ఇది నాకు కష్టమైనా నాకు చాలా ఇష్టం అని చెప్పి స్వామి వచ్చేవారనమాట. సో ఎప్పుడు ఊర్లో వాళ్ళకి స్వామి రసం అంటే మొత్తం ఊర్లో ఫేమస్, ఎవరికైనా దగ్గు గాని జలుబు గాని వస్తే ఒక లైన్ లో అందరూ నించునేవారు, స్వామి రసం చేసి అందరికి గ్లాసుల్లో పోసిచ్చేవారు అనమాట. సో ఈ విధంగా స్వామి ఒక డాక్టర్ గా కూడా ఆ ఊర్లో దివ్య వైద్యుడు అంటారు కదా, సో ఇలాగిచ్చేవారు.
0: చూసారా మరి కొండమరాజు గారిది పుట్టపర్తి గ్రామస్తులది ఎంత అదృష్టం, భగవంతుడు వండి పెడితే తిన్నారు వాళ్ళు. బాగుంది గణేష్. ఇంకా డిసిప్లిన్ విషయానికి వస్తే మీరు అన్నట్టు స్వామి తర్వాత ఎవరైనా పాటించడానికి పాటింపు చేయడానికి కూడా.
1: అవును, మీరు డిసిప్లిన్ అంటే నాకు గుర్తొస్తుంది, మా హాస్టల్లోని ఫస్ట్ డే నేను హాస్టల్లో 99 జాయిన్ అయ్యాను జూన్ 1. వార్డెన్ సార్ రూమ్ కి వెళ్లి నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుని మేము రిజిస్టర్ చేసుకోవాలి హాస్టల్లోని. ఆయన ముందర కూర్చుని ఇలా పైకి ఎత్తగానే వెనకాతల స్వామి ఫోటో ఉంటుంది. ఆ స్వామి ఫోటోలో ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే, డిసిప్లిన్ ఈజ్ ద మీడియం ఆఫ్ మై ఎడ్యుకేషన్. సో దట్ ఎక్స్ప్లెయిన్స్ ఎవ్రీథింగ్. ఇంకా తర్వాత మాట్లాడడానికి ఏం లేదు అక్కడ. సో స్వయంగా స్వామి మొత్తం హాస్టల్ షెడ్యూల్ ని హ్యాండ్ రిటన్ చేత్తో రాసి, 5 గంటలకి లేవాలి, సుప్రభాతం చేయాలి, తర్వాత జాగింగ్ కి వెళ్ళాలి, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి కాలేజ్కి వెళ్ళాలి, లంచ్ బ్రేక్ ఎప్పుడు చేయాలి. ఒకసారి ఒక స్టూడెంట్స్ గ్రూప్ స్వామితో ఇంటర్వ్యూలో ఉంటే, స్వామి మాకు స్పిరిచువల్ సాధన చేయాలి స్వామి, మీరు ఏదైనా డైరెక్షన్ ఇస్తే మేము తప్పకుండా చేస్తాం, ఏ జపం చేయాలి, ఏ మంత్రం జపించాలి అని క్వశ్చన్స్ అడుగుతున్నారు. స్వామి అందరినీ ఆపి, మీకు నేను ఇచ్చిన హాస్టల్ షెడ్యూల్ ని తూచా తప్పకుండా పాటిస్తే అదే మీకు అన్నిటికన్నా పెద్ద యోగం అన్నారట. అంటే ఒకసారి ఆ డిసిప్లిన్ మన లైఫ్ లో అలవర్చుకుంటే ఎంత మంచి ప్రభావం చూపిస్తుందో అది మనకి అర్థమవుతుంది కదా.
0: మరి మీరు ఎన్నో సంవత్సరాలు హాస్టల్,
1: ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి కాలేజ్కి వెళ్ళాలి, లంచ్ బ్రేక్ ఎప్పుడు చేయాలి. ఒకసారి ఒక స్టూడెంట్స్ గ్రూప్ స్వామితో ఇంటర్వ్యూలో ఉంటే,

0: ఎన్నో సంవత్సరాలు హాస్టల్లో స్టూడెంట్ కింద ఉన్నారు స్వామి దగ్గర, ఎన్నో అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ మీరు అనుభవించి ఉంటారు, మీ ఫ్రెండ్స్ కూడా మీరు తెలుసుకుని ఉంటారు. ఈ డిసిప్లిన్ కి సంబంధించి స్వామితో ఏమైనా అనుభవం లాంటిది, ఇంటరాక్షన్ లాంటిది ఏమైనా జరిగిందా?
1: తప్పకుండా ఉంటాయి, ఎందుకంటే స్టూడెంట్స్ అది ఫస్ట్ వాట్ ఎవర్ స్టూడెంట్స్ అన్నమాట స్వామి దగ్గర. కానీ నేను చెప్పేదానికన్నా ముందు, మీరు బృందావన్ కి దగ్గరలో ఉంటారు కదా, ప్రతి సంవత్సరం మీరు బృందావన్ వెళ్లేవారు, మరి స్వామి ఈ డిసిప్లిన్ యాక్టివిటీ గురించి బృందావన్ లో జరిగిన ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఉంటే పంచుకోండి.
0: ఉంది గణేష్, మీరు చెప్తూ ఉంటేనే నాకు గుర్తొస్తోంది. ఇది నేను కాకపోతే స్వయంగా చూసింది కాదు, కానీ బృందావనంలో జరిగింది అని నేను విన్నది చదివింది. దాని గురించి మన శ్రోతలకు కూడా తెలిసి ఉంటుంది, ఇంకొకసారి గుర్తు చేసుకుందాం. ఎందుకంటే ఈ స్పెసిఫిక్ గా ఈ ఇన్సిడెంట్ ఎన్నిసార్లు నాకు గుర్తు చేసుకున్నా, నేను ఎన్నిసార్లు ఎంతమందికి చెప్పినా నాకు తనివి తీరదన్నమాట, చాలా సంతోషంగా ఉంటుంది. ఒకసారి బృందావనంలో స్వామి ఉన్నప్పుడు, త్రయి బృందావనం స్వామి రెసిడెన్స్, అక్కడి నుంచి ఒక గుప్పెట్లో గ్రౌండ్ నట్స్ అంటే వేసనగ గింజలు తీసుకుని స్వామి బయటకు వచ్చారట. అక్కడ బృందావనంలో మీకు మీరు చూసే ఉంటారు, మన భక్తులకు కూడా చాలా మంది తెలుసు, కోతులు చాలా ఎక్కువ,
1: విపరీతంగా
0: చాలా ఎక్కువ. ఇక్కడ మన భక్తులతో సమానంగా వానర భక్తులు కూడా ఉంటారనమాట, చాలా కోతులు ఉంటాయి. అలాగే స్వామి రెసిడెన్స్ దగ్గర చుట్టూతా తోట ఉంటుంది, గార్డెన్ ఉంటుంది, ఆ చెట్ల మీద అంతా కోతులు చాలా ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. స్వామి ఇలాగూ బయటికి వచ్చి నుంచున్నారట, చేతిలో పల్లీలు వేసిన గింజలున్నాయి, స్వామి గుప్పెట్ తెరిచి అలా నుంచున్నారు. కోతలు ఉన్నవన్నీ, అక్కడ చుట్టుపక్కల ఉన్న కోతులన్నీ చెట్ల మీద నుంచి కిందకి దిగి ఒక లైన్ ఫామ్ చేశాయన్నమాట. చేసి అన్ని కోతులు ఒకదాని తర్వాత ఒకటి డిసిప్లిన్డ్ గా, అన్ని ఒకేసారి గుంపుగా రాకుండా, మనం పాద నమస్కారం కోసం వెళ్ళినట్టు కాకుండా, అన్ని ఒకదాని తర్వాత ఒకటి లైన్ లో వచ్చి స్వామి చేతుల నుంచి ఒక్క వేరుశనగ గింజని, ఒకే ఒక్కటి, రెండు కాదు మూడు కాదు, ఒక్కొక్కటి ఒక్కొక్క గింజని తీసుకుని మళ్ళీ అలాగే చెట్లెక్కి వెళ్ళిపోయేట. ఒక్కసారి ఆలోచించండి, కోతి బుద్ధి అంటారు, మరి ఏంటి కోతి బుద్ధి అనేది నాకు అర్థమవుది కదా, ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నా. భగవంతుడు క్రమశిక్షణ గురించి మాట్లాడినా, దాని గురించి మనకి నేర్పించాలని తలుచుకున్నా, మానవులకే కాదు పశుపక్ష్యాలకు మృగాలకు ఇంకా ప్రతి జీవికి ఆయన నేర్పించగలరు అనమాట. ఆయన అలా ఎదురుగుండా నుంచుంటే ఆయన ఎదురుగుండా ఉన్న జీవి ఏదైనా కూడా క్రమశిక్షణ పాటించాల్సిందే, దానికి మళ్ళీ తిరుగులేదు.
1: అదే ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఏంటంటే, మనం ఒక యాపిల్ పట్టుకుని బయట నుంచుంటే 100 monkeys ఒకేసారి వస్తాయి మన దగ్గరికి. సో రెండు వైపులా మనం అర్థం చేసుకోవాలన్నమాట, అక్కడ ఎంబాడిమెంట్ ఆఫ్ డిసిప్లిన్ నించుని ఉన్నారు.
0: ఎందుకంటే ఆయన ఆచరిస్తారు కాబట్టి ఆయన ఎదురుకుండా అందరూ ఆచరించారు, మనం మాట్లాడతాం మాట్లాడి ప్రయోజనం లేదు.
1: మీరు ఈ స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ గురించి అడుగుతున్నారు కదా, ఇది సమ్వేర్ 90s ఎప్పుడో జరిగింది. మాకు దర్శన్లో వెళ్ళటానికి కాలేజ్ 2:30 అయిపోతుంది అనమాట. అప్పట్లో స్వామి మేము దర్శన్కి వచ్చే ముందరే ఒక రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఫినిష్ చేసేసి రెడీగా ఉండేవారు అనమాట సెకండ్ రౌండ్ ఆఫ్ దర్శన్ కి. సో ఇది ఒక స్టూడెంట్ తాలూకా ఎగ్జాంపుల్, స్వామి డిసిప్లిన్ మీద ఎంత స్ట్రెస్ చేస్తారనేది తెలియటానికి. ఆ అబ్బాయికి పాపం స్వామి దగ్గరికి వెళ్ళాలి, స్వామిని తొందరగా చూడాలి అన్న ఆతృత ఉన్నది, ఆతృత ఉండొచ్చు కానీ డిసిప్లిన్ మానకూడదు కదా. సో కంటిన్యూస్ గా ఒక 10 days లాస్ట్ అవర్ బంక్ కొట్టేసి అబ్బాయి త్వరగా మందిరికి వెళ్ళి ఫ్రంట్ లైన్ లో కూర్చుని స్వామి ఫస్ట్ దర్శనకే స్వామిని చూస్తూ ఒక 1 week 10 days గడిపాడు అనమాట. విచిత్రం ఏంటంటే, వార్డెన్ గారికి తెలుసు ఇట్లా జరుగుతుందని, అది వెరీ అవే ఫ్రమ్ డిసిప్లిన్ అది, సో హీ హాస్ టు కరెక్ట్ హిమ్. కానీ ఎలా చెప్పాలి, ఎందుకంటే స్వామి ప్రతిరోజు ఆ 10 days లోని ఈ అబ్బాయి దగ్గరకు వచ్చి మాట్లాడి ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్తున్నారు. సో స్వామితో సన్నిహితంగా ఉన్న వాళ్ళ పట్ల యాక్షన్ తీసుకోవడం చాలా ట్రిక్కీ విషయం, అంటే స్వామి కూడా ఎట్లా రియాక్ట్ అవుతారు, వీళ్ళు విచక్షణ ఉపయోగించి వాళ్ళు మూవ్ తీసుకోవాలన్నమాట. సో ఆ 10 days అంటే స్వామి కూడా మనకి శిశుపాలుడికి ఇస్తారు కదా, 100 తప్పులు చేసేంత వరకు ఒప్పుకుంటారు, ఆ తర్వాత లెసన్ హ్యాస్ టు బి లెర్న్డ్. సో స్వామి ఆ విధంగా చేశారు. ఆ 10th day ఈ అబ్బాయి యథావిధిగా లాస్ట్ పీరియడ్ బంక్ కొట్టేసి దర్శన్కి వచ్చాడు. స్వామి ఒక లుక్ ఇచ్చారు ఆ అబ్బాయికి, అయిన తర్వాత లోపలికి వెళ్లారు. వెళ్లి 2:30 మనం క్లాసెస్ అంతా అయిన తర్వాత స్టూడెంట్స్ అందరూ ఒకసారి వచ్చారు, వార్డెన్ సార్ని లోపలికి పిలిచారు అనమాట స్వామి, ఓన్లీ వార్డెన్ సార్ని. మాట్లాడారు.

0: ఎందుకు ఈ అబ్బాయి ఇట్లాగా బిఫోర్ టైం వస్తున్నాడు అని అడిగారు అనమాట. అదొక్కటి అనువుగా తీసుకుని ద వార్డెన్ వాంటెడ్ టు టేక్ యాక్షన్. బ్యూటీ ఏంటంటే స్వామి ప్యారలల్ గా ఇద్దరికి ఒక లెసన్ నేర్పుతున్నారు, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు. ఈ అబ్బాయిని ఇంటర్వ్యూకి పిలిచారు స్వామి. పిలిచి ఇట్లా రావడం మంచిది కాదు అని చెప్పి పంపించారు, అంతే. అంతవరకే పంపిస్తే హాస్టల్కి వెళ్లంగానే వార్డెన్ సార్ ఆయన రూమ్ లోకి ఈ అబ్బాయిని పిలిచి, చూడు బాబు నువ్వు చేస్తున్నది చాలా తప్పు, డిసిప్లిన్ ప్రకారం లేదు ఇది, దర్శనకి అందరూ కలిసి వెళ్ళాలి, సో యూ హ్యావ్ టు ఫాలో డిసిప్లిన్ అని చెప్పి, ఈ రోజు నుంచి అన్ని లైన్లు వెళ్లేదాకా నువ్వు వెయిట్ చేసి లాస్ట్ లో వెళ్ళాలి అని. సో అది తనకిచ్చిన గ్రేటెస్ట్ పనిష్మెంట్ అనమాట. అంటే పనిష్మెంట్ ఎట్లా ఉంటుంది, స్వామి నుంచి దూరం చేస్తున్నారు అనమాట ఆ అబ్బాయిని. సో అప్పుడు కలిగే ఆ భావం పర్మనెంట్ గా మైండ్ లో రిజిస్టర్ అయిపోతుంది. స్వామి ఆ ఇంపాక్ట్ ఎట్లా క్రియేట్ చేస్తున్నారో ఈ ఎగ్జాంపుల్ చెప్తుంది అనమాట. సో అబ్బాయి ఏం చేస్తాడు, ఆ రోజు నుంచి ఒక 1 వీక్ 10 డేస్ చాలా బాధపడతాడు, స్వామి ఎందుకు ఇట్లా చేశారు, మాట్లాడి కూడా స్వామి నన్ను ఇలా దూరం చేసేస్తున్నారు, స్వామి నా వైపు కూడా చుట్టం లేదు, వార్డెన్ సార్ ని పిలిచి నా గురించి అడగటం లేదు అన్న ఆలోచన వచ్చింది. 1 వీక్ అయింది, ఇంకా అబ్బాయి నేను ఏదో చేయాలి అని చెప్పి లాస్ట్ పీరియడ్ అయిపోతుంది కదా, అయిపోగానే ఆ అబ్బాయి ఒక టార్గెట్ పెట్టుకున్నాడు, టీ స్నాక్స్ ఉంటాయి మాకు తర్వాత, నేను టీ స్నాక్స్ స్కిప్ చేస్తాను, ప్రతిరోజు ఇన్స్టిట్యూట్ నుంచి రాగానే వెంటనే నా మ్యాట్ అక్కడ వేసుకుని ఫ్రెష్ అప్ అయి ఇమీడియట్ గా వచ్చేస్తాను, ఐ డోంట్ వాంట్ టీ అండ్ స్నాక్స్. సో హీ స్కిప్డ్ టీ అండ్ స్నాక్స్ అనమాట. అలాగా ఒక 15-20 డేస్ చేశాడు ఆ అబ్బాయి. 21st డే ఆ అబ్బాయికి మళ్లీ ఫస్ట్ లైన్ లో ఆపర్చునిటీ వచ్చింది. మీన్స్ ఆఫ్టర్ అ గ్యాప్ ఆఫ్ ఆల్మోస్ట్ 1.5 మంత్ అనమాట ఈ ట్రైనింగ్ అంతా అయ్యింది అప్పటికి. అయితే హీ వాజ్ వెరీ హ్యాపీ దట్ హీ వాజ్ ఇన్ ఫస్ట్ లైన్. స్వామి మాట్లాడాలి అన్న ఆలోచన కూడా లేదు అబ్బాయికి. ఆ రోజు స్వామి అబ్బాయిని ఇంటర్వ్యూకి పిలిచారు. పిలిచి దగ్గరికి పిలిచి బాధపడ్డావా నువ్వు అని అడిగారట. అడిగి అవును స్వామి, కానీ నువ్వు డిసిప్లిన్ ఫాలో చేయాలి అన్న ఆలోచనతో నేను ఇలా చేశాను, దాంతోపాటు ఈ 15 రోజులు బట్టి నువ్వు చేసిన సాధన నాకు చాలా నచ్చింది అన్నారు. భగవంతుణ్ణి చేరాలి అన్న కోరిక ఉండాలి, తపన ఉండాలి, దానికి ఒక సాధన చేయాలి, అంతేగాని తప్పుతో పట్టి మనం భగవంతుని చేరాలని ఆలోచించకూడదు అని స్వామి ఆ టైంలో వార్డెన్ కి లెసన్ నేర్పించారు, మీరెందుకు ఈ అబ్బాయిని వదులుతున్నారు తొందరగా అని. అట్ ది సేమ్ టైం ఈ స్టూడెంట్ కూడా నువ్వు డిసిప్లిన్ ఫాలో చేసి స్వామి దగ్గరికి రా అని కూడా నేర్పించారు అనమాట. సో ఇది అబ్బాయికి జరిగిన ఎగ్జాంపుల్.
1: చాలా బాగుంది గణేష్. అంటే క్రమశిక్షణని పాటిస్తే భగవంతుడే దక్కుతాడు అనే లెసన్ నేర్చుకున్న ఒక విద్యార్థి ఇంకా క్రమశిక్షణని పాటించకపోవడం అనే ప్రశ్నే లేదు. ఎందుకంటే స్వయంగా భగవంతుడే దొరుకుతున్నప్పుడు ఇంక ఏదైనా దొరుకుతుంది జీవితంలో ఆ క్రమశిక్షణ గనక మనం పాటించగలిగితే. చూసారా స్వామి ఒక జీవితానికి సరిపడ పాఠాన్ని ఎలా నేర్పించారు.
0: సో మరి ఇప్పుడు స్వామి అసలు ఈ క్రమశిక్షణ గురించి ఏం మాట్లాడుతున్నారు అనేది ఒక డిస్కోర్స్ విందాం.

0: ప్రేమ స్వరూపులారా. క్రమశిక్షణ అనేటువంటిది ప్రతి జీవికి ఇది ఒక ప్రధానమైనటువంటి ఒక ప్రాణం. అందులో మానవులకు ఈ క్రమశిక్షణ వెన్నెముక వంటిది. క్రమశిక్షణ లేకుండా మానవ జాతియే నిర్మూలమవుతుంది. క్రమశిక్షణ అనగా చక్కని నియమమేనను నియమమును అనుసరించటము. ఇట్టి నియమము లేకుండా మానవత్వం నిలుచుటకు వీలు కాదు. ఈ నియమము కూడా ఒక పరిమితమై ఉంటుండాలి. న శ్రేయో నియమం వినా. ఈ నియమమే శ్రేయస్సు. నియమం లేకపోవటమే ఈ శ్రేయస్సు. ఈ క్రమశిక్షణ గ్రంథములతో చదివేటువంటిది కాదు, లేక అధ్యాపకుల చేత వినేటువంటిది కాదు. ఇది నిత్య జీవితంలో సహజముగా తన యొక్క నిత్య కర్తవ్యంలో ఈ యొక్క క్రమశిక్షణను అలవర్చుకోవాలి. ఇది అన్ని వేళల యందు తెల్లవారు లేచినది మొదలుకొని రాత్రి పరుండునంత వరకు కూడాను ఈ క్రమశిక్షణ అనేటువంటిది అత్యవసరము. ఇది ప్రతి సంఘమునకు, ప్రతి సమాజమునకు, ప్రతి జాయితీతకు, ప్రతి రాజకీయములకు ఇది చాలా అవసరం. ఈ క్రమశిక్షణే లేకుండా అది సమాజమే కాదు. ఈ క్రమశిక్షణే లేకుండా అది ఒక రాజకీయమే కాదు. క్రమశిక్షణే లేకుండా అది ఒక సంఘమే కాదు. క్రమశిక్షణే లేకుండా అది ఒక జాతియే కాదు. వ్యక్తికి వ్యక్తికి మధ్య, వ్యక్తికి సమాజములకు మధ్య, సమాజములకు సమాజములకు మధ్య ఈ క్రమశిక్షణే ఏకత్వాన్ని అందిస్తున్నది. కనుక క్రమశిక్షణ అనేటువంటిది జీవితమునకు ప్రధానమైనటువంటి ఒక లక్షణం. ఆటల యందు, పాటల యందు, మాటల యందు కూడాను ఈ క్రమశిక్షణ అత్యవసరంగా పాటించాలి. భజన చేస్తున్నారు, కానీ ఈ భజన చేసే సమయంలో కోరస్ చేసేటువంటి వారు ఎంతమంది ఉండినప్పటికీ ఒక్క స్థాయిలో అందరూ దానిని అనుసరించాలి. ఒక్కొక్క కంఠం ఒకవైపున, ఒక్కొక్క శృతి ఒక మరొక వైపున పోయినప్పుడు ఇది వినుటకే ఇంపుగా ఉండదు. కనుకనే పాటల యందు కోరస్ అనేటువంటిది చాలా క్రమశిక్షణ. ఇంకా ఆటల యందు, ఈ ఆటలు ఆడే సమయంలో దీనికి యజమానిగా ఉండినటువంటి వాడు కొన్ని నియమములను పాటించాలని ప్రబోధిస్తాడు. కానీ ఈ కెప్టెన్ యొక్క దీనిని ప్రతి వ్యక్తి కూడాను తూచా అనుసరించాలి. ఒక్కొక్క సమయంలో ఆటల లోపల మైమరచి ఆనందముతో ఈ ఆటల్లో పాల్గొని ఆడుతూ ఉంటారు. కానీ మీకు ఆ ఆనందములో ఈ దోషం మీకు కనిపించదు, కానీ గమనించేటువంటి కెప్టెన్ దీన్ని గమనించి తక్షణమే విజులు ఊపుతాడు. అప్పటికప్పుడు అందరూ నిలిచిపోవాలి. ఈ విజులు ఊపిన తక్షణమే ఎవరికి వారు ఏ విధమైనటువంటి చర్య తీసుకోకుండా స్తంభించి నిలిచిపోవాలి. ఈ విజులు కూడా కేర్ చేయకుండా ఆటలాడినటువంటి వాడు క్రమశిక్షణను ఉల్లంఘించినటువంటి వాడే. కనుక ఈనాడు లోకములో ఆటల యందు, పాటల యందు, మాటల యందు కూడాను ఈ క్రమశిక్షణను లోపించటం చేతనే జీవితం అనేటువంటిది ఒక విధమైనటువంటి ఒక భయంకరమైనటువంటి జీవితంగా రూపొందుతున్నది. కనుక మానవత్వంలో క్రమశిక్షణ అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది. కొంతమంది కొన్ని విధమైనటువంటి అధికారంను చేపుచ్చుకుంటారు, ఒక వ్యాపారం నందు కానీ, లేక ఇంకే విధమైనటువంటి కర్షకం నందు కానీ, ఇంకే విధమైనటువంటి యొక్క వృత్తి యందు కానీ, అన్నింటికీ ఒక విధమైనటువంటి క్రమశిక్షణ అత్యవసరం. నేను అధికారిని కదా అని తన చేతిలో పెన్ను ఉన్నదని ఇష్టం వచ్చినట్టుగా వ్రాయకూడదు. ఇష్టం వచ్చినట్టుగా నాలుగు ఒక ఎముక లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. కనుక ఈ మాటలు వ్రాతలు కూడాను తగినటువంటి యొక్క పరిమితంలో ఉంటుండాలి. మానవుడు ఏ మాట మాట్లాడవలనను ఇది సరియా కాదా అనేటువంటి విచారణ చేసి ఈ మాటను వెలుబుచ్చాలి. ఈ వ్రాత కోతల ఎందుకు కూడాను ఇష్టం వచ్చినట్టుగా కూడాను వ్రాయకూడదు. ఏ వ్రాత ఏ భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ముప్పును తెప్పిస్తుందో కనుకనే మొట్టమొదట యోచించుకొని ఈ వ్రాతను మనం ప్రయోగించాలి. అధికారమును ఏ విధంగా మనం కాపాడుకోవాలంటే క్రమశిక్షణ వల్లనే మనం కాపాడుకోవాలి. క్రమశిక్షణ సరిగా ఉంటున్నప్పుడు ఇంకొక రక్షణ మనకు అవసరం లేదు. మన క్రమశిక్షణే మనల్ని కాపాడుతుంది. నడక ఎందు కానీ, కూర్చోవటం ఎందు కానీ, నవ్వటమునందు కానీ ఒక విధమైనటువంటి క్రమశిక్షణ ఉండాలి. చాలా మంది చిన్న పిల్లలు కూర్చుంటుంటారు, ఒక విధమైనటువంటి యారో మాదిరి కూర్చుంటారు. అనగా ఈ విధంగా కూర్చోకూడదు, చక్కగా కూర్చోవాలి. ఎందుకంటే స్పైనల్ కాలము స్ట్రైట్ గా ఉంటున్నప్పుడు మన థాట్ డైరెక్ట్ గా బుద్ధికి పోయి చేరుతుంది. అతి స్వల్ప కాలం లోపలనే మనం ఏకాగ్రతను పొందవచ్చు. ఇప్పుడు కొంతమంది నడుస్తూ ఉంటారు, 40 అడుగులు వెడల్పుగా ఉండేటువంటి రోడ్డు కూడా నడచడానికి చోటు ఉండదు. అటు ఇటు అటు ఇటు ఇష్టం వచ్చినట్టుగా నడుస్తుంటారు. కానీ ట్రాఫిక్ ఏ విధమైనటువంటి అభ్యంతరము లేకుండా ఫుట్పాత్ పైన మాత్రమే నడుస్తూ పోవాలి. ఆ విధంగా లేకుండా రోడ్డు ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టు నడుచుకోవటం చేత క్రమశిక్షణ ఉల్లంఘించిన వాడవేటే కాకుండా ఇతరుని యొక్క దీనిని కూడాను మనకు కొంత చెడు కలిగినటువంటి వారమవుతాం. ఎవరికి నీ ఏ విధమైనటువంటి యొక్క నొప్పికి నువ్వు కలిగించకుండా చూసుకోవాలి. కనుకనే హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అన్నారు. కనుక పరులకు ఉపకారమైనటువంటి యొక్క మార్గంలో మన క్రమశిక్షణను అనుసరించాలి. కనుకనే ఇది ప్రారంభం నుంచినే స్టార్ట్ అర్లీ డ్రైవ్ స్లోలీ రీచ్ సేఫ్లీ అని ఈ యొక్క లేత వయస్సు నుండి ఈ క్రమశిక్షణ అత్యవసరం. కానీ నిజముగా ఈ పిల్లలకు మాత్రమే కాదు, అధికారులకు కూడాను, అధ్యాపకులకు కూడాను, పౌరులకు కూడాను ఈ క్రమశిక్షణ అత్యవసరం. పెద్దలను చూసినప్పుడు ఏ విధంగా మనము గౌరవించాలి, ఎవరి ముందు ఏ విధంగా మనం కూర్చోవాలి, ఈ విధమైనటువంటి యొక్క చిన్న చిన్న విషయం ఎందుకు కూడాను మనం క్రమశిక్షణను చక్కగా పాటించాలి.
1: స్వామి ఇట్లాగా క్రమశిక్షణ గురించి చెప్తుంటే మన లైఫ్ స్టైల్ మీద, మన బిహేవియర్ ప్యాటర్న్స్ మీద మనకు మనకే డౌట్ వస్తుంది. ఒకసారి
2: మనం ఒకసారి పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని అనిపిస్తూ ఉంటుంది.
1: తప్పకుండా అనిపిస్తుంది.
2: వీ హ్యావ్ టు రీథింక్ అవర్ రొటీన్ అన్నమాట.
1: అండ్ స్వామి ది గ్రేటెస్ట్ లెసన్ స్వామి ఫస్ట్ లో మనం చెప్పుకున్నాం కదా, ఆ పాటలోని లాస్ట్ వర్డ్ ఏంటంటే లౌకిక విద్యలన్నీ చెప్పేది తల్లిదండ్రులు ఉపాధ్యాయులైతే భగవంతుడు వచ్చింది ఒక సద్గురువుగా వచ్చి మనకి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధిస్తాడనమాట. సో దాంట్లో స్వామిని ఒక ఆచార్యుడిగా ఒక సద్గురువుగా మనం భావిస్తూ మనం కొన్ని పాయింట్స్ మనం తెలుసుకుందాము, ఎందుకంటే ఇవి చాలా మన ఆధ్యాత్మిక పురోగతికి అవసరము. స్వామి ఇప్పుడు చెప్తారు 3 sentences, గాడ్ ఫస్ట్, అదర్స్ నెక్స్ట్, ఐ లాస్ట్ అంటారు స్వామి. అంటే దాన్ని కూడా స్వామి తన లైఫ్ లో ఆచరించి చూపించారు. అండ్ హైయెస్ట్ స్పిరిచువాలిటీ మనకి చెప్తున్నారు స్వామి, ఈ బాడీ అటాచ్మెంట్ అనేది తగ్గించుకోవాలి అని ఎక్కువగా చెప్పారనమాట. మనం స్వామిని చూసే అది నేర్చుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఓనం సందర్భంగా మన వేదనారాయణ సార్ ఒక చక్కని ఇన్సిడెంట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. 1989 ఓనం టైంలోని స్వామి గణేష్ చతుర్థికి ఒక 2 రోజుల ముందర, అప్పుడు ప్రశాంతి మందిర్ భజన్ హాల్ పైన ఉండేవారు స్వామి. సోప్ మీద కాలు వేసి స్వామి జారి పడిపోయారనమాట. అప్పుడు స్వామికి ఒక ఫ్రాక్చర్ అయింది. సో డాక్టర్స్ అంతా స్వామిని బెడ్ రెస్ట్ తీసుకోవాలి, మీరు లెగ్గకూడదు అని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. 2 days తర్వాత ఓనంకి ఎంతో మంది భక్తులు స్వామి దర్శనం కోసం వచ్చారు. సో స్వామి దగ్గర అనుచరులు ఉంటారు కదా, వాళ్ళంతా చెప్పారు స్వామి వాళ్ళందరినీ ఈసారి చెప్దాం ఓనం సెలబ్రేషన్స్ అవ్వవు అని. అంటే స్వామి వాళ్ళని వారించి, లేదు ఓనం రోజు మార్నింగ్ నేను తప్పకుండా వస్తాను, నేను వాళ్ళందరితో మాట్లాడతాను అని ఇన్స్ట్రక్షన్ పంపించారు, అనౌన్స్ చేశారట. ఆ రోజు ఓనం రోజు స్వామి వీల్ చైర్ లో పూర్ణచంద్ర ఆడిటోరియంకి వచ్చి మైక్ స్వామి వీల్ చైర్ కి దగ్గరగా స్వామి దగ్గరగా పెడుతున్నారట. స్వామి వద్దు అని చెప్పి 2 handles పట్టుకుని స్వామి స్వయంగా లేచారంట. లేచి 1.5 hours స్వామి డిస్కోర్స్ ఇచ్చారు
2: నించుని.
1: అది చెప్తూ మీకు డివైన్ పవర్ అంటే ఏంటో చూపించడానికి నేను ఈరోజు ఇట్లా చేశాను, నేను ఇట్లా లేచి నించోగానే ప్రతి నర్వ్ లో కూడా షాక్ కొట్టిన ఫీలింగ్ వస్తుంది నాకు, మీరు నా పట్ల చూపించిన ప్రేమ నన్ను ఈ విధంగా చేసేటట్టు చేసింది. అంటే దేహం స్వామికి లాస్ట్ అనమాట, తన గురించి తాను ఎప్పుడు స్వామి ఆలోచించలేదు. మనం ఎప్పుడైతే ఈ బాడీ అటాచ్మెంట్ కి దూరం అవుతామో ఆటోమేటిక్ గా మనం స్వామికి దగ్గర అవుతామని ఆ ఇన్సిడెంట్ ద్వారా స్వామి చెప్పారు. మనలో ఉన్న ఆ డ్రైవింగ్ ఫోర్స్ ని మనం రియలైజ్ అవ్వాలి. బాడీ మన కంట్రోల్లో తీసుకోవాలి, కానీ బాడీకి మనం కంట్రోల్లోకి వెళ్ళకూడదు అంటారు స్వామి. సో దాన్ని ఏ విధంగా నువ్వు ఒక రొటీన్ లో పెట్టి, ఇందాక చెప్పినట్టు డిసిప్లిన్ లో పెట్టి చక్కగా మనం దాన్ని తీర్చిదిద్దుకోగలుగుతామో దీనికి ఒక చక్కని ఉదాహరణ అని చెప్తా అన్నమాట.
2: మీరు ఈ విషయం చెప్తుంటే నాకు ఇంకొక విషయం జ్ఞాపకం వస్తుంది గణేష్. ఇటువంటిదే అఫ్కోర్స్ మన స్వామి జీవితంలో చూస్తే ప్రతిరోజు మనకి తెలిసి కొన్ని తెలియక చాలా ఎన్నో ఇటువంటి ఇన్సిడెంట్సే ఉంటాయేమో. ఇది కూడా స్వామి దగ్గర ఒక చిన్న బాబు ఉండేవాడు, ఐ మీన్ భక్తుల బిడ్డలు. ఒక బిడ్డకి మమ్స్ అంటారు చూడండి, గవద బిళ్ళలు అంటారు తెలుగులో. ఒకసారి పాపం అది దానివల్ల బాబు చాలా కష్టపడుతున్నట్ట, చిన్నవాడు అనమాట. అందుకని డాక్టర్స్ కి చూపించారట, వాళ్ళేమో ఒక 20-25 days పడుతుంది ఇది ఫుల్ గా తగ్గడానికి, పూర్తిగా తగ్గడానికి అని చెప్పారట. బాగా నొప్పి ఉంటుందన్నమాట. రెండు దవడలు వాచిపోతాయి, మధ్యలో గొంతు ఉంటుంది కాబట్టి తినడానికి అవ్వదు. అలాగ ఒకరోజు పిల్లవాడు ఏడుస్తున్నట్ట బాగా, అప్పుడు స్వామి ఆ బాబు దగ్గరికి వచ్చి అడిగారట, నీతోనే స్వామి ఉన్నారు నువ్వెందుకు ఏడవాలి అని చెప్పి వాడిని బ్లెస్ చేసి ఏడుపు మానిపించి ఒక స్వీట్ ఇచ్చి తినమన్నారట. పిల్లవాడు తిన్నాడు, వాడు మర్చిపోయాడు అనమాట, ఏడుపు మానేశాడు. ఆ తర్వాత స్వామి ఆ మమ్స్ ని అంటే ఆ డిసీజ్ ని తను తీసుకున్నారు ఆ బిడ్డ నుంచి. మన్నాడు చూస్తే స్వామికి దవడలు రెండు బాగా వాచిపోయి కష్టపడుతున్నారట, మింగటానికి రావటం లేదు, మాట్లాడటానికి కష్టంగా ఉంది స్వామికి. ఆ రోజేమో ఒక కాన్ఫరెన్స్ ఉంది, అందులో స్వామి ప్రారంభోపన్యాసం ఇవ్వాలి, ఇనాగురల్ అడ్రస్. సో శ్రీనివాసన్ గారు వచ్చి అడిగారట, స్వామి పోని ఇది కొంచెం పోస్ట్పోన్ చేసుకుందామా, లేదంటే మీరు మాట్లాడటం కుదరదని చెప్పమంటారా, మీకు ఇలా కష్టంగా ఉంది కదా, ఎలా మాట్లాడతారు స్వామి ఇలాగూ అంటే, స్వామి అన్నారట, లేదు లేదు నేను మాట్లాడతాను, అందరూ భక్తులు నా కోసం ఎదురు చూస్తున్నారు, సో నేను మాట్లాడతాను అంటే, ఎలా మాట్లాడతారు ఇంత నొప్పిలో అని ఆయన అడిగారట. అప్పుడు స్వామి సమాధానం చెప్పారట, ఈ శరీరం నాది అనుకుంటేనే కదా నాకు నొప్పి బాధ, ఈ శరీరం నాది కాదు మీ అందరిది, మీ అందరూ నావారు, అందుకనే మీకు వచ్చిన కష్టాన్ని బాధని నేను ఇంత ఆనందంగా తీసుకుంటాను, ప్రేమతో భరిస్తాను, ఎటువంటి కష్టానికైనా ఎప్పుడైనా సరే నేను సిద్ధంగానే ఉన్నాను, ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా నేను చెప్పిందే చేసి చూపుతాను, అందుకే నా జీవితమే నా సందేశం అని చెప్తాను అని ఆ రోజు స్వామి చెప్పారట. మరి చూసారా, మనకి తెలిసిన కొన్ని సందర్భాలు ఇవి, మనకి తెలియనివి ఎన్ని ఉన్నాయో.
1: మీరు ఈ ఇన్సిడెంట్ చెప్పినప్పుడు మేము యాక్చువల్గా ఆ టైంలో చదువుకుంటున్నాము. ఆ అబ్బాయి 3-4 డేస్ ప్రైమరీ స్కూల్లో చదువుతున్నాడు, 4th స్టాండర్డ్ 5th స్టాండర్డ్ చదువుతున్నాడు. కొన్ని రోజులు వాడు దర్శనానికి రాకపోయేసరికి స్వామి ఈ అబ్బాయి ఎక్కడున్నాడని మున్ని అంటే అడిగితే, స్వామి ఇట్లాగా అవుతుంది అంటే రేపు దర్శనానికి తీసుకుని రండి అని సండే స్వామిని వాడిని పిలిచారనమాట. ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్లాడు ఆ అబ్బాయి స్వామితో పాటును, బయటికి వాడు హాయిగా పరిగెట్టుకుంటూ వచ్చాడు. నెక్స్ట్ రోజు స్వామి దర్శనానికి వచ్చేటప్పుడు మాత్రం ఇట్లాగా వాచిపోయి ఉన్నదనమాట. సో అంత ఇమీడియట్ ట్రాన్సిషన్. మీరు ఇది చెప్తుంటే ఈ సెకండ్ పాయింట్, గాడ్ ఫస్ట్ అదర్స్ నెక్స్ట్ ఉన్నాం కదా, స్వామి ఎప్పుడు అవతల వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటారు, ఎప్పుడు నిరంతరం ఎంత ప్రాబ్లం లో ఉన్నా సరే. స్వామి ఇది సెకండ్ టైం స్వామి పడిపోయారు బృందావన్లోని. ఆ టైంలో స్వామికి సర్జరీ చేయడానికని ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకువెళ్తున్నారంట. తీసుకువెళ్తుంటే ఇలా ఎంటర్ అవుతున్నప్పుడు స్వామి ఆ డాక్టర్ చేయి పట్టుకుని, నీకు నీ ఫ్యామిలీకి నేను ఇంటర్వ్యూ ఇస్తానన్నాను కదా, ఆపరేషన్ అయ్యి రాగానే నీకు ఫస్ట్ అదే చేస్తాను అని. ఆ మూమెంట్ లో స్వామి ఆ డాక్టర్ గురించి ఆలోచిస్తున్నారు అంటే
2: ఒకసారి
1: అంత బాధలోని. సో ద హైట్స్ ఆఫ్ లవ్ కానీ థింకింగ్ అబౌట్ అదర్స్ కానీ స్వామి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు అని నాకు అనిపిస్తుంది. అక్క
2: ప్రశాంతి నిలయంలో కూడా మనకి చూడండి ఎన్ని కంఫర్ట్స్. భక్తుల కోసం స్వామి ఏదైనా చేస్తారు, పెద్ద పెద్ద రూములు అన్ని, మనకి ఏది కావాలంటే అది. మరి స్వామి మటుకు మనందరం కూర్చుని ఉంటే స్వామి మటుకు నడిచి వస్తారు మన దగ్గరికి, భక్తుల్ని హాయిగా కంఫర్టబుల్ గా కూర్చోబెడతారు, ఇంత పెద్ద హాల్ కట్టారు, ఆయన మటుకు నడిచి వస్తారు. అలా కాకుండా స్వామి నేను దగ్గర కూర్చుంటా మీరందరూ నడిచిండి అంటే మనం వెళ్ళమా, వెళ్తాం కదా, అలా చేయలేదు చూడండి. నడిచి వస్తారు, ఆ ఉత్తరం తీసుకోవడం కూడా ఎంతో శ్రద్ధతో తీసుకుంటారు స్వామి. ఆయన ప్రేమ అంటే ఆ మొత్తం ప్రపంచంలో ఈ ఒక్క మనిషి ఇతని దగ్గర ఉన్న ఈ ఉత్తరం తీసుకోవడమే నా పని అన్నట్టు వస్తారనమాట. ప్రతి ఒక్కరికి అదే ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ప్రతి ఒక్కరి మీద స్వామికి అంత ప్రేమ అంత శ్రద్ధ. నో వన్ ఈజ్ యునో ఎవ్రీ వన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ స్వామి.
1: మనం ప్రతిరోజు స్వామి ముందర కూర్చుంటాం సాయి కుల్వంత్ హాల్లోని, మనకి అంత పెద్ద ప్రాంగణం ఇచ్చారు కూర్చోటానికి. అండ్ మనం ఒకసారి తలెత్తి చూస్తే మన పైన అంతా గోల్డ్ ప్లేటింగ్ చేసి ఉన్నదన్నమాట.
2: ఆ గోల్డ్ ప్లేటింగ్ చేసేటప్పుడు గణేష్, కొంతమంది అప్పుడు నేను రాలేకపోయాను పుట్టపర్తి, ఆ పని వర్క్ జరుగుతున్న టైంలో అనమాట, భక్తులందరూ దర్శనానికి వచ్చి వెళ్లేవారు బృందావన్ బెంగళూరు నుంచి. వాళ్ళు చెప్పేవారు స్వామి తన భక్తులకి కనకాభిషేకం చేస్తున్నారు అని చెప్పేవారు అనమాట.
1: సో ఇంత పెద్ద హాల్ వీళ్ళందరికీ ఇచ్చి స్వామి మాత్రం పూర్ణచంద్రాలో ఒక చిన్న రూమ్ లో ఉండేవారు. స్వామికి స్వామి రూమ్ లో ఏముంటుందంటే ఒక చిన్న బెడ్, ఒక రైటింగ్ టేబుల్, వార్డ్రోబ్ ఇంతే. అది కూడా స్వామి మార్నింగ్ లేచిన వెంటనే ఇటు అటు వాక్ చేసేదానికి స్పేస్. సో స్వామి తాలూకా లైఫ్ స్టైల్ మనం ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తామో ఒక లివింగ్ ఎగ్జాంపుల్ అన్నమాట స్వామి. గాడ్ ఫస్ట్ అదర్స్ నెక్స్ట్ అండ్ ఐ లాస్ట్ అని ఆలోచించడానికి
2: అది కరెక్ట్. మరి ఆచరించి చూపేవారే ఆచార్యులు అంటారు కదా, మన స్వామిని మించిన ఆచార్యులు ఎవరు లేరు ఆ రకంగా చూసుకుంటే. అందరికంటే అత్యున్నతమైన ఆచార్యుడు మన స్వామివారే. తన ఆదర్శం ద్వారా ఇంకొక విషయం గణేష్, ఇప్పుడు మన భార్గవ చెప్పారు చూడండి, ఇందాక మీరు కూడా మెన్షన్ చేశారు, అ గ్రేట్ టీచర్ ఇస్ సమ్మన్ హూ కెన్ ఇన్స్పైర్ అదర్స్ అని. ఆ రకంగా చూస్తే గ్రేటెస్ట్ టీచర్ మరి స్వామినేమో, ఎందుకంటే తాను ఆచరించి మనకి ఆదర్శాన్ని అందించడమే కాదు తన ఆచరణ ద్వారా ఎంతో మందిని మోటివేట్ చేసి స్ఫూర్తినిచ్చి వారందరినీ కూడా ఆచార్యుల కింద మారుస్తున్నారు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ స్వామికే సాధ్యమేమో, మరి ఆయన ప్రేమ వల్లే అది సాధ్యమవుతుందేమో తెలీదు. గొప్ప వాళ్ళని చూసి మనం సంతోషించడం, వాళ్ళని అప్రిషియేట్ చేయడం, చప్పట్లు కొట్టడం కాదు, మనం కూడా వాళ్ళని అనుసరించి ఆ మంచితనాన్ని నేర్చుకుని మనం కూడా వారిలాగా మారే ప్రయత్నంలో కొద్దిగా అయినా ఒక అడుగైనా ముందరికి వేయగలిగితే అదే మనం వారికి చూపించే గౌరవం. ఆ రకంగా మనం మన కృతజ్ఞత గౌరవాన్ని తెలుపుకోగలం. మరి ఆ విధంగా చూస్తే మన స్వామికి మనం ఏ విధంగా వారిని గౌరవించగలం, ఏ విధంగా స్వామికి మన గ్రాటిట్యూడ్ ని చూపించగలం అంటే ఆయన చూపించిన మార్గంలో ఆయన ఆచరణ ద్వారా నేర్చుకున్న ఒకటి రెండైనా కనీసం మనం ప్రాక్టీస్ చేయగలిగితే, మన జీవితాల్లో ఆచరించగలిగితే అంతకు మించి మనం చూపించుకోగలిగే భక్తి శ్రద్దలు ఏమి అంటే అది మేబీ దాట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ షోయింగ్ అవర్ లవ్ అండ్ గ్రాటిట్యూడ్ ఫర్ స్వామి అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉండి ఉండొచ్చు కూడా స్వామి భక్తుల్లో,
1: అన్ని ఫీల్డ్స్ లోనే ఉన్నారు
2: తమ జీవితంలో వాటిని అనేక మార్పుల్ని చేసి. ఎందుకంటే మనం మీరు అన్నట్టు మన లైఫ్ స్టైల్స్ మన రొటీన్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి స్వామి ఎక్స్పెక్టేషన్స్ కంటే, స్వామి చెప్పిన గైడ్ లైన్స్ కంటే. అందులో ఎన్నో మార్పులు చేసుకుని తమ జీవితాల్ని మార్చుకోవడమే కాకుండా తమ ఆచరణతో ఇంకో 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు వీళ్ళందరూ. అలాంటి భక్తులు స్వామికి ఎంతమందో, మరి వాళ్ళలో కొంతమంది ఉదాహరణలైనా మనం కొద్దిగా ఇవాళ మాట్లాడుకుని వాళ్ళ గురించి వినగలిగితే కొంచెమైనా మనలో కూడా మార్పు వస్తుందేమో చూద్దామా.
1: ముందుగా మనం శ్రీ హెచ్జీ దొర గారు, ఆయన ఐపీఎస్ ఆఫీసర్, ఆయన చెప్పే అనుభవం విందాము. ఒక పోలీస్ ఆఫీసర్ గా స్వామి దగ్గర నుంచి ఏమి నేర్చుకున్నారు, ఆయన లైఫ్ స్టైల్లో ఎట్లాంటి మార్పులు చేయి, అది ఆయన ప్రొఫెషన్ కి ఎట్లా హెల్ప్ చేసింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఆయన నుండి విని.
3: మీరు కెరియర్ ఫార్మేటివ్ ఇయర్స్ లోనే స్వామి దగ్గరికి రావటం అది యాదృచ్ఛికం కాదు, స్వామి సంకల్పమే. దానివల్ల మీ కెరియర్ గ్రాఫ్ లో కూడా చాలా గొప్ప గౌరవాలు తర్వాత.
4: కెరియర్ గ్రాఫ్ లో ఏంటంటే ఇప్పుడు యాటిట్యూడ్ మారినప్పుడు అండి, స్వామి ఇన్ఫ్లుయెన్స్ మనం మీద పడి మన యాటిట్యూడ్ చేంజ్ అయినప్పుడు కొన్ని ఫ్రిక్షన్ పాయింట్స్ పోతాయి. అంటే మనకి ఈగో అది ఉండదు, మనమే చాలా గొప్పవాళ్ళం అనుకున్నాం, లేదా మనకే అన్ని విషయాలు తెలుసాను అలాగ ఉండదు. దాని స్వామిని మనం నిరంతరం చూస్తుంటాం కదా,
3: అది
4: స్వామి బిహేవియర్ విత్ అదర్స్. ఎంత హంబుల్ గా ఉంటారు, ఎంత మధ్యగా మాట్లాడుతుంటారు, స్వీట్ గా. సో అవి మనకి ఆటోమేటిక్ గా కొన్ని వచ్చేస్తాయి, మనకి
3: పార్ట్ ఆఫ్ నేచర్
4: ఇన్వాలంటరీ గా వచ్చేసి మనం కూడా ఆ విధంగా సాఫ్ట్ గా మాట్లాడడం, స్వీట్ గా మాట్లాడడం, ఎవరికి మనసు నొప్పించకపోవడం, ఇలాంటి వాళ్ళు చేయడం వల్ల ఏమవుతుందంటే ఎనార్మస్ గుడ్ విల్ యూ డెవలప్. అరే మంచివాడు, చాలా బాగా మాట్లాడు, అన్ని వింటాడు. ఒక ఆఫీసర్ కి అటువంటి రెప్యుటేషన్ వస్తే ఇట్ అట్ యాడ్స్, అంటే హాఫ్ ది బ్యాటిల్ ఇస్ వన్. సో అలాగే నాకు నా కెరీర్ లో ఈ యాటిట్యూడల్ చేంజెస్ వల్ల ఐ వాజ్ యాక్సెప్టెడ్ బై ఎవ్రీబడి. నోబడి వుడ్ సే అతను లావలేదండి అనో, లేకపోతే అతను వద్దండి అనో, అలాగే అనేవాళ్ళు కాదు. ఎవ్రీబడి యాక్సెప్టెడ్ మీ అండ్ ఎవ్రీబడి సెడ్ యా వీ కెన్ సెండ్ హిమ్, ఏదైనా ఇబ్బంది అయినా ప్రాబ్లం ఉంటే నన్ను పంపించడం, పెద్ద పెద్ద బందోబస్తు ఉంటే నన్ను పంపించడం, అతనికి ఇస్తే అతను చేసుకుంటాడు అనడం, ఇలాంటివి బాగా మా డిపార్ట్మెంట్ లో చిన్న వయసులోనే నాకు ఎస్టాబ్లిష్ అయినాయి.
3: ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ మెరిట్ హార్డ్ వర్క్ అదొక పక్కన పెట్టగా ప్రజలు కూడా దొరగారు అంటే రియల్ పోలీస్ ఆఫీసర్ ఆయన మన అప్రోచ్ ఎప్పుడైనా కావచ్చు, అది ప్రజల అభిమానం విపరీతం.
4: మామూలుగా ఐడియా ఈజ్ యునో పూర్ కమ్స్ టు యూ, అతనికి న్యాయం చేయాలి, అతని ఆనందపరచాలి, అతని ప్రాబ్లమ్స్ ఉంటే అది సార్ట్అవుట్ చేయాలి మన శక్తి కొలది అనే యాటిట్యూడ్ భావన ఉంటే ఉండేటప్పుడు సో మోర్ అండ్ మోర్ పీపుల్ విల్ కమ్ సో అది వర్డ్ ఆఫ్ మౌత్ లో కూడా వెళ్ళి ఏదైనా ప్రాబ్లం ఉంటే అందరికి వెళ్తే ఆయన సాల్వ్ చేస్తారని అలాగే చాలా మంది రావడం అది ఆల్మోస్ట్ ఈవెన్ డీజే అయినా కూడా 30-40 మంది నేను చూసేవాడు రోజు ఒకప్పుడు లంచ్ కూడా లేట్ అయినా అందరిని చూశాక నేను ఆయుష్ అది ఎందుకు అవన్నీ ప్రభావం స్వామి
3: స్వామి
4: దట్ ఇంపాక్ట్ ఆఫ్ స్వామీస్ పర్సనాలిటీ సో సో గ్రేట్ ప్లస్ స్వామి అనుగ్రహం.
3: ఇప్పుడు మీ ప్రొఫెషన్ లో కొన్ని టఫెస్ట్ డెసిషన్స్ అది క్రైసిస్ మేనేజ్మెంట్ అనండి, క్రైసిస్ ఇన్ ది సొసైటీ అనండి, లా అండ్ ఆర్డర్ అనండి, ఆ లోపలేమో చాలా పరిపక్వం చెందినటువంటి ఒక కాన్షియస్ లెవెల్ ఒకటి ఎప్పుడు ఉంది, బట్ ఎక్స్టర్నల్ వరల్డ్ అలా లేదు, కానీ మధ్యలో స్వామి ఉన్నారు. ఈ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించేటప్పుడు మీరు ఎప్పుడైనా ఒక ఫ్రిక్షన్ పోయిందన్నారు, కానీ డెఫినెట్ గా ఉంటుంది. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్నప్పుడు మీరు దాన్ని ఎలా టాకిల్ చేశారు? స్పిరిచువాలిటీని మీ పోలీస్ రిక్వైర్మెంట్ కి మీరు ఎలా దాన్ని సాఫ్ట్వేర్ చేసుకున్నారు, ట్యూన్ చేసుకున్నారు?
4: స్వామి సేయింగ్స్ లో ఎక్కడ కాంట్రడిక్షన్స్ ఉండవు కదా?
3: లేదు.
4: స్వామి సేయింగ్స్ లో డ్యూటీ అన్నప్పుడు యూ హావ్ టు డూ యువర్ డ్యూటీ అండ్ ఆ డ్యూటీ ఇఫ్ ఇట్ మీన్స్ డిసిప్లినింగ్ సంబడి ఆర్ ట్రైంగ్ టు బి టఫ్ విత్ సంబడి యూ హావ్ టు బి లెదర్. ఇప్పుడు ఒక అల్లరి గుంపు చదరగొట్టాలనుకోండి, ఒక లాతిచార్జ్ చేయాలి,
3: తప్పదు.
4: లాతిచార్జ్ ఆ టైంలో చేయకపోతే అది ఇంకా సీరియస్ సిచ్యువేషన్ అయిపోద్ది.
3: అది
4: కొన్ని ప్రాపర్టీస్ పోతాయి, కొన్ని లైఫ్ పోతాయి, ఎన్నెన్నో ప్రమాదాలు జరుగుతాయి. సో విద్యుత్ ధర్మం చేసినప్పుడు నువ్వు చేయవలసి నువ్వు చేయాలి, బట్ వాళ్ళ మీద ఏమి ద్వేషభావం కానీ కోపం కానీ అలాంటివి ఉండవు.
3: అది ఆ రిక్వైర్మెంట్ ఆ సన్నివేశానికి
4: కావాల్సినది. సో ఇప్పుడు అది చేయాలి కదా, మరి శ్రీకృష్ణుడు గీత చెప్పాక అర్జున్ యుద్ధం చేయించాడు కదా,
3: తప్పదు.
4: సో అది మరి తప్పదు, ఆ ధర్మం అది. అందులోకి అర్జున్ డైలమా ఇంకా ఎక్కువ మనకంటే,
3: అదే
4: ఓన్ అంకుల్స్ ఓన్ బ్రదర్స్
3: యూ
4: హ్యావ్ టు ఫేస్ దెమ్. సో అలాగా స్వామి చెప్పినవి మనం అవగాహన చేసుకుంటే కాంట్రడిక్షన్స్ గానీ కన్ఫ్యూజన్ గానీ ఉండదు,
3: కన్ఫ్యూజన్ ఉండదు.
4: సో వెన్ యూ డూ యూర్ డ్యూటీ యూ హ్యావ్ టు బి రుత్లెస్ వేర్ ఇట్ రిక్వైర్స్ టు బి రుత్లెస్. దట్ బికమ్స్ ధర్మ, రుత్లెస్నెస్ బికమ్స్ ధర్మ అట్ దట్ మోమెంట్. కానీ ఎవరి మీద కూడా ద్వేషభావం ఉండదు.
3: అవును.
4: ఏదో వాడిని చంపించాలనో అణిచేయాలనో లేకపోతే వాడిని తుదుముట్టించాలనో అలాంటిది ఉండదు. ఆ రిక్వైర్మెంట్ అక్కడ ఉంది, అలాగా నేను ప్రవర్తించాను అంతే. ఆ లా ప్రకారం నేను ఆ వర్క్ చేయాలో చేశాను, అంతవరకే నాకు. అంతేగాని అతని మీద ఇది లేదు,
3: ఏ రకమైన పర్సనల్ యానిమాసిటీస్.
4: బట్ ఒకటి బట్ స్వామి వల్ల ఎక్కడ ఎక్కువ బెనిఫిట్ అయ్యానంటే, మా ఓన్ సిబ్బంది, పీపుల్ వర్క్ విత్ యూ, టీమ్ బిల్డింగ్, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్, ఇవన్నీ మేనేజ్మెంట్ చెప్తారే, అవి మనకి ఉగ్గు పాలతో పోసినట్టు వచ్చేస్తాయి స్వామి డివోట్ అయితే.
3: స్పెషల్ కోర్సెస్ లేకుండా
4: బికాస్ యునో యూ ఆటోమేటికల్లీ టేక్ కేర్ ఆఫ్ యువర్ పీపుల్, ది కన్సర్న్ యూ షో ఫర్ దెమ్, ది రిగార్డ్ యూ షో ఫర్ దెమ్
3: అండ్ సెన్స్ ఆఫ్ అప్రిసియేషన్.
4: సో లాయల్టీస్, టీమ్ బిల్డింగ్, ఇవన్నీ నాకు విపరీతంగా నాకు పనికొచ్చాయి. దానివల్ల నేను చాలా సక్సెస్ కూడా అవడానికి కారణం అది, బికాస్ ఆఫ్ ది హ్యూజ్ లాయల్టీస్ దట్ ఐ హ్యాడ్. బికాస్ అక్కడ ఇండివిజువల్ మనం చూడం కదా, యూనిఫామ్ డీజీ ఒక కాన్స్టేబుల్ వచ్చినా ఐ విల్ సీ హిమ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
3: హ్యూమన్ బీయింగ్ కరెక్ట్.
4: స్వామి దగ్గర మనం నేర్చుకున్నది అదే కదా, తారతమ్యాలు మనకు ఏదో అఫీషియల్ గా కొన్ని ఉండాలి కనుక ఉంటాయి తప్ప, మనిషిలో మనిషికి మన స్వామి ఇది వచ్చాక ఐ మీన్ ది స్పిరిట్ దట్ ఈస్ దేర్ ఎవరి సేమ్ సేమ్ ఆత్మ సేమ్ ఇది, అది బాగా మనకి మనసులో అంటే మనకి వంటి పట్టినాక వీ డోంట్ ఫైండ్, అంటే మన డే టు డే డీలింగ్స్ లో మనం చూడం అవి.
2: ఐపీఎస్ అంటే చాలా బాధ్యతాయుతమైన పదవి, అందులోనూ కొద్దిగా స్వామి ప్రిన్సిపల్స్ ని ఎలా ఫాలో అవ్వాలి అనే కన్ఫ్యూజన్ వచ్చే ఫీల్డ్ కూడా ఐపీఎస్. కొంచెం వైలెన్స్ అది అంటే క్రిమినల్స్ తో ఎక్కువగా డీల్ చేయవలసి ఉంటుంది. ఇటువంటి వృత్తిలో ఇటువంటి ఫీల్డ్ లో ఉంటూ కూడా స్వామి చెప్పిన గైడ్ లైన్స్ వల్ల ఎంత మంచి పేరు తెచ్చుకోగలిగారు, ఆ గైడ్ లైన్స్ ఆయనకి ఎంతగా ఉపయోగపడ్డాయని దొరగారు ఎంత అద్భుతంగా వివరించి చెప్పారో కదా గణేష్. ఏమక్కర్లా స్వామి చెప్పింది వినండి చాలని చెప్తున్నారు అంతే. మరి అలాగే అంతే బాధ్యతాయుతమైన ఇంకొక ఫీల్డ్ మనం చూస్తే వైద్య వృత్తి. వైద్యో నారాయణో హరి అంటారు. భగవంతుడు జీవితాన్ని ఇస్తే ఆ ఆరోగ్యాన్ని చక్కదిద్దేది వైద్యులు. మరి ఈ వైద్య వృత్తిలో స్వామి చెప్పిన స్వామిని ఆదర్శంగా తీసుకుని వారి జీవితాల్లో దాన్ని ఆచరిస్తున్న ఒక ఇద్దరు వైద్యుల గురించి విందాం. మొదటగా మనం లక్ష్మీ సురేష్ కుమార్ గారని, వారు చెన్నైలో ఉంటారు, ఆవిడ ఏం చెప్తున్నారో విందాం.
5: మీరు వృత్తిరీత్యా డాక్టర్ కదండి, మీ వైద్య సేవల్లోని స్వామి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు ఈ సేవకి, మరి స్వామి చెప్పిన బోధలు మీరు ఏ విధంగా మీ వైద్య సేవలో అమలు చేస్తున్నారో అది కొంచెం చెప్తారా?
6: అసలు ముఖ్యంగా స్వామికి నేను ఆకర్షితురాలని కావడమే ఈ సేవాధర్మం. రెండోది, ఆయన ఉపన్యాసాలు ఎక్కువ నన్ను ఇంప్రెస్ చేశాయి. ప్రతి ఉపన్యాసంలోనూ ప్రేమతత్వం లేకపోతే సేవాతత్వంతో ఈ రెండే ప్రాధాన్యంగా కనబడేవి ఆయన ఉపన్యాసాలన్నిటి. ఆ రెండు మా వృత్తికి చాలా ముఖ్యం. ఒకటి ప్రేమ, రెండు సేవ. ఈ రెండు చాలా అవసరం. అంతకు ముందర ఒక యాంత్రికంగా డాక్టర్ గా ఉండేదాన్ని. అంటే ఏమిటి, మన డ్యూటీ. ఒక పేషెంట్ వచ్చాడు, రోగం చూసాం, మనం అతనికి సేవ అంతే కానీ ఒక విధమైన అనుబంధం అనేది నాకు. అంటే చాలా మంది పేషెంట్లు వస్తారు, ఏదో మా డ్యూటీ చేసేయడం, వాళ్ళని బాగు చేసేయడం, మా ధర్మం తీరిపోయింది అనుకోవడం, అదే అలాంటి పద్ధతే ఉండేది. కానీ స్వామి ఉపన్యాసాలు విన్నాక ఇంతకన్నా కొంచెం హయ్యర్ లెవెల్ ఒకటి ఉంది. కేవలం వాళ్ళ రోగం కుదిర్చేయడమే మన ధర్మం కాదు, వారి మానసిక ఆనందం ఆరోగ్యం కూడా మనకి సంబంధించింది. వాళ్లని ఎంత ప్రేమగా మనం ఆదరిస్తే ఆ ప్రేమ వల్ల వాళ్ళు త్వరగా కోలుకుంటారేమో మన మందులు కంటే అన్న భావం ఏదో నాకు దృఢపడింది. అంటే అది ఎందుకో నాకు చాలా, అది ఒక విధంగా ట్రై చెయ్యాలి, ప్రేమగా పలకరించడం, వాళ్లతో కొంచెంసేపు మాట్లాడడం, ఈ రోగం మర్చిపోదాం. అంతకన్నా వాళ్ల పరిస్థితులు ఏమిటి, వాళ్ళు ఆ పర్సనల్ కాంటాక్ట్ అది ఎక్కువ మనకి క్యూర్ చేస్తుందేమో అనేదో ఒక భావన వచ్చింది. స్వామి ఉపన్యాసాలు విన్నాక అది బాగా దృఢపడింది. తర్వాత నేను మారిపోయి వెళ్లానండి, మొట్టమొదటి స్వామిని దర్శనం అయిన తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాలో తత్వమే మార్పి, ఆ అప్రోచే చాలా డిఫరెంట్ గా ఉండేది. ఓ పేషెంట్ అంటే ఆ పేషెంట్ ఏదో మనకు ఒక ఆత్మబంధువు అన్న భావన వచ్చేసింది స్వామి ఉపన్యాసాలు వినేసి. అంటే అందరూ మనవాళ్లే, అందరిలోనూ స్వామిని చూడు అని కదా స్వామి చెప్పారు. అదేమిటో నిజమే, వీళ్ళంతా మనవాళ్లే అన్న భావన నాకు నిజంగానే కలిగింది. సో వాళ్ల ఎందు ఒక విధమైన ప్రేమ, ఒక అభిమానం, మన సొంత వాళ్ళని మనం ఎలా చూస్తామో అలాగే అప్రోచ్ అయినప్పుడు, ఒక అబ్బాయి చాలా అమీబిక్ డిసెంట్రీ, ఎక్కడ కుదరలేదు అతనికి, పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చివరికి మాకు తోసారు. ఆ అబ్బాయి స్వామి భక్తుడు, అతనికి ఎన్ని మందులు ఇచ్చినా తగ్గలేదు, అలాగ విరోచనాలు పెడుతూనే ఉన్నాయి. నేను పుటపడుతున్నప్పుడు ఈ స్వామి రింగ్ కూడా పెట్టుకుని వెళ్ళాను. ఈ అబ్బాయిని చూసినప్పుడు, ఆ తెలుగు అబ్బాయి లక్ష్మీనారాయణ, ఇంకా నాకు ఆ పేరు జ్ఞాపకం ఉంది, ఈ ముంగరం చూశాడండి, అమ్మా మీరు స్వామి భక్తులా అని అడిగాడు. అవును బాబు అన్నాను. అయితే నా రోగం తీరిపోతుంది అన్నాడు. అంటే అవును దాందే ఉంది, నువ్వు కూడా స్వామి భక్తువు అవును, కానీ ఏమండి పెద్ద గొప్పగా ట్రీట్మెంట్ మనం ఇవ్వలేదు, కానీ నా ఉంగరాన్ని చూసి నేను భక్తురాలు అని తెలియగానే క్యూర్ అయిపోయింది. పరీక్ష రాశాడు, వాళ్ళకి ఫాదర్ లేడు, తల్లి చాలా బీదవాళ్ళు, మెట్రికులేషన్ అదొకటప్పుడు రాశాడు, తర్వాత ఆఫీసర్ అయి నన్ను చూడడానికి వచ్చాడు. అంటే ఎంత పవర్ ఉందో చూడండి, ఒక్క ఉంగరానికే మన ప్రేమ కూడా చూపించక్కర్లేదు, మనం స్వామి భక్తులని తెలిస్తేనే వాళ్లలో అంత విశ్వాసం. ఆ విశ్వాసం స్వామి కూడా అదే కదండి చెప్తారు, నీ విశ్వాసమే నిన్ను క్యూర్ చేస్తుంది, మేము ఇచ్చే మందులు కాదని. అది నాకు చాలా గొప్ప అనుభవం. అంటే ఏమిటి, మన స్వామి భక్తులని తెలిస్తే కాదు, తెలియకుండా కూడా వాళ్ళు క్యూర్ కావాలి. అప్పుడు మనం ఎక్కువ ప్రేమ చూపించాలి. ఇద్దరిలో ఇంటరాక్షన్ ఉన్నప్పుడు
5: రెస్పాన్సిబిలిటీ ఎక్కువ.
6: ఆ విధంగా నేను స్వామి ప్రేమతత్వం చాలా అనుభవాలు, అవి ఒకటి కాదు రెండు కాదు, ఇది ఒకటి. ఇలాగ నేనేమో ప్రేమకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. సేవాధర్మం మా డ్యూటీ, మీరు చేయకపోతే కుదరదు, చేసి తీరాలి. డబ్బిస్తారు వాళ్ళు, మనం చెయ్యాలి. కానీ అది ప్రాముఖ్యత కాదు. వాళ్ళని మన వాళ్లకి మన యందు ఒక ప్రేమ పుట్టాలి, మన వాళ్ళు అన్న విశ్వాసం వాళ్ళకి కలగాలి. దాంతోపాటు నేనేం చేశానంటే దైవ భక్తి కూడా కొంచెం ఇంట్రడ్యూస్ చేశాను. అది ఒక ఆస్పెక్ట్.
5: అది పేషెంట్స్ లో ఏ విధమైనటువంటి మార్పును తీసుకొచ్చిందండి?
6: చాలా మార్పు వచ్చిందండి.
5: కొన్ని ఉదాహరణ.
6: చాలా మార్పు. ఎవరైతే భగవంతుణ్ణి నమ్మకుండా ఏదో నాకు ఇలా వచ్చింది, అలా వచ్చింది, ఇలా వచ్చింది అని చేసిన వాళ్ళందరూ కూడా, భగవంతుడు ఉన్నాడు, ఆయన నమ్మితే అన్ని సరిగ్గా పోతాయి. అందువల్ల అందులో కొంతమంది పేషెంట్స్ కి అంత భగవద్విశ్వాసం లేదు. వాళ్ళు ఎక్కువ డాక్టర్లనే నమ్మేవారు. ఏదో డాక్టర్ చేతిలోనే ప్రాణం ఉంది, అది చాలా అవసరం. డాక్టరు ఎందు విశ్వాసం లేకపోతే ఏ జబ్బు కుదరదు. కానీ డాక్టర్ కి భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి కదా. ఈ డాక్టర్ ఏ దేవుడు కాదు కదా. అంచేత ఈ డాక్టర్ ఏ భగవంతుడిని విశ్వసిస్తున్నాడో, మరి ఆ పేషెంట్లకు కూడా ఆ భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి. అది నేను చాలా చెప్పాను. చాలా గడ్డు కేసులన్నీ కూడా చాలా క్యూర్ అయ్యాయి. వాళ్లకి నేను వాళ్ళు ఏదో నాకు నమస్కారాలు పెట్టేసి నేనే ఏదో చాలా వాళ్ళని బాగు చేశాను అనుకున్నప్పుడు వాళ్ళకి చెప్పాను, నేను నమ్మే దేవుడు, ఆ దేవుడు కృప వల్ల మీరు బాగుపడుతున్నారు. నేను కేవలం ఒక నిమిత్తం మాత్రమే. మీరైనా నేనైనా మన చేతిలో లేదు, కానీ మన ధర్మం మనం చెయ్యాలి. ఆ నమ్మకం లేకపోతే ఏమి మందు అమృతం పోసినా అది పని చెయ్యదు. నేనేదో చేశానని మీరు అనుకుంటున్నారు, కానీ నేను నమ్మిన దేవుడు నా చేత చేయిస్తున్నాడు కాబట్టి మీరందరూ పైకి వచ్చారు. అప్పుడు మీరు ఏదో దేవుడిని నమ్ముతారు
5: అని అడిగేవారు.
6: అప్పుడు చెప్పాను, నాకు ఆయనే దేవుడు.
7: ఓం శ్రీ సాయిరాం. బాబావారి పాదపద్మాలకు నమస్కారం తెలియజేసుకుంటూ రేడియో సాయి శ్రోతులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ గోపీకృష్ణ. నేను శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ ప్రశాంత నిలయంలో గత 7 సంవత్సరాలుగా పిల్లల విభాగంలో డాక్టర్గా పనిచేస్తున్నాను. స్వామి యొక్క దయతోని ఎన్ని సంవత్సరాలు నేను ఇక్కడ ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. స్వామి మనందరికీ, భగవంతుడే కాకుండా ముఖ్యంగా డాక్టర్స్ కి, ఈజ్ ఎ డివైన్ డాక్టర్. స్వామి అంటుండేవారు, నేను డాక్టర్స్ కే డాక్టర్స్ అని. రోగులకు కానీ జబ్బున్న వాళ్ళందరూ వైద్యం కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తే స్వామి అనేవారు, అటువంటి డాక్టర్స్ అందరికీ వైద్యం చేసేది నేనే అని. ముఖ్యంగా మనము వైద్య విద్యని మెడికల్ కాలేజెస్ లో నేర్చుకుంటున్నప్పుడు ఎలా పేషెంట్ ని చూడాలి, ఎలా వైద్యం చేయాలి, ఏ విధంగా చూడాలని నేర్చుకుంటాం. కానీ స్వామి దగ్గర ఆ వైద్యాన్ని మనం హ్యుమానిటేరియన్ గా ఎలా చేయాలి, ఏ విధంగా మాట్లాడాలి, పేషెంట్ కి ఏ విధంగా హ్యాపీనెస్ అందించాలనేది ముఖ్యంగా ఇక్కడ నేర్చుకుంటామన్నమాట. అంటే స్వామి మాటలో చెప్పాలంటే, ఒక పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు డాక్టర్ ముఖ్యంగా నవ్వుతూ ఉండటము, ప్రేమగా పలకరించటం అనేది ముఖ్యమని స్వామి చాలా సందర్భాల్లో చెప్పటం జరిగింది. ఒకసారి ఉపన్యాసంలో అన్నారు, ఒక వైద్యుడు ఒక పేషెంట్ చేపట్టుకుని అంతా అయిపోయింది అని మొహం చిట్లిస్తే ఆ పేషెంట్ అక్కడికక్కడే కుప్ప కూలిపోయే ప్రమాదం ఉంది. అలా కాకుండా అతను చెప్పేది ఓర్పుగా వింటూ, అతన్ని భయపెట్టకుండా, కఠినమైన మాటలు మాట్లాడకుండా, కఠినమైనటువంటి గొంతుతో కానీ మనము బిహేవియర్లో లేకుండా చక్కగా అతను చెప్పేది వింటే అతనికి ఆటోమేటిక్గా సగం జబ్బు వెళ్లిపోతుందని చాలాసార్లు స్వామి చెప్పడం జరిగింది. స్వామి అన్నారు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి మందు సానుభూతి అని, అంటే సింపతి అని అర్థం. ఇది మన ముఖ్యంగా డాక్టర్స్ అందరూ తెలుసుకోవలసినటువంటి విషయం అన్నమాట. అలాగే కాకుండా మనం స్వామి యొక్క జీవితంలో చూస్తే, స్వామి ఎప్పుడు కూడా తమ యొక్క భక్తులకి ఎప్పుడూ అవైలబిలిటీ, అందుబాటులో ఉండేటువంటి వారు. రాత్రి అయినా పగలైనటువంటి కూడా స్వామి యొక్క ఆ సిద్ధాంతానికి అనుగుణంగా డాక్టర్స్ కూడా ఎప్పుడూ పేషెంట్స్ కి అవైలబిలిటీ ఉండటం చాలా ముఖ్యం. కొన్ని సందర్భాల్లో అది కుదరకపోయినా కూడా, డైరెక్ట్ గా కాకపోయినా మాట సాయం కూడా డాక్టర్ది కూడా కొన్నిసార్లు పేషెంట్కి ప్రాణాన్ని కాపాడేటువంటి విధంగా ఉంటుందన్నమాట. అదే కాకుండా స్వామి అంటుండేవారు, ఒక రోగికి ఒక్క రోగానికి ఏ లక్షణాలతోనైతే అతను వచ్చాడో అదొక్కటే ట్రీట్ చేయడం సరిపోదు, మొత్తం పేషెంట్ ని హోలిస్టిక్ గా ట్రీట్ చేయడం అనేది డాక్టర్ యొక్క బాధ్యత అని చెప్తుండేవారు. ఎలాగంటే ఒక పేషెంట్ జ్వరంతో వచ్చారనుకోండి, అతనికి ఉట్టి పారాసెటమాల్ ఇచ్చి పంపిస్తే సరిపోదు, అక్కడితో ఆ డాక్టర్ బాధ్యత తీరిపోదు. ఆ జబ్బు ఎందుకు వచ్చింది, అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఈ ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ గురించి ముఖ్యంగా ఆ పేషెంట్ కి విడమర్చి అతనికి అర్థమయ్యే భాషలో చెప్పాలి అని అంటుండేవారు. మరి దానివల్ల ఇమీడియట్ ఇంపాక్ట్ అనేది మనం చూడకపోయినా కూడా మనం మళ్లీ మళ్లీ ప్రయత్నం అలా చెప్తూనే ఉండాలని స్వామి మనకి సందేశం ఇచ్చారు. ఇవన్నీ కూడా మన సత్యసాయి హాస్పిటల్స్ లో ఇవన్నీ చేయటం, స్వామి యొక్క ప్రిన్సిపల్స్ ప్రకారం ట్రీట్మెంట్ చేయటం అనేది గమనిస్తూనే ఉన్నాం. కొన్ని సందర్భాలలో ఇది సక్సెస్ కాకపోయినా చాలా సార్లు స్వామి యొక్క దయతోని పేషెంట్స్ యొక్క బిహేవియర్ లో మనం మార్పు గమనించడం జరిగింది. కొన్ని మీతో షేర్ చేసుకోవాలంటే, ఈ పుట్టపర్తి పరిసర ప్రాంతాలలో పిల్లలకు కానీ పెద్దవాళ్లకు కానీ జాండీస్ వస్తే కాల్చుకోవటము, ఫిట్స్ వస్తే మెడక మీద కాల్చుకోవడం, పొట్ట మీద కాల్చుకోవడం లాంటి మూఢనమ్మకాలు ఉండేవన్నమాట. ఇది రిపీటెడ్ గా చెప్పటం వల్ల ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయకూడదు, ఇలా చేయటం అనేది మంచిది కాదు, ఇది మూఢనమ్మకము అనేది చెప్పటం అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. వాలంటీర్స్ కానీ, సేవదల్స్ కానీ, డాక్టర్లు కానీ, నర్సులు కానీ. ఇప్పుడు మనం స్వామి దయతో గర్వంగా చెప్పుకోవచ్చు ఏంటంటే, చాలా వరకు ఈ కాల్చడం అనేది తగ్గింది. ముఖ్యంగా కొన్నిసార్లు వచ్చి అమాయకంగా అడుగుతారు, మా ఊర్లో కాల్చాలని అంటున్నారు సార్, కాల్చుకోవాలా వద్దా అని. కనీసం ఇప్పుడు అడగడానికైనా వస్తున్నారు. సో వాళ్ళకి మళ్ళీ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయటం అనేది, అలా చేయటం కరెక్ట్ కాదని చేయటం అనేది జరుగుతుంది. అలాగే తల్లిపాలు అనేది తాగించడం కూడా బాగా ఎక్కువగా అయింది. 6 నెలలు లేదా 2 సంవత్సరాల వరకు అందరి పిల్లలకి ఇక్కడ తల్లులు వాళ్ళ బిడ్డలకు పాలు తాగించడం వల్ల ఆ బిడ్డలకి ప్రాణాంతకమైన డయేరియా, నిమోనియా, మరి వేరేటువంటి జాండీస్ లాంటి జబ్బులు చాలా వరకు స్టాటిస్టికల్ గా తగ్గిపోవడం మనమే మన హాస్పిటల్లో, జనరల్ హాస్పిటల్లో చూడటం జరుగుతుందన్నమాట. ఇదే కాకుండా క్లీన్లీనెస్, శుభ్రత అన్నట్టు, వీటి గురించి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి స్వామి గైడ్ లైన్స్ ఇస్తూనే ఉన్నారు, వీరికి మళ్లీ మళ్లీ చెప్తూనే ఉండాలని. ఈ పళ్ళు తోముకోవటము, గోర్లు కత్తిరించుకోవటము, స్నానం చేయటము, ఉతికిన బట్టలు వేసుకోవటము, ఇవి చాలా వరకు ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ అనేది మనం చూడటం జరుగుతుంది. ఇదే కాకుండా ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, నాన్ వెజిటేరియన్ ఫుడ్, స్వామి యొక్క ట్రీట్మెంట్ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్లిన వాళ్ళు, స్వామి యొక్క ప్రేమకు అనుభూతి పొందినటువంటి పేషెంట్స్ కూడా కొంతమంది, ముఖ్యంగా పిల్లలకు నేను గమనించేది ఏంటంటే, చిన్న చిన్న పిల్లలు కూడా ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ బంద్ చేసి వెజిటేరియన్ ఫుడ్ కి కన్వర్ట్ అవ్వటం కూడా మనము చూస్తూనే ఉన్నాం. ఇలా మనం చెప్పుకుంటే ఈ యొక్క మహిమ అనేది ఎన్నో జరుగుతున్నాయి. అలాగే కాకుండా పేషెంట్స్ కే కాకుండా డాక్టర్స్ కూడా ఈ విధంగా స్వామి చెప్పిన ఈ ప్రిన్సిపల్స్ ప్రకారము, ఆయన చెప్పినటువంటి ఈ విధంగా మనం వైద్యం చేస్తే ఎన్నో విధాలుగా డాక్టర్స్ కూడా లాభాలున్నాయి. ఏది మన స్వామి హాస్పిటల్స్ లో పనిచేసే డాక్టర్స్ కి ఇది బహుశా అనుభవపూర్వకంగా వారికి తెలుసుంటుంది. ముఖ్యంగా ఒక రకమైనటువంటి ఆనందం, హ్యాపీనెస్ అనేది డాక్టర్స్ కి రోజంతా కష్టపడచ్చు, మనం ఎంతో మంది పేషెంట్స్ చూడొచ్చు, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఒక రకమైన ఆనందము, తృప్తి, మనశ్శాంతి, ప్రశాంతంగా వెళ్లి నిద్రపోవటము, హ్యాపీగా ఉండటం అనేది మనం గమనిస్తూనే ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది డాక్టర్స్ కి అది అనుభవం జరుగుతుంది. అదే కాకుండా పర్సెప్షన్ లో కూడా మనకి మార్పు వస్తుంది. అంటే పేషెంట్ ని కేవలం ఒక డబ్బు తీసుకునే, ఒక డబ్బులు లాగే ఒక మెషిన్ లాగా కాకుండా వారిని ఒక వాళ్ళు కూడా ఒక మనసు బాధ ఉన్నటువంటి వ్యక్తులుగా మనము గ్రహించడం అనేది చూస్తున్నాం. ఇది హ్యుమానిటేరియన్ వాల్యూస్ అనేది మనకి మెడికల్ కాలేజెస్ లో కరికులం లో ఇక్కడ ఉండవు. ఇది ట్రీట్ చేయడం అనేది కేవలం ఎంతసేపు ఒక పేషెంట్ ని వస్తువులాగా తీసుకొని డిస్కస్ చేయడం అది జరుగుతుంది. కానీ ఇదే కాకుండా ఏ విధంగా ఒక ఆబ్జెక్టివ్ ని సబ్జెక్టివ్ గా కన్వర్ట్ చేయడం అనేది మనం స్వామి యొక్క టీచింగ్స్ లో మనం చూడడం జరుగుతుంది. మనందరికీ, డాక్టర్స్ అందరికీ తెలుసు, కేవలం మనం నిమిత్త మాత్రులమని. పేషెంట్స్ మనల్ని, వైద్యుల్ని ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, కానీ అందరు వైద్యులు ఒప్పుకునేది ఏంటంటే, మనం కేవలం ట్రీట్ చేయగలుగుతాం, ఆర్ వీ కెన్ కేర్, బట్ ఇట్ ఈస్ ద ఓన్లీ గాడ్ హూ క్యూర్స్. స్వామి యొక్క దయతోని వాళ్ళు క్యూర్ కావటం అనేది మనము అనుభవపూర్వకంగా మనం తెలుసుకున్నటువంటి విషయం. కనుక ఈ స్టేట్మెంట్ ని మనం డాక్టర్స్ అందరం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఈ విధంగా మనము ఈ సత్యసాయి ఉద్యమంలో మనందరము చిన్న చిన్న పాత్రలను మనం సమర్థవంతంగా నిర్వర్తించాలని మనసారా స్వామిని ప్రార్థిస్తూ అందరికీ జై సాయిరాం.
2: మన గోపీకృష్ణ గారు ఎంత చక్కగా చెప్పారు కదా, స్వామి చెప్పిన దాన్ని ఎలా పాటిస్తున్నారు, ఆ పాటించడం వల్ల ఆయన కలిగిన ఆనందం, అలాగే ఆయన చుట్టూతా ఉన్న సమాజంలో వస్తున్న మార్పులు అన్ని చక్కగా వివరించి చెప్పారు.
5: అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆయన చెప్పిన లాస్ట్ స్టేట్మెంట్, మనం కేవలం పేషెంట్స్ ని ట్రీట్ చేయగలం కానీ క్యూర్ చేసేది మాత్రం భగవంతుడు ఒక్కడే అని చెప్పారు.
2: ఒక వైద్య వృత్తిలో అంత ఎక్స్పీరియన్స్, 7 ఏళ్ల బట్టి పీడియాట్రిషియన్ గా ఆయన పనిచేస్తున్నారు, అంత ఎక్స్పీరియన్స్ డాక్టర్ ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం ఆయన భక్తికి అలాగే మన స్వామి ప్రేమకి రెండిటికి నిదర్శనం అనిపిస్తుంది. మరి ఇంకొక ఫీల్డ్ చూద్దాం గణేష్, లా, న్యాయవాద వృత్తి. ప్రస్తుత సమకాలీన సమాజంలో బహుశా పాపం ఎవరు నమ్మని వారు అనే వృత్తి ఉందంటే అది న్యాయవాద వృత్తి అనిపిస్తుంది.
5: స్వయంగా స్వామి లాయర్స్ ఆర్ లయర్స్ అని ఎన్నోసార్లు పాపం ప్రస్తావించారు.
2: మరి అటువంటి న్యాయవాద వృత్తిలో ఉంటూ స్వామి చెప్పిన మాటల్ని పాటించడం ద్వారా ఎటువంటి మార్పులు తీసుకురాగలుగుతున్నాను అనే విషయాన్ని చిదానంద కుమారి గారు మనతో ఒకసారి పంచుకున్నారు, మీకు గుర్తుందో లేదో. మనం ఆ విషయాన్ని మన శ్రోతలకు వినిపిద్దామా?
5: తప్పకుండా.
8: నా పేరు కేవి చిదానంద కుమారి అండి, వృత్తి న్యాయవాద వృత్తి. నేను ప్రస్తుతం చేస్తున్న పని కౌన్సిలింగ్ అండి, స్వచ్ఛందంగా కౌన్సిలింగ్ చేస్తుంటాను. కోర్టుకి వెళ్లి జడ్జ్ గారు రిఫర్ చేసిన కేసెస్ చేస్తుంటాను, పోలీస్ స్టేషన్స్ కి వెళ్లి వాళ్లు రిఫర్ చేసిన కేసెస్ చేస్తుంటాను, ఇంటి దగ్గర ఆఫీస్ ఉంది అక్కడికి వచ్చిన వాళ్లకు కూడా కౌన్సిలింగ్స్ చేస్తుంటాను. జనరల్ గా కౌన్సిలింగ్ అంటే ఎవరికైనా చేయొచ్చండి, కానీ నా దగ్గరికి వచ్చే వాళ్ళు మాత్రం భార్యాభర్తలు వస్తున్నారు. వాళ్లకి తెలియకుండానే చిన్న చిన్న విషయాల్లో వాళ్ల యొక్క అహం ఆర్ ఈగో ప్రాబ్లమ్స్ తోటి పెద్దవిగా చేసుకుని విడాకుల వరకు అనవసరంగా వెళ్తున్న జంటలు ఎన్నో ఉన్నాయి. వారికి వారి జీవన విధానం గురించి, భర్త ప్రాధాన్యత, భార్య ప్రాధాన్యత, లైఫ్ లో వారి బాధ్యతల గురించి వారికి వివరించి, వారి సమస్యను వారికి వివరించినప్పుడు, దానికి పరిష్కారాలు కూడా వివరించినప్పుడు వాళ్ళు ఆనందంగా ఆ పరిష్కారాలను స్వీకరిస్తూ కలిసిపోతున్న సంఘటనలు జరుగుతున్నాయి. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్, లవ్ ఆల్, సర్వ్ ఆల్ అనేది చాలా ప్రభావితమైంది. చెప్పడానికి చాలా తేలికగా చిన్న పదాలుగా ఉంటాయి, కానీ ఆచరిస్తుంటే దానిలోని మధురిమను, దానివల్ల మనకు జరిగే ప్రశాంతతను, మన మాట యొక్క శక్తి ఇతరుల మీద ఎలా పడుతుందనేది నాకు జీవితంలో నిరూపణ అయిందండి. చాలా విషయాల్లో నేను ఆశ్చర్యపోతూ ఉంటాను ఆ విధంగా ప్రవర్తించినప్పుడు. ఇద్దరు భార్యాభర్తలు చిన్న కారణం వల్ల విపరీతంగా వాళ్ళు గొడవ పెట్టుకొని వివాహ బంధాన్ని తెంచుకునే వరకు వస్తారు. వచ్చినప్పుడు నేను చాలా ఓపిక్గా వాళ్ల మాటలు వింటున్నప్పుడు, జనరల్ గా కోర్టుకి పోలీస్ స్టేషన్స్ కి వెళ్లి ఫెయిల్యూర్ అయినవే వస్తుంటాయి. నేను పర్సీవ్ చేసి లవాల్ సర్వాల్ అనే భావనతో నేను వాళ్లతో మాట్లాడే విధానానికే వాళ్లు చాలా సంతృప్తి పడతారు. నేను అసలు ఏ పరిష్కారం చెప్పకముందే, అమ్మ మీతో మాట్లాడితే మా మనసులో చాలా భారం దిగింది, జస్ట్ మీరు వినండి నా బాధ అని గంటలు గంటలు చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే మనం మనుషులతో ప్రేమగా ప్రశాంతంగా ఏ ద్వేషభావం లేకుండా మాట్లాడితే వాళ్లలో ఇంత రియాక్షన్ ఉంటుందా అని నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది అప్పుడప్పుడు. కానీ అది నిజం, మనం చాలా సాధించగలుగుతాము. ఈ స్వామి సిద్ధాంతాలని మన జీవిత ఆచరణలో పెట్టగలిగితే మాత్రం మనం ధన్యులమే.
2: బాగుందమ్మా. ఇంకొక చిన్న విషయం అమ్మా, డైవోర్స్ దాకా వచ్చినప్పుడు కౌన్సిలింగ్ అంటూ మొదలు పెడితే మీలాంటి వారు ఉంటారు, 10 జంటలు విడిపోయే ప్లేస్ లో 9 జంటలు కలిసి ఉండొచ్చు, కలిసి ఉండే అవకాశం ఉంది, ఇంకా 1 జంటను మనం మన చేతిలో లేదు. అది అసలు ఈ కౌన్సిలింగ్ దాకా, డైవోర్స్ దాకా రాకుండా ఉండాలంటే బహుశా మన ఆలోచన దృక్పథంలో ఏవో చిన్న చిన్న మార్పులు మనం చేసుకోగలిగితే జీవితం సాఫీగా సాగిపోతుందేమో. ఎందుకంటే ఎవరి జీవితంలోనూ ఒడిదొడుకులు లేకుండా అయితే ఉండో, ఇవాళ ఇది రేపు ఇంకొకటి రావచ్చు. సో అటువంటి ఆ మార్పు ఎటువంటిదై ఉండాలి, అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా స్పెసిఫిక్ చేంజ్ ఎటువంటిది రావాలి, వాళ్ల లైన్ ఆఫ్ థాట్ అంటే వాళ్ల ఆలోచనల్లో ఎలాంటి మార్పు వస్తే ఈ పరిస్థితిని మనం అవాయిడ్ చేయొచ్చు. ఈ రోజు అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నవారు రేపు భార్యాభర్తలు అవుతారు, సో వాళ్లకి మీరు చెప్పదలుచుకున్న సలహా ఏంటి?
8: చాలా బాగా అడిగారండి. మన సత్యసాయి సంస్థల ద్వారా తప్పకుండా మనం ఈ సమాజానికి ఈ సేవను, ఈ జ్ఞానాన్ని అందించగలుగుతాము. ఆ జ్ఞానంతో నేను ఈ రోజు ఈ వృత్తిలో ఉన్నాను. తప్పకుండా స్కూల్స్ కి వెళ్లి, కాలేజీలకు వెళ్లి, పిల్లలకి ఆధ్యాత్మికత అంటే ఏంటి, జీవితం అంటే ఏంటి, దాని ధర్మం ఏంటి, జీవితంలో మనం పోషించే పాత్రల యొక్క విలువ ఏంటి, సమాజంలో మన పాత్ర ఏంటి, దాని ధర్మం ఏంటి అని చెప్పగలిగితే, ఆ పరిపక్వత ఉన్నప్పుడు ఆ విద్యార్థినులు గాని విద్యార్థులు గాని సరి అయిన నిర్ణయాలు తీసుకొని సరి అయిన పంతాలో నడుస్తారనేది నా దృఢమైన విశ్వాసం అండి. మన ఆధ్యాత్మికత పరిణతి అనేది, ప్రభావం అనేది ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన వల్లనే ప్రతిబింబిస్తుంది. అయితే ఆ ప్రవర్తన పరిణతి చెందినప్పుడు ఎన్నో సమస్యలని చాలా తేలికగా పరిష్కరించుకోగలుగుతాడు, తన అపురూపమైన జీవితాన్ని ఆనందంగా ప్రశాంతంగా అనుభవించగలుగుతాడు. ఈ పరిణతికి ఈ సత్యసాయి చెప్పిన సిద్ధాంతాలనేవి ఆచరణలో చేసినప్పుడు తప్పకుండా ఆ పరిణతి అనేది చెందడం అనేది జరుగుతుంది. ఇది సంకల్పంతో మనందరం చేపడితే బాబా ఆశీస్సులతోటి ఈ సమాజం అంతా ప్రేమమయంగా మారి ఎటువంటి సంఘర్షణలకు తావులేకుండా ఉంటుందని ఆశిస్తున్నాను. సాయిరామ్.
1: సో మరి ఇప్పటిదాకా చిదానంద కుమారి గారు, ఈవిడ లాయర్, ఈవిడ చెప్పిన విషయాలు విన్నాము. ఈరోజు మొత్తం మన రోజంతా ప్రారంభించుకున్నది టీచర్స్ డే ఎట్లా ఉండాలి, దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఒక ఆచార్యుడు ఎలా ఉండాలి, ఇలాంటి డిస్కషన్స్ అన్ని నడిచాయి ఈ రోజంతా. చివరికి వీల్ కమ్ బ్యాక్ టు ది ఎండ్ ఆఫ్ ది సర్కిల్ పాయింట్స్ వచ్చి, అసలు టీచర్ ఎట్లా ఉండాలి, స్వామి వాట్ హీ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ అ టీచర్, ఉపాధ్యాయ వృత్తి నుంచి స్వామి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అనేది స్వామి ఇన్స్టిట్యూషన్ లో పనిచేస్తున్నటువంటి శివ్ కుమార్ సార్ అని బృందావన్ లో లెక్చరర్ అయిన ఆయన పంచుకున్న అభిప్రాయాలు మనం ఇప్పుడు విందాము. అది ఈనాటి మన కార్యక్రమానికి చివరి అంశం అన్నమాట.
9: ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ బాబా వారి పాద పద్మములకు నా శతకోటి వందనాలు. ఈరోజు అన్ని స్కూల్స్ లో, కాలేజీలో టీచర్స్ డే, విద్యార్థులు టీచర్స్ వాళ్ళకి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళందరినీ ఆరాధిస్తారు. ఎందుకు టీచర్స్కి ఈరోజు స్టూడెంట్స్, విద్యార్థులు ఒక ఇంపార్టెన్స్ ఇస్తారు? ఎందుకంటే ఒక్కొక్క విద్యార్థుల జీవితంలో టీచర్స్ ఒక ముఖ్యమైన భాగము వేసినారు. వాళ్ళు స్టూడెంట్స్కి ఒక మంచి బోధనాలు చెప్పి వాళ్ళకి క్లాసెస్ బాగా తీసి వాళ్ళకి విద్యను ఇచ్చి వాళ్ళందరినీ ఉన్నత స్థాయికి తీసుకుపోయినారు. దానికోసమే టీచర్స్కి ఒక సొసైటీలో మంచి రెస్పెక్ట్ ఇస్తారు. కానీ స్వామి వాళ్ళకి టీచర్స్ మూడు రకంగా ఉంటారు. మొదటి రకము కంప్లైనింగ్ టీచర్స్, రెండో రకము ఎక్స్ప్లెయినింగ్ టీచర్స్, అది తర్వాత ఇన్స్పైరింగ్ టీచర్స్. కంప్లైనింగ్ టీచర్స్ వాళ్ళు ఇది బాగలేదు, అది బాగలేదు, ఇది తప్పుగా ఉంది అని ఎప్పుడూ కంప్లైన్ చేస్తూ ఉంటారు. ఎక్స్ప్లెయినింగ్ టీచర్స్ క్లాస్ లో పిల్లలకి బాగా పాఠాలు నేర్పించి వాళ్ళకి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ ఇన్స్పైరింగ్ టీచర్స్ వాళ్ళే ఒక మంచి బోధనాలు ఇచ్చి ఒక మంచి ఐడియల్ చూపి పిల్లలకి వాళ్ళ లైఫ్ లో ఒక బాగా మంచి ఎగ్జాంపుల్ గా ఉంటారు. వాళ్లే స్వామి చెప్తారు టీచర్స్ అందరూ పిల్లలకి రోల్ మోడల్ గా ఉండాలని చెప్తారు. వాళ్లే అటువంటి టీచర్సే మంచి ఉదాహరణంగా ఉంటారు స్టూడెంట్స్ వాళ్ళకి. ఇటువంటి టీచర్సే బాబా వారికి చాలా ప్రియమైన వాళ్ళు. అటువంటి ఐడియల్ టీచర్ గా ఉండాలంటే ముఖ్యముగా టీచర్స్ వాళ్ళకి అహంకారం, ఈగో ఉండకూడదు. నేను బాబా గారు ఇన్స్టిట్యూట్ లో 30 సంవత్సరంగా టీచర్ గా బాబా నాకు ఉండడానికి ఆశీర్వాదం ఇచ్చినారు. కానీ ప్రముఖంగా ఫస్ట్ బాబా గారు నాకు ఈగో ఉండకూడదని నాకు ఒక మంచి లెసన్ నేర్పించారు. అది ఎట్లంటే ఆగస్ట్ 21 ప్రతి సంవత్సరము ప్రశాంతి నిలయంలో ఎంబీఏ డేని మేము సెలబ్రేట్ చేస్తాము. ఆ రోజే స్వామి ఎంబీఏ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు. ఆ రోజు స్వామి అన్ని ఎంబీఏ స్టూడెంట్స్ మరి టీచర్స్ కి స్వామి అందరినీ పిలిచి మంచి పాద నమస్కారం ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చేవాళ్ళు. ఒక ఆగస్ట్ 21 రోజు నేను అప్పుడు టీచర్ గా ఉండేటప్పుడు పిల్లలందరి అందరూ మంచి లైన్ లో నిల్చుకుని స్వామి దగ్గర వెళ్లి మంచి పాద నమస్కారం తీసుకుని ఆశీర్వాదం తీసుకునేవాళ్ళు. నేను ఆ రోజు కొద్దిగా అహంకారంగా, నేను టీచరే కదా, ఎందుకు పిల్లలతో లైన్ లో నిల్చుకోవాలి, నేను సపరేట్ గా వెళ్లి స్వామి పాద నమస్కారం తీసుకుంటానని ప్లాన్ చేసుకుని ముందు వెళ్లాను. కాని స్వామి చెప్పారు కదా, టీచర్స్ వాళ్ళకి అహంకారం ఎప్పుడూ ఉండకూడదు. నేను స్వామి దగ్గర వెళ్లేటప్పుడు స్వామి నన్ను చూసి, ఏ నీకు ఎందుకు రా స్పెషల్, నువ్వు కూడా అందరితో లైన్ లో నిల్చుకుని వచ్చి పాద నమస్కారం తీసుకోమని చెప్పారు. అప్పుడే నాకు అర్థమైంది, ఒక టీచర్ గా ఉండాలంటే ప్రప్రథముగా ఈగో అహంకారం ఉండకూడదు. అప్పుడే ఆ టీచర్ మంచి ఐడియల్ టీచర్ గా, ఇన్స్పైరింగ్ టీచర్ గా ఉండొచ్చు. అప్పటి నుంచి నేను ఎప్పుడైనా ప్రాబ్లం ఏమైనా వస్తే నేను స్వామితో మంచి ప్రార్థన చేసుకుని, స్వామి నాకు ఎప్పుడును అహంకారం రాకూడదు, ఎప్పుడును ఈగో ముందు రాకూడదని ఎప్పుడు ప్రార్థన చేస్తా ఉంటాను. ఈ 30 సంవత్సరం పైన స్వామి నాకు మంచిగా ఆశీర్వాదం చేసినారు. టీచర్ గా స్వామి ఇన్స్టిట్యూట్ లోనే ఉండడానికి మంచి ఆశీర్వాదం చేసినారు. దానికి కాదంటే ప్రథముగా ఈగో అహంకారం ఉండకూడదు. అప్పుడే ఆ టీచర్ మంచి ఐడియల్ టీచర్ గా, ఇన్స్పైరింగ్ టీచర్ గా

0: ఇంట్లోనే ఉండడానికి మంచి ఆశీర్వాదం చేసినారు. దానికి నేను బాగా మంచి కృతజ్ఞతగా ఉన్నాను స్వామి. మీ అనుగ్రహం ఎప్పుడు ఉండాలి. ఈ జీవితం పూర్తి మీకే, మీ ఇన్స్టిట్యూట్ లోనే మీకే సేవ చేయాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మీ ఆశీర్వాదం కోరుతున్నాను స్వామి. దీంతో ఈ టీచర్ డే రోజు మేము టీచర్స్ అందరూ పిల్లలకి మంచి ఉదాహరణగా ఐడియల్ గా ఉండాలని మేము స్వామితో ప్రార్థన చేస్తున్నాము. అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు, ధన్యవాదాలు. జై సాయిరాం.
1: సో మరి ఈ మొత్తం కార్యక్రమాన్ని సార్ చక్కగా సమరైజ్ చేశారు. మనం మొట్టమొదట ప్రోగ్రామ్ స్టార్టింగ్ లో మాట్లాడుకున్నట్టు గురు బ్రహ్మ నీవే, పరంజ్యోతి నీవే అన్న పాట నుంచి మనం ప్రారంభించుకున్నాం అంతా. దాంట్లో ఆఖరి లైన్ లో విద్యార్థులకే కాదు ఈ విశ్వమునకే ఆచార్యుడవు అని ఆ పాటలో తెలుపుతుందన్నమాట. సో ఆ ప్రోత్సాహం తీసుకుని ఈ కార్యక్రమం అంతా మనం రూపొందించుకోవడం జరిగింది.
2: అది మనకి కంటే ఎదురుగుండా కనిపిస్తోంది కూడా కదా గణేష్. విశ్వానికే ఆచార్యుడు నీవే అని పాటలో ఉన్నట్టు ఆచార్యులంటే ఆచరించి చూపించడమే కాక ఎంతో మంది ఆచార్యులను తయారు చేశారు స్వామి. చూడండి, వీళ్ళందరూ ఆచార్యులే. వీరు కూడా ఆచరించి చూపిస్తున్నవాడు. అండ్ వీళ్ళందరికీ ఐడియల్, ఎగ్జాంపుల్, ఆదర్శం ఎవరంటే మన స్వామి.
1: అప్పుడు స్వామి చెప్పినట్టు అప్పట్లో అందరినీ ఆచార్యులు అనిపించేవారట. అలా కాలం గడుస్తున్న కొద్దీ అది మారిపోయి టీచర్స్ కింద అయిపోయిందంట. సో అసలు గురువు అంటే ఎవరు, ఆచరించి ఎట్లా చూపించాలి అనేది స్వామి దగ్గర నుంచే మనం నేర్చుకోవచ్చు. మరి శ్రోతలందరికీ స్వామి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు స్వామికి సదా కృతజ్ఞతలు ఉంటామని భావిస్తూ స్వామికి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని స్వామివారి పాదాల చెంత సమర్పించుకుంటూ స్వామి ఉపన్యాసం వింటూ ఆ తర్వాత ఒక చక్కని పాట మనం ముందర డిస్కస్ చేసుకున్నట్టు ఆ గురు బ్రహ్మ నీవే పరంజ్యోతి నీవే అన్న పాట వింటూ కార్యక్రమాన్ని ముగిద్దాం. సాయిరాం లలితక్క.
2: సాయిరాం గణేష్. ఈ రోజున ఇన్ని మంచి విషయాల్ని మనిద్దరం కూర్చుని మాట్లాడుకోగలిగే అవకాశాన్ని స్వామి మనకిచ్చినందుకు మన స్వామికి, ఆ ఆచార్యుడి నుంచి నేర్చుకుని ఆచరిస్తున్న ఎందరో మహానుభావులకి, వారిని అలా తయారు చేసిన వారి గురువులకి అందరికీ కూడా మనం కృతజ్ఞతాభివందనాలు సమర్పించుకుంటూ మన శ్రోతల దగ్గర సెలవు తీసుకుందామా.
1: సాయిరాం.
2: సాయిరాం.
3: చెప్పవచ్చు కోటి, చెయ్యరు ఒక్కటి. వనరుక నీవు నువ్వు చెప్పి నీ నాలుకను నొప్పించుకునేటువంటి దానికంటే ఒక్కటి చేసి చూపించటం లోపల నీ జన్మను సార్థకం గావించుకోవాలి. ఆధ్యాత్మికం యొక్క మార్గము ప్లాట్ఫామ్ స్పీచెస్ కాదు, ఇది ప్రాక్టికల్ సైన్స్. అలాంటి కేవలము భాషను జరపటం చేతనే మన భారతదేశంలో ఆధ్యాత్మిక మార్గము కొంతవరకును కృషించిపోవటానికి కొన్ని కారణాలు ఏర్పడినవి. మన దేశం నుండి కానీ ఇతర దేశం నుండి కానీ నాయకులు లేకపోలేదు, గ్రంథములు లేకపోలేదు, లీడర్స్ లేకపోలేదు. కావలసినంత మంది గురువులు ఉంటున్నారు, కావలసినన్ని గ్రంథములు ఉంటున్నాయి, కావలసినంత మంది మతాధిపతులంతా ఉంటున్నారు. కానీ ఈనాటికి కూడా మన లక్ష్యాన్ని మనం సాధించలేదంటే ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? కేవలం చెప్పడమే కానీ దీన్ని చేసేటువంటి ప్రయత్నంలో మనం ఏమాత్రం కూడా సంసిద్ధంగా ఉండటం లేదు. ఎవరు చూసినా ఉపన్యాసములు ఇచ్చేటువంటి వారే, ఎవరు చూసినా కానీ గురువులుగా తయారయ్యేటువంటి వారే, ఎవరు చూసినా నాయకులుగా తయారయ్యేటువంటి వారే. కానీ ఎవరికి నాయకులు, ఎవరికి గురువులు, ఎవరికి లీడర్స్ చెప్పడానికి వీలు కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నేడు శిష్యుడిగా ఉంటుంటాడు, రేపటి గురుస్థానంలో అలంకరించుకుంటుంటాడు. అలాంటి గురువులు అధికం కావటం చేతనే ఈనాడు గురుత్వమే క్షీణించిపోయింది.

ఇంతవరకు మీరు 2017 సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ఆచార్య దేవోభవ పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు సాయి తత్వంపై శ్రీ వి భానోజీరావు గారు అందించిన ప్రసంగం రెండో భాగాన్ని వింటారు.

పరబ్రహ్మస్వరూపులైన స్వామివారి దివ్య పాద పద్మములకు నమస్కరించి రేడియో సాయి శ్రోతలందరికీ నమస్కారం చేస్తూ, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ మరోసారి మీ ముందుకొస్తున్నది భానుజీరావు. సాయిరాం, మీ అందరికీ నమస్కారం. ఈరోజు మాట్లాడుకునే విషయాల్లో మూడు భాగాలు. మొదటిది అంతరంగాల్లో ఉండే స్వామి తాలూకా విశేషణం గురించి, రెండవది స్వామివారు ఏం చెప్పినా, ఎవరికి చెప్పినా ఏమి ఊరికినే చెప్పడం కాదు, అందులో ఎంతో శక్తి ఉంటుంది, ఎంతో మహత్తు ఉంటుంది, అది మరిచిపోకూడదని. ఇక మూడవది ఆఖరణ, అన్నమయ్య చిత్రంలోంచి ఆఖరి పాట సాధకుడికి ఎంత ఉపయోగమో ఒక్కసారి అందరికీ మనవి చేసుకుని మీ దగ్గర సెలవు తీసుకుంటాను. స్వామి అంతరంగవాసి, ప్రతి హృదయంలోనూ నివసిస్తున్నది పరమేశ్వరుడైనటువంటి ఆ స్వామివారు. దానికి ఎందరికో ఎన్నో అనుభవాలు, అనుభూతులు ఇచ్చినా మానవ నైజం వల్ల, వారి చేత కప్పుబడిన మాయ వలన మర్చిపోతూ ఉంటారు. అంతరంగంలో నివసిస్తున్నది స్వామి అని చెప్పడానికి ఒక్క ఉదాహరణ చాలు. 1990-91 మధ్యలో వేసవి శిబిరాలు మళ్ళా ప్రారంభించాక స్వామివారు ప్రతి సాయంత్రం ఎంతో అద్భుతమైన ఉపన్యాసాలిచ్చేవారు. ఆ ఉపన్యాసాలు ఇస్తున్నప్పుడు అదృష్టవశాత్తు మేము కొంచెం స్వామివారి తాలూకా గెస్ట్స్గా, వారి తాలూకా అతిథులుగా ఆనందమిచ్చారు. ఆ ఉపన్యాసాలు వింటున్నప్పుడు ఒకరోజు ఉపన్యాసం వింటూ నేను అనుకున్నాను, స్వామి మొన్న చెప్పిందే మళ్లీ చెప్పినట్టుగా ఉంది, ఏం కొత్తగా నాకు అనిపించలేదే అని అనుకున్నాను. 6.5-7 గంటలకి భోజనం చేసే టైంలో కీర్తిశేషులు, మహాభక్తుడు, స్వామివారి దయకు ఎంతో పాత్రుడు అయిన జీవి సుబ్బారావు గారు నా పక్కన కూర్చుని ఇద్దరం భోంచేస్తున్నాం. ఇద్దరి మధ్యన స్వామివారు వచ్చి నిలబడి నా వైపు చూడలేదు. ఇద్దరి మధ్యన నుంచుని, సుబ్బారావు ఇవాళ స్వామి ఉపన్యాసం ఎలా ఉంది అని అడిగారు. సుబ్బారావు గారు ఏమీ తణుకోకుండా, చాలా బాగుంది స్వామి అన్నారు. కొంటగా నా వైపు చూసి చూడనట్లుగా నటిస్తూ నా స్వామి ఏమన్నారో తెలుసా, చూడు మంచి మాటలు మరీ మరీ చెప్పాలి, ఒకసారి చెప్పాం కదా అని రెండోసారి చెప్పకూడదు అనుకోకూడదు, మంచి మాట ఎప్పుడూ ఎన్నోసార్లు చెప్పాలి అని పక్కనుంచి చల్లగా వెళ్లారు. నా కళ్ళంట నీళ్లు కారుతూ, స్వామి నా మనసులో ఎక్కడో దాచుకున్న ఆ ఊహని ఇట్టే పసికెట్టి ఎంతో ముద్దుగా నాకు జ్ఞానాన్ని సంప్రదించావు తండ్రి. నిజమే, నువ్వు చెప్పేది, కృష్ణుడు చెప్పింది, రాముడు చెప్పింది, వేరు వేరు అర్థాలు లేవు గదా, అంతా ఒకటే గదా. భగవంతుడు చెప్పేది, ప్రేమమయుడైనటువంటి ఆ స్వామి చెప్పేది ఒక్కటే గదా అని అనుకున్నాను. ఇంకోసారి అదే వేసవి శిబిరాల్లో మధ్యాహ్నం 2-3 మధ్యన ఎవరెవరో ఉపన్యాసాలు ఇచ్చేవారు. పిల్లలు కాస్త బాగా భోజనం చేసి
కొంచెం, మధ్యాహ్నం గదా, ఒక్క రవ్వ మరీ అటెంటివ్గా కాకుండా కొంచెం మందంగా కూర్చున్నట్టుగా ఉండేవారు. అలాంటప్పుడు వాళ్లని మంచి ఉద్రేకమైనటువంటి ఉపన్యాసాలిచ్చి భగవంతుడిచ్చినటువంటి ఆ అనుభవాల గురించి చెప్తే వాళ్ళెవ్వరూ కూడా మందంగా కూర్చోరు, వెంటనే లేచిపోయి హాయిగా ఆనందిస్తారు. అలాంటి సమయంలో ఒక మహానుభావుడు ఒక ఉపన్యాసం ఇస్తున్నారు. ఉపనిషత్తుల గురించి, భగవద్గీత గురించి ఏవేవో చెప్తున్నారు. ఆ కూర్చున్న వాడిని ఊరుకోవచ్చు కదా, అందుకే స్వామివారు చెప్తారు మంకీ మైండ్ అని. ఆ మనసు ఊరుకోదు. నేను అనుకున్నాను మనసులో, స్వామి, ఈ మహనీయుడికి గత 20-30 సంవత్సరాల్లో స్వామివి, బంగారు తండ్రివి, ఎన్నో అనుభవాలిచ్చుంటావే, ఒక్క రెండు అనుభవాలయన చెప్తే కొడతారా ఎవరన్నా? ఈ గీతలోది, ఉపనిషత్తుల్లోది చెప్తే పిల్లలందరూ అలా అలసిపోయినట్టుగా కనపడుతున్నారు, మందంగా కనపడుతున్నారు అని అనుకున్నాను. అనుకుని మళ్లీ లెంపలు వేసుకుని, క్షమించు తండ్రి, నేనెవర్ని, ఎవరు ఉపన్యాసం ఎవరివ్వాలో అంతా మీరే నిర్ణయిస్తారు కదా స్వామి అని ఊరుకుంటే, సాయంత్రం స్వామివారి ఉపన్యాసంలో ఇక్కడ మా పిల్లలకి మీరు ఉపనిషత్తులు గీతలు చెప్పక్కర్లేదు, ఎన్నో అనుభవాలు మీకిచ్చాను, అది మీరు చెప్తే బావుంటుంది. మళ్లీ నేను కళ్ళన్నీళ్లు పెట్టుకుని, తండ్రి, నా మనసులో అంతరాంతరాల్లో ఉన్న భగవంతుడివి కదా నువ్వు, ఎంత సులువుగా నా అంతరాంతరాల్లో ఉన్నటువంటి ఆ మాటని గ్రహించేసి నాకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చావు కదా. అనుభవాలు ఎప్పుడు ఎక్కడ ఎవరితో పంచుకోవాలో అక్కడ వాళ్లతో పంచుకునే వరం ఈ తండ్రి అని మనసులో ఎంతో కృతజ్ఞత చెప్పుకున్నాను. ఇదంతా ఎందుకంటే ప్రతి హృదయంలోనూ స్పందించేది ఆ బంగారు తండ్రి, మన సత్యసాయి. ఏ విధమైన సంకోచము అక్కర్లేదు. అయితే మీరందరూ అనుకుంటారు, నేను అనుకునేవాణ్ణి, మరి లోపల ఉన్న స్వామికి నా చెడు, నా చెడ ఆలోచనలు, నా అహంకారం, నా కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు అన్నీ తెలుసు కదా, మరి నేను ఎలా బతుకుతాను, స్వామి దగ్గర దర్శనానికి ఎలా వెళ్తాను? ప్రేమమయుడు కనుక మనందరి మీద అవ్యాజమైన కరుణ, అవ్యాజమైన ప్రేమ ఉన్నది కనుక, ఆ తప్పులెంచే స్వభావం వారికి లేదు కనుక మనం దర్శనానికి వెళ్ళగలుగుతున్నాం. అందరూ భగవంతుడితో సమానమైన వాళ్లైతే ఇక్కడ కూర్చోవలసిన అవసరమే లేదు. అంచేత మనలో ఉన్న తప్పులు స్వామికి తెలిసినా ఎప్పుడు అది మార్చాలో, ఎప్పుడు దాన్ని పోగొట్టాలో, అది అప్పుడు వారు తప్పకుండా పోగొడతారు. ఇందులో ఏ విధమైన సందేహం లేదు. భక్తులు అనవసరంగా అయ్యో నాకు చెడ్డ ఆలోచన వచ్చిందే, ఏం దారి అని బెంగపెట్టేసుకోకూడదు. స్వామి, ఈ చెడ్డ ఆలోచన లేకుండా చేయి తండ్రి అనుకుంటే చాలు. ఇంకొక విషయం చెప్పాలి, అది స్వామి ఏం చెప్పినా అందులో ఏదో మామూలుగా అన్నారు, తమాషాకు అన్నారు, హాస్యం కోసం అన్నారు, అలా మాయలో పడిపోవద్దని నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను. దానికి ఒక ఉదాహరణ. ఒకే ఒక్కసారి ఈ 66 సంవత్సరాల జీవితంలో, ఈ 41 సంవత్సరాల పవిత్రమైన భగవంతుడితో ఉన్న బంధంలో, నా స్వామితో ఉన్న బంధంలో, ఒకే ఒక్కసారి ఒక పాదం మీద ఒక్క 2 నిమిషాలు చేయి వేసుకుని అలా ఉండనిచ్చారు. అది మహదానందకరమైనటువంటి విషయం, ఒక మహాభాగ్యం. ఆ చేయి వేసుకున్నప్పుడు నా వైపు చూసి స్వామి అన్నారు, మహాపతివ్రతవి, కానీ కొంచెం భర్తలే ఎక్కువ. నేను నిజంగా అది హాస్యంగా అన్నారని అనుకున్నానప్పుడు, ఎందుకంటే అర్థం చేసుకునే స్తోమత అప్పుడు లేకపోవడం వల్ల. మహాపతివ్రత అన్నారు ఎందుకంటే పాదం మీద చేవేసుకున్నాను కదా, అందుకలా అన్నారు, సరదాకన్నారు. అయినా మగాడినైన నేను పతివ్రతనేమిటి, హాస్యంగా అన్నారు అనుకుని
ఇంకా హాస్యం ఎక్కువ చేయడానికి భర్తలే ఎక్కువ మంది అన్నారు అని అప్పటికి సరిదిద్దుకున్నాను, సరిపెట్టేసుకున్నాను. కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక 3-4 సంవత్సరాల తర్వాత, స్వామి ఒక విధంగా నువ్వు చెప్పింది ఎంతో నిజంగదా, ఆ శ్రీనివాసుణ్ణి చూడాలని నా మనసు ఎంతో తపిస్తూ ఉంటుంది కదా, ఇటు నిన్ను చూడాలని తపిస్తూ ఉంటుంది కదా, నిజంగానే నాకు పాతివ్రత్యం లేనట్టే కదా, ఇటు వెళ్తాను అటు వెళ్తాను, ఆయన్ని చూడాలనుంటుంది, మిమ్మల్ని చూడాలనుంటుంది, ఆయన్ని దగ్గర తీసుకోవాలనుంటుంది, మీ పాదాలు ముద్దు పెట్టుకోవాలనుంటుంది. ఎంత ఘోరమైన పరిస్థితి తండ్రి, ఇది పాతివ్రత్యం ఎలా అవుతుంది, ఇద్దరి మీద నాకు మమకారం ఉన్నప్పుడు అనుకుని మెల్లిమెల్లిగా తాపిగా గ్రహించుకుంటూ వచ్చి 1997లో 1998లో వైట్ఫీల్డ్ లో ఉన్నప్పుడు, స్వామివారి బృందావనంలో ఉన్నప్పుడు, ఒక 10 రోజుల సెలవు మీద నేను వారి దర్శన స్పర్శనల కోసం ఉన్నప్పుడు, ఒకరోజు ఉదయం మనసు నిండా ఒక వాంఛ కలిగింది, 10 రోజులు సెలవు కదా స్వామి, పోనీ ఒక్కమారు తిరుపతి వెళ్ళి ఆ శ్రీనివాసుణ్ణి చూసుకుని వచ్చేస్తే బాగుంటుంది కదా, అయినా తను కూడా నాకు ప్రియుడే కదా, ఎంతో మమకారం కదా, 9 రోజులు నీ దగ్గర ఉంటాను కదా, ఒక్కరోజే కదా అక్కడికి వెళ్తాను అని అనుకుంటూ 1 గంట సేపు ఒక కారులో వెళ్తే సాయంత్రానికి రాలేను, మన్నాడికి రావాలి, అక్కడ దర్శనం ఎలా అవుతుందో అని అనుకుంటూ ఉండగా టక్కుమని జ్ఞాపకం వచ్చింది, అయ్యో 10 ఏళ్ల కిందటో 9 ఏళ్ల కిందటో శ్రీవారు ఏం చెప్పారు, నువ్వు మహాపతివ్రతవి, భర్తలే ఎక్కువ అన్నారు కదా అని మందిరం వైపు తిరిగి 11 గంటలవుతుందప్పుడు భోజనానికి వెళ్ళడానికి ముందు మందిరం వైపు తిరిగి ఒక్కసారి లెంపలేసుకుని, తండ్రి అపార్థం చేసుకోకు, ఇంక నాకెవరూ వద్దు, నాకు ఉన్న స్వామివి, నా బంగారు తండ్రివి నువ్వు నాకు చాలు, ఇంకెక్కడికి నేను వెళ్ళక్కర్లేదు అని లెంపలేసుకుని ఊరుకుని భోజనం చేసి 1 గంటన్నర 2 గంటలకి దర్శనానికని బయటకు వస్తే ఒక బస్సు నిండా జనులు దిగారు, మందార పువ్వులు దిగాయి, చామంతులు దిగాయి, ఎన్నో విచిత్రమైనటువంటి వస్తువులు దిగాయి, వాద్య బృందం దిగింది, వార్డెన్ నరసింహమూర్తి గారి దగ్గరికి పరిగెట్టి, వీళ్ళందరూ ఎవరు, ఈ బుట్టల్లో ఏం వెళ్తున్నాయి, కొంచెం లడ్డు వాసన కూడా వస్తోంది అని అంటే నరసింహమూర్తి గారు చెప్పారు, తిరుపతి నుంచి ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్తో సహా మన స్వామిని కొలుచుకుందుకు వచ్చారని చెప్తే, నేను వలవల కళ్ళని నీళ్లు పెట్టుకుని, స్వామి నేను తిరుపతి వెళ్ళక్కర్లేదు, అన్ని చోట్ల ఉన్న బంగారు తండ్రివి నువ్వే గాని వేరు కాదు, ఎక్కడ ఏ దేవుడిలో చూసినా నువ్వే గాని ఇంకెవరూ కాదు, నా పాతివ్రత్యానికి ఇంకా ఏ విధమైన ఆటంకం లేదు అని ఆనందిస్తూ ఆ రోజు దర్శనానికెళ్తే శ్రోతలు నన్ను మన్నించాలి, మరీ అంతరంగమైన విషయం వీడు చెప్తున్నాడు అని మీరు అపార్థం చేసుకోవద్దని మిమ్మల్ని మరీ మరీ ప్రార్థిస్తున్నాను. ఆ రోజు స్వామి నా ఎదురుగా ఉంటే ఒక్క మాట కన్నెత్తి చూస్తే వెండి తొడుగు వేసినట్టుగా ఉన్నాడు ఆ బంగారు తండ్రి, వెండి తొడుగుతో శ్రీనివాసుడిలా వెలిగిపోతూ నాకింకా సందేహమేమోనన్నట్టు నా వైపు చుట్టి చూసి, బంగారు పుట్టుపర్తిలో అందరూ బావున్నారా అని అడిగారు. మరి ఆయన తిరుమల వాసుడు కదా, అందుకు పుట్టుపర్తి గురించి జ్ఞాపకం చేశారు. మీ అందరూ జ్ఞాపకం పెట్టుకోండి, స్వామిని మించిన దైవం లేదు, స్వామి కంట వేరు దైవం లేదు, కంప్లీట్గా పూర్తిగా స్వామి నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు అనేటటువంటి భక్తి అందరికీ కలగాలి అంటే వారి ఆశీస్సులుంటేనే కలుగుతుంది, మనం ఏదో సాధన చేస్తే కలుగుతుంది అనుకోకూడదు. ఆ ఒక్క మాటలో ఎంత శక్తి ఉందో చూడండి, మహాపతివ్రతవి
కాని భర్తలే కొంచెం ఎక్కువ అన్నదాని ఆ శక్తి ఎంత గొప్పదంటే సరియైన టైంలో అది జ్ఞాపకం చేసి నేను ఆయన అందరం ఒకటేన్రా అని నిరూపించాడు ఆ బంగారు తండ్రి ఆ సాయీశ్వరుడు. ముగించే ముందు సాధన గురించి నేర్చుకోవలసింది అన్నమయ్య చిత్రంలోంచి ఆ ఆఖరి పాట మీ అందరి దగ్గర చెప్పాలి. ఎందుకంటే మనందరం ధ్యానం చేస్తుంటాం, ఏవో జపాలు చేస్తుంటాం, తపాలు చేస్తుంటాం, కానీ మనసు పూర్తిగా లొంగదు. అనుకుంటుంటారు ఇన్నేళ్లుగా ధ్యానం చేస్తున్నాను, మెడిటేషన్ చేస్తున్నాను, ఎన్నో సేవలు చేస్తున్నాను, అయినా ఈ మనసు ఇంకా అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది ఏమిటి స్వామి అనుకుంటూ ఉంటాం కదా. దానికి ఏం చెయ్యాలో ఆ ఆఖరి పాటలో ఆ చక్కటి చిత్రంలో చెప్పాడు. నేను బాగా పాడతాను అనని అనుకోవడం లేదు, మీరు మన్నించాలి. కోరిన కోర్కెలు కోయని కట్లు, కోరిన కోర్కెలు కోయని కట్లు, తీరవు నీవవి తెంచక. అందరూ కోరికలు లేకుండా, ఏ కోరిక లేకుండా ఆనందంగా ఉండాలని అనుకుంటాం, కాని ఎలా సాధ్యపడుతుంది? ఆ కోరిన కోరికలట ఎవరూ కోయలేని కట్లు, ఆ బంధాలు. తీరవు నీవవి తెంచక. స్వామి, నేను సీలింగ్ ఆన్ డిజైర్స్ ఎలా పెట్టుకుంటాను స్వామి? నన్ను ఆశీర్వదిస్తే ఒక్క మాట చాలు ఇంకా కోరికలు అంటే అవి పోతాయి కదా తండ్రి. అర్థం చేసుకోండి, సాధకుడు పెట్టుకోవలసిన లింక్ భగవంతుడితోటి. ఈయనకి చేతనైతే ఈయనే భగవంతుడు అవుతాడు కదా. చక్కగా చెప్పాడు అన్నమయ్య తండ్రి, నేను సాధించలేను, నువ్వు కొయ్యాలి ఆ కట్లు. తర్వాత అంటాడు,

ములు నేరుపున పోవు నీవు వద్దనక. మనందరం నిత్యం ఒక బాధలో పడుతూ ఉంటాం. అయ్యో అది పాప చింతన, అయ్యో ఆ పాపం వచ్చింది, అయ్యో ఆ పాపపు ఆలోచన వచ్చింది అని ఎంతో బాధపడుతుంటాం. తండ్రి, పరబ్రహ్మస్వరూప సత్యసాయి, ఈ మనసులో ఉండేటటువంటి ఈ భారాలున్నాయే, ఇది పాపం ఇది పుణ్యం, ఇది పాపం ఇది పుణ్యం అని ఆ భారం ఉందే, ఆ భారపు పగ్గాలున్నాయే, నన్ను పట్టి కట్టిన ఆ పగ్గాలు, నేరుపున పోవు నీవు వద్దనక. స్వామి, నిన్ను నమ్ముకున్నాను, అవి నాకు నా చెంత రాకుండా నన్ను కాపాడు తండ్రి అని దండం పెట్టుకోవాలి. ఆఖరికేం చెప్పాడో,

0: మైలలు మణుగులు వదలవు నీవవి వద్దనకా.
1: ప్రతి వాళ్లకి అనిపిస్తుంది, భజన మందిరంలో కూర్చుంటాం, బుర్ర ఎక్కడికో వెళ్ళిపోతుంది. భజన చేస్తూ ఉంటాం, మనసు ఎక్కడికో లాగుతుంది. స్వామివారిని, బంగారు తండ్రిని మనస్ఫూర్తిగా చూసుకుంటూ ఉంటాం, మనసు ఎక్కడికో పోతుంది. ఏం చెయ్యాలి స్వామి? స్వామి, మనసున చింతలు ఆ ఆలోచనలున్నాయే, మహాబరువైన మైలలు వదలవు నీవవి వద్దనక. తండ్రి, అవి తగ్గించు తండ్రి, అవి పోగట్టు తండ్రి. అంటే ఆ మహనీయుడైన అన్నమాచార్యులు వారు ఇచ్చిన ఒక పెద్ద ఫార్ములా ఏంటంటే, పరమేశ్వరుడినే లైన్గా పెట్టుకో, పరమేశ్వరుడితో లింక్ పెట్టుకో. బాధ వచ్చింది, పోగొట్టమని వారిని అడుగు. ఆలోచన వచ్చింది, నాకెందుకు స్వామి ఈ ఆలోచన అని ఆయన్ని అడుగు. పాపమా పుణ్యమా అని బాధొచ్చింది, స్వామీ ఇందులోంచి బాధ లేకుండా తీయని చెప్పాలి. ఆ స్వామితోటి 24 గంటలు ఏ విధమైన పరిస్థితిలో ఉన్నా, ఏ చికాకులో ఉన్నా, ఆనందంలో ఉన్నా, విచారంలో ఉన్నా, సుఖంలో ఉన్నా, విచారంలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, స్వామీ స్వామీ స్వామీ, పోగొట్టేది నువ్వు, ఇచ్చేది నువ్వు, అంతా నువ్వే తండ్రి అని ఆ బంధాన్ని ఎక్కువ చేసుకోవడం, అది మన తాలూకా కర్తవ్యం. మన్ని చక్కగా చూసుకోవడం ఎలాగా వారు చూస్తూనే ఉన్నారు. రెండోసారి మళ్లీ నాకు ఈ అవకాశం ఇచ్చిన రేడియో సాయి కార్యకర్తలకు మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఇవన్నీ జరగడానికి మూల కారణమైన ఆ బంగారు తండ్రి నా స్వామికి అనేక నమస్కారాలు చెప్పుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. భానుజీరావు, సాయిరాం.
2: ఇంతవరకు మీరు సాయితత్వంపై శ్రీ భానోజీరావు గారు అందించిన ప్రసంగం 2వ భాగాన్ని విన్నారు. సాయిరాం.

0: శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు పుట్టపర్తి జనరల్ హాస్పిటల్ డాక్టర్లచే నిర్వహింపబడిన చర్చా గోష్ఠి వింటారు. చర్చాంశం డయేరియా.
1: పిల్లల్లో విరేచనాలతో పాటు అప్పుడప్పుడు వాంతులు కూడా అవుతుంటాయి. అలాంటి సమయంలో ఈ ఓఆర్ఎస్ ని ఇవ్వడం ఎలా సాధ్యమవుతుందో చెప్పండి.
2: ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే బిడ్డలకి బీదులతో పాటు వాంతి అనేది సాధారణంగా చూస్తుంటాం మనం. చాలా మంది తల్లులు విసిగిపోతుంటారు వాంతుల వల్ల ఏం తీసుకోవట్లేదు అని. కానీ ఇక్కడ ఒక చిన్న కిటుకు ఉంది. మనం ఆ సీక్రెట్ తెలుసుకుంటే మనకి ఈజీగా దీన్ని దాటుకోవచ్చు. వాంతిని మనం ఎలా నివారించవచ్చు అంటే, బిడ్డకి దాహం బాగా అయ్యేసరికి ఒకటేసారి బాగా నీళ్లు తాగడం వల్ల ఆ నీళ్లు కక్కేస్తుంది ఒకసారి. సో దాన్ని మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే, కొద్ది కొద్దిగా చెంచాతోని ఓఆర్ఎస్ ని గిన్నెలో తీసుకొని లేదా గ్లాస్ లో పోసుకొని చెంచాతోని దాన్ని నోట్లో కొద్ది కొద్దిగా 2 ml 3 ml ఒక 2-3 నిమిషాల గ్యాప్ తోని పూస్తూ ఉండాలి. అంటే కొంచెం కొంచెం తాగించి ఒక 5 నిమిషాలు ఆగాలి, మళ్లీ ఒక చెంచోటి తాగించాలి. ఇలా చేస్తూ ఉంటే బిడ్డకి వాంతులయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉందన్నమాట. ఎందుకంటే వాంతికి మందు వాడటం మంచిది కాదండి. వాంతులు ఆగడానికి కొన్ని మందులు ఉంటాయి, కానీ వాటితోనూ కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కనుక సాధ్యమైనంత వరకు ఆ మందులు వాడకుండా ఇందాక చెప్పినట్టు కొద్ది కొద్దిగా ఓఆర్ఎస్ నీళ్లు తాగించడం అనేది ఉత్తమమైన పద్ధతి. ఇదే కాకుండా మనకి వాంతితో పాటు జ్వరం కూడా వస్తుంది బిడ్డలకి. సో అట్లాంటప్పుడు పారాసెటమాల్ అని ఎక్కడైనా దొరుకుతుంది, అది కూడా మనం ఇంట్లో పెట్టుకోవచ్చు. కొంచెం వాంతులు తగ్గినాక అది జ్వరంకి వాడుకోవచ్చు అన్నమాట.
1: చాలా ముఖ్య విషయం తెలియజేశారు. మరొక ప్రశ్న అండి, తల్లిపాలు తాగే చంటి బిడ్డల్లో ఈ విరేచనాలు అవుతున్నప్పుడు వారికి కూడా ఓఆర్ఎస్ పట్టాలంటారా?
2: తప్పకుండా. ఈ ఇందులో ఈ డౌటే లేదు. ఎస్పెషల్లీ ఇక్కడ మనము ఇందాక చెప్పుకున్నట్టు 6 నెలల లోపల ఉన్న బిడ్డలకి తల్లిపాలు మాత్రమే తాగుతుంటే వారికి అతిసార వచ్చే అవకాశం దాదాపు లేనట్టే. అటువంటప్పుడు అట్లాంటి పిల్లల్లో కూడా ఒకవేళ అతిసార లాగా ఈ లక్షణాలు కనిపిస్తే తల్లిపాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తాగించడం ఆపకూడదన్నమాట. తల్లిపాలు తాగించుకుంటూ ఇంకా ఎక్కువసేపు తాగించాలి, ఎక్కువసార్లు తాగించాలి. రోజు తాగించేదానికంటే ఎక్కువసార్లు తాగించాలి. తాగిస్తూ అటువంటి బిడ్డలకు కూడా ఓఆర్ఎస్ ఇందాక చెప్పినట్టు ద్రావకం తాగించవచ్చు. ఇంకా 2-6 నెలల నుంచి 2 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి మనము తల్లిపాలతో పాటు ఇతర పదార్థాలు కూడా పెడుతుంటాం. అట్లాంటప్పుడు ఈ పదార్థాల ద్వారా ఇన్ఫెక్షన్ సోకి బేదులయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది. అట్లాంటి పిల్లలకి కూడా తల్లిపాలు తాగించుకుంటూ కంపల్సరీగా, అంటే ఇంకెక్కువసేపు తాగించుకుంటూ ఈ ఓఆర్ఎస్ అనేది, ఓఆర్ఎస్ తో పాటు జింక్ అని దొరుకుతుంది మనకి, అది కూడా జింక్ డ్రాప్స్ సిరప్స్ కానీ దొరుకుతుంది, అవి కూడా ఇవ్వటం కంపల్సరీ చేయాలన్నమాట.
1: మంచి విషయం చెప్పారు సార్. డాక్టర్ రామేశ్వరయ్య గారు, మీకు ఒక ప్రశ్న. ఒకవేళ ఏదైనా కారణాల చేత ఈ ఓఆర్ఎస్ దొరకలేదనుకోండి, మరి దీనికి ఇంట్లో సులువుగా తయారు చేసుకునే ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా?
3: ఈ ఓఆర్ఎస్ దొరకదు అనేది కొన్ని సందర్భాల్లో జరగొచ్చండి. మనం ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేకపోతే వేరే ఊర్లో అన్ఎక్స్పెక్టెడ్ ప్లేస్ లో పోయినప్పుడు దొరకకపోవచ్చు. అట్లాంటి సమయాల్లో ఈ అతిసారం వచ్చినప్పుడు మనకు మామూలుగా లభించే మంచినీరు, త్రాగే నీరు బాగా కాచి చల్లార్చి పరిశుభ్రమైన పాత్రలో పోసుకుని మంచినీరు త్రాగాలండి. దాంతోపాటు మజ్జిగ, కొంచెం ఉప్పు కలిపిన మజ్జిగ కానీ, లస్సీ అంటాము లస్సీ కానీ, అన్నం వంచిన గంజిలో కూడా కొంచెం ఉప్పు కలిపి, అదేవిధంగా బార్లీ నీరు, ఉడికించిన పప్పు నీరు, సబ్బియం ఉడికించిన నీరు, అలాగే కొబ్బరి నీరు, ఫ్రెష్ కోకోనట్ వాటర్ లాంటివి తాగించడం, త్రాగడం ఉత్తమమండి.
2: ఈ సందర్భంలో నాకు ఇంకొకటి చెప్పాలనుందండి. ఇందాక మనకు సార్ చెప్పారు ఓఆర్ఎస్ అనేది దాదాపు ప్రతి చోట అవైలబుల్ ఉంటుంది, లేని సందర్భంలో ఏం తీసుకోవాలో మనకి చెప్పారు సారు. కానీ ఈ సందర్భంలో ఏ వస్తువులు తీసుకోకపోవడము కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కొన్నిసార్లు ఈ వస్తువులు ఇవ్వటం వల్ల కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు టీ కానీ కాఫీ కానీ ఇలాంటివి తీసుకోకూడదు, అంటే ఇది ఓరల్ రీహైడ్రేషన్ కి పనికిరాదన్నమాట. ఇంకా కూల్ డ్రింక్స్ కూడా ఈ సందర్భంలో తీసుకోవడం మంచిది కాదు. ఇంకా కేవలం చక్కెర నీళ్లు, గ్లూకోజ్ వాటర్ అంటాం, అది కూడా మంచిది కాదు. చెరుకు రసము, యాపిల్ జ్యూస్ వీటిల్లో కూడా షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కనుక ఇవి కూడా ఈ సందర్భంలో తీసుకోకపోవడమే ఉత్తమం. ఇవే కాకుండా వామ్ వాటర్, గ్రిప్ వాటర్ అని కూడా రకరకాలుగా పిల్లలకు అని వేస్తూ ఉంటాం, ఇది కూడా ఈ సందర్భంలో వేయకపోవటమే కరెక్ట్ అన్నమాట.
1: ఇద్దరు చాలా ప్రాక్టికల్ పాయింట్స్ చెప్పారు. డాక్టర్ గోపి, ఇంతసేపు మనం ఓఆర్ఎస్ గురించి చర్చించుకున్నాం, మరి ఈ డయేరియా విషయంలో ఇతరత్ర టానిక్లు, మందులు అవసరం ఎంతవరకు ఉంటుందంటారు? ప్రత్యేకించి ఈ వేదులు ఆపడానికి లోపర్మైడ్ మొదలగు కొన్ని రకాల మాత్రలు బజార్లో దొరుకుతుంటాయి, అవి వాడడం పర్వాలేదంటారా?
2: ఇది కూడా మనము క్షుణ్ణంగా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇంటి వైద్యంతో పాటు వీధి వైద్యం కూడా జరుగుతుంటుంది పిల్లల్లో. అందరూ ఇంటి పక్కల వాళ్ళు వచ్చి రకరకాలుగా చెప్తుంటారు, ఇది వేయండి అది వేయండి అని. కనుక ఇక్కడ మనకి స్పష్టమైన అవగాహన చాలా ముఖ్యమన్నమాట. వేదులకి WHO వారి ORS మందు, ఇంకొకటి మందు లేదు. దాంతో పాటు జింక్ కూడా ఇవ్వటం అనేది ఇప్పుడు WHO వారు రికమెండ్ చేస్తున్నారు. 10 రోజుల పాటు జింక్ కూడా ఇస్తారన్నమాట. ఇందాక మీరు అన్నట్టు లోపెరమైడ్ లాంటి, అంటే వేదులు సడన్ గా ఆగిపోవడానికి మందులు మార్కెట్లో మనకి దొరుకుతున్నాయి, కానీ వీటితో చాలా ప్రమాదాలు అయ్యే అవకాశం ఉందండి, ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో. ఎందుకంటే ఈ లోపెరమైడ్ లాంటి డ్రగ్స్ ఏం చేస్తాయి అంటే పేగుల్ని పెరాలిసిస్ చేస్తాయి, అంటే పేగుల్లో ఉన్న ఆ చెడు మలాన్నంతా బయటికి పోకుండా కేవలం ఆపేస్తుంది, అంతేకాని లోపల జరుగుతున్న డిసీజ్ ప్రాసెస్ ని ఆపదు. సో కొన్నిసార్లు బిడ్డకి ప్రాణ ప్రమాదమయ్యే సందర్భం కూడా ఉన్నాయి. కనుక ఇటువంటి డ్రగ్స్ వాడడం ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయకూడదు. ఇంకా సెల్ఫ్ మెడికేషన్స్ అని చేసుకుంటుంటారు, అది కూడా అంత మంచిది కాదు. ఇక యాంటీబయాటిక్స్ కు వస్తే, ఇందాక మనం చెప్పుకున్నట్టు చాలా వరకు వేదులకు కారణం వైరస్ అని చెప్పుకున్నాం సూక్ష్మక్రిములు. అటువంటి సందర్భంలో ఈ యాంటీబయాటిక్స్ లాభం లేదండి వాడడం వల్ల. సో అనవసరమైనటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకోకుండా, అంటే వేదుల్లో రక్తం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఆ డాక్టర్ చూసి నిర్ణయించి అవసరమైతే అతనికి యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తేనే తీసుకోవడం ఉత్తమం అన్నమాట.
1: ఇంతవరకు ఈ డయేరియా ట్రీట్మెంట్ గురించి తెలుసుకున్నాం. డాక్టర్ రామేశ్వరరావు గారు, పెద్దవారిలో ఈ డయేరియా వచ్చినప్పుడు ఏ విధమైన ఆహారం తీసుకోవచ్చును?
3: ఈ అతిసార వ్యాధితో బాధపడుతున్న పెద్దలు ప్రత్యేకించి కారము, పులుపు, మసాలాలు లేనటువంటి, ఫైబర్ కంటెంట్ ఎక్కువ లేనటువంటి భోజన పదార్థాలు సేవించడం ఉత్తమం. అది కూడా ఫ్రెష్ గా తయారు చేసిన పదార్థాలు మాత్రమే భుజించడం చాలా మంచిదండి.
1: డాక్టర్ గారు, ఇప్పుడు ఇదంతా స్పీడ్ యుగం కదా, కాబట్టి కాలానికి తగ్గట్టు ఈ డయేరియా వచ్చినప్పుడు తీసుకోదగిన రెడీమేడ్ డైట్ ఏమైనా ఉందా? ఉంటే దాన్ని మీరు కాస్త సూచించారంటే మా శ్రోతలకి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
3: ఈ రెడీమేడ్ ఆహార పదార్థాలు ప్రధానంగా తీసుకోగలిగినవి, ఒకటి పెరుగన్నం అంటే దద్దోజనం అంటాము, అలాగే ఇడ్లీలు తినొచ్చండి, బ్రెడ్ తినొచ్చు, మజ్జిగన్నము తినొచ్చు, ఎక్కువగా నీరు కలిపిన అంబలి కూడా తీసుకోవచ్చునండి, పెరుగు కూడా తాగొచ్చునండి.
1: ఇక ఈ ఫ్రూట్స్ విషయానికి వస్తే ఏ రకమైన ఫ్రూట్స్ తీసుకోవచ్చు? అన్ని పళ్ళు తినొచ్చా?
3: పండ్ల విషయం వచ్చినప్పుడండి, ఈ పండ్లల్లో చాలా పండ్లల్లో ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది గనక అది కూడా అతిసార దోహదపడే అవకాశం ఉంటుంది గనక, అట్లా ఫైబర్ కంటెంట్ ఎక్కువ లేనటువంటి అరటి పండ్లను మాత్రం తీసుకోవచ్చునండి.
1: మంచి విషయం చెప్పారండి. డాక్టర్ గోపి, పిల్లలకు సంబంధించినంతవరకు ఆహార విషయంలో ఏ జాగ్రత్తలు తీసుకోవచ్చో చెప్తారా?
2: ఇందాక మనం చెప్పుకున్నట్టు ముఖ్యంగా వేదులకి రెండు ప్రాబ్లమ్స్ అండి, ఒకటి ఇమీడియట్ ప్రాబ్లము, ఒకటి లేట్ ప్రాబ్లం. ఇమీడియట్ ప్రాబ్లము డీహైడ్రేషన్, నీళ్లు పోవడం వల్ల శరీరంలో నీళ్లు ఎండిపోవడం, ఇంకిపోవడం వల్ల డీహైడ్రేషన్, దాన్ని మనం ORS తోని లేక ఇతర ద్రవాలతోని పూర్తి చేసుకుంటాం, అంటే కరెక్ట్ చేసుకుంటాం. దాంతోపాటు ఇందాక మనం చెప్పుకున్నట్టు వేదులు జరిగినప్పుడు రకరకాలమైనటువంటి న్యూట్రియంట్ సబ్స్టెన్స్ శరీరంలోంచి వెళ్లిపోతాయి, దానివల్ల పౌష్టిక ఆహార లోపం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కనుక దీన్ని న్యూట్రిషనల్ రిహాబిలిటేషన్ అంటే న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్ కరెక్ట్ గా ఉండాలి పిల్లలకి. స్టార్ట్ ఎర్లీ, అది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బిడ్డ నోటి ద్వారా ఆహారం తీసుకోగానే మనం ఆహారం పెట్టాలి. ఇక్కడ నాకు ఒక సామెత గుర్తొస్తుంది. మనకి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అసలే బాధలో ఉన్న బిడ్డకి ఇంకా అసలు ఆహారం పెట్టకుండా పస్తులు చేయటం చాలా ప్రమాదకరం. కనుక అట్లాంటి బిడ్డలకి తల్లిపాలు తాగిస్తూ, డబ్ల్యూహెచ్ఓ వారి ఓఆర్ఎస్ తాగిస్తూ, జింక్ వేస్తూ, అన్నం ఆ సాధారణంగా ఇంట్లో వండుకునే అన్నము కొద్ది కొద్దిగా వేడిగా చేసి శుభ్రత పాటించుకుంటూ తినిపియాలన్నమాట. ఏమేమి తినిపించచ్చు అంటే స్పెసిఫికల్ గా ఏమీ లేదు, మనం ఇంట్లో వండుకున్నది. అంటే ఎగ్జాంపుల్, అన్నము పాలు పిసికి పెట్టచ్చు, అన్నము పప్పు మజ్జిగ పిసికి పెట్టచ్చు, లేదా రొట్టె పాలు కలిపి మెత్తగా చేసి తినిపించచ్చు, లేదా బ్రెడ్డు పాలు కలిపి పెట్టచ్చు. ఇంకా ఇక్కడ ఇంపార్టెంట్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను, అది కిచిడీ. కిచిడీ అని అంటాము, అంటే ఈ కూరగాయల ముక్కలు పప్పు అన్నం కలిపి ఉడకబెట్టి చేస్తారు. అది కూడా చాలా మంచిదండి, ఎందుకంటే దీంట్లో ఎనర్జీ, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, అన్ని ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్ని ఉంటాయి కనుక ఇది చాలా బలం కలిగించేది. దీంట్లో కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేస్తే ఇంకా దానికి చాలా బిడ్డకి మంచిగా అవుతుందన్నమాట. ఇదే కాకుండా మనము అరటిపండుని పాలల్లో పిసికి కొద్ది కొద్దిగా కూడా తినిపించచ్చు, లేదా ఆలుగడ్డని పిసికేసి వీటిని కూడా మనము తినిపించచ్చు. రాగి సంకటి, ఇక్కడ మన రాయలసీమలో రాగి సంకటి చాలా ఎక్కువగా మోతాదులో తీసుకుంటారు, అది కూడా తినిపించచ్చు. పాలల్లో కలిపేసి మనం తినిపించచ్చు. కారము మసాలాలు లాంటివి తక్కువగా పెడుతూ మనము శుభ్రమైన గిన్నెల్లో కొద్ది కొద్దిగా తినిపించడంలో తప్పులేదు. ఇంకా ఏమి, ఇందాక చెప్పుకున్నట్టు షుగర్ ఎక్కువగా ఉన్నవి, పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్నవి, ఫ్యాట్ ఎక్కువగా ఉన్న పదార్థాలు, రెడీమేడ్ ఫుడ్స్ అంటే ఫాస్ట్ ఫుడ్స్ లాంటివి పెట్టకూడదు అనమాట, ఎస్పెషల్లీ పిల్లల్లో. ఇంకా ఎన్నిసార్లు పెట్టాలి, ఇది కూడా ఇంపార్టెంటే. మనము రోజుకి 4 గంటల వ్యవధిలో ఒకసారి బిడ్డకి కొద్ది కొద్దిగా మనము తినిపించచ్చు అనమాట. అంటే రోజుకి 4 నుంచి 6 సార్లు మినిమం పెట్టాలి. ఇదే కాకుండా ఒక 2-3 వారాల వరకు కూడా బిడ్డకి ఒక ఎక్స్ట్రా మీల్స్, అంటే నార్మల్ గా తినేదానికంటే ఇంకొంచెం ఎక్కువగా, ఒక ఎక్కువ భోజనమును ఎక్కువ పదార్థాలు పెట్టడంలో కూడా తప్పు లేదన్నమాట. దానివల్ల బిడ్డకి పౌష్టికాహారం లోపం పోయే ప్రమాదం నుంచి మనం నివారించవచ్చు.
1: అంటే ఇప్పుడు మీరు చెప్పిన విషయం బట్టి చూస్తే మన పూర్వీకులు, అంటే మన అమ్మమ్మలు వీళ్ళంటే వాళ్ళందరూ పస్తులు ఉంచాలి. మీరు ఇందా చెప్పారు లంకణం పరమౌషధం, అలా చేస్తే చాలా మంచిది అని చెప్తుంటారు కదా, అంటే మీరు చెప్పిన దాని ప్రకారం అలా మంచిది కాదు, అది పద్ధతి కాదని అదే కదా మీ ఉద్దేశం అండి?
2: అవునండి, పిల్లల విషయంలో మాత్రం లంకణం పరమోషణం అనేది ముమ్మాటికి తప్పు. ఇది సైంటిఫికల్ గా కూడా ప్రూవ్ చేయబడింది. బిడ్డకి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆహారం పెట్టిన బిడ్డలందరికీ ఆరోగ్యంగా మళ్లీ రికవర్ అయ్యారు. ఎవరికైతే ఆహారం పెట్టలేదో, వారికి చక్కగా చూసుకోలేదో, వాళ్ళందరికీ లాంగ్ టర్మ్, అంటే వారి ఎదుగుదల, బరువు, వారి మెదడు అన్ని విషయాలలో కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయన్నమాట.
1: మంచి విషయాలు చెప్పారు సార్. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అనే సామెత ఉంది కదా, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. మరి వ్యాధి వచ్చాక అవస్థలు పడడం కన్నా దాన్ని నిరోధించడం సరైన పద్ధతి అని మన అందరికీ తెలిసినది. డాక్టర్ రామేశ్వరయ్య గారు, ఇంటి స్థాయిలో ఈ డయేరియా నిరోధించడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవచ్చో కాస్త చెప్పండి.
3: అతిసార వ్యాధి నిరోధించటానికి వ్యక్తిగత జాగ్రత్తలు, కుటుంబ జాగ్రత్తలు, సామాజిక జాగ్రత్తలు అవసరమండి. ఇందులో వ్యక్తి పాటించవలసిన జాగ్రత్తలు వచ్చే వరకు ప్రతి వ్యక్తి భోజనానికి ముందు విధిగా సబ్బుతో గాని, యాంటీసెప్టిక్ లోషన్తో కాని చేతులు బాగా శుభ్రంగా కడుక్కోవాలండి. చేతులకు ఉండే గోళ్లు పెరగకుండా జాగ్రత్త పడాలండి, ఎందుకంటే ఈ గోళ్ల కింద మురికి చేరి సూక్ష్మజీవుల పెరుగుదలకు అవకాశం ఏర్పడుతుంది కనుక తప్పనిసరిగా గోర్లు తీసుకోవాలండి. ఆహారం తీసుకునే ముందు ఎవరమైన వ్యక్తి కాని, కుటుంబంలో గాని బంతిలో కూర్చొని భోంచేసినప్పుడు కూడా ఆహారాన్ని భగవతర్పితం చేసి ప్రసాదంగా భావించి భుజించడం అనేది తప్పనిసరిగా అలవాటు చేసుకోవాల్సిందండి. అందుకొరకే స్వామివారు మన అన్ని క్యాంటీన్స్ లో గాని ఎక్కడైనా బ్రహ్మార్పణం, బ్రహ్మావిర్ బ్రహ్మాజ్ఞౌ, బ్రహ్మవతేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన అనే శ్లోకాన్ని ప్రార్థించిన తర్వాతనే భోజన వసతి. దీనివల్ల భగవద్ అనుగ్రహం వల్ల ఆహారంలోని చాలా దోషాలు తొలగుతావని స్వామివారు ప్రబోధించారు కూడా. ఇంకో ముఖ్య విషయము వ్యక్తిగతంగా తీసుకోవాల్సింది ఏమిటంటే, మల విసర్జన తర్వాత విధిగా సబ్బుతో చేతిని శుభ్రం చేసుకోవాలి. మల విసర్జన కొరకై బహిర్ప్రదేశాల్లో కాకుండా ఇంట్లో టాయిలెట్స్ వాడటం మంచిది. టాయిలెట్స్ ను కూడా యాంటీసెప్టిక్ లోషన్ తో అప్పుడప్పుడు శుభ్రంగా ఉంచాలి. ఇంకా కుటుంబ జాగ్రత్తలు వచ్చినప్పుడు కుటుంబంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పరిశీలిస్తే, గృహిణి విధిగా నివసించే గృహ పరిసరాలను ప్రతిరోజు పరిశుభ్రంగా ఉంచాలి. వంట వండే గృహిణి కాని వంటవారు కాని మూడు ప్రధాన విషయాలు గమనించాలండి. ఒకటి పాత్ర శుద్ధి, రెండవది పదార్థ శుద్ధి, మూడవది పాక శుద్ధి. పాత్ర శుద్ధి అనగా వంటకు వాడే పాత్రలు, వండిన పదార్థాలు, నిల్వ ఉంచే పాత్రలు అన్ని చాలా పరిశుభ్రంగా బాగా కాచి నీళ్లలో కడగడం చాలా మంచిదండి. రెండవది పదార్థ శుద్ధి, వంటకు వాడే అన్ని పదార్థాలు, బియ్యము, పప్పు, కూరగాయలు వగైరా అన్నిటినీ బాగా శుభ్రం చేసుకుని వాడాలి. అలాగే పాలు, నూనె ఇట్లాంటివి కూడా పరిశుభ్రమైన పాత్రల్లో నిల్వ ఉంచాలండి. ఇంకా మూడవ విషయంకి వస్తే పాకశుద్ధి అనగా వంట చేసే వ్యక్తి త్రికరణ శుద్ధితో సద్భావాలతో వంట చేయాలండి. భగవంతుని మీద భక్తిభావంతో వంట చేసే వల్ల వంట చేసే వారి భావాలు వంట పదార్థాల ద్వారా తినేవారికి కూడా సంక్రమిస్తామని స్వామివారు అప్పుడప్పుడు చెప్పేవారండి. అందుచే సద్భావాలతో వంట చేయడం చాలా ముఖ్యం. తర్వాత వండిన పదార్థాలన్నీ ఒక చోట పెట్టి వాటిని బ్రహ్మార్పణం చదివిన తర్వాతనే పూజించడం మంచిది.
1: అవును సార్, మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఎందుకంటే అన్ని పరిశుభ్రంగా ఉంటేనే మనం ఈ రోగాల నుంచి నివారణ చేయొచ్చు. స్వామివారు కూడా చెప్తుంటారు, ఎట్టి ఫుడ్ అట్టి హెడ్ ఎట్టి హెడ్ అటువంటి గార్డెన్. చాలా బాగా చెప్పారు సార్. మరి అయితే ఈ సామాజిక దృక్పథం అంటే మనం సమాజపరంగా మనం ఏ విధంగా చేయగలం, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, అది కూడా కాస్త చెప్తే బాగుంటుంది.
3: ఈ అతిసార వ్యాధి నిరోధించడానికి సామాజికంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పరిశీలించినప్పుడు ఈ విషయంలో గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు, నగర కార్పొరేషన్లు వగైరా ప్రధాన పాత్ర పోషించాలండి. ఎందుకనగా వారు సరఫరా చేసే త్రాగునీరు చాలా పరిశుద్ధమైనదిగా క్లోరినేషన్ చేసి ఫిల్టర్ చేసిన నీరు సరఫరా చేయడం చాలా ముఖ్యమండి. ఇంకో విషయం ఏమంటే, ఈ సరఫరా చేసే నీటి పైపులు డ్రైనేజ్ పైపులతో కలుషితం కాకుండా, డ్రైనేజ్ వాటర్ దీంతో కలుషితం కాకుండా చాలా జాగ్రత్త పడి సప్లై చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఇంకా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేదా ఉప కేంద్రాలు, జిల్లా వైద్యాధికారులు కూడా ఈ విషయంలో వారికి తగిన సహాయ సహకారాలు సూచన కూడా ఇస్తారండి.
1: అవును సార్, స్వామి కూడా ఇదే ఉద్దేశంతో సురక్షితమైన త్రాగునీటిని అనంతపురం, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలకే కాక తూర్పుగోదావరి, చెన్నై పట్టణాలకు కూడా అందించి ఒక ఆదర్శం నిలిపారు.
3: అవునండి, అంతేకాకుండా అవసరమైనప్పుడు కలరా లాంటి వ్యాధులు రాకుండగా ఆ వ్యాధి నిరోధక టీకాలు కూడా డిఎంఎన్హెచ్ఓ వారు, డిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ వాళ్లు ఏర్పాటు చేస్తారండి. దాన్ని కూడా వేయించుకోవటం మంచిది. ఇంకోటండి, అతి ముఖ్యమైన ఈ జాగ్రత్తలు పాటించవలసిన ముఖ్య స్థలాలను వచ్చినప్పుడు చూడండి, జనసమూహంచే ప్రతిరోజు నిండిపోయే స్థలాలైనటువంటి బస్టాండ్లు, రైల్వే స్టేషన్స్, ఎయిర్పోర్ట్స్, హోటల్స్, లాడ్జెస్, హాస్టల్స్, క్యాంటీన్స్, సత్రాలు, తీర్థయాత్ర స్థలాలు, జాతరలు జరిగే స్థలాలు, పుష్కర స్నానాలు చేసే స్థలాలు, కుంభమేళాలు జరిగే ప్రదేశాలు వగైరా స్థలాల్లో ఇంకా ఆహార వసతి, త్రాగునీటి వసతి, మల విసర్జన వసతి కల్పించడం లాంటి సమాజకపరమైనటువంటి జాగ్రత్తల్లో ప్రభుత్వాధికారులు చాలా సున్నితంగా పరిశీలించి ఏర్పాటు చేయాలనటంలో వేరే చెప్పవలసిన అవసరం లేదనుకుంటాను.
1: బాగుంది సార్. డాక్టర్ గోపి, ఈ ప్రివెన్షన్ గురించి పిల్లల విషయంలో ఇంకేమైనా ప్రత్యేక సూచనలు ఇస్తారా? మీరు
2: దాదాపుగా ఏమేమి మనము మీరు ప్రివెన్షన్ కి ఏం చేయాలనేది ఇందాక డాక్టర్ రామేశ్వరయ్య గారు విపులంగా చెప్పారు. సేమ్ పిల్లల్లో కూడా దాదాపు అవే ఉంటాయండి. ఇంకో రెండు మూడు ఎక్స్ట్రా పాయింట్స్ ఏమిటంటే, పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడతారు కనుక తల్లిదండ్రులకి అవేర్నెస్ అనేది ముఖ్యము. ప్లస్ వారి శుభ్రతే కాకుండా ఇంటి పరిసరాల శుభ్రత కూడా శ్రద్ధ వహించాలి, ఎస్పెషల్లీ తల్లి. ఇంకా తల్లిపాలని ప్రోత్సహించటం, ఆ సామాజికమైన స్పృహని అందరి మధ్య తీసుకెళ్లటం, దాని యొక్క ఇంపార్టెన్స్ ని తెలియజేయటం కూడా ఇంపార్టెన్స్. అదే కాకుండా ఇంకా వ్యాక్సిన్స్ తీసుకుంటే, మనము రోటా వ్యాక్సిన్స్ అని మనకి మార్కెట్లో దొరుకుతుంటాయి అన్నమాట. ఎవరైతే ఇది వేయించుకోగలుగుతారో, రోటా వైరస్ కి వ్యాక్సిన్స్ కూడా ఇప్పుడు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళు కూడా అడ్వైజ్ చేస్తున్నారు. దీంతో పాటు మీజిల్స్ వ్యాక్సిన్ కూడా కంపల్సరీ వేయించుకోవటం మనం చేయాలన్నమాట. 9వ నెలలో వేస్తుంటారు పిల్లలకి.
1: డాక్టర్ గోపీకృష్ణ, మీరు యువకులు, ఉత్సాహవంతులు, ఇంకా స్వామి భక్తులు, మిమ్మల్ని చూస్తే ఒక ప్రశ్న అడగాలనిపిస్తుంది. మన స్వామి సేవా సంస్థల్లో భాగంగా యువత గ్రామాలకు వెళ్లడం, అనేక రకాల సేవలు అందిస్తుండడం మనకు తెలిసిందే కదా. అయితే గ్రామ ప్రజల ఆరోగ్య సంరక్షణలో మన సాయి యువత ఏమైనా ప్రత్యేక పాత్ర పోషించగలదా? అదేమన్నా మీరు సూచనలు ఇవ్వగలరా?
2: తప్పకుండా సార్. మనము స్వామి యొక్క మిషన్ ని చూసుకుంటే, హెల్త్ విషయంలో స్వామి చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వటం మనం గమనిస్తున్నాం. చాలా మొదటి నుంచి కూడా హాస్పిటల్స్ కానీ సూపర్ హాస్పిటల్స్ కానీ ఇవే కాకుండా మనకి హెల్త్ ఎడ్యుకేషన్ కూడా చాలా ముఖ్యమైనటువంటిది. స్వామి కూడా తమ విద్యార్థులని గ్రామాలకు పంపించి గ్రామ సేవ అని, అక్కడ పరిసరాలని గమనించి అక్కడ వాస్తవమైనటువంటి పరిస్థితుల గురించి అవగాహన కల్పించడం కూడా స్వామి శ్రద్ధ తీసుకుంటారు. ఇక్కడ మనము మనకి యూత్ ఆర్గనైజేషన్స్ అని, స్వామి యొక్క సేవాదల్స్ కానీ దాదాపు దేశం నలుమూలలా మనకున్నాయన్నమాట.
1: అదే, ప్రపంచం నలుమూలలా ఉన్నాయి.
2: అవునండి, తప్పకుండా. మనకి దాదాపు ఎన్నో దేశాలలో ఉన్నాయి. సో ఇక్కడ మనకి మనం ఒక విషయము ఏమిటంటే, ఉట్టిగా వైద్యం చేయటం ఒకటే సరిపోదు. స్వామి కూడా చెప్పారు, జనరల్ హాస్పిటల్ పుట్టపర్తి జనరల్ హాస్పిటల్ తెరిచినప్పుడు, ఇది కేవలం మందులిచ్చే వైద్యశాలే కాకుండా వ్యాధి రాకుండా నివారించే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రజలలో అవగాహన పెంచే సంస్థగా రూపొందించాలి అని స్వామి నొక్కి వక్కాణించారు అప్పుడు. సో మన సాయి యువతకి ఒక పెద్ద బాధ్యతగా ఏంటంటే, ఈ హెల్త్ ఎడ్యుకేషన్ అనేది మారుమూల ప్రాంతాలకు కూడా తీసుకెళ్లాల్సిన బాధ్యత మన వాళ్ళ అందరి భుజాల మీద ఉంది. ఎలా అంటే, ఇప్పుడు మనకి గ్రూప్ డిస్కషన్స్ అంటే గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని ఒక చోట చేర్చి ఈ శారీరక శుభ్రత, ఆహారము, సాధారణ సమస్యలను ఎలా తట్టుకోవాలి, ఏం చేయాలి, ఎప్పుడు వైద్యాన్ని గురించి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఇలాంటి మినిమం ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్పడం చాలా ముఖ్యమన్నమాట. ఇక్కడ చదువుకున్న వాళ్ళు కొంచెము ఈ కంప్యూటర్ తెలిసిన వాళ్ళు కొంచెం పవర్ పాయింట్స్ కానీ లేదా వీడియో ప్రెజెంటేషన్స్ కానీ ఆడియో విజువల్ తోని చేస్తే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండి అందరికీ ఈ విషయంలో అర్థమయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ మనము మన సత్యసాయి మొబైల్ హాస్పిటల్ తీసుకుంటే, ఈ వీరు కొన్ని సామాజికమైన సమస్యల గురించి ఆడియోస్ ద్వారా వీడియోస్ ద్వారా ప్రజలలో జాగృతిని తేవడానికి విశేషమైన కృషి చేస్తున్నారు. ఇది చాలా హర్షించదగినటువంటిది. వీరిని ఆదర్శంగా తీసుకుని మన సాయి యువత తమ పరిసరాలలో ఉన్న గ్రామాలకు వెళ్లి పారిశుద్ధ్యం గురించి, చిన్న చిన్న ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి సామాజిక స్పృహని క్రియేట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్.
1: బాగుందండి. మరి ఈనాటి కార్యక్రమంలో ఎన్నో అమూల్యమైన విషయాలు కూలంకషగా చర్చించడం జరిగింది. మరి వీటన్నిటినీ సంక్షిప్తపరుస్తూ, ముఖ్యంగా మన శ్రోతల ఉపయోగం కోసం, అంటే వాళ్ళు బాగా జ్ఞాపకం ఉంచుకోవడం కోసం, ఓ 4 మాటల్లో చెప్తారా డాక్టర్ గోపీకృష్ణ గారు?
2: టేక్ హోమ్ మెసేజ్ అంతే కదా మీరు అడుగుతుంది.
1: అంతేండి,
2: పాయింట్స్ వైజ్ లో చెప్తాను. మొట్టమొదట తల్లిపాలను బిడ్డకి త్రాగించాలన్నమాట. 6 నెలల లోపల పిల్లలకి కేవలం తల్లిపాలే, 2 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆహారం పెట్టుకుంటూ తల్లిపాలు త్రాగించాలి. సెకండ్ పాయింట్,
1: బాగుందండి. మరి ఈనాటి కార్యక్రమంలో ఎన్నో అమూల్యమైన విషయాలు కూలంకషగా చర్చించడం జరిగింది. మరి వీటన్నిటినీ

0: వాళ్ళు తాగించాలి. సెకండ్ పాయింట్, అతిసార బీదులు రాగానే WHO వారి ORS ఇమీడియట్ గా ఎంత త్వరగా వీలైతే ఎంత త్వరగా తాగించటం మొదలు పెట్టాలి. దాంతో పాటు ORS లేకపోతే ఇంట్లో ఉన్న ఇతర ద్రవాలు, తాగించదగినటువంటి ఇతర ద్రవాలని ఎంత కావాలో అంత తాగించటం. ఇంకా మూడవది, ఆహారం, పౌష్టికమైన ఆహారాన్ని బిడ్డ తినడం మొదలు పెట్టగానే మనం ఇవ్వటం చేయాలన్నమాట. ఇంకా నాలుగో పాయింట్, అనవసరమైన మందుల జోలికి వెళ్ళకూడదు, ఎస్పెషల్లీ బిడ్డలకి, చిన్నపిల్లలకి యాంటీబయాటిక్స్ కానీ బీదులు ఆగిపోవడానికి కానీ అటువంటి మందులు ఇవ్వకూడదు. ఇక ఆఖరిగా ఐదోది, ప్రమాదకరమైన సంకేతాలు, డేంజర్ సైన్స్ ని గమనించి వెనువెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి కానీ వైద్యుని కానీ సంప్రదించి అనవసరమైన మరణాలని నివారించటం.
1: చాలా చక్కగా చెప్పారు డాక్టర్ రామేశ్వరయ్య గారు. మీరు కూడా నాలుగు మాటల్లో ఈ విషయాన్ని సంక్షిప్తపరుస్తూ చెప్తారా?
2: ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టుగా వ్యక్తిగత శుభ్రత పాటించటము, సాధ్యమైనంత వరకు బజార్లో తిండి పదార్థాలు సేవించకపోవడం, అతిసార కలిగినప్పుడు ORS పాకెట్ లో ద్వారా తయారు చేసిన ద్రావకాన్ని ధారాళంగా తీసుకోవడం, తర్వాత ప్రమాద లక్షణాలైన డీహైడ్రేషన్ ఇలాంటి వచ్చినప్పుడు తప్పనిసరిగా దగ్గరలోని హాస్పిటల్లో చేరి చికిత్స జరిపించుకోవాలండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ ఆహార విషయంలో మన భారతీయ సంస్కృతిలో భగవద్గీత ప్రాముఖ్యం అందరికీ తెలిసిందే. భగవద్గీతలో ఆహారాన్ని గురించి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో, దాని యొక్క విశిష్టత ఏంటో దీన్ని బట్టి తెలుస్తుందండి. కొన్ని శ్లోకాలు మీ ముందుంచుతాను, చూడండి. భగవద్గీతలోని 3వ అధ్యాయంలో యజ్ఞ శిష్టాసిన సంతో ముచ్చంతే సర్వకిల్బిషై భుజంతే తే త్వగం పాప యో పచంత్యాత్మ కారణాత్, అంటే యజ్ఞశిష్టాన్నమును తిను శ్రేష్ట పురుషులు అన్ని పాపముల నుండి విముక్తులయ్యెదరు. తమ శరీర పోషణ కొరకే ఆహారమును సిద్ధపరచుకుని పాపులు పాపమునే భుజించినట్లగును అనేది 3వ అధ్యాయంలో చెప్పారండి. ఇంకా 4వ అధ్యాయంలో చెప్పినటువంటి బ్రహ్మార్పణం శ్లోకం గురించి ముందే వివరించానండి. ఇదే 4వ అధ్యాయంలో ఇంకో శ్లోకం చూడండి. యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం నా అయం లోకోస్త్యశ యజ్ఞస్య కుతో అన్య కురుసత్తమా, అంటే యజ్ఞపూత శేషమైన అమృతమును భుజించు యోగులకు సనాతనుడును పరబ్రహ్మమునకు పరమాత్మ యొక్క లాభము కలుగును. ఇంకా 6వ అధ్యాయంలో ఒక శ్లోకం చూడండి. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః, ఆహార విహారాదులందును కర్మాచరణములందును జాగృత్ స్వప్నాదులయందును యథాయోగ్యముగా ప్రవర్తించు వానికి దుఃఖనాశకమగు ధ్యానయోగము సిద్ధించును. ఇంకా 9వ అధ్యాయంలో యత్కరోషి యదస్నాసి యజ్ఞోహోసి తథాసి యత్ యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం, నీవు ఆచరించు కర్మనే కాదు భుజించడి ఆహారమును ఆచరించు తపస్సును వగైరా నాకే సమర్పింపు అని భగవంతుడు నొక్కి వక్రాణించారండి. ఇంకా 15వ అధ్యాయంలో అహం వైశ్వా నరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం, నేనే ప్రాణాపాన సంయుక్తమైన వైశ్వానరాగ్ని రూపములో సర్వప్రాణుల శరీరములయందుండి 4 విధములైన ఆహారమును జీర్ణము చేయుచుందును. ఇంకా లాస్ట్ 17వ అధ్యాయంలో చూడండి, ఆహారాన్ని గురించి చెప్తూ మనుష్యుల గుణ స్వభావములను అనుసరించి వారికి ఇష్టములైన ఆహారములు కూడా 3 విధములుగా ఉంటాయని చెప్పారండి. దాంట్లో ప్రత్యేకించి సాత్విక గుణ ప్రధానమైన ఆహారాన్ని భుజించడం శ్రేయస్కరం, అదే ఆ శ్లోకం చెప్తానండి. ఆయు సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధన రస్య స్నిగ్ధ స్థిర హృద్య ఆహార సాత్విక ప్రియ, అనగా ఆయువు బుద్ధి బలము ఆరోగ్యము సుఖము ప్రీతి మున్నగు వాణిని అభివృద్ధి

0: పరచునదియు పాలు చక్కెర మొదలగు రస పదార్థములను ఓజస్సును అభివృద్ధిపరచు స్థిర పదార్థములను సాత్విక స్వభావమును పెంచు హృద్య పదార్థములను సాత్వికులకు ఇష్టమనే ఈ సాత్విక ఆహారం భుజించడం చాలా ఉత్తమమైందండి. జై సాయిరామ్.
1: చాలా సంతోషం సార్. నిజంగా మీరు ఈ భగవద్గీతను ఉద్ఘాటిస్తూ అనేక శ్లోకాలు వాటి అర్థాలు చెప్పడం నిజంగా చాలా అద్భుతమైన విషయం ఇది. అంటే మన పురాణ ప్రాచీన కాలం నుంచే కూడా ఈ భగవద్గీత ఈ వీటిలో మనం ఎలాంటి ఆహారం భుజించాలి ఇవన్నీ కూడా చెప్పారు. అలాంటి మనం పాటిస్తే ఎంతో బాగుంటుంది. ముఖ్యంగా సాత్విక ఆహారం తినడం, అది కూడా భగవంతుని పేరు తలుచుకొని తినడం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని స్వామి కూడా హోలిస్టిక్ మెడిసిన్ అనే దీనిలో ఈ విషయాన్ని ఉద్ఘాటిస్తూ బాగా చెప్పారు మనకి స్వామి. చాలా సంతోషం సార్, మీ ఇద్దరు కూడా చాలా చక్కగా ఈ విషయాన్ని సంక్షిప్తపరిచారు. మరి ఈనాటి కార్యక్రమం విన్న శ్రోతలు ఇప్పుడు తెలుసుకున్న విషయంలో ఎంతో లబ్ధి పొందుతారన్నలో సందేహం లేదు. తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి డయేరియా గురించి ఎన్నో విషయాల్లో చాలా చక్కటి అవగాహన కలిగించిన డాక్టర్ రామేశ్వరయ్య గారికి, అలాగే డాక్టర్ గోపీకృష్ణ గారికి మా రేడియో సాయి తరఫున, శ్రోతల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సాయిరామ్,
2: ఈ అవకాశం ఇచ్చిన రేడియో సాయి వారికి అందరికీ కూడా మా తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం.
0: ఈ యొక్క రేడియో సాయి ద్వారా ప్రపంచం నలుమూలలో ఉండే శ్రోతలందరూ కూడా దీన్ని అవగాహన చేసుకుని సరియైన రీతిలో పాటించి ఎంతో ఆదర్శంగా ఉంటారని చెప్పి భావిస్తూ రేడియో సాయి వారికి, స్వామికి మరొకసారి సాష్టాంగ ప్రణామములు అర్పిస్తూ సాయిరామ్.
3: ఇప్పటి వరకు మీరు డయేరియాపై పుట్టపర్తి జనరల్ హాస్పిటల్ డాక్టర్లు జరిపిన చర్చాగోష్ఠి 2వ భాగం విన్నారు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ప్రతి సంవత్సరం రేడియో సాయి తెలుగు బృందం తమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూలై నెలలో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు అందించడం ఆనవాయితీ. ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు 2012 నుండి ప్రారంభమయ్యాయి. ఈ వారం మీకు 2013 రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 2వ వార్షికోత్సవ సందర్భంగా అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 4వ భాగాన్ని ప్రసారం చేస్తున్నాము.
1: వెతుకుచున్నాను నేను, వెతుకుచునేయున్నాను, వెతుకుచున్నాను నేను, వెతుకుచునేయున్నాను, వెతుకుచుంటి నాటి నేటి, వెతుకుచుంటి నాడు నేడు, నిజమానవ ధర్మపరుణి

0: స్ఫటిక రాయి రూపు చూచి కలకండని నమిలినట్లు, స్ఫటిక రాయి రూపు చూచి కలకండని నమిలినట్లు, రూపు చూచి మోసపోకు గుణమే నిజ నరుని రూపం వెతుకుచునేయున్నాను, నే వెతుకుచున్నాను, నేను వెతుకుచునేయున్నాను, వెతుకుచుంటి నాడు నేడు నిజ రూపము మానవుని వెతుకుచున్నా.
1: దేవ అంటే ఆట, దేవుడే దేవులా, దేవుడిదే దేవులాట అంటే వెతుకులాట. ఆ ఆటంతా ఒక్క నిజమానవుడి కోసం. 400 కోట్ల పైబడిన మానవ జాతిలో అటువంటి వాడు ఒక్కడూ దొరకడే అంటున్నారు స్వామి. నాటి నుంచి నేటి వరకు అంటే అనాదిగా యుగాలుగా మారుతున్నా, కాలం కదిలిపోతున్నా మానవుడిలో పరిణామం జరగడం లేదే అని అంటున్న స్వామి భావన మానవ జాతికి జాగృతి, ఒక హెచ్చరిక. భగవంతునితో సంభాషించాలని ఎవరికుండదు, కాని ఆ అదృష్టం దొక్కేది కొందరికే. మన పూర్వ పుణ్య సుకృతం వల్ల భగవంతుడు శ్రీ సత్యసాయిగా అవతరించి దర్శన స్పర్శన సంభాషణ అవకాశాన్ని ప్రసాదించాడు. భగవంతునితో సంభాషించే అపూర్వమైన అవకాశం లభించిన కొందరు హైదరాబాద్ యువత తమ అనుభూతుల్ని రేడియో సాయి శ్రోతలతో పంచుకోపోతున్నారు.
2: ఓం శ్రీ సాయిరాం. స్వామివారి పాదపద్మాలకు అనంతకోటి నమస్కారాలు చేస్తూ భగవంతునితో సంభాషణం అనే కార్యక్రమానికి అందరికీ స్వాగతం. అసలు హైదరాబాద్ యువతతో స్వామికున్న ఆ ప్రేమానుబంధాన్ని ఒక అద్వితీయమైన ప్రేమగాథగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే స్వామి తన అవతార క్రమంలో ఎన్నో మధుర ఘట్టాలను హైదరాబాద్ యువతకి ప్రసాదించడం జరిగింది. అసలు ఈ హైదరాబాద్ యువత ప్రారంభమైన తీరు, ఆ గ్రూప్ ఫామ్ అయిన తీరు కూడా అంతా స్వామి సంకల్పం ప్రకారం స్వామి ఏర్చి కూర్చి సమకూర్చినట్టే ఉంటుందన్నమాట. అయితే అసలు ఈ హైదరాబాద్ యువత ఏ విధంగా ప్రారంభమైంది అంటే, సుమారు 1990 ప్రాంతంలో కొంతమంది యువకులు, అరే మనం ఏదో ఒకటి చేయాలి, స్వామిని ప్లీజ్ చేయాలి, స్వామి దగ్గరికి వెళ్లాలి అని హైదరాబాద్ నుంచి స్వామి ఎక్కడుంటే అక్కడికి, అంటే స్వామి బృందావనంలో ఉంటే బృందావనానికి, లేకపోతే ప్రశాంత నిలయంలో ఉంటే ప్రశాంత నిలయానికి, సైకిల్స్ మీద ఒక 20-30 మంది బాగా లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కలిసి సైకిల్స్ మీద, అంటే ఒక వారం రోజుల పాటు శ్రమించి సైకిల్ తొక్కుకుంటూ వచ్చి ఇక్కడికి దర్శనానికి రావడం జరిగేదన్నమాట. అయితే అలా వచ్చినప్పుడల్లా స్వామి చాలా స్పందించి వాళ్ళని ఎంతో హృదయంగా వాళ్ళని ఆహ్వానించి ప్రేమను కురిపించి వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఇచ్చి చాలా బాగా స్వామిని వాళ్ళు రిసీవ్ చేసుకునేవారు. సో అలా అసలు గ్రూప్ అనేది స్టార్ట్ అయింది, స్వామి దగ్గరికి వచ్చి ఆ బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది మొదలైంది. వేణు, సైకిల్ గ్రూప్స్ కి సంబంధించిన ఎన్నో ఉన్నాయి, మనం అన్ని ఇవాళ పంచుకోలేము. పైగా ఇంకోటి ఏంటంటే, ఈ స్వామితో ఎన్నోసార్లు సంభాషించిన హైదరాబాద్ యూత్ గ్రూప్ లోని సీనియర్ బ్రదర్స్ వేరే సేవా కార్యక్రమాలు ఇవాళ అన్ని చాలా చోట్ల ఉండడం వల్ల అక్కడికి వెళ్లి వాళ్ళు ఆ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం వల్ల ఇవాళ ఇక్కడికి రాలేకపోయారు. సో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం. సో అప్పుడు ఈ సైకిల్ గ్రూప్ కి సంబంధించిన విషయాల్ని ఏమన్నా ఒకటి మనం ఇవాళ శ్రోతలతో పంచుకుందామా?
3: తప్పకుండా. సైకిల్ గ్రూప్ దాదాపు ఒక 6-7 సంవత్సరాలు కంటిన్యూస్ గా ప్రతి సంవత్సరం సైకిల్ బృందం వచ్చేది. అప్పట్లో స్వామి కూడా చాలా ఎదురు చూస్తే వచ్చి చూస్తూ ఉండేవారు, చక్కగా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేవారు, సైకిల్స్ తో ఫోటోలు దిగేవారు, ఇలాంటి ఎన్నో మధుర అనుభూతులు పొందారు. అయితే వాటిల్లో ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ ఒక ఒక అనుభూతి నేను షేర్ చేస్తాను. ఒకసారి ఇలాగే బృందావన్కి సైకిల్ బృందం అంతా హైదరాబాద్ నుంచి వీళ్ళంతా వెళ్ళినప్పుడు స్వామి ఇంటర్వ్యూకి పిలిచారు. అప్పట్లో దాదాపు 4 రోజులు ఉంటే 4 రోజులు కూడా స్వామి ఇంటర్వ్యూకి పిలిచేవారు.
2: రోజు
3: ఇంటర్వ్యూకి పిలిచి ఎన్నో మంచి విషయాలు చెప్పేవారు. సేవ ఎలా చేసుకుంటూ రావాలి, మీరు సైకిల్స్ మీద వచ్చినప్పుడు కూడా, వస్తున్నప్పుడు ఊరికే సైకిల్స్ మీద రావడం కాదు, వస్తున్నప్పుడు దారిలో ఆ గ్రామాలలో బట్టలు పంచడం గానీ, ఏమైనా వాళ్ళకి బియ్యం గానీ పప్పు గానీ ఏమైనా సేవ చేసుకుంటూ రండి అని అప్పటి నుంచే కూడా స్వామి చెప్తూ ఉండేవారు. అయితే ఇలా ఒకసారి బృందావన్కి వచ్చినప్పుడు ఒకరోజు స్వామి వీళ్ళని ఇంటర్వ్యూకి పిలిచాక ఇంటర్వ్యూ అయిపోయి బృందావనంలో స్వామి రెసిడెన్స్ లోనే ఇంటర్వ్యూ రూమ్ ఉంటుంది. అయితే స్వామి త్రై బృందావనంలో దాని చుట్టూ లాన్స్ ఉంటాయి. ఇంటర్వ్యూ అయిపోయాక అందరూ ఇలా స్వామి బయటికి అందరినీ పంపించినప్పుడు అందరూ బయటకు వచ్చి లాన్స్ లోకి వచ్చేసాక మళ్ళీ స్వామి బయటకు వచ్చి బంగారు ఒక్క నిమిషం మీరంతా మళ్ళీ లోపలికి రండి అని పిలిచారు.
2: మళ్ళీ ఇంటర్వ్యూకి పిలిచారేమో.
3: చాలా రేర్, ఇలాంటిది సాధారణంగా జరగదు. ఇలాగా ఒకసారి స్వామి టైం అయిపోయింది అంటే జనరల్ గా అయిపోయింది అని ఉంటుంది. అయితే స్వామి మళ్ళీ వాళ్ళని అందరినీ లోపలికి పిలిచారు. అయితే మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ ఏమో అని అందరూ చాలా ఎక్సైటెడ్ గా మళ్ళీ లోపలికి వెళ్ళారు. వెళ్లిన వెంటనే స్వామి అన్నారు, బంగారు ఒక్క చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను నేను మీకు, చాలా ముఖ్యమైన విషయం. ఏంటి అంటే మీకు ఎప్పుడైనా కనుక మంచి పని చేయాలి అనే సంకల్పం వస్తే వెంటనే చేసేయండి, చెడ్డ పని చేయాలి అనే సంకల్పం వస్తే దాన్ని వాయిదా వేస్తూ ఉండండి అని. అంటే అప్పట్లో ఇలా ఎందుకు చేశారు అని ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే నిజంగా ఆ గ్రూప్ లో ఆ గ్రూప్ ఇంటర్వ్యూలో స్వామి ఇంకేమేం చెప్పారు అనేది గుర్తున్నా ఉండకపోయినా ఇది మాత్రం తప్పనిసరిగా మైండ్ లో గుర్తుండిపోయేటట్టు అలా అలాంటి ఈవెంట్ క్రియేట్ చేసి
2: స్వామి కావాలని అలా వెనక్కి పిలిచి చెప్పడం వల్ల జీవితాంతం ఈ విషయం గుర్తుంటుందని అలా చెప్పుంటారు. అసలు ఈ సైకిల్ గ్రూప్స్ లో వచ్చినప్పుడు కూడా స్వామి ఫస్ట్ ఇనీషియల్ గా ఒక 4-5 ఏళ్లు వాళ్ళని ఎంకరేజ్ చేసి తర్వాత స్వామి వాళ్ళందరినీ కూడా మీరు ఎందుకు మీ ఎనర్జీ అంతా మీ శక్తినంతా ఇలా కన్నా మీరు ఏదన్నా సేవలు చేస్తూ రండి, గ్రామాలకి వెళ్లి సేవలు చేస్తూ రండి అని స్వామి మెల్లమెల్లగా ఈ సైకిల్ యాత్రల్ని ఆపేసి గ్రామ సేవల్ని స్వామి మనందరితో చేయించే ఉద్దేశంతో ఆ విధంగా ఛానలైజ్ చేశారేమో అని కూడా అనిపిస్తుంది.
3: ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే స్వామి నిజంగా ఇదంతా ఒక మాస్టర్ ప్లాన్ వేసినట్టు, దాని ప్రకారంగా చేసినట్టు, ముందు టీం ఫామ్ అయ్యే వరకు వెయిట్ చేసి ఆ టీం ఫామ్ అయ్యాక ఆ టీంకి ఒక డైరెక్షన్ ఇచ్చి ఇలాగా ఎంతో. ఇప్పుడు వెనక్కి చూస్తే నిజంగా అప్పట్లో ఏదో అయిపోయింది అనుకున్నాం గానీ ఇప్పుడు వెనక్కి చూస్తే ప్లాన్ ప్రకారం అయినట్టు. అయితే అప్పుడు గ్రామ సేవ చేసుకుంటూ రండి, మీరు ఇలా సైకిల్ మీద వస్తేనే నేను పిలిచి మాట్లాడతాను అని ఏం లేదు, గ్రామ సేవలు చేసుకుంటూ రండి, నేను తప్పకుండా మాట్లాడుతూనే ఉంటా. ఇలా మీకు
2: ఏంటంటే మనం ఏది చేసినా చివరికి మనల్ని ఆ సేవలో భాగస్థులుగా చేయడమే స్వామి ఉద్దేశం.
4: 1996 లో కలర్ మీరు చెప్పాలి ఒకటి మెగా విలేజ్ గ్రామ సేవ చేసి వచ్చాక కులంతలో ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ ఉంటుందని మన బ్రదర్స్ అందరూ చెప్తుంటారు. ఒకసారి
2: ఇన్సిడెంట్ కాదు సత్యేందర్, గ్రాండ్ రిసెప్షన్ ఇచ్చారు స్వామి మనకి. యాక్చువల్లీ 96 సెప్టెంబర్ నెలాఖరులో ఇలాగే ఒక 5-6 గ్రామాల్లో సేవలు చేసుకుంటూ స్వామి చెప్పిన విధంగా మెడికల్ క్యాంప్స్, తర్వాత ఫిజికల్ యాక్టివిటీ, ఆ గ్రామంలో అవసరం ఉన్నది వెటర్నరీ క్యాంప్స్ చేసి ఈవినింగ్ పల్లకి చేసేవాళ్ళం గ్రామంలో. అది ఆ పల్లకి అంతే మైమర్చిపోయి డాన్స్ చేసుకుంటూ దేవుడు వస్తున్నాడు రామంభజీ అనే పాట పాడుకుంటూ చాలా తిరుగుతూ వచ్చేవాళ్ళం. అసలు ఆ పల్లకి యాత్ర అనేది జీవితంలో మర్చిపోలేమన్నమాట, మైమర్చిపోయి డాన్స్ చేసి వచ్చేవాళ్ళం. సో అలా అన్ని చేసుకుని స్వామి దగ్గరికి వచ్చామట చివరికి స్వామి దర్శనంతో ఆ గ్రామ సేవ యాత్ర ముగింపు పలుకుదామని. ఇక్కడికి వచ్చేటప్పటికి స్వామి చాలా బాగా స్పందించి పిలిచి మాట్లాడారు దర్శనంలోనే, కుల్వంత్ హాల్లో మాట్లాడారు, పాద నమస్కారం అది ఇచ్చారు. మాట్లాడినప్పుడు స్వామిని మేము అందరం స్వామి ఇంటర్వ్యూ ఇవ్వండి స్వామి అని అడిగితే స్వామి ఆ పక్కనే అనిల్ కుమార్ గారు కూడా, ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారు కూడా కూర్చోవడం జరిగింది. ఆయన అన్నారు, స్వామి వీళ్ళు చేసింది గ్రామాలు గ్రామ సేవలు చేసుకుంటూ వచ్చారు కదా, వీళ్ళు చేసింది అందరికీ తెలియాలి అన్నారు. అప్పుడు స్వామి ఏమన్నారంటే మీకు పబ్లిక్ లో కావాలా ప్రైవేట్ గా కావాలా అన్నారు. అప్పుడు అనిల్ కుమార్ గారే మాకేంటంటే ప్రైవేట్ గా అయితే స్వామితో బాగా మాట్లాడచ్చు, చాలా దగ్గరగా గడపచ్చు కదా అనుకున్నాం. సరే ఆయనే ఉన్నారు, అనిల్ కుమార్ గారు కూడా స్వామితో అన్నారన్నమాట, స్వామి అందరికీ తెలియాలి వీళ్ళు చెప్పేవి అని. సో అప్పుడు స్వామి అయితే సరేనని మధ్యాహ్నానికి ఒక సైకిల్ వన్ సభామండపంలో ఒక సభలాగా ఏర్పాటు చేసి మా ఆ గ్రామ సేవలో సీనియర్ బ్రదర్ అయిన వై శ్రీనివాస్ ని మాట్లాడమన్నారు, తర్వాత నేను మాట్లాడతానని స్వామి చెప్పి. సో అప్పుడే ఈ గ్రామ సేవ అన్న రామసేవేసుమి, రామరాజ్యం అన్న ప్రేమమయమి అనే పద్యం పాడి, సో అప్పటి నుంచి ఆ పద్యానికి బహుళ ప్రాచుర్యం కూడా స్వామి దానికి అందించారు. సో అప్పుడు గ్రామ సేవలు ఎలా చేయాలి ఏం చేయాలి అని ఇవన్నీ కూడా చాలా పూసగుచ్చినట్లు చెప్పి అవన్నీ చాలా. అప్పుడు ఇంకోటి ఏంటంటే మా అందరినీ అటు స్వామి ఏంటంటే మనం ఇంత చేస్తే మనల్ని ఎంతగా బ్లెస్ చేస్తారు సేవా కార్యక్రమాలకి, మనందరినీ కూడా స్వామి పోడియం పక్కన అందరినీ కూర్చోబెట్టుకుని విఐపీస్ లాగా 4-5 స్టేజ్ మీద మన మా టీమ్ ని ఓన్లీ మీరు ఇక్కడ కూర్చోండి నా పక్కన కూర్చోండి అని పక్కన కూర్చోబెట్టుకుని ఆ రోజు అలా చెప్పడం జరిగింది. ఇంకా అప్పుడు మన నెక్స్ట్ తరాలు కూడా ఎంతో చెప్పుకుంటారని చెప్పారు కూడా, అది ఒకసారి కూడా చెప్పారు
3: స్వామి. ఆ రోజు డిస్కోర్స్ ఇచ్చారు, డిస్కోర్స్ లో స్వామి చెప్పిన అంటే చాలా పొగిడేసి ఈ పిల్లలు పాపం ఈ పిల్లలేమో ఇంట్లో ఉంటే అసలు మంచాలే దిగరు అలాంటిది వీళ్ళు 5 రోజులుగా రాత్రి పగళ్లు కష్టపడి అంటే మనం చేసిన దానికంటే కూడా చాలా ఎక్కువగానే చెప్పారు స్వామి. అయితే స్వామి చాలా ముఖ్యమైన చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పింది ఏంటంటే స్వామి అన్నారు ఆ రోజు ఈ రోజు ఈ గ్రామ సేవలు చేసుకుని వచ్చిన వాళ్ళు వాళ్ల తరాల వాళ్ళు వాళ్ల మనవాళ్ళు ముని మనవాళ్ళు మా తాతలు మా ముత్తాతలు ఇలా గ్రామ సేవల్లో స్వామి సత్యసాయి వాళ్ళ సత్యసాయి పాల్గొన్నారు అని చెప్పుకుంటారు అని చెప్పి స్వామి ఎంతగానో గొప్పగా చెప్పారు. అంటే సేవ చేసి వచ్చిన వాళ్ళకి స్వామి అంత స్థాయి అంత ప్రాముఖ్యత ఇచ్చి అంటే సేవని ఎలా ఎంకరేజ్ చేసి స్వామి సేవ అనేది ఎంత ముఖ్యం అనేది చూపించడానికి
2: ఇంకా
3: హైదరాబాద్ యువతకు అవకాశం ఇచ్చారు.
2: ఆ సమయంలో స్వామి మనతో సంభాషిస్తూ కూడా అసలు గ్రామ సేవ ఎలా చేయాలి అక్కడ ఎలా మనం మన ప్రవర్తన ఎలా ఉండాలో కూడా అవి చెప్పారు కదా.
3: స్వామి తర్వాత కూడా తరచూ పిలిచి చాలా గైడెన్స్ ఇస్తూ ఉండేవారు. చాలా సార్లు గ్రామాలలో ఏం చేయాలి ఎలా చేయాలి అసలు గ్రామాలకు వెళ్లి కల్చరల్ యాక్టివిటీ కూడా చేస్తే బాగుంటుంది అని ఇలాంటివన్నీ స్వామి అంటే చూడడానికి వీళ్ళు చేస్తున్నారని అనిపించేది కానీ నిజానికి స్వామి
2: మలుపులోనూ స్వామి సూచనలు
3: దాని మీద అయింది. అయితే స్వామి అప్పట్లో చెప్పిన కొన్ని ఇప్పుడు సమయ అభావం వల్ల కొన్ని ముఖ్యమైనవి షేర్ చేసుకుందాం. స్వామి పర్టికులర్ గా యువతకి ఇచ్చిన సందేశంలో స్వామి అన్నారు గ్రామాలకు వెళ్ళినప్పుడు గ్రామ సేవలకి యువకులు వెళ్ళినప్పుడు యువకులు యువతులు కలిసి ఎప్పుడు వెళ్ళకూడదు అన్నారు. అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి వెళ్ళద్దు కలిసి గ్రామాలు. స్వామి ఏమన్నారంటే అక్కడ బస్సు నుంచి ఇలా యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ దిగితే గ్రామస్తులు తప్పుగా అనుకునే అవకాశం ఉంటుంది అందుకని ఇది ఎప్పుడు జాగ్రత్తగా గుర్తుంచుకోండి అన్నారు. అది ఒకటి. రెండోది ఏమన్నారంటే మీరు గ్రామానికి వెళ్ళినప్పుడు మీరు స్వామికి ప్రతినిధులు లాంటి వాళ్ళు స్వామిని మిమ్మల్ని చూసి అంచనా వేస్తారు అది ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుని మీ ప్రవర్తన సరిగ్గా ఉండేటట్టు చూసుకోండి. అక్కడ ఆడవాళ్ళకేసి అనవసరంగా వెళ్లి మాట్లాడడం చూడడం అవి చేయొద్దు అని. ఇంకోటి ఏం చెప్పారంటే గ్రామ సేవలప్పుడు గ్రామస్తులకే చాలా సార్లు వాళ్ళకేం అవసరాలు వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏదో జీవించేస్తూ ఉంటారు అలా మీరు వెళ్లి అక్కడ సర్వే చేసి అక్కడ ఉన్న వాళ్ళ అవసరాలు ఏమిటో మీరే తెలుసుకుని వాటిని తీర్చడానికి ప్రయత్నం చేయాలి అని. సో ఇలాగ స్వామి ఎన్నో సూచనలు అవి ఇచ్చారు.
2: ఇవే కాదు యాక్చువల్లీ మనందరం హైదరాబాద్ నుంచి ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం ఆ గ్రామస్తులు కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు భోజనానికి అరేంజ్ చేయాల్సి వచ్చేది. స్వామి చెప్పారు మీరు వెళ్ళింది సేవలు అందించడానికి వాళ్ల సేవలు మీరు పొందడానికి కాదు వాళ్ళకి భారం అవ్వకుండా మీరు ఫుడ్ని మీరే తీసుకెళ్ళండి లేకపోతే మీరు అక్కడ వండుకోండి లేకపోతే ప్రిపేర్ చేసి తీసుకెళ్ళండి. స్వామి ఎంత మెటిక్యులస్ గా అంటే మనం లేదు మనం ఏదో అక్కడ చేసేసి ఫోటోలు తీసేస్తే వాళ్ళని ఉద్ధరించాం అనుకుంటాం కానీ మనం వాళ్ళకి భారం అవుతున్నామేమో అన్నది స్వామి గుర్తించి మీరు భోజనం అది మీరే తీసుకుని వెళ్ళండి కానీ అలా అంత నిస్వార్థంగా మీరు చేయాలి వాళ్ళకి ఏమి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి భారం అవ్వకుండా అని కూడా చెప్పేవారు.
3: అదే కాకుండా స్వామి ఇంకొకటి ఏం చెప్పారంటే మీరు గ్రామానికి వెళ్లి మీరు పనిచేయడం కాదు అక్కడ వాళ్ళు అక్కడ ఉన్న యువకుల్ని కూడా మీరు పిలిచి వాళ్ళ చేతి కూడా పనిచేయించాలి ఎందుకంటే మీరు ఒకరోజు వచ్చి వెళ్లిపోతారు కానీ వాళ్ళకి అది కలగాలి ఆ థాట్ కలగాలి మేము మా గ్రామాన్ని మేమే అభివృద్ధి చేయగలము అని
2: అవేర్నెస్ కూడా వాళ్ళలో క్రియేట్ చేయగలం. ఇంకా అసలు ఇలా చెప్పుకుంటూ పోతే మనకి ఎంత సమయం ఉన్నా చాలు. ఇలాగే ఇదివరకు మనం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని కూడా స్వామి దగ్గరికి తీసుకురావడం జరిగేది. స్వామి అప్పుడు ప్రతిసారి బాగా స్పందించి అందరికి చాలా సార్లు వచ్చిన ప్రతిసారి ఆల్మోస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చి మాట్లాడేవారు ఆ పిల్లలందరితో కదా. సో సత్యేందర్ నువ్వు కూడా ఆ ట్రిప్స్ లో చాలా ట్రిప్స్ కి వచ్చిన వాడివే. సో అందులో ఏమన్నా నువ్వు మర్చిపోలేని
4: బాగా గుర్తు 1997 జూన్ లో స్వామి ఒకసారి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అని మా అందరు పిలిచారు. అప్పుడు యాక్చువల్ నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ కాదు కొంతమంది నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇంటర్వ్యూకి పిలిచాక స్వామి ఒక అబ్బాయిని చూసి ఏం చదువుతున్నావు బంగారు అని అడిగారు. అయితే అబ్బాయి బీఏ చదువుతున్నాను అన్నారు.
2: బీఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్.
4: బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్. అయితే ఎన్నేళ్ల నుంచి చదువుతున్నావు బంగారు అని అడిగారు. అయితే 4 ఏళ్ళ నుంచి చదువుతున్నాను స్వామి అన్నారు.
2: బీఏ 4 ఏళ్ళ నుంచి చదువుతున్నాను.
4: మాకు తెలియదు యాక్చువల్లీ అప్పుడే ఆ అబ్బాయి పరిచయం అయ్యాడు. అయితే స్వామి అన్నారు చాలా ఎంత సింప్లిఫైడ్ గా చెప్పారు చూడండి 2 అక్షరాల బీఏకే నువ్వు అంత కష్టపడితే 4 అక్షరాల బీఏబీఏ అంటే బాబాకి ఎంత కష్టపడాలరా నువ్వు
2: అంటే స్వామిని అర్థం చేసుకుని
4: మేము అప్పుడు కొత్తగా గ్రూప్ లోకి వచ్చాము. అంటే అంత స్వామి ఎంత సింప్లిఫైడ్ గా చెప్తారా అని చూసి చాలా ఆశ్చర్యపోయాం మేము.
2: సరే అసలు ప్రతి ఇంటర్వ్యూలో ఎన్నో కష్టమైన ఏవో ప్రశ్నలు వేసేవాళ్ళం స్వామి చాలా సింపుల్ గా ఆన్సర్స్ చేసేవారు. అలాంటి మనం ఎన్నో మనం ఇవాళ మనం పంచుకుందాం. వేణు నువ్వు కొంతకాలం హైదరాబాద్ యూత్ లో ఉన్నావు, తర్వాత ఇక్కడ స్టూడెంట్ గా కూడా జాయిన్ అయ్యావు. నువ్వు ఇక్కడ స్టూడెంట్ గా జాయిన్ అయ్యాక కూడా స్వామి తరచు ఏదైనా పండగలు పర్వదినాలు వచ్చినప్పుడు హైదరాబాద్ పిల్లలు వస్తున్నారా అని కూడా అడుగుతుండేవారు కదా నిన్ను?
3: అవును, అయితే 2002 నుంచి 2004 స్వామి నాకు ఇక్కడ ఎంబీఏ చదివే అవకాశం ఇచ్చారు. ఆ పీరియడ్ లో దాదాపు ప్రతి పండగ ముందు స్వామి ఖచ్చితంగా హైదరాబాద్ పిల్లలు వస్తున్నారా, ఎంతమంది వస్తున్నారు, ఏ డేట్ కు వస్తున్నారు, ఇవన్నీ అడుగుతూ ఉండేవారు. క్యాంటీన్ లో పనిచేసి నాకు వచ్చి చెప్తూ ఉండేవారు కూడా. ఫెస్టివల్ డే నాడు కూడా స్వామి వచ్చి క్యాంటీన్ లో మీ వాళ్ళంతా పనిచేస్తున్నారు, నేను వెళ్లి చూసి వచ్చాను అనేవారు. అంటే అంత అంత ఆంతరికంగా అంత స్వామి చాలా ఎంతో ఎంతో ప్రేమగా, అంటే టీమ్ ఈ గ్రూప్ మీద స్వామికి ఉన్న ప్రేమ అనేది నాకు నిజంగా స్టూడెంట్ అయ్యాక ఇంకా ఎక్కువ తెలిసింది కూడా. సో ఇలాగ చాలా సార్లు
2: స్వామిని అడగంగానే నువ్వు మాకు ఫోన్ చేసి అడిగేవారు ఎంతమంది వస్తున్నారు స్వామి అడుగుతున్నారు.
3: నేను కనుక్కోవాల్సి వచ్చేది ఎందుకంటే నాకు కూడా తెలియదు చాలా సార్లు. ఇంకా అదే కాకుండా స్వామి అనేక మార్లు పేరు పేరున కూడా అడిగేవారు, ఇతను ఏం చేస్తున్నాడు, ఫలానా మంచి ఏం చేస్తున్నాడు, ఇలాగ స్వామి చాలా చాలా ఇంట్రెస్ట్ గా అడుగుతుండేవారు యాక్టివిటీస్ గురించి. ఇంకా రెండు మూడు సార్లు అయితే డైరెక్షన్స్ కూడా పంపించారు
2: విక్టోరియా మెమోరియల్ సేవా కార్యక్రమానికి.
3: సో నేను ఫోన్ చేసి చెప్తూ ఉండేవాడిని మన సీనియర్ బ్రదర్స్ కి.
2: ఇంకా అసలు ఇప్పుడు నువ్వు స్టూడెంట్ అయ్యాక అంటే ఎస్పెషల్లీ నీకు నాకు ఒక మర్చిపోలేని అనుభవాన్ని స్వామి తన సర్వాంతర్యం తత్వాన్ని చాలా చాలా హాస్యమైన పద్ధతిలో మనకి అందించడం జరిగింది కదా. అదొకసారి మేము ఒకసారి 2002 సెప్టెంబర్ లో వచ్చినప్పుడు నీతో మాట్లాడిన ఆ సన్నివేశం ఒకసారి ఇవాళ
3: 2002 సెప్టెంబర్ లో మన బ్రదర్స్ అంతా మీరు కూడా వచ్చారు అప్పుడు. అప్పుడు అందరూ వచ్చినప్పుడు మామూలుగా మన గ్రూప్ వచ్చింది కదా. అసలు ఇంకొకటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏం జరిగిందంటే స్వామి గ్రూప్ వచ్చినప్పుడల్లా వెళ్లి కలిసి రా అనేవారు నన్ను. ఇది నేను చాలాసార్లు పర్మిషన్
2: తీసుకున్నాను.
3: సో అలాగే వెళ్లి దాన్ని అయితే వెనకాల ఎక్కడో మన కుల్వంత్ హాల్ లో కూర్చుని ఉంటే స్వామి ఇంటర్వ్యూకి కొంతమందిని పిలిచి లోపలికి వెళ్ళినప్పుడు ఆ టైంలో నేను వెనక్కి వచ్చి అప్పుడు కళాధర్ మీతోనే నేను మాట్లాడుతున్నాను అప్పుడు ఏమిటి ఏం జరుగుతున్నాయి యాక్టివిటీస్ అని. అప్పుడు ఇప్పుడు కళాధర్ అడిగారు నన్ను, స్వామిని నీతో మాట్లాడుతున్నారా, చూస్తున్నారా, అసలు ఏమైనా ఈ మధ్య ఏమైనా మాట్లాడుతున్నారా. అయితే మొదట్లో మాట్లాడేవారు, ఫస్ట్ వన్ మంత్ లో మాట్లాడేవారు రెగ్యులర్ గా. ఈ మధ్య కొంచెం స్వామి చూడట్లేదు, మాట్లాడట్లేదు, మర్చిపోయారు నన్ను అన్నాను. అన్నాక ఇది అయిపోయింది, దాని తర్వాత వేరే యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయో అంతా కనుక్కుని మన గ్రూప్ అంతా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాక ఈ సంభాషణ జరిగిన 4 రోజుల తర్వాత స్వామి సడన్ గా వెనకాల నుంచి నన్ను ఒకరు బయట కూర్చున్నప్పుడు కుల్వంత్ హాల్ లో వెనకాల నుంచి హైదరాబాద్ బాయ్ ఇలా రా అని చెప్పి పిలిచారు. పిలిచినప్పుడు మొన్న మీ వాళ్ళంతా వచ్చారు కదా, ఏమంటున్నారు వాళ్ళు అన్న. అంటే నేను మామూలుగా యాక్టివిటీస్ గురించి చెప్పారు స్వామి, ఇలా ఏదో ఆర్ఫనేజ్కి వెళ్తున్నారు ఇవి చెప్పారు. అదంతా సరే, అది కాదు, ఇంకొక అబ్బాయి ఏదో అన్నాడు కదా, ఏమన్నాడు అన్నారు. నాకేమో గుర్తు రాలేదు ఆ మూమెంట్ లో. అయితే స్వామి ఏమో హాయ్ నిన్ను చూస్తున్నారా మాట్లాడుతున్నారా అని అడిగాడు కదా అన్నారు. అంటే ఎగ్జాక్ట్ గా మనకు కాన్వర్సేషన్ ఎలా ఉండిందో అలా చెప్పడం మొదలెట్టారు. అప్పుడు స్వామి అడిగారు, స్వామి అంటే ఏం చెప్పావు నువ్వు అన్నారు. చూస్తున్నారని చెప్పాను స్వామి అండి. హాయ్ అబద్ధం ఆడద్దు అన్నారు అండి. అబద్ధం ఆడద్దు, చూడట్లేదు, మాట్లాడట్లేదు, మర్చిపోయారు అన్నావు అవునా కదా అన్నారు. అంటే అప్పుడు అవును స్వామి అన్నాను. అన్నప్పుడు స్వామి ఇప్పుడు వెంటనే స్వామి ఏమో మర్చిపోయారంటావా, ఎంత ఎంత మాట అన్నావు నువ్వు, అయినా రోజు మాట్లాడడానికి ఎలా కుదురుతుంది, ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా, అందరితో రోజు మాట్లాడడం కుదురుతుందా నాకు, చూస్తూనే ఉన్నారని చెప్పొచ్చు కదా, అలా మర్చిపో, నువ్వు ఇక్కడ గుర్తుంచుకో, నువ్వు మర్చిపోయినా నేను మాత్రం మర్చిపోను ఎప్పుడు నిన్ను అన్నారు స్వామి. సో అది అంటే ఈ ఇన్సిడెంట్ ఎందుకు చెప్పానంటే ఇప్పుడు చాలా స్వామి సర్వాంతర్యామి, ఆయనకు అన్ని తెలుసు అన్న విషయం మనకు తెలిసినా స్వామి ఏనాడు ఎవరిని కూడా మర్చిపోరు. పర్సనల్ గా ఒక్కొక్కళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఆల్ ద టైం చూస్తుంటారు అనేది.
2: పైగా మనం మాట్లాడుకుంటున్నప్పుడు స్వామి ఏదో ఎవరో గ్రూప్ ని తీసుకెళ్ళి మాట్లాడుతున్నారు, అంటే వాళ్ళతో మాట్లాడుతున్నారు. పైగా నువ్వు ఇంకో విషయం మర్చిపోయినట్టును, అప్పుడు స్వామి నువ్వు చెప్పావు మాకు మీరు ఆ పిల్లల దగ్గర కూర్చొని మీరు మాట్లాడుకున్నారు
3: చెప్పారు కూడా.
2: అదే స్వామి మర్చిపోరు ఎవరిని అని చెప్పినప్పుడు నాకు ఇంకొకటి గుర్తొచ్చింది బ్రదర్. స్వామి నువ్వు మన ఇంటర్వ్యూలోనే ఒకసారి మనం అడగడం జరిగింది స్వామిని, స్వామి మీరు అందరినీ ఒకేలాగా అంత నిస్వార్థంగా ఎలా ప్రేమించగలుగుతారు అని అడిగాం కదా స్వామిని. స్వామి చెప్పిన ఆన్సర్ కూడా ఒకసారి వాళ్ళు మనం పంచుకున్నాం.
3: ఇప్పుడు అడిగినప్పుడు స్వామి ఎలా అంటే మీరు లవ్ ఆల్ అంటారు, అది జీవిస్తారు కూడా,
2: అందరినీ
3: ప్రేమిస్తారు మీరు, ఎలా మీకు అది ఎలా సాధ్యం అని అడిగినప్పుడు స్వామి చాలా బ్యూటిఫుల్ ఆన్సర్ ఇచ్చారు. స్వామి అడిగారు, మీ నాన్న నిన్ను ప్రేమిస్తున్నాడా అని అడిగారు. అడిగితే ప్రేమిస్తున్నారు, సో ప్రేమిస్తున్నారని అనుకుంటున్నాను స్వామి అన్నాం. అంటే స్వామి అన్నారు, మీ నాన్న నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడో తెలుసా అన్నారు. ఇంత అనాలిసిస్ మనం ఎప్పుడు చేయలేదు కాబట్టి మనకు తెలియదు. అయితే మీ నాన్న నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, మీ నాన్న నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడో తెలుసా? ఎందుకంటే నువ్వు మీ నాన్న అనుకుంటున్నాడు నువ్వు తన అంశం నుంచి పుట్టావని అనుకుంటున్నాడు, అందుకే ప్రేమిస్తున్నాడు అని. మీ నాన్న అలా అనుకుంటున్నాడనే అంత ప్రేమిస్తే మీరంతా నా అంశం నుంచే పుట్టారని నాకు తెలుసురా, నేను ఇంకా ఎంత ప్రేమించాలి
2: అని.
3: మమ్మయ వంశో జీవలోకే జీవభూత సనాతన అని స్వామి స్వామి అంశం నుంచే అందరూ పుట్టారు అన్నది స్వామి ఇస్ ఆల్వేస్ ఇన్ దట్ కాన్షియస్నెస్. కాబట్టి
2: విషయాలను అడిగినా స్వామి ఎంత సరళంగా. ఇలాగే ఇంకో విషయం కూడా మనం సమయాభావం వల్ల త్వర త్వరగా మనం ఇవన్నీ శ్రోతలకి చెప్దాం. ఇంకోసారి ఒకసారి ఇలాగే మన ఇంటర్వ్యూలో స్వామి కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత అంటే ఏంటి, ఎలా మేము పెంపొందించుకోవాలని కూడా చెప్పారు కదా, దానికి కూడా స్వామి అద్భుతమైన రీతిలో సమాధానం ఇచ్చారు. అది కూడా ఒకసారి
3: స్వామి చాలా కాంప్లెక్స్ విషయాలు కూడా చాలా చక్కటి ఉదాహరణలతో సింపుల్ గా చెప్పేవారు. అయితే ఆ ఇంటర్వ్యూలో ఇలా అడిగినప్పుడు స్వామి పక్కనే స్వామి ఇంటర్వ్యూ చేయర్ పక్కనే ఇంకో టేబుల్ మీద లెటర్స్ అవి పెట్టున్నాయి.
2: అంటే స్వామి
3: భక్తుల దగ్గర తీసుకున్న లెటర్స్. అయితే స్వామి ఒక లెటర్ తీసుకుని ఈ లెటర్ ఒక భక్తుడి ఇందాక ఇచ్చాడు నాకు దర్శనంలో. అయితే ఆ భక్తుడు దర్శన్ స్టార్ట్ అవ్వక ముందు, అంటే మ్యూజిక్ దర్శన్ మ్యూజిక్ కూడా స్టార్ట్ అవ్వక ముందు స్వామి రాకముందు కూర్చుని ఆ లెటర్ రాస్తున్నాడు. రాస్తున్నప్పుడు ఒకటే ఆలోచన అతనికి, స్వామికి నేనేం చెప్పాలి, ఏం రాయాలి అనే ఆలోచనతో అదే రాస్తున్నాడు. అదే కాన్సన్ట్రేషన్ అన్నారు.
2: అంటే ఆర్ద్రతతో స్వామిని ఊహించుకుంటూ ఆ లెటర్ రాయడమే ఏకాగ్రత
3: అని చెప్పి దాని తర్వాత దర్శన్ మ్యూజిక్ మొదలైంది. అతను ఎన్వలోప్ లో లెటర్ పెట్టాడు, ఇలా రెండు దోసిట్లో పట్టుకుని రెండు చేతులతో ఇలా పట్టుకుని ఒకటే ఆలోచనతో కూర్చున్నాడు, స్వామి లెటర్ తీసుకుంటే బాగుండు, స్వామి లెటర్ తీసుకుంటే బాగుండు, స్వామి లెటర్ తీసుకుంటే బాగుండు. అయితే అది అంటే అతని ఆలోచనలంతా ఒకటే ఆలోచనకు వచ్చేసింది ఇప్పుడు, స్వామి లెటర్ తీసుకుంటే బాగుండు అని. అదే కాంటెంప్లేషన్ అన్నారు.
2: కాన్సన్ట్రేషన్ అండ్ కాంటెంప్లేషన్.
3: తర్వాత స్వామి దర్శన్ మ్యూజిక్ మొదలయ్యాక స్వామి వచ్చి భక్తుల దగ్గర లెటర్లు తీసుకుంటూ ఈ భక్తుడి దగ్గరికి వచ్చినప్పుడు స్వామి చేయి ఆ లెటర్ మీద పడినప్పుడు అతని చేతిలోనూ లెటర్ ఉంది, స్వామి చేతిలోనూ లెటర్ ఉంది. ఆ మొమెంట్ లో అతని ప్రేయర్ తీరిపోయింది, అతనికి ఇంకే డిజైర్ లేదు, అతను ఓన్లీ ఆనందంగా ఉన్నాడు స్వామి తీసుకున్నారు అని. ఆ మొమెంట్ అదే మెడిటేషన్ అని. సో అంత చక్కగా ఇంత ఇంత బ్యూటిఫుల్ గా సింపుల్ గా చెప్పింది.
2: సింపుల్ గా బాబా దర్శనాన్ని డిస్క్రైబ్ చేస్తూ చెప్పడం, అసలు ఇప్పుడు చెప్తుంటే కూడా లెటర్ రాయడం, స్వామి కోసం వెయిట్ చేయడం, స్వామి ఎంతో అందంగా నడిచొస్తుంటే ఆ లెటర్ ఇవ్వడానికి ప్రయత్నించడం అనేది నిజంగా ఒక మధుర ఘట్టంగా మనం భావించాలి. చాలా ఈవెన్ తలుచుకుంటేనే ఒళ్ళు గగుర్పాటు పడుస్తుంది.
4: ఇంకోసారి విను అంటే మా బ్రదర్స్ చెప్తా ఉంటారు యూత్ పర్స్పెక్టివ్ లో స్వామి కంట్రోలింగ్ ఆఫ్ సెన్సెస్ గురించి స్వామి ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పారని చెప్తా ఉంటారు. ఒకసారి
3: స్వామి చాలా సార్లు అంటే మనమంతా జనరల్ గా యూత్ గ్రూప్ కాబట్టి స్వామి చాలా సార్లు ఈ విషయం మీద చెప్పేవారు. ఏంటంటే స్వామి అనేవారు నిగ్రహం అనేది చాలా ఇంపార్టెంట్, నిగ్రహం ఉంటే అనుగ్రహం ఉంటుంది అనేవారు. అయితే స్వామి ఏమన్నారంటే యూత్ అనే దశ ఎలాంటిదంటే ఈ ఏజ్ స్వామి ఇన్ఫాక్ట్ ఏజ్ గ్రూప్ కూడా 16 to 35 ఇయర్స్ అన్నారు అప్పుడు. ఈ ఏజ్ గ్రూప్ లో ఫిజికలీ మెంటలీ ఇమోషనలీ ఇంటెలెక్చువలీ అండ్ స్పిరిచువలీ యు ఆర్ స్ట్రాంగెస్ట్ అన్నారు. అంటే చాలా మంది జనరల్ గా ఏమనుకుంటారంటే ఫిజికల్ గా బలం ఉంటుంది స్ట్రాంగ్ గా ఉంటారు కానీ ఈ మిగతా యాంగిల్స్ లో ఆలోచించారు. కానీ స్వామి చెప్పింది ఏంటంటే ఈ దశలో స్వామి అప్పుడు ఏమన్నారంటే ఈ స్టేజ్ లో గనుక మీరు మీ సెల్ఫ్ కంట్రోల్ కనుక పెంచుకోగలిగితే, ఈ స్టేజ్ లో కనుక రాగలిగితే జీవితాంతం ఉంటుంది. ఈ స్టేజ్ లో కనుక మీరు ఇంద్రియాలు నిగ్రహం చేయలేకపోతే ఏ స్టేజ్ లో కూడా చేయలేరు అనేవారు. సో అందుకని యూత్ ఇస్ సచ్ అన్ ఇంపార్టెంట్ స్టేజ్ ఇన్ లైఫ్. అండ్ అందుకే స్వామి ఇంత టైం యూత్ కి ఇచ్చేవారు. ఒక హైదరాబాద్ కాదు, ఎక్కడైనా యూత్ కాన్ఫరెన్స్ అని కానీ లేకపోతే ఎంతమంది యువకులతో
2: స్వామి ఇప్పుడు
3: స్టూడెంట్స్ తోనే టైం గడిపారు. ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్ అలాంటిది, వేర్ ఇట్ ఇస్ వెరీ కీ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్.
2: అది ఇంకోటి ఈ యూత్ గ్రూప్ అంటే మనం 2010 చేసాం యూత్ కాన్ఫరెన్స్ ఉస్మానియా యూనివర్సిటీ జేఎన్టీయూ నుంచి సుమారు 1000 విద్యార్థుల్ని పైగా ఆ సమయం కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఉద్యమం పీక్ లెవెల్లో ఉన్నప్పుడు 1000 విద్యార్థులను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అసలు అది కూడా అంటే స్వామి భౌతికంగా ఉన్నప్పుడు మనం చేసిన ఆఖరి పెద్ద కార్యక్రమం కూడా, అంటే మనం చేశాను అనడం నాకు చాలా తప్పది, స్వామే చేయించారు. అది మన అజ్ఞానం బయటపెట్టా నేను మనం అని, అంతా స్వామే చేయించారు అది. ఎందుకంటే మొత్తం దాని ప్లానింగ్ నుంచి కూడా ఫస్ట్ మనం ఏదో కొంతమందితో అనుకుంటే స్వామి చాలా ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అది కూడా అప్పుడు మీరు యూనివర్సిటీస్కి వెళ్లి వైస్ ఛాన్సలర్ ని అనేక కాలేజెస్కి వెళ్ళి స్టూడెంట్స్ ని కలిశారు కదా, ఆ అభిప్రాయాలు కొంత సమయం మించిపోతుంది.
4: తప్పకుండా మీరు అన్నట్టు మనం ఏదో 200-300 బాయ్స్ తోని ఓ కాన్ఫరెన్స్ పుట్టబడిలో చేద్దాం అనుకున్నాము. మధ్యలో ఒకసారి వచ్చి స్వామికి చిన్న బ్రోచర్ ఇచ్చేసి చిన్న రిపోర్ట్ తయారు చేసుకుని వచ్చాము. ఒక సుమారు 10 కాలేజ్ తిరుగుంటాం అప్పటికి. స్వామి దర్శనంలో ఆ బ్రోచర్ చూస్తూ ఇది సరిపోదు బంగారు, ఇంకా చాలా మీరు తిరగాలి, చాలా కాలేజ్ కవర్ చేయాలి అన్నారు. అక్కడ స్వామి ఆ యూత్ కాన్ఫరెన్స్ కి విత్తనం నాటినట్టు అనిపించింది. ఎందుకంటే మనం ఏదో చిన్న యాక్టివిటీ అనుకోని వచ్చిందని స్వామి హౌ డిడ్ హి మ్యాగ్నిఫై అన్నదానికి ప్రత్యక్ష తార్కాణం ఇది. సో మీరన్నట్టు అప్పుడు అజిటేషన్ చాలా పీక్ లో ఉండే, యాక్చువల్ మనకే కాన్ఫిడెన్స్ లో ఎంతమంది వస్తారు, ఎంతమంది వైస్ ఛాన్సలర్స్ వస్తారు, అందరినీ కలుస్తున్నాం, అన్ని కాలేజెస్ కి వెళ్తున్నామని. బట్ స్వామి ఒక హోస్ట్ ఎలా ఉండాలి, ఐడియల్ హోస్ట్ అంటే ఎలా ఉండాలి అన్నదానికి, ఒక ప్రోగ్రామ్ ఎలా కండక్ట్ చేయాలన్నది మనకి యాక్చువల్ చూపెట్టారు మనకి. రైట్ ఫ్రమ్ ది మెను, అంటే పిల్లలు వస్తున్నారు, సో వాళ్ళకి
2: 1000 మంది పిల్లలు క్యాంటీన్ లో
4: వాళ్ళకి ఏమేమి మెను కావాలనేది స్వామి డిసైడ్ చేసి స్పెషల్ మెను ప్రిపేర్ చేయించారు. అకామిడేషన్ స్వామి లోపల ప్రశాంత నిలయంలో సపరేట్ స్పెషల్ అకామిడేషన్ ఇప్పించారు. అండ్ మన
2: అండ్ ఈవెన్ ఆశ్రమ అథారిటీస్ డిడి షెడ్స్ లో ఈ కార్యక్రమం చేసుకుంటే స్వామి
4: చేయాలి అని
2: స్పీకర్స్
4: కూడా స్వామి స్వయాన డిసైడ్ చేసి స్వామి అందరు నామినేట్ చేసి ఆరు
3: బృందావన్ ప్రిన్సిపల్ అయిన సంజయ్
2: ఇచ్చారు. చివరికి ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఆ టైంలో స్వామి ఉపన్యాసాలు ఇవ్వడం కొంచెం తగ్గించారు. ఆ రోజు ఆ పిల్లల్ని ఉద్దేశించి 1.5 hour
4: మాట్లాడి
2: ఆ ఉపన్యాసంలో స్వామి పొన్నుచంద్రాలో నాకు మీకు ఏమీ తేడా లేదు, నేను స్టేజ్ మీద కూర్చున్నాను, మీరు కింద కూర్చున్నారు, అంతేగాని ఏమి తేడా లేదు, మనందరం ఒకటే, ఒకే ఆత్మ మనందు. యాక్చువల్లీ ఆ తర్వాత రోజు నేను చాలా మంది పిల్లల్ని వచ్చిన వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు అదే అన్నారు, బాబా గారంటే మేము ఏదో ఎక్కడో ఉండి ఏదో చెప్తారనుకున్నామండి, ఇంత సింపుల్ గా వచ్చి ఇలా మాట్లాడతారా అని అనుకున్నామని వాళ్ళు చాలా ఆనందానికి లోనయ్యారు. సరే ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎంత సమయం అని సరిపోదు. స్వామి అనుభవాలని మనం చెప్తుంటే సరే నిజంగా చెప్పాలి అంటే ఇదంతా హైదరాబాద్ యువతతో స్వామి భాషణం అంటే ఇదంతా కూడా మనందరికీ స్వామి ప్రసాదించిన
3: నెమరవేసుకోవడానికి
2: మధుర ఘట్టాలు ఇవన్నీ మనకి స్వామి ఎంతో ప్రేమతో అనుగ్రహించినవే గాని అంతకన్నా వేరేదేమీ కాదు. మనం ఎప్పటికీ ఇవన్నీ మనం ఆస్వాదించి మన మనసులో నిలుపుకొని నిజంగా స్వామి సందేశ జ్యోతులుగా మనల్ని మనం తీర్చిదిద్దుకుని మనం
3: ఒకటి ఏంటంటే ఇన్ని సంవత్సరాలు హైదరాబాద్ యువతకి ఇచ్చిన అవకాశాలు కానీ స్వామి ఇన్నిసార్లు ఇచ్చిన ఒకటి అర్థమైంది ఏంటంటే చేయించేది చేసేది అంతా స్వామి, పేరు మాత్రం మనకిచ్చారు.
2: అదే అదే కదా స్వామి ఒకసారి భగవంతునికి మనిషి మానవుడికి తేడా ఏంటంటే అన్నీ తెలిసి ఏమీ తెలియనట్టుండేవాడు భగవంతుడు, ఏమీ తెలియకుండా అన్ని తెలిసినట్టుండేవాడు మానవుడు అని చెప్పారు స్వామి. సో ఈ అవకాశాన్ని చివరికి మళ్ళీ మనం ఒకసారి ఇవన్నీ గుర్తు తెచ్చుకోగలిగే అవకాశాన్ని ఇచ్చినందుకు ముందు స్వామికి మనం సదా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరియు మన రేడియో సాయి బృందానికి కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. సాయిరాం మేడం, జై సాయిరాం.
5: భగవంతు సంభాషణ కార్యక్రమంలో హైదరాబాద్ యువత అనుభూతులను విన్నారు. ఇది హైదరాబాద్ రేడియో సాయి బృందం సమర్పణ. రేడియో సాయి భగవాన్ దివ్యానుగ్రహ భాషణలను, ప్రముఖుల ప్రసంగాలను, సాయి భక్తులతో ఇంటర్వ్యూలు, ఇంకా ఎన్నో ఆహ్లాదకరమైన వినోదభరితమైన కార్యక్రమాలను మీకు అందిస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్ యువత సమర్పిస్తున్న అంత్యాక్షరి కార్యక్రమం మీకు అందిస్తున్నాం. ఈ కార్యక్రమానికి వాద్య సహకారం హార్మోనియం సాయిప్రకాష్, తబలా అభిషేక్ ఆచార్య. విని ఆనందించండి.

శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి అంత్యాక్షరి కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ నుండి ఎంతో మంది యువతులు ఉత్సాహంగా మన రేడియో సాయి డిజిటల్ స్టూడియో పుట్టపర్తి కేంద్రానికి వచ్చారు. సాయిరాం సిస్టర్స్, ముందుగా ఈనాటి అంత్యాక్షరి కార్యక్రమాన్ని స్వామికి స్వాగతం పలుకుతూ మనందరం ప్రారంభిద్దాం.

0: ఈనాటి అంత్యాక్షరి కార్యక్రమంలో రెండు టీంలు పాల్గొంటున్నాయి, సత్య టీం మరియు ప్రేమ టీం. సత్య టీంలోని పార్టిసిపెంట్స్ ని ముందుగా మీకు పరిచయం చేస్తాను. సాయి చంద్రిక, సాయి అన్నపూర్ణ, సాయి దీపిక. మరియు ప్రేమ టీంలో సాయి ప్రసన్న, ప్రశాంతి, అనామిక. ఈనాటి అంత్యాక్షరి కార్యక్రమంలో మూడు రౌండ్లుంటాయి. ముందుగా మీకు మొదటి రౌండ్ వివరాలు చెప్తాను. ఈ మొదటి రౌండ్లో నేను ముందుగా ఒక భజన పాడతాను. నేను ఆ భజన ఎక్కడైతే ఆపుతానో ఆఖరి పదం నుండి సత్య టీం ఒక భజన ప్రారంభించాలి. సత్య టీం ని ఏదో ఒక చోట స్టాప్ చేస్తాను. వారు ఎక్కడైతే ఆపేస్తారో ఆఖరి పదం నుంచి ప్రేమ టీం మరొక భజన పాడాలి. ఈ విధంగా ప్రతి టీం కి 5 ఛాన్సెస్ ఇవ్వబడతాయి. మీ ప్రతి కరెక్ట్ ఆన్సర్ కి 10 పాయింట్స్ వస్తాయి. మీ ఛాన్స్ వచ్చినప్పుడు 10 సెకండ్స్ లోపు మీరు ఆన్సర్ గెస్ చేసి పాడాలి. రూల్స్ అని అర్థమయ్యాయి కదా? ఇక మన ఫస్ట్ రౌండ్ ప్రారంభిద్దామా?
1: అలాగే.

0: వెరీ గుడ్. సత్య టీమ్ మహేశ్వర అనే పదంతో ప్రారంభమయ్యే భజన ఏమైనా పాడగలరా?
1: మహేశ్వరతోనే పాడుమా? మహాదేవా
0: మహేశ్వర ట్రై చేయండి, పాడగలరా? పర్వాలేదు, సెకండ్ వర్డ్ అయినా యాక్సెప్ట్ చేస్తాం, పాడండి.
1: మహాదేవా, సెకండ్ వర్డ్ అంటే ఏది?
0: అది ఫస్ట్ లైన్ లో ఎక్కడ వచ్చినా ఓకే.

0: వెరీ గుడ్. ఈ రౌండ్ చాలా టఫ్ గా ఉంటుందేమో అనుకున్నాను, కానీ చాలా ఈజీగా పాడేశారు టూ టీమ్స్ కూడా. వెరీ గుడ్, ఫెంటాస్టిక్ జాబ్. సో ఈ ఫస్ట్ రౌండ్ అయ్యాక సత్య టీమ్ మరియు ప్రేమ టీమ్ స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సత్య టీమ్ 50 పాయింట్స్ మరియు ప్రేమ టీమ్ కూడా 50 పాయింట్స్ స్కోర్ చేశారు. ఇక మనం మన రెండో రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాం. ఈ రెండో రౌండ్ లోని వివరాలు చెప్తాను. ఈ రెండో రౌండ్ లో నేను ఏదైనా భజనలోని ఒక మధ్యలో లైన్ ని చెప్తాను, చదువుతాను. అది ఆ లైన్ ఏ భజనలోదో కనుక్కుని ఆ భజన మీరు పాడాలి.
1: అంటే మీరు ట్యూన్ లో పాడతారా?
0: నేను ట్యూన్ లో పాడను, జస్ట్ చదువుతాను. అది ఏ భజనలోదో కనుక్కుని ఆ భజన మీరు కరెక్ట్ గా గెస్ చేసి పాడాలి. ఇదేమో బజర్ రౌండ్. ఓకే, సో ఆడియన్స్ కి కూడా తెలియడానికి, ఏ టీం సరిగ్గా బజర్ ప్రెస్ చేశారో తెలియడానికి మీకు డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఇస్తున్నాము. సత్య టీం కంజీరా, ప్రేమ టీం తాళం. ఓకే, మీరు తాళం గాని మీ బజర్ ప్రెస్ చేసిన 10 సెకండ్స్ లోపు రైట్ ఆన్సర్ గెస్ చేయాలి. ఓకే, ఇందులో కూడా ఈ సెకండ్ రౌండ్ లో 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఎవరు మాక్సిమం స్కోర్ చేస్తారో చూద్దాం.
1: ఒకవేళ తప్పు పాడితే పాస్ అవుతుందా నెక్స్ట్ టీం?
0: తప్పు పాడితే, ఇందులో ఒక డిసప్పాయింట్మెంట్ ఉంది, తప్పు పాడితే 5 మార్క్స్ కట్ అయిపోతాయి. ఓకే, సో అందుకని జాగ్రత్తగా ఆలోచించి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తేనే బజర్ ప్రెస్ చేయండి.
2: అలాగే
0: నేను లైన్ పూర్తిగా చదివే వరకు ఆగి అప్పుడు బజర్ ప్రెస్ చేయండి.
2: అలాగే.
0: ఓకే, రూల్స్ అన్ని అర్థమయ్యాయి కదా?
1: అర్థమయ్యాయి.
0: సో ఈ సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, మధురానాథ్ హరే కృష్ణ గోపాల. సత్య టీం ముందుగా కంజీరా ప్రెస్ చేశారు, సో ఛాన్స్ గోస్ టు సత్య టీం.

0: వెరీ గుడ్ సత్య టీమ్. సో ప్రేమ టీమ్ మీరు అలర్ట్ అయిపోవాలి. ఫస్ట్ క్వశ్చన్ ఆల్రెడీ సత్య టీమ్ చెప్పేశారు. సో సెకండ్ క్వశ్చన్, మంగళకర కరుణాంతరంగ. ముందుగా సత్య టీమే మళ్లీ బజర్ ప్రెస్ చేశారు. సో ద ఛాన్స్ గోస్ టు సత్య టీమ్.
1: మంగళకర కరుణ.
0: 5 seconds, టైమ్ అప్. సారీ సత్య టీమ్, మీరు టైం లోపల పాడలేకపోయారు. సో ఈ క్వశ్చన్ ప్రేమ టీమ్ కి పాస్ అవుతోంది. మీరు గెస్ చేయలేకపోయినందుకు 5 points కట్ అవుతున్నాయి. సో ప్రేమ టీమ్ మీరు పాడగలరా?
2: ఓకే,
0: స్టార్ట్.

0: వెరీ గుడ్ ప్రేమ టీమ్.
1: థ్యాంక్ యూ.
0: మీరు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో లేట్ గా బజర్ ప్రెస్ చేసినా ఛాన్స్ కొట్టేశారు. రైట్, మన థర్డ్ క్లూ, దీనబంధు కరుణాకర్ శరణు తుమ్హారి. ఈసారి ప్రేమ టీం ఇంకా ఫాస్ట్ గా ఉన్నారు. సో ప్రేమ టీం, ఛాన్స్ గోస్ టు యూ.
2: జయ.

0: వెరీ గుడ్ ప్రేమ టీమ్.
1: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
0: సో సత్య టీమ్ మీరు అలర్ట్ గా ఉండండి. ఇప్పుడు ద ఫోర్త్ క్వశ్చన్, తప్పకుండా అన్ని చాలా ఈజీవే. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్, జై జై జనని సాయి జనని పరితి నివాసినిమా. ప్రేమ టీమే ముందుగా బజర్ ప్రెస్ చేశారు.

0: Very good, Satya team. Next question. Keshava, Madhava, Madhusudana. Satya team, malli press chesaru buzzer. So, Satya team, pardon me.
1: Madhava.
0: కేశవ మాధవ మధుసూదన
1: కేశవ మాధవ
0: టైం అవుతోంది
1: కేశవ
0: టైం అప్ సో ప్రేమ టీం మీరు కూడా బజర్ ప్రెస్ చేశారు సో మీరు పాడగలరా
2: లేదండి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం భజన్ భజన్లో కూర్చున్నప్పుడు వచ్చేస్తున్నాయి ఇక్కడ కూర్చున్నప్పుడు సడన్లీ తట్టట్లేదు బ్లాంక్ అయిపోయాం సడన్లీ
0: పాడలేరా
2: గివ్ అప్ లేదండి
0: జడ్జికి
2: పాయింట్స్
0: సరే మీరు రాంగ్ ఆన్సర్ చెప్పలేకపోయినందుకు కరెక్ట్ ఆన్సర్ చెప్పలేకపోయినందుకు మళ్ళీ 5 పాయింట్స్ కట్ అవుతున్నాయి సత్య టీం సారీ సో రైట్ ఆన్సర్ చెప్పేస్తున్నాను
2: చెప్పండి
0: రాఘవ రామ రఘు
2: నేను లాస్ట్ లైన్ పాడాను అదే పాట
1: గోపీయలోలా గోపాల రాఘవ రామ
0: కానీ మీరు కంటిన్యూ చేయలేకపోయారు
2: నేను చేస్తుంటే రాంగ్ అన్నారు
0: ఓకే సరే మీకు ఛాన్స్ ఇస్తున్నాం మీరు కంటిన్యూ చేసి ఉండాల్సి
2: అక్కడి నుంచి స్టార్ట్ చేయలేకపోయాను బట్ స్టిల్ నేను లాస్ట్ లైన్ క్యాచ్ చేయగలిగాను
0: ఓకే ఫైన్ సరే ఛాన్స్ ఇస్తున్నాం ట్రై చేయండి స్టార్ట్

వెరీ గుడ్ సత్య టీమ్. మీరు పాడారు అనుకున్నాను, 5 పాయింట్స్ కట్ చేసేసరికి కూడా మళ్ళీ మీరు పాయింట్స్ మనకి తెచ్చేసుకున్నారు. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, యోగీశ్వర సాయి మురారి, యోగీశ్వర హే త్రిపురారి. సో ఛాన్స్ గోస్ టు ప్రేమ టీమ్.

0: Baba.
1: Very good. Very good, Prema team.
2: Thank you.
1: Next question. Tumaho mere Atma Ram Baba. ఇప్పుడు కూడా ముందుగా ప్రేమా టీం బజర్ ప్రెస్ చేశారు, సో ద ఛాన్స్ గోస్ టు ప్రేమా టీం.

Very good, Prema team. Next question. Shyama Sundara Madana Gopala. ఇద్దరు ఒకేసారి ప్రెస్ చేశారు అనిపిస్తోంది, కానీ ఇది ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో సత్య టీమే చెప్పారు. సో ద ఛాన్స్ గోస్ టు సత్య టీమ్. సత్య టీమ్ పాడండి.

వెరీ గుడ్ సత్య టీమ్. ఈ రౌండ్ లోని లాస్ట్ క్వశ్చన్. సో సత్య టీమ్ మరియు ప్రేమ టీమ్ అలర్ట్ గా ఉండండి. జప ధ్యాన బిన సంయోగ నహి. ఈసారి కూడా సత్య టీమ్ ప్రెస్ చేశారు. సో ఛాన్స్ గోస్ టు సత్య టీమ్.

చాలా బాగా గడిచింది ఈ రౌండ్. సత్య టీం మరియు ప్రేమ టీం చాలా పోటా పోటీగా పాడేశారు పాటలన్నీ. సో ఈ రౌండ్ అయ్యాక స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సత్య టీం 45 పాయింట్స్.

0: 5 points.
1: Not bad.
0: Mariyu Prema team, 50 points. Okka 5 points difference tho nadustunnaru. Ippudu last round. Ee last round lo scores anni reverse ayipothayi. సో చాలా జాగ్రత్తగా ఆడాలి. ముందుగా ఈ రౌండ్ వివరాలు చెప్తాను. ఈ రౌండ్ లో నేను మీ దగ్గరికి కొన్ని చిట్స్ తీసుకొస్తాను. ఆ చిట్స్ లో ఏదో ఒక స్వామి నామం రాసుంటుంది, ఏదో ఒక దేవుని నామం. ఆ నామంతో మీరు 2 నిమిషాల్లో ఎన్ని మాక్సిమం భజన్స్ పాడగలరో పాడాలి. అంటే ఆ నామం ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ లైన్ లోనే ఉండాలి, రూల్ లేదు. ఆ భజన్ లో ఎక్కడైనా ఉండొచ్చు. సో 2 మినిట్స్ లో మాక్సిమం ఎన్ని భజన్స్ పాడగలరో అని పాడాలి. ఓకే, సో ముందుగా సత్య టీమ్ తో స్టార్ట్ చేద్దామా?
2: అలాగే.
0: సత్య టీమ్, మీరు ఒక చిట్ తీసుకోండి వీటిలోంచి. మీకే పదం వచ్చింది
3: రామ.
0: రామ, ఓకే.
3: రామ శ్రీరామ.
0: వన్స్ అగైన్ నేను టైం చెప్తాను, అప్పుడు మీరు స్టార్ట్ చేద్దురు గాని.
3: ఓకే,
0: 2 మినిట్స్ గుర్తుంది కదా, 2 మినిట్స్ లో మీరు మాక్సిమం ఎన్ని పాడాలో అని పాడగలగాలి.
3: ఓకే,
0: యువర్ టైం starts now.

0: ഘനശ്യ രാ
1: ശ്രീരാമചരണം
0: ശ്രീരാമചരണസുഖമായി ഭജ.
2: ടൈം ഔട്ട്. വെരി ഗുഡ് സത്യ ടീം. ఆపకుండా 2 మినిట్స్ కంటిన్యూస్ గా పాడుతూనే ఉన్నారు. సో మీరు మొత్తం ఈ రౌండ్ లో ఎన్ని పాటలు పాడారో చూద్దాం. 1, 2, 3, 4. మొత్తం సత్య టీమ్ 22 సాంగ్స్ పాడారు. వెరీ గుడ్.
3: థ్యాంక్ యూ.
2: వెరీ గుడ్ సత్య టీమ్, గ్రేట్ జాబ్. సో ప్రేమ టీమ్, ఇప్పుడు మీ టర్న్. మీ టార్గెట్ 23 ఉండాలి, చూద్దాం ఎలా పాడతారు. సో మీరు ఒక చిట్ తీసుకోండి. ఏ పదం వచ్చింది మీకు?
3: శివ.
2: శివ, ఓ, దీంతో కూడా చాలా పాటలు ఉంటాయి. సో గివ్ యువర్ బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
3: శివ.

0: Hari Om Namo Shiva Shakti Namo.
1: Namo Shivaya.
2: Time up. Very good, Prema team. కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ భయపడిపోతూ పాడారు. అసలు చాలా బాగా పాడే సింగర్స్ మీ అందరూ కూడా. కొంచెం ఎందుకో టెన్షన్ పడిపోయారు అనిపించింది నాకు.
3: కొంచెం వెంటనే తట్టలేదు, సో పాడగలమో లేదో అని టెన్షన్, ఎందుకంటే టార్గెట్ 23 ఉండింది కాబట్టి కొంచెం టెన్షన్ లో ఉన్నాము.
2: ఓకే ఓకే, నో ప్రాబ్లం. సో మొత్తం ప్రేమ టీం ఎన్ని భజన్స్ పాడారు చూద్దాం. ప్రేమ టీం 19 భజన్స్ పాడారు. నో ప్రాబ్లం,
3: నో ప్రాబ్లం.
2: ఇది ఇంకొక రౌండ్ కూడా ఉంది కాబట్టి మనకి,
3: అలాగే
2: అందులో స్కోర్ చెద్దరు గాని.
3: అలాగే
2: గుడ్ జాబ్,
3: థ్యాంక్ యూ.
2: ఇప్పుడు ప్రేమ టీం, సారీ సత్య టీం, మీ ఛాన్స్. ఒక చిట్ తీసుకోండి.
4: కృష్ణ,
2: కృష్ణ. ఓకే, సో కృష్ణ అనే పదంతో 2 మినిట్స్ లో ఎన్ని భజన్స్ పాడగలరో చూద్దాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
4: కృష్ణ.

0: అదాదిత్య అయిపోయింది.
1: కృష్ణ రామ రామ బోల సాయి
0: కృష్ణాయ నమోం, కృష్ణాయ నమోం, కృష్ణాయ నమోం, నమో నమ. త్వరగా

0: గ్రేట్
1: టైమ్ అప్ వెరీ గుడ్ సత్య టీమ్ ఈసారి కూడా చాలా బాగా పాడారు సో మొత్తం ఎన్ని పాటలు పాడారు చూద్దాం 1, 2, 3 ఒక్కటి రెండు సాంగ్స్ రిపీట్ అయ్యాయి మీవి సో మొత్తం కలిపి 18 సాంగ్స్ పాడారు వెరీ గుడ్ సో అంత్యాక్షరి కార్యక్రమంలో లాస్ట్ రౌండ్ లో లాస్ట్ ఛాన్స్
0: ఓకే
1: ప్రేమ టీం ఓకే
0: సైరా
1: ఓకే మీ చిట్ తీసుకోండి ప్రేమ టీం ఏ పదం వచ్చింది
0: సాయి
1: ఓ ఓకే వెరీ గుడ్ సో ఈ రౌండ్ ని సాయి భజన్స్ తో మనం స్టాప్ చేస్తున్నాం గుడ్ సో యువర్ టైం స్టార్ట్స్ నౌ

0: Time up. Time up. Time up. సో ప్రేమ టీం ఈసారి చాలా బాగా పర్ఫామ్ చేశారని అనుకుంటున్నాం, ఎందుకంటే ఇంత ముందు కంటే మాత్రం చాలా బాగా ఎక్కువ పాటలే పాడారు. సో చూద్దాం ఎన్ని పాటలు పాడారో, ఎన్ని రిపీట్ అయ్యాయో. సో ప్రేమ టీం టోటల్ గా 20 సాంగ్స్ పాడారు. వెరీ గుడ్. సో అంత్యాక్షరి కార్యక్రమం అప్పుడే ఎండింగ్ వచ్చేసింది, అసలు పాడుతున్నట్టే తెలియలేదు, అరగంట సేపు ఇలాగే గడిచిపోయింది. సో మన ఫైనల్ స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. స్కోర్స్ చూసే లోపు కూడా చూస్తుంటే ఇదేదో కాంపిటీషన్ లా అనిపించలేదు నాకు అసలు ఏమాత్రం. ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ చాలా చాలా బాగా పాడారు సత్య టీం మరియు ప్రేమ టీం. మీ స్పిరిట్ చాలా బాగుంది.
1: మందిరంలో కూర్చున్నప్పుడు చక్కగా పాడతాం, కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు తట్టట్లేదు, వెంటనే
0: స్వామి నిజంగా ఇదే చూస్తారు మన అందరిలో. మనం ఎంత అక్కడ ఉండేది కాంపిటీషన్ కాదు, మనం ఎంత మంచి హార్ట్ తో పాడుతున్నాము. పక్క వారికి హెల్ప్ చేయాలనుకున్నారు, ఇది కాంపిటీషన్ తెలిసినా కూడా వాళ్ళకి అందరు రాకపోతూ ఉంటే భజన మీరు అందిస్తున్నారు. వెరీ నైస్, చాలా బాగుంది.
1: భజన ఏమైనా పాడుతున్నాంటే అంటే వాళ్ళు కాంపిటేటర్ కానివ్వండి కానీ శత్రులు కానివ్వండి కానీ తెలిసిన భజన పాడుతుంటే ఊరుకోలేము.
0: వెరీ గుడ్, వెరీ గుడ్. భజనలోని మాధుర్యం అది చాలా బాగుంది. సో ఫైనల్ స్కోర్స్ ఇంకా ఒక్క నిమిషంలో మనకు తెలిసిపోతాయి. మన స్కోర్స్ తెలిసే లోపు ఒక భజన పాడుకుందాం మనందరం.
1: అలాగే అలాగే,
2: ఓకే ఓకే,
0: మంచి ఐడియా కదా. ప్రేమ ముదితే మనసు హెక్కకు, వెరీ గుడ్ భజన్, బాగుంది, అది స్టార్ట్ చేయండి.

0: చాలా బాగా పాడారు. ఇప్పుడు మరి మన ఫైనల్ స్కోర్స్ చూద్దాం.
1: టెన్షన్
0: సత్య టీమ్ 400 points. ప్రేమ టీమ్ 390 points.
1: ఓ నాట్ బ్యాడ్.
0: 10 points డిఫరెన్స్ తో సత్య టీమ్ గెలిచారు. ఇందులో అసలు గెలిపోవటం వాళ్ళకి సంబంధమే లేదు. మనందరం చాలా సంతోషంగా సాంగ్ భజన్స్ ని ఒక అరగంట సేపు హ్యాపీగా పాడుకోగలిగాం.
2: అవును, చాలా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది.
0: వెరీ నైస్. ఈ భజన అంత్యాక్షరి కార్యక్రమం ఇంతటితో పూర్తయింది. ఇది ఒక కాంపిటీషన్ లా కాకుండా మీ అందరూ కోఆపరేట్ చేసుకుని పాడుకునేందుకు చాలా సంతోషంగా ఉంది. ఈనాటి అంత్యాక్షరి కార్యక్రమం ద్వారా మా ఈ హైదరాబాద్ యువతులు స్వామినామంలోని మాధుర్యాన్ని తాము అనుభవిస్తూ మీ అందరికీ ఆ ఆనందాన్ని అందించాలని ఆశిస్తూ మాకు అవకాశాన్ని ఇచ్చిన స్వామికి మరియు రేడియో సాయి బృందానికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.
2: సాయిరాం,
0: జై సాయిరాం.
3: మీరింతవరకు అంత్యాక్షరి కార్యక్రమం విన్నారు. సమర్పణ హైదరాబాద్ యువత. అందించే సేవ చేస్తే సేవ్ అవుతావు చిరునాటికి వినిపించబోతున్నాం. ఇందులో శ్రీయుతులు కోటా శివకుమార్, శ్రీ ఎమ్మెల్యన్ స్వామి, శ్రీ కళాధర్, శ్రీ అనిల్ కుమార్, శ్రీ గణేష్, శ్రీ సత్యేందర్, శ్రీ వసంత భాను పాల్గొంటున్నారు. సమర్పణ రేడియో సాయి బృందం హైదరాబాద్.

0: హలో రాజేష్.
1: ఎస్ రాజేష్ హియర్. ఎవరిది?
0: రాజేష్, నేను రా సుదర్శన్.
1: హరే నువ్వా? ఏంట్రా సంగతి? జైలు పక్షి పొద్దునే కూసింది.
0: రే, జైలు పక్షి ఏమిట్రా? ఆ పరువు తీయకరా, నేను జైలర్ని రా బాబు, అక్కడ ఖైదీని కాదు.
1: అయ్యో, ఆయన ఎప్పుడు జైల్లోనే ఉంటావు కదరా, అందుకే అలా జోక్ చేశాను. సరే, సంగతి ఏంటో చెప్పు.
0: మరేం లేదు రాజేష్, ఆగస్టు 15కి ఇంకా వారం రోజులే కదా ఉంది. ప్రతి స్వాతంత్ర దినోత్సవానికి మా జైల్లో సాయంత్రం మీటింగ్ ఉంటుంది. పెద్దవాళ్ళని ఎవరైనా పిలిపించి మాట్లాడిస్తూ ఉంటాం.
1: ఆగాగు, మాట్లాడడానికి రమ్మని పిలుస్తున్నావా? చూడ్డానికైతే వస్తాను, మాట్లాడమంటే మాత్రం నా వల్ల కాదురా.
0: అంత సాహసం చేయడం లేదులేరా. అయినా ఎంత లెక్చరర్ అయినా నువ్వు ఇంకా కుర్రాడివే కదా, కాస్త వయసులో పెద్దవారైతే బాగుంటుంది. ఎవరిని పిలవాలా అన్న ఆలోచనతో రాత్రంతా నిద్ర కూడా పట్టలేదురా. చివరికి నిన్ను అడిగితే నువ్వే ఎవరి పేరన్నా చెప్తావు కదా అని నీకు ఫోన్ చేశాను.
1: అలా అన్నా బాగుంది. ఎవరున్నారబ్బా? రెహమత్ ఖాన్ గారు ఉన్నారు, స్వాతంత్ర సమయోధుడు, కానీ పెద్దవారు అయిపోయారు, మాట్లాడలేరు కూడా. డిప్యూటీ కలెక్టర్ జోసెఫ్ గారు ఉన్నారు, మంచి వ్యక్తే, కానీ ఆయన ఎక్కువగా సాహిత్యం మీద మాట్లాడతాడు, ఈ సందర్భానికి తగినట్టు మాట్లాడలేడు. ఇంకెవరున్నారబ్బా?
0: ఎవరే రాజేష్, నీ మీదే ఆశ పెట్టుకున్నాను రా. సాయంకాలంలోగా చెప్పినా పర్వాలేదు, ఎవరినో ఒకరిని చూడరా.
1: ఆగాగు, అక్కర్లేదు, గుర్తొచ్చింది. చంకలో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా వెతికేట నారాటోడే. మా కాలేజీలోని లెక్చరర్ ఒక ఆయన చాలా బాగా మాట్లాడతారు, పైగా ఆయన సాయిభక్తులు, ఖైదీలకు చక్కని సందేశం ఇచ్చేలా మాట్లాడగలరు.
0: బతికించవరా బాబు, ఇంతకీ ఎవరైనా? పేరు అడ్రస్ చెప్పు, వెంటనే వెళ్ళి మాట్లాడతాను.
1: ఆయన పేరు ప్రొఫెసర్ జిఎన్ మూర్తి. 10 గంటలకల్లా మా కాలేజీకి వస్తే అక్కడే మాట్లాడచ్చు.
0: కాలేజీకి వచ్చి పిలిస్తే ఏం బాగుంటుందిరా, బాగుండదేమో.
1: అబ్బెబ్బే, అలాంటిది ఏం లేదు. ఆయనకి ఇంటికి వచ్చి పిలవాలనేది పట్టింపులేం లేవు, తప్పకుండా వస్తారు. నీకెందుకు? నువ్వు మా కాలేజీకి వచ్చే.
0: వెరీ గుడ్, అయితే కాలేజీకి వచ్చి కలుస్తాను రా. థ్యాంక్ యూ.
1: నమస్కారం మూర్తి గారు.
2: ఓ రాజేష్, రారా, ఏమిటిలా వచ్చావు?
1: సార్, ఈయన నా ఫ్రెండ్ సుదర్శన్ అని, జైలర్ గా పనిచేస్తున్నాడు, మీతో కాస్త పనుందంటే తీసుకొచ్చాను.
0: నమస్కారం మూర్తి గారు.
2: సాయిరామ్. నమస్కారం సుదర్శన్ గారు, గ్లాడ్ టు మీట్ యూ. నేను మీకు ఏ విధంగా సాయం చేయగలను చెప్పండి.
0: మరేం లేదు సార్, ఇండిపెండెన్స్ డే నాడు మన గుంటూరు జైల్లో ఖైదీల్ని ఉద్దేశించి మాట్లాడే వక్త కోసం వెతుకుతూ ఉంటే మా రాజేష్ మీ గురించి చెప్పాడు.
2: రాజేష్ చెప్పాడా? నా మీద ఉన్న అభిమానం కొద్ది చెప్పుంటాళ్లే. ఇంతకీ ఆ రోజు మీరు తలపెట్టిన కార్యక్రమం ఏంటో చెప్తారా?
0: మరీ అంత పెద్ద కార్యక్రమం ఏమీ కాదులండి. సాయంత్రం జైలు ఆవరణలోనే సభ ఉంటుంది. సభా కార్యక్రమం తర్వాత ఖైదీలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారు. తమరు మా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఖైదీలకి 4 మంచి ముక్కలు చెప్పాలని కోరుతున్నాను.
2: చాలా బాగుంది. కానీ నేను భగవాన్ శ్రీ సత్సాయిబాబా సేవలో ఉన్నవాణ్ణి, వారి బోధనలు, ఆధ్యాత్మిక విషయాలపైనే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను. మరి మీకు అభ్యంతరం ఉండదు కదా? అఫ్కోర్స్, మాదంతా లౌకికవాదమేలేండి. అన్ని మతాలు గౌరవిస్తాం, అన్ని మతాలు ప్రోత్సహిస్తాం. ప్రత్యేకంగా ఏ మతం గురించి మాట్లాడము?
0: మాకు కావాల్సింది కూడా అదేనండి. మానవతను పెంపొందించే విషయాలను మీ వంటి పెద్దలు చెప్తే ఖైదీల ప్రవర్తనలో కాస్తైనా మార్పు రావచ్చు కదా.
2: మీ ఉద్దేశం చాలా మంచిది. సరే, మన ప్రయత్నం మనం చేద్దాం. తప్పకుండా నేను వస్తాను. సాయంత్రం 8 గంటలకన్నారు?
0: సార్, సాయంత్రం 6 గంటలకి సమావేశం ప్రారంభమవుతుందండి. మీరు దయచేసి 5:30కల్లా రండి, నేను జీప్ కూడా పంపుతానండి.
2: అబ్బబ్బే, జీప్ అటువంటి ఫార్మాలిటీస్ ఏమి పెట్టుకోకండి, అలాంటివి ఏమీ అక్కర్లేదు. నేను వస్తాను కదా, 5:30కి అక్కడ ఉంటాను, సరేనా?
0: థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి నాకు సెలవా, ఆ రోజు కలుద్దామండి.
2: మంచిది, వెళ్ళిరండి. సాయిరామ్.

0: సోదర సోదరీమణులారా, ఈరోజు అంటే ఆగస్టు 15వ తేదీ నాడు మనమంతా మన దేశ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దేశం స్వతంత్రం కావాలని ఎన్నో త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించిన దేశభక్తులను గుర్తు చేసుకుని వారికి నివాళులు అర్పిస్తున్నాం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నేటి కార్యక్రమానికి మన గుంటూరు హిందూ కాలేజీలో ప్రొఫెసర్ అయిన జిఎన్ మూర్తి గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇప్పుడు వారిని తమ సందేశాన్ని అందించవలసిందిగా మనందరి తరఫున కోరుతున్నాను.
1: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి వారి పాదపద్మాలకు శతకోటి ప్రణామాలు అర్పిస్తూ ఇక్కడ సమావేశమైన మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి 5 తల్లుల గురించి చెప్పారు. దేహమాత అంటే జన్మనిచ్చిన తల్లి, గోమాత, భూమాత, వేదమాత అంటే వేదాలకు తల్లి, ఇంకా దేశమాత. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటే పుట్టిన గడ్డను మించిన స్వర్గం లేదని శ్రీరాముడు లక్ష్మణుడికి చెప్పిన మాటలు మనకి గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా దేశభక్తి కలిగి ఉండాలని స్వామి మనకి చెప్పారు. దేశానికి అంటే దేశ ప్రజలకు సేవ చేయాలని కూడా చెప్పారు. సమాజం లేకుండా మనిషి లేడు. మనిషికి కావలసినవన్నీ ఈ సమాజం నుంచే వచ్చాయి. తిండి, బట్ట వంటివన్నీ కూడా ఏది ఎవరికి వారు తయారు చేసుకోలేరు కదా. సమాజంలో అందరం ఒకరి మీద ఒకరు ఆధారపడ్డవారమే. సమాజం తోడ్పాటు లేకుండా మనం కూడా కష్టం. కనుక మనం కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. అది సేవ ద్వారా వ్యక్తం కావాలి. సేవ చేసేటప్పుడు నిజాయితీగా కష్టపడాలి. పుట్టి పెరిగిన సమాజానికి సేవ చేయడం మన కర్తవ్యమని స్వామి మనకి బోధిస్తున్నారు. జీవితమంటే ఒక సవాలు. ధైర్యంగా ఎదుర్కోవాలి తప్ప పారిపోకూడదు. పక్కదారులు అసలే పట్టకూడదు. ప్రపంచంలో ఏది లేకపోయినా ప్రేమకు ఎవ్వరూ బీద కాదు. ప్రేమ భగవంతుడి ఇచ్చిన వరము, ప్రేమను పంచండి అని సత్యసాయిబాబా మనకి చెప్తున్నారు. అలాగే కోరికలను అదుపులో ఉంచుకోవాలి. అలా చేయడం వల్ల కోరికలు తీర్చుకోవడానికి తప్పు చేయాల్సిన అవసరం రాదు కదా. జీవితం మరింత మెరుగ్గా గడపడానికి వీలవుతుంది. స్వామి చెప్పిన ఈ మాటలు అందరం పాటిస్తే ఇక నేరాలకు మోసాలకు తావుండదు. అంతా ఆనందమే. సాయిరాం.

0: హలో మూర్తి గారు.
1: ఎవరు? ఎక్కడ
0: ఉండండి, నేనే మీ దగ్గరికి వస్తున్నాను. ఏమిటి, మీరు ఈ రైల్లోనే వచ్చారా?
1: అవును, సుబ్బారావు గారు. అవునండి, కాస్త పని మీద హైదరాబాద్ వెళ్ళి వస్తున్నాను. మీరు అక్కడి నుంచేనా?
0: అవునండి. పదండి, నడుస్తూ మాట్లాడుకుందాం. మీరు ఈ ట్రైన్కే వస్తున్నారని తెలిస్తే హాయిగా కలిసి కబుర్లు చెప్పుకుంటూ వచ్చేవాళ్ళం. ఇంతకీ హైదరాబాద్ ఏ పని మీద వెళ్లారేంటి?
1: అక్కడ స్వామి జన్మదినోత్సవ కార్యక్రమాలు శివంలో జరుగుతున్నాయండి. నన్ను అక్కడ మాట్లాడడానికి పిలిచారు కాబట్టి మాట్లాడి వస్తున్నాను.
0: అరేరే, నాకు తెలిస్తే నేను కూడా వచ్చేవాణ్ణి కదా. సర్లేండి, అయినా ఆగస్టు 15 నాడు మన గుంటూరు జిల్లాలో మీరు ఇచ్చిన ఉపన్యాసం విన్నాను. చాలా బాగా మాట్లాడారు.
1: థ్యాంక్స్ అండి.
0: ఇంతకీ హైదరాబాద్ మీరు ఏ విషయం గురించి మాట్లాడారు?
1: నేనుండ భయమేలా అన్న స్వామి దివ్య ప్రబోధం అంటే నాకు చాలా ఇష్టం. ఈ విషయం మీకు తెలుసు కదా, ఆ విషయమే మాట్లాడాను. తర్వాత ఒక చక్కని చర్చ కూడా జరిగింది, చాలా ఆనందం అనిపించింది. ఆ మాటల్లోనే మనం స్టేషన్ దాటి వచ్చేసినట్టున్నాము. మరి నేను ఒళ్ళొస్తానండి. సాయిరాం.
0: మంచిది సార్, పోయిరండి. సాయిరాం.
1: ఆటో బాబు, ఆటో.
2: ఎక్కడ పోవాలి సార్?
1: బ్రాడీపేట పోవాలి బాబు. వస్తావా?
2: వస్తా సార్. 50 రూపాయలు అవుతుంది.
1: 50 రూపాయలా? అదేనాయన, మరీ ఎక్కువగా అడుగుతున్నావే.
2: అర్ధరాత్రి దాటింది కదా సార్, పోనీ 40 రూపాయలు ఇవ్వండి.
1: సరేలే, పద.
2: ఎక్కండి సార్.
1: అదేమిటినైనా, ఆటో ఆపుతున్నావేమిటి?
2: ఎవరో దారికి అడ్డంగా నిలబడ్డారు సార్.
3: ఏయ్, ఆటో ఆపు, ఆపరా, ఆపు.
2: ఏందన్నా, లోన ప్యాసింజర్లు ఉన్నారు, అర్ధరాత్రి వేళ నీ గోలేంటి?
4: అరే నోరు మూసుకోబే, మాట్లాడేమంటే పొడిచి పారేస్తా. త్వరగా జేబులో డబ్బులు ఇచ్చేసి ఇక్కడి నుంచి పరిగెత్తా.
1: నైనా, ఎవరు మీరు? ఆటో ఎందుకు ఆపుతున్నారు?
3: అవన్నీ చెప్పడానికి టైం లేదులే గాని, దిగవయా, దిగు, ఆటో దిగు.
4: ఒరే, ఆడుతూ మాట్లాడి కిందకి ఇచ్చి పారే.
1: అరే కాస్త ఉండు నైనా, ఎందుకు అలా లాగుతావు? నేనే దిగుతాగా.
3: ఒరే ఇదిగో ఈ సూట్ కేసు పట్టుకో. ఏ పెద్ద ఆయన, మర్యాదగా నీ పర్సు వాచి ఉంగరాలన్నీ ఇచ్చేసేయ్, లేదంటే పొడిచి పారేస్తాం. జాగ్రత్త.
1: అంత పని చేయక్కర్లేదులే నాయన. సాయిరామ్, నేనే ఇస్తాను. ఇదిగో తీసుకో.
4: ఇగో పెద్ద, చొక్కా కూడా ఒప్పించేయి.
1: అలాగే సాయిరామ్, విప్పిస్తాను. ఇగో సాయిరామ్,
4: సాయిరామ్,
1: సాయిరామ్, సాయిరామ్.
3: ఒరే ఆగాగు, ఆ టార్చ్ లైట్ ఇలాగి
4: ఎందుకు రా? ఏమైంది?
3: ఒరే ఈయన మొహం చూడు, ఆ రోజు ఆగస్టు 15 నాడు జైల్లో మాట్లాడింది ఈయనే కదా.
4: అవును రోయ్, చూడడానికి ఆయనలాగే ఉన్నాడు. అయితే ఏంటంటావు?
3: అరే నువ్వు ఉండరా సార్, తప్పైపోయింది, క్షమించండి సార్.
1: నువ్వు అంటున్నది ఏంటో నాకు అర్థం కావడం లేదు నాయన. ఇంతకీ ఎవరు మీరిద్దరు?
3: సార్ మేమిద్దరం దొంగలం సార్. మేం జైల్లో ఉన్నప్పుడు మీరోసారి జైలుకు వచ్చి మాట్లాడారు, అదేనండి జెండా పండగ నాడు. అయాళ దేశభక్తి గురించి, బాబా గారి గురించి మాట్లాడారు సార్. ఇదిగో మీ వస్తువులు మాకొద్దు, మీరే తీసుకోండి.
4: అదేట్రా, దొంగతనం చేసిన నీ వెనక్కిచ్చేస్తానంటావేంటి?
3: ఒరే నువ్వు కాస్త ఆగరా, తర్వాత చెప్తాను. సార్ మీ వస్తువులు తీసుకుని మీరు వెళ్ళండి సార్.
1: నాయలారా, మీరు చూస్తే మంచివాళ్ళనే కనిపిస్తున్నారు, మరి జైలు నుంచి బయటికి వచ్చి మళ్లీ దొంగతనాలేమిటి?
3: సార్ జైల్లో మీరు చెప్పిన మంచి ముక్కలు విన్నాక నిజంగానే దొంగతనాలు మానేద్దాం అనుకున్నాం, కానీ ఎక్కడా పని దొరక్క మళ్లీ ఈ పాడు పని మొదలెట్టాం. ఒరే చూస్తావేంటి, సార్ని క్షమించమని అడుగు.
4: సారు అది చెప్పిందంతా నిజమేనండి, పొరపాటైంది, క్షమించండి.
1: పర్లేదు బాబు, పర్లేదు.
3: సార్ సాయిబాబా ప్రేమ గురించి చెప్పి ఆయన ప్రేమను మాకు పంచిపెట్టినోరు, మీకు ద్రోహం చేయలేం, పొట్ట కోసం ఈ పని చేయక తప్పలేదు. ఇక నిజంగా మానేస్తాం సార్, నిజంగా మానేస్తాం, మమ్మల్ని క్షమించండి. సార్ ఏదో ఆటో వస్తోంది, ఆపుతాం, మీరు అందులో వెళ్ళిపోండి. రే ఆటో ఆపరా.
4: ఆటో ఆపు, ఆపు. సార్ సార్ ఎక్కడికెళ్తారు సార్? మీరు
1: బ్రాడి పెట్టుకోవాలి నేను.
3: అలాగే సార్, రండి ఆటో ఎక్కండి. ఒరే సార్ సామాన్ ఆటోలో పెట్టు. ఇదిగో ఆటో ఆయన, అర్ధరాత్రి దాటింది, సార్ని బ్రాడీపేటలో భద్రంగా దించు.
1: బాబు ఆటో అబ్బాయి, ఒక క్షణం ఆగమ్మా. నాయలారా మీ పేర్లు ఏమిటో నాకు తెలియదు, కానీ ఒక్క విషయం చెప్తాను, విని వెళ్ళండి. భక్తులకు సేవ చేస్తే సేవ్ అవుతావు అని స్వామి చెప్పారు. అంటే మనం తోటివారికి సేవ చేస్తే భగవంతుడు మనని రక్షిస్తాడని అర్థం అన్నమాట. నేను నిరంతరం అలాంటి వారి ఇంటా వెంటా జంటా ఉండి కంటికి రెప్పలా కాపాడతానని కూడా మన స్వామి చెప్పారు. ఇప్పుడు ఇలా నన్ను రక్షించి బాబా తమ మాట నిలబెట్టుకున్నారు సుమ. అటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి బోధలకు అనుగుణంగా నడుచుకుంటే మన బాగోగులు ఆయనే చూసుకుంటారు. మరి ఈ మాట ఎప్పుడు మర్చిపోకండి. మీరు అంతా మంచి జరగాలని ఆ బాబావాన్ని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నానే. మరి ఉంటాను సాయిరాం, ఆనందంగా ఉండండి.
3: సాయిరాం సార్, సాయిరాం.

0: సేవ చేస్తే సేవ్ అవుతావు చిరునాటికి విన్నారు. ఇందులో శ్రీయుతులు కోట శివకుమార్, శ్రీ ఎమ్మెలెన్ స్వామి, శ్రీ కళాధర్, శ్రీ అనిల్ కుమార్, శ్రీ గణేష్, శ్రీ సత్యేందర్, శ్రీ వసంత భానుగారు పాల్గొన్నారు. సమర్పణ రేడియో సాయి బృందం హైదరాబాద్.
1: ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు బృందం తమ 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 2013 సంవత్సరంలో అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 4వ భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మీరు వినబోయే నాటకం సాయి భక్తి సామ్రాజ్యం. ఇక ఆలస్యం చేయకుండా నాటకంలోకి వెళ్దామా?

0: బాబా, రామాయణ భారత భాగవతాది గ్రంథాలు చదివాని, ప్రతినిత్యం నీకు షోడశోపచార పూజలు చేస్తున్నాని, ఆసేతు హిమాచల పర్యంతం ఉన్న పుణ్యక్షేత్రాలు దర్శించాని, నీ దర్శన సందర్శన సంభాషణ సౌభాగ్యం సిద్ధించలేదని కన్నీరు కారుస్తున్నాని. నీ మనసు కరగలేదా స్వామి? నా మొర వినిపించలేదా? నీ దివ్యానుగ్రహం ప్రసాదించే సమయం రాలేదా? రంగా, నా సద్గ్రంథ పఠన, పుణ్యక్షేత్ర సందర్శన, నా షోడశోపచార పూజలు అన్నీ వృధాశ్రమేనంటావా?
1: వృధాశ్రమ కాదు. భగవంతుడు బాహ్యప్రియుడు కాదు, భావప్రియుడు. నీ పుణ్యక్షేత్ర సందర్శన, షోడశోపచార పూజలు, నీ సద్గ్రంథ పఠనం వెనుక ఉన్న భక్తిభావం భగవంతునికి తెలియాలి. శబరి ఏ పుణ్యక్షేత్ర సందర్శనం చేసింది? ఆమె ఎంగిలి పండ్లను రామచంద్ర ప్రభువు తిన్నాడు. మీరా ఏ గ్రంథాలు చదివింది? ఆమెకు గిరిధరుడు సాక్షాత్కరించాడు. తిన్నడు ఏ షోడశోపచార పూజలు చేశాడు? అతనికి పరమశివుడు ముక్తి ప్రసాదించాడు.
0: అవును రంగా, ఇవన్నీ చేయకపోయినా భగవంతుడు ఆ భక్తుల్ని ఎందుకు కరుణించాడంటావు?
1: వారిని భగవంతుని అనుగ్రహానికి పాత్రుణ్ణి చేసింది వారికి భగవంతుని పట్ల గల ప్రేమ. శబరి రామచంద్ర ప్రభువు రాజపుత్రుడు. ఆయనకు దారిలో ఏ రాయి తగిలి బాధ కలుగుతుందోనని రాముడు వచ్చే బాటలో పూలు పరచేది. తాను రుచుచూచిన తియ్యని పండ్లనే శ్రీరామచంద్రునికి అర్పించింది. గిరిధరునికి సుతిమెత్తని పడక అమర్చి ఊయలలూపి చంటిబిడ్డను లాలించినట్టు లాలించేది మీరా. నీ తపన వెనుక భగవంతుని పట్ల ప్రేమ ఉండాలి. ఆవేదనతో, కన్నీళ్లతో, ప్రేమతో స్వామిని మనసారా ప్రార్థించు. నీ ప్రార్థన వెనక భగవంతుడు నన్ను తప్పక ఆదరిస్తాడన్న దృఢమైన నమ్మకం ఉండాలి. అప్పుడు నీ కన్నీటికి కరిగిపోయి బాబా తానే కరుణించి నిన్ను ఆదుకుంటాడు.

0: విశ్వాసంతో ప్రేమతో కూడిన ప్రార్థనకి అంత శక్తి ఉంటుందా రంగా?
1: తెలుసుకోవాలని ఉందా? అయితే మహాభారత యుద్ధం తర్వాత జరిగిన సంఘటన చెప్తాను.

0: నమో శ్రీకృష్ణాయ నమః.
1: ధర్మస్వరూపులు, అగ్రజులు, కురువంశ శ్రేష్ఠులు, హస్తినాపురాధీశ్వరులు, యుధిష్ఠిర రాజన్యులకు నమో వాకాలు.
0: ఆయుష్మాన్ భవ. సహదేవ, ప్రార్థనా సమయంలో వచ్చావు. ముఖ్యమైన విషయం ఏదైనా చర్చించాలా?
1: అవును అగ్రజ, కురుసభలు ద్రౌపది మాన సంరక్షణ సమయంలో అడిగాను. ఇది సమయం కాదన్నారు. అరణ్యవాస సమయంలో అడిగాను.
0: అరణ్యవాసం వ్రతం లాంటిది
1: కాబట్టి ఇతర విషయాలు చర్చించకూడదన్నారు.
0: అవును.
1: అజ్ఞాతవాస సమయంలో అడిగాను. మన ఉనికిని కాపాడుకోవలసిన సమయం కదా, ఇప్పుడు సందేహం ఏమిటన్నారు. శ్రీకృష్ణ రాయబార సమయంలో అడుగుదాం అనుకున్నాను. తమరు సంగ్రామ రచనలో నిమగ్నులయ్యారు.
2: నా సందేహం నా పెదవి దాటి పైకి రాలేదు. తలుచుకుంటే జ్వాలా తోరణమై నా హృదయాన్ని దహించి వేస్తోంది.
0: ఇన్నాళ్ళు నీకు బాధ కలిగించినందుకు చింతిస్తున్నాను. ఇప్పుడు మనస్ఫూర్తిగా నీ సందేహానికి సమాధానమిస్తాను. నిస్సంకోచంగా నిర్భయంగా అడుగు సహదేవ.
1: ఆనాడు కురుసభలో భారతవర్షంలో ఏ స్త్రీ పడని అవమాన భారాన్ని సహించిన ద్రౌపది దీనావస్థ తలుచుకుంటూ ఉంటే ఈనాటికి గుండెల్లో శూలాలు కుచ్చుతున్నట్లు బాధ కలుగుతోంది అగ్రజ.
0: సహదేవ, సంయమనం పాటించు. కౌరవులు చేసింది సహించరాని నేరం.
1: ద్రౌపది జుత్తు పట్టుకుని కురుసభలోకి ఈడ్చుకొస్తున్నాడు దుశ్శాసనుడు. ఆ దృశ్యం చూసి నాలో ఆవేశం కట్టలు తెంచుకుని పౌరుషం పడగనిప్పింది. వీరాధివీరుడమైన మనం ఈ దారుణాన్ని అరికట్టలేమా అని ఆవేశంతో నేను లేచే లోపల అన్నగారు భీమసేనుని వీరగర్జన వినిపించింది.
3: అవును, ద్రౌపది దురవస్థ చూడగానే నాలో వీరరక్తం పరవళ్లు త్రొక్కింది. పాంచాలిని అవమానించిన దుశ్శాసనుడి గుండె చీల్చి ఆ రక్తంతో ఆమె కురులు ముడివేస్తానని ప్రతిజ్ఞ చేశాను.
1: నా మనస్సుకు కాస్త ఉపశమనం కలిగింది.
0: అలాగా
4: కౌరవ పరివారాన్ని నా గాంధీవంతో అక్షయతోణీరంతో హతమారుస్తానని ప్రతిజ్ఞ చేశాను నేను.
1: చూశారా, ఇది వీరోచితమైన ప్రవర్తనంటే. సగర్వంగా అన్నగారు అర్జునుడికి నమోవాకాలు చేశాను.
0: చాలా మంచి పని చేశావు.
1: అక్కడితో ఆ ప్రతిజ్ఞల ప్రస్థానం ఆగిపోలేదు. మా అన్నగారు నకులుడు జ్వాలాముఖిలా లేచి,
4: పాంచాలి దుర్దశ నాలో ప్రతీకార జ్వాన రేపింది. నా ఖడ్గాన్ని చేతపట్టి రణరంగంలో చతురంగ బల సమేతమైన కౌరవ పరివారాన్ని యమపురికి పంపుతానని సవాలు చేశాను.
1: వయస్సులో మీకంటే ఎంతో చిన్నవాడు నకులుడు. ఎంత భీకరమైన సవాలు చేశాడో, ఎంత వీరత్వాన్ని ప్రదర్శించాడో చూశారా?
0: ఇంతకీ కురుసభలో జరిగిన వైనాన్ని వర్ణిస్తున్నావు తప్ప నీ సందేహం అడగనేలేదు.
1: ఇప్పుడు నా సందేహం వ్యక్తపరుస్తాను. సూటిగా సమాధానం ఇవ్వండి.
0: ఇస్తాను. ఆడిన మాట తప్పనని నీకు తెలుసు కదా.
1: ఆ నమ్మకంతోనే అడుగుతున్నాను. అన్నగారు తమరు నీచు కోవిదులు, ప్రాజ్ఞులు, అయినా జూదం ఆడారు. ధనకనక వస్తు వాహనాల్ని కోల్పోయారు, అయినా జూదం కొనసాగించారు. సుభిక్షంగా అలరాడుతున్న సమస్త సామ్రాజ్యాన్ని చతురంగ బల సమేతంగా ఒడ్డి ఓడిపోయారు. అప్పటికీ జూదం మానలేదు. త్రిలోకాధివీరుడైన నలుగురు అన్నదమ్ముల్ని పణంగా పెట్టారు, ఓడిపోయారు, అయినా జూదం మానలేదు. అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి చేపట్టిన అర్థంగిని, మహాపతివ్రతను, యజ్ఞవరప్రసాదంగా పుట్టిన పుణ్యస్త్రీని, పాండవ పట్టమహిషిని పందెంగా పెట్టి ఓడిపోయారు. ఏ కులస్త్రీ సహించలేని అవమానానికి ఆమెను గురి చేశారు. జూదమాడింది మీరు, ఆమెను ఓడిపోయింది మీరు, ఆమెను దుర్భరమైన అవమానానికి, ఆవేదనకి గురి చేసింది మీరు. ఇన్నింటికి కారకులైన మీరు వీరకిశోరంలా ప్రవర్తించక పెదవిప్పకుండా తలవంచుకుని కురుసభలో కూర్చున్నారే, ఇది మీకు ధర్మమేనా? కనీసం వద్దని వారించలేదు, ఇది మీకు న్యాయమేనా?
0: ఇదేనా నీ సందేహం సహదేవ?
1: 15 సంవత్సరాలుగా నా మనోవేదన ఇదే.
0: అడగలేకపోయారు గాని భీముడు, అర్జునుడు, నకులునిది కూడా ఇదే సందేహం అయి ఉంటుంది. సరే, నా సమాధానం చెప్తాను. ధర్మాధర్మాలు మీరే నిర్ణయించండి. శ్రీకృష్ణాయ నమో నమః. సహదేవ, శత్రువులు సవాలు విసిరినప్పుడు వెనుదిరగడం రాజలక్షణం కాదు. అందుకే వ్యసనమని తెలిసినా జూదం ఆడాను. ఇక కురుసభలు ద్రౌపది దీనావస్థను చూశాను. ఆమె దురవస్థకు బాధ కంటే ఆమె ప్రవర్తన నన్ను ఆశ్చర్యపరిచింది. ద్రౌపది,
3: ధృతరాష్ట్ర చక్రవర్తి, భీష్మ పితామహ, విదుర మహాశయ, ద్రోణాచార్య, కృపాచార్య పెద్దలు మీరు కుల స్త్రీని అవమానించడం తప్పని చెప్పలేరా? ఇది కూడని పనిని హెచ్చరించలేరా? ఈ అనాచారాన్ని ఆపలేరా? నా మానాన్ని సంరక్షించలేరా అని దీనంగా ప్రార్థిస్తోంది.
0: పాండవ వంశాన్ని కంటికి రెప్పలా, కన్న తల్లిలా శ్రీకృష్ణ పరమాత్మ కాపాడుతున్నాడని ఆమెకు తెలుసు. అయినా ఈమె దైవాన్ని మరచి మానవ మాత్రుల్ని ప్రార్థిస్తోంది అని విస్మయం కలిగింది. వెంటనే కనులు మూసుకుని, కృష్ణ, వాసుదేవ, ఆపత్ సమయంలో నిన్ను మరిచిపోయి మానవ మాత్రుల్ని ఆశ్రయిస్తోంది ద్రౌపది. ఆమెను మన్నించు, నిన్ను ప్రార్థించి రక్షణ పొందేలా ఆమెకు బుద్ధి ప్రసాదించు అని శ్రీకృష్ణ పరమాత్మను మనఃపూర్వకంగా ప్రార్థించాను. పరమాత్మ నా ప్రార్థన విన్నాడు. వెంటనే, కృష్ణ వాసుదేవ హృదయ నివాసీ పహిమాం అని ఎలిగెత్తి ప్రార్థించింది ద్రౌపది. మరుక్షణంలో అభయమిచ్చి అక్షయ వస్త్రాలు ప్రసాదించి ఆమె మానసంరక్షణ చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇప్పుడు చెప్పండి, ద్రౌపది మానసంరక్షణ భక్తిపూర్వక ప్రార్థన వల్ల జరిగిందా, లేక మీ గదలు గాంధీవాల వల్ల జరిగిందా?
5: అన్నగారు,
0: ఆలోచన తప్ప ఆవేశం సమస్యల్ని పరిష్కరించదు సహదేవ. కౌరవులపై మన విజయం శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం తప్ప మన వీరత్వానికి నిదర్శనం కాదని గ్రహించు. వాసుదేవుని పాదపద్మాలు మనసులో నిలుపుకు. నిండు మనసుతో ఆ దేవదేవుణ్ణి ప్రార్థించు. ఏ సందేహమూ నిన్ను ఆవరించదు, ఆవేదనకు గురి చెయ్యదు.
5: అన్నగారు, మీ మౌనం వెనక ఇంతటి ప్రార్థన ఉందా? ఇది తెలుసుకోలేని నా అజ్ఞానాన్ని మన్నించండి. జన్మజన్మలకు మీ వంటి ధర్మమూర్తికి అనుజులుగా పుట్టేలా ఆశీర్వదించండి.
0: ఆయుష్మాన్ భవా.

0: లక్ష్మీకాంతం, ధర్మజుని మనఃపూర్వక ప్రార్థన ద్రౌపది మానాన్ని ఎలా సంరక్షించిందో చూశావా?
1: భగవంతుని ఎలా ప్రసన్నం చేసుకోవాలో అర్థమైంది రంగా.
0: ఇది ఏనాడో జరిగిన కథ, కాని 30 సంవత్సరాల క్రిందట ద్రౌపదికి అక్షయ వస్త్రాలిచ్చి కాపాడిన ఆ పరంధాముడే మహబూబ్ నగర్ జిల్లా నివాసి బుచ్చేయ గారనే భక్తుని హృదయపూర్వక ప్రార్థనకు కరిగిపోయి సపరివారంగా విచ్చేసి నాగర్ కర్నూల్ పట్టణంలో షిరిడి సాయినాథుని విగ్రహాన్ని తన అమృతహస్తాలతో ప్రతిష్ట చేశారు. ఆ కరుణామూర్తి అనుగ్రహం తలుచుకుని ఈ జిల్లావాసులు ఆనంద పారవశ్యంతో మైమరిచిపోతూ ఉంటారు.

0: భగవంతుని పాదస్పర్శతో పునీతమైన పుణ్యభూమిపై పుట్టావన్నమాట. వింటుంటే నాకు ఆశ్చర్యం కలుగుతోంది. ఇదెలా జరిగింది రంగా?
1: బుచ్చయ్య గారి అనుభవం వింటేనే విషయం నీకు అర్థమవుతుంది.

0: బుచ్చేగారు బుచ్చేగారు, ఉత్సాహంతో ఉరకల వేయక ఉలుకు పలుకు లేక అలా ఉండిపోయారే.
1: బంగారయ్య, సత్యసాయినాథుడు చూపించిన అనుగ్రహానికి శరీరం ఆనంద పారవశ్యంతో చైతన్యం కోల్పోయింది. ఇంకా ఏం మాట్లాడమన్నావు?
0: స్వామి, మీ ఊళ్ళో షిరిడీ సాయిని ప్రతిష్ఠించి మిమ్మల్ని ఆశీర్వదించారని విని పరుగు పరుగున వచ్చాను. స్వామి ఇక్కడికి రావడం, విగ్రహ ప్రతిష్ఠ చేయడం ఎలా జరిగింది?
1: నాగర్కర్నూలులో భక్తులం షిరిడీ సాయినాథుని విగ్రహాన్ని సమకూర్చుకున్నాం. గుడి కట్టించి షిరిడీ సాయినాథుని అపరావతారమే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు కనుక వారి అమృతహస్తాల చేతే షిరిడీ సాయినాథుని ప్రతిష్ఠ చేయించాలనుకున్నాం. స్వామిని ప్రార్థించాలని వైట్ఫీల్డ్ వెళ్ళాం. స్వామి దర్శనానికి ఎదురు చూస్తున్నాం. స్వామి దర్శనానికి వస్తున్నారు. ఆ దివ్య సుందర ముఖారవింద సౌందర్యానికి ముగ్ధుణ్ణైపోయి అలాగే ఉండిపోయాను. స్వామి నన్ను దాటి వెళ్ళిపోతున్నారు. అకస్మాత్తుగా నన్ను చూడకుండా, నాతో మాట్లాడకుండా స్వామి వెళ్ళిపోతున్నారనే ఆవేదన కలిగి, స్వామి, ఈ కంఠంలో ప్రాణం ఉండగా నాతో మాట్లాడవా, మా ఊరికి వచ్చి షిరిడీ సాయినాథుని నీ కరకమలాలతో ప్రతిష్ఠించవా అని మనసారా వేడుకున్నాను. నా స్వామి అనంత కరుణామూర్తి వెంటనే వెనుతిరిగి వచ్చి, మీ ఊరెప్పుడు రమ్మంటావు అని అడిగి, ట్రస్టు వాళ్లతో చెబుతాను, కార్యక్రమం ఖరారు చేసుకో అని ఆశీర్వదించి వెళ్లారు.
0: మీరు కార్యక్రమం ఖరారు చేసుకున్నారా?
1: చేసుకుందామని వెళ్లాను. ట్రస్టు సభ్యులు ఎంతో ప్రేమతో నాగర్కర్నూలు వచ్చారు. చిన్న గుడిని, అసౌకర్యంగా ఉన్న ఈ ప్రదేశాన్ని చూసి స్వామి ఇక్కడికి రావడం అసాధ్యమన్నారు. సభావేదిక దగ్గరే ప్రతిష్ఠకి ఏర్పాటు చేసుకోమన్నారు.
0: అయితే సభావేదిక దగ్గరే ఏర్పాటు చేశారా?
1: అన్యమనస్కంగా అంగీకరించాను. కాని దయామయుడైన సత్యసాయి ప్రభు ఏమన్నారు తెలుసా?
0: ఏమన్నారు?
1: రాజుల్లో కత్తికిచ్చి పెళ్లి చేసినట్టు గుడొక చోట ప్రతిష్ఠ మరొక చోటన షిరిడీ సాయి ప్రతిష్ఠ చేయాలని ఎంత ఆర్తితో భక్తితో బుచ్చయ్య తపన పడుతున్నాడో తెలుసా? ఆ భక్తుణ్ణి నిరాశపరచవద్దు. ఆ భక్తుడి మనసు తెలుసుకుని కార్యక్రమం నిర్ణయించండి. గుడి దగ్గరే నేను ప్రతిష్ఠ చేస్తాను అని వాగ్దానం చేశారు. నేను పొంగిపోయాను. శబరిని అనుగ్రహించిన శ్రీరామచంద్రుడిలా సాయిరామచంద్రుడు ఈ మారుమూల ప్రాంతానికి వచ్చి తన అమృతహస్తాలతో షిరిడీ సాయినాథుణ్ణి ప్రతిష్ఠ చేశారు. ఆ జన్మలు ధన్యమయ్యాయి బంగారయ్య.
0: ఎంత అదృష్టవంతులు, భగవంతుణ్ణి మీ వద్దకు రప్పించుకున్నారు.
1: నేను రప్పించుకోలేదు బంగారయ్య, సత్యసాయి భగవంతుడే తన కృపావర్షం కురిపించాడు.

0: అని స్వామి అన్నారు. సరే, మరి ఆ మాట నెరవేర్చే భగవంతుడు శ్రీ సత్యసాయి అని ఎలా తెలుసుకున్నారు? ఆయన్ని ఇక్కడికి రప్పించుకోవాలనే సంకల్పం ఎలా కలిగింది మీకు?
1: స్వామి దివ్య జీవితంలో జరిగిన ఒక సంఘటన చదివినప్పుడు స్వామి సర్వేశ్వరుడని సర్వ జగద్రక్షకుడని నాకు అర్థమైంది. ఆ సంఘటన ఏమిటంటే,

0: అమ్మ అమ్మ.
1: సత్య, పుష్పగిరి తీర్థం నుంచేనే వస్తున్నావు?
0: అవునమ్మా, ఆ తీర్థానికి వచ్చే జనసందోహానికి సేవ చెయ్యాలి కదమ్మా.
1: పసివాడివి, అప్పుడే మానవ సేవేమిటయ్యా నీకు?
0: పసితనంలో నాటిన మంచి భావాలే పెరిగి పెద్దయ్యాక సుగుణాలుగా ఫలిస్తాయమ్మా.
1: అలాగా సత్య, నీ చేయి చూపించు.
0: ఎందుకమ్మా?
1: సత్య, నువ్వు భోజనం లేకుండా సేవలు చేసావా?
0: ఎవరు చెప్పారమ్మా?
1: కన్న తల్లికి ఒక చెప్పాలా? నువ్వు ఆకలితో ఉంటే ఈ తల్లి గుండెకి తెలియదా సత్య?
0: నా చేతులు వాసన చూడమ్మా, రుచికరమైన పదార్థాల వాసన నువ్వే చూస్తావు.
1: సత్య, నువ్వెన్ని మహిమలైనా చెయ్యి, చూస్తాను, ఆనందిస్తాను. కాని ఇది అమ్మ మనసురా, దాన్ని అమార్చగలవా?
0: నువ్వు ఊహించినది నిజమేనమ్మా.
1: నాకు కొంచెం అన్నం పెట్టండిని ఏ తల్లినైనా అడగకపోయావా నాన్నా?
0: అమ్మా, ఈ చెయ్యి ఎప్పుడూ ఇచ్చేదే కాని పుచ్చుకునేది కాదమ్మా. భవిష్యత్తులో లక్షలాది మందికి ఈ చేత్తోనే సర్వ సౌభాగ్యాలు అనుగ్రహించడం నువ్వే చూస్తావమ్మా.
1: సత్య, నీదెంత విశాల హృదయంరా.
0: ఇదిగో చూడు, వదినమ్మకి ఎంత చక్కని గాజులు తెచ్చాను, ఆమెకిస్తానమ్మా.
1: అలాగే ఈ సత్యా.

0: వదినమ్మా వదినమ్మా.
1: ఏం సత్య?
0: ఇదిగో నీకోసం గాజులు తెచ్చానమ్మా, తీసుకో.
1: నా కోసం గాజులు తెచ్చావా? నా మీద నీకెందుకయ్యా ఇంత అభిమానం?
0: అమ్మ తర్వాత అమ్మంతటి దానివి, నీకు నేను ఇవ్వాలి కదమ్మా.
1: చిన్నవాడివైనా నీకు చెయ్యెత్తి నమస్కరించాలి సత్య. నువ్వు సామాన్యుడివి కావు, ఏ దేవుడు మా ఇంట అవతరించుంటావు.
0: ప్రతి వ్యక్తిని దేవుడిలా మార్చడమే నా మతమమ్మా.
1: అలాగా సత్య, ఒక్క క్షణం ఉండు, మిఠాయి తెస్తాను.
2: ఎవరయ్యానా కుర్చీలో?
0: నేనే.
2: నువ్వా సత్య? నా కుర్చీలో కూర్చోడానికి నీకెంత ధైర్యం?
0: ఇదే రాజసింహాసనమా భయపడ్డానికి?
2: మాటకు మాట ఎదురు చెబుతావా?
0: ఆగు మామయ్య, నీ కుర్చీ ఎవరికి కావాలి? ఈ రోజు చెబుతున్నాను, శ్రద్ధగా విను. ఏదో ఒక రోజున నేను త్రిభువనాలకి చక్రవర్తినై వెండి సింహాసనంలో కూర్చుంటే నీవే వచ్చి నా పాదాలకి నమస్కరిస్తావు, గుర్తుంచుకో.

అది భగవంతుని వాణి. అక్షరాలా అలాగే జరిగింది. స్వామికి భక్తులు ఒక వెండి సింహాసనాన్ని సమర్పించారు. ఎన్నో పర్వదినాల్లో ఆ సింహాసనాన్ని అలంకరించమని ప్రార్థించారు, కానీ స్వామి అంగీకరించలేదు. ఎందుకో తెలుసా? మామయ్య గారు అనారోగ్యంతో ఉన్నారు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహించిన తరువాత వెండి సింహాసనాన్ని ఆయన చేతే తెప్పించుకుని ఆ సింహాసనాన్ని అలంకరించి తాను వాగ్దానం చేసిన రీతిలో ఆయనకే ప్రథమ పాద నమస్కారాన్ని అనుగ్రహించారు. అందుకే స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుడిని మేము హృదయపూర్వకంగా విశ్వసిస్తాం, ఆరాధిస్తాం, కీర్తిస్తాం.

0: బంగారయ్యా, ఇలాంటి బంగారు స్వామి అవతరించి ఉంటే ఆయన పాదాలని ఆశ్రయించకుండా ఉండగలమా?
1: బుచ్చయ్య గారు, నిత్యధూపదీప నైవేద్యాలతో ఈ గుడి చక్కగా నడుస్తుందన్నమాట.
2: ప్రత్యక్ష దైవం భగవాన్ బాబా స్వహస్తాలతో ఆవిష్కరించిన ఈ దేవాలయం కేవలం ధూపదీప నైవేద్యాలకే పరిమితం కాలేదు.
3: అవును బంగారయ్యా, ఒకరోజు మన ఈశ్వరయ్య గారు, కొందరు భక్తులు గ్రామంలో ఏ ఉపాధి లేని వారికి ఏదైనా సహాయం మన ఆలయం తరఫున చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు.
0: ధన సహాయం చేస్తే కొన్ని రోజులు గడుస్తుంది, ఆ తరువాత ధన సహాయం కోసం మళ్లీ మరొకరి దగ్గర చేయిజాపాలి. స్వామి, ఈ సమస్యకు మీరే పరిష్కారం చూపాలని ప్రార్థించాం.
2: స్వామి మా ప్రార్థన విన్నారు. చిన్న గుడిలా ఉండే ఆలయం సర్వాంగ సుందరమైన దేవాలయంగా రూపుదాల్చింది. స్వామి ఆశీస్సులతో వందలాది మందికి దర్జీ పని, కంప్యూటర్, మోటార్ డ్రైవింగ్, ఎలక్ట్రీషియన్ మొదలైన అనేక వృత్తుల్లో శిక్షణ ఇచ్చే సేవా కేంద్రంగా రూపాంతరం చెందింది. వేలాది మందికి దివ్య జీవనోపాధి కల్పిస్తున్న ప్రేమాలయంగా మారిపోయింది.
1: దివ్య జీవనోపాధి అంటే?
2: వారికి కేవలం జీవనోపాధి కల్పించడమే కాదు, నీతి, నిజాయితీ, సేవాభావం వంటి మానవతా విలువల్ని వారిలో వికసింపచేస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన వారంతా తమ వృత్తిలో చక్కని ఆదర్శాన్ని నిరూపించి ప్రశంసలందుకుంటున్నారు.
3: మానవులు చేసిన ప్రతిష్టకి, భగవంతుడు చేసిన ప్రతిష్టకి అదే తేడా.
0: అంతటితో ఆ దయామయుని కృప ఆగిపోలేదు.
1: మరేదైనా అనుగ్రహం ప్రసాదించారా స్వామి?
2: ఫ్లోరైడ్ తో కలుషితమైన నీరు తాగి మహబూబ్ నగర్ జిల్లాలో వేలాది మంది వ్యాధుల బారిన పడి వికలాంగులైపోతున్నారు. కరుణామయుడైన మా స్వామి హృదయం వారి దీనగాథకు కరిగిపోయింది. వెంటనే 200 గ్రామాలకు ఫ్లోరైడ్ లేని మంచినీటిని శ్రీ సత్యసాయి సుజల పథకం ద్వారా అందించారు.
3: తరచూ అనావృష్టి, దుర్భిక్షంతో ప్రజలు కేవలం కూలిపనే జీవనాధారంగా జీవించే ఈ కార్మిక జిల్లాలో అవ్యాజ ప్రేమమూర్తి మా స్వామి ఏ సుముహూర్తాన అడుగుపెట్టారో ఆనాటి నుండి సుభిక్షంగా సస్యశ్యామలంగా మారిపోయి జిల్లా అంతటా ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నారు. ఆనందోత్సాహాలతో సత్యసాయి దివ్యనామ సంకీర్తన చేసుకుంటూ సేవలలో పాల్గొంటున్నారు.
2: అంతేకాదు, స్వామి మా జిల్లాలో 200 గ్రామాలకు మంచి నీరిచ్చి దాహార్తిని తీర్చారు. కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా పత్తి మొదలుకుని అన్ని పుణ్యక్షేత్రాలలో, తీర్థాలలో ఎక్కడ సేవలో పాల్గొన్న దాహార్తులందరికీ చల్లని మంచినీరందించే సేవని మహబూబ్ నగర్ జిల్లా శ్రీ సత్యసాయి సేవకులు చేస్తున్నాం.
0: ఇదే విధంగా శ్రీరామచంద్రుడు వానరసేనని తన సేవకు వినియోగించుకున్నట్టు సాయి రామచంద్ర, మమ్మల్ని నీ సేవకు వినియోగించుకుని మమ్మల్ని ధన్యులు చెయ్యండి స్వామి.

0: లక్ష్మీకాంతం, భగవంతుడు మనం ఏం చేస్తే అనుగ్రహిస్తాడో అర్థమైంది కదా. ముందుగా దేవుడు నన్ను అనుగ్రహిస్తాడా అన్న సందేహాన్ని దూరం చేసుకో. దేవుడు నీకు దగ్గరవుతాడు. సంశయం లేని భక్తిని స్వామి ఎలా అనుగ్రహిస్తాడో చెప్పనా?
1: చెప్పురంగా.
0: మా జిల్లాలో స్వామి భక్తుడు ఉండేవారు. ఆయనకు తీవ్రమైన అనారోగ్యం చేసి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడింది. డాక్టర్లు అతను జీవించడం కష్టమన్నారు.
1: పెద్ద డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లలేకపోయారా?
0: లక్ష్మీకాంతం, ఆయన కుటుంబ సభ్యులు స్వామియందు అచంచలమైన భక్తి విశ్వాసాలు కలవారు. వారి కుమారులు తండ్రి గారిని పెద్ద డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లలేదు.
1: మరెక్కడికి తీసుకెళ్లారు?
0: పుట్టపర్తి తీసుకెళ్లారు.
1: ఆ రోజుల్లో పర్తిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి లేదే.
0: ఆసుపత్రిలో చికిత్స కోసం పర్తి తీసుకువెళ్లలేదు లక్ష్మీకాంతం. మార్కండేయుణ్ణి చిరంజీవిని చేసిన పరమశివుడు, పరీక్షిత్తుని పునర్జీవితుణ్ణి చేసిన శ్రీకృష్ణ పరమాత్మ అయిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా తమ తండ్రిని కరుణించి కటాక్షిస్తాడనే విశ్వాసంతో తీసుకెళ్లారు.
1: వారి విశ్వాసం ఫలించిందా?
0: లక్ష్మీకాంతం, రాతి విగ్రహాన్ని నమ్ముకుంటేనే భగవంతుడు కరుణిస్తున్నాడే. సాక్షాత్తు మానవాకారంలో ఉన్న మాధవుడి పాదాలు ఆశ్రయిస్తే కరుణించడా? శ్రీ సత్యసాయి భగవానుడు ఎంతో ప్రేమతో వారిని అనుగ్రహించి ఆశీర్వదించి ప్రాణదానం చేసి సంపూర్ణ ఆరోగ్యవంతుని చేశారు.
1: చాలా ఆశ్చర్యంగా ఉందయ్యా.

0: ఈ అనుభవాలు వింటుంటే శరీరం పులకించిపోతుంది.
1: అందుకే సాయి నామమే జీవంగా స్మరించు, మనఃపూర్వకంగా ప్రార్థించు, నిస్వార్థంగా సేవ చేయి. సాయి భక్తి సామ్రాజ్యంలో భాగస్వామివిక. స్వామి ఆదరిస్తాడు, గుండెలకు హత్తుకుంటాడు.
0: ఇప్పుడు ఈ సత్యసాయి భక్తి సామ్రాజ్యాన్ని మహబూబ్ నగర్ జిల్లా అని కాక మహాబాబానగర్ జిల్లా అని పిలవాలనిపిస్తోంది.

ఇంతవరకు మీరు జీవితమే నాటకరంగం కార్యక్రమంలో భాగంగా సాయి భక్తి సామ్రాజ్యం నాటకాన్ని విన్నారు. వచ్చే వారం మరొక చక్కని నాటకంతో మళ్లీ మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు సెలవు, మరి సాయిరాం.

0: Mohana Sai Shravan Kumar have scored 99% in biology. Sai Krishna Bhagat has scored 97% in mathematics. Sai Satvik and Pranita have scored 98% in applied mathematics. Sai Dikshana Kartika S has scored 98% in business studies. Sai Dipanjali Hem Kumar has scored 97% in economics. Let us give a huge round of applause to the 12th standard students and the teachers of Sri Satya Sai Higher Secondary School, Prashanti Nilayam. We now move to Srimati Ishwaramma High School, Prashanti Nilayam. Out of 30 girl students who appeared for the 12th standard CBSE board examinations, all 30 students have passed with first class, with 21 students receiving distinction. The school average stands at 80.3%. Coming to the school toppers of Srimati Ishwaramma High School, Prashanti Nilayam, at first rank we have Kumari Salma Sheikh with a score of 95.6%. At second rank we have Kumari Yamini Chaudepalli with a score of 90.2%. The third rank is being shared by Kumari Kavya Sri Mopuri and Kumari Renuka Gudla with a score of 88.2%. Moving on to the subject toppers of Srimati Ishwaramma High School, Prashanti Nilayam, Kumari Jashnavi Besta scored 100% in Telugu language. Kumari Renuka Gudla scored 95% in biology. Kumari Salma Sheikh topped in English, business studies, accountancy and economics with a score of 98%, 99%, 98% and 87% respectively. Kumari Kavya Sri Mopuri topped in mathematics, chemistry and physics with 85%, 88% and 79% respectively. Let us give a huge round of applause to the 12th standard students of Srimati Ishwaramma High School, Prashanti Nilayam. The faculty members of Srimati Ishwaramma High School express their overwhelming gratitude to Bhagwan for his divine inspiration and guidance. What once seemed an impossible dream for children from a local state board background, which constituted 50% of the class in Srimati Ishwaramma High School, has today become a shining reality all through the boundless grace, vision and blessings of Swami. The students and faculty members of Sri Satya Sai Higher Secondary School, Prashanti Nilayam, and Srimati Ishwaramma High School, Prashanti Nilayam, offer all their achievements at Bhagwan's divine lotus feet with a humble prayer to make them able instruments in his divine mission. They also express their heartfelt gratitude to the administration of Sri Satya Sai Central Trust for their continuous support and encouragement. Jai Sai Ram.
1: ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీర్వాదములతో ఈరోజు సాయంకాలం మేము ఒక ఆహ్లాదకరమైన విషయాన్ని తెలియజేయబోతున్నాము. స్వామివారి శ్రీచరణాల పట్ల అపారమైన కృతజ్ఞతాభావంతో ఢిల్లీకి చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ వారు అఖిల భారత స్థాయిలో నిర్వహించిన ఆల్ ఇండియా సీనియర్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్లో శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్ ప్రశాంతి నిలయం మరియు శ్రీమతి ఈశ్వరమ్మ హై స్కూల్ ప్రశాంతి నిలయంకి చెందిన బాలబాలికల యొక్క పరీక్షా ఫలితాలను ప్రకటించబోతున్నాము. స్వామివారి అపార కరుణ యొక్క ఛత్రఛాయలలో సాయిమాత తమకు నేర్పిన క్రమశిక్షణ, అంకితభావం, నిబద్ధత వంటి విలువల్ని ఆకళింపు చేసుకుని ఈ 12వ తరగతి బాలబాలికలు సాధించిన ఫలితాలను తెలియచేయడం ఒక హర్షాతిరేకమైన విషయం. ఈనాడు మేము పాఠశాలల యొక్క ఉత్తీర్ణత శాతాన్ని, డిస్టింక్షన్ శాతాన్ని, అలాగే బాలబాలికల యొక్క విశిష్టమైన ప్రతిభా పాఠవాలను తెలియజేయబోతున్నాం. సభాసదులందరూ కరతాళ ధ్వనులతో మన 12వ తరగతి విద్యార్థులు మొక్కవోని దీక్షతో స్వామివారికి సమర్పించిన ఈ ఫలితాలని అభినందించి వారిని ప్రోత్సహించవలసిందిగా ప్రార్థన. శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్ ప్రశాంతి నిలయం నుండి పరీక్షకు హాజరైన 133 మంది బాలబాలికలు అందరూ మొదటి తరగతిలో ఉత్తీర్ణులు అవడమే కాకుండా 125 మంది డిస్టింక్షన్ సాధించారు. వీరిలో 49 మంది 90% కంటే ఎక్కువ మార్కులు సాధించారు. పాఠశాల సగటు 86.18% నమోదయ్యింది. కుమారి పులగల సాయి ప్రణీత 98.2% పాఠశాల స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించింది. అలాగే 98% శ్రీ శాసనపురి సాయి సాత్విక్ మరియు 97% కుమారి సాయి దీపాంజలి హేమ్ కుమార్ 2 మరియు 3 స్థానాలు కైవసం చేసుకున్నారు. పాఠ్యాంశముల వారీగా కంప్యూటర్ సైన్స్లో

0: చంద్ర లలిత్ శ్రీసాయి, అక్షయ్ అనూప్ నంబియార్, శ్రీ సాయికృష్ణ భగత్ మరియు సాంభవి సురేష్ 100కి 100%, సాయి సాత్విక్ మరియు ప్రణీత్ ఆంగ్లంలో 100%, వివేక్ మిశ్రా ఇన్ఫర్మాటిక్స్లో 100%, ఎండమూరి సహస్ర కళాధర్ తెలుగులో 100%, చదివే హిమసాయి సంస్కృతంలో 100%, పులగల ప్రణీత అకౌంటెన్సీలో 100%, సాయికృష్ణ భగత్ భౌతిక శాస్త్రంలో 98% మరియు శ్రీకంఠం నాగదీపికామూర్తి రసాయన శాస్త్రంలో 99% సాధించారు. అలాగే కుషి రాయ్ చందాని, గాయత్రి సామల్, మోహన సాయి శ్రవణ కుమార్ జీవశాస్త్రంలో 99%, సాయికృష్ణ భగత్ గణితంలో 97%, సాత్విక్ మరియు ప్రణీత్ అప్లైడ్ మ్యాథమెటిక్స్లో 98%, సాయి దీక్షణ కార్తీక బిజినెస్ స్టడీస్లో 98%, సాయి దీపాంజలి హేమ్ కుమార్ అర్థశాస్త్రంలో 97% సాధించారు. శ్రీ సత్యసాయి హైయర్ సెకండరీ స్కూల్ ప్రశాంతి నిలయానికి చెందిన విద్యార్థులను మరియు అధ్యాపకులను మరొక్కమారు కరతాళ ధ్వనులతో అభినందిద్దాం. తదుపరి శ్రీమతి ఈశ్వరమ్మ హై స్కూల్ ప్రశాంతి నిలయం నుండి 33 మంది పరీక్షకు హాజరు కాక, అందరూ మొదటి తరగతిలో ఉత్తీర్ణులు అవడమే కాకుండా 21 మంది బాలికలు డిస్టింక్షన్ సాధించారు. పాఠశాల సగటు 80.3% నమోదైంది. కుమారి సల్మా షేక్ 95.6% మార్కులతో శ్రీమతి ఈశ్వరమ్మ హై స్కూల్ టాపర్గా నిలిచింది. అలాగే కుమారి యామినీ చౌడేపల్లి 90.2% మార్కులతో రెండో స్థానం కైవసం చేసుకుంది. మూడో స్థానంలో 88.2% మార్కులతో కుమారి కావ్యశ్రీ మోపూరి మరియు కుమారి రేణుకా గుండ్ల నిలిచారు. పాఠ్యాంశాల వారీగా కుమారి జాహ్నవి బెస్తా తెలుగులో 100% సాధించగా, జీవశాస్త్రంలో కుమారి రేణుక 95% సాధించారు. కుమారి సల్మా షేక్ ఆంగ్లంలో 98%, బిజినెస్ స్టడీస్లో 99%, అకౌంటెన్సీలో 98% మరియు అర్థశాస్త్రంలో 87% సాధించారు. అలాగే కుమారి కావ్యశ్రీ గణితంలో 85%, రసాయన శాస్త్రంలో 88% మరియు భౌతిక శాస్త్రంలో 79% సాధించారు. ఒకనాడు శ్రీమతి ఈశ్వరమ్మ హై స్కూల్ తరగతిలో 50% మంది స్టేట్ బోర్డు నేపథ్యంలో అసాధ్యమనుకున్న స్వప్నం నేడు సాధ్యమయ్యింది. ఇది కేవలం స్వామివారి అపార కరుణ వల్ల మాత్రమే సాధ్యమయ్యింది. శ్రీమతి ఈశ్వరమ్మ స్కూల్ అధ్యాపకులు స్వామివారికి వారి అపార కృతజ్ఞతను తెలుపుకుంటున్నారు. వీరందరినీ మరొక్కసారి కరతాళ ధ్వనులతో అభినందిద్దాం. స్వామివారి దివ్య అవతార ఉద్యమంలో వారిని ఒక భాగం చేసుకున్నందుకు 2 పాఠశాలల అధ్యాపకులు మరియు ఛాత్రులు వారి కష్టఫలాన్ని స్వామివారి పాదాల చెంత కృతజ్ఞతాపూర్వకంగా అర్పిస్తున్నారు. అలాగే శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ యాజమాన్యం యొక్క ప్రోత్సాహానికి మరియు నిరంతర సహాయ సహకారాలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. జై సాయిరాం.
1: పని లేని సున్నకంబు వలె నీరు పరుగిడి వదిలించి తిరుగుతురే, క్షణమును సత్సంగములో నిలువగ సాధ్యము కాదా చరణముల.

రామ చింతనే చాలు రామ నామమే మేలుగా, రామ చింతనే చాలు రామ నామమే మేలుగా.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. మానవుడు మితిమీరిన కోరికల చేత త్యాగం చేయలేక భోగాన్ని అనుభవిస్తూ రోగానికి గురి అవుతున్నాడు. అహంకారము, అంతులేని ఆశలచే, దుర్గుణాల చేత శాంతిని కోల్పోతున్నాడు. మానవునికి శాంతమే నిజమైన ఆభరణం. ప్రేమ, దయ, సహనము, శాంతము, ఇలాంటి గుణములు కలిగినటువంటి వాడే మానవుడు. ఉపనిషత్తులు సుఖము దుఃఖము, యోగమునకు భోగమునకు గల వ్యత్యాసాన్ని, అనేకత్వంలో ఏకత్వాన్ని మొదలగు విషయాలను గురించి వివరించింది. భగవాన్ బాబావారు 1993 అక్టోబర్ 20 ప్రశాంతనిలయంలో దసరా ఉత్సవాల్లో భక్తులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసంలో ఉపనిషత్తుల గురించి ఉద్బోధించారు. ఇప్పుడు ఆ ప్రసంగాన్ని మీకు అందిస్తున్నాం, విని ఆనందించండి.

ప్రేమస్వరూపులారా, శాంతమునకు మించిన తపస్సు మరొకటి లేదు. శాంతి మహర్షుల యొక్క ఆభరణం, ప్రతి మానవుని యొక్క హృదయ స్థానం. నిత్య సత్య నిర్మలమైనటువంటి ఒక శాంతము తపస్సునకు మించినటువంటిది. తపస్సు చే సాధించబడినది కూడాను ఈ శాంతమే. కనుకనే త్యాగరాజు శాంతము లేక సౌఖ్యము లేదు అన్నాడు. శాంతి తుల్యం తపో నాస్తి. దీనికంటే మించినటువంటి తపస్సు మనకు వేరొకటి లేదు. న సంతోషాత్ పరం సుఖం, సంతోషమునకు మించినటువంటి సుఖం కూడా మరొకటి లేదు. సుఖం స్వర్గతుల్యమని భావిస్తారు. తన సంతోషమే స్వర్గము. సంతోషమునకంటే మించినటువంటి యొక్క సుఖం మరెక్కడిది? ఏమిటి ఈ సుఖములు? భౌతిక సుఖములా, ప్రాకృతిక సుఖములా, శారీరక సుఖములా, మానసిక సుఖములా, ఇంద్రియ సుఖములా? ఈ సుఖములు సుఖములు కాదు. సంతోషముతో కూడిన సుఖమే సుఖము.

0: ఆశ. ఆశకు మించిన రోగం మరొకటి లేదు. సమస్త రోగములకు ఆశనే మూల కారణం. అందులో తృష్ణ, తృష్ణ అనగా దాహము. దాహం ఒకతూరి తీరునది కాదు, అనేక పర్యాయములు మనకు దాహం వేస్తుంది. దాహం కలిగినప్పుడంతా నీరు త్రాగాలి. జీవితం ఉండినంత వరకు నువ్వు దాహము తీరదు. కనుక మనకు సుఖం ఏ రీతిగా లభ్యమవుతుంది? ఈ దాహమే మనకు తీరని రోగము. కనుక మనము ఈ వాంఛనను క్రమక్రమేణా కొంతవరకును తగ్గించుకునే ప్రయత్నించాలి. ఇంకా దయ కంటే మించినటువంటి ధర్మం మరొకటి లేదు. దయగల హృదయమే దైవ మందిరము. దానము ధర్మము కొంతకాలంలో జరపవచ్చును, కాని ఆ దాన ధర్మములు క్షణికములైనటువంటివి. కాని దయ తీరనివి, ఇది మారనిది, ఇది జారనిది, ఇది నిత్యమైనటువంటిది. సర్వ హృదయమునందును నిండి ఉన్నది ఈ దయనే. కాని ఏ మానవుడైనా తన హృదయమునందు ఉండినటువంటి ఈ దయను 10 మందికి పంచగలుగుతున్నాడా? తన ఎంతున్నటువంటి యొక్క ఈ దయను 10 మందికి పంచినప్పుడే తాను దయమయుడు అవుతాడు. కనుక దానము కంటే దయనే చాలా ప్రధానమైనది. దివ్యాత్మ స్వరూపులార, నిర్వికల్పం, నిర్విరామ కృషిచే, నిరంతర తాపత్రయములతో, అంతులేని ఆశలతో, అర్థం కాని ఆవేదనతో, అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాకులాడి, అశాంతికి గురి అయి, సంసార నావనికి సంచారము చేసేటువంటి ఈ మానవులకు దిక్కును చూపే చక్కని దీపికలు, ఆధ్యాత్మిక జ్యోతులనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. ఆధ్యాత్మికమనగా కేవలం వేదాంతముగా మారుతుంది. వేదాంతము అద్వైతము, వేదము ద్వైతము. అద్వైతమనగా అనేక విధములుగా మనము భావిస్తున్నాం, విచారిస్తున్నాం, చదువుతున్నాం, అర్థం చేసుకుంటున్నాం. ఈ అద్వైతమనగా ఏకాత్మభావమే, అది ఏ జ్ఞానము. వేదాంతమనేది జ్ఞానం, అద్వైత దర్శనం జ్ఞానం. జగత్తునందు రెండవది లేదు, ఉన్నదంతయును ఒక్కటే. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, అనేకంగా కనిపించేటువంటి ఇంద్రు ఏకత్వమును మనము గుర్తించడానికి ప్రయత్నించాలి. ఈనాడు ఏకత్వంలో ఉండే అనేకత్వాన్ని విభజించేటువంటి మేధావులు అధికమవుతున్నారే కాని అనేకత్వంలో ఉండినటువంటి ఏకత్వాన్ని గుర్తించే గుణవంతుడు కనిపించుటలేదు. అనేకత్వంలోని ఏకత్వాన్ని బోధించినవే ఉపనిషత్తుడు. ఈ ఉపనిషత్తు అనేటువంటి శబ్దము మహా విచిత్రమైనటువంటిది. దీనికి సత్ అనేటువంటిది మూలాధారము. సత్ అనగా కూర్చునుట, కదలుట, నిర్మూలము గావించుట, తాను బద్ధుడు అవుట, ఇలాంటి అనేక అర్థములు కూడాను ఉపనిషత్తులకు కలవు. ఆశ్రయించటమని కూడాను ఉపనిషత్తులకు అర్థం. కాని షత్ అనేటువంటిది కూర్చొనుట అనేటువంటిది ప్రధానమైన పదం. ఉపా సమీపము, నీ నిష్టతో షత్ కూర్చో. నీవు బ్రహ్మవేత్త దగ్గర అతి వినయముతో సమీపములో నిష్టతో కూర్చొని బ్రహ్మ పదార్థాన్ని గుర్తించుటకు ప్రయత్నించటమే ఉపనిషత్తు యొక్క ప్రధానమైనటువంటి అర్థము. అయితే ఈ ఉపనిషత్తులు అనేటువంటివి ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క కాలములో ఆవిర్భవించింది. ఇది మహర్షుల యొక్క ప్రోత్సాహము చేతను, ఉత్సాహముల చేతను, ప్రోద్బలముల చేతను ఇవి అప్పటికప్పటికు ఆవిర్భవించినటువంటివి. అన్ని ఒక పర్యాయము పుట్టినవి కాదు. దేశకాల పరిస్థితుల ప్రభావమును పురస్కరించుకుని, మానవుని యొక్క స్థితిగతులను ఆధారం చేసుకుని, దివ్యత్వాన్ని పవిత్రాన్ని స్మరించుతూ సర్వ మానవులకు హితమును బోధించేటువంటి స్వరూపాన్ని ధరించినవి ఉపనిషత్తులు. ఇది లోకహితమైనటువంటివి ఉపనిషత్తులు, కళ్యాణములకు ఆవిర్భవించినటువంటి ఉపనిషత్తులు. ఇందులో మొట్టమొదటి ఉపనిషత్తు ఈశావాస్యం, అనగా ఈశావాస్యమిదం జగత్. ఈ జగత్తు ఈశ్వరుడు ఉండతగినటువంటిది. ఈశ్వరుడు లేనటువంటి యొక్క ప్రదేశము ఈ జగత్తులో కానరాదు. సర్వత్రా ఉన్నది ఈశ్వర తత్వమే. ఇంట, బయట, సర్వత్రా దివారాత్రములందు గాలి వీచుచున్నది, కాని కంటికి కనిపించటం లేదు. అంత మాత్రము చేత గాలి లేదనే చెప్పవచ్చానా? ఈశ్వరుడు కూడాను సర్వత్రా వ్యాపించి సర్వస్వరూపుడై ఉంటున్నాడు, కాని కనిపించకుండానెంత మాత్రమున ఈశ్వరుడు లేదని వాదించరాదు. కనుక ఈశ్వర తత్వమైనటువంటిదే సమస్తమునకు సరి అయినటువంటి ఒక శాసనము గావిస్తూ వచ్చింది. ఈశ్వర శాసనము చేతనే వానలు కురుస్తున్నాయి, పంటలు పండుతున్నాయి, నదులు ప్రవహిస్తున్నాయి, సూర్యచంద్రాదులు ఆవిర్భవిస్తున్నారు, వెలుగుతున్నారు. ఇవన్నీ ఏ ఒక్కరి నిమిత్తమో కాదు. ఈ ప్రాకృతమునందు, ఈ ప్రపంచమునందు ఆవిర్భవించినటువంటి ప్రతి ప్రాణికి కూడాను ఈ ప్రకృతి యొక్క శక్తులు సమానమైన హక్కులు. ఈ హక్కులు ప్రతి మానవునికి కూడా ఉన్నవి. అలాంటి శక్తులను అనుభవించుకోవటానికి తగినటువంటి యొక్క కృషి సల్పటం లేదు మానవుడు. స్వార్థము సప్రయోజనమునకు గురి అయి స్వభావమును మరచి ప్రభావములో మునిగి తన యొక్క దివ్యమైనటువంటి యొక్క శక్తిని తాను విస్మరిస్తున్నాడు. ఈశావాసికోపనిషత్తు ముఖ్యముగా త్యాగముతో భోగమును అనుభవించమని బోధిస్తూ వచ్చింది. ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది? త్యాగి అయినటువంటి వాడు భోగం వైపును చూడడు, భోగి అయినటువంటి వాడు త్యాగాన్ని చింతించడు. నిప్పుకు నీటికి పొత్తు కుదరనట్టుగా ఈ త్యాగమునకు భోగమునకు పొత్తు కుదిరేటువంటిది కాదు. భోగమును త్యాగముతో అనుభవించమని కోరటంలో ఉండిన అంతరార్థమేమిటి? మానవుడు చేయవలసిన పనులు అన్నీ నువ్వు చేసియే తీరాలి, ఇది నా విధి అని విశ్వసించాలి. కర్మ బంధితము కాదు. ఆచరణలో ఉన్నటువంటి అహంకారము, అనుభూతిలో ఉండినటువంటి ఒక ఆసక్తి రెండు వదిలినప్పుడు త్యాగములకు భోగములకు భేదమే లేదు. ఈనాటి మానవుడు ఆచరణలో అహంకారము, అనుభూతిలో ఆసక్తి మితిమీరిపోవటం చేతనే త్యాగములకు భోగములకు రెండింటికి మధ్యలో రోగం ఏర్పడుతూ వచ్చింది. ఈనాడు లోపల త్యాగి కాని భోగి కాని కనిపించటం లేదు. రెండింటికి దూరమైనటువంటి రోగిగా కనిపిస్తున్నాడు. ఇట్టి రోగము నివారణ కావాలన్నా దైవ రాగమును మనం పెంచుకోవాలి, ఆత్మానురాగాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి. సంబంధమైనటువంటి అనురాగములన్నీ కూడాను కేవలం బంధహేతువే. ఇదియే యాజ్ఞవల్కుడు మైత్రేయికి బోధించినటువంటి బోధ. ఈశావాసికోపనిషత్తు ఏకత్వాన్ని బోధిస్తూ వచ్చింది. మానవులందరూ కూడా ఒక్కటే అని, అందరి ఎందుకు ఉండినటువంటి ఒక దివ్యత్వం ఒక్కటే అని, ఇట్టి ఏకత్వాన్ని గుర్తించడమే మానవుని ప్రధాన లక్ష్యమని, సర్వ హృదయముని ఎందుకు కూడా చైతన్య రూపుడై ఉండేటువంటి వాడు పరబ్రహ్మమేనని, సర్వ్యాప్తి కలవాడని, సర్వత్రా వ్యాపించిన వాడని ఈ ఉపనిషత్తు చిన్న చిన్న మాటలతో చక్కగా ప్రజలకు అర్థమయ్యే రీతిగా బోధిస్తూ వచ్చింది. ఇందులో సత్యమును కూడా అధికంగా ప్రకటిస్తూ వచ్చింది. ఈ సత్యము మారేటువంటిది కాదని కూడా నిరూపిస్తూ వచ్చింది. ఏ విధంగా మారదు? కాలముచే మారక, చరిత్రచే మాయక, ప్రళయముచే తరుగక, సృష్టిచే పెరుగక, ఏ సత్యమైతే ఉన్నదో ఆ సత్యములకు రూపకల్పనయే భారతీయ సంస్కృతి అని నిరూపించింది. ఆ సంస్కృతి యొక్క అంతర్భావమే సనాతన ధర్మము. ఆ సనాతన ధర్మము యొక్క బాహ్య స్వరూపమే దివ్యమైనటువంటి కర్మ. కనుకనే కర్మానుబంధీని మనుష్యలోకే, మానవుడు కర్మ చేత బంధింపబడ్డాడు. కర్మ లేక క్షణమైన ఈ కాయము ఉంచుకోలేడు. కర్మను చెయ్యాలి. అయితే ఏ విధంగా చెయ్యాలి? అహంకార రహితమైన కర్మలు ఆచరించాలి. నేను చేస్తున్నాను, నేను చేశాను, ఇది ఈ ఫలితం నాకే లభించాలి అనేటువంటి ఒక స్వార్థము ఈ కర్మాచరణలో ఉండకూడదు. ఫలితము చిక్కేది చిక్కుతుంది, కానీ దాని నిమిత్తమై నీవెందుకు ఇంత ప్రాకులాడాలి? వేసిన విత్తనం మొక్క అవుతుంది, దాన్ని పోషిస్తూ పోతే వృక్షమవుతుంది, ఈ వృక్షం నుంచి ఫలములు నీకు లభిస్తాయి, కానీ నీవు కోరినా కోరకపోయినా ఫలప్రాప్తి నీకుంది. కనుక దీనిని ఆశించి ఆశించి ఎందుకు నీవు కర్మకు బద్ధుడవుతున్నావు? ఈ ఆశలే మానవుని యొక్క జీవితాన్ని మోసము చేస్తున్నాయి. కనుక ఈ అహంకారం అనేటువంటి దానిని మనం మొట్టమొదట అణగద్రొక్కాలి. అన్నింటికంటే మహాశత్రువు అహంకారమే. ఈ అహంకార నిర్మూలము గావించే నిమిత్తమై ఉపనిషత్తులు అనేక విధములైనటువంటి ఒక ఆదర్శములను నిరూపించి, ఉపమానములను ప్రకటించి, ఉపదేశములు చేస్తూ వచ్చాయి. ఈ ప్రకృతి ఒక అద్దం వంటిది. ఈ ప్రకృతిలో మనం ఏ పని చేసినప్పటికీ ఇందులో ప్రతిబింబం కనిపిస్తూనే ఉంటుంది. నీవు ఈ అద్దము లోపల నీ ప్రతిబింబాన్ని నీవు చూసుకుంటున్నావు. నీవు నీ ప్రతిబింబము అద్దము మూడుగా నీవు భావిస్తున్నావు, కాని ఇవి నీ భ్రమనే. నీవు ఉన్నది ఒక్కడే, నేను, నా ప్రతిబింబము, అద్దము, మూడున్నాయని నీవు వాదించడానికి పూనుకుంటున్నావు. అద్దమును తీసివేస్తే ఉన్నది ఒక్కటే. అద్దముతో పాటు ప్రతిబింబం కూడా పోతుండాలి. కనుక ఈ ప్రకృతి భావం చేతనే మనము ఈ ప్రతిబింబాన్ని మనము చూస్తూ, ఈ ప్రతిబింబం యొక్క సుఖ సంతోషముల నిమిత్తమై మనము అనేక విధముల పాటు పడుతున్నాం. ఈ ప్రతిబింబంతో వచ్చేటువంటి ఫలితం ఏమిటి? నిలువుటద్దమున నేట చూచుటకు జోడేల, పీశ్వరములో తిరిగే చంద్రుని విలోకించుటకు వెలుగేల, ఆత్మ ప్రబోధము తెలిసి తిరుగుటకు గురువేల అన్నాడు. కనుక మనము ఇవన్నీ కూడా భ్రమలతో కల్పించుకుని బ్రహ్మంకు దూరమవుతున్నాం. ఎవరు బ్రహ్మ? నీవే బ్రహ్మ. నా నీ అనేటువంటి యొక్క భేదములను మనము వెనుకకు నెట్టి ఈ రెండింటి ఎందు ఉండేటువంటి యొక్క బ్రహ్మతత్వాన్ని ఏకత్వంగా భావించు. ఈశావాస్యమిదం సర్వం. ఉన్నది ఒక్కటే అయినప్పుడు ఈ ఉపాధుల భేదములు మాత్రమే మనకు ఇన్ని విధములైనటువంటి కల్తలను కలిగిస్తున్నాయి.
1: ఉపాధులు యంత్రములు, ఉపాధులు పనిముట్లు. నీ మనస్సు, నీ దేహము, నీ బుద్ధి, నీ చిత్తము, నీ ఇంద్రియము, ఇవన్నీ కూడాను జీవితకు ఒక ఉపాధులే. ఈ ఉపాధులే నేననేటువంటి భ్రాంతి చేత నీవు మునిగి ఈ భ్రాంతికి అతీతమైనటువంటి బ్రహ్మను నీవు మర్చిపోతున్నావు. దేహము నీవు కాదు, మనస్సు నీవు కాదు, బుద్ధి నీవు కాదు, అంతఃకరణ నీవు కాదు. ఈ అన్నింటినీ అణగదొక్కుని అన్నింటినీ ఆడించేటువంటి వాడు నీవే. నీవు మాస్టర్ కావాలి కాని మిస్టర్ కాకూడదు. ఎప్పుడు నీవు మిస్టర్ అవుతావు? ఇంద్రియములకు లోబడి, వివాహాది గృహస్థ ధర్మంలో మునిగి, అనేక విధములైనటువంటి యొక్క ఆశలతో, ఆవేదనలతో పాశములను కట్టుకుని బాధపడేటువంటి సమయంలో నీవు మిస్టర్ అవుతావు. సులభంగా మీరు చెప్పాలంటే మ్యారేజ్ తర్వాత మిస్టర్ అవుతాడు, మ్యారేజ్ పూర్వం మాస్టర్ అవుతాడు. మ్యారేజ్ అనగా ఏమిటి? అనేక విధములైన యొక్క వాంఛలతో కూడి బంధములను చేర్చుకొని వీటిలో ప్రతిబంధంగా తాను బాధపడటమే ఒక మాస్టర్ కాకుండా మిస్టర్. ఈ ఉపనిషత్తు చాలా సూక్ష్మమైనటువంటి మార్గంలో బోధిస్తూ వస్తుంది. చేయవలసిన పనులన్నీ చేయి, అనుభవించవలసినటువంటివన్నీ అనుభవించు, ఆనందించవలసినవన్నీ ఆనందించు, కానీ అహంకారంతో మాత్రం మైత్రి చేయవద్దు. ఈ అహంకారంతో కలిగినటువంటి పనిని నాది నాది అనేటువంటి దీంట్లో అభిమాన పడవద్దు. కనుకనే ఈ సుఖమునకు దుఃఖమునకు, త్యాగమునకు భోగమునకు భేదము లేకుండా చేసేటువంటి ఒక తత్వము ఈ ఉపనిషత్తు చక్కగా బోధించింది. ఆచరణలో అహంకారము, అనుభూతిలో ఆసక్తి, ఈ రెండూ లేకపోయినప్పుడు ఇంక నీకంటే మించినటువంటి దైవం మరొకటి లేదు. ఈనాడు మానవుని అనేక విధములుగా హింసించేది, బాధించేది, నొప్పించేది ఇవి రెండే. ఉపనిషత్తులు అనేటువంటిది అనేక విధములైనటువంటి యొక్క నీతుల నుండి నేర్పుతూ వచ్చింది, అద్వైతాన్ని బోధిస్తూ వచ్చింది, తన పర అనేటువంటి భేదాన్ని నిర్మూలముగా ఉంచింది. చిన్న చిన్న కథలతో దీనిని సరి అయినటువంటి యొక్క స్వరూపాన్ని నిరూపిస్తూ వచ్చింది. కనుక ఉపనిషత్తులు చదవాలంటే గొప్ప పండితుడు కానక్కర్లేదు. అందులో ఉన్నటువంటి విషయాన్ని, భావాన్ని చక్కగా అర్థం చేసుకుని దానిలో మునిగి ఆ భావరసములు నీవు గ్రోలినప్పుడు ఇంతకంటే మించినటువంటి సాధన మరొకటి లేదు. చదువు సంధ్యలతో లభ్యమయ్యేటువంటిది కాదు ఉపనిషత్తులు. బాహ్యము కంటే భావము చాలా ప్రధానమని కూడాను బోధించింది ఈశావాసికోపనిషత్తు. భావ శుద్ధి కలిగినప్పుడే జ్ఞాన సిద్ధి లభిస్తుంది. సరే, నీ భావములు శుద్ధిగా ఉండేటట్టుగా చేసుకోవాలి, చిత్తశుద్ధి కలగాలి. ఏ విధంగా ఇది చిత్తశుద్ధి కలగలుగుతుంది? నా హృదయము దయతో నిండినటువంటిది అనేటువంటి విశ్వాసాన్ని గాఢముగా నీవు నమ్మాలి. ఈ దయకు నిలయము హృదయమే. ఇట్టి హృదయం అనేటువంటి నిలయాన్ని నీవు ఉంచుకొని నిర్దయుడిగా నీవు మారటము, ద్రోహిగా మారటము, దుర్మార్గుడిగా మారటము, దురలవాట్లలో ప్రవేశించటము, దుశ్చింతలు చేయటము, ఇవి ఎంత విరుద్ధమైనటువంటివి. చెంతనే ఉండినటువంటి యొక్క దివ్య చింతామణిని నీ వదులుకొని ఎక్కడెక్కడో ఏదో మసిబొగ్గులు నిమిత్తమై నీవు ప్రాకులాడుతున్నావు. ప్రాచీన కాలమునందు కూడాను ఇదే గతిని అనుభవిస్తూ వచ్చారు. భగవంతుడు దూరము లేడు, తన యందే ఉంటున్నాడు, తానుగానే ఉన్నాడు. తల్లి కంటి మిగున దైవంబే దగ్గర, అట్టి దగ్గరైనటువంటి ఒక దైవాన్ని
0: మనం విడిచి అరణ్యముల్లో సంచరిస్తూ ఆకులలో వేస్తూ అక్కడ అనేక విధమైనటువంటి సాధనలు కలుపుతూ ఉంటున్నాము. ఇది నిజముగా తెలియని తనమే. ఇది సక్రమమైన మార్గము కాదు. నీవు దైవాన్ని వెతకాలనుకుంటే నీలో నీవు వెతుకు. దైవం నీకంటే వెలుపల లేడు, నీకంటే వేరు కాదు. నీవు దైవము అనేటువంటి భావము నీలో లేకపోవటం చేతనే ఈ దయ్యాలన్నీ వచ్చి నీలో ప్రవేశించి అనేక విధములైనటువంటి యొక్క దారుణాలను జరుపుతూ వస్తుంటున్నాయి. క్రోధము మానవుని స్వభావము కాదు, ద్వేషము మానవుని స్వభావము కాదు, అసూయ మానవుని స్వభావము కాదు, మందబుద్ధి మానవుని స్వభావం కాదు, మదము మానవుని స్వభావం కాదు. ఇవన్నీ కూడా మనకు పూర్వజన్మము లోపల ఇవన్నీ ఏదో కొన్ని కొన్ని మృగ లక్షణాలు పశు లక్షణాలు మనలో శేషించి ఉండటం చేతనే ఈ భావములు మనలో అప్పుడప్పుడు ఆవిర్భవిస్తుంటాయి. కాని మన లక్షణము ప్రేమ, దయ, సహనము, సానుభూతి, త్యాగము, ఇట్టి గుణములు కలిగినటువంటి వాడే మానవుడు. నేను చెప్పాను నర, నర అంటే ఏమిటి? నర అనగా ఆత్మనే. చూశారా? రహ అనగా నాశనము. నరహ అనగా నాశనము కానివాడు నరుడు అని. అమృతపుత్రుడు, అమృతపుత్రుడు కనుక ఈ యొక్క అమృతపుత్రుడైనటువంటి మానవుడు అమృతాన్ని చేరాలంటే ఏం చేయాలి? వాట్ ఈస్ ది వే టు ఇమ్మార్టాలిటీ? రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీస్ ఈజ్ ది ఓన్లీ వే టు ఇమ్మార్టాలిటీ. ఈ యొక్క దుర్గుణములను మనం మొట్టమొదటి దూరం చేయాలి. ఈ దుర్గుణములనే ఈ యజ్ఞవేదిక లోపల మనం బలి చేయాలి. పశువులను కాదు, అమాయకమైనటువంటి గొర్రెలను కాదు, గొర్రె గుణములు మనం త్యాగం చేయాలి. అదే మూర్ఖత్వము, చంచలత్వం అనేటువంటి కోతిని మనము దాన్ని బలి చేయాలి. కోతిని ఇచ్చి బలి చేయకూడదు. కానీ మదం అనేటువంటి దున్నపోతును మనము ఈ యజ్ఞవేదిక పైన బలి చేయాలి. కానీ మనము చేయవలసినటువంటివి చేయక, చేయరానివి చేసి పొందరాని ఫలం పొందాలని ఆశిస్తున్నాం. ఇది అసాధ్యము, అసాధ్యము.
1: కనుక
0: మానవుడైనటువంటి వాడు ఓపెన్ హార్ట్, హృదయం అనేటువంటిది అంత పవిత్రంగా ఉంటుండాలి. అట్టి పవిత్రమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడే మానవుడిగా రూపొందుతాడు. దానివల్లనే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు. ఏమిటి ఈ మ్యాన్ కైండ్? హృదయము, మాట, పని, త్రికరణ శుద్ధి కావాలి. మనసులో ఒకటి తలంచటము, మాట ఒకటి చెప్పటము, క్రియ మరొకటి ఆచరించటం, దీనివల్లే దురాత్ముడిగా మారిపోతున్నాడు. కనుక మొట్టమొదట మనస్సును పవిత్రం చేసుకోవాలి. ఏదైనా దుర్భావం మనలో ప్రవేశించిన తక్షణమే ఐఎమ్ నాట్ అనిమల్, ఐఆమ్ మ్యాన్, ఐఆమ్ మ్యాన్, ఐఆమ్ మ్యాన్, నేను పశువు కాదు, నేను మనిషిని, నేను మనిషిని అని చింతించు. నేను మనిషి, పశు లక్షణాలు నేను ప్రవేశపెట్టుకోవటమా? ఇది నేను ప్రవేశపెట్టను అనేటువంటి ఒక విశ్వాసం పెంచాలి. కనుక దుర్భావములు మనలో వస్తుంటాయి. అనేక జన్మల యొక్క సంస్కారములు ఇవన్నీ ఆ స్వభావములే ఈ ప్రభావాన్ని అభివృద్ధి పరుస్తున్నాయి. కనుక మొట్టమొదట ఆ స్వభావాలను మనం దూరం చేసుకోవాలి. కనుక నేను ఎప్పుడప్పుడు చెప్తుంటాను, పిపిపి ఈ మూడు పీలు మాత్రము మీరు చక్కగా అర్థం చేసుకోవాలి. వీటిని మాత్రం మనము ఏమాత్రం కూడా వదలరాదు. ప్యూరిటీ, ఎప్పుడు ప్యూరిటీ మనలో లేదో అప్పుడే మనలో ఎనిమిది వచ్చి చేరిపోతుంది. ఎనిమిది వచ్చి చేరేటప్పటికీ ఇంకా మనకు అశాంతి ప్రవేశిస్తుంది. కనుక మొట్టమొదట ప్యూరిటీ, మనసును పరిశుద్ధం గావించాలి. ఏ విధంగా పరిశుద్ధము? సచ్చింతన, సత్ప్రవర్తన, సద్బోధలు, సదాచారము, ఇలాంటి దీంట్లో మనం ప్రవేశించాలి. అదే సత్సంగము. కనుకనే మొట్టమొట్ట ప్యూరిటీ కావాలి. రెండవ పి అదే పేషెన్స్, అదే మనకు శాంతి కావాలి, ఓపికను పట్టుకోవాలి, ఓర్పును సాధించాలి. అనేక కష్టములు వస్తుంటాయి, అనేక నిందలు వస్తుంటాయి, అనేక నిష్ఠూరములు తగులుతుంటాయి. తనలో లేనప్పుడు దానికి ఏమాత్రం కూడా నువ్వు జంకనక్కర్లేదు, గొంకనక్కర్లేదు. సుఖానికి పొంగటము, దుఃఖానికి కుంగటము, ఇది మానవుని లక్షణం కాదు, అవలక్షణం. తాను గుర్తించినటువంటి వాడు దేనికి పొంగడు కుంగడు, అప్పుడే ఆ ఓర్పును సాధించిన వాడు అవుతాడు. ఆ పేషెన్స్ ఒకటి. రెండవది, మూడవది పర్సివేరెన్స్. పర్సివేరెన్స్ అదే పట్టుదల. దీనిని మనం సాధించాలి. పట్టినా పట్టేదో పట్టనే పట్టి తిరి పట్టు నెగ్గేడు దాకా అట్టే ఉండు. కోరినదేదియో కోరనే కోరి తిరి కోరిక చెల్లుడు దాకా పోవకుండు. అడిగినదేదియో అడగనే అడిగి తిరి అడిగినదిడు దాకా విడవకుండు. తలచినదేదియో తలచనే తలచితివి తలపు తీరుడు దాకా పోవకుండు. కోరుపడలేక తానైన బ్రోవలయు, వడలు తెలియక నీవైన అడుగవలయు. అంతే కాని ఇంక నీయంత నీవు తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు అన్నాడు. పట్టినా ఒక పట్టు, ఎలాంటి కష్ట సమయమైనా కూడాను దానిని వదలకుండా చూచుకోవాలి. అలాంటి మహనీయులే దివ్యత్వాన్ని పొంది ఆత్మతత్వాన్ని అనుభవించి జగత్తులకు అనేక విధమైన ఆదర్శాలు అందిస్తూ వచ్చారు ప్రాచీన కాలం నుండి. ఏ కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, నిష్ఠూరములకు లొంగక మహనీయులుగా అభివృద్ధి రాలేదు. లోకంలో ఎంత కీర్తిని పొందినటువంటి వారైనా అనేక విధమైనటువంటి యొక్క కష్ట నష్టములకు గురి అవుతూ వచ్చారు. ఆ యొక్క కష్టములే ఫలితములు అందిస్తూ కష్టే ఫలి అన్నారు. ఆనాటి పాండవులు ఆకులనుములు వేసి అడవి పాలైపోయిరన్నారు. కనుకనే ఈనాటి కలియుగము లోపల పాండవుల యొక్క ఆదర్శాన్ని అమితంగా నిరూపిస్తూ వస్తున్నారు. కష్టాల సమయంలో కూడా కృష్ణుణ్ణి ఆశ్రయించారు, కృష్ణుణ్ణి ఆధారం చేసుకున్నారు పాండవుల. ఏ కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, నిష్ఠూరములకు లొంగక మహనీయులు అభివృద్ధి రాలేదు. లోకంలో ఎంత కీర్తిని పొందినటువంటి వారైనా ఉన్నటువంటి యొక్క కష్ట నష్టములకు గురి అవుతూ వచ్చారు.

కాల సమయంలో కూడా కృష్ణుణ్ణి ఆశ్రయించారు, కృష్ణుణ్ణి ఆధారం చేసుకున్నారు. పాండవుల వరకు ఎందుకు? రాములంతటి వాడు రమణ సీతను బాసి పామరుని వలియేచ్చునన్న. ఇవన్నీ ఎందుకోసం ఈ జగత్తునకు ఆదర్శాలు నిరూపిస్తూ వచ్చాయి. మంచి వారికి కష్టములు తప్పదు, వీరికి తగినటువంటి ఒక గౌరవ ప్రతిష్టలను అందిస్తుంటాయి. మంచి అపరంజి బంగారు కదా అని చెప్పని దాన్ని నగలు చేయాలంటే వీరు కాదు. అగ్నిలో వెయ్యాలి, బాగా కరిగించాలి, శుద్ధితో కొట్టాలి, దానిని కట్టింగ్ చెయ్యాలి, వెల్డింగ్ గావించాలి. ఈ విధమైనటువంటి అన్ని అవస్థలకు గురి అయినప్పుడే సుందరమైన నగగా తయారవుతుంది. విలువైనటువంటి వజ్రమునైనా కూడాను వజ్రమా ఎంత ఆనందంగా ఉంటున్నామని చేతిలో పెట్టుకుంటే దాని యొక్క కళలు దానిలో ఆవిర్భవించవు. కోతలు కోతలు కోతలు కోసినప్పుడే అది మహా విలువైనటువంటిగా రూపొందుతుంది. కనుకనే సాధనమున పనులు సమకూరు ధరలోన, మనం సాధన చేయాలి. సాధన అంటే ఏమిటి? ఈ కష్టాలను ఎదుర్కోవాలి, లక్ష్యాన్ని వదలకుండా ఉంటుండాలి, దైవ విశ్వాసాన్ని ఏమాత్రం కూడా చెల్లించకుండా చూసుకోవాలి. ఆ ప్రేమభావంతో మనం జీవించినప్పుడే ఏకాత్మభావం మనలో ఆవిర్భవిస్తుంది. కనుక మొట్టమొదట ఏకత్వాన్ని మనం గుర్తింపజేసేటువంటిది ఈశావాసికోపనిషత్తు. ప్రపంచమంతా దైవమే, తాను లేని ప్రపంచం గాని ప్రపంచం లేని తాను గాని లేడు, అన్నీ తానే, తన రూపమే. ప్రతి పదార్థమునందు కూడాను అస్థి భాతి ప్రియము ఉంటుండాలి. మధ్యలో మారేటువంటిది రూపనామములే. రూపనామం మారినంత మాత్రమున ఆ సత్యచిత్త ఆనందాలు మారవు. అనేక అలలు తరంగములు వస్తుంటాయి. ఒక తరంగం వలే మరొక తరంగం ఉండదు. తరంగములలో భేదముండవచ్చును కాని సముద్ర జలం ఒక్కటే. అదేవిధంగా సచ్చిదానంద సాగరం నుండి ఆవిర్భవించినటువంటి మానవులు ఒకరినో ఒకరికి భేదముగా ఉండవచ్చును, రూపముకు భేదము కనిపించవచ్చును, కానీ అన్ని రూపములు ఎందు ఉండినటువంటి ఆ సచ్చిదానంద తరంగముల యొక్క సారమే. ఆ సత్యాన్ని మనం విశ్వసించాలి. అది నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికము. ఆధ్యాత్మికం అంటే పూజలు చేయటము, భజన చేయటము, ఏదో నోములు నోచుకోవటము, తాత్రలు పోవటం ఇవి కాదు. ఇవి సత్కర్మంలో చేరినటువంటివి. నిజమైన ఆధ్యాత్మికం అనగా ఏమిటి? ఏకాత్మ భావను విశ్వసించడమే, ప్రవేశించినటువంటి పశుత్వాన్ని దూరం చేయటమే. ఈ విధమైనటువంటి ఒక సూక్ష్మమైన మార్గాన్ని ప్రబోధిస్తూ వస్తాయి ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తుల లోపల ఒక్కొక్క పదము ఒక్కొక్క విధమైనటువంటి యొక్క ఆధారం కలిగి ఉంటుండాలి. మూలాధారమైనటువంటి తత్వము అన్నింటికీ ఒక్కటే. కాన మనం ఉపనిషత్తులంటే ఏదో అర్థం కానటువంటివని, లేక మనము తెలుసుకోవడానికి వీలు కాదని, ఏ మహనీయులు ఏ పండితులు చదవవలసినటువంటివని మనం ఏమాత్రము భావించరాదు. దానిని ప్రేమించి విగ్రహాన్ని ఆనందంగా ఆరాధన చేసినప్పుడే ఆ యొక్క ఉపనిషత్ సారము మనలో ప్రవేశిస్తుంది. కనుక గొప్ప విద్యావంతులు కానక్కర్లేదు. ఉపనిషత్తులు ఉండేటువంటి పదములు అర్థం చేసుకోవడానికి సాధ్యం కాదని మీరు బలహీన పదనక్కర్లేదు. కనుక ఉపనిషత్తులు అనేటువంటివి ఏదో ఒక సామాన్య మానవులకు దూరంగా ఉండేటువంటి గ్రంథములని మీరు భావించరాదు. ఈ జీవితమే ఒక ఉపనిషత్తు. ఎందుకనగా సమీపకులోనే ఉన్నాడు, కాని ఆ సత్యాన్ని మీరు గుర్తించడం లేదు. ఆ సత్యాన్ని మీరు గుర్తించినప్పుడే ఉపనిషత్తుల యొక్క విషయం కూడా మీరు చక్కగా అర్థం చేసుకోగలరు. కనుక ప్రేమస్వరూపులారా, కేవలం ఆధ్యాత్మికము ఆధ్యాత్మికమని కాలమును మనం వ్యర్థం చేస్తున్నాము. సుఖదుఖములకు కుంగి పొంగిపోతున్నాము. ఇది మానవుని యొక్క సరియైనటువంటి స్థితి కాదు. ఇది అనేక జన్మముల యొక్క వాసన మానవుని ఈ బలహీనత కింద తోస్తుండాలి. దుఃఖములకు

0: మాత్రమే అవకాశం ఇవ్వకూడదు మానవుడు. విచారములకు ఏమాత్రం కూడా స్థానం ఇవ్వకూడదు మానవుడు. ఎందుకు ఇవ్వాలి? ఈ విచారంతో మనకేమైనా ఫలితం చిక్కుతుండదా? దుఃఖంతో మనకేమైనా ఫలం లభిస్తుండదా? ఫలమేగిన లభించేటట్టుగా ఉంటే ఏడ్చు, నీ ఇష్టం వచ్చినట్టు ఏడ్చు, తప్పులేదు.
1: కానీ
0: ఏడుపుతో మనకు ఫలితం రావటం లేదు. క్రమక్రమేణా మనం బలహీనమైపోతున్నాము. మన మనోశక్తులన్నీ కూడా దారబోసుకుంటున్నాము. మనం నిర్వీర్యులమైపోతున్నాము, నిస్సహాయులమైపోతున్నాము, నిశ్శక్తులమైపోతున్నాము. నాయమాత్మ బలహీనైన లభ్య, బలహీనుడు కాకూడదు. ఆత్మశక్తిని పెంచుకోవాలి మనం. వస్తున్నాయి పోతున్నాయి, అన్ని కదిలిపోయే మేఘాలే. ఏ ఒక్కటి కూడాను ఈ జగత్తులో స్థిరమైన మేఘం లేదు. కానీ ఆ స్థిరత్వం నీవే. నీవు స్థిరుడై కూడాను ఈ చంచలమైనటువంటి వారి కోసం నీవెందుకు తబ్బిబ్బైపోవటం? మీరు ధైర్యంతో సాహసంతో దైవ విశ్వాసమును పెంచుకోవాలి. ఈనాడు దైవ విశ్వాసమును కోల్పోవటం చేతనే ఇన్ని దురవస్థలకు మనం గురి కావాల్సి వచ్చింది. ఆ విశ్వాసం ఏ విధంగా ఉంటుండాలి? సముద్రము లోపల గండశిలలోనే ఉంటుంటాయి. అలలు వదలవు, రాళ్లు కదలవు. అష్ట ఉండాలి మన హృదయాలు. దుఃఖములు, విచారములు, కష్టములు వచ్చి మనం నెట్టుతుంటది. కానీ మనం ఏమాత్రము కదలకుండా ఉంటుండాలి, స్థిరచిత్తులై ఉంటుండాలి.
1: అది
0: నిజమైనటువంటి దృఢభక్తి. చీటికి మాటికి కదులుతూ మెదులుతూ ఉంటుంటే ఇది ఏ విధమైనటువంటి యొక్క భక్తి అవుతుంది? ఇది భక్తికి లక్షణమే కాదు, భక్తికి అవలక్షణాలు. మనం దృఢంగా ఉంటుండాలి. ఏదైనా రాని ఇది మానవునికి సహజంగా ఉంటుంటాయి. ప్రాకృతమైనటువంటి యొక్క దుఃఖములు వచ్చిపోతూ ఉంటాయి. ఈ ప్రాకృతమైన జగత్తులో ఏది కూడా శాశ్వతం లేదు, అన్ని అశాశ్వతములే. కనుక అన్ని మార్పు చెందేటువంటివి. కనుకనే దీనికి జగత్తు అని పేరు పెట్టారు. జగత్ రావటం పోవటమే. ఈ సత్యాన్ని మనం గుర్తించుకుంటే ఎందుకు మనం బాధపడాలి? కనుక మీరెవ్వరు కూడా బాధపడకూడదు. కాలు వస్తుంటాయి పోతుంటాయి, ఇవన్నీ కాయానికి సంబంధించినవే కాని కాంతిమూర్తి అయిన ఆత్మకు సంబంధించినవి కాదు. కనుక ఉపనిషత్తులు ఈ విధమైనటువంటి ధైర్య సాహసాలను అందించి మానవత్వం యొక్క దివ్యత్వాన్ని స్థిరత్వం చేసే నిమిత్తమై ఏర్పడినవి. కనుక మున్ముందు ఇంకా కొత్త కొత్త ఉపనిషత్తుల్లో ఉండేటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క భావాలను మీరు గుర్తించి దానివల్ల తగినటువంటి సాధనలు సలిపి సార్థకతను పొందుతారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. భజన వినాశ శాంతి నహి,
2: భజన
0: హరి భజన వినాశ శాంతి నహి.

ఇంతవరకు మీరు 1993 అక్టోబర్ నెల 20వ తేదీన దసరా ఉత్సవాలలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు అనుగ్రహించిన దివ్యోపన్యాసం విన్నారు. నిజమైన ఆధ్యాత్మికమంటే మానవునిలో ఉండే పశుత్వాన్ని దూరం చేసుకుని ఏకాత్మభావాన్ని అభివృద్ధిపరచుకుని దైవ విశ్వాసాన్ని స్థిరంగా ఉంచుకోవాలని స్వామి హితవు పలికారు.

ప్రాచీన భారతీయ సంస్కృతిననుసరించి పూర్వము లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలని విశాలమైన భావంతో కోరేవారు. లోకశాంతిని మనం కోరినప్పుడే మనశాంతి కూడా అందులో ఇమిడి ఉంటుంది. కేవలం తన స్వార్థాన్ని, తన సుఖాన్ని, తన ఆనందాన్ని మాత్రమే ఆశించకుండా జగత్తు యొక్క ఆనందాన్ని ఆశించటం సరియైన ఆస్తిక లక్షణం. కనుక మొట్టమొదట మనము దైవచింతన చేయడానికి తగిన కృషి చేసి తరించడానికి ప్రయత్నించాలి. ఏది ఆధారమో, ఏది ప్రధానమో అనే విచారణ కూడా చేయాలి. ఆధారమైన దానిని మరిచిపోయి ఆధేయమైన దానికోసం ప్రాకులాడటం చేత ఆనందం మనకు లభ్యం కాదు. చక్రాలు లేని రథం ఉంటుందా? నీళ్లు లేని పంట ఉంటుందా? నీరు ఎరువు ఉన్నప్పుడే పంట పండుతుంది. రెండు చక్రములున్నప్పుడే రథమవుతుంది. అదేవిధంగా ప్రేమ విశ్వాసము లేనప్పుడు మానవత్వం రూపొందదు. పక్షికి రెండు రెక్కలు ఎట్లా ఆధారమో, బండికి రెండు చక్రములు ఎట్లా ప్రధానమో, మానవునికి ఈ రెండూ కూడా అట్లా ప్రధానము. సుఖములు దుఃఖములు వస్తుంటాయి పోతుంటాయి. వాటన్నిటినీ మనము సమంగా భావించాలి, అనుభవించాలి.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. నాలుగు మూరల పంచ అరచేతుల చొక్కా సాధారణమైన క్రాపు. తాను సాయిబాబాగా మారినప్పటికీ తన ఈ వేషధారణలో సత్య మార్పు తెచ్చుకోలేదు. బ్రాహ్మణపల్లి మాంత్రికుడు కేశఖండనం చేసి వేసిన 3X ఆకారపు గీట్ల ఆనవాళ్లు జుత్తు ఒత్తుగా పెరిగినప్పటికీ అవి కేశములతో కప్పబడక ఇంకా స్పష్టంగా సత్య తలమీద కనపడుతూనే ఉన్నాయి. పుట్టపర్తి బాబాకు ప్రత్యేకతను ఇచ్చే పొడుగాటి అంగి, బుట్టతల అప్పటికింకా ఆచరణలో లేదు. వేషధారణలో అతనింకా సత్యాగానే ఉన్నందువల్ల పుట్టపర్తి ప్రజలు స్వామిని బాలసాయి అనటానికి బదులు సత్యసాయి అని పిలవసాగారు. ఇందులోనూ ఒక అందమైన విషయం వ్యక్తం కాకపోలేదు. సత్య సాయి కాక తనను సత్యసాయిగానే ఉదహరించుకున్నారు స్వామి. దీనికి కారణం ఉంది. ఒకటి, తాను పూర్వము సత్యనారాయణ అనే నామము కలిగి ఉండటం. రెండవది, ఈ అవతారంలో తాను సాయిబాబాగా అవతరించడం వల్ల సత్యసాయియే అనిన్ని, అలా అనుటలో తాను సత్యంగా సాయిబాబాయే అని. మూడవది, సర్వాధారమైన సత్యమైన సత్ పదార్థమైన సాయితత్వమే అని వారి భావన. ఈ మూడు కారణాల వల్ల తనను సత్యసాయి అని వ్యవహరించటానికే స్వామి అనుమతించారు. ఇక్కడ కూడా ఒక చిన్న వింత. షిరిడి సాయి అవతార కాలంలోనే దబోల్కర్ అనే భక్తుడు రచించిన సాయి సచ్చరిత అనే మరాఠీ కావ్యంలో ఒకచోట షిరిడి సాయిని సత్యసాయి అని పేర్కొన్నారు. మరొక సందర్భంలో భీమాజీ పటేల్ అనే షిరిడి భక్తుని ఇంట సత్యనారాయణ వ్రతం చేసే అలవాటుండేది. ఒకమారు పటేల్ ఒక తీవ్ర వ్యాధికి గురై షిరిడి సాయి అనుగ్రహం వల్ల పూర్ణారోగ్యాన్ని పొందారు. ఆ సంతోషంలో ఆయన సత్యనారాయణ వ్రతం ఎందుకు, సత్యసాయి వ్రతమే అనుష్ఠిస్తాను అని సంకల్పించుకుని షిరిడీబాబా పటానికే యథావిధిగా పూజలు జరిపారు. వ్రతం ముగింపున సత్యనారాయణ వ్రత కథకు బదులు షిరిడి సాయి జీవిత చరిత్రయే పారాయణ చేశారు. ఆ సాయి ఒకనాడు వాస్తవంగానే సత్యనారాయణుడిగా మరొక అవతారం పొందనున్నారని ఎవరూ ఊహించి ఉండగలరు? అప్పుడు దరిదాపు 2.5 శతాబ్దాల క్రితం అంతవరకు పుట్టపర్తి బాబాను గురించి కనీ వినీ ఎరుగని ఒక మహారాష్ట్ర దేశపు భక్తుడు తాను షిరిడి బాబాను గురించి రచించిన కవితలో వారిని సత్యసాయి అనే ఒకచోట కీర్తించి ఉన్నారు. అటు పిమ్మట సత్యసాయి అని వాస్తవముగానే ఒకరు అవతరించి ఉన్నారని తెలిసి మహదానందంతో పుట్టపర్తికి ఈ సత్యసాయి సందర్శనార్థమై వచ్చారు. పుట్టపర్తి బాబా సాక్షాత్తు షిరిడి అవతారమేనని అనుభవపూర్వకంగా గ్రహించి పరమానంద భరితులై తుదకు పరమభక్తులయ్యారు. ఈనాడు జగమంతటా కీర్తించి పొగడబడుతున్న సత్యసాయి మహామంత్రంలో మనకు దురూహ్యమైన మర్మములు ఇంకా ఎన్నెన్నున్నాయో. రోజురోజుకి ఆ భక్తకూటము అధికం కావచ్చింది. ఎవరో ఒక మహాత్ముడు మనకు అతి సునాయాసంగా రోగ నివృత్తి చేస్తున్నారంటే ఇక ఈ మహనీయుని చుట్టూ మూక చేరకుండా ఉంటుందా? అంతేకాక ఆ మహత్తర వ్యక్తి అద్భుత శక్తులను కూడా కలిగి ఉన్నాడని తెలిస్తే ఇంక చెప్పక్కర్లేదు. జనులు ఇటువంటి వాటికి ఆకర్షితులై తండోపతండాలుగా ఆ మహాత్ముని వద్దకు తరలిరావటమనేది మానవ సహజమే కదా. వేల కొలది జనం రావటం మొదలుపెట్టారు. కరణంగారింట్లో ఈ జనసమూహానికి చోటు చాలట్లేదు. ఒక గురువారమే కాక మిగతా వారాల్లో కూడా జనం రావటం స్థలానికి ఇబ్బంది కలిగిస్తోంది. అనంతపురం తాలూకా నుండే కాక ఆంధ్రదేశంలోని ఇతర స్థలాల నుంచి, మైసూరు రాజ్యం నుంచి, అరవదేశం నుంచి కూడా ఆ 1940వ సంవత్సరం నుంచే ప్రజలు వేల సంఖ్యలో రాసాగారు. వారి వారి ఈతి బాధలను తీర్చుకునేందుకు, తదితర కష్టనష్టాలను స్వయంగా విన్నవించుకునేందుకు సత్యసాయిని వెతుక్కుంటూ వస్తున్నారు జనం. గీతలో కృష్ణ పరమాత్ముడు తనను శరణుజొచ్చే వారిలో జ్ఞానులు, జిజ్ఞాసువులు, అర్థార్థులు, ఆర్తులు అని 4 తెగలవారుంటారని ప్రవచించారు. ఆ నలుగురిలో ఆఖరి 2 తెగలవారే ఎక్కువగా ఉంటారు. ఈ ఆర్తులు, అర్థార్థులు,
కేవలం లౌకిక విషయాల కోసమే తన సన్నిధిని చేరటం ఆ కృష్ణ పరమాత్ముడు ఆమోదించాడు. మనకు అతీతమైన మహాకారుణ్య శక్తి ఒకటి ఉందని భావించి తమ కష్టములు దుఃఖములు ఆ మహాశక్తి తీర్చగలదన్న విశ్వాసంతో భగవత్ సహాయాన్ని అర్థించి వేడుకున్న వారి ప్రార్థనలను తప్పక ఆ భగవంతుడు మన్నించి తీరాల్సిందే. కేవలం వాంఛలు తీర్చుకునుటకే తనను అర్థించిన వారిని కూడా దగ్గర చేర్చి అవసరమైతే వారి అంతస్తుకే తాను దిగి కోరిన వరములు ప్రసాదించి తదుపరి వారి మానసికాభ్యుదయానికి చేయూతనిచ్చి ఆధ్యాత్మికోన్నతికి వారిని తేవటమే తమ అవతార కర్తవ్యంగా భావించారు సత్యసాయి. మొదట భక్తులు కోరిన వాటిని అనుగ్రహించి అటు పిమ్మట నేను వారికేమి ప్రసాదించదలిచానో అదే వారు కోరుకునేటట్లు వారిలో పరిణామాన్ని తేవటమే నా కార్యదీక్ష అన్నారు శ్రీడీబాబా. తాము కోరేదే వారు అనుగ్రహిస్తారని మొట్టమొదట భక్తులకు తెలియటం ఎలా? అట్టి విశ్వాసము భక్తులలో మొదట కలగచేయాలి కదా. అటు తర్వాతనే వారిని తాము సంకల్పించినట్టు ఒక ఉన్నత స్థాయికి తేవడం సాధ్యపడుతుంది. ఇటువంటి గాఢ విశ్వాసం తనయందు ప్రజలలో కలగజేయటానికి మానవాతీత శక్తులను అద్భుతాలను ప్రదర్శించారు బాబా. వేల సంఖ్యలో జనం కూడటం ప్రారంభించారు. బాబా ప్రదర్శించే అద్భుతాలను చూసి ఆశ్చర్యచకితులైపోతున్నారు, దిగ్భ్రమ చెందుతున్నారు. ఈ ప్రదర్శన కేవలం అద్భుతాలతోనే ఆగిపోక ఒక అఖండ ప్రేమతత్వంగా కూడా ప్రకటితమైంది. ఈ మానవాతీత శక్తి కొంతవరకు ప్రజలను తనకు ఎడంగా ఉంచినప్పటికీ తాను వర్షింపజేసే ప్రేమామృతం వారందరూ తనకు అతి సన్నిహితులయ్యేందుకు దోహదం చేస్తోంది. ఒకప్పుడు వారిలో తానొక భాగమే అన్నట్టు మరొకప్పుడు వారందరూ తనలో భాగమే అని స్ఫురింపజేసి ప్రేమ వాత్సల్యంతో తన దరి చేరిన వారందరినీ ఆకట్టుకున్నారు బాబా. ఏదో కొంత ఉపాసన చేసి కొన్ని సిద్ధులు సంపాదించితేనే చాలు, ఇక ఈ సాధకునికి పట్టపగ్గాలుండవు. అందరికన్నా తానేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు సాధించినట్టు పోజులు కొట్టడం మనం లోకంలో చూస్తున్నదే. కాని 14 ఏళ్ల ప్రాయంలో ఒక అద్భుత సాగరంగా మారిన బాబా మంత్రం తన తోటి వారిలో ఒకరై వ్యవహరిస్తూ సమత్వంతో వారితో పాటు భగవన్నామ సంకీర్తనం తానూ కావిస్తూ భక్తకోటి చేత చేయించారు మన స్వామి. సత్యసాయిబాబా ఉత్తమోపదేశములు చేశారు. భక్తులు అలసి సొలసిన వేళల్లో వారితో హాస్యములాడి నవ్వించి కవ్వించి తిరిగి తమ మార్గమునకు ఆకర్షింపజేసుకునేవారు స్వామి. తమ లీలామానుష అద్భుత ప్రదర్శనల వల్ల వారందరూ భయభ్రాంతులు చెందకుండా ఉండేందుకు ఆ శక్తులను అతి సహజంగా స్వాభావికంగా ప్రకటితం చేస్తూ సునాయాసంగా చమత్కారాలను చేస్తూ చూపిస్తూ భక్తుల విశ్వాసాన్ని ప్రేమను సత్యసాయి చూరగొన్నారు.

కేవలం అద్భుత శక్తులకే ఆకర్షింపబడి దరిచేరినవారు తుదకు వీరియందు అన్నిటికన్నా పరమాద్భుత శక్తి అయిన ప్రేమతత్వమునే ఎక్కువగా వీక్షించగలిగారు. అద్భుత ప్రేమతత్వమైన పరమాత్మునియందే ధ్యాన నిమగ్నులై ఉన్నారు. ఈ రీతిని ప్రజలలో ఆత్మతత్వాన్ని, ఆధ్యాత్మికతను, ఆస్తికత్వాన్ని పెంపొందించటానికే బాబా తమ మహత్తర శక్తులను ప్రయోగించారు. కరణంగారి ఇల్లు అంతా కూడా కర్ణామృతమై నామసంకీర్తనతో నిండిపోయింది. రోజురోజుకి జనం ఎక్కువైపోతున్నారు, ఉన్న స్థలం సరిపోట్లేదు. చివరకు సుబ్బమ్మ, కమలమ్మ ఆలోచించి ఇంటి ఆవరణలోనే ఒక పాక వేశారు. అదీ చాలలేదు, దానిని కొంచెం విశాలం చేశారు. లాభం లేకపోయింది. ఇన్ని ఏర్పాట్లు చేసినా స్థలం చాలట్లేదు. దర్శనార్థుల సంఖ్య దినదిన ప్రవర్తమానం కాబోతోంది. బాబా తన వద్దకు వచ్చేవారందరికీ భోజన సదుపాయాలు చేయవలసిందిగా కరణం సుబ్బమ్మకు పురమాయించారు. ఆ కాలంలో పుట్టపర్తి గ్రామంలో హోటళ్లు లేవు మరి. బుక్కపట్నం నుంచి చేలు కొండలు దాటుకుంటూ కాలినడకన తన దగ్గరకు వచ్చే యాత్రికులకు, భక్తులకు భోజన వసతులు ఏర్పాటు చేయించటం తమ బాధ్యతగా పరిగణించారు బాబా. స్వామి వంటింట్లోకి ప్రవేశించేవారు. సుబ్బమ్మను రెండు కొబ్బరికాయలు నిమ్మని అడిగి తీసుకునేవారు. రెండింటినీ ఒకదానితో ఒకటి మోది పగలగొట్టేవారు. ఆ కొబ్బరి తీర్థాన్ని వండిన అన్నం, పప్పు, కూర, పులుసు, మజ్జిగ వగేరాల మీద ప్రోక్షణ చేసేవారు. ఇంకా కాని వండి వడ్డన అని పురమాయించేవారు. ఉదయం నుంచి పొద్దు వాలే వరకు వస్తున్న తీర్థ ప్రజలకు భక్తులు వడ్డన చేయగా చేయగా అక్షయ పాత్రల వల్లే వంట ఇంట్లోని పాత్రలు నిండుతూనే ఉండేవి. భరతుడు తన పరివారంతో వేంచేసినప్పుడు భరద్వాజముని చేసిన అక్షయ అన్నలీల ఈనాడి భారద్వాజుని ఇంట ప్రతిదినం ప్రదర్శితమైంది. కార్తీక సోమవారం నాడు ఉదయించిన ఈ సోమస్కందుని లీలలు చతుషష్ఠిని దాటి 64,000 పరిణమించి ఒక అన్నపురాణమే తయారు కాగలదని చెప్పవచ్చు. ఇందిరాదేవి అని హిందూ నామమును ధరించిన అమెరికా వాస్తవ్యులైన ఒక రష్యన్ వనిత స్వామిని గురించి రాసిన సాయిబాబా అండ్ సాయి యోగా అనే గ్రంథంలో 26వ పేజీలో ఈ వివరాలున్నాయి. 1968వ సంవత్సరంలో శివరాత్రి మరుసటి దినం ప్రశాంతి నిలయంలో 30,000 ఉన్న భక్తులకు స్వామి ప్రేమానుగ్రహంతో అచ్చటి భోజనశాలల్లో తయారు చేసిన అన్నం పొట్లాలను పంచటం జరిగింది. ఈవిడికి తెలిసినంతవరకు ఇంతమందికి భోజన సదుపాయాలు ఏమీ ప్రశాంతి నిలయ భోజనశాలలో జరగనే లేదు. ఆశ్చర్యంతో దీనికి సంబంధించిన అచ్చటి నిర్వాహకులకు ఇంత పెద్ద ఎత్తున భోజన సదుపాయాలు ఏ విధంగా జరిగాయి అని ప్రశ్నించారట. దానికి వారు, ప్రతి సంవత్సరం ఇటువంటి సందర్భాలలో భోజనశాల పరిమితిని అనుసరించి ఏర్పాట్లు చేస్తారని, అటుపైన ఆ వండిన వంటకాలు స్వామి కరస్పర్శతో అక్షయమైపోతాయని, అవి వేలాది భక్తులకు వడ్డన చేయగా చేయగా ఇంకా అన్నవృద్ధి అవుతూనే ఉంటుందని ఆవిడికి చెప్పారు. 5 రొట్టె ముక్కలు, 2 చేపలను కలిపి అవి వినియోగించి యేసు ప్రభువు పెద్ద గొప్ప సంతర్పణ కావించిన ఆ వింత ఆవిడ తలుపుకు వచ్చింది. అయితే ఇక్కడ కొన్ని సందేహాలు కలగక మానవు. ఇటువంటి అన్నపూర్ణేశ్వరికి ఆ 2 కొబ్బరికాయలు సృష్టించటానికి వీలు కాదా? అవి మాత్రం ఆ సుబ్బమ్మగారిని అడిగి పుచ్చుకోవడమెందుకు? తన సంకల్పమాత్రాన్నే కొబ్బరి తీర్థాన్ని చల్లి ఉండొచ్చు కదా. ఎన్నెన్నో ఖాళీ పాత్రలలో తాను కరస్పర్శ కావించి వాటిని అన్నమయం చేసినవారు ఇప్పుడు మాత్రం ముందుగా వండిన పదార్థాలనే వినియోగించుకుని అక్షయం చేయాల్సిన అవసరమేంటి? సంకల్పమాత్రం చేతనే అన్నవృద్ధి చేయించచ్చు కదా. దీనినే లీలా వినోదం అంటారు. ఒక్క ఉపయోగాన్ని మాత్రమే పూర్తి చేయటమన్నది యంత్రగతి అనిపించుకుంటుంది. కాని అందులోనే ఒక ప్రేమ విలాసము, ఆనందము మిళితమైతే అది రసవంతమైన లీలవుతుంది. ఆనాడు భాగవత కాలంలో అసలు వర్షమే కురవకూడదు అని ఆ గోవిందుడు సంకల్పించి ఉంటే సరిపోదా? ఇంద్రుడికి దిక్కు మోక్షము లేకుండా పోయి ఉండేది. కాని ఆ విధంగా జరగలేదు. భగవంతుడు ఎందువల్ల ఇంద్రుని చేత రాళ్లవర్షం కురిపించి తాను గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఆ విపత్తు నుంచి కాపాడాడు? భక్తులకు ఆనంద రసానుభూతిని కలిగించి, ప్రేమ వృష్టిని కురిపించి, తమ లీలా వినోదాన్ని, ఆనందాన్ని చాటి చూపించటానికే కదా. మరొక విషయం,
తమకు సాధ్యమైనది కూడా చేయక ఆయా శక్తిని ఆయా శక్తికి తగిన కార్యములు జరగని అని వదిలివేయడం కూడా సమంజసం కాదు కదా. అందువల్లనే భక్తుల శక్త్యానుసారం వంటలు తయారు కావించి అటుపైన తమ అద్భుత శక్తులచే వాటిని అక్షయం చేసేవారు స్వామి. అక్షయ సంవత్సరోద్భవుడైన మన అవతార పురుషుడు ఈ విధంగా భావించారేమో అనిపిస్తుంది. 4 సంవత్సరాల పాటు స్వామి కరణంగారింట్లోనే నివసిస్తూ వచ్చారు. ఇప్పటికీ అనేక మంది సాయి భక్తులు పాడే భజన గీతాలు స్వామి ఈ కరణంగారింట్లో ఉన్నప్పుడు కట్టినవే. కట్టడమంటే ఏదో వారు ఆలోచించి కవితలు అల్లి పాటలు రచించారని అర్థం కాదు. పోనీ దీనిని ఒక ఆసుకవిత్వం అనడానికి కూడా వీలుపడదు. అది కట్టెలు తెంచుకుని ప్రవహించే అంతర్వాహిని, అప్పటికప్పుడు జన్యమై ఉప్పెనెలా ఉప్పొంగి వెలువడే దివ్య సంగీతం. అవి భక్తి గీతాలు. సాయి వాటిని గానం చేయగా భక్తులు వెనుక వంతపాడి ఆ పదాలు సంగీతం కూడా భక్తుల హృదయాలలో లయముంది అమృతగానంగా వారి కంఠాల నుంచి వెలువడేవి. అందున భక్తులకెదురుగా కూర్చుని పాడుతున్నది ఎవరు? సాక్షాత్తు నాదస్వరూపుడైన బాబాయే. భక్తి పారవస్యం మిన్నంటదా మరి? అయితే స్వామి ఏ విధంగా గానం చేశారు? భగవంతుని కరిగించే శోకరసంతోనా, లేక దీనంగా వేడుకునే పద్ధతిలోనా? కాదు, బాబా భక్తి గీతాలు గానం చేసేటప్పుడు అందులో శోకమో దీనత్వమో ఎప్పుడూ ధ్వనించేది కాదు. భగవంతునిగానే తప్ప తమను ఒక భక్తునిగా ఎప్పుడూ భావించని స్వామి ఎంతో ఉత్సాహంతో ఆనందంతో పాడేవారు. ఆరంభంలో, మధ్యమకాలంలో, తదుపరి శీఘ్రగతిని, అటుపైన మరింత వేగంగానూ ఉత్తేజంతోనీ ఉత్సాహంతోటి స్వామి పాడుతూ ఉంటారు. అదేవిధంగా 3 కాలాలలో భక్తులు భజనలు పాడుతుంటే స్వామి ఆమోదిస్తారు. రకరకాలుగా తమ మృదువైన కంఠాన్ని విప్పి వివిధ గతుల్లో తాళం వేస్తూ వివిధ భంగిమల్లో ఒక బ్యాండ్ మాస్టర్లాగా తన కరాలతో సౌజ్ఞలు చేస్తూ ఈ పద్ధతి సంకీర్తనమునకు తానే దర్శకత్వం వహించి నామావళిని గానం చేయిస్తారు స్వామి. ఒక్కొక్క సమయంలో ఒక పసిపిల్లవానిలాగా అమితోత్సాహంతో తాను ఆనందిస్తూ భక్తులను ఆనందసాగరంలో ముంచివేయడమూ కద్దు. ఉన్నత జాతికి చెందిన అరబ్బీ అశ్వముల శీఘ్రగతులను పోలి స్వామి త్వరితగతిని పాడి వాతావరణమంతయో ఆనంద నామావళితో నింపి ఉత్సాహపరచటమే ఎక్కువగా ఆమోదిస్తారు. వారి భజనలు ఆనందసాగరములే కాని శోకకూపములు కావు. శోకరసమును స్వామి ఎన్నడూ హర్షించరు. మనము భగవంతునికి దూరంగానూ వేరుగానూ ఉన్నట్టు భావించటం వల్ల మన భజనలలో ఆవేదన దీనత్వము స్ఫురిస్తుంది. కాని భక్తుడు, భక్తి, భగవంతుడు అన్నీ తానే కావటం వల్ల అది ఏకరసమైన ఆనందమే కాని మరొకటి కావటానికి తావేలేదు. స్వామి పాడే భజనలలో ఉన్న విశిష్టతే అది. వారెప్పుడూ ఆనందస్వరూపులే కాన వారు పాడే గీతములు సుఖము శాంతితోటి ఉంటాయి.

ఈ శీర్షికపై మీ సలహాలు, అభిప్రాయాలు లిజనర్ ఎట్ రేడియోసాయి డాట్ ఓఆర్జీకి వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు శ్రీమతి నిర్మలా శాస్త్రి గారితో ఇంటర్వ్యూ రెండో భాగం వింటారు. బాబా వారు శ్రీ నిర్మలా గారి కుటుంబానికి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మీ పిల్లల బాధ్యత నేను చూసుకుంటానని ఆశీర్వదించారు. ఆ మాట ప్రకారం పిల్లల చదువు, పెళ్లిళ్లను కూడా స్వామి ఏ విధంగా చూసుకున్నారో నిర్మల గారితో జరిగిన ఇంటర్వ్యూ చివరి భాగంలో మనం వింటాం.
1: వచ్చిన అనుభవం ఆయన నాకు భలే మా అమ్మ పక్కనే ఉన్నట్టు చెప్పినట్టుగా కొన్ని చెప్పేవారు. అక్కడ కాశ్మీర్ లో ఆడవాళ్ళందరికీ ఓ రోజున మీటింగ్ పెట్టుకున్నారు. మధ్యలో బులికృష్ణుడిలాగా ఆయన కుర్చీ వేసి స్వామిని కూర్చోబెట్టారు. ఆయన కూర్చున్నారు, చుట్టూరా కాశ్మీరీ ఆడవాళ్ళ తెల్లగా అందరూ కూర్చున్నారు. వాళ్ళలో వాళ్ళు గంగే మాట్లాడుకుంటున్నారు. నన్ను పిలిచి, ఇదిగో నిర్మలా నిర్మలా, నీకు తెలుగు వచ్చును కదా, స్వామి తెలుగు ఆయన, నువ్వు చెప్తే ఎక్కువ వింటారు. అంటే స్వామికి తెలుగు వాళ్ళంటే పక్షపాతం అనుకున్నారో, మరి ఆయన మిగిలిన గ్రహించలేమనుకున్నారో అందరి అంటే, నువ్వు స్వామికి వీళ్ళకి తెలియదు, నేను ఎలాగైనా వీళ్ళవన్నీ గ్రహించగలను అని ఆయన చెప్పాలి. అప్పుడు వాళ్ళు నన్ను ముందుకు తోసి, నువ్వు ఈ మాట స్వామితో చెప్పు అన్నారు. అంటే నేను కూడా గొప్పగాను తెలుగే గాని ఆయనకేమీ రాదు అని అనుకుని, స్వామి వీళ్ళు ఇలా అంటున్నారు, ఇలా చెప్పమన్నారు మీతో అంటే, ఆయన నన్ను పిలిచి, ఇదిగో ఎందుకు నువ్వేమిటి చెప్తున్నావు అన్నారు. నన్ను ఇలా చెప్పమన్నారు స్వామి అంటే, ఇదిగో వాళ్ళు వాళ్ళు ఎప్పుడు దెబ్బలాడుకుంటూ ఉంటారు గాని నువ్వు ఇలాంటి వాటిలో ఎప్పుడు కల్పించుకోకే, నేను చూసుకుంటానులే, నువ్వెళ్ళు అన్నారు. అనగానే నాకెంతో చిన్నతనం అనిపించేసింది. ఈయనకేమీ రానట్టుగా నేను చెప్దామని పెద్ద గొప్పగా వచ్చాను, ఈయన అన్ని గ్రహించగలడు, ఈయన నేనేదో అని ఏమీ తెలియకుండా కూర్చున్నాడు అని అనుకున్నదాన్ని నా బుద్ధి బాగా వచ్చిందని అప్పుడు మెల్లిగా అలాగే స్వామిని దండబెట్టి బయటకు వచ్చాను. అప్పటికి నాకు తెలిసింది, ఆయన కాశ్మీర్లో కాదు కశ్మీరీలో కాదు ఏ భాషలో అయినా ఎలాంటి వాళ్ళైనా గ్రహించి మాట్లాడగలడు అని. బయటకు వెళ్ళిపోతుంటే వాళ్ళు అడిగారు ఆడవాళ్ళు, ఏమిటి ఏమంటున్నారు స్వామి, ఏమంటున్నారు స్వామి అంటే, లేదు ఆయన మీతోటి ఆయనే స్వయంగా మాట్లాడుకుంటానంటున్నారు, నా అవసరం లేదు అన్నారంట అని వచ్చేసాను. ఆ తర్వాత నేను ఇంకెప్పుడు ఇంకా మళ్ళా అలాంటి పని చేయలేదు. ఆయన కొన్ని కొన్ని పాఠాలు నాకు జీవితాంతం గుర్తుండేట్టుగా చెప్పారు. ఇంకోసారి స్వామి అక్కడ ఈ వరుసగా ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు షేక్, అక్కడ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ కింద షేక్ అబ్దుల్లా ఉండేవారు, ఆయనకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయనకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు షేక్ అబ్దుల్లా భార్య, కొడుకు ఉమరు, అందరూ ఉమర్ అబ్దుల్లా వీళ్ళందరూ వచ్చారు. ఇంటర్వ్యూ అయ్యాక చాలాసేపు మాట్లాడుకున్నారు స్వామితో. ఆయన చాలాసేపు షేక్ అబ్దుల్లా గారు స్వామి రూమ్ లో ఉండి మాట్లాడారు. మేమందరం బయటే ఉన్నాం. ఇంటర్వ్యూ అయినాక సంతోషంగా ఆయన ముఖం వికసించి వెళ్లిపోయాడు. వెళ్లిపోయాక మిగిలిన వాళ్ళందరూ అనుకుంటుంటాను, షేక్ అబ్దుల్లా షేక్ అయ్యాడు అని స్వామి అంటున్నారు అని. మేమందరం ఎంతో నవ్వుకున్నాం కూడా. జవాన్స్ అందరికీ కూడా స్వామి దర్శనం ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఎంతో ప్లీజ్ చేశారు. అందరి జవాన్స్ కి కూడా ప్రత్యేకంగా, అంటే ఏంటి, పెద్ద పెద్ద వాళ్ళనే కాదు, మినిస్టర్లని, పెద్ద పెద్ద ఆర్మీ ఆఫీసర్లనే కాదు, జవాన్స్ కూడా నేను వాళ్ల మనసు నేను ఆనందింప చేయాలి అని, పెద్ద చిన్న అనే తేడా లేకుండా అందరినీ సమానంగా ఆనందింప చేయాలని ఆయన. తర్వాత గుల్మార్గు పెహల్గాము అది వెళ్లేవారు. వెడుతుంటే సామె ఎడుతున్నారు కదా అని ఆయన వెనకాల, వీళ్ళందరూ ఈ గొప్ప గొప్ప వాళ్ళు కార్లు ఇవన్నీ ఉన్న వాళ్ళందరూ వెడుతుంటే ఆయన మొదటే చెప్పారు, చూడు నా వెనకాల మీరందరూ ఇలా పరిగెత్తుకుని రాకండి, డిసిప్లిన్ అంతా పోతుంది, నేను రమ్మన్నప్పుడే రావాలి, నేను రావద్దన్నప్పుడు మీరు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి, సామెకి ఇలాంటివన్నీ ఇష్టం లేదు అంటూ చెప్పారు. ఆ దెబ్బకి మేమందరం కూడా వెనకాల ఉండిపోయాం. లేకపోతే అందరూ కూడా ఇంకా ఆయన ఎక్కడికెడితే అక్కడ వెనకాల వెళ్లాలని, పరుగులెత్తాలని. ఆ విధంగా ఆయన అటు జవాన్స్ ని అందరినీ కూడా ఆనంద పెట్టారు, ఇక్కడ ఆఫీసర్ని ఆనంద పెట్టారు, తేడా అనేది లేకుండా. తర్వాత అక్కడి నుంచి వచ్చినందుకు ఎంతో హుందాగా అందరికీ పట్టు చేరిస్తే, అక్కడ వాళ్ళందరూ ఎంత ఇంకెంత పొంగిపోయారో ఆయన, ఎంత మందికి ఎన్ని రకాలుగా ఇంటర్వ్యూస్ ఇచ్చి మనసు వికసింప చేశారు. ఒక్క దెబ్బని కాశ్మీర్ స్టేట్ అంతా స్వామి డివోటీస్ అయిపోయారు ఆ విజిట్ లో. ఆయన పేరు ఎక్కడ బ్యాంకుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే స్వామి స్వామి స్వామి స్వామి స్వామి స్వామి వెళ్ళిపోయాక వాళ్ళందరూ భజనలు అవి ఇంకా ఎక్కువైపోయేవి. అందరూ కూడా ఆయన కోసం చూడడం వాళ్ళు, నాకు అప్పటికి గాని తెలియలేదు కాశ్మీరీ వాళ్ళలో కూడా కళ్ళమ్మట నీరు కారుస్తూ ఆయన కోసం ఇంత భజన చేస్తారు, హృదయం కరిగిపోయేట్టుగా అని. వాళ్ళు ఎంత బాగా పాడేవారు, ఎంత బాగా పాడేవారు.
2: స్వామి రాబోయే రోజుల్లో వాళ్ళకి ఆధారంగా నిలబడ్డాని కోసంగా 80s లో అక్కడికి వచ్చారేమో నాకు అనిపిస్తుందండి. ఆ తర్వాత కదా గోల్డ్ ముమ్మరం అయిపోయినాయి అక్కడ
1: అనుకుంటానండి. నాకు డేట్స్ అవ్వదు సరిగ్గా తెలియదు, కానీ వాళ్ళందరూ కూడా మనం దూరంగా మనం దగ్గరగా ఉన్నా వాళ్ళు దూరంగా ఉన్నారనుకోకలే, వాళ్ళకి డివోషన్ లో చాలా ఎక్కువ అండి. వాళ్ళందరూ కూడా హృదయం కరిగిపోయేట్టుగా స్వామి భజనలు చేసేవారు. నేను అప్పుడు అనుకున్నాను, నేను ఇప్పుడే కదా స్వామి కేసు చూస్తున్నాను, వీళ్ళు ఇంత బాగా ఎంత బాగానో అండి భజన చేసేవారు వాళ్ళందరూ కూడా. అవి నిజంగా కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇది. అంత చలిలో అంత మంచు కురుస్తున్న టైంలో కూడా వాళ్ళు అలా కూర్చుని స్వామి కోసం భజనలు అవి చేస్తుండేవారు. చాలా స్వామి 10 డేస్ విజిట్ మర్చిపోలేనటువంటి అనుభవం అండి జీవితంలో. అప్పుడే నాలో మెల్లిమెల్లిగా స్వామి మీద ఆయన నాకు స్టెప్ బై స్టెప్ కాస్త నేర్పడం, నన్ను తన ఫోల్డ్లోకి తీసుకోవడం, నా అదృష్టం బయటపడడం మొదలుపెట్టింది. ఈ తర్వాత మా అమ్మాయి ఏమోనో స్వామి కాలేజీలో చేరడం, ఏదో ఒక సబ్జెక్ట్ ఇస్తాను నీకు ఇష్టం ఉంటే తీసుకో అనడం అంటేనేమోనో మా అమ్మాయి ఏమో ఎట్లాగైనా సరే ఏమి ఇచ్చినా సరే నేను అక్కడే ఉంటానండో. ఆ తర్వాత నాకు జ్ఞానం కలగడం కోసంగా నేను వచ్చేసాక దానికి కోరిన దాంట్లోనే సీట్ ఇవ్వడం, అంతే ఆయన అనుకున్న పని చేశారన్నమాట. మా ఆయన చెప్పినట్టుగాను మాట అంటే మాటే, సత్యసాయిబాబా అంటే మాటే అన్న సంగతి నాకు అప్పుడు మెల్లిమెల్లిగా నా మందబుద్ధిలోకి వెళ్లడం మొదలెట్టిందండి. సరే అక్కడే చదివేది మా అమ్మాయి, బాగా చదివింది. మా అమ్మాయి చదివాక మా తర్వాత రెండో పిల్లాడు లక్ష్మణ్ వాడు కూడా అక్కడే చదివాడు. స్వామి దగ్గర చదువుతున్న సేపు నా పిల్లలు ఏమిటో అన్ని టాపుల్లో వచ్చేవారండి మార్కుల్లో. నేననుకుందాని స్వామి దగ్గర ఉంటేనే మీరు ఇలా వస్తారు, ఆయన అనుగ్రహం వల్ల, ఇదంతా ఆయన యొక్క మహత్యం, మీరు కష్టపడి చదవడం కాదు అని అనుకున్నాను. కానీ ఆయన అనుగ్రహం అక్కడ ఉన్నంతసేపే కాదండి, వాళ్ళు బయటకు వచ్చాక కూడా ఆయన వాళ్ళని అలాగా కాసుకున్నట్టు, వారు బయటకు వచ్చాక కూడా వాళ్ళ జీవితాల్లో ఆయన 24 గంటలు వాళ్ళని కాసుకుంటున్నారు. అది నా చిన్న కొడుకు విషయంలో తెలిసింది, నా కూతురు విషయంలో తెలిసింది. నా పెద్ద కొడుకు వాడు డివోటీ కాకపోయినా వాడి విషయంలో కూడా, అంటే ఏమిటి ఆయన ఆనాడు చెప్పిన మాట ఈనాడు దాకా నా పిల్లల్ని అలా కాసుకుంటూనే ఉన్నారండి. ఈ విషయం బాగా క్లియర్ నాకు.
2: అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మీ పెద్దబ్బాయి మరి డివోటీ అయ్యారా లేదా?
1: మొట్టమొదట్లో మావాడు ఆర్మీలో ఉండి వాడికి ఏమీ పెద్ద తెలిసేది కాదు. సత్యసాయిబాబా అంటే ప్రేమ, నాలాగే నారకం బుర్రలాగానే పెద్ద అనుభవం లేకుండా ఉండేవాడు. తర్వాత ఎప్పుడోతే వాళ్ళ ఆవిడ కూడా స్వామి డివోటీయే, స్వామి ఈ పిల్లనే చేసుకుంటాడు ఆ పిల్లాడు అని చెప్పి 5-6 ఏళ్లు ఆ అమ్మాయి వెయిట్ చేసి అతన్ని చేసుకున్నాక ఆ అమ్మాయి మా వాడి లైఫ్ అంతటి మెల్లిగా మార్చిందండి. ఆ అమ్మాయి మార్చిందో మరి స్వామి మహత్యంతో, అంటే ఆ అమ్మాయికి ఉన్న ప్రేమకి స్వామి ఆ అమ్మాయి మీద తన యొక్క అనుగ్రహం కురిపించి మొత్తం మీద నా కొడుకుని మార్చేట్టుగా చేశారు. అప్పుడు మా వాడికి స్వామి దగ్గరకు పెరిగిన పిల్లల్లో ఉండే సంస్కారం ఇంత ఉంటుంది అనే సంగతి నాకు తెలియదే ఇంతకాలం అని ఇప్పటికి వచ్చేసింది భావం.
2: మీ కోడలు కూడా స్వామి డివోటీనా స్టూడెంట్ అండి?
1: స్వామి స్టూడెంట్, తర్వాత స్వామి డివోటీ కంప్లీట్లీ. నా కూతురు ఎంతో, నా కోడలు కూడా అంతా పూర్తిగా స్వామి. ఆయన దగ్గరున్న వాళ్ళు ఆయన పద్ధతుల్లో పెరిగి ఆయన సంస్కారంలో పెరిగి పెద్దవాళ్ళై అది వాళ్ళు పెళ్లిళ్ళు అయినాక వాళ్ళ సంసారాలకు కూడా వాళ్ళు పూర్తిగా ఆయన ఇచ్చిన సంస్కారాన్ని పంచిపెడతారండి. ఆ విధంగానే వీళ్ళు వాళ్ళ యొక్క కుటుంబాలను కూడా. అందుకనే స్వామి ఒక్కొక్క బుల్లెట్ ఒక్కొక్క దిశలో పంపించినట్టుగా ఆయన స్టూడెంట్స్ అందరినీ కూడా తయారు చేసి దేశం 4 మూలలకి పంపించారండి. ఈ పిల్లల్ని తయారు చేయడంలో ఉద్దేశం ఏంటంటే వాళ్ళు వెళ్లి వాళ్ళ కుటుంబాలని ఫుల్గా ఆయన యొక్క సంస్కారం అంతా పంచిపెట్టాలని. మనం ఒక్క బుల్లెట్ ఇక్కడి నుంచి పంపిస్తే వాళ్ళు వెళ్లి ఫుల్ ఫ్యామిలీ అంతటిని కూడా కవరప్ చేస్తారు. అది మాత్రం నేను ప్రత్యక్షంగా చూశాను. నా కోడలు అలాగే చేసింది, నా కూతురు అలాగే చేసింది. తర్వాత నా కొడుకు, చిన్న కొడుకు అమెరికా వెళ్లాడు. వాడు వెస్టర్న్ అమ్మాయిని చేసుకున్నాడు గాని పూర్తిగా స్వామి పద్ధతుల్లో. ఆ వెస్టర్న్ అమ్మాయి కూడా అంటే నాగస్వరానికి పాము ఆడినట్టుగా పూర్తిగా మా వాడి పద్ధతుల్లో వచ్చేసింది.
2: అంటే అమ్మాయి ఏ దేశస్తురాలు, తను అతని దోబలోకి వచ్చింది అంటే పద్ధతుల్లో అంటున్నారా, స్వామి మీద ప్రేమ విషయంలో అంటున్నారా, ఏ రకంగా అంటున్నారు?
1: స్వామి ప్రేమ అని పైకి అనరగానండి పద్ధతులు. ఇంట్లో ఇప్పుడు స్వామికి ఏంటంటే మన హౌస్ వైఫ్, మదరు, మరి పిల్ల, డాటరు వీళ్ళందరూ ఎలా ఉండాలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి పిల్లలందరికీ, నా కూతురికి నా కోడలికి కాలేజీలో ఉండగా ఆయన ఎన్నో పాఠాలు, తల్లి కూడా చెప్పని పాఠాలు ఎన్నో ఆయన చెప్పారండి. నా కూతురు ఎప్పుడు కూడా అంటుంది, నాకు అసలైన తల్లి తండ్రి అమ్మా, స్వామే, మీరు నాకు ఫిజికల్ తల్లిదండ్రి గాని నా అసలైన తల్లిదండ్రి స్వామే అంటే నాకు అప్పుడు అసూయగా ఉండేది. కాని తర్వాత నాకు అర్థమైంది, నేను అసలు ఒక్కటి చెప్పలేదేమో ఆయన చెప్పిన దాంట్లో. ఎన్ని పాయింట్లో ఆయన తల్లి తల్లి చెప్పవలసిన పాయింట్లు ఎన్నో ఆయన చెప్పి వాళ్ళు తీర్చి తీర్చి దిద్దారు. క్లాసులు తీసుకోలేదు, పాఠాలు చెప్పలేదు, కానీ ఆయనతో కూర్చుని మాట్లాడడంలో వీళ్ళు ఎన్నో గ్రహించారు. అవి అలాగే నా కొడుకు మగపిల్లాడైనా సరే వాడు గ్రహించాడు. వాడు వెళ్లి చేసుకుంది అమ్మాయి ఫ్రెంచ్ అండ్ ఇంగ్లీష్, నా కోడలు కాంబినేషన్. వాడి ఇంట్లో అచ్చు అన్నీ కూడాను స్వామి పద్ధతి ప్రకారం సంస్కారంగా ఉండడం, ఒకళ్ళని ఏమి అనకుండా ఉండడం, వీలైనంతలు అందరికీ సహాయం చేయడం, ఆర్భాటం లేకుండా ఉండడం. మనిషి నేను ఈ మతం ఆ మతం అని చెప్పేసి పెట్టుకోకుండా, ఏ మతమైన సర్వమానత సమానత్వంగా ఒక మతం అని కూడా పెట్టుకోకుండా, ఇంకోళ్ళని దూషించకుండా, మనదే గొప్పని మీ తక్కువ అని అనకుండా, ఉన్నంతలో సంసారాన్ని సమానంగా నెట్టుకు రావడం, వీలుంటే సహాయం చేయడం, అతి ఆర్భాటాలు పోకుండా ఉండడం, అన్ని కూడా వాళ్ళ కుటుంబంలో కూడా నేను చూశానండి.
2: మీ అమ్మాయి బీఎస్సీ చదివింది, ఆ తర్వాత కూడా చదివిందండి? అవునా?
1: అవునండి. ఇంకా ఈ విషయం కూడా ఒకసారి చెప్పడం మర్చిపోయాను. బీఎస్సీ తర్వాత మేము కలకత్తా వెళ్ళిపోయాము. సరే ఇంకా చదువు వద్దు, పిల్లకి పెళ్లి చేసేద్దాం అన్నారు మా వారు. అంటేను బీఎస్సీ అయిపోయినాక వెళ్లబోయే ముందర స్వామి పిల్లలందరినీ కూడా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆయన దగ్గర పాద నమస్కారం తీసుకుంటారు ఆయనకి. ఆ టైంలో ఒక్కొక్కళ్ళ దగ్గరికి వచ్చి నీకేం కావాలి నీకేం కావాలి ఏదో కన్నతల్లి అడిగినట్టుగా అన్ని అడుగుతారండి. ఆయన అడిగినప్పుడు దీని దగ్గరికి వచ్చేసరికి నేను స్వామి నాకేమో ఎంఎస్సీ చేయాలనే ఉంది అంటే, అయితే చెయ్యి అన్నట్టు అంటే మా ఇంట్లో మా నాన్న వద్దంటున్నారు అందుట. ఇదిగో మీ అమ్మా నాన్న వద్దన్నా సరే స్వామి చూసుకుంటారు నీకు చెప్పిస్తారు చదువు అన్నట్ట. సరే అది దానికి ఓ ఆనందం వచ్చేసింది, నువ్వేం మరీ ఒక స్వామి నీ సంగతి చూసుకుంటారులే అన్నట్ట. అని ఇంటికి వచ్చేస్తే స్వామి నన్ను చెప్పిస్తారన్నారు అంది. స్వామి చెప్పించినా సరే ఇంక ఎంఎస్సీ వద్దమ్మా ఇంక పెళ్లి చేసేయాలి నీకు అన్నారు ఇంటికి వచ్చాక. సరే అక్కడికి వచ్చేసరికి ఏమైంది, దానికి ఎంఎస్సీలో సీట్ వచ్చినట్టు సెలవుల్లో వచ్చిందండి, కబురు వచ్చింది. వద్దు ఇంక చదువు వద్దు ఇంక పెళ్లి చేసేద్దాము, ఎంఎస్సీకి వద్దని రాసేసే అన్నారు. దానికి ఏడుపు రాగలండి మొత్తం మీద వద్దని పంపించేశాం. పంపించేశాక అది బాధపడుతుంటేను నాకు స్వామి చెప్పిస్తానన్నారు చెప్పిస్తానన్నారు అంటూ కూర్చుండి. అది దానికి కల రాత్రి సరస్వతిదేవి కల్లోకి వచ్చిందండి, వీణ పట్టుకొచ్చి ఆవిడిచ్చింది తెల్లటి వీణ. పొద్దున లేచి అమ్మా నాకు ఇలా వచ్చింది అంటే, నీకెక్కడి నుంచో సరస్వతిదేవి ఇంకా అనుగ్రహం ఇస్తోంది, ఏమవుతుందో చూద్దాము అన్నారు. మా వారికి తెలియకుండా మా వారికి స్నేహితుడు ఒక ఆయన అక్కడ ఎడ్యుకేషన్లలో కన్నల ఒక ఆయన ఉన్నారండి, ఆయన మా అమ్మాయి మార్కులు తీసుకుని భువనేశ్వర్లో ఆర్ఈసీలో అప్లై చేసేసారు. చేసేస్తేను మా వారేమిటి ఇంకా నేను డబ్బు పెట్టి నేను చెప్పించలేను నీకు ఎంఎస్సీ అంటూ కూర్చున్నారు. 20 రాగాలని మొత్తం మీద వద్దని పంపించేశాం. పంపించేశాక అది బాధపడుతుంటేను నాకు స్వామి చెప్పిస్తానన్నారు చెప్పిస్తానన్నారు అంటూ కూర్చుండి. అది దానికి కల రాత్రి

0: ఇంక నేను డబ్బు పెట్టి నేను చెప్పించలేను నీకు ఎంఎస్సీ అంటూ కూర్చున్నారు. 20,000 రూపాయల స్కాలర్షిప్ తోటి మా అమ్మాయికి ఎంఎస్సీలో సీట్ వచ్చిందండి. అండ్ షీ స్టూడ్ టాప్ ఆన్ ద స్కాలర్షిప్ హోల్డర్స్. ఆ కబురు మా ఇంటికి పట్టుకొచ్చారు. ఇంకా మా వారికి అయ్యి బాబో ఇదేంటి నేను చెప్పించాలంటే ఇంక వచ్చేసింది దీనికి. రాజు ఏమో మా అమ్మాయి ఏమోను అమ్మా నేను అన్నానా స్వామి దాన్ని చెప్పిస్తా అన్నారు చూసావా ఎలా పంపించారు. ఇంకేముంది మా ఆయన మరి ఇంకే ఇంక నేనేం చేస్తాను స్కాలర్షిప్తో సహితంగా నీకు వస్తుంటే ఇంక నేను వద్దని ఎలా అంటాను అని కాలేజీలో చేర్పించారు.
1: అంటే నేను చెప్పిస్తాను అంటే పుట్టపర్తిలోనూ అనంతపూర్లోనూ చదవాలని లేదు కానీ ఎక్కడైతే ఏంటి హీ టుక్ ఓవర్ స్కాలర్షిప్తో సహా భువనేశ్వర్లో చదివించారు. చాలా బాగుందండి. ఆ తర్వాత
0: అంటే ఏంటంటే ఆయన కాలేజీ అనేది ఒక పుట్టపర్తే కాదు మీరు చెప్పినట్టుగా ఎక్కడైనా నాదే నా గ్రేస్ ఎక్కడైనా ఒకటి నేను అన్ని చోట్ల నేను చేయిస్తాను నువ్వేదో ఒక పుట్టపర్తిలో చెప్పకపోతే ఇంక నువ్వు నీ పిల్ల నీ చేతిలో పడిపోయిందని నువ్వు అనుకోకు ఏ కాలేజీలో చదివినా నా వాళ్ళ నాదే నా చేతిలోనే ఉంటారు అని ఆయన చూపించారు. దానికి అలా చదవచ్చింది నా కొడుకేమోనో ఇక్కడ పుట్టపర్తిలో 12th అయినాక అక్కడే అనంతపురంలో ఇంజనీరింగ్ కాలేజీలో మాతోటి రమంత శ్రమ లేకుండా సీటు తెచ్చేసుకున్నాడు. తెచ్చి ఇవన్నీ కూడా మామూలుగా ఇప్పుడు పడే ఇక్కడ పేరెంట్స్ పడే అవస్థలు చూస్తే నాకు అనిపిస్తుంది పేరెంట్లకు పేరెంట్గా ఆయన నిలబడి నా పిల్లలకి ఆయనే చేయించారండి. అన్న మాట ప్రకారం నిలబడి వాళ్ళకి చదువులు చెప్పించారు. చదువులు అయినాక వెంటనే స్కాలర్షిప్ తోటి ఫుల్ స్కాలర్షిప్ తోటి మేము ఎక్కడ వద్దంటాము అని చెప్పి అనకుండా వాడిని అమెరికా పంపించేశారు. ఆయన రూపాయి మా చేతిలోంచి పెట్టించకుండా మా ఆయనతోటి ప్రమేయం లేకుండాను ఇవన్నీ జరుగుతుంటే అప్పుడు నేను మెల్లిమెల్లిగా ఈయన మన కాసుకుంటున్నాడు అని నాకు అప్పుడు బుర్ర వచ్చింది. నా కూతురు పంజాబ్లో ఉండేది దానికి ఎంతో సుస్థి చేసింది. ఈ స్వామి స్టూడెంట్స్ చదువుకుని బయటకెడితే ఇంక అయిపోయారు అనుకోవడానికి వీలదు. అక్కడికెడితే అక్కడంతా అప్పుడు చండీగఢ్లో అంతా దీని కాలేజీ వాళ్లే ఉన్నారు మన స్వామి స్టూడెంట్సే. దీనికి సుస్థి చేసి తెలియగానే మా అవసరం కూడా లేకుండా వాళ్ళంతటి వాళ్లే అందరూ కలిసిపోయి వాళ్లే దీనికి అన్ని చేసేసి ఇంటికి పట్టుకొచ్చేదాకా మమ్మల్ని కదిలి రావద్దన్నారు. మేము వెళ్లేం గాని ఆంటీ మీకు ఒంట్లో వాళ్ళది మీరు ఇంట్లో పడుకోండి మీ అమ్మాయికి ఆపరేషన్ అన్ని మేము చేయించి 3 రోజులు 4 రోజులు అన్ని చూసుకుని మేము తీసుకొస్తామంటూ అని చేశారు. డాక్టర్లు వాళ్ళని చూసుకున్నారు ఆపరేషన్లు వాళ్ళు చేయించారు మా అమ్మాయిని చూసుకోవడం అంతా వాళ్ళు చేసేసుకున్నారు. మన అవసరం అనేది లేకుండా వాళ్ళంత దే లుక్ ఆఫ్టర్ ఈచ్ అదర్ సో మచ్ అండ్ దెన్ దే స్ప్రెడ్ దేర్ స్వామీస్ మెసేజ్. అందులో మళ్ళా వెనక్కి చూడకుండా స్వామి దగ్గరుంటే వాళ్ళు ఎలా ఉంటారు బయటకు వెళ్ళే కూడా అందరూ అలాగే ఉన్నారండి. అలాగే వాళ్ళు గుడ్ హౌస్ వైఫ్స్ గుడ్ మదర్స్ గుడ్ మెసెంజర్స్ ఆల్సో. ఆ విషయంలో మాత్రం కళ్ళు మూసుకుని ప్రతి వాళ్ళు ఒప్పుకోవాల్సిందే. మగపిల్లలు ఏమనండి ఆడపిల్లలు ఏమనండి కళ్ళు మూసుకుని మనం స్వామి స్టూడెంట్స్ అంటే ఆయన మెసేజ్కి వీళ్ళు తయారయ్యారని తెలుసుకోవాలి. ఈ మా అమ్మాయి సంగతి చెప్పుకోవాలండి. ఇక్కడ స్వామి ఎంత ప్రేమించి మనుషుల్ని ఎంత మార్చేస్తారు అన్న సంగతి ఎప్పుడు అనేది అమ్మా కన్నావు నువ్వు కానీ నా అసలు తల్లి తండ్రి స్వామే అనేది నా పుట్టిల్లదేనమ్మా అనేది. అక్కడ చదువుకున్నంత కాలం సెలవులకి ఇంటికి కూడా వచ్చేది కాదు. ఆయన అంత ప్రేమిచ్చి ఆ పిల్లలందరినీ మార్చేశారండి. ఆయన మరి ఎలా మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నారో తెలియదు కానీ వీళ్ళకి స్వామే ఇంక మనం మనసులో రాం. సెలవులకు ఇంటికి రాకుండా అక్కడే ఏదో అడాప్షన్ అని ఏవో విలేజ్ అప్లిఫ్ట్మెంట్ అని అంటూ అక్కడే ఉండిపోయేది వచ్చేది కాదు సెలవులకి. లాస్ట్ ఇంకా 1 or 2 డేస్ సెలవులు అయిపోతున్నాయంటే అప్పుడు వచ్చేది. స్వామి మహత్యం అంటే మరి ఆయన ట్రైనింగ్ ఆయన సంస్కారం అంటే మరి ఈ విధంగా ఉంటుందండి. ఇవి చాలా చెప్పుకోదగ్గ పాయింట్. అన్నిటికంటే ముఖ్యం ఒక్కటే హిందూ మతమే మనము మన దేవుడే అని మన భజనలే అని అనుకోకుండా వీళ్ళు ఒక మతమే అని పేరు తీయకుండా అన్ని రకాల మతాలని అప్రిషియేట్ చేయిస్తారండి అక్కడ పెరిగిన పిల్లలు. అది ఆయన తను తలుచుకున్న పని వీళ్ళ ద్వారా ఆయన చేయిస్తూ ఉంటారు. ఒక మనుషులను నొప్పించకుండా ఒక మతాన్ని దూషించకుండా అన్ని మతాల్లో ఉండే సారాన్ని తీసి అన్నిట్లో గొప్పతనం ఉంది అని పిల్లలందరూ చెప్తుంటారు. దాన్ని బట్టి వాళ్ల పిల్లలు కూడా అవన్నీ నేర్చుకుంటున్నారు. ఇది చాలా చెప్పుకోదగ్గ సైలెంట్ రివల్యూషన్ అనమాట. ఇదంతా కూడా సైలెంట్ రివల్యూషన్.
1: ఒక బ్రహ్మ సమాజం ఫ్యామిలీలో పుట్టి పెరిగానని చెప్పారు నాకు ముందు మీరు. అలాంటి వారిని స్వామి మీద నమ్మకం లేకుండా ఏదో మహిమలు చేస్తుంటాడు మీరు ఇలాగే ప్రయోగం చేశారు మొదట్లో. అలా చెప్పి నెమ్మదిగా మీ మనసంతా ఆయనే ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు.
0: నిజమేనండి.

0: మొట్టమొట అలాగే అనుకున్నాను. ఇప్పుడు అంటే ఏమీ తెలియదు కాబట్టి క్రమంగా ఇప్పుడు ఆయన పూర్తిగా ఆక్రమించేసుకున్నారు కాబట్టి బుర్రా మనసు అంతాను నిజంగా ఆయనే ఇప్పుడు మామూలు నిండి ఉన్నారు. నేను ఎక్కువ భజనలు చేయడాలి అవి ఏమి చేయకపోయినా పనుల్లో మాత్రం ఆయన చెప్పిన ఎప్పుడు కూడా ఆచరణలో పెట్టడానికని ట్రై చేస్తానండి. ఇంక ఇంతకంటే ఎక్కువ నేను అందరిలాగా గబగబా వెళ్లి చేసేది నాకు వీలవదు. అందుకని వీలైనంత వరకు ఆచరణలో నేను చేసే పనులు స్వామి పనులు.
1: ఇంతవరకు మీరు పిల్లల గురించి చెప్పారు, నెమ్మది నెమ్మదిగా మీరు మీలో వచ్చిన మార్పుల గురించి చెప్పారు. స్వామిని జీవితం అంతా కూడా మనం మనసులో నింపేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మీ భావన ఏమిటి ఆయన గురించి?
2: భావన ఏమిటంటారు, ఆయన సర్వత్రా వ్యాపించి ఉన్నారు.
0: ఆయన ఒక టైం మాత్రమే వచ్చారు. తను చెప్పదలుచుకుని చెప్పేసి శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ఆయన ఫుల్గా మనందరినీ ఆక్రమించుకునే ఉన్నారండి.
1: హరి అనంత హరి కథ అనంత అంటారండి. మీరు ఎంత చెప్తుంటే ఇంకా అంత వినాలనిపిస్తోంది.
0: రాజలక్ష్మి గారు ఇంకొకటి చెప్పాలని మనసులో వచ్చింది. ఆయన ఎన్ని చెప్పినా అలా అలా వస్తూనే ఉంటాయనుకోండి. స్వామి చెప్పిన ఇప్పుడు ఈ వయసులో అన్ని గుర్తుకొస్తున్నాయి. ఒకసారండి శ్రీనగర్లో నేను అప్పుడు స్కూల్లో పనిచేస్తుండేదాన్ని, ప్రెజెంటేషన్ కాన్వెంట్ లో. ఓ రోజున రాత్రి కల వచ్చింది. ఆ కల్లో స్వామి గబగబా కార్లో వస్తున్నారు మన ఇంటికి. స్వామి వస్తుంటేను ఎవరో ఫిల్మ్ డైరెక్టర్ వస్తున్నట్టుగా వచ్చింది నాకు. స్వామి ఫిల్మ్ డైరెక్టర్ అయిపోయి వచ్చేస్తున్నారు. ఎవరో వస్తున్నారు మన ఇంటికి, డైరెక్టర్ గారు ఎవరో వస్తున్నారని ఎవరో వచ్చి పిల్లలు చెప్పారు. అయ్యో అయ్యో ఆయన వచ్చేస్తున్నారు, ముందు డ్రాయింగ్ రూమ్ సిద్ధం చేసుకోవాలని నేను ఆ కల్లోనే ఆ డ్రాయింగ్ రూమ్ ఇటు అటు సవరించేస్తున్నాను. అందంగా ఉండాలి, వాళ్ళు వచ్చే టైంకి అందంగా ఉండాలని. అంతట్లో ఇంకా సవరించుకున్న సగంలో ఉండగానే గబగబా తోసుకుని లోపలికి వచ్చేసారు. ఇదిగో ఇలా రా అన్నారు. నా దగ్గరకు వచ్చేసి కూర్చున్నారు. నాకేమిటి ఇంకా డ్రాయింగ్ రూమ్ ఏమి సర్దకుండా వచ్చేసాడు ఈయన అంటే. ఇప్పుడు ఆయన ఇప్పుడు అవన్నీ కాదు కానీ చూడు నీకు నేను సినిమాలో రోల్ ఇస్తున్నాను ఇప్పుడు అన్నారు. అయ్యి బాబాయ్ నాకే రోల్ ఇస్తున్నారు సినిమాలో. ఇప్పుడు నేను డైరెక్టర్ని నీకు రోల్ ఇస్తున్నాను, ఇక్కడి నుంచి నువ్వు సినిమాలో యాక్ట్ చేస్తావన్నారు. వెంటనే వెళుకు వచ్చేసింది. ఇంక వెంటనే అన్నాడు మా ఆరు, నీకు అలా చెప్తాను నీకు ఇక్కడి నుంచి ఇంకా ఆయన సినిమాలో నీకు రోల్ ఇస్తున్నారు అనమాట, నిన్ను ఎన్రోల్ చేసుకున్నారనమాట ఆయన, గుర్తు చేసుకో అన్నారు. ఇదొక అనుభవం. ఆ తర్వాత ఏమైంది, నేను పనిచేస్తున్న స్కూల్లో నేను ఆ ఫిల్మ్ షూటింగ్ వాళ్ళు వచ్చారు. వచ్చేసి అందులో ఏమిటి, ప్రిన్సిపాల్ గారి రూమ్లో పేరెంట్స్ ఇద్దరు రావడం, మా పిల్లాన్ని చేర్చుకోమని ప్రిన్సిపాల్ తోటి అడగడం, వాళ్ళు ఏదో జవాబు చెప్పడం, ఆ సంభాషణ అదొక షూటింగ్. రెండో షూటింగ్ ఏమిటి, బస్సులో పిల్లలందరినీ పిక్నిక్ తీసుకెడుతుంటే టీచర్ ఎదురుగుండా నిలబడి, పిల్లలందరూ సీట్లో కూర్చుంటారు, ఆ డ్రైవర్ వెనకాల టీచర్ నిలబడి పిల్లల చేత పాటలు పాడిస్తూ క్లాపింగ్ చేయిస్తూ పాటలు పాడించడం, అదొకటి. అందులో నేను ఆ టీచర్ కింద నిలబడి పిల్లలందరూ బస్సుల్లో వచ్చిన చిన్నపిల్లలందరూ కూడా కూర్చుని వాళ్ళ చేత పాటలు పాడించడం, యాక్షన్ చేయిస్తూ పాటలు పాడించడం, అదే ఒక షూటింగ్ తీశారు.
1: పుట్టపర్తిలో మీకు స్వామి ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చారని ఇందాక చెప్తున్నారు మీరు.
0: అవునండి, మర్చిపోయాను, మీరు బాగానే గుర్తు చేశారు. మా పెద్దవాడు మిలిటరీలో ఉన్నాడు, వాడుకి పుట్టపర్తిలో మా అమ్మాయితో చదువుకున్న అమ్మాయితోటి పెళ్లి సంబంధం మేము అనుకున్నాం పెద్దవాళ్ళం. అవుతాను ఆ స్వామి ఆ అమ్మాయి ఏమోనో నా కోడలేమో అంటే తర్వాత కోడలైందనుకోండి, ఇప్పుడు తను స్వామి చెప్పితేనే ఆ టైంకే స్వామి చెప్పిన ముహూర్తానికే చేసుకుంటాను, అది కూడా పుట్టపర్తిలోనే జరగాలి పెళ్లి, అదొక కోరిక, స్వామి సమక్షంలో జరగాలి పెళ్లి, ఆయనే స్థిరం చేశారు కాబట్టి ఆయన సమక్షంలోనే జరగాలి అని ఆవిడ కోరిక. స్వామి సమక్షంలోనే జరగాలి అంటే మరి స్వామి మనం మేము కోరుకోగానే అన్ని ఆయన చెయ్యరు, ఒక్కోసారి ఆయన ఎలా తలుచుకుంటే అలా చేస్తారు. ఆయనకి ఇలా కోరిక అలా కోరిక లేదు, అవతల వాళ్ళ కన్వీనియన్స్ స్వామి ఎప్పుడు కూడా అవతల వాళ్ళ కన్వీనియన్స్ చూసి కూడా చేస్తూ ఉంటారు, అంతేగాని తన కోరిక ప్రకారం చేసేసారు. ఆ టైంలో నా కూతురు ప్రెగ్నెంట్ గా ఉండి డెలివరీకి ఇంకా 1 వీక్ ముందరగా ఇంట్లోనే ఉంది. సడన్ గా నాకు పుట్టపర్త నుంచి కబురు వచ్చింది, పుష్ప మేడం వాళ్ళు కబురు చేయించారు, ఇప్పుడు మీ అమ్మాయి మీ కోడలు పెళ్లి గురించి మీ అబ్బాయి పెళ్లి గురించి స్వామి మాట్లాడతారని తెలిసింది మాకు అనఫీషియల్ గాను, ఇప్పుడు అందరికీ ఇంటర్వ్యూస్ బాగా ఇస్తారని తెలిసింది, ఇదే సమయంలో మీరు వచ్చి మీ అబ్బాయి పెళ్లికి ముహూర్తం తొందరగా స్వామి చేత గ్రాంట్ చేయించుకోండి అని. సరే నేను మా వారికి అప్పుడు ఒంట్లో బాగాలేదని ఆయన రాలేదు, నేను బయలుదేరాను గబగబా. నేను బయలుదేరుతుంటే మా అమ్మాయి నన్ను పిలిచి చెప్పింది, అమ్మా స్వామి అక్కడ. ఇంటర్వ్యూ ఇస్తారు, అడుగుతారు, నీకు ఇంటర్వ్యూలో మీ అబ్బాయి పెళ్లి ఎక్కడ చేసుకుంటామని అడుగుతారు. నువ్వు పుసుక్కుమని పుట్టపర్తిలో చేస్తానని అనకు. నేను రాలేను, నాకు అన్నయ్య పెళ్లికి అటెండ్ అవ్వాలి కదా. ఆయనకి నా సంగతి ఎలాగూ తెలుసు, నాకు తెలుసు నా సంగతి. డాడీ గుంట్లో బాగాలేదు, డాడీ రాలేరు, అది కూడా తెలుసు. కానీ నీ వేపు నుంచి మాత్రం నువ్వు పుట్టపర్తిలో చేస్తానంటూ గబగబా వెళ్లి మాట్లాడకు. మిగిలినవన్నీ స్వామి చూసుకుంటారులే, ఈ విషయంలో మాత్రం నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పి పంపించింది. సరే అని అన్నారు. అక్కడికి వెళ్లాను. 2 రోజులు దర్శనం లైన్లో కూర్చున్నాక 3వ రోజున ఆయన పిలిచారు. అందరికి చాలా మందికి ఇస్తున్నారు ఇంటర్వ్యూలు, అందులో ఆ గుంపులో నేను కూడా వెళ్లాను. నా వాటా వచ్చేసరికిలాను ఆయన నన్ను, నాకు కాబోయే కోడల్ని, నాకు కాబోయే వియపురాల్ని కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ఏమిటి మీ వాడికి పెళ్లి ఎప్పుడు చేస్తావు అని అడిగారు. ఇదే అర్థంలో అడిగితే స్వామి మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు ఏదో అన్నాను. ఎక్కడ చేస్తావు అని అడిగారు. అంత కితం రోజునే నా కాబోయే వేపురాలు, నా కాబోయే కోడలు నాకు చెప్పారు, స్వామి మిమ్మల్ని ఇలాగే అడుగుతారు, మీరేమైనా పుట్టపర్తిలో చేయండి స్వామి, మీ సమక్షంలో అని అడగండి మీరు, నాకు ఇక్కడే చేసుకోవాలని స్వామి ఎదురుకుంటాను. నేను అడగనమ్మా, ఇక్కడే చేసుకోమని, మీరు అడగాలి, నన్ను ఇక్కడే చేసుకోమని మీరు అడగాలి అన్నారు. నేను అడగడం ఏంటి తల్లి అంటే, లేదు మీరు ఎలా కోరితే అలా చేస్తారు స్వామి అంటే, ఇలా కాదు స్వామికి ఎలా ఇష్టమో అలా చేయాలి కదా అన్నారు. లేదండి, ఇక్కడే స్వామి సమక్షంలో చేస్తే బాగుంటుంది, మీరు ఇలా అడగండి, మేము అడిగితే బాగుండదు, మీరే అడగాలి అన్నారు. సరే వాళ్ళు చెప్పినట్టుగానే ఆ రోజున ఇంటర్వ్యూలో స్వామి నీ పిల్లాడి పెళ్లి ఎక్కడ చేస్తావో అని అడిగారు. స్వామి వీళ్ళకి పుట్టపర్తిలో చేసుకోవాలనుంది అని అన్నాను. అబ్బే అలా ఎలాగా, వాళ్ళు ఏమనుకుంటారు, వెళ్ళి ఇంటి దగ్గరే చేయి అన్నారు. అని ఎల్లుండి పొద్దున్న 8 గంటలకు అలా పెళ్లి చేయి అన్నారు. ఆ రోజున 6వ తారీఖు ఆయన చెప్పారు, 8వ తారీఖు పెళ్లి. ఇంకా స్వామి మాట అంటే మాటే, అలాగే స్వామి అన్నాను. అనేసి ఇంకా బయటకు వచ్చేసాను. ఆ రోజునే పిలిచి నా కోడలికి కాబోయే పట్టుచీర మంగళసూత్రాలన్నీ ఇచ్చారు. చిత్రంగా ఆయన మాట అన్నాక ఇంక వీళ్ళు కూడా ఇంక మళ్ళా మాట్లాడలేదు, వెంటనే ఒప్పుకున్నారు. ఇక్కడ కాదు అక్కడే చెయ్యి, వాళ్ళు ఏమనుకుంటారు అన్నారు. సరే ఇంకా అనుకున్న మాట బాగానే అయింది కదా, మనకు కావలసినట్టుగానే అని అనుకుని సరే అని స్వామి అన్నాం. ఆయన అన్నట్టుగా గబా గబా గబా గబా బస్సుల్లో దొర్లి ఇంటికి వచ్చేసాం. 8వ తారీఖు పొద్దున పెళ్లి అయిపోయింది. ఏంటంటే స్వామి తలుచుకుంటే తన భక్తుల్ని వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉంటారో తెలుసుకుని మనం ఏం అడగకపోయినా వాళ్ళకి కావలసినట్టు ఆయన కాసుకుంటారు. నా కూతుర్ని డెలివరీకి అక్కడ రాలేదు కానీ పెళ్లి చూడాలనుకుంటోంది, మా ఆయనకు సుస్థిగా ఉన్నాడు, ఆయన రాలేడు పుట్టపర్తిలో చేస్తే, కాబట్టి అక్కడే చేయాలి అన్న సంగతి నేను ఇన్ని మాటలు చెప్పకుండా ఒక్క క్షణంలో వద్దు అక్కడే చెయ్యి, వాళ్ళు ఏమనుకుంటారు అన్నారు. ఎంత గ్రహింపు ఈయనకి అని అనుకున్నాను నేను. మనం ఏమి అనకుండా ఎలా కాసుకుంటారు ఆయన, తన వాళ్ళని ఆ విధంగా కంటికి రెప్పలాగానే కాచి కూసుకుంటారు. ఇవన్నీ చాలా అనుభవాలండి.
1: ఎంత జటిలమైన సమస్యకైనా కూడా అలా సునాయాసంగా స్వామి తీసేస్తారండి. ఆయన సొల్యూషన్స్ అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి. అది స్వామి విచిత్రం. చాలా ధన్యవాదాలు నిర్మల్ గారు, చాలా చాలా సంతోషం. సాయిరామండి,
0: నా అనుభవాల్ని స్వామి అమ్మి చూపించిన అనుగ్రహాన్ని మీ అందరితో పంచుకోవాలని అనిపించి నేను ఇవన్నీ చెప్పానండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సత్యసాయి వాణి శ్రోతలందరికీ కూడా ధన్యవాదాలండి. సాయిరామండి.
3: ఇంతవరకు మీరు శ్రీమతి నిర్మలా శాస్త్రి గారితో ఇంటర్వ్యూ ఆఖరి భాగం విన్నారు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2017 సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ఆచార్య దేవోభవ మీకిప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం.

0: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి సుప్రభాత ఆహ్వానం. ఈనాడు శ్రోతలందరికీ ఒక ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని అందించే ప్రయత్నంలో ఉన్నాం. అసలు ఈ రోజు తాలూకా ప్రత్యేకత ఏంటో ముందు మన కార్యక్రమంలో మీకు తెలిపే ప్రయత్నం చేస్తాము. అంతకుముందుగా మన స్టూడియోకి ఒక ప్రత్యేకమైన వ్యక్తి వచ్చారు. సాయిరాం అక్క.
1: సాయిరాం గణేష్.
0: అంటే ఎప్పుడు రాంది సడన్ గా ఇట్లాగా మన స్టూడియోలోకి సడన్ గా వచ్చేసారేంటి మీరు?
1: ఇవాళ సెప్టెంబర్ 5వ తారీఖు కదా.
0: అవును,
1: టీచర్స్ డే. నాకు ఇవాళ చాలా ఇంపార్టెంట్ రోజు అనమాట. నా జీవితంలో చాలా విశేషమైన దినం ఈ రోజు. అందుకని జనరల్ గా ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 5వ తారీఖు పుట్టపర్తికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. స్వామిదయ వల్ల ఈ సంవత్సరం కూడా రాగలిగాను. సరే, మిమ్మల్ని ఒకసారి కలిసేసి వెళ్దామని చెప్పి ఇలా వచ్చానమాట.
0: మీరు టీచర్స్ అంటే నాకు ఏ రోజైతే గుర్తొస్తుందో, ఎవ్రీ కాన్వకేషన్ కి స్వామి మనందరి చేత, స్టూడెంట్స్ అందరి చేత అని శిక్షావల్లిలో ఒక లాస్ట్ పారాగ్రాఫ్ ఆ కాన్వకేషన్ ప్లెడ్జ్ లాగా చెప్పించేవారు అనమాట. ఆ ప్లెడ్జ్ ఏంటంటే, వేదమనోచ్యాచార్యో అంతే వాసిన మను శాస్తి, సత్యం వద ధర్మం చర. అలా వెళ్తూ వెళ్తూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మనం వేదాల్ని శాసనాలు అంటాం, అంటే అది రాజశాసనం కింద. అంటే దే డోంట్ రిక్వెస్ట్ ఎనీథింగ్, దే ఆర్డర్ యూ టు డూ. సో దాంట్లో ఆ విద్యార్థులకిచ్చే ఆ ఆర్డర్ ఏంటంటే, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. సో మీరు ఈరోజు టీచర్స్ డే అంటే నాకు మొట్టమొదట జ్ఞాపకం వచ్చింది అదే. ఎందుకంటే స్వామి ఉపాధ్యాయులకి గాని, టీచర్స్ కి గాని, గురువులు గాని ఎంత ప్రాధాన్యత ఇస్తారో, ఆ రోజు ఒకసారి మేము నెమరు వేసుకుని బయట ప్రపంచంలోకి అడుగు పెట్టే ముందు స్వామి పునః మనకి గుర్తు చేస్తారనమాట ఆ రోజు. అదే కాకుండా స్వామి 85th బర్త్డేకి స్వామి మొత్తం లైఫ్ మీద ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్ చేశారు మన స్టూడెంట్స్ అంతా. ఆ స్టూడెంట్స్ చేసిన ప్రోగ్రామ్ లోని ఒక సాంగ్, అది 2వ సాంగ్ అనుకుంటా నేను, నాకు బాగా గుర్తున్నట్లయితే అది గురు బ్రహ్మ నీవే పరంజ్యోతి నీవే అని ఆ పాట వెళ్తుంది. అది ఆ పాటలో మొట్టమొదటి లైన్స్ మన బ్రదర్ రవికుమార్ సార్ పాడారనమాట. ఆ లైన్స్ ని స్వామి గురించి ఏం చెప్తారంటే, లౌకిక విద్యలు తల్లిదండ్రులు చెప్తారు, నేర్పిస్తారు, వేరేస్ ఆధ్యాత్మిక విద్య అన్నిటికన్నా ఉత్తమమైన విద్య ఒక గురువు నేర్పిస్తాడు అని చెప్పి ఆ పాట తాలూకా ఎక్స్ప్లెనేషన్ అనమాట. సరే, అది గురువు గురించి మొత్తం పాట వెళ్తుంది, కానీ చివరిలో ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఒక ఆచార్యుడు ఏ విధంగా ఉండాలి అనే దానికి ఆ ఎక్స్ప్లెనేషన్ ఆ దీంట్లో ఉంటుంది. అది మేబీ కొంచెం పోయిన తర్వాత మనం దాని గురించి మాట్లాడుకోవచ్చు. మొట్టమొదటిగా నాకు ఈ సెప్టెంబర్ 5th టీచర్స్ డే, రైట్? అసలు ఎందుకు ఈ టీచర్స్ డే జరుపుతారు, దాని వెనకాతలున్న ఆంతర్యం ఏంటో కొంచెం చెప్తారా
1: గణేష్? మీరు చెప్పినట్టు మన అందరి జీవితాల్లో ఉపాధ్యాయులు చాలా ప్రముఖమైన పాత్రను పోషిస్తారు. మొట్టమొదటిసారిగా మనకి ఓనమాలు దిద్దించి, అల్ నేర్పించి విజ్ఞానాన్ని అందించేది ఉపాధ్యాయులే. మరి ఆ విజ్ఞానంతోనే మనం అంచెలంచెలుగా జీవితంలో పైకి ఎదిగి జ్ఞాన సముపార్జనకు కూడా మనకి ఆ విజ్ఞానం చాలా ఉపయోగపడుతుంది, సహాయపడుతుంది. మరి అంత గొప్ప భూమికను మన జీవితాల్లో పోషిస్తున్న ఉపాధ్యాయులందరినీ ఒక్కసారి మనం ఆగి ఒకరోజు, సంవత్సరంలో ఒక్కరోజు వారందరినీ గుర్తు చేసుకుని వారికి మన కృతజ్ఞతలు సమర్పించుకునే అవకాశంకి ఈ రోజుని మనం ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నామేమో అనిపిస్తుంది నాకు. చూడండి, మనకి ఎల్కేజీ నుంచి మొదలుపెట్టి ఎంబీఏ దాకా ఎంత చదువుకున్నా చదువు నేర్పించడానికి ఒక ఉపాధ్యాయుడు అవసరం మనకి. సో అందుకని మనకి ఈ రోజున వారందరినీ ఒక్కసారి గుర్తు చేసుకుందాము మన ఉపాధ్యాయుల్ని. మరి సెప్టెంబర్ 5వ తారీఖు మన దేశంలో ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అలా ఎందుకు చేస్తున్నాం అనేది తెలుసా మీకు?
0: ఒకసారి మీరు మనందరికీ చెప్తే మన శ్రోతలు కూడా నాతో పాటు వింటారు.
1: మనందరికీ తెలిసిన విషయమే, మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుందాము. మన భారతదేశంలో అత్యున్నతమైన ఉపాధ్యాయుల్లో కూడా ఉత్తములు, చాలా గొప్ప పండితులు, గొప్ప తత్వవేత్త, మన దేశానికి ఉపాధ్యక్షునిగానే కాకుండా అధ్యక్షునిగా కూడా సేవ చేసిన చాలా గొప్ప వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ 5వ తారీఖు. సో ఈ రోజున మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం వారికి మనమిచ్చే గౌరవం కాదు, మనకి మనం ఇచ్చుకునే గౌరవం అంతే. అంత గొప్ప వ్యక్తికి మనం గుర్తు చేసుకుంటున్నామని. వారి గురించి కొన్ని విషయాలు చెప్తాను గణేష్.
0: తప్పకుండా తెలుసుకోవాలి.
1: వారు పుట్టినది 1888వ సంవత్సరంలో. ఆనాటి అవిభక్త మద్రాసు రాష్ట్రంలో పుట్టారనమాట. వారు పుట్టినప్పుడు వారి నాన్నగారికి ఆయన్ని పౌరోహిత్య వృత్తిలో ప్రవేశపెట్టాలని కోరుకుండేదిట. అందుకని ఆయనకి చాలా రోజులు స్కూల్కి పంపించడం, ఇంగ్లీష్ నేర్పించడం ఇటువంటివి కార్యక్రమాలు ఆయన ఏవి ఆయన తలపెట్టలేదు. కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత ఐ థింక్ తిరుత్తణిలో అనుకుంటాను ఆయన మొట్టమొదటిసారిగా స్కూల్కి వెళ్ళింది. అలా ఆయన మొదలైన ఆయన విద్యాభ్యాసం, ఆయన ఏది చదువుకున్నా అత్యున్నతమైన శ్రేణిలో ఉత్తీర్ణులయ్యేవారట, అంటే ఈ డిస్టింక్షన్ లో పాస్ అయ్యేవారనమాట ప్రతి ఒక్కటి. అలా చదువుకుంటూ ఆయన మైసూరు యూనివర్సిటీలో, మైసూరు విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రానికి అధ్యాపకులుగా మొదటిసారిగా ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించారు.
0: ఫిలాసఫీ,
1: లెక్చరర్ ఆఫ్ ఫిలాసఫీ అనుకుందాం. ఎంత గొప్పగా ఆయన చెప్పేవారంటే ఆ సబ్జెక్ట్ ని, స్టూడెంట్స్ అసలు అక్కడి నుంచి కదిలేవారు కాదుట. ఆ క్లాస్ కోసం ఎదురు చూసేవారట, ఆయన క్లాస్ ఎప్పుడు వస్తుందా అని. చూడండి మరి ఎంత బాగా ఆయన వివరించి చెప్పేవారు. ఎంత అంటే ఆ పర్సనల్ ఇంట్రెస్ట్ లేకపోతే, ఆ డెడికేషన్ కమిట్మెంట్ లేకపోతే ఎక్సలెన్స్ రాదు గణేష్ ఎందులోనూ కూడా. ఇంకా అక్కడి నుంచి ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. ఆ తర్వాత ఆయనకి కలకత్తా యూనివర్సిటీలో ఫిలాసఫీకే సేమ్ సబ్జెక్ట్ కి ప్రొఫెసర్ కింద ప్రమోషన్ వచ్చిందనమాట. మరి ఆ పదవీ బాధ్యతలు స్వీకరించడానికి ఆయన మైసూరు నుండి బయలుదేరి వెళ్లినప్పుడు ఆయన విద్యార్థులందరూ కలిసి ఒక గుర్రపు బగ్గీని చక్కగా అలంకరించి దాన్ని వారు స్వయంగా లాగుతూ తీసుకొచ్చారట.
0: అంటే ఎంత గౌరవం ఇచ్చారో చూడండి.
1: చూడండి మరి ఆయన విద్యార్థుల దగ్గర నుంచి ఎంత గౌరవం, అభిమానం, ప్రేమ సంపాదించుకున్నారు. అలా లాగుతూ తీసుకొచ్చి మైసూరు రైల్వే స్టేషన్ లో ఆయన్ని ట్రైన్ ఎక్కించి వెళ్లారట ఆయన విద్యార్థులందరూ. మరి గురువుకి అంతకంటే గొప్ప గౌరవం ఏం దొరుకుతుంది గణేష్? విద్యార్థుల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోవడం కంటే గొప్ప గౌరవం ఒక గురువుకి ఏముంటుంది చెప్పండి. ఆ తర్వాత ఆయన ఇంగ్లండ్ లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో లెక్చర్స్ ఇవ్వడానికి, అంటే ఉపన్యాసాలు ఇవ్వడానికి వెళ్లేవారట ఆనరీ గెస్ట్ కింద అనమాట, గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడానికి. 1926లో ఆయన ఇచ్చిన ఉపన్యాసాలన్నీ 1927వ సంవత్సరంలో ద హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ అనే పుస్తకం కింద ప్రచురించడం జరిగింది. అలాగే 1929లో ఆయన ఇచ్చిన ఉపన్యాసాలని An Idealist View of Life అని ఇంకొక పుస్తకం కింద పబ్లిష్ చేశారు. ఆ రెండు పుస్తకాలు ఇప్పటికి కూడా ఎంతో ఫేమస్. ఇక విద్యారంగంలో వారు చేసిన సేవలకు గుర్తింపు కింద జార్జ్ ఫైబ్ ఆయనకి 1931వ సంవత్సరంలో నైట్హుడ్ ఇచ్చారంట. అంటే ఆయనకి సర్ అనే బిరుదుని ఇవ్వడం జరిగిందనమాట.
0: చాలా అత్యుత్తమమైనటువంటి బిరుదు అనమాట.
1: ఇప్పటికి కూడా అదే, ఇప్పటికి కూడా యూకేలో, యునైటెడ్ కింగ్డమ్ లో అత్యున్నతమైన గౌరవం ఏమిటంటే నైట్హుడ్ అనమాట. కానీ మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947వ సంవత్సరం నుంచి ఆయన తమ దేశానికి ఇచ్చే గౌరవానికి సూచనగా ఆ సర్ అనే బిరుదుని తొలగించి విద్యారంగంలో తను సాధించిన విజయాలకు ప్రతీకగా తనకు లభించిన డాక్టర్ అనే బిరుదును తన పేరు ముందర ఉంచుకున్నారు.
0: చాలా బాగుంది.
1: అప్పటి నుంచి ఆయన్ని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అనే మనందరికీ గుర్తుంటారు.
0: అయితే మరి బ్రిటిష్ వాళ్ళు రాధాకృష్ణన్ గారిని సర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అని పిలుస్తారేమో.
1: అయి ఉండొచ్చు, ఇప్పటికి కూడా అలాగే పిలుస్తూ ఉండొచ్చు వారు. ఇంకా మీకు మన శ్రోతల్లో కూడా చాలా మందికి ఈయన తెలిసే ఉంటారు, బెర్ట్రాండ్ రస్సెల్ అని చెప్పి. ఆయన చాలా గొప్ప తత్వవేత్త, తార్కికవేత్త, గణిత శాస్త్రజ్ఞుడు, చరిత్రకారుడు, చాలా చాలా ఫీల్డ్స్ లో ఆయన చాలా అనుభవజ్ఞులు అనమాట. ఆయన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారితో ఎంతగా ప్రభావితం అయ్యారంటే ఆయన ఒకసారి అన్నారట, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు గనక భారతదేశానికి అధ్యక్షులైతే అది తత్వశాస్త్రానికే ఒక గొప్ప గౌరవం అవుతుంది అని. అంటే ఇట్ ఈస్ అన్ ఆనర్ టు ఫిలాసఫీ అని చెప్పారట. ఆయన కోరికకి తగినట్టే వారు 1952 నుంచి 62 దాకా వైస్ ప్రెసిడెంట్ గా, అలాగే 62 నుంచి 1967 దాకా దేశాధ్యక్షునిగా అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా తన దేశానికి సేవ చేసుకున్నారు. మరి ఇవి మన రాధాకృష్ణన్ గారిని గురించి చాలా కొన్ని విషయాలన్నమాట.
0: అంటే మీరు చెప్తున్నప్పుడు నాకు రాధాకృష్ణన్ గారి గురించి ఇంకొన్ని పాయింట్స్ ఏమి గుర్తొస్తున్నాయంటే, వాళ్ళ నాన్నగారు రాధాకృష్ణన్ గారు పౌరోహిత్యం చేయాలి అన్న ఉద్దేశం ఉండేదన్నమాట ఆయనకి. కానీ మనం జాగ్రత్తగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి వర్క్స్ మనం ఎప్పుడైతే చదివామో, ఆయన వర్క్స్ అన్నీ కామెంటరీస్ ఆన్ ది వేదాస్, కామెంటరీస్ ఆన్ ది ఉపనిషద్స్. అంటే ఒక పురోహితుడు ఏమైతే చేయాలో అవన్నీ ఆయన యాజ్ అ ఫిలాసఫర్ అవన్నీ సంపూర్తి చేశారనమాట.
1: వారి నాన్నగారి కోరికను కూడా తీర్చారు,
0: అన్ని తప్పకుండా తీర్చారు, ఏమాత్రం డౌట్ లేకుండా. అండ్ ఇంకొక పాయింట్ నాకు ఏం గుర్తొస్తుందంటే, స్వామి ఎప్పుడు చెప్తారు ఈ టీచర్ అనేది ఒక సెకండ్ రేటెడ్ జాబ్ కాకూడదు అని స్వామి ఎప్పుడు అనేవారు అనమాట. అంటే బై మిస్టేక్ ఇంకేమీ జాబ్స్ దొరకక నువ్వు టీచింగ్ లో టీచింగ్ ప్రొఫెషన్ లో జాయిన్ అవ్వకూడదు, ఆ టీచింగ్ కి ఒక ప్యాషన్ ఉండాలన్నమాట. ఆ పిల్లలకి ఏదన్నా మంచి నేర్పాలి అన్న ఒక సదుద్దేశం, ఒక ఫైర్ ఉండాలి లోపల అలా విద్యని ఇవ్వటానికి. సో అప్పుడే నువ్వు ఒక మంచి ఉపాధ్యాయుడు గాని టీచర్ అధ్యాపకుడు గాని కావచ్చని స్వామి చెప్పారు. సో మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవితం మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే విద్యార్థులందరూ ఆయన్ని ఒక రథం పట్టి తీసుకొచ్చారు అనటానికి ఇది ఒక చక్కని ఉదాహరణ అనమాట. ఎంత ప్రభావితం చేసుకుంటారో ఆ విద్యార్థులని మనకి అర్థమవుతోంది ఇప్పుడు.
1: అవును అవును గణేష్, ఒక ఉపాధ్యాయుడి ప్రభావం విద్యార్థుల మీద కేవలం తాను ఆ విద్యార్థులకి టీచ్ చేసే సబ్జెక్ట్ దాకానే పరిమితం కాదు, ఆ ఒక్క 1-2 పరిమితం కాదు, జీవితాంతం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ విద్యార్థుల మీద ఉంటుంది. ఒక రకంగా చూస్తే వారు పౌరుల్ని తీర్చిదిద్దుతున్నారు. మనం దేశ పౌరులను కూడా అనుకోకర్లా, ఎందుకంటే ఈ రోజుల్లో ద వరల్డ్ ఇస్ అ బిగ్ ఫ్యామిలీ. సో మనందరం ఈ ప్రపంచానికి పౌరులం. అటువంటి వారిని తీర్చిదిద్దే కెపాసిటీ కానీ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పవర్ కానీ టీచర్స్ కి చాలా ఎక్కువగా ఉంటుంది.
0: అందుకే స్వామి తరచూ ఏం చెప్పేవారంటే, ఒక స్టూడెంట్ బాగాలేకపోతే ఒక స్టూడెంటే బాగోడు, కాకపోతే ఒక టీచర్ ఎప్పుడైతే బాగోలేడో అతని ప్రవర్తన గాని అతని నియమావళి గాని ఎప్పుడు బాగోదో, ఒక సిరీస్ ఆఫ్ బ్యాచెస్ ఆఫ్ స్టూడెంట్స్, ఒక జనరేషన్ జనరేషన్ అంతా అది ఎఫెక్ట్ అవుతుందని స్వామి చెప్తారు. సో పాజిటివ్ గాని నెగటివ్ గాని టీచర్ అంత ప్రభావం చూపించగలనమాట ఈ పిల్లల మీద గాని ఒక జనరేషన్ మీద గాని.
1: మరి అందుకనే మనం ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఇంత గౌరవంగా జరుపుకుంటున్నాము, వారందరినీ గుర్తు చేసుకుంటున్నాము.
0: మరి మన దేశంలో అయితే September 5th ని ఈ టీచర్స్ డే అనేది జరుపుకుంటున్నాం. కాకపోతే ఆబ్వియస్ గా మనం ప్రపంచం అంతటా మనకు టీచర్స్ ఉంటారు కాబట్టి మనం ఇలా పౌరులుగా తీర్చిదిద్దబడినటువంటి పౌరులుగా ఉండగలుగుతున్నాము. ఒక స్టూడెంటే ఒక పౌరుడిగా తయారవుతాడు కాబట్టి ప్రపంచం నలుమూలలు కూడా ఈ టీచర్స్ కి ప్రాధాన్యతనిస్తూ ఈ టీచర్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటారనమాట. అది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. ఎందుకంటే యునైటెడ్ కింగ్డమ్ లో 9 May ఈ టీచర్స్ ని రెస్పెక్ట్ చేస్తూ ఆ దేశంలో చేస్తారనమాట. అది యునైటెడ్ స్టేట్స్ లోని టీచర్స్ అప్రిసియేషన్ వీక్ 1st week మొత్తం అంతా సరే మొత్తం అంతా ఈ టీచర్స్ ని రెస్పెక్ట్ చేయడము, వాళ్ళకి గ్రీటింగ్స్ చెప్పటము, వాళ్ళని ఇట్లాగా గెట్ టుగెదర్స్ కి పిలవటం, ఇట్లా ఆనర్ చేయటం అనమాట.
1: వారం అంతా
0: అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. తర్వాత ఆస్ట్రేలియాలో మనం చూసినట్లయితే లాస్ట్ ఫ్రైడే అక్టోబర్ లోని అది వాళ్ళకి టీచర్స్ డే. మనం చైనా అన్నిటికన్నా పెద్ద దేశం అది, దాంట్లోకి మనం వెళ్లి చూస్తే 10th September ఇంకొక 5 రోజులుంది ఇప్పటికి, 10th September ని టీచర్స్ డేగా అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారనమాట.
1: సో ప్రపంచం మొత్తం మీద ఏదో ఒక రోజు ఉపాధ్యాయులను గౌరవిస్తూ వారి కోసమని ఒక స్పెషల్ డేని కేటాయించడం,
0: తప్పకుండా
1: వాళ్ళని ఆనర్ చేయడం జరుగుతూ వస్తున్నది.
0: అవును, మరి ఆనర్ చేస్తున్నారు సరే, ఇలా ప్రపంచం అంతా ఆనర్ చేస్తున్నారు, మరి స్వామి ఎప్పుడు ఒకసారి నేను ఒక అనుభవం చెప్పాలనుకుంటున్నాను ఈ టైంలోని, ఎందుకంటే వెంటనే స్ఫురిస్తుంది. మనం ఏం చేసినా ప్రపంచంలో ఏం ఆలోచించినా ఎన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నా చివరికి రావాల్సింది స్వామి దగ్గరికి. ఎందుకంటే మేము 3rd year అండర్ గ్రాడ్యుయేషన్ లో మా స్టడీస్ ఫినిష్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ కి ఎంటర్ అవుతున్నాము. సో అవుట్ గోయింగ్ బ్యాచ్ అవుతుంది అనమాట. మేమంతా స్వామి దగ్గర గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాము. అది ఒక ఆనవాయితీ మాకు అవుట్ గోయింగ్ బ్యాచ్ చేయటము. సో మేము పాటలు దెన్ కొన్ని కార్డ్స్ తయారు చేయటము అవన్నీ చేసి స్వామికి ఆఫర్ చేస్తాం. ఆ ప్రోగ్రామ్ లో పాటు గాని దయచేత ధన్యులు కావాలరా అని ఒక పాట పాడుతున్నాం అనమాట. పాడుతుంటే స్వామి చక్కగా హాయిగా వింటున్నారు పాటంతని. ఆ చివరిలో ఒక లైన్ వస్తుంది, అది పుడమియంతయు తిరిగిన గాని కడకు నీ వద్దకు రావలే స్వామి అని. దాంట్లో ఒక లైన్
1: చాలా అద్భుతంగా ఉంటుంది.
0: ఇది స్వయంగా స్వామి రాసినటువంటి పాట ఇది. సో స్వామి ఆ పాట వింటున్నారు ఈ లైన్ వచ్చేసరికి పుడమియంతయో తిరిగిన కాని అనగానే స్వామి కళ్ళు మూసుకుని ఒక దీర్ఘమైనటువంటి ఆలోచనలోకి వెళ్ళినట్టు ధ్యానంలోకి వెళ్లి ఇలా వేలు చుట్టూరా తిప్పుతున్నారనమాట. పుడమియంతయో తిరిగిన గాని కడకు నీ వద్దకు రావలే స్వామి అనగానే స్వామి తన పాదాల వైపు ఇట్లా చూపించి అప్పుడు కళ్ళు ఓపెన్ చేసి మా వైపు చూశారు. సో అది ఇప్పటికి కూడా ఒక స్ట్రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుందంటే ఆ మూమెంట్ ఎంత ప్రెషస్. ఒకసారి ఆలోచించండి స్వామి చెప్పినటువంటిది. సో ప్రపంచం అంతా ఇలా టీచర్స్ గురించి చెప్తుంటే మనం స్వామి టీచర్స్ గురించి తన టీచర్స్ గురించి ఎందుకు గొప్పగా చెప్పుకోరు అని ఆలోచన రావచ్చు. సో ఏమాత్రం తక్కువ తీసుకోలేదు స్వామి మనకి, ఎందుకంటే హీ లీడ్స్ బై ఎగ్జాంపుల్ ఆల్వేస్. ఇది కొడైకెనాల్ 2005 లో స్వామి ఏదో పిల్లలందరితోని ఒక క్లోజ్డ్ సెషన్ లో మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక కాన్వర్సేషన్ బాయ్స్ లెటర్స్ ఇస్తున్నారు స్వామికి, ఆబ్వియస్ గా హ్యాండ్ రిటన్ లెటర్స్ అన్నీ. చదువుతూ సమ్ రైటింగ్ గురించి కామెంట్ చేస్తున్నారు. స్వామి చెప్తున్నారు ఇలా రాయాలి అలా రాయాలి, నీట్నెస్ మెయింటైన్ చేయాలి ఇది అంటుంటే నేను కరెక్ట్ గా స్వామి ముక్కు కింద కూర్చున్నాను అనమాట, రైట్ అట్ హిస్ ఫీట్. సో స్వామి లెటర్స్ చదివేది నేను చూడగలుగుతున్నాను. సో ఆ మూమెంట్ లో నాకు అడగాలనిపించింది, స్వామి మీ రైటింగ్ చాలా బాగుంటుంది స్వామి అని అడిగాను. నేను అడిగితే స్వామి అన్నారు నువ్వెప్పుడు చూసావరా అని అడిగారు. అప్పుడు నేను అన్నాను స్వామి అన్యదాశరణం నాస్తి పుస్తకం నేను చదివాను స్వామి, దాంట్లో స్వామి రాసిన ఉత్తరాలన్నీ హ్యాండ్ రిటన్ అయ్యి దాంట్లోంచి నేను చూశాను అని చెప్పాను. అయితే అప్పుడు స్వామి ఒక చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి హీ టుక్ ఓవర్ అనమాట. ఆ ఇంటరాక్షన్ లోనే మేము స్వామి టీచర్స్ గురించి కొంచెం అడిగాం. దెన్ స్వామి ఏమాత్రం సంకోచం లేకుండానే మెహబూబ్ ఖాన్ గారి గురించి, కొండప్ప మాస్టర్ గారి గురించి, వీళ్ళందరి గురించి స్వామి ఆ మూమెంట్ లో గుర్తు చేసుకుని. అప్పటికే స్వామి 2005 అంటే స్వామికి 80 ఇయర్స్. ఇమాజిన్ స్వామి 8-9 ఇయర్స్ టైంలో చదువుకున్న టీచర్స్ ని అప్పటిదాకా స్వామి ఎట్లా గుర్తుపెట్టుకున్నారో ఒకసారి మనం అసలు అది మనకి ఒక ఇన్స్పిరేషన్ అనమాట స్వామి. సో మెహబూబ్ ఖాన్ గారి గురించి స్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇలా కొండప్ప మాస్టర్ గారు ఒకసారి నన్ను పనిష్ చేశారు, పనిష్ చేస్తే నన్ను టేబుల్ ఎక్కి నిలబడమన్నారు. అప్పటికి పాపం బెల్ క్లాస్ అయిపోయిన తర్వాత ఆయన లేవడానికి ప్రయత్నిస్తున్నారు, ప్రయత్నిస్తుంటే లేవలేకపోతున్నారు పాపం. అప్పుడే పాస్ అవుతుంది. నెక్స్ట్ పీరియడ్ ఏమో మెహబూబ్ ఖాన్ గారిది, ఆయన చాలా బాగా ఇంగ్లీష్ నేర్పించేవారు. ఆయన క్లాస్ లోకి వచ్చి కొండప్ప మాస్టర్ గారు చేసిన తప్పేంటో గ్రహించి ఆయనకి పక్కకు వచ్చి చెప్పారు, సత్యాన్ని కూర్చోమనగానే నేను కూర్చున్నాను, వెంటనే కొండప్ప మాస్టర్ గారు కుర్చీ నుంచి లేచారు అని స్వామి ఎంతో చక్కగా వివరించి ఇదంతా మెన్షన్ చేశారనమాట. సో అలాగా మనకి టీచర్స్ గురించి ఎందుకు స్వామి అంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఆ మూమెంట్ లో మాకు అర్థమైందనమాట.
1: బాగుంది గణేష్, మీరు చెప్తూ ఉంటే స్వామి చెప్తున్నది వింటున్నట్టే అనిపించింది. మరి మీరన్నట్టు స్వామికి 80 సంవత్సరాల వయసులో అంటే దాదాపు 70 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనల్ని స్వామి మీ దగ్గర చెప్పడం జరిగింది. అంటే ఆయన టీచర్స్ ని అన్ని సంవత్సరాలు స్వామి గుర్తుంచుకుని వాళ్ళని మెన్షన్ చేశారు. అలాగే మనం కూడా ఒకసారి ట్రై చేద్దామా? మీరు చెప్పండి మీకు ఫేవరెట్ టీచర్ ఎవరు?
0: నాకు ఫేవరెట్ టీచరు నానాజీ సార్ అని ఒక ఆయన ఉండేవారు. ఆయన మ్యాథ్స్ లెక్చర్ అనమాట. మాకు చాలా జోవియల్ గా చాలా ఫన్నీగా క్లాసెస్ మాకు ఎక్స్ప్లెయిన్ చేసేవారు అనమాట. అండ్ పిల్లలు ఎంత తప్పు చేసినా అదే భావాన్ని అదే కంపోజర్ ని క్లాస్ లో మెయింటైన్ చేస్తూ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు ఆయన ఫస్ట్. ఆ తర్వాత నాకు డాన్స్ నేర్పించిన గురువు గారు, నేను జన్మజన్మలకి ఆయనకి కృతార్థుడను, ఎందుకంటే ఆ విద్య నేర్పించడం వల్లే స్వామి దగ్గరికి చేరువగలిగాను అని ఆయనకి నా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈనాడు గుర్తు చేసుకుంటున్నాను ఆయన్ని.
1: బాగుంది గణేష్. నా గురించి చెప్పాలంటే, నాకు నేను 9th స్టాండర్డ్ లో ఉండగా అనుకుంటాను, ఒక మేడం ఉండేవారు, కేసీ మేడం అని చెప్పి. ఆవిడ సోషల్ స్టడీస్ టీచ్ చేసేవారు గణేష్. సోషల్ స్టడీస్ అంటే సబ్జెక్ట్ మీకు తెలుసు, జియోగ్రఫీ ఉంటుంది, ఎకనామిక్స్, సివిక్స్, హిస్టరీ, అవి పేజీలు చదువుకుంటూ ఉండాలి. సో అదేంటంటే కొంచెం డ్రై సబ్జెక్ట్ అనమాట. కానీ ఆవిడ టీచ్ చేసే విధానం ఎలా ఉండేదంటే, వాటన్నింటినీ కాంటెంపరీగా రిలేట్ చేస్తూ చెప్పేవారనమాట. సివిక్స్ అంటే ఇలాగూ గవర్నెన్స్, బేసిక్ గా గవర్నెన్స్ ఇదంతా. సో దాన్ని ఆ ప్రెసెంట్ డే గవర్నమెంట్ కి రిలేట్ చేస్తూ, ఏది ఎలా ఉంటుంది, ఫలానా వ్యక్తి చీఫ్ మినిస్టర్ అయితే అతనికి ఏమేమి పవర్స్ ఉంటాయి, చూడండి ఇవాళ ఈ లా వచ్చింది అంటే దీని వెనకాల ఇది జరిగి ఉంటుంది, ఇలా చెప్పేవారనమాట. అలాగే జియోగ్రఫీ, ఎకనామిక్స్, ఎకనామిక్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండేది కాదు, కానీ ఆవిడ చూడండి ఎకనామిక్స్ చదువుకుంటే మీకు మీ డే టు డే లైఫ్ లో ఎంత ఉపయోగపడుతుంది, ఇలా చిన్న చిన్నగా మనం మీరు నేర్చుకుంటేనే పెద్దయ్యాక మీరు మేనేజ్ చేసుకోగలుగుతారు అని మాకు ఉదాహరణలతో చెప్పేవారు అనమాట. ఇంకా జియోగ్రఫీ అయితే నేను ఐ వాజ్ వెరీ బ్యాడ్ అట్ మ్యాప్ పాయింటింగ్. మ్యాప్ పాయింటింగ్ అంటే అది ఎక్కడ ఢిల్లీ పెట్టమంటే మైసూర్ పెట్టేవాళ్ళం అనమాట, అలాగుండేది. అప్పుడు ఆవిడ చెప్పేవారు ఎలా గుర్తుంచుకోవాలి, ఎక్కడో ఉంటుంది కెనడా, ఎక్కడో ఉంటుంది ఆఫ్రికా, ఎక్కడో ఉంటుంది, అందులో ఉండే సిటీస్ మనం ఇప్పుడు చూసి ఉండమో, దాన్ని పాయింట్ చేయాలంటే ఎలా గుర్తుంచుకోవాలి అని. సో ఆవిడ ఎంత బాగా చెప్పేవారంటే, ఒక షేప్ పెట్టుకోండి అమ్మా, ఇది ఇలాగైతే ఈ నాలుగైతే ఒక స్క్వేర్ అవుతుంది, ఇలాగైతే ఒక రాబిట్ షేప్ లో ఉంటుంది, చూడండి రివర్స్ అన్నిటికీ ఒక షేప్, సో ఏ రివర్ రాబిట్ ఇయర్ లో ఈ రివర్ ఉంటుంది, అలా చెప్పేవారు అనమాట. అలాగే సోషల్ స్టడీస్ మీద నాకు ఇంట్రెస్ట్ రావడానికి, ఎకనామిక్స్ యాక్చువల్లీ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్, దాని మీద అంత ఇంట్రెస్ట్ రావడానికి కారణం ఆ మేడమే. ఎంతో ఓర్పుగా చెప్పేవారు, ఎలాగ మేము ఎన్ని ప్రశ్నలు అడిగినా, ఎంత ఇరిటేట్ చేసినా పాపం చాలా పేషెంట్ గా ఉండేవారు అనమాట. ఇప్పటికి కూడా అందుకనే ఆవిడ నాకు బాగా గుర్తుండిపోయారు. మరి ఇంకొంతమందిని కూడా అడిగితే బాగుంటుందేమో.
0: తప్పకుండా తప్పకుండా.
2: సాయిరామ్.
3: సాయిరామ్.
2: మీ పేరు?
3: సుబ్రహ్మణ్య వరప్రసాద్ రావు అండి.
2: మీరు ఏం చేస్తుంటారు?
3: నేను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ గణేష్ గేట్ దగ్గర సర్వీస్ చేస్తున్నాను.
2: మీరు ఇంతకు ముందు ఏం చేసేవారు, ఏ ఊరు నుంచి వచ్చారు?
3: నేను విజయనగరం నుంచి వచ్చాను, ఆర్టీసీ లో పనిచేస్తూ రిటైర్ అయ్యాను. మాది నేటివ్ ప్లేస్ అనకాపల్లి.
2: మరి మీరు విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో మీకు అత్యంత ప్రియమైన టీచర్ పేరు మాకు కొంచెం చెప్తారా? దాని ఎందుకు మీకు అంత ఫేవరెట్ అయ్యారో చెప్పండి.
3: నా విద్యాభ్యాసం అంతా కూడా అనకాపల్లిలో జరిగింది. మొట్టమొదట కొండ మాస్టర్ గారి స్కూల్ అని చాలా ఫేమస్ స్కూల్ మాట అనకాపల్లి టౌన్ కి. కె నారాయణరావు గారు అని చెప్పి దానికి ముందు టీచర్ గా ఉన్నారు, ఆయన హెడ్ మాస్టర్ గా రిటైర్ అయ్యారు. ఆయన నాకు అత్యంత నేను ఇష్టపడే గురువు గారు.
2: ఏ సంవత్సరంలో మీరు చదువుకున్నారు ఈయన దగ్గర?
3: 1960 నుంచి 66 వరకు చదివాను.
2: ఎందుకు మీకు ఆయన అంతే అంత అభిమానం?
3: ఆయన పిల్లలంటే చాలా అభిమానంగా చూసేవారు, ప్రేమతో పాఠాలు అవి చెప్పేవారు, పిల్లల్ని ప్రేమించేవారు స్టూడెంట్స్ అని. ముఖ్యంగా స్టూడెంట్స్ అందరూ కూడా క్రమశిక్షణతో ఉండాలి, వాళ్ళ హ్యాండ్ రైటింగ్ బాగుండాలని ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవాడు. అందరి చేత హిందీ, తెలుగు, ఇంగ్లీషు మూడు కూడా కాపీ రైటింగ్ చేయించేవారు. రాసిన కాపీ రైటింగ్ బుక్స్ ని ప్రతిరోజు అందరివి కూడా కరెక్షన్స్ చేసి ఎలా ఇంప్రూవ్ చేయాలో కూడా సలహా ఇచ్చేవారు. అదే కాకుండా పిల్లలకి ప్రతి వారానికి ఒకరోజు ప్రత్యేక క్లాస్ పెట్టేవారు. అంటే సబ్జెక్ట్స్ ని పక్కన పెట్టి జనరల్ నాలెడ్జ్ అని, పాటలని, ఫైన్ ఆర్ట్స్ అని అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఆయనంతటా ఆయనే పాటలు పాడి, మీరందరూ ఇలాగ పాటలు పాడడం నేర్చుకోవాలా, పాడాలా, బాగుండాలా, ఆనందంగా ఉండాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండేవారు ఆయన. అదే కాకుండా టీచింగ్ విషయంలో చాలా శ్రద్ధ, స్టూడెంట్స్ కి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పాఠాలు చెప్పేవారు. మ్యాథ్స్ అయితే బ్రహ్మాండంగా చెప్పేవారు అన్నమాట. బ్లాక్ బోర్డు మీద ప్రతి విషయం కూడా మా వైపు చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, బోర్డు వైపు చూస్తూ చాక్ పిస్తూ రాసి మాకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసేవారు అన్నమాట. అలాగే ఇంగ్లీష్ గ్రామర్ ఎక్సలెంట్ గా చెప్పేవారు. ఇంగ్లీష్ ఆయన మాట్లాడుతూ మాకు చెప్పేవారు అన్నమాట. తెలుగు చాలా స్వచ్ఛంగా మాట్లాడేవారు, తెలుగు అంటే చాలా అభిమానం ఆయనకి.
2: మరి ఈరోజు టీచర్స్ డే రోజు మీరు ఆయనకి ఏం చెప్పాలనుకుంటున్నారు?
3: ఆయనకి మా చేతులు జోడించి మా నా తరపున మా కుటుంబ సభ్యులందరి తరపున టీచర్స్ డే సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి కూడా.
2: సాయిరాం
3: సాయిరాం.
1: చూసారా, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయనకి టీచర్ గారు గుర్తుండిపోయారు, ఆ మాస్టర్ గారు.
0: అవును,
1: 64 అని చెప్పారు కదా.
0: అవును, 60 నుంచి 66
1: దాకా ఎన్ని ఏళ్ళైందో చూడండి. అలాగే శ్రీదేవి గారు వాళ్ళ టీచర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు. ఆవిడ కూడా పెద్దవారు, ఎప్పుడో చిన్నప్పుడు ఆవిడికి తెలుగు నేర్పించిన మాస్టర్ గారి గురించి ఆవిడ ఏం చెప్తున్నారో విందాం. సాయిరామమ్మ, అమ్మా మీరు చదువుకునే రోజుల్లో మీకు అందరికంటే నచ్చిన, అందరికంటే ఇష్టమైన టీచర్ గారు ఎవరు
4: ఉన్నారండి?
1: వారంటే మీకు అంటే ఇన్ని సంవత్సరాలు కూడా మీకు గుర్తున్నారంటే ఏదో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండి ఉంటుంది వారిలో. ఎందుకు మీకు వారు అంతగా నచ్చారు, ఈ విషయాలు చెప్తారా?
4: నాకు నచ్చింది తెలుగు మాస్టర్ అండి. ఆ మాస్టర్ పేరు డింగరి శ్రీ రంగాచార్యులు. చాలా పొడుగుగా పొట్టు పెట్టుకుని, మంచి ధోతి కట్టు, అంచు ధోతి కట్టు కట్టుకుని, కండువా వేసుకుని చక్కగా వచ్చేవారండి. స్కూల్కి వస్తూనే, ఎరా అందరు బాగున్నారా, ఏంటమ్మా, అయితే నా పేరు స్కూల్లో మా నాన్నగారు పెట్టిన పేరు త్రతుల్లై అండి, త్రతుల్లై. తర్వాత పేరు శ్రీదేవిగా మార్చబడింది. ఆ పేరుని ఎవరిని మా నాన్నగారిని అర్థం అడిగితే, ఏంటమ్మా గోదాదేవి త్రతుల్లై ఇద్దరు ఒకటే, అందుకని నేను గోదాదేవి కాబట్టి త్రతుల్లై అని పెట్టుకున్నాను. కృష్ణుని 16,000 మంది గోపికల్లో ఈవిడొక ఆవిడ, అందుక ఆవిడ రాధ ఎలాగైతే కృష్ణుని ధ్యానించి ధ్యానించి జీవితం గడుపుతుందో, త్రతుల్లై కూడా అలాగే కృష్ణుని ధ్యానించి చివరి దశలో కృష్ణుని ఒడిలో ఊపిరి ఆగిపోతుంది ఆవిడది. అందుకే ఇష్టంగా నేను పెట్టుకున్నాను, ఇంకా ఇంతకంటే అర్థమేం కావాలి అనేవాడు. సుమతి అంటే సు అంటే మంచి, మతి అంటే బుద్ధి, ఇది సుమతి అని ఇలా చెప్తాం కదా, అలా చెప్పేవారు కాదు మా నాన్నగారు. పెట్టుకున్నాను గోదాదేవి పేరు, ఇది కృష్ణుడి ప్రియురాలు 16,000 మందిలో ఈవిడ ఒక ఆవిడ, అలా చెప్పేవారు. నాకు ఒక అసంతృప్తి ఉండేది, నా పేరు ఎవరు అడిగినా ఇదేం పేరు, త్రతులయ్యం పేరు అని నేను చెప్పలేకపోయేదాన్ని. ఇక టీచర్స్ భరించలేక డాక్టర్ ఆఫ్ కాంచనపల్లి రామచంద్ర రాజు అని పిలిచేవారు. త్రతుల్లయ్యని పిలిచేవాళ్ళు కాదు వాళ్ళు, THRA THULLA ఇవన్నీ వాళ్లకు ఏదో ఆ పేరు చూస్తేనే భయపడేవారు. ఆ తర్వాత డాక్టర్ ఆఫ్ కాంచనపల్లి రామచంద్ర రాజు ఇలా, అది అసంతృప్తి ఉండేదండి. అయితే ఈ తెలుగు మాస్టారు కొత్త క్లాస్కి వచ్చారా, 7th నుంచి 8th కి వచ్చాం, 8th లో కూర్చున్నాం, సార్ చూస్తేనే బాగా ఏదో ఒక కల సారలో, నేను వీళ్ళకి పాఠాలు చెప్తాను, ఒక మంచి మార్గంలోకి వీళ్ళని పంపిస్తాను, సమాజంలోకి మంచి వ్యక్తులను తయారు చేస్తాను అనే ఆ ధైర్యమైన ముఖంలో మాకు కనబడేది. అట్లాంటి మాస్టర్ చూస్తున్నా, మా ఆయన చూస్తూ ఒకరొక్కరిని పిల్లల్ని పరిచయం చేసుకుంటున్నాడు. ఎరా మన దేశం పేరేంటి అన్నాడు. భారతదేశం సార్. ఏంటి భారతదేశం సార్ చెప్పండి, అందరూ అలాగే చెప్తున్నారు, పల్లెటూరు స్కూలు పిల్లలు. నా వంతు వచ్చేసింది, ఏమా చెప్పమ్మా ఏంటి, భారతదేశం అని కరెక్ట్ చెప్తున్నాం కదా సార్, మళ్ళీ కొందరు హిందూ దేశం సార్ అంటున్నారు, అది భారతదేశం కాదేమో అని. నా వంతు వచ్చేసరికి నేను చెప్పాను, భారతదేశం వానొత్తి పలికాను, వేగుడు ఇలా చెప్పాలి, తెలుగులో స్పష్టంగా పలకాలి, ఒత్తులు సున్నాలు జట్కలు ఇట్లాంటివి తప్పకూడదు అది. అలాగా అలాగా మాస్టర్ అంటే ఇష్టం ఏర్పడింది. ఏం పేరమ్మా అన్నారు, ఒకరొక్కరిని పరిచయం చేసుకుంటూ నా వంతు అయిపోయాను నేను. ఇదేం పేరు అంటారు, నేనేం జవాబు చెప్పాలి, అందరు పిల్లలు నా వైపు చూస్తున్నారు, ఇప్పుడు పేరు చెప్తుంది ఇదేంటి అని మాస్టర్ అంటారు, మేము నవ్వుకుంటాము. ఇలాగా నేను చెప్పాను, త్రతుల్లై, త్రతుల్లయ్య ఎంత మంచి పేరు పెట్టారమ్మా, త్రతుల్లై. త్రతుల్లైకి లక్ష్మి ఉంటుంది, లక్ష్మికి ప్రకృతి, దానికి లచ్చి వికృతి, అలాగే త్రతుల్లై అనే పేరుకు త్రతుల్లై ప్రకృతి, అత్తుల్లై వికృతి. మాస్టర్ చెప్పారు అత్తుల్లై అని కూడా పిలవచ్చమ్మా నీ పేరు, లక్ష్మిని లచ్చి అని ఎలా పిలవచ్చో అలా. అత్తుల్లై అంటే ఎవరు, వైష్ణవత్వంలో రామానుజ స్వామి అందులో వైష్ణవత్వంలో చాలా గొప్ప భక్తురాలు అత్తుల్లై. ఎంతో మందిని మార్చింది, ఎంతో మందిని మంచి మనుషులుగా తీర్చిదిద్దింది, ఎన్నో నియమాలు పాటించింది, రామానుజ స్వామి చాలా ఇష్టపడే అత్యంత శిష్యురాలు ఆవిడ. ఇంత మంచి పేరు పెట్టానికి ఎవరు పెట్టారమ్మా, నాకేదో ధైర్యం వచ్చేసింది, మా నాన్నగారు పెట్టారు సార్. ఓ మీ నాన్నగారు నాకు తెలుసు అమ్మా, కూర్చో కూర్చో, ఆయన బాగా తెలుగు బాగా తెలుసు, ఆయన చాలా మంచి పేరు. అలా అలా మాస్టర్ అంటే చాలా ఇష్టం ఏర్పడి పాఠాలు చెప్పేవాడు. సత్యభామ కృష్ణుణ్ణి కాలితో తన్నింది అలక, కృష్ణుని మీద అలిగి పారిజాత పుష్పం తీసుకురాకుంటే ఆవిడ కాలుతో తన్నినప్పుడు కృష్ణుడు, అయ్యో నన్ను కాలుతో తన్నవా, నా మోరటి శరీరం తాకి నీ కాలు ఎంత తన్నిపోయిందో అన్నాడట. ఎలా మీరు అలాగే చేస్తారా, పిల్లలు అడిగేవాడు. అలాగే భార్యతో తనించుకుంటారా కాదు అలాగే నవ్వించేవారు. పిల్లలందరూ అలాగే చూసేవారు. లేదు, ఆయన ఇళ్ళలో అర్థం ఉంది, చాలా గొప్పవాడు కృష్ణుడు, ఇళ్ళలో అర్థం ఉంది, మీరు అలా చేయకూడదు, ఏమ్మా అలా చేయకూడదు, మీరు కూడా ముందు ముందు ఇదే కదా తప్పు లేదు అని అనుకోకూడదు అని చెప్పిందని ఇళ్ళ అనంతము అని ఇలాంటి అనేక అనేక విషయాలు చెప్తూ నవ్వించేవాడు. దేశం గురించి చెప్పేవాడు, సాహిత్యం గురించి, సంగీతం గురించి, కళల గురించి అలా చెప్పినప్పుడు కాపీ కొట్టకూడదు పిల్లలు, ముఖ్యంగా చూసి రాయకూడదు. ఎగ్జామ్ అంటే అది ఎగ్జామే, కరెక్ట్ గా నిలబడి పరీక్ష రాయించేవాడు. అలా ఆ మాస్టర్ అలా గుర్తుండిపోయారు మాస్టర్ మాకు. ముఖ్యంగా ఆయన నా పేరు అర్థం చెప్పాడు కాబట్టి గుర్తుండిపోయారు.
0: అసలు ఎంత చక్కగా మన శ్రీదేవి అంటే మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఇది.
1: అవును అవును గణేష్, నా పేరుకి అర్థం చెప్పారు.
0: సో ఇప్పుడు శ్రీమతి అరుణ గారు ఏం చెప్తారు,
1: అరుణ ఏం చెప్తున్నారు కూడా విందాము.
5: సాయిరామ్, నా పేరు అరుణ అండి. నేను చెన్నైలో ఒక ఎంఎన్సీలో వర్క్ చేస్తున్నాను. నా ఫేవరెట్ టీచర్ నా స్కూల్లో 1993లో మా మ్యాథ్స్ టీచర్, ఆవిడ పేరు జయంతి మిస్. ఆవిడ ఇప్పటికీ నా గుర్తుండిపోవడానికి రీజన్, నాకు అప్పటి రోజుల్లో మిగతా సబ్జెక్ట్స్ లో వచ్చిన అన్ని మార్కులు మ్యాథ్స్ లో వచ్చేవి కాదు. నాకు చాలా భయంగా కూడా ఉండేది మ్యాథ్స్ అంటే, అందుకని నేను బట్టి పట్టి చేయడానికి ట్రై చేసేదాన్ని. జయంతి మిస్ వలన, కేవలం ఆవిడ వల్లనే మ్యాథ్స్ లో బ్రెయిన్ అప్లై చేసి చేయడం నేర్పించారు ఆవిడ నాకు. సోషల్ సైన్స్ లా కాకుండా చదువుకున్న దాన్ని వాళ్ళు ఒకవేళ క్వశ్చన్ మార్చి ఇచ్చినా దానిలో అప్లై చేసి ఎలా వాడాలి, ఆ ప్రిన్సిపల్స్ ని ఆన్సర్స్ ఎలా ఇవ్వాలి అనేది. 10 మందిలో ఒకవేళ ఆన్సర్ తప్పు చెప్పినా ఆవిడ ఎప్పుడు చిన్నగా మాట్లాడడం గాని చిన్నగా చూడడం గాని చేసేవారు కాదు. మిగతా కొంతమంది టీచర్స్ ట్యూషన్స్ చెప్పేవారు ఆవిడకి. అయితే ట్యూషన్స్ చెప్పి ఉండొచ్చు మా అందరికి, నాలాంటి వాళ్ళకి భయం ఉండి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి, కానీ ఆవిడ స్కూల్లోనే ఒక 1/2 hour 1 hour మా కోసం అని అదనంగా స్పెండ్ చేసి మాలాంటి వాళ్ళందరికీ ఎక్కువ టైం కేటాయించి మాలో కొంచెం కాన్ఫిడెన్స్ నింపి నేర్పించేవారు. ఆవిడకి ఇంట్లో పిల్లలు ఉండేవారు, కానీ మా కోసం ఆవిడ వెనకాల ఉండిపోయి మా అందరికీ స్పెషల్ క్లాసెస్ ఇచ్చేవారు. ఆవిడ వల్లనే కేవలం నేను 10th లో మంచి మార్క్స్, అంటే సైన్స్ సోషల్ లో వచ్చినంత మంచిగా మ్యాథ్స్ లో తెచ్చుకోగలిగాను. సాయిరామ్,
0: మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సగం మందికి మ్యాథ్స్ టీచర్సే నచ్చుతారు.
1: ఎందుకంటే సగం మందికి మ్యాథ్స్ పాపం కొంచెం టఫ్ సబ్జెక్ట్,
0: ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్ లాగా అనిపిస్తుంది. మరి ఇంతమంది ఇన్ని రకాలుగా వాళ్ళ టీచర్స్ గురించి చెప్పడం విన్నాము. మన స్వామి అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ యూనివర్సిటీలో పనిచేస్తున్న భార్గవ్ మా క్లోజ్ ఫ్రెండ్ అసోసియేట్, తను అసలు తన టీచర్స్ గురించి ఏం చెప్తాడో ఒకసారి తెలుసుకుంటే మనకు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ అబౌట్ టీచర్స్ వస్తుందని నా అభిప్రాయము. తన ఏం చెప్తాడో ఒకసారి విందాం.
6: ఓం శ్రీ సాయిరాం. రేడు సాయి శ్రోతలకి సాయిరాం. నా పేరు కేవీఆర్కే భార్గవ్. నేను అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లోని మన యూనివర్సిటీలో పనిచేస్తున్నాను. ఇవాళ ఒక టాపిక్ ఏంటంటే టీచర్స్ అంటే టీచర్స్ విషయంలోని నా థాట్స్ షేర్ చేసుకోమన్నారు. మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం, చిన్నప్పుడు చదివాము టీచర్ అంటే ఎవరు అంటే, దాంట్లో ఒక చిన్న సేయింగ్ వస్తుంది ఇంగ్లీష్ లోనే, ఎ మీడియోకర్ టీచర్ టెల్స్, ఎ గుడ్ టీచర్ ఎక్స్ప్లెయిన్స్, ఎ సుపీరియర్ టీచర్ డెమాన్స్ట్రేట్స్, అండ్ ఎ గ్రేట్ టీచర్ ఇన్స్పైర్స్. అంటే ఉత్తమమైన టీచర్ అంటే ఎవరంటే, గురువు అంటే ఎవరంటే, మనని మంచి మార్గం మీద ప్రయాణించడానికి ఇన్స్పైర్ చేస్తారు అలాంటి వాళ్ళు నిజమైన మంచి టీచర్లని. సో నా అభిప్రాయంలోని స్వామి చెప్పినట్లాగా మన ఫస్ట్ టీచర్స్ మన అమ్మా నాన్నే. నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ జ్ఞాపకం వస్తుంది, ఇది నాకు గుర్తున్నది ఇప్పుడు కూడాను, ఎందుకంటే నా 8th క్లాస్లోని దగ్గర 15-20 ఇయర్స్ బ్యాక్ ఇట్ హ్యాపెండ్. నాకు ఇంకా గుర్తుందంటే ఇట్స్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ ఈవెంట్. ఒకసారి నేను మా అమ్మ మార్కెట్కి వెళ్ళి ఏదో తీసుకురమ్మన్నది, నేను మార్కెట్కి వెళ్ళి రిటర్న్ సరుకులు తీసుకొస్తుంటే రోడ్డు మీద ఒక కట్ట నోట్లు, 100 రూపాయల నోట్లు పడి కనిపించాయి నాకు. అది చూసి ఏ భావం లేకుండా జస్ట్ ఇగ్నోర్ చేసి నేను నడుచుకుంటూ వెళ్ళిపోయాను ఆ నోట్లు చూసి. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఊరికే చెప్తూ అమ్మ నాన్నకి ఇలాగా దొరికింది చూశాను కానీ నేను దాన్ని తాకలేదు ముట్టుకోలేదు వచ్చేసాను అన్నాను. అంటే పేరెంట్స్ ఫెల్ట్ వెరీ హ్యాపీ, మంచి పని చేసావు ఎందుకంటే మన డబ్బు కాకపోతే మనం ముట్టుకోకూడదు అనే ఒక భావన నాలోని వాళ్ళు ఇన్కల్గేట్ చేశారు ముందర చిన్నప్పటి నుంచి. కానీ మీకు తెలిసిన మంకీ మైండ్ అంటే ఎలా ఉంటుందో. అయితే అది దాని తర్వాత ఈ ఇన్సిడెంట్ విషయం ఆలోచించేవాడిని, కరెక్టే కదా దాన్ని తీసి ఎవరికైనా ఇస్తే ఉపయోగపడుతుందేమో, పక్కన ఎవడో బెగ్గర్ ఉన్నాడు వాడి చేతిలో పెట్టచ్చు, లేకపోతే పోలీసు వాడికి ఇవ్వచ్చు, అది ఎవరో చుట్టుపక్కల అడగొచ్చు, అడిగితే వాళ్ళు దాన్ని రియల్ ఓనర్ ఎవడో వాళ్ళు తీసుకెళ్లి ఇస్తారు అనే థాట్స్ వచ్చేవి. కానీ పుట్టపర్తిలోని నేను కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఆ టైంలోని ఒకసారి ఒక శ్రీ రామకృష్ణ పరమహంస ఒక పుస్తకం చదివాను, గాస్పెల్ ఆఫ్ రామకృష్ణ అని. దాంట్లోని నాకు ఆన్సర్ దొరికింది దీని విషయంలో, చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు ఆయన. ఒక భక్తుడు ఆయన దగ్గరికి వచ్చి, స్వామి నేను నా డబ్బులు నా కాకపోయి కింద పడి ఉంటే సేమ్ ఇన్సిడెంట్ ఇలాంటిదే సందర్భం ఇలాగే ఉండేది, డబ్బులు నాది కావు కింద పడుండేవి, నేను దాన్ని తీసి ఎవరికైనా హెల్ప్ చేస్తే అది మంచా కాదా అంటే, రామకృష్ణ పరమహంస ఏం చెప్తారంటే, నువ్వు ప్యూర్ వెజిటేరియన్ అనుకో, నువ్వు మాంసాహారం చెయ్యవు, నువ్వు ప్యూర్ శాకాహారం తింటావు, అప్పుడు నువ్వు ఫిష్ మార్కెట్కి వెళ్ళి నేను ఫిష్ తిన్ను కానీ ఆ ఫిష్ ఎలా ఉంటుంది చూద్దాం, ముట్టుకుని చూసి ఎలా ఉందో చూస్తావా, చూడవు కదా, అలాగే నీ డబ్బు నీది కాకపోతే దాన్ని జోలికెళ్ళొద్దు దాన్ని తాకొద్దు, అది నిజమైన త్యాగం అంటే, అంటే డబ్బు మీద మోహం లేదు అనే దానికి అది అది నిదర్శనం అని చెప్తారు. అది విన్న తర్వాత నాకు చాలా ఆనందం కలిగింది. ఏంటంటే చిన్నప్పుడే ఆ భావం మా పేరెంట్స్ నాలోని ఆటోమేటికలీ ఇన్కల్కేట్ చేశారు, ఏంటంటే డబ్బు చూసినా కూడా దాని వైపు వెళ్లకుండా డైరెక్ట్ వెళ్ళిపోవడం. అందుకు వాట్ ఐ ఫీల్ ఇస్ ఫాదర్ మదర్ ఆర్ ద ఫస్ట్ గురూస్, వాళ్ళు స్వామి అస్టిల్స్ వాళ్ళు మీకు గురువు అంటే మీ శిక్షకుల వైపు చూపిస్తారు, అండ్ దెన్ స్వామి టెల్స్ దే ఇన్ టర్న్ టేక్ యూ టు దైవం. అందుకు అకార్డింగ్ టు మీ ద బెస్ట్ టీచర్ ఈజ్ యువర్ ఫాదర్ అండ్ మదర్.
0: అసలు ఎంత అద్భుతంగా భార్గవ్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఈ యొక్క అనుభవం ద్వారానే.
1: చాలా బాగా చెప్పారు గణేష్, గురువుల గురించి చెప్పారు భార్గవ్. ఉపాధ్యాయులు అనేవాళ్ళు మనకి విజ్ఞానాన్ని అందిస్తే, గురువులు జ్ఞానాన్ని పెంపొందిస్తారు, జ్ఞాన మార్గాన్ని చూపిస్తారు. ఒకళ్ళు జీవించడానికి కావలసిన మార్గాన్ని చూపిస్తే, ఒకళ్ళు ఇంకొకళ్ళు జీవితం అంటే ఏమిటి అనేది తెలుపుతారనమాట. మనకి సంస్కృతంలో గురు అనే పదానికి, అఫ్కోర్స్ సంస్కృతంలో ప్రతి ఒక్క పదానికి ఎన్నో అర్థాలు ఉంటాయి. గు అంటే అజ్ఞానం లేక అంధకారం అని, రు అంటే దానిని రిమూవ్ చేసేవాడు అంటే హరించేవాడని, అటువంటి వాడే గురువు అని చెప్తారట. గురి చూపించేవాడే గురువు అని స్వామి కూడా ఎన్నోసార్లు చెప్పడం మనం విన్నాం కదా. ఇంకా మనం స్వామి దగ్గరికి వస్తే స్వామి ప్రతిక్షణం మనకి ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటారు. మన జీవితంలో అనుక్షణం స్వామి మనకి గురువు కిందే ఉంటారు. కస్తూరి గారు అంటారు, స్వామి తన భక్తుల ప్రగతి కోసం నిరంతరం శ్రమించే ఆధ్యాత్మిక గురువు. అసలు గురు అనే పదానికి అర్థమే స్వామి, ఆయనకు ఒక్కరికే ఆ పదం వర్తిస్తుంది అని కస్తూరి గారు చెప్పేవారట. ఆ సందర్భంలో కస్తూరి గారు కొన్ని ఇన్సిడెంట్స్ ని షేర్ చేసుకున్నారట భక్తులతో. ఏమని, స్వామి ఎలాగూ మనకి అనుక్షణం ఏదో ఒకటి నేర్పించడానికి శ్రమపడుతూ ఉంటారు, తప్పిస్తూ ఉంటారనమాట. ఈ సందర్భంలో వీళ్ళకి నేను ఏం నేర్పించగలను, ఏ విలువ అందించగలను, ఆయన ధ్యాసంతా ఎప్పుడు ధ్యాస ధ్యానం ఏదైనా దాని మీదే ఉంటుంది. ఆ విషయం చెప్తూ కస్తూరి గారి జీవితంలోంచి రెండు సందర్భాలని గుర్తు చేసుకుందాము. ఒకసారి మన ప్రశాంతి నిలయం కన్స్ట్రక్షన్ జరుగుతున్నది రోజులవి, చాలా మంది భక్తులు ఆ కన్స్ట్రక్షన్ లో పాల్గొంటూ ఉండేవారట. ఇలాగే ఒకరోజు సాయంకాలం అంత పని అంతా జరిగిపోయింది, అందరూ ఫ్రీ అయ్యారు. అప్పుడు ఈ కస్తూరి గారు ఇంకొంతమంది పెద్దవారు భక్తులు అందరూ స్వామి చిత్రావతి తీరానికి తీసుకుని వెళ్తారు మనల్ని. అక్కడ ఇసుక తిన్నెల మీద కూర్చుని స్వామి మనకి బోల్డ్ అని అద్భుతాలు చూపిస్తారు, ఎన్నో మహిమలు చేస్తారు, మనందరం ఆనందించవచ్చు అనే ఉద్దేశంతో ఉన్నారనమాట. కానీ ఆ రోజు చూస్తే స్వామి అసలు కదిలే ప్రయత్నమే చేయటం లేదట. ఆయన డిఫరెంట్ గా ఉంది. సో కొద్దిగా ధైర్యం చేసి కస్తూరి గారు వెళ్లి స్వామి దగ్గర స్వామికి ప్రే చేసుకున్నారట, ప్రార్థించారట, స్వామి మనం పనంతా అయిపోయింది, అందరూ రెడీగా ఉన్నారు, మనం ఇలా చిత్రావతి తీరానికి వెళ్దామా స్వామి అని. అంటే స్వామి ఒకసారి ఆయన వైపు సీరియస్ గా చూసి, ఏ చిత్రావతి తీరానికి వెళ్తే గానీ నేను మహిమలు చేయలేనా అన్నారట. అంటే అప్పుడు అక్కడ కూర్చుని ఉన్న ఇంకొక పెద్దవారు భక్తులు ఆయన అన్నారట, లేదు స్వామి అలా కాదు, మీరు తలుచుకుంటే మనం ఈ నిర్మాణం జరుగుతోంది కదా అక్కడ చాలా ఇసుక అవన్నీ తెప్పించి ఉంచుతారనమాట, ఇక్కడే మనం ఈ ఇసుక మీదే కూర్చోవచ్చు, స్వామి తలుచుకుంటే స్వామివారి దివ్యలీలలు ఎక్కడైనా జరుగుతాయి స్వామి అని ఎంతో భక్తిగా వినమ్రంగా మనవి చేసుకున్నారు. చేసుకుంటే స్వామి ఆయన వైపు కూడా ఒకసారి సీరియస్ గా చూసి, ఎంతసేపటికి అద్భుతాలు మహిమలు లీలలు ఇక్కడే ఉండిపోతారా, నేను చేసే అద్భుతంలోకెల్లా పరమాద్భుతాన్ని మీరు గ్రహించలేకపోతున్నారు, మీ ఉనికే నేను చేస్తున్న పరమాద్భుతం అని చెప్పారట. అది చెప్తూ కస్తూరి గారు అన్నారట, ఆ ఒక్క మాటతో స్వామి మా అందరికీ విశ్వానికి సృష్టికర్తను నేనే కాదు, మీరు తలుచుకుంటే మనం ఈ నిర్మాణం జరుగుతోంది కదా అక్కడ చాలా ఇసుక అవన్నీ తెప్పించి ఉంచుతారనమాట, ఇక్కడే మనం ఈ ఇసుక మీదే కూర్చోవచ్చు, స్వామి తలుచుకుంటే స్వామివారి దివ్యలీలలే

0: మాటతో స్వామి మా అందరికీ విశ్వానికి సృష్టికర్తను నేనే, విశ్వ సంధాతను నేనే అనే విషయాన్ని ఎంత సింపుల్ గా చెప్పేశారో చూడండి అని అని కస్తూరి గారు పంచుకున్నారనమాట ఈ విషయాన్ని. అలాగే మన కస్తూరి గారు ప్రశాంతి నిలయానికి వచ్చినప్పుడు సెటిల్ అయిపోవడానికి, ఇక్కడికి వచ్చినప్పుడు స్వామివారు ఆయనకు ఒక గదిని కేటాయించడం జరిగింది. ఆ గది చాలా స్పెషల్ అనమాట, ఎందుకంటే ఆయన రూమ్ విండో ఓపెన్ చేస్తే స్వామి దర్శనానికి రావడం, అటు ఇటు తిరగడం కారిడార్ లో ఇవన్నీ కనిపించేయట. ఒకరోజు కస్తూరి గారిని పిలిచి స్వామి అడిగారు, కస్తూరి ఆ కిటికీ ఎంత విలువ చేస్తుంది అని. అంటే కస్తూరి గారు అన్నారట, స్వామి అది ఆ కర్ర టేకుదుగోడు కాదు స్వామి, నార్మల్ కర్ర వాడారు, పెద్ద కొన్ని రూపాయలు విలువ చేస్తుంది స్వామి, పెద్దగా ఏమీ లేదు అంటే. అప్పుడు స్వామి చెప్పారట, తప్పు, ఆ కిటికీ విలువ నీకు తెలియటం లేదు, అది కొన్ని కోట్ల రూపాయల విలువ చేస్తుంది, ఎందుకంటే ఆ కిటికీ తెరిచి నువ్వు దేవుణ్ణి చూస్తున్నావు, భగవద్ దర్శనం కలుగుతోంది నీకు ఆ కిటికీలోంచి, మైసూరు మహారాజా వారు వచ్చి ఆయన ప్యాలెస్ నీకు రాసిస్తానన్నా కూడా నువ్వు ఈ కిటికీ వదలకూడదు అని చెప్పారట స్వామి. అది ఇది కనకనకిండి, కనకదాసు ఉడిపిలో కృష్ణుణ్ణి దర్శించుకున్న కిటికీతో సమానం ఇది అని చెప్పారట. అని చెప్తూ కస్తూరి గారు అంటారు, చూడండి మనం మానవ మాత్రులం కాబట్టి ఆ మరుపు మాయ సహజం కాబట్టి ఒక్క క్షణం మనం మర్చిపోతామేమో అని స్వామి తమ డివినిటీని ఎప్పుడు మనకి ఇలా గుర్తు చేస్తూనే ఉంటారు. ఎప్పుడు ఏ సందర్భంలో అయినా మనల్ని ఆ డివైన్ పాత్ లో పెట్టడానికి ఆయన ట్రై చేస్తుంటారు. మరి చూడండి ప్రతి ఒక్క క్షణం స్వామి మనకి ఏదో ఒకటి నేర్పించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. అలాగే మనం నేర్చుకునే స్వామి ఇంకో మాట కూడా అంటారు గణేష్, మీకు నేర్చుకునే బుద్ధి కుశలత ఉండాలే కానీ ప్రకృతే మీకు పరమ గురువు అని చెప్తుంటారు. ప్రకృతిలో నుంచే మీరు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు అని. మరి మనకి జీవితానికి కావలసిన విషయాలని పాఠాలని నేర్పించేవారు ఎవరైనా కూడా వాళ్ళని మనం గురువుల కింద గౌరవించచ్చేమో అనిపిస్తుంది ఆ ప్రకారం చూస్తే.
1: అంటే అనొచ్చు, కానీ మనం మొట్టమొదటి దానికన్నా ముందర ఎవరైనా గురువులు కావచ్చు అనే ఒక అంశాన్ని తాకే ముందు అసలు తల్లి ఒడే మనకి ప్రథమ బడి అన్న అంశం మనం మర్చిపోతున్నాం ఒక, ఎందుకంటే ఇది ఎప్పుడు మనం నిరంతరం గుర్తు చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే స్వామి తల్లికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత మనకందరికీ తెలిసిందే. ఉదాహరణకి స్వామివారి లైఫే తీసుకుందాం మనం. ఈశ్వరమ్మ గారికి ఆ రోజు ఒకరోజు సాయంకాలం పిల్లలందరూ వెళ్లి ఈశ్వరమ్మ గారి ముందు కూర్చునేవారంట ఆవిడ చుట్టూను. స్కూల్ అయిపోయిన తర్వాత స్వామి చిన్ననాటి విషయం ఇది సత్య అన్నప్పుడు, అయితే ఆ రోజు స్కూల్లో జరిగిన విశేషాలన్నీ ఈశ్వరమ్మ గారు అడుగుతుండేవారట. అడిగినప్పుడు ఈ కొండప్ప మాస్టర్ గారికి జరిగిన ఇన్సిడెంట్ ని ఆ పిల్లలు ఇట్లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు తల్లికి ఈశ్వరమ్మ గారికి. అప్పుడు ఈశ్వరమ్మ గారు, టీచర్ ఎప్పుడు తప్పు చేయడు, ఇది దీస్ ఆర్ ద వర్డ్స్ అనమాట. స్వామి స్వయంగా 2003లో స్వామి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట ఈశ్వరమ్మ డే నాడు. సో ఈశ్వరమ్మ గారు అన్నారు, టీచర్ ఎప్పుడు తప్పు చేయడు, సత్య ఏదో తప్పు చేసుకుంటాడు అని చెప్పి మన స్వామిని బ్లేమ్ చేయడం మొదలెట్టారనమాట. అప్పుడు స్వామి తమ తప్పు ఒప్పుకొని, అవునమ్మా నాదే తప్పు, నేను హోంవర్క్ క్లాస్లో నోట్స్ రాయలేదు నేను, అందుకే కొండప్ప మాస్టర్ గారు నన్ను టేబుల్ మీద నించోబెట్టారు, అదే కాకుండా నేను ఇంకొక తప్పు చేశాను దానికి పైన. ఏంటి అంటే నేను టీచర్ కి ఎదురు ఒక సవాల్ విసిరాను, అంటే ఈ క్లాస్ లో ఉన్న ఎవరైనా మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పగలరా, నేను చెప్పగలను అని స్వామి చెప్తున్నారు అనమాట ఇట్లాగా. అప్పుడు ఈశ్వరమ్మ గారు చెప్పారు, మరి టీచర్ గారు కుర్చీ కట్టుకుంటుపోయారు కదా, అది పాపం ఆయన్ని ఇన్సల్ట్ చేసినట్టే కదా, విషింగ్లీ ఆర్ అన్విలింగ్లీ అనమాట అది అయిపోయింది అది ప్రోగ్రాము స్వామి ప్లాన్. ఈశ్వరమ్మ గారు మరీ మరీ చెప్పారు, ఎప్పుడు టీచర్స్ ని అట్లాగా హర్ట్ చేయకూడదు, ఇన్సల్ట్ చేయకూడదు అని. టీచర్స్ అనే కాదు ఎవరిని కూడా ఎప్పుడు ఇన్సల్ట్ చేయకూడదు, హర్ట్ చేయకూడదు అని స్వామికి స్వయంగా ఈశ్వరమ్మ గారు చెప్పిన ఆ లెసన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఎప్పుడు కూడా స్వామి ఎవరిని హర్ట్ చేశాను అన్న దాఖలాలు మనకి ఎక్కడికి కనిపించవు. ఆ పనిష్మెంట్ కూడా అది ప్రేమతో ఇచ్చేదే గాని ఎప్పుడు ఇట్లాగా రివెంజ్ తీసుకోవడం అట్లాంటి ఏ కోసైనా మనకి స్వామిలో కనిపించవు. అది ఒక తల్లి నేర్పించినటువంటి ఉదాహరణ. ఫర్ ఎగ్జాంపుల్ స్వామి కూడా ఎన్నోసార్లు మదాలస ఎగ్జాంపుల్ చెప్తా ఉంటారు. మదాలస తన

0: వీళ్ళందరికీ డివైన్ నేమ్స్ పెట్టేవారట. అయితే రాజుకి పాపం చాలా కోపం కలిగింది. నలుగురు కుమారులు కలుగుతారు, నలుగురు కుమారులకి ఏవేవో పేర్లు పెడుతుందంట ఆవిడ. ఐదోసారి ఆవిడ కన్సీవ్ అయినప్పుడు, కొడుకు పుట్టినప్పుడు వాళ్ళ హస్బెండ్ కింగ్ రాజు అడుగుతాడు, నువ్వు ఎందుకు వీళ్ళందరికీ ఇలాంటి ఆధ్యాత్మికమైన పేర్లు పెడుతున్నావు, నేనే పెడతాను ఈసారి అంటే, సరే పేరు ఏంటి అని అడిగితే వీడికి అలర్కుడు అని పేరు పెడతానన్నట. మదాలస అలర్కుడు అంటే పిచ్చి కుక్క అని. అంటే కేవలం రాజ్యం జాగ్రత్తగా చూసుకోవాలి, నేనే రాజ్యాధికారిని ఇవ్వాలి అనే వెంపర్లాట ఉండటం చాలా తప్పు. ఒక రాజుకి ఎలాగుండాలంటే తన సబ్జెక్ట్స్ తాలూకా ప్లేస్ లో తాను ఉండి వాళ్లు పడుతున్న బాధ ఏంటో అర్థం చేసుకుని రాజ్యాన్ని ఒక ఆధ్యాత్మికమైన పతనంలో నడిపించగలిగేవాడే అసలైన రాజు అని చెప్పిందంట ఆవిడ. అప్పుడు రాజు తన తప్పు గ్రహించి ఆ కొడుకు కూడా నువ్వే నామకరణం చెయ్యి అని చెప్పి తన చేతిలో పెడతాడనమాట. ఈ విధంగా అప్పటి రోజుల్లో ఆ తల్లులు అట్లా ఉండేవారు. మరి తల్లి మన భార్గవ చెప్పినట్టు తండ్రిని చూపిస్తుంది, తనే మీ తండ్రి అని. తండ్రి మనల్ని గురువుకి పరిచయం చేస్తాడు, గురువు తిరిగి మనల్ని మంచి మార్గంలో నడిపించి భగవంతుణ్ణి చూపిస్తాడని మనకి స్వామి చెప్పే విషయము. చివరికి మనం మీరు ఇందాక చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు మనకి టీచర్స్, చుట్టుపక్కల ఉండేవాళ్ళు అందరికీ మనకు నేర్పించేవాళ్లే. స్వామి ఒక 3-స్టెప్ ప్రాసెస్ చెప్తున్నారు. ఇది మొట్టమొదటిది ఒక టీచర్, అధ్యాపకుడు. రెండవది ఆచార్యుడు. మూడవది గురువు. సో ఈ 3 కేటగిరీస్ లో ఎవరైనా పడొచ్చు అనమాట. సో ప్రపంచం అంతా మనకి, ఇందాక మీరు చెప్పినట్టు ఈ ప్రకృతి అంతా మనకి ఒక పాఠశాల వంటిది, అండ్ భగవంతుడు మనకి గురువు వంటి వాడు. సో ఇది మనకి
1: చాలా బాగుంది గణేష్. మీరు చెప్పింది వింటే మన గురువుల్ని ఎలా గౌరవించాలి అనేది జగద్గురువుకి వారి తల్లిగారు నేర్పించారనమాట. సో ఆవిడే ప్రథమ గురువు స్వామికి. ఎవరికైనా ఆ మాటకు వస్తే ఎవరికైనా కూడా తల్లే మొట్టమొదటి గురువు. మరి మన చుట్టూతా ఉండే ప్రపంచంలో నుంచి, మన చుట్టుపక్కల ఉండే సమాజం నుంచి, మన చుట్టూతా ఉండే మనుషుల నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. ఆ నేర్చుకునేవి ఒక్కొక్కసారి ఎలా ఉండాలి అనేది నేర్చుకోవచ్చు, ఇంకొకసారి ఎలా ఉండకూడదు అనేది కూడా నేర్చుకోవచ్చు.
0: ఎక్కువగా అదే నేర్చుకోవాలి మనం, ఎలా ఉండకూడదు అనేది.
1: అవును, అది నేర్పించేవారు కూడా ఎంతో మంది ఉంటారు. ఖలీల్ గిబ్రాన్ అని ఒక గొప్ప తత్వవేత్త గణేష్, మనకందరికీ తెలిసిన వారే. ఆయన పోయెట్ కూడా. ఆయన ఒకసారి అన్నారట, నేను ఎక్కువగా మాట్లాడేవారి నుంచి నిశ్శబ్దాన్ని, అసహనుల నుండి సహనాన్ని, నిర్దయుల నుండి దయను నేర్చుకున్నాను, అయినా అదేమిటో, అదేమి విచిత్రమో, ఈ గురువులకి నేను కృతజ్ఞత చూపించడం లేదు అని. సో మనము ఎలా ఉండకూడదు అనేది నేర్పించే వారి పట్ల కూడా ఎంతో కృతజ్ఞతగా ఉండాలి. ఇంకొక విషయం ఆలోచిస్తే, ఈ నేర్పించేవారు గురువులనుకోండి, ఆచార్యులనండి, అధ్యాపకులనండి, ఎవరైనా కానీ, వారు చేస్తున్న పని ఏమిటి, వారు ఉన్న పదవి ఏమిటి, వారి ప్రొఫైల్ ఏమిటి, వాళ్ళ స్టేటస్ ఏమిటి, దీంతో సంబంధం లేకుండా ఎవరైనా మనకి ఏదైనా నేర్పించగలిగే పొజిషన్ లోనే ఉంటారు. అది మనం నేర్చుకోగలగాలన్నమాట. అది ఏమిటి అనేది తెలుసుకుని నేర్చుకోగలగాలే గాని మనం ఎవరి నుంచైనా ఏదైనా నేర్చుకోవచ్చు అని. అంటే జ్ఞానాన్ని అందించడానికి విద్యతో, పదవితో, నువ్వు చేసే పనితో సంబంధం లేదు అని మనకి మన పురాణాల్లో ఎప్పటి నుంచో చెప్తున్నదే.
0: అదే కాదు, చిన్న పెద్ద అన్న తారతమ్యం కూడా లేదు.
1: అంటే నిరక్షరాస్యుడు లేదు, విద్యావేత్త, వీటి అసలు ఏ ఫిల్టర్స్ లేవు. అక్కడ ధర్మవ్యాధుడి కథ మనకి భారతంలో వినిపిస్తుంది. ఆ కథను ఒక్కసారి గుర్తు చేసుకుందామా?
0: తప్పకుండా.
1: కౌశికుడు మహా ఎంతో గొప్ప ఋషి. ఆయనకి ఈ వేద విజ్ఞానాన్ని సంపాదించాలని ఒక కోరిక బయలుదేరిందట. మరి వేదాల్ని అభ్యసించాలన్నా, వేద విజ్ఞానాన్ని సాధించాలన్నా దానికి ఎంతో సాధన తపస్సు అవసరం అవుతుంది. అందుకని ఒకరోజు వారు తమ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి అడిగారట, నేను ఇలాగూ ఈ సాధన కోసం బయలుదేరుతున్నాను, నాకు అనుమతినివ్వండి అంటే, ఆయన తల్లి అన్నారట, మరి నువ్వు వెళ్లిపోతే మమ్మల్ని ఇద్దరిని ఎవరు చూసుకుంటారు, మేమిద్దరమే ఒంటరిగా ఉండాలి ఇక్కడ, ఉండరాదా మాతో అని. అంటే ఆయన నేను ఇలాగూ ఈ బంధాలన్నీ పెట్టుకుంటే నా సాధన ఏమైపోతుంది, నా ఆధ్యాత్మిక ప్రగతి నేను చూసుకోవాలి, ఈ భవబంధాలు నాకు వద్దు అని చెప్పి ఆయన వెళ్లి ఆయన తపస్సు ఆయన మొదలు పెట్టుకున్నారు. ఎంతో గొప్ప తపస్సు చేశారు, ఎంతో సాధించారు కూడా. సరే, ఒకరోజు ఆ తపస్సు వల్ల ఆయనకి ఎన్నో దివ్య శక్తులు కూడా కలిగాయట. ఒకరోజు ఇలాగే ఆయన సంధ్యావందనం చేసుకుంటున్నప్పుడు ఒక చెట్టు మీద ఒక కొంగ వాలి ఉందంట. ఆ కొంగ పాపం ఒక తన తన కాలకృత్యాలు అది తీర్చుకుంటోంది. ఆ కొంగ వేసిన రెట్టె వచ్చి ఈయన మీద పడిందంట. ఈయనకి చాలా కోపం వచ్చిందనమాట. కోపం వచ్చి కోపంగా చూశారట ఆ పక్షి వైపు. వెంటనే ఆ పక్షి కాలి బూడిదైపోయింది. అది జరిగింది తర్వాత ఆయన మరి వారు సన్యాసులు ఋషులు కాబట్టి ఆయనకి వెళ్లి భిక్ష తెచ్చుకుని భోజనం చెయ్యాలి. అలాగే భిక్ష కోసమని పక్కనున్న గ్రామానికి వెళ్లారట. వెళ్లి ఒక ఇంటి ముందర నుంచి భవతి భిక్షాందేహి అంటే ఆ ఇంటి ఇల్లాలు వచ్చి స్వామి నేను ఇప్పుడే తీసుకొస్తున్నాను మీకు కావాల్సిన సంభారాలన్నీ ఒక్క క్షణం ఎదురు చూడండి అని చెప్పి లోపలికి వెళ్ళింది. అప్పుడే కరెక్ట్ గా అదే టైంలో ఆమె భర్త కూడా వచ్చారట. రాగానే ఆమె తన భర్తని సేవించుకోవడంలో మునిగిపోయిందనమాట. ఆయనకి కాళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి నీరిచ్చి ఆయనకి కావాల్సిన అవసరాలన్నీ తీర్చి ఇవన్నీ చేసి ఆవిడ బయటికి వచ్చింది. మళ్ళీ ఈ భిక్ష తీసుకుని వచ్చేసరికి చాలా లేట్ అయింది. ఈయనకు మళ్ళీ కోపం వచ్చింది. కోపం వచ్చి ఆవిడ వైపు మళ్ళీ కోపంగా చూశారట. ఇంత ఆలస్యమా అని చెప్పి, అతిథి సేవ చేయడం నీకు తెలీదా, ఇంత ఆలస్యం చేస్తావా అని కోపడ్డారట. అంటే ఆవిడ ఆయనకి నమస్కరించి, స్వామి మీరు కోపంగా చూస్తే కాలి బూడిదైపోవడానికి నేను పక్షిని కాదు కదా అన్నారట. అంటే అప్పుడు ఈయనకి ఆశ్చర్యం వేసిందిట, ఎక్కడో జరిగిన సంగతి ఎప్పుడో జరిగిన సంగతి ఈవిడికి ఎలా తెలిసింది అని అడిగారట. అమ్మ నీకెలా తెలిసి ఈ విషయం? అంటే ఆవిడ చెప్పిందిట, తపస్సులు సాధనలే అక్కర్లేదు స్వామి, మన బాధ్యతని మన ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తే అదే దైవ పూజతో సమానము. ఈ విషయాన్ని మీరు ఇంకా గ్రహించుకోలేకపోతున్నారు. మీకు ఈ విషయాన్ని కరెక్ట్ గా చెప్పగలిగే ఒక గురువు ఉన్నారు, మీరు వెళ్తానంటే చెప్తాను అని చెప్పమ్మా. అంటే మథురలో ధర్మవ్యాధుడనే ఒక వ్యక్తి ఉన్నారు, మీరు మధురకి వెళ్లి ఎవరిని అడిగినా అతను ఎక్కడున్నారో చెప్తారు, ఆయన్ని కలవండి స్వామి అని. ఈయన మరి బయలుదేరి మధురకి చేరుకున్నారు. చేరుకుని ధర్మవ్యాధుడు ఈయన అనుకున్నారు, ఓ ఎన్ని శాస్త్రాలు చదివారో ఆయన, ఎంత వేదాలను అభ్యసించారో, ఎంత సాధన చేశారో, ఇంత దూరంలో ఉన్న ఈ ఇళ్లలో ఆయన గురించి చెప్పి నన్ను అక్కడికి పంపిస్తోంది అని. వెళ్లేసరికి ధర్మవ్యాధుడు ఎక్కడ అని అడిగితే వాళ్ళు దారి చెప్పారట. వెళ్లి చూసరికి అక్కడ ఒక చిన్న కొట్టు ఉందన్నమాట, అది కసాయి కొట్టు. ధర్మవ్యాధుడు ఒక కసాయి అనమాట. అతన్ని చూసి ఈయన చాలా ఆశ్చర్యపోయారట, ఇదేమిటి నన్ను నీ దగ్గరికి ఆవిడని ఈయన దగ్గరికి ఎందుకు పంపించింది అని. ఈయన చూడంగానే ధర్మవ్యాధుడు లేచి వచ్చి, రండి మహానుభావ లోపలికి రండి అని, మిమ్మల్ని ఆ తల్లి నా దగ్గరికి పంపించింది నాకు తెలుసు, మనం మా ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాము అని ఇంటికి తీసుకెళ్తున్నాడు అనమాట. ఆ దారిలో ఈయన అడిగారట, నువ్వు చూస్తే కసాయివాడివి, జీవహింసని వృత్తి అటువంటి నిన్ను నీ దగ్గరికి నన్ను ఎందుకు పంపించింది, నేనేమో గొప్ప ఋషిని, నాకు ఆ విషయం అర్థం కావటం లేదు అంటే ఆయన చెప్తున్నాడు అనమాట, ఈ వృత్తి నాకు తరతరాల నుంచి సంక్రమిస్తూ వస్తున్నది, ఇది నా కుటుంబం చేస్తున్న వృత్తి, అందుకని నేను నా కుటుంబ వృత్తిలోకి నేను వెళ్ళాలి, వెళ్ళాను, ఆ వృత్తి నేను ధర్మంగా చేస్తాను, కానీ ఏది చేసినా నిజాయితీగా నీతిగా చేస్తాను, చేసి నా కుటుంబ అవసరాలకి ఎంత కావాలో అంతే సంపాదిస్తాను, అంతకు మించి నేను ఒక రూపాయి కూడా హింస చేసి సంపాదించట్లేదు, అది నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను, అంతేగాని నేను చెడు మార్గాల్లో సంపాదన చేయటం లేదు. ఇది ఒక ఫస్ట్ పాయింట్ అన్నమాట. మన ధర్మాన్ని మనం సక్రమంగా నిర్వర్తిస్తే, నీతితో నిజాయితీతో వ్యవహరిస్తే అది ఇంకొకళ్ళకి ఇంకొకళ్ళని కష్టపెట్టి కానీ మోసం చేసి కానీ సంపాదించడం కాదు. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తారు, అక్కడ ఆయన తల్లిదండ్రులు ఉంటారు, ఈయన్ని ఆయనకి పరిచయం చేస్తారనమాట వాళ్ళకి, ఇలాగో ఈయన గొప్ప ఋషి, ఈయన వచ్చారు మన దగ్గరికి, వాళ్ళు కూడా ఈయన ఎంతో గౌరవిస్తారు, భార్య పిల్లలు అందరు. వాళ్ళని చూపించి ధర్మవ్యాధుడు మళ్లీ కౌశికునికి చెప్తున్నారు, నా తల్లిదండ్రులే నాకు దైవాలు, నాకు వేరే దేవుడు తెలీదు, వారి సేవే నాకు పూజ, రోజు పొద్దున్న లేచి వాళ్ళకి నేను సేవించుకుని నా పనికి నేను వెళ్లి నాకు కావలసింది సంపాదించుకుని తెచ్చి మళ్లీ నా తల్లిదండ్రుల సేవలో మునిగిపోతాను, నేనే కాదు నా భార్య నా పిల్లలు కూడా వారిని ఎంతో గౌరవంగా ఆదరంగా ప్రేమగా చూసుకుంటారు, ఇంతకు మించి నాకేమి తెలియదు స్వామి మీకు చెప్పడానికి. మన బంధాలు అనుకుని, భవబంధాలు అనుకుని మనం మన బాధ్యతల నుంచి పారిపోకూడదు అని చెప్తారట. మరి నీ తల్లి మిమ్మల్ని అడిగినప్పుడు ఉండు నా మమ్మల్ని చూసుకొని, మీరు వచ్చేశారు నాకు బంధాలు వద్దు అని మీరు వచ్చేసారు బయటికి, అది కరెక్టా? లేదు, ముసలివారైన తల్లిదండ్రుల్ని చూసుకుంటూ దైవధ్యానం చేసుకోవడం కరెక్టా అని అడుగుతారు. అడిగితే అప్పుడు ఈయనకు తెలుస్తుంది, ఇంత సాధన చేసినా నాకు వేద విజ్ఞానం అయితే తెలిసింది కానీ ఆ వేదం వేద రహస్యం తెలియలేదు, పరమాత్ముని తత్వం అర్థం అవ్వలేదు, ఎందుకంటే నేను నా బాధ్యత నుంచి వచ్చేసాను అని చెప్పి మళ్లీ వెనక్కి వెళ్లి తన తల్లిదండ్రుల్ని సేవించుకుంటూ ఆయన ఎంతో గొప్ప మహర్షిగా పేరు సంపాదించుకుంటారు. మరి చూసారా, ఋషి ఎక్కడ, కసాయి వాడు ఎక్కడ? ధర్మవ్యాధుడు తన వృత్తితో సంబంధం లేకుండా తన ప్రవృత్తి మీద ఆధారపడి ఇంత గొప్ప ఋషికి కూడా ఎంతో గొప్ప జ్ఞానాన్ని అందించగలిగారు అని చెప్తూ మనకి ఈ కథ చెప్తారనమాట.
0: మీరు ఇలా చెప్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది, చూడండి, ఈ చిన్న చిన్న కథలు మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ కథల నుండే మనం ఎన్నో అంతరార్థాలని గ్రహించగలమన్నమాట. ఇప్పుడు ఎన్ని వేద పఠనాలు చేసినా, ఎన్ని వేద మంత్రాలు మనం బల్లి వేసినా సరే మనకి కొన్ని అర్థం కాకపోవచ్చు, దాంట్లో ఉన్న అంతరార్థం తెలియలేకపోవచ్చు, కానీ ఉపనిషత్తుల యొక్క సారం, ఆ ఉపనిషత్తుల్లో ఎన్నో ఎండ్ ఆఫ్ వేదాస్ ఉపనిషత్స్ వస్తాయన్నమాట. ఆ ఉపనిషత్తుల్లో చిన్న చిన్న కథలుంటాయి, మన నచికేతుడి కథ ఇలాంటి కథలు, ఆ కథల్లోంచే మొత్తం అంతరార్థం అంతా గ్రహించగలం మనం. సో ఇప్పుడు కూడా మీరు ధర్మవ్యాధుడి కథ చెప్పినప్పుడు కౌశికుడు పాపం దైవ ధ్యానం చేయాలి, ఇలాగా వేదాలు పఠించాలి ఇది అని ఆ ఉద్దేశంతో వెళ్ళాడు. కాకపోతే తల్లిదండ్రులకు సేవ చేసుకోవాలి అనే చిన్న చిన్న పాయింట్స్ మన జీవితంలో ఎక్కువ ప్రభావం చూపిస్తాయన్నమాట. సో మీరు ఈ ధర్మవ్యాధుడు కసాయవాడు అని చెప్పారు కదా, తన ధర్మాన్ని చక్కగా నిర్వర్తించుకుంటున్నాడు, అందుకే ఒక కౌశికుడికే గురువు కాగలిగాడు. ఈ కాంటెంపరీ వరల్డ్ లో మనం చూసినట్లయితే ఇలాగా మనకి ఎంతో మంది కళ్ళకు కనిపిస్తారు. మీకు చక్కని ఉదాహరణ చెప్తాను. మనందరం వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, ఎంతో మంది ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్స్ లోని వెజిటేరియన్ వర్సెస్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ అనేది చాలా ప్రబలమైనటువంటి ఒక డిస్కషన్,
1: మంచి పెద్ద డిబేట్. అది
0: డిబేట్ అంటే శాకాహారం తినాలా మాంసాహారం తినాలా, మాంసాహారం తినని వాళ్ళకి కొన్ని విటమిన్స్ ప్రోటీన్స్ అవి లోపించడము, ఈ ప్రాబ్లమ్స్ రావటము, ఈ సైంటిఫిక్ గా ఎంతో మంది ఇట్లాగే డిస్కషన్స్ చేసుకుంటున్నారు. స్వామి ఏం చెప్తారు, శాకాహారం మాత్రమే తినండి, మాంసాహారం సాయి భక్తుడు కావాలి అంటే మాంసాహారాన్ని త్యజించాలి, మద్యపానాన్ని త్యజించాలి, ధూమపానాన్ని త్యజించాలి, ఈ మూడు కంపల్సరీ పాయింట్స్ స్వామి చెప్పినవి. అంటే భగవంతుడి పట్ల మనకి ప్రేమ ఉంటే దానికి ఇంకొక సెకండ్ థాట్ ఉండదు, దానికి ఆలోచన రాదు, ఎందుకు క్వశ్చనింగ్ అనేది రాదు అక్కడ. సో దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను మీకు, ఎందుకంటే వీళ్ళు మనకి అసలైన టీచర్స్, గురువులు మనకి. ఆ మార్కండి అని ఒక గ్రామం ఉంది, అది ఒరిస్సా అండ్ ఆంధ్ర బార్డర్ లో ఉంటుంది అనమాట, శ్రీకాకుళంకి కొంచెం దగ్గరలో ఉంటుంది, అది కోస్టల్ ఏరియా. దాంట్లో ఒక మేబీ ఒక 300 to 500 హౌస్ హోల్డ్స్ ఉంటాయి, ఆ మొత్తం ఫ్యామిలీస్ అన్ని జాలర్లు, వాళ్ళంతని మత్స్యం పట్టుకుని అది వాళ్ళ వృత్తి. వాళ్ళు ఎప్పుడైతే మన సాయి సంస్థల వాళ్ళు వెళ్లి వాళ్ళ గ్రామంలో కొంచెం సర్వీస్ చేశారో, మొదటిసారి వాళ్ళంతా కలిసి పర్తియాత్రకి స్వామిని దర్శించుకోవడానికి వచ్చారనమాట. వచ్చారు, స్వామి చెప్పినటువంటి ఈ విలువల్ని మన సాయి సంస్థల వాళ్ళు వాళ్ళకి బోధిస్తుంటారనమాట, ఏది మంచి ఏది చెడు ఏది చేయకూడదని కొంచెం అవేర్నెస్ అనమాట. దాంట్లో వీళ్ళు ఈ పాయింట్ని పట్టుకున్నారు, స్వామి దగ్గరికి వెళ్లాలంటే ఆ ప్యూరిటీ రావాలంటే మాంసాహారం తినకూడదు, మద్యం తాగకూడదు, ధూమపానం చేయకూడదు, ఈ మూడు స్వామి ఏవైతే కోర్ ప్రిన్సిపల్స్ మూడు చెప్తారో ఆ మూడిటిని పట్టుకున్నారక. ఇది చాలా ఇంపార్టెంట్, ఒక సెకండ్ థాట్ లేకుండా మొత్తం గ్రామం అంతా ది గేవ్ అప్ ఈటింగ్ ఫిష్.
1: వాళ్ళు ఫిషర్మెన్,
0: వాళ్ళు
1: సో మేబీ వాళ్ళ స్టేపుల్ ఫుడ్డే ఫిష్,
0: ఇదేదే చేపలు వాళ్ళకి, ఈ రోజు ఆ రోజు అని తేడా లేదు వాళ్ళకి, వాళ్ళు వేటాడి తెచ్చుకున్నదే వాళ్ళు తింటారు. అలాంటిది మొత్తం మాంసాహారం భక్షణే మానేశారు వాళ్ళు. అంటే చూడండి వాళ్ళకు ఉన్నటువంటి ఆ భగవంతుడి పట్ల ఆ ప్రేమ విశ్వాసం ఎటువంటివి, ఇది నాకు మంచిది కాదు స్వామి చెప్పారు అంటే దట్స్ ఆల్,
1: తర్వాత నేను ఏం తినాలి, అయ్యో ఇంత ఎదురుగుండా ఇన్ని ఉంటే నేను మళ్ళీ బయటకు వెళ్ళి కొనుక్కుని తెచ్చుకుని తినాలా, ఇవి ఆలోచనలే లేవు అక్కడ.
0: అండ్ వాళ్ళంతా ఒక గ్రూప్ గా ప్రతి జనవరిలోని ఒక యాత్రకు వస్తారు, అఖండ దీప యాత్ర అని. వాళ్ళ ఊర్లోని ఆ జ్యోతి, స్వామికి సంబంధించిన జ్యోతి 24/7 వెలుగుతా ఉంటుంది అనమాట, 365 డేస్. ఆ జ్యోతిని ఒక యాత్రగా తీసుకొని వస్తారు వాళ్ళు. వచ్చినప్పుడు వాళ్ల మొహంలోని ఆ పవిత్రత, ఆ తేజస్సు చూస్తే మనపై మనకే సిగ్గేస్తుంది. ఇలాగ ఒక నిరక్షరాస్యులు, వాళ్ళ చదువు కూడా రాదు, వాళ్ల దగ్గర నుంచి స్వామి మనల్ని భక్తి అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి నేర్చుకోమని అలా పంపిస్తున్నారు. అండ్ ఇంతకన్నా మంచి ఉదాహరణ మనకి విద్య అక్కర్లేదక్క. మనకి స్వామి ఎప్పుడు చెప్తారు కదా, మనలో ఆ విశ్వాసము, భక్తి, ఆ వినయ విధేయతలు చాలా ముఖ్యం. అవి ఎప్పుడైతే ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళ నుంచి మనం చూసి నేర్చుకోవచ్చు. సో అది నేను చెప్పాలనుకున్న విషయము.
1: చాలా బాగుంది గణేష్. స్వామి ఎప్పుడు అంటూ ఉంటారు కదా, చదివి చదివి చదివి చావంగా నేటికి, చావులేని చదువు చదువరాలే అని. భగవంతుని తెలుసుకోవడానికి డిగ్రీలతో సంబంధం లేదు, దానికి మన ప్రేమ, ఆ మనసులో ప్రేమ ఉంటే చాలు. చాలా బాగా చెప్పారు.
0: అండ్ తర్వాత వీళ్ళంతా ఏంటి, వాళ్ళ జీవితాల్లో ప్రతి నిత్యం ఆచరించి చూపిస్తున్నారు మనకి. ఇటీవల గుర్తుందక్క, మనం ఆదిలాబాద్ వెళ్ళాము. ఆదిలాబాద్ వెళ్ళినప్పుడు పార్పల్లి అనే ఒక గ్రామం నుంచి ఒక ఇద్దరు మహిళలు మనతో మాట్లాడడానికి వచ్చారు. వాళ్ళ ఇంటర్వ్యూ కూడా మనం తీసుకోవడం జరిగింది. మనం అంతా ఏంటి, ఒక ఇంటర్వ్యూ చేయాలి, ఒక క్వశ్చన్ అడగాలి, దానికి వాళ్ళు ఆన్సర్ చెప్పాలి, ఇది ఈ కేటగిరీలోకి రావాలి, ఇది మనం వేసుకున్న ప్రణాళిక. వాళ్ళు మన ముందుకి వచ్చి కూర్చుని రెండు చేతులు ఇలా జోడించి స్వామితో వాళ్ళకున్న అనుబంధం మొదలు పెట్టేసరికి మనకు ఏం ప్రశ్న వేయాలో అన్న ఆలోచన పోయింది మనకి.
1: అసలు ప్రశ్న వేసే అవసరం రాలా, అవకాశం రాలా, ఆలోచన కూడా రాదు.
0: ఆలోచన అసలు రాదు, ఎందుకంటే వాళ్ళు చెప్పే విషయాలు అటువంటివి. వాళ్ళు చేతులు జోడించుకొని, ఏమండి మేము స్వామిని ఎక్కడో రామగుండంలో ఒకసారి చూసామండి, మేము భజనకి వెళ్తున్నామండి, వెళ్తూ ఉంటే, భజన కాదు మేము రోడ్డు మీద వెళ్తున్నాం, ఒక ఇంట్లో భజన వినిపించింది, ఆ ఇంట్లోకి వెళ్లంగానే స్వామివారి చిత్రపటం కనిపించింది, అది వాళ్ళ ఇంట్రొడక్షన్ టు స్వామి.
1: స్వామి
0: పర్సనల్ గా కూడా వాళ్ళకి కాంటాక్ట్ లేదు స్వామితోటి.
1: వాళ్ళలో చాలా మంది స్వామిని ఫిజికల్ గా చూసి ఉండలేదు,
0: చూడలేదు. సో అలాంటి వాళ్ళు భక్తి విశ్వాసాలతో స్వామి నామాన్నే నమ్ముకొని అలా జీవిస్తున్నారంటే వీళ్ళు అసలైన మనకి ఆచార్యులు. ఎందుకంటే దే లివ్ బై ఎగ్జాంపుల్.
1: ఎగ్జాంపుల్
0: వాళ్ళు పెద్ద మాట్లాడ, వాళ్ళు మనం 1 అవర్ ఈ ఆచార్యుల గురించి ప్రిపేర్ అవుతున్నామంటే మనం ఏదో లోపించి ఉన్నాం అనమాట. వాళ్ళు ఒక సెంటెన్స్ లో చెప్తారు, మేము ఇది చేసామండి, స్వామి చాలా సంతోషంగా ఉన్నారండి, అంతే. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. మరి అసలు స్వామి ఈ ఆచార్యుల గురించి ఏం చెప్తున్నారో అది మనం తెలుసుకున్నట్లయితే మనకి ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి. హౌ, వాట్ బెస్ట్ వీ కెన్ డూ అనేది.
2: అధ్యాపకులు ఆదర్శమూర్తులు. అధ్యాపకులు ఆచరించి విద్యార్థులకు అందించుటకు ప్రయత్నించాలి. ఎట్టి అధ్యాపకులు అట్టి విద్యార్థులుగా రూపొందుతారు. అధ్యాపకులు వాటర్ ట్యాంక్ వంటి వాళ్ళు, విద్యార్థులు కేవలము ట్యాప్స్ వంటి వాళ్ళు. ట్యాంకులో ఎట్టి వాటర్ మనం ఫిలప్ చేసుకుందామో ట్యాప్స్ లో అట్టి వాటరే వస్తుంటాయి. కనుక అధ్యాపకుల యొక్క హృదయం అనేటువంటి ఒక ట్యాంకులలో పవిత్రమైనటువంటి యొక్క భావములు, నిస్వార్థమైనటువంటి యొక్క చిత్తములు అందులో చేర్చుకున్నప్పుడే ఈ విద్యార్థుల యొక్క ట్యాప్స్ ఎందుకు కూడాను అట్టి పవిత్రమైనటువంటి భావములే రూపొందించటం కానీ, ప్రకటించటం కానీ, వికసించటం కానీ, ప్రచారించటం కానీ అవకాశం ఏర్పడుతుంది.

0: స్వామి ఎంత బాగా మనందరికీ అర్థమయ్యేలాగా చాలా చిన్న చిన్న పదాలతో సులభంగా చెప్పేశారు. ఇంకా అర్థం చేసుకోవడం మన పని మరి.
1: ఇప్పుడు స్వామి అధ్యాపకుడు ఎట్లా ఉండాలి అన్న ఒక డెఫినేషన్ ఇచ్చారు స్వామి. ఈ డెఫినేషన్ తెలుసుకున్న తర్వాత దాంట్లో కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కదా, ఎందుకంటే ఆ డెఫినేషన్ ని సాటిస్ఫై అవ్వాలంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా, అసంప్షన్స్ లాగా. సో ఏంటి అవి అనేది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే స్వామి ఇప్పుడు 5 Ds గురించి మాట్లాడతారు.
0: 5 Ds
1: గురించి అంటే ఒక టీచర్ అనే కాదు, తన ధర్మాన్ని చక్కగా నిర్వర్తించగలిగినప్పుడు ఏదైనా చేయొచ్చు. సో హీ బికమ్స్ టీచర్ ఆచార్య మనకి నేర్చుకోవచ్చు అని అనుకున్నాం కదా. సో ప్రతి మనిషికి ఈ 5 Ds ఎంత ఇంపార్టెంటో చెప్తున్నారు. మొట్టమొదటిది డ్యూటీ, అంటే బాధ్యతను నిర్వర్తించడం అన్నమాట. రెండవది డిసిప్లిన్, అది క్రమశిక్షణ. మూడవది డివోషన్, భక్తి ఉండాలి చేసే పని పట్ల. తర్వాత డెడికేషన్, నిబద్ధత ఉండాలి. లాస్ట్ ఇది డిస్క్రిమినేషన్, ఏది మంచి ఏది చెడు అన్న విచక్షణ ఉండాలని స్వామి ఈ 5 ప్రిన్సిపల్స్ చెప్తున్నారు. స్వామి ఎన్నోసార్లు చెప్పారు, మొట్టమొదటిది మనం తీసుకున్నట్లయితే ఈ డ్యూటీ. ఇందాక మీకు ఫస్ట్ లో మనం అనుకున్నాం కదా, టీచర్ జాబ్ షుడ్ నాట్ బికమ్ అ సెకండ్ రేటెడ్ ప్రొఫెషన్ అని. అంటే ఏమీ దొరకలేదు కాబట్టి నేను ఒక టీచర్ అయ్యాను, అది కాదు కావాల్సింది. ఒక ప్రేమ భావంతో, ఒక అంకిత భావంతో నేను పిల్లలకి నేర్పించాలి అన్న బాధ్యతతో ఉపాధ్యాయులు అవ్వాలని స్వామి చెప్తున్నారు. దానికి ఒక 3-step ప్రాసెస్ ఈ డ్యూటీ అంటే ఏంటో చెప్తున్నారు స్వామి. అంటే ఎంత చక్కగా నేర్చుకోవచ్చు అనేది, డ్యూటీ వితౌట్ లవ్ ఈజ్ డిప్లోరబుల్ అనమాట. అంటే అది జనరల్ టర్మ్ అనమాట. నీ డ్యూటీ నువ్వు చేస్తావు, వెళ్ళిపోతావు. నేను ఒక టీచర్ని క్లాస్కి వచ్చాను, లెసన్స్ చెప్పాను, వెళ్ళిపోయాను.
0: సో ఒక రకంగా నా పని అయిపోయింది,
1: అంతే మెకానికల్.
0: దానివల్ల ఏమి జరుగుతోంది, దానివల్ల ఎఫెక్ట్ ఏమొస్తుంది, రిజల్ట్ ఏమిటనే దాంతో నాకు సంబంధం
1: లేదు. రెండవది డ్యూటీ విత్ లవ్ ఈజ్ డిజైరబుల్ అంటారు స్వామి. అంటే ఇది మంచిది, సరే నా స్టూడెంట్ కి ఏం ప్రాబ్లము అని ప్రేమగా వెళ్ళటం, వాళ్ళని దగ్గరికి తెచ్చుకుని వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే తీర్చడం. ఇందాక మనకి శ్రీదేవి అంటే చెప్పినట్టు తన పేరుని కరెక్ట్ చేసి అందరికీ వినిపించి అది ఇది మంచిది అని చెప్పటము, అది ప్రేమని చూపించడం, వ్యక్తం చేయటము. ఇది 2nd stage అనమాట. మూడవది చెప్తారు స్వామి, లవ్ వితౌట్ డ్యూటీ ఈజ్ డివైన్ అంటారు. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ స్వామి చూడండి, స్వామి మనకి అన్నిటికీ ఎగ్జాంపుల్. సో ఏ అవకాశం దొరికినా స్వామి ఆచరించి మనకి చూపించారు. ఈ సందర్భంలోని నాకు ఒక చిన్న అనుభవం గుర్తొస్తుంది. ప్రసూన మేడం అని మన ప్రైమరీ స్కూల్లో ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. ఆవిడ నరేట్ చేసిన ఎక్స్పీరియన్స్ అనమాట. స్వామి ఎట్లాగా పర్ఫెక్ట్ గా ఎగ్జాంపుల్ లీడ్ చేసి, స్వామి మాట్లాడక్కర్లేదు, స్వామి జీవితం, స్వామి గమనం ప్రతి ఒక్కటి ఒక ఆచరణాత్మకంగా చూపిస్తారు కాబట్టి అది మనకి లెసన్ అయిపోతుంది ఆటోమేటిక్ గాని. ప్రైమరీ స్కూల్లో పిల్లలకి టీచర్స్ కి అందరికీ స్వామి ఒకసారి ఉపన్యాసం ఇస్తూను, మీరంతా కరెంటు ఇవన్నీ వేస్ట్ చేయకూడదు, ఎనర్జీ చాలా ఇంపార్టెంట్, టైం, ఎనర్జీ, పవరు ఇలాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చిన్నపిల్లలకి వాళ్ళ స్థాయిలో అర్థమయ్యేటట్టు. సో టీచర్స్ కూడా ఇదొక లెసన్ అనమాట. సో ఆ సందర్భంలోని స్వామి చెప్పారు, మీరంతా ఎలక్ట్రిసిటీ వేస్ట్ చేస్తున్నారు, అది జాగ్రత్తగా ఉంచుకోండి అని. మనకందరికీ తెలిసిందే స్వామి ఎప్పుడు ఇంటర్వ్యూ రూమ్ లోకి ఎంటర్ అయినా సరే తనే లైట్ ఆన్ చేసి ఆఫ్ చేస్తారు. ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా ఇదందరికీ ఒక ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్. లాస్ట్ పర్సన్ వెళ్లేంత వరకు స్వామి వెయిట్ చేసి ఇంటర్వ్యూ రూమ్ నుంచి బయటకు వచ్చి ఆఫ్ లైట్ ఫ్యాన్ ఆఫ్ చేసి స్వామి బయటకు వచ్చేవారు అనమాట.
0: మీరు చెప్తుండే ఒక చిన్న విషయం గుర్తొస్తుంది గణేష్. మనం ఒక ప్రోగ్రామ్ కోసం రీసెర్చ్ చేస్తుంటే ఈ పాయింట్ దొరికింది మనకి. ఒకసారి స్వామి దర్శనానికి వచ్చినప్పుడు ఆయన కన్ను ఒకటి ఎర్రగా ఉందంట. అడిగారట స్టూడెంట్స్, మరి అనిల్ కుమార్ సార్, నాకు కరెక్ట్ గా గుర్తులేదు, స్వామి కన్ను ఎర్రగా ఉంది ఏమైంది అని. అంటే స్వామి చెప్పారట, నేను మొహం కడుక్కునేటప్పుడు మీలాగా నీళ్లు వేస్ట్ చేయను, ట్యాప్ తిప్పేసి సబ్బు రుద్దుకుని ఆ తర్వాత నీళ్లు తీసుకునేది కాదు, నేను సబ్బు రుద్దుకుని కరెక్ట్ గా ఆ టైంకి ట్యాప్ తిప్పి నీళ్లు తీసుకుంటాను, ఇవాళ కొద్దిగా ఒక క్షణం ఆలస్యమే సబ్బు కంట్లోకి వెళ్ళింది అని చెప్పారట. సృష్టికర్త చూడండి, సృష్టించిందంతా ఆయనే, ఆయనే ఎంత జాగ్రత్తగా చూస్తారో, ప్రతిదీ ఎంత జాగ్రత్తగా వాడుకుంటారో.
1: సో ఆ రోజు డిస్కోర్స్ లో స్వామి చెప్పారు, ఒక 15-20 డేస్ తర్వాత స్వామి సీనియర్ బాయ్స్ హాస్టల్ కి ఏదో పని మీద వెళ్లారనమాట. చాలా రాత్రి అయిపోయింది. స్వామి రిటర్న్ అయ్యేసరికి మనకు తెలిసిందే పిల్లలు, చిన్నపిల్లలంతా 9 o'clock కల్లా పడుకుని పోతారు. సో లైట్స్ అన్ని ఆఫ్ చేసేస్తారు ఆ టైంకి, స్వామి చెప్పిన రూల్ అనమాట అది. సో స్వామి కార్లో వెళ్తున్నారు ప్రైమరీ స్కూల్ గుండాని. స్వామి ఇట్లాగా తిరిగి చూసేసరికి లోపల ఏదో ఒక కార్నర్ లో ఒక చిన్న బల్బు వెలుగుతుందంట. స్వామి కారులోంచి అది గమనించి కారు ప్రైమరీ స్కూల్లోకి పోనివని డ్రైవర్కి చెప్పి ప్రైమరీ స్కూల్ గేట్ దగ్గర దిగి సైలెంట్ గా చడి చప్పుడు లేకుండా టక టక టక టకమని మెట్లెక్కి ఆ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఆ రూమ్ లైట్ ఎక్కడ వెలుగుతుందో స్విచ్ ఆఫ్ చేసేసి స్వామి కార్ ఎక్కి వచ్చేసి వెళ్ళిపోయారనమాట. అప్పుడు తెలిసింది వాళ్ళందరికీ స్వామి వెళ్ళిపోయిన తర్వాత కార్ సౌండ్ అయింది. అప్పుడు టీచర్స్ లేసి చూస్తే స్వామి ఇక్కడికి వచ్చారు వెళ్ళిపోయారు అని చెప్పి నెక్స్ట్ డే ఇట్లాగా స్వామి మీరు ఎందుకు వచ్చారు ఇది అంటే మీ రూమ్ లో ఒక లైట్ ఆఫ్ చేసలేదు అది ఆఫ్ చేయడానికి వచ్చాను నేను చెప్పేసి వెళ్ళిపోయారనమాట. అప్పటి నుంచి ఇప్పటిదాకా అలాంటి మిస్టేక్ ఎప్పుడు ప్రైమరీ స్కూల్లో జరగలేదు. అంటే ఇట్లాగ స్వామి మాట్లాడకుండా నేర్పించే ఎగ్జాంపుల్సే మనకి ఎక్కువ కనిపిస్తాయి. సో ఈ లవ్ వితౌట్ డ్యూటీ ఈజ్ డివైన్ అని చెప్తారు కదా, ఇది దానికి ఎగ్జాంపుల్. ఆ తర్వాత క్రమశిక్షణ మనకి అందరికి తెలిసిందే, స్వామి దానికి పెట్టిన పేరు. ఆ తర్వాత భక్తి, నువ్వు చేసేటటువంటి ఈ ఉపాధ్యాయ వృత్తి తాలూకా భక్తి మనం ఇందాక మాట్లాడుకున్నట్టు. ఆ తర్వాత డెడికేషన్ ఉండాలి, ఏదో చెప్పేసి అయిపోదాం అన్న భావం ఎప్పుడూ రాకూడదు. కొంతమంది ఏంటంటే బెల్ అయిన తర్వాత కూడా క్లాస్ కంటిన్యూ చేస్తూ ఉంటారు. కానీ కొంత పర్ఫెక్ట్ టీచర్స్, మనకి భార్గవ్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఆ పర్ఫెక్ట్ టీచర్ ఈజ్ అ గ్రేట్ టీచర్ ఈజ్ అ వన్ హూ ఇన్స్పైర్స్. సో పంక్చువాలిటీలో గానీ ఈ డిసిప్లిన్, ఈ ఫస్ట్ మూడు ఎప్పుడైతే ఫాలో అయ్యామో ఆటోమేటిక్ గా ఆ డెడికేషన్ అనేది వచ్చేస్తుంది. దట్ లీడ్స్ టు డిస్క్రిమినేషన్, ఏది మంచి ఏది చెడు, పిల్లలకి ఏది నేర్పించాలి ఏది నేర్పించకూడదు అన్న భావం ఆటోమేటిక్ గా వస్తుంది అనమాట. సో ఇది నేను అనుకున్న ఈ 5 డీస్ గురు ఆచార్యుడు అనే దానికి ఇవి ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలని.
0: బాగా చెప్పారు గణేష్. 5D మనకి ఈ 5 డీస్ లో ఏది తీసుకున్నా అన్నింటికి పెద్ద ఎగ్జాంపుల్, అత్యున్నతమైన ఉదాహరణ స్వామి ప్రతిదానికి కూడా. తాను ఏం చేయబోతున్నారో స్వామి ఎప్పుడు ఎక్కువగా ప్రచారం చేసుకోరు, ఎక్కువ మాట్లాడరు దాని గురించి, కానీ తను చెప్పింది మటుకు తప్పక చేస్తారు. ఇంకా అందులో మళ్లీ అటు ఇటు ఆలోచన ఉండదు, ఆ వేవరింగ్ ఉండదు అన్నమాట. ముందుగా తాను ఆచరించి ఆ తర్వాత మనకి చెప్తారు, కానీ ఇలా చేసాయి అని చెప్పరు. తాను చేసి ఎలా చెయ్యాలో చూపించి మరీ ఇలా చెయ్యి బాబు అని చెప్తారు. అందుకనే స్వామి అంత ఘంటాపథంగా చెప్పగలుగుతారు, నా జీవితమే నా సందేశం అని అంత క్లియర్ గా స్ట్రాంగ్ గా మనకి మెసేజ్ ఇచ్చారంటే ఆ స్టేట్మెంట్, ఎందుకంటే ఆయన అలా చేస్తున్నారు కాబట్టి. ఆ ఆచరణ లేకుండా ప్రచారం మనకి ఏమాత్రం ఉపయోగపడుతుంది ఎవరికైనా?
1: అంటే ఇది నా జీవితమే నా సందేశం అని స్వామి చెప్తారు. సెకండ్ స్టేజ్ కి మనం ఎప్పుడు వెళ్తామంటే మన జీవితం స్వామి సందేశంగా ఎప్పుడు మారుతుందని. ఒక చక్కని ఉదాహరణ స్వామి చైల్డ్హుడ్ లో తీసుకున్నట్లయితే, మనం స్వామి చిన్నప్పుడు వాళ్ళ బ్రదర్ ఇంట్లో ఉండి చదువుకుంటున్నారు. ఉండే టైంలోని వాళ్ళకి ఇంట్లో కష్టంగా వాళ్ళ శేషమరాజు గారు వాళ్ళ వైఫ్ క్యారింగ్, ఆ టైంలో వాళ్ళ ఇంట్లో నీళ్లు చేదడానికి స్వామి 6 కిలోమీటర్లు నడిచేవారు.
0: 6 కిలోమీటర్లు చిన్న వయసు కూడా ఉంటుంది స్వామి,
1: చిన్న వయసు. స్వామికి 8 to 9 ఇయర్స్ ఉంటాయేమో ఆ టైంలోని, కావలతో మోసుకుని వెళ్లారనమాట. అదే కాకుండా అద్భుతం ఏంటంటే వెళ్ళొచ్చిన తర్వాత మిగతా పక్కింటి వాళ్ళు కూడా అడిగేవారు అనమాట, బాబు మాకు కూడా తీసుకొని రా అని. సో అందరూ పెద్దవాళ్ళు అడుగుతున్నారు కదా అని చెప్పి స్వామి మళ్లీ వెళ్లి మళ్లీ తీసుకొని వచ్చేవారు. సో ఇట్లాగా ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇప్పుడు మనం లైవ్ ఈ సమయంలో ఏం జరుగుతుందో మనం చూద్దాం. వైజాగ్ లో అనంతగిరి అని కొండ ప్రాంతాలు ఉన్నాయి, గణేష్ అని ఒక ఉన్నారు అండ్ వాళ్ళ బ్రదర్ మూర్తి, వీళ్ళిద్దరూ ఒకే ఒక టాస్క్ టేకప్ చేశారు. 2007 లోని ఒక ఉగాదికి వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు ఒక గ్రూప్ ఆఫ్ విలేజర్స్ ని తీసుకుని పుట్టబర్తికొచ్చారు ఉగాది రోజు. స్వామి ఆ రోజు ఉపన్యాసం ఇస్తున్నారు. ఉపన్యాసం ఇస్తూ మీరు విలేజర్స్ కి కావలసిన అవసరాలేంటో తెలుసుకుని ఏది అవసరమో అది మీరు వాళ్ళకి ఇవ్వాలి అని ఒక స్టేట్మెంట్ చెప్పారు.
0: అది డిస్క్రిమినేషన్,
1: ఏది అవసరమో అది. దట్ హిట్ దెమ్ సో స్ట్రాంగ్లీ. వెంటనే వీళ్ళిద్దరికి వచ్చిన ఒకేసారి వీళ్ళిద్దరికి వచ్చిన ఆలోచన, ఆ గ్రామంలో వీళ్ళకి మంచినీళ్లు లేవు, మంచినీళ్లు తప్పకుండా వీళ్ళకి అందించాలి, మంచినీళ్లు తాగే మంచినీళ్లు. సో అది ఒక ఆలోచన. వెంటనే సాయంకాలం వాళ్ళకి ఆలోచన వచ్చిందో లేదో, స్వామి దర్శనానికి వచ్చేటప్పుడు వీళ్ళిద్దరినీ బ్లెస్ చేశారు ఆ గ్రామస్తులతో ఉన్నప్పుడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళు 270 వాటర్ ప్రాజెక్ట్స్ టేకప్ చేశారు అంత కొండ ప్రాంతాల్లోని. అంటే వీళ్ళు అపర భగీరథులు అంటారు కదా, వీళ్ళు వాళ్ళతో సమానం అన్నమాట. ఎందుకంటే దాహంతో అలమటిస్తున్న వాళ్ళకి మంచినీళ్ళు, వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం అని నాకు అనిపిస్తుంది.
0: చాలా బాగా చెప్పారు గణేష్. మరి అలాగే మీరు ఇందాక స్వామి నీరు తీసుకురావడం గురించి చెప్తుంటే ఇంకొక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది స్వామి లైఫ్ లో నుంచి. స్వామి అందరికీ, స్వామి కుకింగ్ లో స్పెషలిస్ట్ కదా, రసం చాలా బాగా చేసేవారట, దాని గురించి చెప్తారా?
1: అది దానికి రెండు ఇన్సిడెంట్స్ కలిపి ఉన్నాయన్నమాట. కొండమరాజు గారు తాతగారు ఒకసారి ఫ్యామిలీ అంతటిని, అప్పటికి వాళ్ళది ఉమ్మడి కుటుంబం, వాళ్ళని పిలిచి ఒకరోజు ఇంకా నేను మీ అందరితో ఉండటం మంచిది కాదు, నేను వేరేగా ఉంటాను, నా దగ్గర ఉన్న ఆస్తి అంతా మీకు పనిచేసి నాకు ఒకే ఒక ఆస్తి, నాకు సత్యాన్ని ఇవ్వండి, నేను నాతో పాటు తను ఉంచుకుంటాను అని స్వామి వైపు చూసి, ఏం సత్యం నువ్వు నాతో ఉంటావా అని, ఉంటాను తాత అని ఎంతో చాలా ఉత్సాహంగా, అంటే వెరీ వెరీ కాంట్రడిక్టరీ ఫ్రమ్ కరెంట్ డే సిచ్యువేషన్. తాతలో అమ్మమ్మలతో ఉండాలంటే చాలా
0: కష్టం అవుతుంది. ఇప్పుడు
1: తప్పకుండా ఉంటాను తాత అని కొండమరాజు గారి పాటు ఒక చిన్న రూమ్ లో ఉంటారు అన్నమాట. స్వయంగా స్వామి ఆ 6 సంవత్సరాలు 7 సంవత్సరాల వయసులో తాతగారికి వండి పెట్టిన తర్వాత స్కూల్కి వెళ్లేవారు స్వామి, బుక్కపట్నంలో చదువుకునేవారు అప్పుడు. సో రిటర్న్ కూడా లంచ్ టైంలో స్వామి రాగి సంకటి తినేవారు, తిరిగి కాలినడకన పరిగెట్టుకుంటూ వచ్చేవారు అనమాట. లంచ్ తినేసి మళ్ళీ పరిగెట్టుకుని స్కూల్కి వెళ్లేవారు. ఒకసారి ఇమాజిన్ చేయండి ఆ డిస్టెన్స్ ఎంతో, క్యాల్కులేట్ చేసుకోండి మీరు ఎన్నిసార్లు స్వామి ట్రిప్పులు వేస్తున్నారు. సో ఒకసారి కొండమరాజు గారు ఆపి రాజుని, రాజు నువ్వు ఇంత దూరం లంచ్ టైంలో వెళ్లి రావడం అవసరమా, నువ్వు బాక్స్ తీసుకెళ్లిపోవచ్చు కదా లంచ్కి అంటే, అప్పుడు స్వామి చెప్పిన ఆన్సర్ మనకు ఒక ఎగ్జాంపుల్ అనమాట. తాత నేను ఇలా రాగి సంకటి తింటూ ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతో మంచి మంచి ఆహార పదార్థాలు తెచ్చుకుంటున్నారు, మన ఫ్యామిలీ కండిషన్ అంత బాగోలేదు అన్న ఆలోచన వాళ్ళకి వస్తుంది, అది చాలా తప్పు, మనం వాళ్ళకి ఆ ఇంప్రెషన్ ఇవ్వకూడదు, అందుకే నేను ఇంటికి వచ్చి తింటాను, ఇది నాకు కష్టమైనా నాకు చాలా ఇష్టం అని చెప్పి స్వామి వచ్చేవారు అనమాట. సో ఎప్పుడు ఊర్లో వాళ్ళకి స్వామి రసం అంటే మొత్తం ఊర్లో ఫేమస్. ఎవరికైనా దగ్గు గాని జలుబు గాని వస్తే ఒక లైన్ లో అందరూ నించునేవారు, స్వామి రసం చేసి అందరికీ గ్లాసుల్లో పోసిచ్చేవారు అనమాట. సో ఈ విధంగా స్వామి ఒక డాక్టర్ గా కూడా ఆ ఊర్లో దివ్య వైద్యుడు అంటారు కదా, సో ఇలాగిచ్చేవారు.
0: చూసారా మరి కొండమరాజు గారిది, పుట్టపర్తి గ్రామస్తులది ఎంత అదృష్టం, భగవంతుడు వండి పెడితే తిన్నారు వాళ్ళు. బాగుంది గణేష్. ఇంకా డిసిప్లిన్ విషయానికి వస్తే మీరు అన్నట్టు స్వామి తర్వాత ఎవరైనా పాటించడానికి పాటింపు చేయడానికి కూడా.
1: అవును, మీరు డిసిప్లిన్ అంటే నాకు గుర్తొస్తుంది, మా హాస్టల్లోని ఫస్ట్ డే నేను హాస్టల్లో 99 జాయిన్ అయ్యాను జూన్ 1. వార్డెన్ సార్ రూమ్ కి వెళ్లి నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుని మేము రిజిస్టర్ చేసుకోవాలి హాస్టల్లోని. ఆయన ముందర కూర్చుని ఇలా పైకి ఎత్తగానే వెనకాతల స్వామి ఫోటో ఉంటుంది. ఆ స్వామి ఫోటోలో ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే, డిసిప్లిన్ ఈజ్ ద మీడియం ఆఫ్ మై ఎడ్యుకేషన్. సో దట్ ఎక్స్ప్లెయిన్స్ ఎవ్రీథింగ్. ఇంకా తర్వాత మాట్లాడడానికి ఏం లేదు అక్కడ. సో స్వయంగా స్వామి మొత్తం హాస్టల్ షెడ్యూల్ ని హ్యాండ్ రిటన్ చేత్తో రాసి, 5 గంటలకి లేవాలి, సుప్రభాతం చేయాలి, తర్వాత జాగింగ్ కి వెళ్ళాలి, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి కాలేజ్కి వెళ్ళాలి, లంచ్ బ్రేక్ ఎప్పుడు చేయాలి. ఒకసారి ఒక స్టూడెంట్స్ గ్రూప్ స్వామితో ఇంటర్వ్యూలో ఉంటే, స్వామి మాకు స్పిరిచువల్ సాధన చేయాలి స్వామి, మీరు ఏదైనా డైరెక్షన్ ఇస్తే మేము తప్పకుండా చేస్తాం, ఏ జపం చేయాలి, ఏ మంత్రం జపించాలి అని క్వశ్చన్స్ అడుగుతున్నారు. స్వామి అందరినీ ఆపి, మీకు నేను ఇచ్చిన హాస్టల్ షెడ్యూల్ ని తూచా తప్పకుండా పాటిస్తే అదే మీకు అన్నిటికన్నా పెద్ద యోగం అన్నారట. అంటే ఒకసారి ఆ డిసిప్లిన్ మన లైఫ్ లో అలవర్చుకుంటే ఎంత మంచి ప్రభావం చూపిస్తుందో అది మనకి అర్థమవుతుంది కదా.
0: మరి మీరు ఎన్నో సంవత్సరాలు హాస్టల్లో స్టూడెంట్ కింద ఉన్నారు స్వామి దగ్గర, ఎన్నో అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ మీరు అనుభవించి ఉంటారు, మీ ఫ్రెండ్స్ కూడా మీరు తెలుసుకుని ఉంటారు. ఈ డిసిప్లిన్ కి సంబంధించి స్వామితో ఏమైనా అనుభవం లాంటిది, ఇంటరాక్షన్ లాంటిది ఏమైనా జరిగిందా?
1: తప్పకుండా ఉంటాయి, ఎందుకంటే స్టూడెంట్స్ అది ఫస్ట్ వాటెవర్ స్టూడెంట్స్ అన్నమాట స్వామి దగ్గర. కానీ నేను చెప్పేదానికన్నా ముందు, మీరు బృందావన్ కి దగ్గరలో ఉంటారు కదా, ప్రతి సంవత్సరం మీరు బృందావన్ వెళ్లేవారు, మరి స్వామి ఈ డిసిప్లిన్ యాక్టివిటీ గురించి బృందావన్లో జరిగిన ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఉంటే పంచుకోండి.
0: ఉంది గణేష్, మీరు చెప్తూ ఉంటేనే నాకు గుర్తొస్తోంది. ఇది నేను కాకపోతే స్వయంగా చూసింది కాదు, కానీ బృందావనంలో జరిగింది అని నేను విన్నది చదివింది. దాని గురించి మన శ్రోతలకు కూడా తెలిసి ఉంటుంది, ఇంకొకసారి గుర్తు చేసుకుందాం. ఎందుకంటే ఈ స్పెసిఫిక్ గా ఈ ఇన్సిడెంట్ ఎన్నిసార్లు నాకు గుర్తు చేసుకున్నా, నేను ఎన్నిసార్లు ఎంతమందికి చెప్పినా నాకు తనివి తీరదన్నమాట, చాలా సంతోషంగా ఉంటుంది. ఒకసారి బృందావనంలో స్వామి ఉన్నప్పుడు, త్రయి బృందావనం స్వామి రెసిడెన్స్, అక్కడి నుంచి ఒక గుప్పెట్లో గ్రౌండ్ నట్స్ అంటే వేసనగ గింజలు తీసుకుని స్వామి బయటకు వచ్చారట. అక్కడ బృందావనంలో మీకు మీరు చూసే ఉంటారు, మన భక్తులకు కూడా చాలా మంది తెలుసు, కోతులు చాలా ఎక్కువ,
1: విపరీతంగా
0: చాలా ఎక్కువ, ఇక్కడ మన భక్తులతో సమానంగా వానర భక్తులు కూడా ఉంటారనమాట, చాలా కోతులు ఉంటాయి. అలాగే స్వామి రెసిడెన్స్ దగ్గర చుట్టూతా తోట ఉంటుంది, గార్డెన్ ఉంటుంది, ఆ చెట్ల మీద అంతా కోతులు చాలా ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. స్వామి ఇలాగూ బయటికి వచ్చి నుంచున్నారట, చేతిలో పల్లీలు వేసిన గింజలున్నాయి, స్వామి గుప్పెట్ తెరిచి అలా నుంచున్నారు. కోతలు ఉన్నవన్నీ, అక్కడ చుట్టుపక్కల ఉన్న కోతులన్నీ చెట్ల మీద నుంచి కిందకి దిగి ఒక లైన్ ఫామ్ చేశాయనమాట. చేసి అన్ని కోతులు ఒకదాని తర్వాత ఒకటి డిసిప్లిన్డ్ గా, అన్ని ఒకేసారి గుంపుగా రాకుండా, మనం పాద నమస్కారం కోసం వెళ్ళినట్టు కాకుండా, అన్ని ఒకదాని తర్వాత ఒకటి లైన్ లో వచ్చి స్వామి చేతుల నుంచి ఒక్క వేరుశనగ గింజని, ఒకే ఒక్కటి, రెండు కాదు మూడు కాదు, ఒక్కొక్కటి ఒక్కొక్క గింజని తీసుకుని మళ్ళీ అలాగే చెట్లెక్కి వెళ్ళిపోయేట. ఒక్కసారి ఆలోచించండి, కోతి బుద్ధి అంటారు, మరి ఏంటి కోతి బుద్ధి అనేది నాకు అర్థమవుది కదా, ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నా. భగవంతుడు క్రమశిక్షణ గురించి మాట్లాడినా, దాని గురించి మనకి నేర్పించాలని తలుచుకున్నా, మానవులకే కాదు పశుపక్ష్యాలకు మృగాలకు ఇంకా ప్రతి జీవికి ఆయన నేర్పించగలరు అనమాట. ఆయన అలా ఎదురుగుండా నుంచుంటే ఆయన ఎదురుగుండా ఉన్న జీవి ఏదైనా కూడా క్రమశిక్షణ పాటించాల్సిందే, దానికి మళ్ళీ తిరుగులేదు.
1: అదే ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఏంటంటే, మనం ఒక యాపిల్ పట్టుకుని బయట నుంచుంటే 100 monkeys ఒకేసారి వస్తాయి మన దగ్గరికి. సో రెండు వైపులా మనం అర్థం చేసుకోవాలన్నమాట, అక్కడ ఎంబాడిమెంట్ ఆఫ్ డిసిప్లిన్ నించుని ఉన్నారు అని.
0: ఎందుకంటే ఆయన ఆచరిస్తారు కాబట్టి ఆయన ఎదురుకుండా అందరూ ఆచరించాలి, మనం మాట్లాడతాం మాట్లాడి ప్రయోజనం లేదు.
1: మీరు ఈ స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ గురించి అడుగుతున్నారు కదా, ఇది సమ్వేర్ 90s ఎప్పుడో జరిగింది. మాకు దర్శన్లో వెళ్ళటానికి కాలేజ్ 2:30 అయిపోతుంది అనమాట. అప్పట్లో స్వామి మేము దర్శన్కి వచ్చే ముందరే ఒక రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఫినిష్ చేసేసి రెడీగా ఉండేవారు అనమాట సెకండ్ రౌండ్ ఆఫ్ దర్శన్ కి. సో ఇది ఒక స్టూడెంట్ తాలూకా ఎగ్జాంపుల్, స్వామి డిసిప్లిన్ మీద ఎంత స్ట్రెస్ చేస్తారనేది తెలియటానికి. ఆ అబ్బాయికి పాపం స్వామి దగ్గరికి వెళ్ళాలి, స్వామిని తొందరగా చూడాలి అన్న ఆతృత ఉన్నది, ఆతృత ఉండొచ్చు కానీ డిసిప్లిన్ మానకూడదు కదా. సో కంటిన్యూస్ గా ఒక 10 days లాస్ట్ అవర్ బంక్ కొట్టేసి అబ్బాయి త్వరగా మందిరికి వెళ్ళి ఫ్రంట్ లైన్ లో కూర్చుని స్వామి ఫస్ట్ దర్శనకే స్వామిని చూస్తూ ఒక 1 week 10 days గడిపాడు అనమాట. విచిత్రం ఏంటంటే, వార్డెన్ గారికి తెలుసు ఇట్లా జరుగుతుందని, అది వెరీ అవే ఫ్రమ్ డిసిప్లిన్ అది, సో హీ హాస్ టు కరెక్ట్ హిమ్. కానీ ఎలా చెప్పాలి, ఎందుకంటే స్వామి ప్రతిరోజు ఆ 10 days లోని ఈ అబ్బాయి దగ్గరకు వచ్చి మాట్లాడి ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్తున్నారు. సో స్వామితో సన్నిహితంగా ఉన్న వాళ్ళ పట్ల యాక్షన్ తీసుకోవడం చాలా ట్రిక్కీ విషయం, అంటే స్వామి కూడా ఎట్లా రియాక్ట్ అవుతారు, వీళ్ళు విచక్షణ ఉపయోగించి వాళ్ళు మూవ్ తీసుకోవాలన్నమాట. సో ఆ 10 days అంటే స్వామి కూడా మనకి శిశుపాలుడికి ఇస్తారు కదా, 100 తప్పులు చేసేంత వరకు ఒప్పుకుంటారు, ఆ తర్వాత లెసన్ హ్యాస్ టు బి లెర్న్డ్. సో స్వామి ఆ విధంగా చేశారు. ఆ 10th day ఈ అబ్బాయి యథావిధిగా లాస్ట్ పీరియడ్ బంక్ కొట్టేసి దర్శన్కి వచ్చాడు. స్వామి ఒక లుక్ ఇచ్చారు ఆ అబ్బాయికి. అయిన తర్వాత లోపలికి వెళ్లారు. వెళ్లి 2:30 మనం క్లాసెస్ అంతా అయిన తర్వాత స్టూడెంట్స్ అందరూ ఒకసారి వచ్చారు. వార్డెన్ సార్ని లోపలికి పిలిచారు అనమాట స్వామి, ఓన్లీ వార్డెన్ సార్ని. మాట్లాడారు, ఎందుకు ఈ అబ్బాయి ఇట్లాగా బిఫోర్ టైం వస్తున్నాడు అని అడిగారు అనమాట. అదొక్కటే అనువుగా తీసుకుని ద వార్డెన్ వాంటెడ్ టు టేక్ యాక్షన్. బ్యూటీ ఏంటంటే స్వామి ప్యారలల్ గా ఇద్దరికి ఒక లెసన్ నేర్పుతున్నారు, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు. ఈ అబ్బాయిని ఇంటర్వ్యూకి పిలిచారు స్వామి. పిలిచి ఇట్లా రావడం మంచిది కాదు అని చెప్పి పంపించారు, అంతే అంతవరకే. పంపిస్తే హాస్టల్కి వెళ్లంగానే వార్డెన్ సార్ ఆయన రూమ్ లోకి అబ్బాయిని పిలిచి, చూడు బాబు నువ్వు చేస్తున్నది చాలా తప్పు, డిసిప్లిన్ ప్రకారం లేదు ఇది, దర్శనానికి అందరూ కలిసి వెళ్ళాలి, సో యూ హ్యావ్ టు ఫాలో డిసిప్లిన్ అని చెప్పి, ఈ రోజు నుంచి అన్ని లైన్లు వెళ్లేదాకా నువ్వు వెయిట్ చేసి లాస్ట్ లో వెళ్ళాలి అని. సో అది తనకిచ్చిన గ్రేటెస్ట్ పనిష్మెంట్ అనమాట. అంటే పనిష్మెంట్ ఎట్లా ఉంటుంది, స్వామి నుంచి దూరం చేస్తున్నారు అనమాట ఆ అబ్బాయిని. సో అప్పుడు కలిగే ఆ భావం పర్మనెంట్ గా మైండ్ లో రిజిస్టర్ అయిపోతుంది, స్వామి ఆ ఇంపాక్ట్ ఎట్లా క్రియేట్ చేస్తున్నారు ఈ ఎగ్జాంపుల్ చెప్తుంది అనమాట. సో అబ్బాయి ఏం చేస్తాడు, ఆ రోజు నుంచి ఒక 1 వీక్ 10 డేస్ చాలా బాధపడతాడు, స్వామి ఎందుకు ఇట్లా చేశారు, మాట్లాడి కూడా స్వామి నన్ను ఇలా దూరం చేసేస్తున్నారు, స్వామి నా వైపు కూడా చుట్టం లేదు, వార్డెన్ సార్ ని పిలిచి నా గురించి అడగటం లేదు అన్న ఆలోచన వచ్చింది. 1 వీక్ అయింది, ఇంకా అబ్బాయి నేను ఏదో చేయాలి అని చెప్పి లాస్ట్ పీరియడ్ అయిపోతుంది కదా, అయిపోగానే ఆ అబ్బాయి ఒక టార్గెట్ పెట్టుకున్నాడు, టీ స్నాక్స్ ఉంటాయి మాకు తర్వాత, నేను టీ స్నాక్స్ స్కిప్ చేస్తాను, ప్రతిరోజు ఇన్స్టిట్యూట్ నుంచి రాగానే వెంటనే నా మ్యాట్ అక్కడ వేసుకుని ఫ్రెషప్ అయి ఇమీడియట్ గా వచ్చేస్తాను, ఐ డోంట్ వాంట్ టీ అండ్ స్నాక్స్. సో హీ స్కిప్డ్ టీ అండ్ స్నాక్స్ అనమాట. అలాగా ఒక 15-20 డేస్ చేశాడు ఆ అబ్బాయి. 21st డే ఆ అబ్బాయికి మళ్లీ ఫస్ట్ లైన్ లో ఆపర్చునిటీ వచ్చింది. మీన్స్ ఆఫ్టర్ అ గ్యాప్ ఆఫ్ ఆల్మోస్ట్ 1.5 మంత్ అనమాట ఈ ట్రైనింగ్ అంతా అయ్యింది అప్పటికి. అయితే హీ వాజ్ వెరీ హ్యాపీ దట్ హీ వాజ్ ఇన్ ఫస్ట్ లైన్. స్వామి మాట్లాడాలి అన్న ఆలోచన కూడా లేదు అబ్బాయికి. ఆ రోజు స్వామి అబ్బాయిని ఇంటర్వ్యూకి పిలిచారు. పిలిచి దగ్గరికి పిలిచి బాధపడ్డావా నువ్వు అని అడిగారట. అడిగి అవును స్వామి, కానీ నువ్వు డిసిప్లిన్ ఫాలో చేయాలి అన్న ఆలోచనతో నేను ఇలా చేశాను, దాంతోపాటు ఈ 15 రోజులు బట్టి నువ్వు చేసిన సాధన నాకు చాలా నచ్చింది అన్నారు. భగవంతుణ్ణి చేరాలి అన్న కోరిక ఉండాలి, తపన ఉండాలి, దానికి ఒక సాధన చేయాలి, అంతేగాని తప్పుతో పట్టి మనం భగవంతుణ్ణి చేరాలని ఆలోచించకూడదు అని స్వామి ఆ టైంలో వార్డెన్ కి లెసన్ నేర్పించారు, మీరెందుకు ఈ అబ్బాయిని వదులుతున్నారు తొందరగా అని, అట్ ది సేమ్ టైం ఈ స్టూడెంట్ కూడా నువ్వు డిసిప్లిన్ ఫాలో చేసి స్వామి దగ్గరికి రా అని కూడా నేర్పించారనమాట. సో ఇది అబ్బాయికి జరిగిన ఎగ్జాంపుల్.
0: చాలా బాగుంది గణేష్. అంటే క్రమశిక్షణని పాటిస్తే భగవంతుడే దక్కుతాడు అనే లెసన్ నేర్చుకున్న ఒక విద్యార్థి ఇంకా క్రమశిక్షణని పాటించకపోవడం అనే ప్రశ్నే లేదు. ఎందుకంటే స్వయంగా భగవంతుడే దొరుకుతున్నప్పుడు ఇంక ఏదైనా దొరుకుతుంది జీవితంలో ఆ క్రమశిక్షణ గనక మనం పాటించగలిగితే. చూసారా స్వామి ఒక జీవితానికి సరిపడ పాఠాన్ని ఎలా నేర్పించారు.
1: సో మరి ఇప్పుడు స్వామి అసలు ఈ క్రమశిక్షణ గురించి ఏం మాట్లాడుతున్నారు అనేది ఒక డిస్కోర్స్ విందాం.

0: ప్రేమ స్వరూపులారా. క్రమశిక్షణ అనేటువంటిది ప్రతి జీవికి ఇది ఒక ప్రధానమైనటువంటి ఒక ప్రాణం. అందులో మానవులకు ఈ క్రమశిక్షణ వెన్నెముక వంటిది. క్రమశిక్షణ లేకుండా మానవ జాతియే నిర్మూలమవుతుంది. క్రమశిక్షణ అనగా చక్కని నియమమేను నియమమును అనుసరించటము. ఇట్టి నియమము లేకుండా మానవత్వం నిలిచటకు వీలు కాదు. ఈ నియమము కూడా ఒక పరిమితమై ఉంటుండాలి. నశ్రేయో నియమం వినా, ఈ నియమమే శ్రేయస్సు. నియమం లేకపోవటమే ఈ శ్రేయస్సు. ఈ క్రమశిక్షణ గ్రంథములతో చదివేటువంటిది కాదు, లేక అధ్యాపకుల చేత వినేటువంటిది కాదు. ఇది నిత్య జీవితంలో సహజముగా తన యొక్క నిత్య కర్తవ్యంలో ఈ యొక్క క్రమశిక్షణను అలవర్చుకోవాలి. ఇది అన్ని వేళల యందు తెల్లవారు లేచినది మొదలుకొని రాత్రి పరుండునంత వరకు కూడాను ఈ క్రమశిక్షణ అనేటువంటిది అత్యవసరము. ఇది ప్రతి సంఘమునకు, ప్రతి సమాజమునకు, ప్రతి జాయితీతకు, ప్రతి రాజకీయములకు ఇది చాలా అవసరం. ఈ క్రమశిక్షణే లేకుండా అది సమాజమే కాదు. ఈ క్రమశిక్షణే లేకుండా అది ఒక రాజకీయమే కాదు. క్రమశిక్షణే లేకుండా అది ఒక సంఘమే కాదు. క్రమశిక్షణే లేకుండా అది ఒక జాతియే కాదు. వ్యక్తికి వ్యక్తికి మధ్య, వ్యక్తికి సమాజములకు మధ్య, సమాజములకు సమాజములకు మధ్య ఈ క్రమశిక్షణే ఏకత్వాన్ని అందిస్తున్నది. కనుక క్రమశిక్షణ అనేటువంటిది జీవితములకు ప్రధానమైనటువంటి ఒక లక్షణం. ఆటల ఎందు, పాటల ఎందు, మాటల ఎందు కూడాను ఈ క్రమశిక్షణ అత్యవసరంగా పాటించాలి. భజన చేస్తున్నారు, కానీ ఈ భజన చేసే సమయంలో కోరస్ చేసేటువంటి వారు ఎంతమంది ఉండినప్పటికీ ఒక్క స్థాయిలో అందరూ దానిని అనుసరించాలి. ఒక్కొక్క కంఠం ఒకవైపున, ఒక్కొక్క శృతి ఒక మరొక వైపున పోయినప్పుడు ఇది వినుటకే ఇంపుగా ఉండదు. కనుకనే పాటల యందు కోరస్ అనేటువంటిది చాలా క్రమశిక్షణ. ఇంకా ఆటల యందు, ఈ ఆటలు ఆడే సమయంలో దీనికి యజమానిగా ఉండినటువంటి వాడు కొన్ని నియమములను పాటించాలని ప్రబోధిస్తాడు. కానీ ఈ కెప్టెన్ యొక్క దీనిని ప్రతి వ్యక్తి కూడాను తూచా అనుసరించాలి. ఒక్కొక్క సమయంలో ఆటల లోపల మైమరచి ఆనందముతో ఈ ఆటల్లో పాల్గొని ఆడుతుంటారు. కానీ మీకు ఆ ఆనందంలో ఈ దోషం మీకు కనిపించదు, కానీ గమనించేటువంటి కెప్టెన్ దీన్ని గమనించి తక్షణమే విజులు ఊపుతాడు. అప్పటికప్పుడు అందరూ నిలిచిపోవాలి. ఈ విజులు ఊపిన తక్షణమే ఎవరికి వారు ఏ విధమైనటువంటి చర్య తీసుకోకుండా స్తంభించి నిలిచిపోవాలి. ఈ విజుల్ని కూడా కేర్ చేయకుండా ఆటలాడినటువంటి వాడు క్రమశిక్షణను ఉల్లంఘించినటువంటి వాడే. కనుక ఈనాడు లోకములో ఆటలు ఎందు, పాటలు ఎందు, మాటలు ఎందు కూడాను ఈ క్రమశిక్షణను లోపించటం చేతనే జీవితం అనేటువంటిది ఒక విధమైనటువంటి ఒక భయంకరమైనటువంటి జీవితంగా రూపొందుతున్నది. కనుక మానవత్వంలో క్రమశిక్షణ అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది. కొంతమంది కొన్ని విధమైనటువంటి అధికారంను చేపుచ్చుకుంటారు, ఒక వ్యాపారం నందు కాని, లేక ఇంకే విధమైనటువంటి కర్షకం నందు కాని, ఇంకే విధమైనటువంటి యొక్క వృత్తి ఎందు కాని, అన్నింటికీ ఒక విధమైనటువంటి క్రమశిక్షణ అత్యవసరం. నేను అధికారిని కదా అని తన చేతిలో పెన్ను ఉన్నదని ఇష్టం వచ్చినట్టుగా వ్రాయకూడదు. ఇష్టం వచ్చినట్టుగా నాలుగు ఒక ఎముక లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. కనుక ఈ మాటలు వ్రాతలు కూడాను తగినటువంటి యొక్క పరిమితంలో ఉంటుండాలి. మానవుడు ఏ మాట మాట్లాడవలనను ఇది సరియా కాదా అనేటువంటి విచారణ చేసి ఈ మాటను వెలుబుచ్చాలి. ఈ వ్రాత కోతలు ఎందుకు కూడాను ఇష్టం వచ్చినట్టుగా కూడాను వ్రాయకూడదు. ఏ వ్రాత ఏ భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ముప్పును తెప్పిస్తుందో కనుకనే మొట్టమొదట యోచించుకొని ఈ వ్రాతను మనం ప్రయోగించాలి. అధికారమును ఏ విధంగా మనం కాపాడుకోవాలంటే క్రమశిక్షణ వల్లనే మనం కాపాడుకోవాలి. క్రమశిక్షణ సరిగా ఉంటున్నప్పుడు ఇంకొక రక్షణ మనకు అవసరం లేదు. మన క్రమశిక్షణే మనల్ని కాపాడుతుంది. నడక ఎందు కాని, కూర్చోవటం ఎందు కాని, నవ్వటం నందు కాని ఒక విధమైనటువంటి క్రమశిక్షణ ఉండాలి. చాలా మంది చిన్న పిల్లలు కూర్చుంటుంటారు, ఒక విధమైనటువంటి ఏరో మాదిరి కూర్చుంటారు. అనగా ఈ విధంగా కూర్చోకూడదు, చక్కగా కూర్చోవాలి. ఎందుకంటే స్పైనల్ కాలము స్ట్రెయిట్ గా ఉంటున్నప్పుడు మన థాట్ డైరెక్ట్ గా బుద్ధికి పోయి చేరుతుంది. అతి స్వల్ప కాలం లోపలనే మనం ఏకాగ్రతను పొందవచ్చు. ఇప్పుడు కొంతమంది నడుస్తూ ఉంటారు, 40 అడుగులు వెడల్పుగా ఉండేటువంటి రోడ్డు కూడా నడచడానికి చోటు ఉండదు. అటు ఇటు అటు ఇటు ఇష్టం వచ్చినట్టుగా నడుస్తుంటారు. కానీ ట్రాఫిక్ ఏ విధమైనటువంటి అభ్యంతరము లేకుండా ఫుట్పాత్ పైన మాత్రమే నడుస్తూ పోవాలి. ఆ విధంగా లేకుండా రోడ్డు ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టు నడుచుకోవటం చేత క్రమశిక్షణ ఉల్లంఘించిన వాడబెట్టే కాకుండా ఇతరుల యొక్క దీనిని కూడాను మనకు కొంత చెరుపు కలిగినటువంటి వారం అవుతాం. ఎవరికి నీ ఏ విధమైనటువంటి యొక్క నొప్పికి నువ్వు కలిగించకుండా చూసుకోవాలి. కనుకనే హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అన్నారు. కనుక పరులకు ఉపకారమైనటువంటి యొక్క మార్గంలో మన క్రమశిక్షణను అనుసరించాలి. కనుకనే ఇది ప్రారంభం నుంచినే స్టార్ట్ అర్లీ డ్రైవ్ స్లోలీ రీచ్ సేఫ్లీ అని ఈ యొక్క లేత వయస్సు నుండి ఈ క్రమశిక్షణ అత్యవసరం. కానీ నిజముగా ఈ పిల్లలకు మాత్రమే కాదు, అధికారులకు కూడాను, అధ్యాపకులకు కూడాను, పౌరులకు కూడాను ఈ క్రమశిక్షణ అత్యవసరం. పెద్దలను చూసినప్పుడు ఏ విధంగా మనము గౌరవించాలి, ఎవరి ముందు ఏ విధంగా మనం కూర్చోవాలి, ఈ విధమైనటువంటి యొక్క చిన్న చిన్న విషయం ఎందుకు మనం క్రమశిక్షణను చక్కగా పాటించాలి.
1: స్వామి ఇట్లాగా క్రమశిక్షణ గురించి చెప్తుంటే మన లైఫ్ స్టైల్ మీద, మన బిహేవియర్ ప్యాటర్న్స్ మీద మనకు మనకే డౌట్ వస్తుంది. ఒకసారి
2: మనం ఒకసారి పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని అనిపిస్తూ ఉంటుంది.
1: తప్పకుండా అనిపిస్తుంది.
2: వీ హ్యావ్ టు రీథింక్ అవర్ రొటీన్ అన్నమాట.
1: అండ్ స్వామి ది గ్రేటెస్ట్ లెసన్, స్వామి ఫస్ట్ లో మనం చెప్పుకున్నాం కదా ఆ పాటలోని లాస్ట్ వర్డ్ ఏంటంటే లౌకిక విద్యలన్నీ చెప్పేది తల్లిదండ్రులు ఉపాధ్యాయులైతే భగవంతుడు వచ్చింది ఒక సద్గురువుగా వచ్చి మనకి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధిస్తాడనమాట. సో దాంట్లో స్వామిని ఒక ఆచార్యుడిగా ఒక సద్గురువుగా మనం భావిస్తూ మనం కొన్ని పాయింట్స్ మనం తెలుసుకుందాము, ఎందుకంటే ఇవి చాలా మన ఆధ్యాత్మిక పురోగతికి అవసరము. స్వామి ఇప్పుడు చెప్తారు 3 sentences, గాడ్ ఫస్ట్, అదర్స్ నెక్స్ట్, ఐ లాస్ట్ అంటారు స్వామి. అంటే దాన్ని కూడా స్వామి తన లైఫ్ లో ఆచరించి చూపించారు. అండ్ హైయెస్ట్ స్పిరిచువాలిటీ మనకి చెప్తున్నారు స్వామి, ఈ బాడీ అటాచ్మెంట్ అనేది తగ్గించుకోవాలి అని ఎక్కువగా చెప్పారనమాట. మనం స్వామిని చూసే అది నేర్చుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఓనం సందర్భంగా మన వేదనారాయణ సార్ ఒక చక్కని ఇన్సిడెంట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. 1989 ఓనం టైంలోని స్వామి గణేష్ చతుర్థికి ఒక 2 రోజుల ముందర, అప్పుడు ప్రశాంతి మందిర్ భజన్ హాల్ పైన ఉండేవారు స్వామి. సోప్ మీద కాలు వేసి స్వామి జారి పడిపోయారనమాట. అప్పుడు స్వామికి ఒక ఫ్రాక్చర్ అయింది. సో డాక్టర్స్ అంతా స్వామిని బెడ్ రెస్ట్ తీసుకోవాలి, మీరు లెగ్గకూడదు అని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. 2 days తర్వాత ఓనంకి ఎంతో మంది భక్తులు స్వామి దర్శనం కోసం వచ్చారు. సో స్వామి దగ్గర అనుచరులు ఉంటారు కదా, వాళ్ళంతా చెప్పారు స్వామి వాళ్ళందరినీ ఈసారి చెప్దాం ఓనం సెలబ్రేషన్స్ అవ్వవు అని. అంటే స్వామి వాళ్ళని వారించి, లేదు ఓనం రోజు మార్నింగ్ నేను తప్పకుండా వస్తాను, నేను వాళ్ళందరితో మాట్లాడతాను అని ఇన్స్ట్రక్షన్ పంపించారు, అనౌన్స్ చేశారట. ఆ రోజు ఓనం రోజు స్వామి వీల్ చైర్ లో పూర్ణచంద్ర ఆడిటోరియంకి వచ్చి మైక్ స్వామి వీల్ చైర్ కి దగ్గరగా స్వామి దగ్గరగా పెడుతున్నారట. స్వామి వద్దు అని చెప్పి 2 handles పట్టుకుని స్వామి స్వయంగా లేచారంట. లేచి 1.5 hours స్వామి డిస్కోర్స్ ఇచ్చారు
2: నించుని.
1: అది చెప్తూ మీకు డివైన్ పవర్ అంటే ఏంటో చూపించడానికి కదా వాళ్ళంతా చెప్పారు స్వామి వాళ్ళందరినీ ఈసారి చెప్దాం ఓనం సెలబ్రేషన్స్ అవ్వవు అని. అంటే స్వామి వాళ్ళని వారించి, లేదు ఓనం రోజు మార్నింగ్ నేను తప్పకుండా వస్తాను, నేను వాళ్ళందరితో మాట్లాడతాను.

0: నేను ఈరోజు ఇట్లా చేశాను, నేను ఇట్లా లేచి నించోగానే ప్రతి నర్వ్లో కూడా షాక్ కొట్టిన ఫీలింగ్ వస్తుంది నాకు. మీరు నా పట్ల చూపించిన ప్రేమ నన్ను ఈ విధంగా చేసేటట్టు చేసింది. అంటే దేహం స్వామికి లాస్ట్ అనమాట, తన గురించి తాను ఎప్పుడు స్వామి ఆలోచించలేదు. మనం ఎప్పుడైతే ఈ బాడీ అటాచ్మెంట్ కి దూరం అవుతామో ఆటోమేటిక్ గా మనం స్వామికి దగ్గర అవుతామని ఆ ఇన్సిడెంట్ ద్వారా స్వామి చెప్పారు. మనలో ఉన్న ఆ డ్రైవింగ్ ఫోర్స్ ని మనం రియలైజ్ అవ్వాలి. బాడీ మన కంట్రోల్లో తీసుకోవాలి, కానీ బాడీకి మనం కంట్రోల్లోకి వెళ్ళకూడదు అంటారు స్వామి. సో దాన్ని ఏ విధంగా నువ్వు ఒక రొటీన్ లో పెట్టి, ఇందాక చెప్పినట్టు డిసిప్లిన్ లో పెట్టి చక్కగా మనం దాన్ని తీర్చిదిద్దుకోగలుగుతామో దీనికి ఒక చక్కని ఉదాహరణ అని చెప్తా అన్నమాట.
1: మీరు ఈ విషయం చెప్తుంటే నాకు ఇంకొక విషయం జ్ఞాపకం వస్తుంది గణేష్. ఇటువంటిదే అఫ్కోర్స్ మన స్వామి జీవితంలో చూస్తే ప్రతిరోజు మనకి తెలిసి కొన్ని తెలియక చాలా ఎన్నో ఇటువంటి ఇన్సిడెంట్సే ఉంటాయేమో. ఇది కూడా స్వామి దగ్గర ఒక చిన్న బాబు ఉండేవాడు, ఐ మీన్ భక్తుల బిడ్డలు. ఒక బిడ్డకి మమ్స్ అంటారు చూడండి, గవద బిళ్ళలు అంటారు తెలుగులో. ఒకసారి పాపం అది దానివల్ల బాబు చాలా కష్టపడుతున్నట్ట, చిన్నవాడు అనమాట. అందుకని డాక్టర్స్ కి చూపించారట, వాళ్ళేమో ఒక 20-25 డేస్ పడుతుంది ఇది ఫుల్ గా తగ్గడానికి, పూర్తిగా తగ్గడానికి అని చెప్పారట. బాగా నొప్పి ఉంటుంది అనమాట, రెండు దవడలు వాచిపోతాయి, మధ్యలో గొంతు ఉంటుంది కాబట్టి తినడానికి అవ్వదు అలాగూ. ఒకరోజు పిల్లవాడు ఏడుస్తున్నట్ట బాగా, అప్పుడు స్వామి ఆ బాబు దగ్గరికి వచ్చి అడిగారట, నీతోనే స్వామి ఉన్నారు నువ్వు ఎందుకు ఏడవాలి అని చెప్పి వాడిని బ్లెస్ చేసి ఏడుపు మానిపించి ఒక స్వీట్ ఇచ్చి తినమన్నారట. పిల్లవాడు తిన్నాడు, వాడు మర్చిపోయాడు అనమాట ఏడుపు మానేశాడు. ఆ తర్వాత స్వామి ఆ మమ్స్ ని అంటే ఆ డిసీజ్ ని తను తీసుకున్నారు ఆ బిడ్డ నుంచి. మన్నాడు చూస్తే స్వామికి దవడలు రెండు బాగా వాచిపోయి కష్టపడుతున్నారట, మింగటానికి రావటం లేదు, మాట్లాడటానికి కష్టంగా ఉంది స్వామికి. ఆ రోజేమో ఒక కాన్ఫరెన్స్ ఉంది, అందులో స్వామి ప్రారంభోపన్యాసం ఇవ్వాలి, ఇనాగురల్ అడ్రస్. సో శ్రీనివాసన్ గారు వచ్చి అడిగారట, స్వామి పోని ఇది కొంచెం పోస్ట్పోన్ చేసుకుందామా, లేదంటే మీరు మాట్లాడటం కుదరదని చెప్పమంటారా, మీకు ఇలా కష్టంగా ఉంది కదా ఎలా మాట్లాడతారు స్వామి ఇలాగూ అంటే, స్వామి అన్నారట, లేదు లేదు నేను మాట్లాడతాను, అందరూ భక్తులు నా కోసం ఎదురు చూస్తున్నారు, సో నేను మాట్లాడతాను అంటే ఎలా మాట్లాడతారు ఇంత నొప్పిలో అని ఆయన అడిగారట. అప్పుడు స్వామి సమాధానం చెప్పారట, ఈ శరీరం నాది అనుకుంటేనే కదా నాకు నొప్పి బాధ, ఈ శరీరం నాది కాదు మీ అందరిది, మీ అందరూ నావారు, అందుకనే మీకు వచ్చిన కష్టాన్ని బాధని నేను ఇంత ఆనందంగా తీసుకుంటాను, ప్రేమతో భరిస్తాను. ఎటువంటి కష్టానికైనా ఎప్పుడైనా సరే నేను సిద్ధంగానే ఉన్నాను, ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా నేను చెప్పిందే చేసి చూపుతాను, అందుకే నా జీవితమే నా సందేశం అని చెప్తాను అని ఆ రోజు స్వామి చెప్పారట. మరి చూసారా, మనకి తెలిసిన కొన్ని సందర్భాలు ఇవి, మనకి తెలియనివి ఎన్ని ఉన్నాయో.
0: మీరు ఈ ఇన్సిడెంట్ చెప్పినప్పుడు మేము యాక్చువల్ గా ఆ టైంలో చదువుకుంటున్నాము. ఆ అబ్బాయి 3-4 డేస్ ప్రైమరీ స్కూల్లో చదువుతున్నాడు, 4th స్టాండర్డ్ 5th స్టాండర్డ్ చదువుతున్నాడు. కొన్ని రోజులు వాడు దర్శనానికి రాకపోయేసరికి స్వామి ఈ అబ్బాయి ఎక్కడున్నాడని మున్ని అంటే అడిగితే, స్వామి ఇట్లాగా అయింది అంటే రేపు దర్శనానికి తీసుకుని రండి అని సండే స్వామిని వాడిని పిలిచారనమాట. ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్లాడు ఆ అబ్బాయి స్వామితో పాటును, బయటికి వాడు హాయిగా పరిగెట్టుకుంటూ వచ్చాడు. నెక్స్ట్ రోజు స్వామి దర్శనానికి వచ్చేటప్పుడు మాత్రం ఇట్లాగా వాచిపోయి ఉన్నదనమాట. సో అంత ఇమీడియట్ ట్రాన్సిషన్. మీరు ఇది చెప్తుంటే ఈ సెకండ్ పాయింట్, గాడ్ ఫస్ట్ అదర్స్ నెక్స్ట్ ఉన్నాం కదా, స్వామి ఎప్పుడు అవతల వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడు నిరంతరం ఎంత ప్రాబ్లం లో ఉన్నా సరే, స్వామి ఇది సెకండ్ టైం స్వామి పడిపోయారు బృందావనంలోని. ఆ టైంలో స్వామికి సర్జరీ చేయడానికని ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకువెళ్తున్నారంట. తీసుకువెళ్తుంటే ఇలా ఎంటర్ అవుతున్నప్పుడు స్వామి ఆ డాక్టర్ చేయి పట్టుకుని, నీకు నీ ఫ్యామిలీకి నేను ఇంటర్వ్యూ ఇస్తానన్నాను కదా, ఆపరేషన్ అయ్యి రాగానే నీకు ఫస్ట్ అదే చేస్తాను అని. ఆ మూమెంట్ లో స్వామి ఆ డాక్టర్ గురించి ఆలోచిస్తున్నారు అంటే
1: ఒకసారి
0: అంత బాధలోని. సో ద హైట్స్ ఆఫ్ లవ్ కానీ థింకింగ్ అబౌట్ అదర్స్ కానీ స్వామి దగ్గర నుంచి నేర్చుకోవచ్చని నాకు అనిపిస్తుంది.
1: ప్రశాంతి నిలయంలో కూడా మనకి చూడండి ఎన్ని కంఫర్ట్స్. భక్తుల కోసం స్వామి ఏదైనా చేస్తారు, పెద్ద పెద్ద రూములు అన్ని మనకి ఏది కావాలంటే.

0: అది. మరి స్వామి మటుకు మనందరం కూర్చుని ఉంటే స్వామి మటుకు నడిచొస్తారు మన దగ్గరికి, భక్తుల్ని హాయిగా కంఫర్టబుల్ గా కూర్చోబెడతారు, ఇంత పెద్ద హాల్ కట్టారు, ఆయన మటుకు నడిచొస్తారు. అలా కాకుండా స్వామి నేను దగ్గర కూర్చుంటా మీరందరు నడిచిండి అంటే మనం వెళ్ళమా? వెళ్తాం కదా. అలా చేయలేదు చూడండి, నడిచొస్తారు. ఆ ఉత్తరం తీసుకోవడం కూడా ఎంతో శ్రద్ధతో తీసుకుంటారు స్వామి. ఆయన ప్రేమ అంటే ఆ మొత్తం ప్రపంచంలో ఈ ఒక్క మనిషి ఇతని దగ్గర ఉన్న ఈ ఉత్తరం తీసుకోవడమే నా పని అన్నట్టు వస్తారు అనమాట. ప్రతి ఒక్కరికి అదే ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరి మీద స్వామికి అంత ప్రేమ అంత శ్రద్ధ. నో వన్ ఈజ్ యునో ఎవ్రీ వన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ స్వామి.
1: మనం ప్రతిరోజు స్వామి ముందర కూర్చుంటాం సాయి కుల్వంత్ హాల్ లోని. మనకి అంత పెద్ద ప్రాంగణం ఇచ్చారు కూర్చోటానికి, అండ్ మనం ఒకసారి తలెత్తి చూస్తే మన పైన అంతా గోల్డ్ ప్లేటింగ్ చేసి ఉన్నది అనమాట.
0: ఆ గోల్డ్ ప్లేటింగ్ చేసేటప్పుడు గణేష్, కొంతమంది అప్పుడు నేను రాలేకపోయాను పుట్టపర్తి, పని వర్క్ జరుగుతున్న టైంలో అనమాట. భక్తులందరూ దర్శనానికి వచ్చి వెళ్లేవారు బృందావన్ బెంగళూరు నుంచి. వాళ్ళు చెప్పేవారు స్వామి తన భక్తులకి కనకాభిషేకం చేస్తున్నారు అని చెప్పేవారు అనమాట.
1: సో ఇంత పెద్ద హాల్ వీళ్ళందరికీ ఇచ్చి స్వామి మాత్రం పూర్ణచంద్రాలో ఒక చిన్న రూమ్ లో ఉండేవారు. స్వామికి స్వామి రూమ్ లో ఏముంటుందంటే ఒక చిన్న బెడ్ ఒక రైటింగ్ టేబుల్ వార్డ్రోబ్ ఇంతే. అది కూడా స్వామి మార్నింగ్ లేచిన వెంటనే ఇటు అటు వాక్ చేసేదానికి స్పేస్. సో స్వామి తాలూకా లైఫ్ స్టైల్ మనం ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తామో ఒక లివింగ్ ఎగ్జాంపుల్ అనమాట స్వామి. గాడ్ ఫస్ట్ అదర్స్ నెక్స్ట్ అండ్ ఐ లాస్ట్ అని ఆలోచించడానికి
0: అది కరెక్ట్. మరి ఆచరించి చూపేవారే ఆచార్యులు అంటారు కదా. మన స్వామిని మించిన ఆచార్యులు ఎవరు లేరు ఆ రకంగా చూసుకుంటే. అందరికంటే అత్యున్నతమైన ఆచార్యుడు మన స్వామివారే. తన ఆదర్శం ద్వారా ఇంకొక విషయం గణేష్, ఇప్పుడు మన భార్గవ చెప్పారు చూడండి, ఇందాక మీరు కూడా మెన్షన్ చేశారు, అ గ్రేట్ టీచర్ ఇస్ సమ్మన్ హూ కెన్ ఇన్స్పైర్ అదర్స్ అని. ఆ రకంగా చూస్తే గ్రేటెస్ట్ టీచర్ మరి స్వామినేమో. ఎందుకంటే తాను ఆచరించి మనకి ఆదర్శాన్ని అందించడమే కాదు, తన ఆచరణ ద్వారా ఎంతో మందిని మోటివేట్ చేసి స్ఫూర్తినిచ్చి వారందరినీ కూడా ఆచార్యుల కింద మారుస్తున్నారు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ స్వామికే సాధ్యమేమో, మరి ఆయన ప్రేమ వల్లే అది సాధ్యమవుతుందేమో తెలీదు. గొప్ప వాళ్ళని చూసి మనం సంతోషించడం, వాళ్ళని అప్రిషియేట్ చేయడం, చప్పట్లు కొట్టడం కాదు, మనం కూడా వాళ్ళని అనుసరించి ఆ మంచితనాన్ని నేర్చుకుని మనం కూడా వారిలాగా మారే ప్రయత్నంలో కొద్దిగా అయినా ఒక అడుగైనా ముందరికి వేయగలిగితే అదే మనం వారికి చూపించే గౌరవం. ఆ రకంగా మనం మన కృతజ్ఞత గౌరవాన్ని తెలుపుకోగలం. మరి ఆ విధంగా చూస్తే మన స్వామికి మనం ఏ విధంగా వారిని గౌరవించగలం, ఏ విధంగా స్వామికి మన గ్రాటిట్యూడ్ ని చూపించగలం అంటే ఆయన చూపించిన మార్గంలో ఆయన ఆచరణ ద్వారా నేర్చుకున్న ఒకటి రెండైనా కనీసం మనం ప్రాక్టీస్ చేయగలిగితే, మన జీవితాల్లో ఆచరించగలిగితే, అంతకు మించి మనం చూపించుకోగలిగే భక్తి శ్రద్ధలు ఏమి అంటే అది మేబీ దాట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ షోయింగ్ అవర్ లవ్ అండ్ గ్రాటిట్యూడ్ ఫర్ స్వామి అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉండి ఉండొచ్చు కూడా స్వామి భక్తుల్లో,
1: అన్ని ఫీల్డ్స్ లోనే ఉన్నారు
0: తమ జీవితంలో, వాటిని అనేక మార్పుల్ని చేసి. ఎందుకంటే మనం మీరు అన్నట్టు మన లైఫ్ స్టైల్స్ మన రొటీన్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి స్వామి ఎక్స్పెక్టేషన్స్ కంటే, స్వామి చెప్పిన గైడ్ లైన్స్ కంటే. అందులో ఎన్నో మార్పులు చేసుకుని తమ జీవితాల్ని మార్చుకోవడమే కాకుండా తమ ఆచరణతో ఇంకో 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు వీళ్ళందరూ. అలాంటి భక్తులు స్వామికి ఎంతమందో, మరి వాళ్ళలో కొంతమంది అని ఉదాహరణలైనా మనం కొద్దిగా ఇవాళ మాట్లాడుకుని వాళ్ళ గురించి వినగలిగితే కొంచెమైనా మనలో కూడా మార్పు వస్తుందేమో చూద్దామా.
1: ముందుగా మనం శ్రీ హెచ్జి దొర గారు, ఆయన ఐపీఎస్ ఆఫీసర్, ఆయన చెప్పే అనుభవం విందాము. ఒక పోలీస్ ఆఫీసర్ గా స్వామి దగ్గర నుంచి ఏమి నేర్చుకున్నారు, ఆయన లైఫ్ స్టైల్లో ఎట్లాంటి మార్పులు చెయ్యి, అది ఆయన ప్రొఫెషన్ కి ఎట్లా హెల్ప్ చేసింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఆయన నుండి విని.
2: మీరు కెరియర్ ఫార్మేటివ్ ఇయర్స్ లోనే స్వామి దగ్గరికి రావటం అది యాదృచ్ఛికం కాదు, స్వామి సంకల్పమే. దానివల్ల మీ ఈ కెరియర్ గ్రాఫ్ లో కూడా చాలా గొప్ప గౌరవాలు తర్వాత.
3: కెరియర్ గ్రాఫ్ లో ఏంటంటే ఇప్పుడు యాటిట్యూడ్ మారినప్పుడు అండి, స్వామి ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడి మన యాటిట్యూడ్ చేంజ్ అయినప్పుడు కొన్ని ఫ్రిక్షన్ పాయింట్స్ పోతాయి. అంటే మనకి ఈగో అది ఉండదు, మనమే చాలా గొప్ప వాళ్ళం అనుకోవడం, లేదా మనకే అన్ని విషయాలు తెలుసాను అలాగ ఉండదు. దాని స్వామిని మనం నిరంతరం చూస్తుంటాం కదా,
2: అది
3: స్వామి బిహేవియర్ విత్ అదర్స్, ఎంత హంబుల్ గా ఉంటారు, ఎంత మధ్యగా మాట్లాడుతుంటారు స్వీట్ గా, సో అవి మనకి ఆటోమేటిక్ గా కొన్ని వచ్చేస్తాయి మనకి,
2: పార్ట్ ఆఫ్ నేచర్
3: ఇన్వాలంటరీగా వచ్చేసి మనం కూడా ఆ విధంగా సాఫ్ట్ గా మాట్లాడడం, స్వీట్ గా మాట్లాడడం, ఎవరికి మనసు నొప్పించకపోవటం, ఇలాంటి వాళ్ళు చేయడం వల్ల ఏమవుతుందంటే ఎనార్మస్ గుడ్ విల్ యూ డెవలప్. అరే ఇది మంచివాడు, చాలా బాగా మాట్లాడు, అన్ని వింటాడు, ఒక ఆఫీసర్ కి అటువంటి రెప్యుటేషన్ వస్తే ఇట్ అట్ యాడ్స్, అంటే హాఫ్ ది బ్యాటిల్ ఇస్ వన్. సో అలాగే నాకు నా కెరీర్ లో ఈ యాటిట్యూడల్ చేంజెస్ వల్ల ఐ వాజ్ యాక్సెప్టెడ్ బై ఎవ్రీబడి. నో బడి వుడ్ సే అతను లావం లేదండి అనో, లేకపోతే అతను వద్దండి అనో, అలాగే అనేవాళ్ళు కాదు. ఎవ్రీబడి యాక్సెప్టెడ్ మీ అండ్ ఎవ్రీబడి సెడ్ యా వీ కెన్ సెండ్ హిమ్, ఏదైనా ఇబ్బంది అయినా ప్రాబ్లం ఉంటే నన్ను పంపించడం, పెద్ద పెద్ద బందోబస్తు ఉంటే నన్ను పంపించడం, అతనికి ఇస్తే అతను చేసుకుంటాడు అనడం, ఇలాంటివి బాగా మా డిపార్ట్మెంట్ లో చిన్న వయసులోనే నాకు ఎస్టాబ్లిష్ అయినాయి.
2: ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ మెరిట్ హార్డ్ వర్క్ అదొక పక్కన పెట్టగా ప్రజలు కూడా దొరగారు అంటే రియల్ పోలీస్ ఆఫీసర్ ఆయన మన అప్రోచ్ ఎప్పుడైనా కావచ్చు, అది ప్రజల అభిమానం విపరీతం.
3: ఐడియా ఈజ్ యునో హూఎవర్ కమ్స్ టు యూ అతనికి న్యాయం చేయాలి, అతని ఆనందపరచాలి, అతని ప్రాబ్లమ్స్ ఉంటే అది సార్ట్ అవుట్ చేయాలి మన శక్తి కొలది అనే యాటిట్యూడ్ భావన ఉంటే ఉండేటప్పుడు సో మోర్ అండ్ మోర్ పీపుల్ విల్ కమ్. సో అది వర్డ్ ఆఫ్ మౌత్ లో కూడా వెళ్ళి ఏదైనా ప్రాబ్లం ఉంటే అందరికి వెళ్తే ఆయన సాల్వ్ చేస్తాడని, అలాగే చాలా మంది రావడం అది ఆల్మోస్ట్ ఈవెన్ డీజే అయినా కూడా 30-40 మంది నేను చూసేవాడు రోజు, ఒకప్పుడు లంచ్ కూడా లేట్ అయినా అందరిని చూశాక నేను ఆ యూస్ట్ అది ఎందుకు అవన్నీ ప్రభావం స్వామి
2: స్వామి
3: దట్ ఇంపాక్ట్ ఆఫ్ స్వామిస్ పర్సనాలిటీ సో గ్రేట్ ప్లస్ స్వామి అనుగ్రహం.
2: ఇప్పుడు మీ ప్రొఫెషన్ లో కొన్ని టఫెస్ట్ డెసిషన్స్ అది క్రైసిస్ మేనేజ్మెంట్ అనండి, క్రైసిస్ ఇన్ ది సొసైటీ అనండి, లా అండ్ ఆర్డర్ అనండి, ఆ లోపలేమో చాలా పరిపక్వం చెందినటువంటి ఒక కాన్షియస్ లెవెల్ ఒకటి ఎప్పుడు ఉంది, బట్ ఎక్స్టర్నల్ వరల్డ్ అలా లేదు, కానీ మధ్యలో స్వామి ఉన్నారు. ఈ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించేటప్పుడు మీరు ఎప్పుడైనా ఒక ఫ్రిక్షన్ పోయిందన్నారు గాని డెఫినెట్ గా ఉంటుంది, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్నప్పుడు మీరు దాన్ని ఎలా ట్యాకిల్ చేశారు, ఈ స్పిరిచువాలిటీని మీ పోలీస్ రిక్వైర్మెంట్ కి మీరు ఎలా దాన్ని సాఫ్ట్వేర్ చేసుకున్నారు, ట్యూన్ చేసుకున్నారు?
3: స్వామి సేయింగ్స్ లో ఎక్కడ కాంట్రడిక్షన్స్ ఉండవు కదా?
2: లేదు,
3: స్వామి సేయింగ్స్ లో డ్యూటీ అన్నప్పుడు యూ హావ్ టు డూ యువర్ డ్యూటీ అండ్ ఆ డ్యూటీ ఇఫ్ ఇట్ మీన్స్ డిసిప్లినింగ్ సంబడి ఆర్ ట్రైంగ్ టు బి టఫ్ విత్ సంబడి యూ హావ్ టు బి లేదర్. ఇప్పుడు ఒక అల్లరి గుంపు చదరగొట్టాలనుకోండి, ఒక లాతిచార్జ్ చేయాలి,
2: తప్పదు
3: లాతిచార్జ్ ఆ టైంలో చేయకపోతే అది ఇంకా సీరియస్ సిచ్యువేషన్ అయిపోద్ది,
2: అది
3: కొన్ని ప్రాపర్టీస్ పోతాయి, కొన్ని లైఫ్స్ పోతాయి, ఎన్నెన్నో ప్రమాదాలు జరుగుతాయి. సో విద్యుత్ ధర్మం చేసినప్పుడు నువ్వు చేయవలసి నువ్వు చేయాల, బట్ వాళ్ళ మీద ఏమి ద్వేషభావం గాని కోపం గాని అలాంటివి ఉండవు,
2: అది ఆ రిక్వైర్మెంట్ ఆ సన్నివేశానికి కావాల్సినది.
3: సో ఇప్పుడు అది చేయాలి కదా, మరి శ్రీకృష్ణుడు గీత చెప్పాక అర్జున్ యుద్దం చేయించాడు కదా,
2: తప్పదు.
3: సో అది మరి తప్పదు, ఆ ధర్మం అది, అందులోకి అర్జున్ డైలమా ఇంకా ఎక్కువ మనకంటే, ఇది ఓన్ అంకిల్స్ ఓన్ బ్రదర్స్ టు ఫేస్ దెమ్. సో అలాగా స్వామి చెప్పినవి మనం అవగాహన చేసుకుంటే కాంట్రడిక్షన్స్ గాని కన్ఫ్యూషన్ గాని ఉండదు,
2: కన్ఫ్యూషన్ ఉండదు.
3: సో వెన్ యూ డూ యూర్ డ్యూటీ యూ హు బి రుత్లెస్ వేర్ ఇట్ రిక్వైర్స్ టు బి రుత్లెస్, దట్ బికమ్స్ ధర్మ, రుత్లెస్నెస్ బికమ్స్ ధర్మ అట్ దట్ మూమెంట్. కానీ ఎవరి మీద కూడా ద్వేషభావం ఉండదు, ఏదో వాడిని చంపించాలనో అణిచేయాలనో లేకపోతే వాడిని తుదుముట్టించాలనో అలాంటిది ఉండదు, ఆ రిక్వైర్మెంట్ అక్కడ ఉంది అలా నేను ప్రవర్తించాను అంతే, ఆ లా ప్రకారం నేను ఆ వర్క్ చేయాలో చేశాను అంతవరకే నాకు, అంతేగాని అతని మీద ఇది లేదు,
2: ఏ రకమైన పర్సనల్ యానిమాసిటీస్
3: లేదు. బట్ ఒకటి బట్ స్వామి వల్ల నేను ఎక్కడ ఎక్కువ బెనిఫిట్ అయ్యానంటే మా ఓన్ సిబ్బంది, పీపుల్ హు వర్క్ విత్ యూ, టీమ్ బిల్డింగ్, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్, ఇవన్నీ మేనేజ్మెంట్ చెప్తారే అవి మనకి ఉగ్గు పాలతో పోసినట్టు వచ్చేస్తాయి స్వామి డివోట్ అయితే,
2: స్పెషల్ కోర్సెస్ లేకుండా.
3: బికాజ్ యు నో యు ఆటోమేటికలీ టేక్ కేర్ ఆఫ్ యువర్ పీపుల్, ది కన్సర్న్ యూ షో ఫర్ దెమ్, ది రిగార్డ్ యూ షో ఫర్ దెమ్
2: అండ్ సెన్స్ ఆఫ్ అప్రిసియేషన్,
3: సో లాయల్టీ ఆ లాయల్టీస్, టీమ్ బిల్డింగ్, ఇవన్నీ నాకు విపరీతంగా నాకు పనికొచ్చాయి. దానివల్ల నేను చాలా సక్సెస్ కూడా అవడానికి కారణం అది, బికాస్ ఆఫ్ ది హ్యూజ్ లాయల్టీస్ దట్ ఐ హ్యాడ్. బికాస్ అక్కడ ఇండివిజువల్ మనం చూడం కదా, యూనిఫార్మ్ డీజీ ఒక కానిస్టేబుల్ వచ్చినా ఐ విల్ సీ హిమ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్,
2: హ్యూమన్ బీయింగ్ కరెక్ట్.
3: స్వామి దగ్గర మనం నేర్చుకునేది అదే కదా, తారతమ్యాలు మనకు ఏదో అఫీషియల్ గా కొన్ని ఉండాలి కనుక ఉంటాయి తప్ప, మనిషిలో మనిషికి మన స్వామి ఇది వచ్చాక ఐ మీన్ ది స్పిరిట్ దట్ ఈస్ దేర్ ఎవరి సేమ్ సేమ్ ఆత్మ సేమ్ ఇది, అది బాగా మనకు మనసులో అంటే మనకు వంటి పట్టినాక వి డోంట్ ఫైండ్, అంటే మన డే టు డే డీలింగ్స్ లో మనం చూడం అవి.
0: ఐపీఎస్ అంటే చాలా బాధ్యతాయుతమైన పదవి, అందులోనూ కొద్దిగా స్వామి ప్రిన్సిపల్స్ ని ఎలా ఫాలో అవ్వాలి అనే కన్ఫ్యూజన్ వచ్చే ఫీల్డ్ కూడా ఐపీఎస్. కొంచెం వైలెన్స్ అది అంటే క్రిమినల్స్ తో ఎక్కువగా డీల్ చేయవలసి ఉంటుంది. ఇటువంటి వృత్తిలో ఇటువంటి ఫీల్డ్ లో ఉంటూ కూడా స్వామి చెప్పిన గైడ్ లైన్స్ వల్ల ఎంత మంచి పేరు తెచ్చుకోగలిగారు, ఆ గైడ్ లైన్స్ ఆయనకి ఎంతగా ఉపయోగపడ్డాయని దొరగారు ఎంత అద్భుతంగా వివరించి చెప్పారో కదా గణేష్. ఏమక్కర్లా స్వామి చెప్పింది వినండి చాలా అని చెప్తున్నారు అంతే. మరి అలాగే అంతే బాధ్యతాయుతమైన ఇంకొక ఫీల్డ్ మనం చూస్తే వైద్య వృత్తి. వైద్యో నారాయణో హరి అంటారు, భగవంతుడు జీవితాన్ని ఇస్తే ఆ ఆరోగ్యాన్ని చక్కదిద్దేది వైద్యులు. మరి ఈ వైద్య వృత్తిలో స్వామి చెప్పిన స్వామిని ఆదర్శంగా తీసుకుని వారి జీవితాల్లో దాన్ని ఆచరిస్తున్న ఒక ఇద్దరు వైద్యుల గురించి విందాం. మొదటగా మనం లక్ష్మీ సురేష్ కుమార్ గారని, వారు చెన్నైలో ఉంటారు, ఆవిడ ఏం చెప్తున్నారో విందాం.
1: మీరు వృత్తిరీత్యా డాక్టర్ కదండి, మీ వైద్య సేవల్లోని స్వామి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు ఈ సేవకి, మరి స్వామి చెప్పిన బోధలు మీరు ఏ విధంగా మీ వైద్య సేవలో అమలు చేస్తున్నారో అది కొంచెం చెప్తారా?
4: అసలు ముఖ్యంగా స్వామికి నేను ఆకర్షితురాలని కావడమే ఈ సేవాధర్మం. రెండోది ఆయన ఉపన్యాసాలు ఎక్కువ నన్ను ఇంప్రెస్ చేశాయి. ప్రతి ఉపన్యాసంలోనూ ప్రేమతత్వం లేకపోతే సేవా తత్పరత ఈ రెండే ప్రాధాన్యంగా కనబడేవి ఆయన ఉపన్యాసాలన్నిటి. ఆ రెండు మా వృత్తికి చాలా ముఖ్యం. ఒకటి ప్రేమ, రెండు సేవ, ఈ రెండు చాలా అవసరం. అంతకు ముందర ఒక యాంత్రికంగా డాక్టర్ గా ఉండేదాన్ని, అంటే ఏమిటి మన డ్యూటీ. ఒక పేషెంట్ వచ్చాడు, రోగం చూసాము, మనం అతనికి సేవ అంతే కాని ఒక విధమైన అనుబంధం అనేది నాకు. అంటే చాలా మంది పేషెంట్లు వస్తారు, ఏదో మా డ్యూటీ చేసేయడం, వాళ్ళని బాగు చేసేయడం, మా ధర్మం తీరిపోయింది అనుకోవడం, అదే అలాంటి పద్ధతే ఉండేది. కానీ స్వామి ఉపన్యాసాలు విన్నాక ఇంతకన్నా కొంచెం హయ్యర్ లెవెల్ ఒకటి ఉంది. కేవలం వాళ్ళ రోగం కుదిర్చేయడమే మన ధర్మం కాదు, వారి మానసిక ఆనందం ఆరోగ్యం కూడా మనకి సంబంధించింది. వాళ్ళని ఎంత ప్రేమగా మనం ఆదరిస్తే ఆ ప్రేమ వల్ల వాళ్ళు త్వరగా కోలుకుంటారేమో మన మందుల కంటే అన్న భావం ఏదో నాకు దృఢపడింది. అంటే అది ఎందుకో నాకు చాలా, అది ఒక విధంగా ట్రై చెయ్యాలి, ప్రేమగా పలకరించడం, వాళ్లతో కొంచెంసేపు మాట్లాడడం, ఈ రోగం మర్చిపోదాం. అంతకన్నా వాళ్ల పరిస్థితులు ఏమిటి, వాళ్ళు ఆ పర్సనల్ కాంటాక్ట్ అది ఎక్కువ మనకి క్యూర్ చేస్తుందేమో అనేదో ఒక భావన వచ్చింది. స్వామి ఉపన్యాసాలు విన్నాక అది బాగా దృఢపడింది. తర్వాత నేను మారిపోయి వెళ్లానండి, మొట్టమొదట స్వామిని దర్శనం అయిన తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాలో తత్వమే మార్పి, ఆ అప్రోచే చాలా డిఫరెంట్ గా ఉండేది. ఓ పేషెంట్ అంటే ఆ పేషెంట్ ఏదో మనకు ఒక ఆత్మబంధువు అన్న భావన వచ్చేసింది స్వామి ఉపన్యాసాలు వినేసి. అంటే అందరూ మనవాళ్లే, అందరిలోనూ స్వామిని చూడు అని కదా స్వామి చెప్పారు. అదేమిటో నిజమే, వీళ్ళంతా మనవాళ్లే అన్న భావన నాకు నిజంగానే కలిగింది. సో వాళ్ల ఎందు ఒక విధమైన ప్రేమ, ఒక అభిమానం, మన సొంత వాళ్ళని మనం ఎలా చూస్తాము అలాగే అప్రోచ్ అయినప్పుడు. ఒక అబ్బాయి చాలా అమీబిక్ డిసెంటరీ, ఎక్కడ కుదరలేదు అతనికి, పెద్ద పెద్ద హాస్పిటల్ వెళ్ళి చివరికి మాకు తోసారు. ఆ అబ్బాయి స్వామి భక్తుడు, అతనికి ఎన్ని మందులు ఇచ్చినా తగ్గలేదు, అలాగ విరోచనాలు పెడుతూనే ఉన్నాయి. నేను పుట్టపర్తి వచ్చినప్పుడు ఈ స్వామి రింగ్ కూడా పెట్టుకుని వెళ్ళాను. ఈ అబ్బాయిని చూసినప్పుడు, ఆ తెలుగు అబ్బాయి లక్ష్మీనారాయణ, ఇంకా నాకు ఆ పేరు జ్ఞాపకం ఉంది, ఈ ముంగరం చూశాడండి. అమ్మా మీరు స్వామి భక్తులా అని అడిగాడు. అవును బాబు అన్నాను. అయితే నా రోగం తీరిపోతుంది అన్నాడు. అంటే అవును దాందే ఉంది, నువ్వు కూడా స్వామి భక్తు అవును, కానీ ఏమండి పెద్ద గొప్పగా ట్రీట్మెంట్ మనం ఇవ్వలేదు, కానీ నా ఉంగరాన్ని చూసి నేను భక్తురాలు అని తెలియగానే
1: ఆ కనెక్షన్
4: క్యూర్ అయిపోయింది. పరీక్ష రాశాడు. వాళ్ళకి ఫాదర్ లేడు, తల్లి చాలా బీదవాళ్ళు. మెట్రికులేషన్ అదొకటి రాశాడు. తర్వాత ఆఫీసర్ అయి నన్ను చూడడానికి వచ్చాడు. అంటే ఎంత పవర్ ఉందో చూడండి. ఒక్క ఉంగరానికే మన ప్రేమ కూడా చూపించక్కర్లేదు, మనం స్వామి భక్తులని తెలిస్తేనే వాళ్లలో అంత విశ్వాసం. ఆ విశ్వాసం స్వామి కూడా అదే కదండి చెప్తారు, నీ విశ్వాసమే నిన్ను క్యూర్ చేస్తుంది, మేము ఇచ్చే మందులు కాదని. అది నాకు చాలా గొప్ప అనుభవం. అంటే ఏమిటి, మన స్వామి భక్తులని తెలిస్తే కాదు, తెలియకుండా కూడా వాళ్ళు క్యూర్ కావాలి. అప్పుడు మనం ఎక్కువ ప్రేమ చూపించాలి. ఇద్దరిలో ఇంటరాక్షన్ ఉన్నప్పుడు
1: రెస్పాన్సిబిలిటీ ఎక్కువ.
4: ఆ విధంగా నేను స్వామి ప్రేమతత్వం చాలా అనుభవాలు, అవి ఒకటి కాదు రెండు కాదు, ఇది ఒకటి. ఇలాగ నేనేమో ప్రేమకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. సేవాధర్మం మా డ్యూటీ, మీరు చేయకపోతే కుదరదు, చేసి తీరాలి, డబ్బిస్తారు వాళ్ళు, మనం చెయ్యాలి. కానీ అది ప్రాముఖ్యత కాదు. వాళ్ళని మన వాళ్లకి మన ఎందు ఒక ప్రేమ పుట్టాలి, మన వాళ్లు అన్న విశ్వాసం వాళ్లకి కలగాలి. దాంతోపాటు నేనేం చేశానంటే దైవ భక్తి కూడా కొంచెం ఇంట్రడ్యూస్ చేశాను. అది ఒక ఆస్పెక్ట్.
1: అది పేషెంట్స్ లో ఏ విధమైనటువంటి మార్పును తీసుకొచ్చిందండి?
4: చాలా మార్పు వచ్చిందండి.
1: కొన్ని ఉదాహరణ.
4: చాలా మార్పు. ఎవరైతే భగవంతుణ్ణి నమ్మకుండా ఏదో నాకు ఇలా వచ్చింది, అలా వచ్చింది, ఇలా వచ్చింది అని చేసిన వాళ్ళందరూ కూడా, భగవంతుడు ఉన్నాడు, ఆయన నమ్మితే అన్ని సరిగ్గా పోతాయి, అందువల్ల అందులో కొంతమంది పేషెంట్స్ కి అంత భగవద్విశ్వాసం లేదు, వాళ్ళు ఎక్కువ డాక్టర్లనే నమ్మేవారు. ఏదో డాక్టర్ చేతిలోనే ప్రాణం ఉంది, అది చాలా అవసరం. డాక్టర్ ఎందు విశ్వాసం లేకపోతే ఏ జబ్బు కుదరదు, కానీ డాక్టర్ కి భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి కదా. ఈ డాక్టర్ ఏ దేవుడు కాదు కదా. అంచేత ఈ డాక్టర్ ఏ భగవంతుడిని విశ్వసిస్తున్నాడో, మరి ఆ పేషెంట్లకు కూడా ఆ భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి. అది నేను చాలా చెప్పాను. చాలా గడ్డు కేసులన్నీ కూడా చాలా క్యూర్ అయ్యాయి. వాళ్లకి నేను వాళ్ళు ఏదో నాకు నమస్కారాలు పెట్టేసి నేనే ఏదో చాలా వాళ్ళని బాగు చేశాను అనుకున్నప్పుడు వాళ్ళకి చెప్పాను, నేను నమ్మే దేవుడు, ఆ దేవుడు కృప వల్ల మీరు బాగుపడుతున్నారు, నేను కేవలం ఒక నిమిత్తం మాత్రం. మీరైనా నేనైనా మన చేతిలో లేదు, కానీ మన ధర్మం మనం చెయ్యాలి. ఆ నమ్మకం లేకపోతే ఏమి మందు అమృతం పోసినా అది పని చెయ్యదు. నేనేదో చేశానని మీరు అనుకుంటున్నారు, కానీ నేను నమ్మిన దేవుడు నా చేత చేయిస్తున్నాడు కాబట్టి మీరందరూ పైకి వచ్చారు. అప్పుడు మీరు ఏదో దేవుడిని నమ్ముతారు
1: అని అడిగేవారు.
4: అప్పుడు చెప్పాను, నాకు ఆయనే దేవుడు.
5: ఓం శ్రీ సాయిరాం. బాబావారి పాదపద్మాలకు నమస్కారం తెలియజేసుకుంటూ రేడియో సాయి శ్రోతులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ గోపీకృష్ణ. నేను శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ ప్రశాంతి నిలయంలో గత 7 సంవత్సరాలుగా పిల్లల విభాగంలో డాక్టర్గా పనిచేస్తున్నాను. స్వామి యొక్క దయతోని ఎన్ని సంవత్సరాలు నేను ఇక్కడ ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. స్వామి మనందరికీ, భగవంతుడే కాకుండా ముఖ్యంగా డాక్టర్స్ కి, ఈజ్ ఎ డివైన్ డాక్టర్. స్వామి అంటుండేవారు, నేను డాక్టర్స్కే డాక్టర్స్ అని. రోగులకు కానీ జబ్బున్న వాళ్ళందరూ వైద్యం కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తే స్వామి అనేవారు, అటువంటి డాక్టర్స్ అందరికీ వైద్యం చేసేది నేనే అని. ముఖ్యంగా మనము వైద్య విద్యని మెడికల్ కాలేజెస్ లో నేర్చుకుంటున్నప్పుడు ఎలా పేషెంట్ని చూడాలి, ఎలా వైద్యం చేయాలి, ఏ విధంగా చూడాలని నేర్చుకుంటాం. కానీ స్వామి దగ్గర ఆ వైద్యాన్ని మనం హ్యుమానిటేరియన్ గా ఎలా చేయాలి, ఏ విధంగా మాట్లాడాలి, పేషెంట్కి ఏ విధంగా హ్యాపీనెస్ అందించాలనేది ముఖ్యంగా ఇక్కడ నేర్చుకుంటామన్నమాట. అంటే స్వామి మాటలో చెప్పాలంటే, ఒక పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు డాక్టర్ ముఖ్యంగా నవ్వుతూ ఉండటము, ప్రేమగా పలకరించడం అనేది ముఖ్యమని స్వామి చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పటం జరిగింది. ఒకసారి ఉపన్యాసంలో అన్నారు, ఒక వైద్యుడు ఒక పేషెంట్ చేపట్టుకుని అంతా అయిపోయింది అని మొహం చిట్లిస్తే ఆ పేషెంట్ అక్కడికక్కడే కుప్ప కోల్పోయే ప్రమాదం ఉంది. అలా కాకుండా అతను చెప్పేది ఓర్పుగా వింటూ, అతన్ని భయపెట్టకుండా, కఠినమైన మాటలు మాట్లాడకుండా, కఠినమైనటువంటి గొంతుతో కానీ మనము బిహేవియర్లో లేకుండా చక్కగా అతను చెప్పేది వింటే అతనికి ఆటోమేటిక్గా సగం జబ్బు వెళ్లిపోతుందని చాలాసార్లు స్వామి చెప్పడం జరిగింది. స్వామి అన్నారు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి మందు సానుభూతి అని, అంటే సింపతి అని అర్థం. ఇది మన ముఖ్యంగా డాక్టర్స్ అందరూ తెలుసుకోవలసినటువంటి విషయం అన్నమాట. అలాగే కాకుండా మనం స్వామి యొక్క జీవితంలో చూస్తే, స్వామి ఎప్పుడు కూడా తమ యొక్క భక్తులకి ఎప్పుడూ అవైలబిలిటీ, అందుబాటులో ఉండేటువంటి వారు, రాత్రి అయినా పగలైనటువంటి కూడా. స్వామి యొక్క ఆ సిద్ధాంతానికి అనుగుణంగా డాక్టర్స్ కూడా ఎప్పుడూ పేషెంట్స్ కి అవైలబిలిటీ ఉండటం చాలా ముఖ్యం. కొన్ని సందర్భాల్లో అది కుదరకపోయినా కూడా, డైరెక్ట్ గా కాకపోయినా మాట సాయం కూడా డాక్టర్ది కూడా కొన్నిసార్లు పేషెంట్ కి ప్రాణాన్ని కాపాడేటువంటి విధంగా ఉంటుందన్నమాట. అదే కాకుండా స్వామి అంటుండేవారు, ఒక రోగికి ఒక్క రోగానికి ఏ లక్షణాలతోనైతే అతను వచ్చాడో అదొక్కటే ట్రీట్ చేయడం సరిపోదు, మొత్తం పేషెంట్ ని హోలిస్టిక్ గా ట్రీట్ చేయడం అనేది డాక్టర్ యొక్క బాధ్యత అని చెప్తుండేవారు. ఎలాగంటే, ఒక పేషెంట్ జ్వరంతో వచ్చారనుకోండి, అతనికి ఉట్టి పారాసెటమాల్ ఇచ్చి పంపిస్తే సరిపోదు, అక్కడితో ఆ డాక్టర్ బాధ్యత తీరిపోదు. ఆ జబ్బు ఎందుకు వచ్చింది, అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఈ ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ గురించి ముఖ్యంగా ఆ పేషెంట్ కి విడమర్చి అతనికి అర్థమయ్యే భాషలో చెప్పాలి అని అంటుండేవారు. మరి దానివల్ల ఇమీడియట్ ఇంపాక్ట్ అనేది మనం చూడకపోయినా కూడా, మనం మళ్లీ మళ్లీ ప్రయత్నం అలా చెప్తూనే ఉండాలని స్వామి మనకి సందేశం ఇచ్చారు. ఇవన్నీ కూడా మన సత్యసాయి హాస్పిటల్స్ లో ఇవన్నీ చేయటం, స్వామి యొక్క ప్రిన్సిపల్స్ ప్రకారం ట్రీట్మెంట్ చేయటం అనేది గమనిస్తూనే ఉన్నాం. కొన్ని సందర్భాలలో ఇది సక్సెస్ కాకపోయినా, చాలాసార్లు స్వామి యొక్క దయతోని పేషెంట్స్ యొక్క బిహేవియర్ లో మనం మార్పు గమనించడం జరిగింది. కొన్ని మీతో షేర్ చేసుకోవాలంటే, ఈ పుట్టపర్తి పరిసర ప్రాంతాలలో పిల్లలకు కానీ పెద్దవాళ్లకు కానీ జాండీస్ వస్తే కాల్చుకోవటము, ఫిట్స్ వస్తే మెడక మీద కాల్చుకోవడం, పొట్ట మీద కాల్చుకోవడం లాంటి మూఢనమ్మకాలు ఉండేవన్నమాట. ఇది రిపీటెడ్ గా చెప్పటం వల్ల, ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయకూడదు, ఇలా చేయటం అనేది మంచిది కాదు, ఇది మూఢనమ్మకము అనేది చెప్పటం అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. వాలంటీర్స్ కానీ, సేవదల్స్ కానీ, డాక్టర్లు కానీ, నర్సులు కానీ. ఇప్పుడు మనం స్వామి దయతో గర్వంగా చెప్పుకోవచ్చు ఏంటంటే, చాలా వరకు ఈ కాల్చడం అనేది తగ్గింది. ముఖ్యంగా కొన్నిసార్లు వచ్చి అమాయకంగా అడుగుతారు, మా ఊర్లో కాల్చాలని అంటున్నారు సార్, కాల్చుకోవాలా వద్దా అని. కనీసం ఇప్పుడు అడగడానికైనా వస్తున్నారు. సో వాళ్ళకి మళ్లీ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయటం అనేది, అలా చేయటం కరెక్ట్ కాదని చేయటం అనేది జరుగుతుంది. అలాగే తల్లిపాలు అనేది తాగించడం కూడా బాగా ఎక్కువగా అయింది. 6 నెలలు లేదా 2 సంవత్సరాల వరకు అందరి పిల్లలకి, ఇక్కడ తల్లులు వాళ్ళ బిడ్డలకి పాలు తాగించడం వల్ల ఆ బిడ్డలకి ప్రాణాంతకమైన డయేరియా, నిమోనియా, మరి వేరేటువంటి జాండీస్ లాంటి జబ్బులు చాలా వరకు స్టాటిస్టికల్ గా తగ్గిపోవడం మనమే మన హాస్పిటల్లో, జనరల్ హాస్పిటల్లో చూడటం జరుగుతుందన్నమాట. ఇదే కాకుండా క్లీన్లీనెస్, శుభ్రత అన్నట్టు, వీటి గురించి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి స్వామి గైడ్లైన్స్ ఇస్తూనే ఉన్నారు, వీరికి మళ్లీ మళ్లీ చెప్తూనే ఉండాలని. ఈ పళ్ళు తోముకోవటము, గోర్లు కత్తిరించుకోవటము, స్నానం చేయటము, ఉతికిన బట్టలు వేసుకోవటము, ఇవి చాలా వరకు ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ అనేది మనం చూడటం జరుగుతుంది. ఇదే కాకుండా ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, నాన్ వెజిటేరియన్ ఫుడ్, స్వామి యొక్క ట్రీట్మెంట్ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్లిన వాళ్ళు, స్వామి యొక్క ప్రేమకు అనుభూతి పొందినటువంటి పేషెంట్స్ కూడా కొంతమంది, ముఖ్యంగా పిల్లలకు, నేను గమనించేది ఏంటంటే చిన్న చిన్న పిల్లలు కూడా ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ బంద్ చేసి వెజిటేరియన్ ఫుడ్ కి కన్వర్ట్ అవ్వటం కూడా మనము చూస్తూనే ఉన్నాం. ఇలా మనం చెప్పుకుంటే ఈ యొక్క మహిమ అనేది ఎన్నో జరుగుతున్నాయి. అలాగే కాకుండా పేషెంట్స్ కే కాకుండా డాక్టర్స్ కూడా ఈ విధంగా స్వామి చెప్పిన ఈ ప్రిన్సిపల్స్ ప్రకారము, ఆయన చెప్పినటువంటి ఈ విధంగా మనం వైద్యం చేస్తే ఎన్నో విధాలుగా డాక్టర్స్ కూడా లాభాలున్నాయి. ఏది మన స్వామి హాస్పిటల్స్ లో పనిచేసే డాక్టర్స్ కి ఇది బహుశా అనుభవపూర్వకంగా వారికి తెలుసుంటుంది. ముఖ్యంగా ఒక రకమైనటువంటి ఆనందం, హ్యాపీనెస్ అనేది డాక్టర్స్ కి రోజంతా కష్టపడచ్చు, మనం ఎంతో మంది పేషెంట్స్ చూడొచ్చు, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఒక రకమైన ఆనందము, తృప్తి, మనశ్శాంతి, ప్రశాంతంగా వెళ్లి నిద్రపోవటము, హ్యాపీగా ఉండటం అనేది మనం గమనిస్తూనే ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది డాక్టర్స్ కి అది అనుభవం జరుగుతుంది. అదే కాకుండా పర్సెప్షన్ లో కూడా మనకి మార్పు వస్తుంది. అంటే పేషెంట్ ని కేవలం ఒక డబ్బు తీసుకునే ఒక డబ్బులు లాగే ఒక మెషిన్ లాగా కాకుండా వారిని ఒక వాళ్ళు కూడా ఒక మనసు బాధ ఉన్నటువంటి వ్యక్తులుగా మనము గ్రహించడం అనేది చూస్తున్నాం. ఇది హ్యుమానిటేరియన్ వాల్యూస్ అనేది మనకి మెడికల్ కాలేజెస్ లో కరికులం లో ఇక్కడ ఉండవు. ఇది ట్రీట్ చేయడం అనేది కేవలం ఎంతసేపు ఒక పేషెంట్ ని వస్తువులాగా తీసుకొని డిస్కస్ చేయడం అది జరుగుతుంది. కానీ ఇదే కాకుండా ఏ విధంగా ఒక ఆబ్జెక్టివ్ ని సబ్జెక్టివ్ గా కన్వర్ట్ చేయడం అనేది మనం స్వామి యొక్క టీచింగ్స్ లో మనం చూడడం జరుగుతుంది. మనందరికీ డాక్టర్స్ అందరికీ తెలుసు కేవలం మనం నిమిత్త మాత్రులమని. పేషెంట్స్ మనల్ని వైద్యుల్ని ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, కానీ అందరు వైద్యులు ఒప్పుకునేది ఏంటంటే మనం కేవలం ట్రీట్ చేయగలుగుతాం, ఆర్ వీ కెన్ కేర్, బట్ ఇట్ ఈస్ ద ఓన్లీ గాడ్ హూ క్యూర్స్. స్వామి యొక్క దయతోని వాళ్ళు క్యూర్ కావటం అనేది మనము అనుభవపూర్వకంగా మనం తెలుసుకున్నటువంటి విషయం. కనుక ఈ స్టేట్మెంట్ ని మనం డాక్టర్స్ అందరం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఈ విధంగా మనము ఈ సత్యసాయి ఉద్యమంలో మనందరము చిన్న చిన్న పాత్రలను మనం సమర్థవంతంగా నిర్వర్తించాలని మనం మనసారా స్వామిని ప్రార్థిస్తూ అందరికీ జై సాయిరాం.
0: మన గోపీకృష్ణ గారు ఎంత చక్కగా చెప్పారు కదా, స్వామి చెప్పిన దాన్ని ఎలా పాటిస్తున్నారు, ఆ పాటించడం వల్ల ఆయన కలిగిన ఆనందం, అలాగే ఆయన చుట్టూతా ఉన్న సమాజంలో వస్తున్న మార్పులు అన్ని చక్కగా వివరించి చెప్పారు.
1: అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆయన చెప్పిన లాస్ట్ స్టేట్మెంట్, మనం కేవలం పేషెంట్స్ ని ట్రీట్ చేయగలం కానీ క్యూర్ చేసేది మాత్రం భగవంతుడు ఒక్కడే అని చెప్పారు.
0: ఒక వైద్య వృత్తిలో అంత ఎక్స్పీరియన్స్, 7 ఏళ్ల బట్టి పీడియాట్రిషియన్ గా ఆయన పనిచేస్తున్నారు, అంత ఎక్స్పీరియన్స్ డాక్టర్ ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం ఆయన భక్తికి అలాగే మన స్వామి ప్రేమకి రెండిటికి నిదర్శనం అనిపిస్తుంది. మరి ఇంకొక ఫీల్డ్ చూద్దాం గణేష్, లా, న్యాయవాద వృత్తి. ప్రస్తుత సమకాలీన సమాజంలో బహుశా పాపం ఎవరు నమ్మని వారు అనే వృత్తి ఉందంటే అది న్యాయవాద వృత్తి అనిపిస్తుంది.
1: ఎందుకంటే స్వయంగా స్వామి లాయర్స్ ఆర్ లయర్స్ అని ఎన్నో సార్లు పాపం ప్రస్తావించారు.
0: మరి అటువంటి న్యాయవాద వృత్తిలో ఉంటూ స్వామి చెప్పిన మాటల్ని పాటించడం ద్వారా ఎటువంటి మార్పులు తీసుకురాగలుగుతున్నాను అనే విషయాన్ని చిదానంద కుమారి గారు మనతో ఒకసారి పంచుకున్నారు, మీకు గుర్తుందో లేదో. మనం ఆ విషయాన్ని మన శ్రోతలకి వినిపిద్దామా?
1: తప్పకుండా.
6: నా పేరు కేవీ చిదానంద కుమారి అండి. వృత్తి న్యాయవాద వృత్తి. నేను ప్రస్తుతం చేస్తున్న పని కౌన్సిలింగ్ అండి. స్వచ్ఛందంగా కౌన్సిలింగ్ చేస్తుంటాను. కోర్టుకి వెళ్లి జడ్జి గారు రిఫర్ చేసిన కేసెస్ చేస్తుంటాను. పోలీస్ స్టేషన్స్ కి వెళ్లి వాళ్లు రిఫర్ చేసిన కేసెస్ చేస్తుంటాను. ఇంటి దగ్గర ఆఫీస్ ఉంది, అక్కడికి వచ్చిన వాళ్లకు కూడా కౌన్సిలింగ్స్ చేస్తుంటాను. జనరల్ గా కౌన్సిలింగ్ అంటే ఎవరికైనా చేయొచ్చండి, కానీ నా దగ్గరికి వచ్చేవాళ్ళు మాత్రం భార్యాభర్తలు వస్తున్నారు. వాళ్లకి తెలియకుండానే చిన్న చిన్న విషయాల్లో వాళ్ల యొక్క అహం ఆర్ ఈగో ప్రాబ్లమ్స్ తోటి పెద్దవిగా చేసుకుని విడాకుల వరకు అనవసరంగా వెళ్తున్న జంటలు ఎన్నో ఉన్నాయి. వారికి వారి జీవన విధానం గురించి, భర్త ప్రాధాన్యత, భార్య ప్రాధాన్యత, లైఫ్ లో వారి బాధ్యతల గురించి వారికి వివరించి, వారి సమస్యను వారికి వివరించినప్పుడు, దానికి పరిష్కారాలు కూడా వివరించినప్పుడు వాళ్ళు ఆనందంగా ఆ పరిష్కారాలను స్వీకరిస్తూ కలిసిపోతున్న సంఘటనలు జరుగుతున్నాయి. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్, లవ్ ఆల్, సర్వ్ ఆల్ అనేది చాలా ప్రభావితమైంది. చెప్పడానికి చాలా తేలికగా చిన్న పదాలుగా ఉంటాయి, కానీ ఆచరిస్తుంటే దానిలోని మధురిమను, దానివల్ల మనకు జరిగే ప్రశాంతతను, మన మాట యొక్క శక్తి ఇతరుల మీద ఎలా పడుతుందనేది నాకు జీవితంలో నిరూపణ అయిందండి. చాలా విషయాల్లో నేను ఆశ్చర్యపోతూ ఉంటాను ఆ విధంగా ప్రవర్తించినప్పుడు. ఇద్దరు భార్యాభర్తలు చిన్న కారణం వల్ల విపరీతంగా వాళ్ళు గొడవ పెట్టుకొని వివాహ బంధాన్ని తెంచుకునే వరకు వస్తారు. వచ్చినప్పుడు నేను చాలా ఓపిగ్గా వాళ్ల మాటలు వింటున్నప్పుడు, జనరల్ గా కోర్టుకి పోలీస్ స్టేషన్స్ కి వెళ్లి ఫెయిల్యూర్ అయినవే వస్తుంటాయి. నేను పర్సీవ్ చేసి లవాల్, సర్వాల్ అనే భావనతో నేను వాళ్లతో మాట్లాడే విధానానికే వాళ్లు చాలా సంతృప్తి పడతారు. నేను అసలు ఏ పరిష్కారం చెప్పకముందే, అమ్మ మీతో మాట్లాడితే మా మనసులో చాలా భారం దిగింది, జస్ట్ మీరు వినండి నా బాధ అని గంటలు గంటలు చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే మనం మనుషులతో ప్రేమగా, ప్రశాంతంగా, ఏ ద్వేషభావం లేకుండా మాట్లాడితే వాళ్లలో ఇంత రియాక్షన్ ఉంటుందా అని నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది అప్పుడప్పుడు. కానీ అది నిజం, మనం చాలా సాధించగలుగుతాము. ఈ స్వామి సిద్ధాంతాలని మన జీవిత ఆచరణలో పెట్టగలిగితే మాత్రం మనం ధన్యులమే.
0: బాగుందమ్మా. ఇంకొక చిన్న విషయం అమ్మా, డైవోర్స్ దాకా వచ్చినప్పుడు కౌన్సిలింగ్ అంటూ మొదలు పెడితే మీలాంటి వారు ఉంటారు, 10 జంటలు విడిపోయే ప్లేస్ లో 9 జంటలు కలిసి ఉండొచ్చు, కలిసి ఉండే అవకాశం ఉంది. ఇంకా ఒక్క జంటను మనం మన చేతిలో లేదు. అది అసలు ఈ కౌన్సిలింగ్ దాకా డైవోర్స్ దాకా రాకుండా ఉండాలంటే బహుశా మన ఆలోచన దృక్పథంలో ఏవో చిన్న చిన్న మార్పులు మనం చేసుకోగలిగితే జీవితం సాఫీగా సాగిపోతుందేమో. ఎందుకంటే ఎవరి జీవితంలోనూ ఒడిదొడుకులు లేకుండా అయితే ఉండో, ఇవాళ ఇది రేపు ఇంకొకటి రావచ్చు. సో అటువంటి ఆ మార్పు ఎటువంటిదై ఉండాలి, అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా స్పెసిఫిక్ చేంజ్ ఎటువంటిది రావాలి, వాళ్ల లైన్ ఆఫ్ థాట్ అంటే వాళ్ల ఆలోచనల్లో ఎలాంటి మార్పు వస్తే ఈ పరిస్థితిని మనం అవాయిడ్ చేయొచ్చు. ఈ రోజు అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నవారు రేపు భార్యాభర్తలు అవుతారు. సో వాళ్లకి మీరు చెప్పదలుచుకున్న సలహా ఏంటి?
6: చాలా బాగా అడిగారండి. మన సత్యసాయి సంస్థల ద్వారా తప్పకుండా మనం ఈ సమాజానికి ఈ సేవను, ఈ జ్ఞానాన్ని అందించగలుగుతాము. ఆ జ్ఞానంతో నేను ఈ రోజు ఈ వృత్తిలో ఉన్నాను. తప్పకుండా స్కూల్స్ కి వెళ్లి, కాలేజీలకు వెళ్లి పిల్లలకి ఆధ్యాత్మికత అంటే ఏంటి, జీవితం అంటే ఏంటి, దాని ధర్మం ఏంటి, జీవితంలో మనం పోషించే పాత్రల యొక్క విలువ ఏంటి, సమాజంలో మన పాత్ర ఏంటి, దాని ధర్మం ఏంటి అని చెప్పగలిగితే, ఆ పరిపక్వత ఉన్నప్పుడు ఆ విద్యార్థినులు గాని విద్యార్థులు గాని సరి అయిన నిర్ణయాలు తీసుకొని సరి అయిన పంతాలో నడుస్తారనేది నా దృఢమైన విశ్వాసం అండి. మన ఆధ్యాత్మికత పరిణతి అనేది, ప్రభావం అనేది ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన వల్లనే ప్రతిబింబిస్తుంది. అయితే ఆ ప్రవర్తన పరిణతి చెందినప్పుడు ఎన్నో సమస్యలని చాలా తేలికగా పరిష్కరించుకోగలుగుతాడు, తన అపురూపమైన జీవితాన్ని ఆనందంగా ప్రశాంతంగా అనుభవించగలుగుతాడు. ఈ పరిణతికి ఈ సత్యసాయి చెప్పిన సిద్ధాంతాలనేవి ఆచరణలో చేసినప్పుడు తప్పకుండా ఆ పరిణతి అనేది చెందడం అనేది జరుగుతుంది. ఇది సంకల్పంతో మనందరం చేపడితే బాబా ఆశీస్సులతోటి ఈ సమాజం అంతా ప్రేమమయంగా మారి ఎటువంటి సంఘర్షణలకు తావులేకుండా ఉంటుందని ఆశిస్తున్నాను. సాయిరామ్.
1: సో మరి ఇప్పటిదాకా చిదానంద కుమారి గారు, ఈవిడ లాయర్, ఈవిడ చెప్పిన విషయాలు విన్నాము. ఈరోజు మొత్తం మన రోజంతా ప్రారంభించుకున్నది టీచర్స్ డే ఎట్లా ఉండాలి, దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఒక ఆచార్యుడు ఎలా ఉండాలి, ఇలాంటి డిస్కషన్స్ అన్ని నడిచాయి ఈ రోజంతా. చివరికి వీల్ కమ్ బ్యాక్ టు ది ఎండ్ ఆఫ్ ది సర్కిల్ పాయింట్స్ వచ్చి, అసలు టీచర్ ఎట్లా ఉండాలి, స్వామి వాట్ హీ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ అ టీచర్, ఉపాధ్యాయ వృత్తి నుంచి స్వామి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అనేది స్వామి ఇన్స్టిట్యూషన్ లో పనిచేస్తున్నటువంటి శివకుమార్ సార్ అని, బృందావన్ లో లెక్చరర్ అయిన ఆయన పంచుకున్న అభిప్రాయాలు మనం ఇప్పుడు విందాము. అది ఈనాటి మన కార్యక్రమానికి చివరి అంశం అన్నమాట.
7: ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ బాబా వారి పాద పద్మములకు నా శతకోటి వందనాలు. ఈరోజు అన్ని స్కూల్స్ లో, కాలేజీలో టీచర్స్ డే, విద్యార్థులు టీచర్స్ వాళ్ళకి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళందరినీ ఆరాధిస్తారు. ఎందుకు టీచర్స్కి ఈరోజు స్టూడెంట్స్, విద్యార్థులు ఒక ఇంపార్టెన్స్ ఇస్తారు? ఎందుకంటే ఒక్కొక్క విద్యార్థుల జీవితంలో టీచర్స్ ఒక ముఖ్యమైన భాగము వేసినారు. వాళ్ళు స్టూడెంట్స్కి ఒక మంచి బోధనాలు చెప్పి, వాళ్ళకి క్లాసెస్ బాగా తీసి, వాళ్ళకి విద్యను ఇచ్చి వాళ్ళందరినీ ఉన్నత స్థాయికి తీసుకుపోయినారు. దానికోసమే టీచర్స్కి ఒక సొసైటీలో మంచి రెస్పెక్ట్ ఇస్తారు. కానీ స్వామి వాళ్ళకి టీచర్స్ 3 రకంగా ఉంటారు. మొదటి రకము కంప్లైనింగ్ టీచర్స్, 2వ రకము ఎక్స్ప్లెయినింగ్ టీచర్స్, అది తర్వాత ఇన్స్పైరింగ్ టీచర్స్. కంప్లైనింగ్ టీచర్స్ వాళ్ళు ఇది బాగలేదు, అది బాగలేదు, ఇది తప్పుగా ఉంది అని ఎప్పుడూ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఎక్స్ప్లెయినింగ్ టీచర్స్ క్లాస్ లో పిల్లలకి బాగా పాఠాలు నేర్పించి వాళ్ళకి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ ఇన్స్పైరింగ్ టీచర్స్ వాళ్ళే ఒక మంచి బోధనాలు ఇచ్చి ఒక మంచి ఐడియల్ చూపి పిల్లలకి వాళ్ళ లైఫ్ లో ఒక బాగా మంచి ఎగ్జాంపుల్ గా ఉంటారు. వాళ్లే స్వామి చెప్తారు టీచర్స్ అందరూ పిల్లలకి రోల్ మోడల్ గా ఉండాలని చెప్తారు. వాళ్లే అటువంటి టీచర్సే మంచి ఉదాహరణగా ఉంటారు స్టూడెంట్స్ వాళ్ళకి. ఇటువంటి టీచర్సే బాబా వారికి చాలా ప్రియమైన వాళ్ళు. అటువంటి ఐడియల్ టీచర్ గా ఉండాలంటే ముఖ్యముగా టీచర్స్ వాళ్ళకి అహంకారం ఈగో ఉండకూడదు. నేను బాబా గారు ఇన్స్టిట్యూట్ లో 30 సంవత్సరంగా టీచర్ గా బాబా నాకు ఉండడానికి ఆశీర్వాదం ఇచ్చినారు. కానీ ప్రముఖంగా ఫస్ట్ బాబా గారు నాకు ఈగో ఉండకూడదని నాకు ఒక మంచి లెసన్ నేర్పించారు. అది ఎట్లంటే ఆగస్ట్ 21 ప్రతి సంవత్సరము ప్రశాంతి నిలయంలో MBA డేని మేము సెలబ్రేట్ చేస్తాము. ఆ రోజే స్వామి MBA ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు. ఆ రోజు స్వామి అన్ని MBA స్టూడెంట్స్ మరి టీచర్స్ కి స్వామి అందరినీ పిలిచి మంచి పాద నమస్కారం ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చేవాళ్ళు. ఒక ఆగస్ట్ 21 రోజు నేను అప్పుడు టీచర్ గా ఉండేటప్పుడు పిల్లలందరూ మంచి లైన్ లో నిల్చుకుని స్వామి దగ్గర వెళ్లి మంచి పాద నమస్కారం తీసుకుని ఆశీర్వాదం తీసుకునేవాళ్ళు. నేను ఆ రోజు కొద్దిగా అహంకారంగా నేను టీచరే కదా, ఎందుకు పిల్లలతో లైన్ లో నిల్చుకోవాలి, నేను సపరేట్ గా వెళ్లి స్వామి పాద నమస్కారం తీసుకుంటానని ప్లాన్ చేసుకుని ముందు వెళ్లాను. కానీ స్వామి చెప్పారు కదా టీచర్స్ వాళ్ళకి అహంకారం ఎప్పుడూ ఉండకూడదు. నేను స్వామి దగ్గర వెళ్లేటప్పుడు స్వామి నన్ను చూసి, ఏ నీకు ఎందుకు రా స్పెషల్, నువ్వు కూడా అందరితో లైన్లో నిల్చుకుని వచ్చి పాద నమస్కారం తీసుకోమని చెప్పారు. అప్పుడే నాకు అర్థమైంది ఒక టీచర్ గా ఉండాలంటే ప్రప్రథముగా ఈగో అహంకారం ఉండకూడదు. అప్పుడే ఆ టీచర్ మంచి ఐడియల్ టీచర్ గా ఇన్స్పైరింగ్ టీచర్ గా ఉండొచ్చు. అప్పటి నుంచి నేను ఎప్పుడైనా ప్రాబ్లం ఏమైనా వస్తే నేను స్వామితో మంచి ప్రార్థన చేసుకుని, స్వామి నాకు ఎప్పుడును అహంకారం రాకూడదు, ఎప్పుడును ఈగో ముందు రాకూడదని ఎప్పుడూ ప్రార్థన చేస్తా ఉంటాను. ఈ 30 సంవత్సరం పైన స్వామి నాకు మంచిగా ఆశీర్వాదం చేసినారు. టీచర్ గా స్వామి ఇన్స్టిట్యూట్ లోనే ఉండడానికి మంచి ఆశీర్వాదం చేసినారు. దానికి నేను బాగా మంచి కృతజ్ఞతగా ఉన్నాను. స్వామి మీ అనుగ్రహం ఎప్పుడు ఉండాలి, ఈ జీవితం పూర్తి మీకే మీ ఇన్స్టిట్యూట్ లోనే మీకే సేవ చేయాలని నేను ప్రార్థన చేస్తున్నాను, మీ ఆశీర్వాదం కోరుతున్నాను స్వామి. దీంతో ఈ టీచర్ డే రోజు మేము టీచర్స్ అందరూ పిల్లలకి మంచి ఉదాహరణగా ఐడియల్ గా ఉండాలని మేము స్వామితో ప్రార్థన చేస్తున్నాము. అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు, ధన్యవాదాలు, జై సాయిరాం.
1: సో మరి ఈ మొత్తం కార్యక్రమాన్ని సార్ చక్కగా సమరైజ్ చేశారు. మనం మొట్టమొదట ప్రోగ్రామ్ స్టార్టింగ్ లో మాట్లాడుకున్నట్టు గురు బ్రహ్మ నీవే పరంజ్యోతి నీవే అన్న పాట నుంచి మనం ప్రారంభించుకున్నాం అంతని. దాంట్లో ఆఖరి లైన్ లో విద్యార్థులకే కాదు ఈ విశ్వమునకే ఆచార్యుడవు అని ఆ పాటలో తెలుపుతుందన్నమాట. సో ఆ ప్రోత్సాహం తీసుకుని ఈ కార్యక్రమం అంతా మనం రూపొందించుకోవడం జరిగింది.
0: అది మనకి కంటే ఎదురుగుండా కనిపిస్తోంది కూడా కదా గణేష్, విశ్వానికే ఆచార్యుడు నీవే అని పాటలో ఉన్నట్టు. ఆచార్యులంటే ఆచరించి చూపించడమే కాక ఎంతో మంది ఆచార్యులను తయారు చేశారు స్వామి. చూడండి వీళ్ళందరూ ఆచార్యులే, వీరు కూడా ఆచరించి చూపిస్తున్నవారు. అండ్ వీళ్ళందరికీ ఐడియల్, ఎగ్జాంపుల్, ఆదర్శం ఎవరంటే మన స్వామి.
1: అప్పుడు స్వామి చెప్పినట్టు అప్పట్లో అందరినీ ఆచార్యులు అనిపించేవారట, అలా కాలం గడుస్తున్న కొద్దీ అది మారిపోయి టీచర్స్ కింద అయిపోయిందంట. సో అసలు గురువు అంటే ఎవరు, ఆచరించి ఎట్లా చూపించాలి అనేది స్వామి దగ్గర నుంచే మనం నేర్చుకోవచ్చు. మరి శ్రోతలందరికీ స్వామి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు స్వామికి సదా కృతజ్ఞతలా ఉంటామని భావిస్తూ స్వామికి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని స్వామివారి పాదాల చెంత సమర్పించుకుంటూ స్వామి ఉపన్యాసం వింటూ ఆ తర్వాత ఒక చక్కని పాట మనం ముందర డిస్కస్ చేసుకున్నట్టు ఆ గురుబ్రహ్మ నీవే పరంజ్యోతి నీవేన పాట వింటూ కార్యక్రమాన్ని ముగిద్దాం. సాయిరాం లలితక్క.
0: సాయిరాం గణేష్. ఈ రోజున ఇన్ని మంచి విషయాల్ని మనిద్దరం కూర్చుని మాట్లాడుకోగలిగే అవకాశాన్ని స్వామి మనకి ఇచ్చినందుకు మన స్వామికి, ఆ ఆచార్యుడి నుంచి నేర్చుకుని ఆచరిస్తున్న ఎందరో మహానుభావులకి, వారిని అలా తయారు చేసిన వారి గురువులకి అందరికీ కూడా మనం కృతజ్ఞతాభివందనాలు సమర్పించుకుంటూ మన శ్రోతల దగ్గర సెలవు తీసుకుందామా.
1: సాయిరాం.
0: సాయిరాం.
8: చెప్పవచ్చు కోటి, చెయ్యరు ఒక్కటి. వనరుగా నీవు నూను చెప్పి నీ నాలుగు నొప్పించుకునేటువంటి దానికంటే ఒక్కటి చేసి చూపించడం లోపల నీ జన్మను సార్థకం గావించుకోవాలి. ఆధ్యాత్మికం యొక్క మార్గము ప్లాట్ఫామ్ స్పీచెస్ కాదు, ఇది ప్రాక్టికల్ సైన్స్. అలాంటి కేవలము భాషను సరపటం చేతనే మన భారతదేశంలో ఆధ్యాత్మిక మార్గము కొంతవరకును కృషించిపోవటానికి కొన్ని కారణాలు ఏర్పడినవి. మన దేశం నుండి కానీ ఇతర దేశం నుండి కానీ నాయకులు లేకపోలేదు, గ్రంథములు లేకపోలేదు, లీడర్స్ లేకపోలేదు. కావలసినంత మంది గురువులు ఉంటున్నారు, కావలసినన్ని గ్రంథములు ఉంటున్నాయి, కావలసినంత మంది మతాధిపతులంతా ఉంటున్నారు. కానీ ఈనాటికి కూడా మన లక్ష్యాన్ని మనం సాధించలేదంటే ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? కేవలం చెప్పడమే కానీ దీన్ని చేసేటువంటి ప్రయత్నంలో మనం ఏమాత్రం కూడా సంసిద్ధంగా ఉండటం లేదు. ఎవరు చూసినా ఉపన్యాసములు ఇచ్చేటువంటి వారే, ఎవరు చూసినా కానీ గురువులుగా తయారయ్యేటువంటి వారే, ఎవరు చూసినా నాయకులుగా తయారయ్యేటువంటి వారే. కానీ ఎవరికి నాయకులో, ఎవరికి గురువులో, ఎవరికి లీడర్సో చెప్పడానికి వీలు కానిటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నేడు శిష్యుడిగా ఉంటుంటాడు, రేపటి దినం గురుస్థానంలో అలంకరించుకుంటుంటాడు. అలాంటి గురువులు అధికం కావటం చేతనే ఈనాడు గురుత్వం క్షీణించిపోయింది.

ఇంతవరకు మీరు 2017 సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ఆచార్య దేవోభవ పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు సాయి తత్వంపై శ్రీ వి భానోజీరావు గారు అందించిన ప్రసంగం రెండో భాగాన్ని వింటారు.

పరబ్రహ్మస్వరూపులైన స్వామివారి దివ్య పాద పద్మములకు నమస్కరించి రేడియో సాయి శ్రోతలందరికీ నమస్కారం చేస్తూ, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ, మరోసారి మీ ముందుకు వస్తున్నది భానుజీరావు. సాయిరామ్, మీ అందరికీ నమస్కారం. ఈరోజు మాట్లాడుకునే విషయాల్లో మూడు భాగాలు. మొదటిది అంతరంగాల్లో ఉండే స్వామి తాలూకా విశేషణం గురించి, రెండవది స్వామివారు ఏం చెప్పినా, ఎవరికి చెప్పినా ఏమి ఊరికినే చెప్పడం కాదు, అందులో ఎంతో శక్తి ఉంటుంది, ఎంతో మహత్తు ఉంటుంది, అది మర్చిపోకూడదని. ఇక మూడవది ఆఖరణ, అన్నమయ్య చిత్రంలోంచి ఆఖరి పాట సాధకుడికి ఎంత ఉపయోగమో ఒక్కసారి అందరికీ మనవి చేసుకుని మీ దగ్గర సెలవు తీసుకుంటాను. స్వామి అంతరంగవాసి, ప్రతి హృదయంలోనూ నివసిస్తున్నది పరమేశ్వరుడైనటువంటి ఆ స్వామివారు. దానికి ఎందరికో ఎన్నో అనుభవాలు, అనుభూతులు ఇచ్చినా మానవ నైజం వల్ల, వారి చేత కప్పుబడిన మాయ వలన మర్చిపోతూ ఉంటారు. అంతరంగంలో నివసిస్తున్నది స్వామి అని చెప్పడానికి ఒక్క ఉదాహరణ చాలు. 1990-91 మధ్యలో వేసవి శిబిరాలు మళ్ళా ప్రారంభించాక స్వామివారు ప్రతి సాయంత్రం ఎంతో అద్భుతమైన ఉపన్యాసాలిచ్చేవారు. ఆ ఉపన్యాసాలిస్తున్నప్పుడు అదృష్టవశాత్తు మేము కొంచెం స్వామివారి తాలూకా గెస్ట్స్గా, వారి తాలూకా అతిథులుగా ఆనందమిచ్చారు. ఆ ఉపన్యాసాలు వింటున్నప్పుడు ఒకరోజు ఉపన్యాసం వింటూ నేను అనుకున్నాను, స్వామి మొన్న చెప్పిందే మళ్లీ చెప్పినట్టుగా ఉంది, ఏం కొత్తగా నాకు అనిపించలేదే అని అనుకున్నాను. 6:30-7 గంటలకి భోజనం చేసే టైంలో కీర్తిశేషులు, మహాభక్తుడు, స్వామివారి దయకు ఎంతో పాత్రుడు అయిన జీవి సుబ్బారావు గారు నా పక్కన కూర్చుని ఇద్దరం భోంచేస్తున్నాం. ఇద్దరి మధ్యన స్వామివారు వచ్చి నిలబడి నా వైపు చూడలేదు. ఇద్దరి మధ్యన నుంచుని, సుబ్బారావు ఇవాళ స్వామి ఉపన్యాసం ఎలా ఉంది అని అడిగారు. సుబ్బారావు గారు ఏమీ తణుకోకుండా, చాలా బాగుంది స్వామి అన్నారు. కొంటగా నా వైపు చూసి చూడనట్లుగా నటిస్తూ నా స్వామి ఏమన్నారో తెలుసా, చూడు మంచి మాటలు మరీ మరీ చెప్పాలి, ఒకసారి చెప్పాం కదా అని రెండోసారి చెప్పకూడదు అనుకోకూడదు, మంచి మాట ఎప్పుడూ ఎన్నోసార్లు చెప్పాలి అని పక్కనుంచి చల్లగా వెళ్లారు. నా కళ్ళంట నీళ్లు కారుతూ, స్వామి నా మనసులో ఎక్కడో దాచుకున్న ఆ ఊహని ఇట్టే పసికెట్టి ఎంతో ముద్దుగా నాకు జ్ఞానాన్ని సంప్రదించావు తండ్రి. నిజమే, నువ్వు చెప్పేది, కృష్ణుడు చెప్పింది, రాముడు చెప్పింది, వేరు వేరు అర్థాలు లేవు గదా, అంతా ఒకటే గదా, మంచి మాటలు మరీ మరీ చెప్పాలి, ఒకసారి చెప్పాం కదా అని రెండోసారి చెప్పకూడదు అనుకోకూడదు,

అంతా ఒకటే గదా. భగవంతుడు చెప్పేది, ప్రేమమయుడైనటువంటి ఆ స్వామి చెప్పేది ఒక్కటే గదా అని అనుకున్నాను. ఇంకోసారి అదే వేసవి శిబిరాల్లో మధ్యాహ్నం 2-3 మధ్యన ఎవరెవరో ఉపన్యాసాలు ఇచ్చేవారు. పిల్లలు కాస్త బాగా భోజనం చేసి కొంచెం, మధ్యాహ్నం కదా, ఒక్క రవ్వ మరీ అటెంటివ్గా కాకుండా కొంచెం మందంగా కూర్చున్నట్టుగా ఉండేవారు. అలాంటప్పుడు వాళ్ళని మంచి ఉద్రేకమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చి భగవంతుడిచ్చినటువంటి ఆ అనుభవాల గురించి చెప్తే వాళ్ళెవరూ కూడా మందంగా కూర్చోరు, వెంటనే లేచిపోయి హాయిగా ఆనందిస్తారు. అలాంటి సమయంలో ఒక మహానుభావుడు ఒక ఉపన్యాసం ఇస్తున్నారు. ఉపనిషత్తుల గురించి, భగవద్గీత గురించి ఏవేవో చెప్తున్నారు. ఆ కూర్చున్న వాడిని ఊరుకోవచ్చు కదా, అందుకే స్వామివారు చెప్తారు మంకీ మైండ్ అని. ఆ మనసు ఊరుకోదు. నేను అనుకున్నాను మనసులో, స్వామి, ఈ మహనీయుడికి గత 20-30 సంవత్సరాల్లో స్వామివి, బంగారు తండ్రివి, ఎన్నో అనుభవాలిచ్చుంటావే, 1-2 అనుభవాలని చెప్తే కొడతారా ఎవరన్నా? ఈ గీతలోది, ఉపనిషత్తుల్లోది చెప్తే పిల్లలందరూ అలా అలసిపోయినట్టుగా కనపడుతున్నారు, మందంగా కనపడుతున్నారు అని అనుకున్నాను. అనుకుని మళ్లీ లెంపలు వేసుకుని, క్షమించు తండ్రి, నేనెవర్ని, ఎవరు ఉపన్యాసం ఎవరివ్వాలో అంతా మీరే నిర్ణయిస్తారు కదా స్వామి అని ఊరుకుంటే, సాయంత్రం స్వామివారి ఉపన్యాసంలో ఇక్కడ మా పిల్లలకి మీరు ఉపనిషత్తులు గీతలు చెప్పక్కర్లేదు, ఎన్నో అనుభవాలు మీకిచ్చాను, అది మీరు చెప్తే బావుంటుంది. మళ్లీ నేను కళ్ళని నీళ్లు పెట్టుకుని, తండ్రి, నా మనసులో అంతరాంతరాల్లో ఉన్న భగవంతుడివి కదా నువ్వు, ఎంత సులువుగా నా అంతరాంతరాల్లో ఉన్నటువంటి ఆ మాటని గ్రహించేసి నాకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చావు కదా. అనుభవాలు ఎప్పుడు ఎక్కడ ఎవరితో పంచుకోవాలో అక్కడ వాళ్లతో పంచుకునే వరం ఈ తండ్రి అని మనసులో ఎంతో కృతజ్ఞత చెప్పుకున్నాను. ఇదంతా ఎందుకంటే ప్రతి హృదయంలోనూ స్పందించేది ఆ బంగారు తండ్రి, మన సత్యసాయి. ఏ విధమైన సంకోచమూ అక్కర్లేదు. అయితే మీరందరూ అనుకుంటారు, నేను అనుకునేవాణ్ణి, మరి లోపల ఉన్న స్వామికి నా చెడు, నా చెడ ఆలోచనలు, నా అహంకారం, నా కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు అన్నీ తెలుసు కదా, మరి నేను ఎలా బతుకుతాను, స్వామి దగ్గర దర్శనానికి ఎలా వెళ్తాను? ప్రేమమయుడు కనుక మనందరి మీద అవ్యాజమైన కరుణ, అవ్యాజమైన ప్రేమ ఉన్నది కనుక, ఆ తప్పులెంచే స్వభావం వారికి లేదు కనుక మనం దర్శనానికి వెళ్ళగలుగుతున్నాం. అందరూ భగవంతుడితో సమానమైన వాళ్లైతే ఇక్కడ కూర్చోవలసిన అవసరమే లేదు. అంచేత మనలో ఉన్న తప్పులు స్వామికి తెలిసినా ఎప్పుడు అది మార్చాలో, ఎప్పుడు దాన్ని పోగొట్టాలో, అది అప్పుడు వారు తప్పకుండా పోగొడతారు. ఇందులో ఏ విధమైన సందేహం లేదు. భక్తులు అనవసరంగా, అయ్యో నాకు చెడ్డ ఆలోచన వచ్చిందే, ఏందారి అని బెంగపెట్టేసుకోకూడదు. స్వామి, ఈ చెడ్డ ఆలోచన లేకుండా చేయి తండ్రి అనుకుంటే చాలు. ఇంకొక విషయం చెప్పాలి, అది స్వామి ఏం చెప్పినా అందులో ఏదో మామూలుగా అన్నారు, తమాషాకు అన్నారు, హాస్యం కోసం అన్నారు, అలా మాయలో పడిపోవద్దని నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను. దానికి ఒక ఉదాహరణ. ఒకే ఒక్కసారి ఈ 66 సంవత్సరాల జీవితంలో, ఈ 41 సంవత్సరాల పవిత్రమైన భగవంతుడితో ఉన్న బంధంలో, నా స్వామితో ఉన్న బంధంలో, ఒకే ఒక్కసారి ఒక పాదం మీద 1-2 నిమిషాలు చేయి వేసుకుని అలా ఉండనిచ్చారు. అది మహదానందకరమైనటువంటి విషయం, ఒక మహాభాగ్యం. ఆ చేయి వేసుకున్నప్పుడు నా వైపు చూసి స్వామి అన్నారు, మహాపతివ్రతవి, కానీ కొంచెం భర్తలే

ఎక్కువ. నేను నిజంగా అది హాస్యంగా అన్నారని అనుకున్నాను అప్పుడు. ఎందుకంటే అర్థం చేసుకునే స్తోమత అప్పుడు లేకపోవడం వల్ల మహాపతివ్రత అన్నారు. ఎందుకంటే పాదం మీద చేవేసుకున్నాను కదా, అందుకలా అన్నారు, సరదాకన్నారు. అయినా మగాడినైన నేను పతివ్రతనేమిటి, హాస్యంగా అన్నారు అనుకుని ఇంకా హాస్యం ఎక్కువ చేయడానికి భర్తలే ఎక్కువ మంది అన్నారు అని అప్పటికి సరిదిద్దుకున్నాను, సరిపెట్టేసుకున్నాను. కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక 3-4 సంవత్సరాల తర్వాత, స్వామి ఒక విధంగా నువ్వు చెప్పింది ఎంతో నిజం గదా, ఆ శ్రీనివాసుణ్ణి చూడాలని నా మనసు ఎంతో తపిస్తూ ఉంటుంది కదా, ఇటు నిన్ను చూడాలని తపిస్తూ ఉంటుంది కదా, నిజంగానే నాకు పాతివ్రత్యం లేనట్టే గదా, ఇటు వెళ్తాను అటు వెళ్తాను, ఆయన్ని చూడాలనుంటుంది, మిమ్మల్ని చూడాలనుంటుంది, ఆయన్ని దగ్గర తీసుకోవాలనుంటుంది, మీ పాదాలు ముద్దు పెట్టుకోవాలనుంటుంది. ఎంత ఘోరమైన పరిస్థితి తండ్రి, ఇది పాతివ్రత్యం ఎలా అవుతుంది, ఇద్దరి మీద నాకు మమకారం ఉన్నప్పుడు అనుకుని మెల్లిమెల్లిగా తాపిగా గ్రహించుకుంటూ వచ్చి 1997లో 1998లో వైట్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు, స్వామివారి బృందావనంలో ఉన్నప్పుడు, ఒక 10 రోజుల సెలవు మీద నేను వారి దర్శన స్పర్శనల కోసం ఉన్నప్పుడు, ఒకరోజు ఉదయం మనసు నిండా ఒక వాంఛ కలిగింది, 10 రోజులు సెలవు కదా స్వామి, పోనీ ఒక్కమారు తిరుపతి వెళ్ళి ఆ శ్రీనివాసుణ్ణి చూసుకుని వచ్చేస్తే బాగుంటుంది కదా, అయినా తను కూడా నాకు ప్రియుడే గదా, ఎంతో మమకారం గదా, 9 రోజులు నీ దగ్గర ఉంటాను గదా, ఒక్కరోజే కదా అక్కడికి వెళ్తాను అని అనుకుంటూ 1 గంట సేపు ఒక కారులో వెళ్తే సాయంత్రానికి రాలేను, మన్నాడికి రావాలి, అక్కడ దర్శనం ఎలా అవుతుందో అని అనుకుంటూ ఉండగా టక్కుమని జ్ఞాపకం వచ్చింది, అయ్యో 10 ఏళ్ల కిందటో 9 ఏళ్ల కిందటో శ్రీవారు ఏం చెప్పారు, నువ్వు మహాపతివ్రతవి, భర్తలే ఎక్కువ అన్నారు గదా అని మందిరం వైపు తిరిగి 11 గంటలవుతుందప్పుడు భోజనానికి వెళ్ళడానికి ముందు మందిరం వైపు తిరిగి ఒక్కసారి లెంపలేసుకుని, తండ్రి అపార్థం చేసుకోకు, ఇంక నాకెవరూ వద్దు, నాకు ఉన్న స్వామివి, నా బంగారు తండ్రివి నువ్వు నాకు చాలు, ఇంకెక్కడికి నేను వెళ్ళక్కర్లేదు అని లెంపలేసుకుని ఊరుకుని భోజనం చేసి 1 గంటన్నర 2 గంటలకి దర్శనానికని బయటకు వస్తే ఒక బస్సు నిండా జనులు దిగారు, మందార పువ్వులు దిగాయి, చామంతులు దిగాయి, ఎన్నో విచిత్రమైనటువంటి వస్తువులు దిగాయి, వాద్య బృందం దిగింది, వార్డెన్ నరసింహమూర్తి గారి దగ్గరికి పరిగెట్టి, వీళ్ళందరూ ఎవరు, ఈ బుట్టల్లో ఏం వెళ్తున్నాయి, కొంచెం లడ్డూ వాసన కూడా వస్తోంది అని అంటే నరసింహమూర్తి గారు చెప్పారు, తిరుపతి నుంచి ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్తో సహా మన స్వామిని కొలుచుకుందుకు వచ్చారని చెప్తే నేను వలవల కళ్ళని నీళ్లు పెట్టుకుని, స్వామి నేను తిరుపతి వెళ్ళక్కర్లేదు, అన్ని చోట్ల ఉన్న బంగారు తండ్రివి నువ్వే గాని వేరు కాదు, ఎక్కడ ఏ దేవుడిలో చూసినా నువ్వే గాని ఇంకెవరూ కాదు, నా పాతివ్రత్యానికి ఇంకా ఏ విధమైన ఆటంకం లేదు అని ఆనందిస్తూ ఆ రోజు దర్శనానికి వెళ్తే శ్రోతలు నన్ను మన్నించాలి, మరీ అంతరంగమైన విషయం వీడు చెప్తున్నాడు అని మీరు అపార్థం చేసుకోవద్దని మిమ్మల్ని మరీ మరీ ప్రార్థిస్తున్నాను. ఆ రోజు స్వామి నా ఎదురుగా ఉంటే ఒక్క మాట కన్నెత్తి చూస్తే వెండి తొడుగు వేసినట్టుగా ఉన్నాడు ఆ బంగారు తండ్రి, వెండి తొడుగుతో శ్రీనివాసుడిలా వెలిగిపోతూ నాకింకా సందేహమేమోనన్నట్టు నా వైపు చుట్టి చూసి, బంగారు పుట్టుపర్తిలో అందరూ బావున్నారా అని అడిగారు. మరి ఆయన తిరుమల వాసుడు కదా, అందుకు పుట్టుపర్తి గురించి జ్ఞాపకం చేశారు. మీ అందరూ జ్ఞాపకం పెట్టుకోండి,
స్వామిని మించిన దైవం లేదు, స్వామి కంట వేరు దైవం లేదు. కంప్లీట్గా, పూర్తిగా, స్వామి నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు అనేటటువంటి భక్తి అందరికీ కలగాలి అంటే వారి ఆశీస్సులుంటేనే కలుగుతుంది. మనం ఏదో సాధన చేస్తే కలుగుతుంది అనుకోకూడదు. ఆ ఒక్క మాటలో ఎంత శక్తి ఉందో చూడండి. మహాపతివ్రతవి కాని భర్తలే కొంచెం ఎక్కువ అన్నదాని ఆ శక్తి ఎంత గొప్పదంటే, సరియైన టైంలో అది జ్ఞాపకం చేసి నేను ఆయన అందరం ఒకటేన్రా అని నిరూపించాడు ఆ బంగారు తండ్రి, ఆ సాయీశ్వరుడు. ముగించే ముందు సాధన గురించి నేర్చుకోవలసింది అన్నమయ్య చిత్రంలోంచి ఆ ఆఖరి పాట మీ అందరి దగ్గర చెప్పాలి. ఎందుకంటే మనందరం ధ్యానం చేస్తుంటాం, ఏవో జపాలు చేస్తుంటాం, తపాలు చేస్తుంటాం, కానీ మనసు పూర్తిగా లొంగదు. అనుకుంటుంటారు, ఇన్నేళ్లుగా ధ్యానం చేస్తున్నాను, మెడిటేషన్ చేస్తున్నాను, ఎన్నో సేవలు చేస్తున్నాను, అయినా ఈ మనసు ఇంకా అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది ఏమిటి స్వామి అనుకుంటూ ఉంటాం కదా. దానికి ఏం చెయ్యాలో ఆ ఆఖరి పాటలో ఆ చక్కటి చిత్రంలో చెప్పాడు. నేను బాగా పాడతాను అని అనుకోవడం లేదు, మీరు మన్నించాలి. కోరిన కోర్కెలు కోయని కట్లు, కోరిన కోర్కెలు కోయని కట్లు, తీరవు నీవవి తెంచక. అందరూ కోరికలు లేకుండా, ఏ కోరిక లేకుండా ఆనందంగా ఉండాలని అనుకుంటాం, కాని ఎలా సాధ్యపడుతుంది? ఆ కోరిన కోరికలట ఎవరూ కోయలేని కట్లు, ఆ బంధాలు. తీరవు నీవవి తెంచక. స్వామి, నేను సీలింగ్ ఆన్ డిజైర్స్ ఎలా పెట్టుకుంటాను స్వామి? నన్ను ఆశీర్వదిస్తే ఒక్క మాట చాలు ఇంకా కోరికలు అంటే అవి పోతాయి కదా తండ్రి. అర్థం చేసుకోండి, సాధకుడు పెట్టుకోవలసిన లింక్ భగవంతుడితోటి. ఈయనకి చేతనైతే ఈయనే భగవంతుడు అవుతాడు కదా. చక్కగా చెప్పాడు అన్నమయ్య, తండ్రి నేను సాధించలేను, నువ్వు కొయ్యాలి ఆ కట్లు. తర్వాత అంటాడు,

మనందరం నిత్యం ఒక బాధలో పడుతూ ఉంటాం. అయ్యో అది పాప చింతన, అయ్యో ఆ పాపం వచ్చింది, అయ్యో ఆ పాపపు ఆలోచన వచ్చింది అని ఎంతో బాధపడుతుంటాం. తండ్రి, పరబ్రహ్మస్వరూప సత్యసాయి, ఈ మనసులో ఉండేటటువంటి ఈ భారాలున్నాయే, ఇది పాపం ఇది పుణ్యం, ఇది పాపం ఇది పుణ్యం అని ఆ భారం ఉందే, ఆ భారపు పగ్గాలున్నాయే, నన్ను పట్టి కట్టిన ఆ పగ్గాలు నేరుపున పోవు నీవు వద్దనక. స్వామి, నిన్ను నమ్ముకున్నాను, అవి నాకు నా చింత రాకుండా నన్ను కాపాడు తండ్రి అని దండం పెట్టుకోవాలి. ఆఖరికేం చెప్పాడో,

0: మైలలు మణుగులు వదలవు నీవవి వద్దనక.
1: ప్రతి వాళ్లకి అనిపిస్తుంది, భజన మందిరంలో కూర్చుంటాం, బుర్ర ఎక్కడికో వెళ్ళిపోతుంది. భజన చేస్తూ ఉంటాం, మనసు ఎక్కడికో లాగుతుంది. స్వామివారిని, బంగారు తండ్రిని మనస్ఫూర్తిగా చూసుకుంటూ ఉంటాం, మనసు ఎక్కడికో పోతుంది. ఏం చెయ్యాలి స్వామి? స్వామి, మనసున చింతలు ఆ ఆలోచనలున్నాయే, మహాబరువైన మైలలు వదలవు నీవవి వద్దనక. తండ్రి, అవి తగ్గించు తండ్రి, అవి పోగట్టు తండ్రి. అంటే ఆ మహనీయుడైన అన్నమాచార్యులు వారు ఇచ్చిన ఒక పెద్ద ఫార్ములా ఏంటంటే, పరమేశ్వరుడినే లైన్గా పెట్టుకో, పరమేశ్వరుడితో లింకు పెట్టుకో. బాధ వచ్చింది, పోగొట్టమని వారిని అడుగు. ఆలోచన వచ్చింది, నాకెందుకు స్వామి ఈ ఆలోచన అని ఆయన్ని అడుగు. పాపమా పుణ్యమా అని బాధ వచ్చింది, స్వామి ఇందులోంచి బాధ లేకుండా తీయని చెప్పాలి. ఆ స్వామితోటి 24 గంటలు ఏ విధమైన పరిస్థితిలో ఉన్నా, ఏ చికాకులో ఉన్నా, ఆనందంలో ఉన్నా, విచారంలో ఉన్నా, సుఖంలో ఉన్నా, విచారంలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, స్వామి స్వామి స్వామి, పోగొట్టేది నువ్వు, ఇచ్చేది నువ్వు, అంతా నువ్వే తండ్రి అని ఆ బంధాన్ని ఎక్కువ చేసుకోవడం, అది మన తాలూకా కర్తవ్యం. మన్ని చక్కగా చూసుకోవడం, ఎలాగా వారు చూస్తూనే ఉన్నారు. రెండోసారి మళ్లీ నాకు ఈ అవకాశం ఇచ్చిన రేడియో సాయి కార్యకర్తలకు మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఇవన్నీ జరగడానికి మూల కారణమైన ఆ బంగారు తండ్రి నా స్వామికి అనేక నమస్కారాలు చెప్పుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. భానుజీరావు, సాయిరాం.
2: ఇంతవరకు మీరు సాయితత్వంపై శ్రీ భానోజీరావు గారు అందించిన ప్రసంగం 2వ భాగాన్ని విన్నారు. సాయిరాం.

0: శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు పుట్టపర్తి జనరల్ హాస్పిటల్ డాక్టర్లచే నిర్వహింపబడిన చర్చా గోష్ఠి వింటారు. చర్చాంశం డయేరియా.
1: పిల్లల్లో విరేచనాలతో పాటు అప్పుడప్పుడు వాంతులు కూడా అవుతుంటాయి. అలాంటి సమయంలో ఈ ఓఆర్ఎస్ ని ఇవ్వడం ఎలా సాధ్యమవుతుందో చెప్పండి.
2: ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే బిడ్డలకి బీదులతో పాటు వాంతి అనేది సాధారణంగా చూస్తుంటాం మనం. చాలా మంది తల్లులు విసిగిపోతుంటారు వాంతుల వల్ల ఏం తీసుకోవట్లేదు అని. కానీ ఇక్కడ ఒక చిన్న కిటుకు ఉంది. మనం ఆ సీక్రెట్ తెలుసుకుంటే మనకి ఈజీగా దీన్ని దాటుకోవచ్చు. వాంతిని మనం ఎలా నివారించవచ్చు అంటే, బిడ్డకి దాహం బాగా అయ్యేసరికి ఒకటేసారి బాగా నీళ్లు తాగడం వల్ల ఆ నీళ్లు కక్కేస్తుంది ఒకసారి. సో దాన్ని మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే, కొద్ది కొద్దిగా చెంచాతోని ఓఆర్ఎస్ ని గిన్నెలో తీసుకొని లేదా గ్లాస్ లో పోసుకొని చెంచాతోని దాన్ని నోట్లో కొద్ది కొద్దిగా 2 ml 3 ml ఒక 2-3 నిమిషాల గ్యాప్ తోని పూస్తూ ఉండాలి. అంటే కొంచెం కొంచెం తాగించి ఒక 5 నిమిషాలు ఆగాలి, మళ్లీ ఒక చెంచోటి తాగించాలి. ఇలా చేస్తూ ఉంటే బిడ్డకి వాంతులయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉందన్నమాట. ఎందుకంటే వాంతికి మందు వాడటం మంచిది కాదండి. వాంతులు ఆగడానికి కొన్ని మందులు ఉంటాయి, కానీ వాటితోనూ కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కనుక సాధ్యమైనంత వరకు ఆ మందులు వాడకుండా ఇందాక చెప్పినట్టు కొద్ది కొద్దిగా ఓఆర్ఎస్ నీళ్లు తాగించడం అనేది ఉత్తమమైన పద్ధతి. ఇదే కాకుండా మనకి వాంతితో పాటు జ్వరం కూడా వస్తుంది బిడ్డలకి. సో అట్లాంటప్పుడు పారాసెటమాల్ అని ఎక్కడైనా దొరుకుతుంది, అది కూడా మనం ఇంట్లో పెట్టుకోవచ్చు. కొంచెం వాంతులు తగ్గినాక అది జ్వరంకి వాడుకోవచ్చు అన్నమాట.
1: చాలా ముఖ్య విషయం తెలియజేశారు. మరొక ప్రశ్న అండి, తల్లిపాలు తాగే చంటి బిడ్డల్లో ఈ విరేచనాలు అవుతున్నప్పుడు వారికి కూడా ఓఆర్ఎస్ పట్టాలంటారా?
2: తప్పకుండా. ఈ ఇందులో ఈ డౌటే లేదు. ఎస్పెషల్లీ ఇక్కడ మనము ఇందాక చెప్పుకున్నట్టు 6 నెలల లోపల ఉన్న బిడ్డలకి తల్లిపాలు మాత్రమే తాగుతుంటే వారికి అతిసార వచ్చే అవకాశం దాదాపు లేనట్టే. అటువంటప్పుడు అట్లాంటి పిల్లల్లో కూడా ఒకవేళ అతిసార లాగా ఈ లక్షణాలు కనిపిస్తే తల్లిపాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తాగించడం ఆపకూడదన్నమాట. తల్లిపాలు తాగించుకుంటూ ఇంకా ఎక్కువసేపు తాగించాలి, ఎక్కువసార్లు తాగించాలి. రోజు తాగించేదానికంటే ఎక్కువసార్లు తాగించాలి. తాగిస్తూ అటువంటి బిడ్డలకు కూడా ఓఆర్ఎస్ ఇందాక చెప్పినట్టు ద్రావకం తాగించవచ్చు. ఇంకా 2-6 నెలల నుంచి 2 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి మనము తల్లిపాలతో పాటు ఇతర పదార్థాలు కూడా పెడుతుంటాం. అట్లాంటప్పుడు ఈ పదార్థాల ద్వారా ఇన్ఫెక్షన్ సోకి బేదులయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది. అట్లాంటి పిల్లలకి కూడా తల్లిపాలు తాగించుకుంటూ కంపల్సరీగా, అంటే ఇంకెక్కువసేపు తాగించుకుంటూ ఈ ఓఆర్ఎస్ అనేది, ఓఆర్ఎస్ తో పాటు జింక్ అని దొరుకుతుంది మనకి, అది కూడా జింక్ డ్రాప్స్ సిరప్స్ కానీ దొరుకుతుంది, అవి కూడా ఇవ్వటం కంపల్సరీ చేయాలన్నమాట.
1: మంచి విషయం చెప్పారు సార్. డాక్టర్ రామేశ్వరయ్య గారు, మీకు ఒక ప్రశ్న. ఒకవేళ ఏదైనా కారణాల చేత ఈ ఓఆర్ఎస్ దొరకలేదనుకోండి, మరి దీనికి ఇంట్లో సులువుగా తయారు చేసుకునే ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా?
3: ఈ ఓఆర్ఎస్ దొరకదు అనేది కొన్ని సందర్భాల్లో జరగొచ్చండి. మనం ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేకపోతే వేరే ఊర్లో అన్ఎక్స్పెక్టెడ్ ప్లేస్ లో పోయినప్పుడు దొరకకపోవచ్చు. అట్లాంటి సమయాల్లో ఈ అతిసారం వచ్చినప్పుడు మనకు మామూలుగా లభించే మంచినీరు, త్రాగే నీరు బాగా కాచి చల్లార్చి పరిశుభ్రమైన పాత్రలో పోసుకుని మంచినీరు త్రాగాలండి. దాంతోపాటు మజ్జిగ, కొంచెం ఉప్పు కలిపిన మజ్జిగ కానీ, లస్సీ అంటాము లస్సీ కానీ, అన్నం వంచిన గంజిలో కూడా కొంచెం ఉప్పు కలిపి, అదేవిధంగా బార్లీ నీరు, ఉడికించిన పప్పు నీరు, సబ్బియం ఉడికించిన నీరు, అలాగే కొబ్బరి నీరు, ఫ్రెష్ కోకోనట్ వాటర్ లాంటివి తాగించడం, త్రాగడం ఉత్తమమండి.
2: ఈ సందర్భంలో నాకు ఇంకొకటి చెప్పాలనుందండి. ఇందాక మనకు సార్ చెప్పారు ఓఆర్ఎస్ అనేది దాదాపు ప్రతి చోట అవైలబుల్ ఉంటుంది, లేని సందర్భంలో ఏం తీసుకోవాలో మనకి చెప్పారు సారు. కానీ ఈ సందర్భంలో ఏ వస్తువులు తీసుకోకపోవడము కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కొన్నిసార్లు ఈ వస్తువులు ఇవ్వటం వల్ల కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు టీ కానీ కాఫీ కానీ ఇలాంటివి తీసుకోకూడదు, అంటే ఇది ఓరల్ రీహైడ్రేషన్ కి పనికిరాదన్నమాట. ఇంకా కూల్ డ్రింక్స్ కూడా ఈ సందర్భంలో తీసుకోవడం మంచిది కాదు. ఇంకా కేవలం చక్కెర నీళ్లు, గ్లూకోజ్ వాటర్ అంటాం, అది కూడా మంచిది కాదు. చెరుకు రసము, యాపిల్ జ్యూస్, వీటిల్లో కూడా షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కనుక ఇవి కూడా ఈ సందర్భంలో తీసుకోకపోవడమే ఉత్తమం. ఇవే కాకుండా వామ్ వాటర్, గ్రిప్ వాటర్ అని కూడా రకరకాలుగా పిల్లలకు అని వేస్తూ ఉంటాం, ఇది కూడా ఈ సందర్భంలో వేయకపోవటమే కరెక్ట్ అన్నమాట.
1: ఇద్దరు చాలా ప్రాక్టికల్ పాయింట్స్ చెప్పారు. డాక్టర్ గోపి, ఇంతసేపు మనం ఓఆర్ఎస్ గురించి చర్చించుకున్నాం, మరి ఈ డయేరియా విషయంలో ఇతరత్ర టానిక్లు, మందులు అవసరం ఎంతవరకు ఉంటుందంటారు? ప్రత్యేకించి ఈ వేదులు ఆపడానికి లోపర్మైడ్ మొదలగు కొన్ని రకాల మాత్రలు బజార్లో దొరుకుతుంటాయి, అవి వాడడం పర్వాలేదంటారా?
2: ఇది కూడా మనము క్షుణ్ణంగా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇంటి వైద్యంతో పాటు వీధి వైద్యం కూడా జరుగుతుంటుంది పిల్లల్లో. అందరూ ఇంటి పక్కల వాళ్ళు వచ్చి రకరకాలుగా చెప్తుంటారు, ఇది వేయండి అది వేయండి అని. కనుక ఇక్కడ మనకి స్పష్టమైన అవగాహన చాలా ముఖ్యమన్నమాట. వేదులకి WHO వారి ORS మందు, ఇంకొకటి మందు లేదు. దాంతో పాటు జింక్ కూడా ఇవ్వటం అనేది ఇప్పుడు WHO వారు రికమెండ్ చేస్తున్నారు. 10 రోజుల పాటు జింక్ కూడా ఇస్తారన్నమాట. ఇందాక మీరు అన్నట్టు లోపెరమైడ్ లాంటి, అంటే వేదులు సడన్ గా ఆగిపోవడానికి మందులు మార్కెట్లో మనకి దొరుకుతున్నాయి, కానీ వీటితో చాలా ప్రమాదాలు అయ్యే అవకాశం ఉందండి, ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో. ఎందుకంటే ఈ లోపెరమైడ్ లాంటి డ్రగ్స్ ఏం చేస్తాయి అంటే పేగుల్ని పెరాలిసిస్ చేస్తాయి, అంటే పేగుల్లో ఉన్న ఆ చెడు మలాన్నంతా బయటికి పోకుండా కేవలం ఆపేస్తుంది, అంతేకాని లోపల జరుగుతున్న డిసీజ్ ప్రాసెస్ ని ఆపదు. సో కొన్నిసార్లు బిడ్డకి ప్రాణ ప్రమాదమయ్యే సందర్భం కూడా ఉన్నాయి. కనుక ఇటువంటి డ్రగ్స్ వాడడం ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయకూడదు. ఇంకా సెల్ఫ్ మెడికేషన్స్ అని చేసుకుంటుంటారు, అది కూడా అంత మంచిది కాదు. ఇక యాంటీబయాటిక్స్ కు వస్తే, ఇందాక మనం చెప్పుకున్నట్టు చాలా వరకు వేదులకు కారణం వైరస్ అని చెప్పుకున్నాం సూక్ష్మక్రిములు, అటువంటి సందర్భంలో ఈ యాంటీబయాటిక్స్ లాభం లేదండి వాడడం వల్ల. సో అనవసరమైనటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకోకుండా, అంటే వేదుల్లో రక్తం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఆ డాక్టర్ చూసి నిర్ణయించి అవసరమైతే అతనికి యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తేనే తీసుకోవడం ఉత్తమం అన్నమాట.
1: ఇంతవరకు ఈ డయేరియా ట్రీట్మెంట్ గురించి తెలుసుకున్నాం. డాక్టర్ రామేశ్వరరావు గారు, పెద్దవారిలో ఈ డయేరియా వచ్చినప్పుడు ఏ విధమైన ఆహారం తీసుకోవచ్చును?
3: ఈ అతిసార వ్యాధితో బాధపడుతున్న పెద్దలు ప్రత్యేకించి కారము, పులుపు, మసాలాలు లేనటువంటి, ఫైబర్ కంటెంట్ ఎక్కువ లేనటువంటి భోజన పదార్థాలు సేవించడం ఉత్తమం. అది కూడా ఫ్రెష్ గా తయారు చేసిన పదార్థాలు మాత్రమే భుజించడం చాలా మంచిదండి.
1: డాక్టర్ గారు, ఇప్పుడు ఇదంతా స్పీడ్ యుగం కదా, కాబట్టి కాలానికి తగ్గట్టు ఈ డయేరియా వచ్చినప్పుడు తీసుకోదగిన రెడీమేడ్ డైట్ ఏమైనా ఉందా? ఉంటే దాన్ని మీరు కాస్త సూచించారంటే మా శ్రోతలకి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
3: ఈ రెడీమేడ్ ఆహార పదార్థాలు ప్రధానంగా తీసుకోగలిగినవి, ఒకటి పెరుగన్నం అంటే దద్దోజనం అంటాము, అలాగే ఇడ్లీలు తినొచ్చండి, బ్రెడ్ తినొచ్చు, మజ్జిగన్నము తినొచ్చు, ఎక్కువగా నీరు కలిపిన అంబలి కూడా తీసుకోవచ్చునండి, పెరుగు కూడా తాగొచ్చునండి.
1: ఇక ఈ ఫ్రూట్స్ విషయానికి వస్తే ఏ రకమైన ఫ్రూట్స్ తీసుకోవచ్చు? అన్ని పళ్ళు తినొచ్చా?
3: పండ్ల విషయం వచ్చినప్పుడండి, ఈ పండ్లల్లో చాలా పండ్లల్లో ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది గనక అది కూడా అతిసార దోహదపడే అవకాశం ఉంటుంది గనక, అట్లా ఫైబర్ కంటెంట్ ఎక్కువ లేనటువంటి అరటి పండ్లను మాత్రం తీసుకోవచ్చునండి.
1: మంచి విషయం చెప్పారండి. డాక్టర్ గోపి, పిల్లలకు సంబంధించినంత వరకు ఆహార విషయంలో ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవచ్చో చెప్తారా?
2: ఇందాక మనం చెప్పుకున్నట్టు ముఖ్యంగా వేదులకి రెండు ప్రాబ్లమ్స్ అండి, ఒకటి ఇమీడియట్ ప్రాబ్లము, ఒకటి లేట్ ప్రాబ్లం. ఇమీడియట్ ప్రాబ్లము డీహైడ్రేషన్, నీళ్లు పోవడం వల్ల శరీరంలో నీళ్లు ఎండిపోవడం, ఇంకిపోవడం వల్ల డీహైడ్రేషన్, దాన్ని మనం ORS తోని లేక ఇతర ద్రవాలతోని పూర్తి చేసుకుంటాం, అంటే కరెక్ట్ చేసుకుంటాం. దాంతోపాటు ఇందాక మనం చెప్పుకున్నట్టు వేదులు జరిగినప్పుడు రకరకాలమైనటువంటి న్యూట్రియంట్ సబ్స్టెన్స్ శరీరంలోంచి వెళ్లిపోతాయి, దానివల్ల పౌష్టిక ఆహార లోపం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కనుక దీన్ని న్యూట్రిషనల్ రిహాబిలిటేషన్ అంటే న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్ కరెక్ట్ గా ఉండాలి పిల్లలకి. స్టార్ట్ ఎర్లీ, అది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బిడ్డ నోటి ద్వారా ఆహారం తీసుకోగానే మనం ఆహారం పెట్టాలి. ఇక్కడ నాకు ఒక సామెత గుర్తొస్తుంది. మనకి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అసలే బాధలో ఉన్న బిడ్డకి ఇంకా అసలు ఆహారం పెట్టకుండా పస్తులు చేయటం చాలా ప్రమాదకరం. కనుక అట్లాంటి బిడ్డలకి తల్లిపాలు తాగిస్తూ, డబ్ల్యూహెచ్ఓ వారి ఓఆర్ఎస్ తాగిస్తూ, జింక్ వేస్తూ, అన్నం ఆ సాధారణంగా ఇంట్లో వండుకునే అన్నము కొద్ది కొద్దిగా వేడిగా చేసి శుభ్రత పాటించుకుంటూ తినిపియాలన్నమాట. ఏమేమి తినిపించచ్చు అంటే స్పెసిఫికల్ గా ఏమీ లేదు, మనం ఇంట్లో వండుకున్నది. అంటే ఎగ్జాంపుల్, అన్నము పాలు పిసికి పెట్టచ్చు, అన్నము పప్పు మజ్జిగ పిసికి పెట్టచ్చు, లేదా రొట్టె పాలు కలిపి మెత్తగా చేసి తినిపించచ్చు, లేదా బ్రెడ్డు పాలు కలిపి పెట్టచ్చు. ఇంకా ఇక్కడ ఇంపార్టెంట్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను, అది కిచిడీ. కిచిడీ అని అంటాము, అంటే ఈ కూరగాయల ముక్కలు పప్పు అన్నం కలిపి ఉడకబెట్టి చేస్తారు. అది కూడా చాలా మంచిదండి, ఎందుకంటే దీంట్లో ఎనర్జీ, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, అన్ని ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్ని ఉంటాయి కనుక ఇది చాలా బలం కలిగించేది. దీంట్లో కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేస్తే ఇంకా దానికి చాలా బిడ్డకి మంచిగా అవుతుందన్నమాట. ఇదే కాకుండా మనము అరటిపండుని పాలల్లో పిసికి కొద్ది కొద్దిగా కూడా తినిపించచ్చు, లేదా ఆలుగడ్డని పిసికేసి వీటిని కూడా మనము తినిపించచ్చు. రాగి సంకటి, ఇక్కడ మన రాయలసీమలో రాగి సంకటి చాలా ఎక్కువగా మోతాదులో తీసుకుంటారు, అది కూడా తినిపించచ్చు. పాలల్లో కలిపేసి మనం తినిపించచ్చు. కారము మసాలాలు లాంటివి తక్కువగా పెడుతూ మనము శుభ్రమైన గిన్నెల్లో కొద్ది కొద్దిగా తినిపించడంలో తప్పులేదు. ఇంకా ఏమి, ఇందాక చెప్పుకున్నట్టు షుగర్ ఎక్కువగా ఉన్నవి, పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్నవి, ఫ్యాట్ ఎక్కువగా ఉన్న పదార్థాలు, రెడీమేడ్ ఫుడ్స్ అంటే ఫాస్ట్ ఫుడ్స్ లాంటివి పెట్టకూడదు అనమాట, ఎస్పెషల్లీ పిల్లల్లో. ఇంకా ఎన్నిసార్లు పెట్టాలి, ఇది కూడా ఇంపార్టెంటే. మనము రోజుకి 4 గంటల వ్యవధిలో ఒకసారి బిడ్డకి కొద్ది కొద్దిగా మనము తినిపించచ్చు అనమాట. అంటే రోజుకి 4 నుంచి 6 సార్లు మినిమం పెట్టాలి. ఇదే కాకుండా ఒక 2-3 వారాల వరకు కూడా బిడ్డకి ఒక ఎక్స్ట్రా మీల్స్, అంటే నార్మల్ గా తినేదానికంటే ఇంకొంచెం ఎక్కువగా, ఒక ఎక్కువ భోజనమును ఎక్కువ పదార్థాలు పెట్టడంలో కూడా తప్పు లేదన్నమాట. దానివల్ల బిడ్డకి పౌష్టికాహారం లోపం పోయే ప్రమాదం నుంచి మనం నివారించవచ్చు.
1: అంటే ఇప్పుడు మీరు చెప్పిన విషయం బట్టి చూస్తే మన పూర్వీకులు, అంటే మన అమ్మమ్మలు వీళ్ళంటే వాళ్ళందరూ పస్తులు ఉంచాలి. మీరు ఇంకా చెప్పారు లంకణం పరమౌషధం, అలా చేస్తే చాలా మంచిది అని చెప్తుంటారు కదా. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం అలా మంచిది కాదు, అది పద్ధతి కాదని అదే కదా మీ ఉద్దేశం అండి?
2: అవునండి, పిల్లల విషయంలో మాత్రం లంకణం పరమోషణం అనేది ముమ్మాటికి తప్పు. ఇది సైంటిఫికల్ గా కూడా ప్రూవ్ చేయబడింది. బిడ్డకి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆహారం పెట్టిన బిడ్డలందరికీ ఆరోగ్యంగా మళ్లీ రికవర్ అయ్యారు. ఎవరికైతే ఆహారం పెట్టలేదో, వారికి చక్కగా చూసుకోలేదో, వాళ్ళందరికీ లాంగ్ టర్మ్, అంటే వారి ఎదుగుదల, బరువు, వారి మెదడు అన్ని విషయాలలో కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయన్నమాట.
1: మంచి విషయాలు చెప్పారు సార్. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అనే సామెత ఉంది కదా, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. మరి వ్యాధి వచ్చాక అవస్థలు పడడం కన్నా దాన్ని నిరోధించడం సరైన పద్ధతి అని మన అందరికీ తెలిసినది. డాక్టర్ రామేశ్వరయ్య గారు, ఇంటి స్థాయిలో ఈ డయేరియా నిరోధించడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవచ్చో కాస్త చెప్పండి.
3: అతిసార వ్యాధి నిరోధించటానికి వ్యక్తిగత జాగ్రత్తలు, కుటుంబ జాగ్రత్తలు, సామాజిక జాగ్రత్తలు అవసరమండి. ఇందులో వ్యక్తి పాటించవలసిన జాగ్రత్తలు వచ్చే వరకు ప్రతి వ్యక్తి భోజనానికి ముందు విధిగా సబ్బుతో గాని, యాంటీసెప్టిక్ లోషన్తో కాని చేతులు బాగా శుభ్రంగా కడుక్కోవాలండి. చేతులకు ఉండే గోళ్లు పెరగకుండా జాగ్రత్త పడాలండి, ఎందుకంటే ఈ గోళ్ల కింద మురికి చేరి సూక్ష్మజీవుల పెరుగుదలకు అవకాశం ఏర్పడుతుంది కనుక తప్పనిసరిగా గోర్లు తీసుకోవాలండి. ఆహారం తీసుకునే ముందు ఎవరమైన వ్యక్తి కాని, కుటుంబంలో గాని బంతిలో కూర్చొని భోంచేసినప్పుడు కూడా ఆహారాన్ని భగవతర్పితం చేసి ప్రసాదంగా భావించి భుజించడం అనేది తప్పనిసరిగా అలవాటు చేసుకోవాల్సిందండి. అందుకొరకే స్వామివారు మన అన్ని క్యాంటీన్స్ లో గాని ఎక్కడైనా బ్రహ్మార్పణం, బ్రహ్మావిర్ బ్రహ్మాజ్ఞౌ బ్రహ్మవతేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన అనే శ్లోకాన్ని ప్రార్థించిన తర్వాతనే భోజన వసతి. దీనివల్ల భగవద్ అనుగ్రహం వల్ల ఆహారంలోని చాలా దోషాలు తొలగుతావని స్వామివారు ప్రబోధించారు కూడా. ఇంకో ముఖ్య విషయము వ్యక్తిగతంగా తీసుకోవాల్సింది ఏమిటంటే, మల విసర్జన తర్వాత విధిగా సబ్బుతో చేతిని శుభ్రం చేసుకోవాలి. మల విసర్జన కొరకై బహిర్ప్రదేశాల్లో కాకుండా ఇంట్లో టాయిలెట్స్ వాడటం మంచిది. టాయిలెట్స్ ను కూడా యాంటీసెప్టిక్ లోషన్ తో అప్పుడప్పుడు శుభ్రంగా ఉంచాలి. ఇంకా కుటుంబ జాగ్రత్తలు వచ్చినప్పుడు కుటుంబంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పరిశీలిస్తే, గృహిణి విధిగా నివసించే గృహ పరిసరాలను ప్రతిరోజు పరిశుభ్రంగా ఉంచాలి. వంట వండే గృహిణి కాని వంటవారు కాని మూడు ప్రధాన విషయాలు గమనించాలండి. ఒకటి పాత్ర శుద్ధి, రెండవది పదార్థ శుద్ధి, మూడవది పాక శుద్ధి. పాత్ర శుద్ధి అనగా వంటకు వాడే పాత్రలు, వండిన పదార్థాలు, నిల్వ ఉంచే పాత్రలు అన్ని చాలా పరిశుభ్రంగా బాగా కాచి నీళ్లలో కడగడం చాలా మంచిదండి. రెండవది పదార్థ శుద్ధి, వంటకు వాడే అన్ని పదార్థాలు, బియ్యము, పప్పు, కూరగాయలు వగైరా అన్నిటినీ బాగా శుభ్రం చేసుకుని వాడాలి. అలాగే పాలు, నూనె ఇట్లాంటివి కూడా పరిశుభ్రమైన పాత్రల్లో నిల్వ ఉంచాలండి. ఇంకా మూడవ విషయంకి వస్తే పాకశుద్ధి అనగా వంట చేసే వ్యక్తి త్రికరణ శుద్ధితో సద్భావాలతో వంట చేయాలండి. భగవంతుని మీద భక్తిభావంతో వంట చేసే వాళ్ళ వంట చేసే వారి భావాలు వంట పదార్థాల ద్వారా తినేవారికి కూడా సంక్రమిస్తామని స్వామివారు అప్పుడప్పుడు చెప్పేవారండి. అందుచే సద్భావాలతో వంట చేయడం చాలా ముఖ్యం. తర్వాత వండిన పదార్థాలన్నీ ఒక చోట పెట్టి వాటిని బ్రహ్మార్పణం చదివిన తర్వాతనే పూజించడం మంచిది.
1: అవును సార్, మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఎందుకంటే అన్ని పరిశుభ్రంగా ఉంటేనే మనం ఈ రోగాల నుంచి నివారణ చేయొచ్చు. స్వామివారు కూడా చెప్తుంటారు, ఎట్టి ఫుడ్ అట్టి హెడ్, ఎట్టి హెడ్ అటువంటి గార్డెన్. చాలా బాగా చెప్పారు సార్. మరి అయితే ఈ సామాజిక దృక్పథం అంటే మనం సమాజపరంగా మనం ఏ విధంగా చేయగలం, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, అది కూడా కాస్త చెప్తే బాగుంటుంది.
3: ఈ అతిసార వ్యాధి నిరోధించడానికి సామాజికంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పరిశీలించినప్పుడు ఈ విషయంలో గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు, నగర కార్పొరేషన్లు వగైరా ప్రధాన పాత్ర పోషించాలండి. ఎందుకనగా వారు సరఫరా చేసే త్రాగునీరు చాలా పరిశుద్ధమైనదిగా క్లోరినేషన్ చేసి ఫిల్టర్ చేసిన నీరు సరఫరా చేయడం చాలా ముఖ్యమండి. ఇంకో విషయం ఏమంటే, ఈ సరఫరా చేసే నీటి పైపులు డ్రైనేజ్ పైపులతో కలుషితం కాకుండా, డ్రైనేజ్ వాటర్ దీంతో కలుషితం కాకుండా చాలా జాగ్రత్త పడి సప్లై చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఇంకా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేదా ఉప కేంద్రాలు, జిల్లా వైద్యాధికారులు కూడా ఈ విషయంలో వారికి తగిన సహాయ సహకారాలు సూచన కూడా ఇస్తారండి.
1: అవును సార్, స్వామి కూడా ఇదే ఉద్దేశంతో సురక్షితమైన త్రాగునీటిని అనంతపురం, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలకే కాక తూర్పుగోదావరి, చెన్నై పట్టణాలకు కూడా అందించి ఒక ఆదర్శం నిలిపారు.
3: అవునండి, అంతేకాకుండా అవసరమైనప్పుడు కలరా లాంటి వ్యాధులు రాకుండగా ఆ వ్యాధి నిరోధక టీకాలు కూడా డిఎంఎన్హెచ్ఓ వారు, డిస్టిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ వాళ్లు ఏర్పాటు చేస్తారండి. దాన్ని కూడా వేయించుకోవటం మంచిది. ఇంకోటండి, అతి ముఖ్యమైన ఈ జాగ్రత్తలు పాటించవలసిన ముఖ్య స్థలాలను వచ్చినప్పుడు చూడండి, జనసమూహంచే ప్రతిరోజు నిండిపోయే స్థలాలైనటువంటి బస్టాండ్లు, రైల్వే స్టేషన్స్, ఎయిర్పోర్ట్స్, హోటల్స్, లాడ్జెస్, హాస్టల్స్, క్యాంటీన్స్, సత్రాలు, తీర్థయాత్ర స్థలాలు, జాతరలు జరిగే స్థలాలు, పుష్కర స్నానాలు చేసే స్థలాలు, కుంభమేళాలు జరిగే ప్రదేశాలు వగైరా స్థలాల్లో ఇంకా ఆహార వసతి, త్రాగునీటి వసతి, మల విసర్జన వసతి కల్పించడం లాంటి సమాజకపరమైనటువంటి జాగ్రత్తల్లో ప్రభుత్వాధికారులు చాలా సున్నితంగా పరిశీలించి ఏర్పాటు చేయాలనటంలో వేరే చెప్పవలసిన అవసరం లేదనుకుంటాను.
1: బాగుంది సార్. డాక్టర్ గోపి, ఈ ప్రివెన్షన్ గురించి పిల్లల విషయంలో ఇంకేమైనా ప్రత్యేక సూచనలు ఇస్తారా? మీరు
2: దాదాపుగా ఏమేమి మనము మీరు ప్రివెన్షన్ కి ఏం చేయాలనేది ఇందాక డాక్టర్ రామేశ్వరయ్య గారు విపులంగా చెప్పారు. సేమ్ పిల్లల్లో కూడా దాదాపు అవే ఉంటాయండి. ఇంకో రెండు మూడు ఎక్స్ట్రా పాయింట్స్ ఏమిటంటే, పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడతారు కనుక తల్లిదండ్రులకి అవేర్నెస్ అనేది ముఖ్యము. ప్లస్ వారి శుభ్రతే కాకుండా ఇంటి పరిసరాల శుభ్రత కూడా శ్రద్ధ వహించాలి, ఎస్పెషల్లీ తల్లి. ఇంకా తల్లిపాలని ప్రోత్సహించటం, ఆ సామాజికమైన స్పృహని అందరి మధ్య తీసుకెళ్లటం, దాని యొక్క ఇంపార్టెన్స్ ని తెలియచేయటం కూడా ఇంపార్టెన్స్. అదే కాకుండా ఇంకా వ్యాక్సిన్స్ తీసుకుంటే, మనము రోటా వ్యాక్సిన్స్ అని మనకి మార్కెట్ లో దొరుకుతుంటాయి అన్నమాట. ఎవరైతే ఇది వేయించుకోగలుగుతారో, రోటా వైరస్ కి వ్యాక్సిన్స్ కూడా ఇప్పుడు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళు కూడా అడ్వైజ్ చేస్తున్నారు. దీంతో పాటు మీజిల్స్ వ్యాక్సిన్ కూడా కంపల్సరీ వేయించుకోవటం మనం చేయాలన్నమాట. 9వ నెలలో వేస్తుంటారు పిల్లలకి.
1: డాక్టర్ గోపీకృష్ణ, మీరు యువకులు, ఉత్సాహవంతులు, ఇంకా స్వామి భక్తులు, మిమ్మల్ని చూస్తే ఒక ప్రశ్న అడగాలనిపిస్తోంది. మన స్వామి సేవా సంస్థల్లో భాగంగా యువత గ్రామాలకు వెళ్లడం, అనేక రకాల సేవలు అందిస్తుండడం మనకు తెలిసిందే కదా. అయితే గ్రామ ప్రజల ఆరోగ్య సంరక్షణలో మన సాయి యువత ఏమైనా ప్రత్యేక పాత్ర పోషించగలదా? అదేమన్నా మీరు సూచనలు ఇవ్వగలరా?
2: తప్పకుండా సార్. మనము స్వామి యొక్క మిషన్ ని చూసుకుంటే, హెల్త్ విషయంలో స్వామి చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వటం మనం గమనిస్తున్నాం. చాలా మొదటి నుంచి కూడా హాస్పిటల్స్ కానీ సూపర్ హాస్పిటల్స్ కానీ ఇవే కాకుండా మనకి హెల్త్ ఎడ్యుకేషన్ కూడా చాలా ముఖ్యమైనటువంటిది. స్వామి కూడా తమ విద్యార్థులని గ్రామాలకు పంపించి గ్రామ సేవ అని, అక్కడ పరిసరాలని గమనించి అక్కడ వాస్తవమైనటువంటి పరిస్థితుల గురించి అవగాహన కల్పించడం కూడా స్వామి శ్రద్ధ తీసుకుంటారు. ఇక్కడ మనము మనకి యూత్ ఆర్గనైజేషన్స్ అని, స్వామి యొక్క సేవాదల్స్ కానీ దాదాపు దేశం నలుమూలలా మనకున్నాయన్నమాట.
1: అదే, ప్రపంచం నలుమూలలా ఉన్నాయి.
2: అవునండి, తప్పకుండా. మనకి దాదాపు ఎన్నో దేశాలలో ఉన్నాయి. సో ఇక్కడ మనకి మనం ఒక విషయము ఏమిటంటే, ఉట్టిగా వైద్యం చేయటం ఒకటే సరిపోదు. స్వామి కూడా చెప్పారు, జనరల్ హాస్పిటల్ పుట్టపర్తి జనరల్ హాస్పిటల్ తెరిచినప్పుడు, ఇది కేవలం మందులిచ్చే వైద్యశాలే కాకుండా వ్యాధి రాకుండా నివారించే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రజలలో అవగాహన పెంచే సంస్థగా రూపొందించాలి అని స్వామి నొక్కి వక్కాణించారు అప్పుడు. సో మన సాయి యువతకి ఒక పెద్ద బాధ్యతగా ఏంటంటే, ఈ హెల్త్ ఎడ్యుకేషన్ అనేది మారుమూల ప్రాంతాలకు కూడా తీసుకెళ్లాల్సిన బాధ్యత మన వాళ్ళ అందరి భుజాల మీద ఉంది. ఎలా అంటే, ఇప్పుడు మనకి గ్రూప్ డిస్కషన్స్ అంటే గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని ఒక చోట చేర్చి ఈ శారీరక శుభ్రత, ఆహారము, సాధారణ సమస్యలను ఎలా తట్టుకోవాలి, ఏం చేయాలి, ఎప్పుడు వైద్యాన్ని గురించి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఇలాంటి మినిమం ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్పడం చాలా ముఖ్యమన్నమాట. ఇక్కడ చదువుకున్న వాళ్ళు కొంచెము ఇన్ని కంప్యూటర్ తెలిసిన వాళ్ళు కొంచెం పవర్ పాయింట్స్ కానీ లేదా వీడియో ప్రెజెంటేషన్స్ కానీ ఆడియో విజువల్ తోని చేస్తే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండి అందరికీ ఈ విషయంలో అర్థమయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ మనము మన సత్యసాయి మొబైల్ హాస్పిటల్ తీసుకుంటే, ఈ వీరు కొన్ని సామాజికమైన సమస్యల గురించి ఆడియోస్ ద్వారా వీడియోస్ ద్వారా ప్రజలలో జాగృతిని తేవడానికి విశేషమైన కృషి చేస్తున్నారు. ఇది చాలా హర్షించదగినటువంటిది. వీరిని ఆదర్శంగా తీసుకుని మన సాయి యువత తమ పరిసరాలలో ఉన్న గ్రామాలకు వెళ్లి పారిశుద్ధ్యం గురించి, చిన్న చిన్న ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి సామాజిక స్పృహని క్రియేట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్.
1: బాగుందండి. మరి ఈనాటి కార్యక్రమంలో ఎన్నో అమూల్యమైన విషయాలు కూలంకషగా చర్చించడం జరిగింది. మరి వీటన్నిటినీ సంక్షిప్తపరుస్తూ, ముఖ్యంగా మన శ్రోతల ఉపయోగం కోసం, అంటే వాళ్ళు బాగా జ్ఞాపకం ఉంచుకోవడం కోసం, ఓ 4 మాటల్లో చెప్తారా డాక్టర్ గోపీకృష్ణ గారు?
2: టేక్ హోమ్ మెసేజ్ అంతే కదా మీరు అడుగుతుంది.
1: అంతేండి,
2: పాయింట్స్ వైజ్ లో చెప్తాను. మొట్టమొదట తల్లిపాలను బిడ్డకి త్రాగించాలన్నమాట. 6 నెలల లోపల పిల్లలకి కేవలం తల్లిపాలే, 2 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆహారం పెట్టుకుంటూ తల్లిపాలు త్రాగించాలి. సెకండ్ పాయింట్, అతిసార బీదులు రాగానే డబ్ల్యూహెచ్ఓ వారి ఓఆర్ఎస్ ఇమీడియట్ గా ఎంత త్వరగా వీలైతే త్వరగా తాగించటం మొదలు పెట్టారు. దాంతోపాటు ఓఆర్ఎస్ లేకపోతే ఇంట్లో ఉన్న ఇతర ద్రవాలు, తాగించదగినటువంటి ఇతర ద్రవాలని ఎంత కావాలో అంత తాగించటం. ఇంకా మూడవది ఆహారం, పౌష్టికమైన ఆహారాన్ని బిడ్డ తినడం మొదలు పెట్టగానే మనం ఇవ్వటం చేయాలన్నమాట. ఇంకా నాలుగో పాయింట్, అనవసరమైన మందుల జోలికి వెళ్లకూడదు, ఎస్పెషల్లీ బిడ్డలకి, చిన్నపిల్లలకి. యాంటీబయాటిక్స్ కానీ, బీదులు ఆగిపోవడానికి కానీ అటువంటి మందులు ఇవ్వకూడదు. ఇక ఆఖరిగా ఐదోది, ప్రమాదకరమైన సంకేతాలు, డేంజర్ సైన్స్ ని గమనించి వెనువెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి కానీ వైద్యుని కానీ సంప్రదించి అనవసరమైన మరణాలని నివారించటం.
1: చాలా చక్కగా చెప్పారు డాక్టర్ రామేశ్వరయ్య గారు. మీరు కూడా నాలుగు మాటల్లో ఈ విషయాన్ని సంక్షిప్తపరుస్తూ చెప్తారా?
3: ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టుగా వ్యక్తిగత శుభ్రత పాటించటము, సాధ్యమైనంత వరకు బజార్లో తిండి పదార్థాలు సేవించకపోవడం, అతిసార కలిగినప్పుడు ఓఆర్ఎస్ పాకెట్ లో ద్వారా తయారు చేసిన ద్రావకాన్ని ధారాళంగా తీసుకోవడం, తర్వాత ప్రమాద లక్షణాలైన డీహైడ్రేషన్ ఇలాంటి వచ్చినప్పుడు తప్పనిసరిగా దగ్గరలోని హాస్పిటల్లో చేరి చికిత్స జరిపించుకోవాలండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ ఆహార విషయంలో మన భారతీయ సంస్కృతిలో భగవద్గీత ప్రాముఖ్యం అందరికీ తెలిసిందే. భగవద్గీతలో ఆహారాన్ని గురించి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో, దాని యొక్క విశిష్టత ఏంటో దీన్ని బట్టి తెలుస్తుందండి. కొన్ని శ్లోకాలు మీ ముందుంచుతాను, చూడండి. భగవద్గీతలోని 3వ అధ్యాయంలో యజ్ఞ శిష్టాసిన సంతో ముచ్చంతే సర్వకిల్బిషై భుజంతే తే త్వగం పాప యో పచంత్యాత్మ కారణాత్, అంటే యజ్ఞశిష్టాన్నమును తిను శ్రేష్ట పురుషులు అన్ని పాపముల నుండి విముక్తులయ్యెదరు. తమ శరీర పోషణ కొరకే ఆహారమును సిద్ధపరచుకుని పాపులు పాపమునే భుజించినట్లగును అనేది 3వ అధ్యాయంలో చెప్పారండి. ఇంకా 4వ అధ్యాయంలో చెప్పినటువంటి బ్రహ్మార్పణం శ్లోకం గురించి ముందే వివరించానండి. ఇదే 4వ అధ్యాయంలో ఇంకో శ్లోకం చూడండి. యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం నా అయం లోకోస్త్యశ యజ్ఞస్య కుతో అన్య కురుసత్తమా, అంటే యజ్ఞపూత శేషమైన అమృతమును భుజించు యోగులకు సనాతనుడును పరబ్రహ్మమునకు పరమాత్మ యొక్క లాభము కలుగును. ఇంకా 6వ అధ్యాయంలో ఒక శ్లోకం చూడండి. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః, ఆహార విహారాదులందును కర్మాచరణములందును జాగృత్ స్వప్నాదులయందును యథాయోగ్యముగా ప్రవర్తించు వానికి దుఃఖనాశకమగు ధ్యానయోగము సిద్ధించును. ఇంకా 9వ అధ్యాయంలో యత్కరోషి యదస్నాసి యజ్ఞోహోసి తతాసి యత్ యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం, నీవు ఆచరించు కర్మనే కాదు భుజించడి ఆహారమును ఆచరించు తపస్సును వగైరా నాకే సమర్పింపు అని భగవంతుడు నొక్కి వక్రాణించారండి. ఇంకా 15వ అధ్యాయంలో అహం వైశ్వా నరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం, నేనే ప్రాణాపాన సంయుక్తమైన వైశ్వానరాజ్ని రూపములో సర్వప్రాణుల శరీరములయందుండి 4 విధములైన ఆహారమును జీర్ణము చేయుచుందును. ఇంకా లాస్ట్ 17వ అధ్యాయంలో చూడండి, ఆహారాన్ని గురించి చెప్తూ మనుష్యుల గుణ స్వభావములను అనుసరించి వారికి ఇష్టములైన ఆహారములు కూడా 3 విధములుగా ఉంటాయని చెప్పారండి. దాంట్లో ప్రత్యేకించి సాత్విక గుణ ప్రధానమైన ఆహారాన్ని భుజించడం శ్రేయస్కరం, అదే ఆ శ్లోకం చెప్తానండి. ఆయు సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధన రస్య స్నిగ్ధ స్థిర హృద్య ఆహార సాత్విక ప్రియ, అనగా ఆయువు బుద్ధి బలము ఆరోగ్యము సుఖము ప్రీతి మున్నగు వాణిని అభివృద్ధి పరచునదియు పాలు చక్కెర మొదలగు రస పదార్థములను, ఓజస్సును అభివృద్ధిపరచు స్థిర పదార్థములను, సాత్విక స్వభావమును పెంచు హృద్య పదార్థములను సాత్వికులకు ఇష్టమనే. ఈ సాత్విక ఆహారం భుజించడం చాలా ఉత్తమమైందండి. జై సాయిరామ్.
1: చాలా సంతోషం సార్. నిజంగా మీరు ఈ భగవద్గీతను ఉద్ఘటిస్తూ అనేక శ్లోకాలు వాటి అర్థాలు చెప్పడం నిజంగా చాలా అద్భుతమైన విషయం ఇది. అంటే మన పురాణ ప్రాచీన కాలం నుంచే కూడా ఈ భగవద్గీత ఈ వీటిలో మనం ఎలాంటి ఆహారం భుజించాలి ఇవన్నీ కూడా చెప్పారు. అలాంటి మనం పాటిస్తే ఎంతో బాగుంటుంది. ముఖ్యంగా సాత్విక ఆహారం తినడం, అది కూడా భగవంతుని పేరు తలుచుకొని తినడం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని స్వామి కూడా హోలిస్టిక్ మెడిసిన్ అనే దీనిలో ఈ విషయాన్ని ఉద్ఘాటిస్తూ బాగా చెప్పారు మనకి స్వామి. చాలా సంతోషం సార్, మీ ఇద్దరు కూడా చాలా చక్కగా ఈ విషయాన్ని సంక్షిప్తపరిచారు. మరి ఈనాటి కార్యక్రమం విన్న శ్రోతలు ఇప్పుడు తెలుసుకున్న విషయంలో ఎంతో లబ్ధి పొందుతారన్నలో సందేహం లేదు. తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి డయేరియా గురించి ఎన్నో విషయాల్లో చాలా చక్కటి అవగాహన కలిగించిన డాక్టర్ రామేశ్వరయ్య గారికి, అలాగే డాక్టర్ గోపీకృష్ణ గారికి మా రేడియో సాయి తరఫున, శ్రోతల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సాయిరామ్,
2: ఈ అవకాశం ఇచ్చిన రేడియో సాయి వారికి అందరికీ కూడా మా తరఫున కృతజ్ఞత తెలియజేస్తాం.
3: ఈ యొక్క రేడియో సాయి ద్వారా ప్రపంచ నలుమూలలో ఉండే శ్రోతలందరూ కూడా దీన్ని అవగాహన చేసుకుని సరియైన రీతిలో పాటించి ఎంతో ఆదర్శంగా ఉంటారని చెప్పి భావిస్తూ రేడియో సాయి వారికి, స్వామికి మరొకసారి సాష్టాంగ ప్రణామములు అర్పిస్తూ సాయిరామ్.
0: ఇప్పటి వరకు మీరు డయేరియాపై పుట్టపర్తి జనరల్ హాస్పిటల్ డాక్టర్లు జరిపిన చర్చా గోష్ఠి రెండవ భాగం విన్నారు. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరామ్. ప్రతి సంవత్సరం రేడియో సాయి తెలుగు బృందం తమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూలై నెలలో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు అందించడం ఆనవాయితీ. ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు 2012 నుండి ప్రారంభమయ్యాయి. ఈ వారం మీకు 2013 రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 2వ వార్షికోత్సవ సందర్భంగా అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 4వ భాగాన్ని ప్రసారం చేస్తున్నాము.
4: వెతుకుచున్నాను నేను, వెతుకుచునేయున్నాను, వెతుకుచున్నాను నేను, వెతుకుచునేయున్నాను,

నాను వెతుకుచుంటి నాడు నీవు నిజ మానవ ధర్మపరుణి. కొదువలేదు నరులకు కొదువలే

0: స్ఫటిక రాయి రూపు చూచి కలకండని నమిలినట్లు, స్ఫటిక రాయి రూపు చూచి కలకండని నమిలినట్లు, రూపు చూచి మోసపోకు గుణమే ఇజనరు నిరూపం. వెతుకుచునేయున్నాను నీ వెతుకుచున్నాను, నేను వెతుకుచు నీయున్నాను, వెతుకుచుంటి నాడు నేడు నిజ రూపము మానవుని వెతుకుచున్నా.
1: దేవ అంటే ఆట, దేవుడే దేవులా, దేవుడిదే దేవులాట అంటే వెతుకులాట. ఆ ఆటంతా ఒక్క నిజమానవుడి కోసం. 400 కోట్ల పైబడిన మానవ జాతిలో అటువంటి వాడు ఒక్కడూ దొరకడే అంటున్నారు స్వామి. నాటి నుంచి నేటి వరకు అంటే అనాదిగా యుగాలుగా మారుతున్న కాలం కదిలిపోతున్న మానవుడిలో పరిణామం జరగడం లేదే అని అంటున్న స్వామి భావన మానవ జాతికి జాగృతి, ఒక హెచ్చరిక. భగవంతుడితో సంభాషించాలని ఎవరికుండదు, కాని ఆ అదృష్టం దొక్కేది కొందరికే. మన పూర్వ పుణ్య సుకృతం వల్ల భగవంతుడు శ్రీ సత్యసాయిగా అవతరించి దర్శన స్పర్శన సంభాషణ అవకాశాన్ని ప్రసాదించాడు. భగవంతునితో సంభాషించే అపూర్వమైన అవకాశం లభించిన కొందరు హైదరాబాద్ యువత తమ అనుభూతుల్ని రేడియో సాయి శ్రోతలతో పంచుకోపుతున్నారు.
2: ఓం శ్రీ సాయిరాం. స్వామివారి పాదపద్మాలకు అనంతకోటి నమస్కారాలు చేస్తూ భగవంతునితో సంభాషణం అనే కార్యక్రమానికి అందరికీ స్వాగతం. అసలు హైదరాబాద్ యువతతో స్వామికున్న ఆ ప్రేమానుబంధాన్ని ఒక అద్వితీయమైన ప్రేమగాథగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే స్వామి తన అవతార క్రమంలో ఎన్నో మధుర ఘట్టాలను హైదరాబాద్ యువతకి ప్రసాదించడం జరిగింది. అసలు ఈ హైదరాబాద్ యువత ప్రారంభమైన తీరు, ఆ గ్రూప్ ఫామ్ అయిన తీరు కూడా అంతా స్వామి సంకల్పం ప్రకారం స్వామి ఏర్చి కూర్చి సమకూర్చినట్టే ఉంటుందన్నమాట. అయితే అసలు ఈ హైదరాబాద్ యువత ఏ విధంగా ప్రారంభమైంది అంటే, సుమారు 1990 ప్రాంతంలో కొంతమంది యువకులు, అరే మనం ఏదో ఒకటి చేయాలి, స్వామిని ప్లీజ్ చేయాలి, స్వామి దగ్గరికి వెళ్లాలి అని హైదరాబాద్ నుంచి స్వామి ఎక్కడుంటే అక్కడికి, అంటే స్వామి బృందావనంలో ఉంటే బృందావనానికి, లేకపోతే ప్రశాంత నిలయంలో ఉంటే ప్రశాంత నిలయానికి, సైకిల్స్ మీద ఒక 20-30 మంది బాగా లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కలిసి సైకిల్స్ మీద, అంటే ఒక వారం రోజుల పాటు శ్రమించి సైకిల్ తొక్కుకుంటూ వచ్చి ఇక్కడికి దర్శనానికి రావడం జరిగేదన్నమాట. అయితే అలా వచ్చినప్పుడల్లా స్వామి చాలా స్పందించి వాళ్ళని ఎంతో హృదయంగా వాళ్ళని ఆహ్వానించి ప్రేమను కురిపించి వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఇచ్చి చాలా బాగా స్వామిని వాళ్ళు రిసీవ్ చేసుకునేవారు. సో అలా అసలు గ్రూప్ అనేది స్టార్ట్ అయింది, స్వామి దగ్గరికి వచ్చి ఆ బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది మొదలైంది. వేణు, సైకిల్ గ్రూప్స్ కి సంబంధించిన ఎన్నో ఉన్నాయి, మనం అన్ని ఇవాళ పంచుకోలేము. పైగా ఇంకోటి ఏంటంటే, ఈ స్వామితో ఎన్నోసార్లు సంభాషించిన హైదరాబాద్ యూత్ గ్రూప్ లోని సీనియర్ బ్రదర్స్ వేరే సేవా కార్యక్రమాలు ఇవాళ చాలా చోట్ల ఉండడం వల్ల అక్కడికి వెళ్లి వాళ్లు ఆ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం వల్ల ఇవాళ ఇక్కడికి రాలేకపోయారు. సో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం. సో అప్పుడు ఈ సైకిల్ గ్రూప్ కి సంబంధించిన విషయాలని ఏమన్నా ఒకటి మనం ఇవాళ శ్రోతలతో పంచుకుందామా?
3: తప్పకుండా. సైకిల్ గ్రూప్ దాదాపు ఒక 6-7 సంవత్సరాలు కంటిన్యూస్ గా ప్రతి సంవత్సరం సైకిల్ బృందం వచ్చేది. అప్పట్లో స్వామి కూడా చాలా ఎదురు చూస్తే వచ్చి చూస్తూ ఉండేవారు, చక్కగా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేవారు, సైకిల్స్ తో ఫోటోలు దిగేవారు, ఇలాంటి ఎన్నో మధుర అనుభూతులు పొందారు. అయితే వాటిల్లో ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ ఒక అనుభూతి నేను షేర్ చేస్తాను. ఒకసారి ఇలాగే బృందావన్కి సైకిల్ బృందం అంతా హైదరాబాద్ నుంచి వీళ్ళంతా వెళ్ళినప్పుడు స్వామి ఇంటర్వ్యూకి పిలిచారు. అప్పట్లో దాదాపు 4 రోజులు ఉంటే 4 రోజులు కూడా స్వామి ఇంటర్వ్యూకి పిలిచేవారు. రోజు ఇంటర్వ్యూకి పిలిచి ఎన్నో మంచి విషయాలు చెప్పేవారు. సేవ ఎలా చేసుకుంటూ రావాలి, మీరు సైకిల్స్ మీద వచ్చినప్పుడు కూడా, వస్తున్నప్పుడు ఊరికే సైకిల్స్ మీద రావడం కాదు, వస్తున్నప్పుడు దారిలో ఆ గ్రామాలలో బట్టలు పంచడం గానీ, ఏమైనా వాళ్ళకి బియ్యం గానీ పప్పు గానీ ఏమైనా సేవ చేసుకుంటూ రండి అని అప్పటి నుంచే కూడా స్వామి చెప్తూ ఉండేవారు. అయితే ఇలా ఒకసారి బృందావన్కి వచ్చినప్పుడు ఒకరోజు స్వామి వీళ్ళని ఇంటర్వ్యూకి పిలిచాక ఇంటర్వ్యూ అయిపోయి బృందావనంలో స్వామి రెసిడెన్స్ లోనే ఇంటర్వ్యూ రూమ్ ఉంటుంది. అయితే స్వామి త్రై బృందావనంలో దాని చుట్టూ లాంజ్ ఉంటాయి. ఇంటర్వ్యూ అయిపోయాక అందరూ ఇలా స్వామి బయటికి అందరినీ పంపించినప్పుడు అందరూ బయటకు వచ్చి లాంజ్ లోకి వచ్చేసాక మళ్ళీ స్వామి బయటకు వచ్చి బంగారు ఒక్క నిమిషం మీరంతా మళ్ళీ లోపలికి రండి అని పిలిచారు.
2: మళ్ళీ ఇంటర్వ్యూకి పిలిచారేమో.
3: చాలా రేర్, ఇలాంటిది సాధారణంగా జరగదు. ఇలాగా ఒకసారి స్వామి టైం అయిపోయింది అంటే జనరల్ గా అయిపోయింది అని ఉంటుంది. అయితే స్వామి మళ్ళీ వాళ్ళని అందరినీ లోపలికి పిలిచారు. అయితే మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ ఏమో అని అందరూ చాలా ఎక్సైటెడ్ గా మళ్ళీ లోపలికి వెళ్ళారు. వెళ్లిన వెంటనే స్వామి అన్నారు, బంగారు ఒక్క చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను నేను మీకు, చాలా ముఖ్యమైన విషయం. ఏంటి అంటే మీకు ఎప్పుడైనా కనుక మంచి పని చేయాలి అనే సంకల్పం వస్తే వెంటనే చేసేయండి, చెడ్డ పని చేయాలి అనేమన్నా సంకల్పం వస్తే దాన్ని వాయిదా వేస్తూ ఉండండి అని. అంటే అప్పట్లో ఇలా ఎందుకు చేశారు అని ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే నిజంగా ఆ గ్రూప్ లో ఆ గ్రూప్ ఇంటర్వ్యూలో స్వామి ఇంకేమేం చెప్పారు అనేది గుర్తు ఉన్నా ఉండకపోయినా ఇది మాత్రం తప్పనిసరిగా మైండ్ లో గుర్తుండిపోయేటట్టు అలా అలాంటి ఈవెంట్ క్రియేట్ చేసి
2: స్వామి కావాలనే అలా వెనక్కి పిలిచి చెప్పడం వల్ల జీవితాంతం ఈ విషయం గుర్తుంటుందని అలా చెప్పుంటారు. అసలు ఈ సైకిల్ గ్రూప్స్ లో వచ్చినప్పుడు కూడా స్వామి ఫస్ట్ ఇనీషియల్ గా ఒక 4-5 ఏళ్లు వాళ్ళని ఎంకరేజ్ చేసి తర్వాత స్వామి వాళ్ళందరినీ కూడా మీరు ఎందుకు మీ ఎనర్జీ అంతా మీ శక్తినంతా ఇలా కన్నా మీరు ఏదన్నా సేవలు చేస్తూ రండి, గ్రామాలకి వెళ్లి సేవలు చేస్తూ రండి అని స్వామి మెల్లమెల్లగా ఈ సైకిల్ యాత్రల్ని ఆపేసి గ్రామ సేవల్ని స్వామి మనందరితో చేయించే ఉద్దేశంతో ఆ విధంగా ఛానలైజ్ చేశారేమో అని కూడా అనిపిస్తుంది.
3: ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే స్వామి నిజంగా ఇదంతా ఒక మాస్టర్ ప్లాన్ వేసినట్టు, దాని ప్రకారంగా చేసినట్టు, ముందు టీం ఫామ్ అయ్యే వరకు వెయిట్ చేసి ఆ టీం ఫామ్ అయ్యాక ఆ టీం కు ఒక డైరెక్షన్ ఇచ్చి ఇలాగా ఎంతో. ఇప్పుడు వెనక్కి చూస్తే నిజంగా అప్పట్లో ఏదో అయిపోయింది అనుకున్నాం గానీ ఇప్పుడు వెనక్కి చూస్తే ప్లాన్ ప్రకారం అయినట్టు. అయితే అప్పుడు గ్రామ సేవ చేసుకుంటూ రండి, మీరు ఇలా సైకిళ్ల మీద వస్తేనే నేను పిలిచి మాట్లాడతానని ఏం లేదు, గ్రామ సేవలు చేసుకుంటూ రండి, నేను తప్పకుండా మాట్లాడుతూనే ఉంటా. ఇలా మీకు
2: ఏంటంటే మనం ఏది చేసినా చివరికి మనల్ని ఆ సేవలో భాగస్థులుగా చేయడమే స్వామి ఉద్దేశం.
4: 1996 లో కలర్ మీరు చెప్పాలి ఒకటి మెగా విలేజ్ గ్రామ సేవ చేసి వచ్చాక కులంతాలో ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ ఉంటుందని మన బ్రదర్స్ అందరు చెప్తుంటారు. ఒకసారి అది
2: బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ కాదు సత్యేందర్, గ్రాండ్ రిసెప్షన్ ఇచ్చారు స్వామి మనకి. యాక్చువల్లీ 96 సెప్టెంబర్ నెలాఖరులో ఇలాగే ఒక 5-6 గ్రామాల్లో సేవలు చేసుకుంటూ స్వామి చెప్పిన విధంగా మెడికల్ క్యాంప్స్, తర్వాత ఫిజికల్ యాక్టివిటీ, ఆ గ్రామంలో అవసరం ఉన్నది వెటర్నరీ క్యాంప్స్ చేసి ఈవినింగ్ పల్లకీ చేసేవాళ్ళం గ్రామంలో. అది ఆ పల్లకీ అంతే మైమర్చిపోయి డాన్స్ చేసుకుంటూ దేవుడు వస్తున్నాడు రామంభజీ అనే పాట పాడుకుంటూ చాలా తిరుగుతూ వచ్చేవాళ్ళం. అసలు ఆ పల్లకీ యాత్ర అనేది జీవితంలో మర్చిపోలేమాట, మైమర్చిపోయి డాన్స్ చేసి వచ్చేవాళ్ళం. సో అలా అన్ని చేసుకుని స్వామి దగ్గరికి వచ్చామట. చివరికి స్వామి దర్శనంతో ఆ గ్రామ సేవ యాత్ర ముగింపు పలుకుదామని ఇక్కడికి వచ్చేటప్పటికి స్వామి చాలా బాగా స్పందించి పిలిచి మాట్లాడారు. దర్శనంలోనే కుల్వంత్ హాల్లో మాట్లాడారు, పాద నమస్కారం అది ఇచ్చారు. మాట్లాడినప్పుడు స్వామిని మేము అందరూ మెడికల్ క్యాంప్స్, తర్వాత ఫిజికల్ యాక్టివిటీ, ఆ గ్రామంలో అవసరం ఉన్నది వెటర్నరీ క్యాంప్స్ చేసి ఈవినింగ్ పల్లకీ చేసేవాళ్ళం గ్రామంలో. అది ఆ పల్లకీ

0: మేము అందరం స్వామి ఇంటర్వ్యూ ఇవ్వండి స్వామి అని అడిగితే స్వామి ఆ పక్కనే అనిల్ కుమార్ గారు కూడా, ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారు కూడా కూర్చోవడం జరిగింది. ఆయన అన్నారు, స్వామి వీళ్ళు చేసింది గ్రామ సేవలు చేసుకుంటూ వచ్చారు కదా, వీళ్ళు చేసింది అందరికీ తెలియాలి అన్నారు. అప్పుడు స్వామి ఏమన్నారంటే, మీకు పబ్లిక్ లో కావాలా ప్రైవేట్ గా కావాలా అన్నారు. అప్పుడు అనిల్ కుమార్ గారే, మాకేంటంటే ప్రైవేట్ గా అయితే స్వామితో బాగా మాట్లాడచ్చు, చాలా దగ్గరగా గడపచ్చు కదా అనుకున్నాం. సరే ఆయనే ఉన్నారు, అనిల్ కుమార్ గారు కూడా స్వామితో అన్నారన్నమాట, స్వామి అందరికీ తెలియాలి వీళ్ళు చెప్పేవి అని. సో అప్పుడు స్వామి అయితే సరేనని మధ్యాహ్నానికి ఒక సైకిల్ వన్ సభామండపంలో ఒక సభలాగా ఏర్పాటు చేసి మా ఆ గ్రామ సేవలో సీనియర్ బ్రదర్ అయిన వై శ్రీనివాస్ ని మాట్లాడమన్నారు, తర్వాత నేను మాట్లాడతానని స్వామి చెప్పి. సో అప్పుడే ఈ గ్రామ సేవ అన్న రామసేవ యసుమి, రామరాజ్యం అన్న ప్రేమమయమి అనే పద్యం పాడి, సో అప్పటి నుంచి ఆ పద్యానికి బహుళ ప్రాచుర్యం కూడా స్వామి దానికి అందించారు. సో అప్పుడు గ్రామ సేవలు ఎలా చేయాలి, ఏం చేయాలి అని ఇవన్నీ కూడా చాలా పూసగుచ్చినట్లు చెప్పి అవన్నీ చాలా. అప్పుడు ఇంకోటి ఏంటంటే, మా అందరినీ అటు స్వామి ఏంటంటే మనం ఇంత చేస్తే మనకి ఎంతగా బ్లెస్ చేస్తారు అంటే సేవా కార్యక్రమాలకి మన అందరినీ కూడా స్వామి పోడియం పక్కన అందరినీ కూర్చోబెట్టుకుని విఐపీస్ లాగా నాలుగైదు స్టేజ్ మీద మన మా టీమ్ ని ఓన్లీ మీరు ఇక్కడ కూర్చోండి, నా పక్కన కూర్చోండి అని పక్కన కూర్చోబెట్టుకుని ఆ రోజు అలా చెప్పడం జరిగింది. ఇంకా అప్పుడు మన నెక్స్ట్ తరాలు కూడా ఎంతో చెప్పుకుంటారని చెప్పారు కూడా, అది ఒకసారి కూడా చెప్పారు
1: స్వామి. ఆ రోజు డిస్కోర్స్ ఇచ్చారు, డిస్కోర్స్ లో స్వామి చెప్పిన అంటే చాలా పొగిడేసి, ఈ పిల్లలు పాపం ఈ పిల్లలేమో ఇంట్లో ఉంటే అసలు మంచాలే దిగరు, అలాంటిది వీళ్ళు 5 రోజులుగా రాత్రి పగళ్లు కష్టపడి అంటే మనం చేసిన దానికంటే కూడా చాలా ఎక్కువగానే చెప్పారు స్వామి. అయితే స్వామి చాలా ముఖ్యమైన చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పింది ఏంటంటే, స్వామి అన్నారు ఆ రోజు, ఈ రోజు ఈ గ్రామ సేవలు చేసుకుని వచ్చిన వాళ్ళు, వాళ్ల తర్వాత తరాల వాళ్ళు, వాళ్ల మనవాళ్ళు ముని మనవాళ్ళు, మా తాతలు మా ముత్తాతలు ఇలా గ్రామ సేవల్లో స్వామి సత్యసాయి వాళ్ళ సత్యసాయి పాల్గొన్నారు అని చెప్పుకుంటారు అని చెప్పి స్వామి ఎంతగానో గొప్పగా చెప్పారు. అంటే సేవ చేసి వచ్చిన వాళ్ళకి స్వామి అంత స్థాయి అంత ప్రాముఖ్యత ఇచ్చి, అంటే సేవని ఎలా ఎంకరేజ్ చేసి స్వామి సేవ అనేది ఎంత ముఖ్యం అనేది చూపించడానికి
0: ఇంకా
1: హైదరాబాద్
0: ఆ సమయంలో స్వామి మనతో సంభాషిస్తూ కూడా అసలు గ్రామ సేవ ఎలా చేయాలి, అక్కడ ఎలా మనం మన ప్రవర్తన ఎలా ఉండాలో కూడా అవి చెప్పారు కదా
1: స్వామి. తర్వాత కూడా తరచూ పిలిచి చాలా గైడెన్స్ ఇస్తూ ఉండేవారు. చాలా సార్లు గ్రామాల్లో ఏం చేయాలి ఎలా చేయాలి, అసలు గ్రామాలకు వెళ్లి కల్చరల్ యాక్టివిటీ కూడా చేస్తే బాగుంటుంది అని, ఇలాంటివన్నీ స్వామి అంటే చూడడానికి వీళ్ళు చేస్తున్నారని అనిపించేది కానీ నిజానికి స్వామి
0: మలుపులోనూ స్వామి సూచనలు
1: దాని మీద అయింది. అయితే స్వామి అప్పట్లో చెప్పిన కొన్ని, ఇప్పుడు సమయ అభావం వల్ల కొన్ని ముఖ్యమైనవి షేర్ చేసుకుందాం. స్వామి పర్టికులర్ గా యువతకి చెప్పిన, యువతకి ఇచ్చిన సందేశంలో స్వామి అన్నారు, గ్రామాలకు వెళ్ళినప్పుడు గ్రామ సేవలకి యువకులు వెళ్ళినప్పుడు యువకులు యువతులు కలిసి ఎప్పుడు వెళ్ళకూడదు అన్నారు. అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి వెళ్ళద్దు, కలిసి గ్రామాలు. స్వామి ఏమన్నారంటే అక్కడ బస్సు నుంచి ఇలా యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ దిగితే గ్రామస్తులు తప్పుగా అనుకునే అవకాశం ఉంటుంది, అందుకని ఇది ఎప్పుడు జాగ్రత్తగా గుర్తుంచుకోండి అన్నారు. అది ఒకటి. రెండోది ఏమన్నారంటే, మీరు గ్రామానికి వెళ్ళినప్పుడు మీరు స్వామికి ప్రతినిధులు లాంటి వాళ్ళు, స్వామిని మిమ్మల్ని చూసి అంచనా వేస్తారు, అది ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుని మీ ప్రవర్తన సరిగ్గా ఉండేటట్టు చూసుకోండి. అక్కడ ఆడవాళ్ళకేసి అనవసరంగా వెళ్లి మాట్లాడడం చూడడం అవి చేయొద్దు అని. ఇంకోటి ఏం చెప్పారంటే, గ్రామ సేవలప్పుడు గ్రామస్తులకే చాలా సార్లు వాళ్ళకి ఏం అవసరాలు వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏదో జీవించేస్తూ ఉంటారు. అలా మీరు వెళ్లి అక్కడ సర్వే చేసి అక్కడ ఉన్న వాళ్ళ అవసరాలు ఏమిటో మీరే తెలుసుకుని వాటిని తీర్చడానికి ప్రయత్నం చేయాలి అని. సో ఇలాగ స్వామి ఎన్నో సూచనలు అవి ఇచ్చారు.
0: ఇవే కాదు, యాక్చువల్లీ మనందరం హైదరాబాద్ నుంచి ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం ఆ గ్రామస్తులు కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు భోజనం మనకి అరేంజ్ చేయాల్సి వచ్చేది. స్వామి చెప్పారు, మీరు వెళ్ళింది సేవలు అందించడానికి, వాళ్ళ సేవలు మీరు పొందడానికి కాదు, వాళ్ళకి భారం అవ్వకుండా మీరు ఫుడ్ ని మీరే తీసుకెళ్ళండి, లేకపోతే మీరు అక్కడ వండుకోండి, లేకపోతే ప్రిపేర్ చేసి తీసుకెళ్ళండి. స్వామి ఎంత మెటిక్యులస్ గా, అంటే మనం వెళ్ళేది మనం ఏదో అక్కడ చేసేసి ఫోటోలు తీసేసి ఏదో వాళ్ళని ఉద్ధరించాం అనుకుంటాం, కానీ మనం వాళ్ళకి భారం అవుతున్నామేమో అన్నది స్వామి గుర్తించి మీరు ఆ భోజనం అది మీరే తీసుకుని వెళ్ళండి, కానీ అలా అంత నిస్వార్థంగా మీరు చేయాలి, వాళ్ళకేమీ ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళకి భారం అవ్వకుండా అని కూడా చెప్పేవారు.
1: అదే కాకుండా స్వామి ఇంకొకటి ఏం చెప్పారంటే, మీరు గ్రామానికి వెళ్లి మీరు పనిచేయడం కాదు, అక్కడ వాళ్ళు అక్కడున్న యువకుల్ని కూడా మీరు పిలిచి వాళ్ళ చేత కూడా పనిచేయించాలి, ఎందుకంటే మీరు ఒకరోజు వచ్చి వెళ్లిపోతారు కానీ వాళ్ళకి అది కలగాలి ఆ థాట్.

0: చేయగలగాలి, మేము మా గ్రామాన్ని మేమే అభివృద్ధి చేయగలము అని
1: అవేర్నెస్ కూడా వాళ్ళలో క్రియేట్ చేయగలగాలి. ఇంకా అసలు ఇలా చెప్పుకుంటూ పోతే మనకి ఎంత సమయం ఉన్నా చాలు. ఇలాగే ఇదివరకు మనం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని కూడా స్వామి దగ్గరికి తీసుకురావడం జరిగేది. స్వామి అప్పుడు ప్రతిసారి బాగా స్పందించి అందరికి చాలా సార్లు వచ్చిన ప్రతిసారి ఆల్మోస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చి మాట్లాడేవారు ఆ పిల్లలందరితో కదా. సో సత్యేందర్ నువ్వు కూడా ఆ ట్రిప్స్ లో చాలా ట్రిప్స్ కి వచ్చిన వాడివి. సో అందులో ఏమన్నా నువ్వు మర్చిపోలేని
2: బాగా గుర్తు 1997 జూన్ లో స్వామి ఒకసారి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అని అందరు పిలిచారు. అప్పుడు యాక్చువల్ నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ కాదు, కొంతమంది నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇంటర్వ్యూకి పిలిచాక స్వామి ఒక అబ్బాయిని చూసి ఏం చదువుతున్నావు బంగారు అని అడిగారు. అయితే అబ్బాయి బీఏ చదువుతున్నాను అన్నారు.
1: బీఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్.
2: బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్. అయితే ఎన్నేళ్ల నుంచి చదువుతున్నావు బంగారు అని అడిగారు. అయితే 4 ఏళ్ల నుంచి చదువుతున్నాను స్వామి అన్నారు.
1: బీఏ 4 ఏళ్ల నుంచి చదువుతున్నాను.
2: మాకు తెలియదు యాక్చువల్లీ, అప్పుడే అబ్బాయి పరిచయం అయ్యాడు. అయితే స్వామి అన్నారు చాలా ఎంత సింప్లిఫైడ్ గా చెప్పారు చూడండి, 2 అక్షరాల బీఏకే నువ్వు అంత కష్టపడితే 4 అక్షరాల బీఏబీఏ అంటే బాబాకి ఎంత కష్టపడాలరా నువ్వు
1: అంటే స్వామిని అర్థం చేసుకుని.
2: మేము అప్పుడు కొత్తగా గ్రూప్ లోకి వచ్చాము అంటే అంత స్వామి ఎంత సింప్లిఫైడ్ గా చెప్తారా అని చూసి చాలా ఆశ్చర్యపోయాం మేము.
1: సరే అసలు ప్రతి ఇంటర్వ్యూలో ఎన్నో కష్టమైన ఏవో ప్రశ్నలు వేసేవాళ్ళం, స్వామి చాలా సింపుల్ గా ఆన్సర్స్ చేసేవారు. అలాంటి మరి ఎన్నో మనం ఇవాళ మనం పంచుకుందాం. వేణు, నువ్వు కొంతకాలం హైదరాబాద్ యూత్ లో ఉన్నావు, తర్వాత ఇక్కడ స్టూడెంట్ గా కూడా జాయిన్ అయ్యావు. నువ్వు ఇక్కడ స్టూడెంట్ గా జాయిన్ అయ్యాక కూడా స్వామి తరచూ ఏదైనా పండగలు పర్వదినాలు వచ్చినప్పుడు హైదరాబాద్ పిల్లలు వస్తున్నారని కూడా అడుగుతుండేవారు కదా నిన్ను.
0: అవును, అయితే 2002 నుంచి 2004 స్వామి నాకు ఇక్కడ ఎంబీఏ చదివే అవకాశం ఇచ్చారు. ఆ పీరియడ్ లో దాదాపు ప్రతి పండగ ముందు స్వామి ఖచ్చితంగా హైదరాబాద్ పిల్లలు వస్తున్నారా, ఎంతమంది వస్తున్నారు, ఏ డేట్ కి వస్తున్నారు, ఇవన్నీ అడుగుతూ ఉండేవారు. క్యాంటీన్ లో పనిచేసి నాకు వచ్చి చెప్తూ ఉండేవారు కూడా. ఫెస్టివల్ డే నాడు కూడా స్వామి వచ్చి క్యాంటీన్ లో మీ వాళ్ళంతా పనిచేస్తున్నారు, నేను వెళ్లి చూసి వచ్చాను అనేవారు. అంటే అంత అంత ఆంతరికంగా అంత స్వామి చాలా ఎంతో ఎంతో ప్రేమగా, అంటే టీమ్ ఈ గ్రూప్ మీద స్వామికి ఉన్న ప్రేమ అనేది నాకు నిజంగా స్టూడెంట్ అయ్యాక ఇంకా ఎక్కువ తెలిసింది కూడా. సో ఇలాగా చాలా సార్లు
1: స్వామి అడగంగానే నువ్వు మాకు ఫోన్ చేసి అడిగేవాడు ఎంతమంది వస్తున్నారు స్వామి అడుగు,
0: నేను కనుక్కోవాల్సి వచ్చేది ఎందుకంటే నాకు కూడా తెలియదు చాలా సార్లు. ఇంకా అదే కాకుండా స్వామి అనేక మార్లు పేరు పేరున కూడా అడిగేవారు, ఇతను ఏం చేస్తున్నాడు, ఫలానా మనిషి ఏం చేస్తున్నాడు. ఇలాగా స్వామి చాలా చాలా ఇంట్రెస్ట్ గా అడుగుతుండేవారు యాక్టివిటీస్ గురించి. ఇంకా 2-3 సార్లు అయితే డైరెక్షన్స్ కూడా పంపించారు విక్టోరియా మెమోరియల్
1: ఆర్గనైజేషన్ సేవా కార్యక్రమానికి.
0: సో నేను ఫోన్ చేసి చెప్తూ ఉండేవాడిని మన సీనియర్ బ్రదర్స్ కి.
1: ఇంకా అసలు ఇప్పుడు నువ్వు స్టూడెంట్ అయ్యాక అంటే ఎస్పెషల్లీ నీకు నాకు ఒక మర్చిపోలేని అనుభవాన్ని స్వామి తన సర్వాంతర్యామి తత్వాన్ని చాలా చాలా హాస్యమైన పద్ధతిలో మనకి అందించడం జరిగింది కదా. అదొకసారి మేము ఒకసారి 2002 సెప్టెంబర్ లో వచ్చినప్పుడు నీతో మాట్లాడిన ఆ సన్నివేశం ఒకసారి ఇవాళ
0: 2002 సెప్టెంబర్ లో మన బ్రదర్స్ అంతా మీరు కూడా వచ్చారు. అప్పుడు అందరూ వచ్చినప్పుడు మామూలుగా మన గ్రూప్ వచ్చింది కదా. అసలు ఇంకొకటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏం జరిగిందంటే స్వామి గ్రూప్ వచ్చినప్పుడు అలా వెళ్లి కలిసిరా అనేవారు నన్ను. నేను చాలా సార్లు పర్మిషన్
1: తీసుకున్నాను.
0: సో అలాగే వెళ్లి దాన్ని అయితే వెనకాల ఎక్కడో మన కుల్వంత్ హాల్ లో కూర్చుని ఉంటే స్వామి ఇంటర్వ్యూకి కొంతమందిని పిలిచి లోపలికి వెళ్ళినప్పుడు ఆ టైంలో నేను వెనక్కి వచ్చి అప్పుడు కళాధర్ మీతోనే నేను మాట్లాడుతున్నాను అప్పుడు ఏమిటి ఏం జరుగుతున్నాయి యాక్టివిటీస్ అని. అప్పుడు
1: అప్పుడు
0: కళాధర్ అడిగారు నన్ను, స్వామిని నీతో మాట్లాడుతున్నారా, చూస్తున్నారా, అసలు ఏమైనా ఈ మధ్య ఏమైనా మాట్లాడుతున్నారా. అయితే మొదట్లో మాట్లాడేవారు, ఫస్ట్ 1 మంత్ లో మాట్లాడేవారు రెగ్యులర్ గా. ఈ మధ్య కొంచెం స్వామి చూడట్లేదు, మాట్లాడట్లేదు, మర్చిపోయారు నన్ను అన్నాను. అన్నాక ఇది అయిపోయింది, దాని తర్వాత వేరే యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయి అంతా కనుక్కుని మన గ్రూప్ అంతా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాక ఈ సంభాషణ జరిగిన 4 రోజుల తర్వాత స్వామి సడన్ గా వెనకాల నుంచి నన్ను ఒకరు బయట కూర్చున్నప్పుడు కుల్వంత్ హాల్ వెనకాల నుంచి హైదరాబాద్ బాయ్ ఇలా రా అని చెప్పి పిలిచారు. పిలిచినప్పుడు మొన్న మీ వాళ్ళంతా వచ్చారు కదా, ఏమంటున్నారు వాళ్ళు అన్న. అంటే నేను మామూలుగా యాక్టివిటీస్ గురించి చెప్పారు స్వామి, ఇలాగో ఆర్ఫనేజ్ కి వెళ్తున్నాను ఇవి చెప్పారు. అదంతా సరే, అది కాదు, ఇంకొక అబ్బాయి ఏదో అన్నాడు కదా, ఏమన్నాడు అన్నారు. నాకేమో గుర్తు రాలేదు ఆ మూమెంట్ లో. అయితే స్వామి ఏమో హాయ్ నిన్ను చూస్తున్నారా మాట్లాడుతున్నారా అని అడిగాడు కదా అన్నారు. అంటే ఎగ్జాక్ట్ గా మనకు కాన్వర్సేషన్ ఎలా ఉండిందో అలా చెప్పడం మొదలెట్టారు. అప్పుడు స్వామి అడిగారు, స్వామి అంటే ఏం చెప్పావు నువ్వు అన్నారు. చూస్తున్నారని చెప్పాను స్వామి అంటే హాయ్ అబద్ధం ఆడద్దు అన్నారు. అండి అబద్ధం ఆడద్దు, చూడట్లేదు, మాట్లాడట్లేదు, మర్చిపోయారు అన్నా అన్నావు అవునా కదా అన్నారు. అంటే అప్పుడు అవును స్వామి అన్నాను. అన్నప్పుడు స్వామి ఇప్పుడు వెంటనే స్వామి ఏమో మర్చిపోయారంటావా, ఎంత ఎంత మాట అన్నావు నువ్వు, అయినా రోజు మాట్లాడడానికి ఎలా కుదురుతుంది, ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా అందరితో రోజు మాట్లాడడం కుదురుతుందా నాకు, చూస్తూనే ఉన్నారని చెప్పచ్చు కదా, అలా మర్చిపో నువ్వు ఇక్కడ గుర్తుంచుకో, నువ్వు మర్చిపోయినా నేను మాత్రం మర్చిపోను ఎప్పుడు నిన్ను అన్నారు స్వామి. సో అది అంటే ఈ ఇన్సిడెంట్ ఎందుకు చెప్పానంటే ఇప్పుడు చాలా స్వామి సర్వాంతర్యామి ఆయనకు అన్ని తెలుసు అన్న విషయం మనకి తెలిసినా స్వామి ఏనాడు ఎవరిని కూడా మర్చిపోరు, పర్సనల్ గా ఒక్కొక్కళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఆల్ ద టైం చూస్తుంటారు అనేది.
1: పైగా మనం మాట్లాడుకుంటున్నప్పుడు స్వామి ఏదో ఎవరో గ్రూప్ ని తీసుకెళ్ళి మాట్లాడుతున్నారు, అంటే వాళ్ళతో మాట్లాడుతున్నారు. పైగా నువ్వు ఇంకో విషయం మర్చిపోయినట్టును, అప్పుడు స్వామి నువ్వు చెప్పావు మాకు మీరు ఆ పిల్లల దగ్గర కూర్చొని మీరు మాట్లాడుకున్నారు
0: చెప్పారు కూడా.
1: అది స్వామి మర్చిపోరు ఎవరిని అని చెప్పినప్పుడు నాకు ఇంకొకటి గుర్తొచ్చింది బ్రదర్, స్వామి నువ్వు మన ఇంటర్వ్యూలోనే ఒకసారి మనం అడగడం జరిగింది స్వామిని, స్వామి మీరు అందరినీ ఒకేలాగా అంత నిస్వార్థంగా ఎలా ప్రేమించగలుగుతారు అని అడిగాం కదా స్వామిని, స్వామి చెప్పిన ఆన్సర్ కూడా ఒకసారి వాళ్ళు మనం పంచుకున్నాం.
0: అయితే అప్పుడు అడిగినప్పుడు స్వామి ఎలా అంటే మీరు లవ్ ఆల్ అంటారు అది జీవిస్తారు కూడా
1: అందరినీ
0: ప్రేమిస్తారు మీరు ఎలా మీకు అది ఎలా సాధ్యం అని అడిగినప్పుడు స్వామి చాలా బ్యూటిఫుల్ ఆన్సర్ ఇచ్చారు. స్వామి అడిగారు మీ నాన్న నిన్ను ప్రేమిస్తున్నాడా అని అడిగారు. అడిగితే ప్రేమిస్తున్నారు సో ప్రేమిస్తున్నారని అనుకుంటున్నాను స్వామి అన్నాం. అంటే స్వామి అన్నారు మీ నాన్న నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడో తెలుసా అన్నారు. ఇంత అనాలిసిస్ మనం ఎప్పుడు చేయలేదు కాబట్టి మనకు తెలియదు. అయితే మీ నాన్న నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, మీ నాన్న నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడో తెలుసా, ఎందుకంటే నువ్వు మీ నాన్న అనుకుంటున్నాడు నువ్వు తన అంశం నుంచి పుట్టావని అనుకుంటున్నాడు అందుకే ప్రేమిస్తున్నాడు అని. మీ నాన్న అలా అనుకుంటున్నాడని అంత ప్రేమిస్తే మీరంతా నా అంశం నుంచే పుట్టారని నాకు తెలుసురా, నేను ఇంకా ఎంత ప్రేమించాలి
1: అని.
0: మమై వాంశో జీవలోకే జీవభూత సనాతన అని స్వామి స్వామి అంశం నుంచే అందరూ పుట్టారు అన్నది స్వామి ఇస్ ఆల్వేస్ ఇన్ దట్ కాన్షియస్నెస్. కాబట్టి
1: విషయాలను అడిగినా స్వామి ఎంత సరళంగా. ఇలాగే ఇంకో విషయం కూడా మనం సమయాభావం వల్ల త్వర త్వరగా మనం ఇవన్నీ శ్రోతలకి చెప్దాం. ఇంకోసారి ఒకసారి ఇలాగే మన ఇంటర్వ్యూలో స్వామి కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత అంటే ఏంటి, ఎలా మేము పెంపొందించుకోవాలని కూడా చెప్పారు కదా, దానికి కూడా స్వామి అద్భుతమైన రీతిలో సమాధానం ఇచ్చారు. అది కూడా ఒకసారి
0: స్వామి చాలా కాంప్లెక్స్ విషయాలు కూడా చాలా చక్కటి ఉదాహరణలతో సింపుల్ గా చెప్పేవారు. అయితే ఆ ఇంటర్వ్యూలో ఇలా అడిగినప్పుడు స్వామి పక్కనే స్వామి ఇంటర్వ్యూ చేయర్ పక్కనే ఇంకో టేబుల్ మీద లెటర్స్ అవి పెట్టున్నాయి,
1: స్వామి
0: భక్తుల దగ్గర తీసుకున్న లెటర్స్. అయితే స్వామి ఒక లెటర్ తీసుకుని ఈ లెటర్ ఒక భక్తుడు ఇందాక ఇచ్చాడు నాకు దర్శనంలో. అయితే ఆ భక్తుడు దర్శన్ స్టార్ట్ అవ్వక ముందు అంటే మ్యూజిక్ దర్శన్ మ్యూజిక్ కూడా స్టార్ట్ అవ్వక ముందు స్వామి రాకముందు కూర్చుని ఆ లెటర్ రాస్తున్నాడు. రాస్తున్నప్పుడు ఒకటే ఆలోచన అతనికి, స్వామికి నేను ఏం చెప్పాలి ఏం రాయాలి అనే ఆలోచనతో అదే రాస్తున్నాడు. అదే కాన్సన్ట్రేషన్ అన్నారు.
1: అంటే ఆర్ద్రతతో స్వామిని ఊహించుకుంటూ ఆ లెటర్ రాయడమే ఏకాగ్రత
0: అని చెప్పి దాని తర్వాత దర్శన్ మ్యూజిక్ మొదలైంది. అతను ఎన్వలప్ లో లెటర్ పెట్టాడు, ఇలా రెండు దోసిట్లో పట్టుకుని రెండు చేతులతో ఇలా పట్టుకుని ఒకటే ఆలోచనతో కూర్చున్నాడు, స్వామి లెటర్ తీసుకుంటే బాగుండు, స్వామి లెటర్ తీసుకుంటే బాగుండు, స్వామి లెటర్ తీసుకుంటే బాగుండు. అయితే అది అంటే అతని ఆలోచనలంతా ఒకటే ఆలోచనకు వచ్చేసింది ఇప్పుడు, స్వామి లెటర్ తీసుకుంటే బాగుండు అని. అదే కాంటెంప్లేషన్ అన్నారు,
1: కాన్సన్ట్రేషన్ అండ్ కాంటెంప్లేషన్.
0: తర్వాత స్వామి దర్శన్ మ్యూజిక్ మొదలయ్యాక స్వామి వచ్చి భక్తుల దగ్గర లెటర్లు తీసుకుంటూ ఈ భక్తుడి దగ్గరికి వచ్చినప్పుడు స్వామి చేయి ఆ లెటర్ మీద పడినప్పుడు అతని చేతిలోనూ లెటర్ ఉంది, స్వామి చేతిలోనూ లెటర్ ఉంది. ఆ మొమెంట్ లో అతని ప్రేయర్ తీరిపోయింది, అతనికి ఇంకే డిజైర్ లేదు, అతను ఓన్లీ ఆనందంగా ఉన్నాడు స్వామి తీసుకున్నారు అని. ఆ మొమెంట్ అదే మెడిటేషన్ అన్నావు. సో అంత చక్కగా ఇంత ఇంత బ్యూటిఫుల్ గా సింపుల్ గా
1: సింపుల్ దర్శనాన్ని డిస్క్రైబ్ చేస్తూ చెప్పడం. అసలు ఇప్పుడు చెప్తుంటే కూడా లెటర్ రాయడం, స్వామి కోసం వెయిట్ చేయడం, స్వామి ఎంతో అందంగా నడిచొస్తుంటే ఆ లెటర్ ఇవ్వడానికి ప్రయత్నించడం అనేది నిజంగా ఒక మధుర ఘట్టంగా మనం భావించాలి. చాలా ఈవెన్ తలుచుకుంటేనే ఒళ్ళు గగురుపాటు పడుతుంది.
2: ఇంకోసారి ఈవెన్ అంటే మా బ్రదర్స్ చెప్తా ఉంటారు యూత్ పర్స్పెక్టివ్ లో స్వామి కంట్రోలింగ్ ఆఫ్ సెన్సెస్ గురించి స్వామి ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పారని చెప్తా ఉంటారు. ఒకసారి
0: స్వామి చాలా సార్లు అంటే మనమంతా జనరల్ గా యూత్ గ్రూప్ కాబట్టి స్వామి చాలా సార్లు ఈ విషయం మీద చెప్పేవారు. ఏంటంటే స్వామి అనేవారు నిగ్రహం అనేది చాలా ఇంపార్టెంట్, నిగ్రహం ఉంటే అనుగ్రహం ఉంటుంది అనేవారు. అయితే స్వామి ఏమన్నారంటే యూత్ అనే దశ ఎలాంటిదంటే ఈ ఏజ్ స్వామి ఇన్ఫాక్ట్ ఏజ్ గ్రూప్ కూడా 16 to 35 years అన్నారు అప్పుడు. ఈ ఏజ్ గ్రూప్ లో ఫిజికలీ మెంటలీ ఇమోషనలీ ఇంటెలెక్చువలీ అండ్ స్పిరిచువలీ యు ఆర్ స్ట్రాంగెస్ట్ అన్నారు. అంటే చాలా మంది జనరల్ గా ఏమనుకుంటారంటే ఫిజికల్ గా బలవంతంగా స్ట్రాంగ్ గా ఉంటారు కానీ ఈ మిగతా యాంగిల్స్ లో ఆలోచించారు. కానీ స్వామి చెప్పింది ఏంటంటే ఈ దశలో స్వామి అప్పుడు ఏమన్నారంటే ఈ స్టేజ్ లో గనుక మీరు మీ సెల్ఫ్ కంట్రోల్ కనుక పెంచుకోగలిగితే ఈ స్టేజ్ లో కనుక రాగలిగితే జీవితాంతం ఉంటుంది. ఈ స్టేజ్ లో కనుక మీరు ఇంద్రియాలు నిగ్రహం చేయలేకపోతే ఏ స్టేజ్ లో కూడా చేయలేరు అనేవారు. సో అందుకని యూత్ ఇస్ సచ్ అన్ ఇంపార్టెంట్ స్టేజ్ ఇన్ లైఫ్ అండ్ అందుకే స్వామి ఇంత టైం యూత్ కి ఇచ్చేవారు. ఒక హైదరాబాద్ కాదు ఎక్కడైనా యూత్ కాన్ఫరెన్స్ అని కానీ లేకపోతే ఎంతమంది యువకులు
1: ఇప్పుడు
0: స్టూడెంట్స్ తోనే టైం గడిపేవారు. ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్ అలాంటిది వేర్ ఇట్ ఇస్ వెరీ కీ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్.
1: అది ఇంకోటి ఈ యూత్ గ్రూప్ అంటే మనం 2010లో చేసాం యూత్ కాన్ఫరెన్స్ ఉస్మానియా యూనివర్సిటీ జేఎన్టీయూ నుంచి సుమారు 1000 మంది విద్యార్థుల్ని పైగా ఆ సమయం కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక హెసిటేషన్ ఉద్యమం పీక్ లెవెల్లో ఉన్నప్పుడు ఒక 1000 మంది విద్యార్థులను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అసలు అది కూడా అంటే స్వామి భౌతికంగా ఉన్నప్పుడు మనం చేసిన ఆఖరి పెద్ద కార్యక్రమం కూడా అదే మనం చేశాను అనడం నన్ను చాలా తప్పది. స్వామే చేయించారు అది మన అజ్ఞానం. అజ్ఞానం బయటపెట్టాను నేను మనం అని అంతా స్వామే చేయించారు అది. ఎందుకంటే మొత్తం దాని ప్లానింగ్ నుంచి కూడా ఫస్ట్ మనం ఏదో కొంతమందితో అనుకుంటే స్వామి చాలా ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అది కూడా అప్పుడు మీరు యూనివర్సిటీస్కి వెళ్లి వైస్ ఛాన్సలర్ ని అనేక కాలేజెస్కి వెళ్ళి స్టూడెంట్స్ ని కలిశారు కదా, ఆ అభిప్రాయాలు కొంత సమయం మించిపోతుంది.
2: తప్పకుండా సార్, మీరు అన్నట్టు మనం ఏదో 200-300 బాయ్స్ తోని ఓ కాన్ఫరెన్స్ పుట్టబడిలో చేద్దాం అనుకున్నాము. మధ్యలో ఒకసారి వచ్చి స్వామికి చిన్న బ్రోచర్ ఇచ్చేసి చిన్న రిపోర్ట్ తయారు చేసుకుని వచ్చాము. ఒక సుమారు 10 కాలేజ్ తిరుగుంటాం అప్పటికి. స్వామి దర్శనంలో ఆ బ్రోచర్ చూస్తూ ఇది సరిపోదు బంగారు, ఇంకా చాలా మీరు తిరగాలి, చాలా కాలేజ్ కవర్ చేయాలి అన్నారు. అక్కడ స్వామి ఆ యూత్ కాన్ఫరెన్స్ కి విత్తనం నాటినట్టు అనిపించింది. ఎందుకంటే మనం ఏదో చిన్న యాక్టివిటీ అనుకుని వచ్చిందని స్వామి హౌ డిడ్ హి మ్యాగ్నిఫై అన్నదానికి ప్రత్యక్ష తార్కాణం ఇది. సో మీరన్నట్టు అప్పుడు అజిటేషన్ చాలా పీక్ లో ఉండే, యాక్చువల్ మనకే కాన్ఫిడెన్స్ లో ఎంతమంది వస్తారు, ఎంతమంది వైస్ ఛాన్సలర్స్ వస్తారు, అందరినీ కలుస్తున్నాం, అన్ని కాలేజ్కి వెళ్తున్నామని. బట్ స్వామి ఒక హోస్ట్ ఎలా ఉండాలి, ఐడియల్ హోస్ట్ అంటే ఎలా ఉండాలి అన్నదానికి ఒక ప్రోగ్రామ్ ఎలా కండక్ట్ చేయాలన్నది మనకి యాక్చువల్ చూపెట్టారు. మనకి రైట్ ఫ్రమ్ ది మెను అంటే పిల్లలు వస్తున్నారు, సో వాళ్ళకి
1: 1000 మంది పిల్లలు క్యాంటీన్ లో
2: వాళ్ళకి ఏమేమి మెను కావాలని స్వామి డిసైడ్ చేసి స్పెషల్ మెను ప్రిపేర్ చేయించారు. అకామిడేషన్ స్వామి లోపల ప్రశాంత నిలయంలో సెపరేట్ స్పెషల్ అకామిడేషన్ ఇప్పించారు. అండ్ మన
1: అంటే ఈవెన్ ఆశ్రమ అథారిటీస్ డిడి షెడ్స్ లో ఈ కార్యక్రమం చేసుకుంటే స్వామి
2: చేయాలి అని
1: స్పీకర్స్
2: కూడా స్వామి స్వయాన డిసైడ్ చేసి స్వామి అందరు నామినేట్ చేసి
0: బృందావన్ ప్రిన్సిపల్ అయిన సంజయ్.
1: చివరికి ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఆ టైంలో స్వామి ఉపన్యాసాలు ఇవ్వడం కొంచెం తగ్గించారు. ఆ రోజు ఆ పిల్లల్ని ఉద్దేశించి 1.5 hours
2: మాట్లాడి
1: అయ్యా ఆ ఉపన్యాసంలో స్వామి పొన్నుచంద్రాలో నాకు మీకు ఏమీ తేడా లేదు, నేను స్టేజ్ మీద కూర్చున్నాను, మీరు కింద కూర్చున్నారు, అంతేగాని ఏం తేడా లేదు, మనందరం ఒకటే ఒకే ఆత్మ మన. యాక్చువల్లీ ఆ తర్వాత రోజు నేను చాలా మంది పిల్లల్ని వచ్చిన వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు అదే అన్నారు, బాబా గారంటే మేము ఏదో ఎక్కడో ఉండి ఏదో చెప్తారనుకున్నామండి, ఇంత సింపుల్ గా వచ్చి ఇలా మాట్లాడతారా అని అనుకున్నామని వాళ్ళు చాలా ఆనందానికి లోనయ్యారు. సరే ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎంత సమయం అని సరిపోదు. స్వామి అనుభవాలని మనం చెప్తుంటే సరే నిజంగా చెప్పాలి అంటే ఇదంతా హైదరాబాద్ యువతతో స్వామి భాషణం అంటే ఇదంతా కూడా మనందరికీ స్వామి ప్రసాదించిన మధుర ఘట్టాలు. ఇవన్నీ మనకి స్వామి ఎంతో ప్రేమతో అనుగ్రహించినవే గాని అంతకన్నా వేరేదేమి కాదు. మనం ఎప్పటికీ ఇవన్నీ మనం ఆస్వాదించి మన మనసులో నిలుపుకొని నిజంగా స్వామి సందేశ జ్యోతులుగా మనల్ని మనం తీర్చిదిద్దుకుని మనం
0: ఒకటి ఏంటంటే ఇన్ని సంవత్సరాలు హైదరాబాద్ యువతకి ఇచ్చిన అవకాశాలు గానీ స్వామి ఇన్నిసార్లు ఇచ్చిన ఒకటి అర్థమైంది ఏంటంటే చేయించేది చేసేది అంతా స్వామే, పేరు మాత్రం మనకిచ్చారు.
1: అదే కదా స్వామి ఒకసారి భగవంతునికి మనిషి మానవుడికి తేడా ఏంటంటే అన్నీ తెలిసి ఏమీ తెలియనట్టుండేవాడు భగవంతుడు, ఏమీ తెలియకుండా అన్ని తెలిసినట్టుండేవాడు మానవుడు అని చెప్పారు స్వామి. సో ఈ అవకాశాన్ని చివరికి మళ్ళీ మనం ఒకసారి ఇవన్నీ గుర్తు తెచ్చుకోగలిగే అవకాశాన్ని ఇచ్చినందుకు ముందు స్వామికి మనం సదా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరియు మన రేడియో సాయి బృందానికి కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. సాయిరాం మేడం, జై సాయిరాం.
3: భగవంతో సంభాషణ కార్యక్రమంలో హైదరాబాద్ యువత అనుభూతులను విన్నారు. ఇది హైదరాబాద్ రేడియో సాయి బృందం సమర్పణ. రేడియో సాయి భగవాన్ దివ్యానుగ్రహ భాషణలను, ప్రముఖుల ప్రసంగాలను, సాయి భక్తులతో ఇంటర్వ్యూలు, ఇంకా ఎన్నో ఆహ్లాదకరమైన వినోదభరితమైన కార్యక్రమాలను మీకు అందిస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్ యువత సమర్పిస్తున్న అంత్యాక్షరి కార్యక్రమం మీకు అందిస్తున్నాం. ఈ కార్యక్రమానికి వాద్య సహకారం హార్మోనియం సాయిప్రకాష్, తబలా అభిషేక్ ఆచార్య. విని ఆనందించండి.

శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి అంత్యాక్షరి కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ నుండి ఎంతో మంది యువతులు ఉత్సాహంగా మన రేడియో సాయి డిజిటల్ స్టూడియో పుట్టపర్తి కేంద్రానికి వచ్చారు. సాయిరాం సిస్టర్స్, ముందుగా ఈనాటి అంత్యాక్షరి కార్యక్రమాన్ని స్వామికి స్వాగతం పలుకుతూ మనందరం ప్రారంభిద్దాం.

0: ఈనాటి అంత్యాక్షరి కార్యక్రమంలో రెండు టీంలు పాల్గొంటున్నాయి, సత్య టీం మరియు ప్రేమ టీం. సత్య టీంలోని పార్టిసిపెంట్స్ ని ముందుగా మీకు పరిచయం చేస్తాను. సాయి చంద్రిక, సాయి అన్నపూర్ణ, సాయి దీపిక. మరియు ప్రేమ టీంలో సాయి ప్రసన్న, ప్రశాంతి, అనామిక. ఈనాటి అంత్యాక్షరి కార్యక్రమంలో మూడు రౌండ్లు ఉంటాయి. ముందుగా మీకు మొదటి రౌండ్ వివరాలు చెప్తాను. ఈ మొదటి రౌండ్ లో నేను ముందుగా ఒక భజన పాడతాను. నేను ఆ భజనని ఎక్కడైతే ఆపుతానో ఆఖరి పదం నుండి సత్య టీం ఒక భజన ప్రారంభించాలి. సత్య టీంని నేను ఏదో ఒక చోట స్టాప్ చేస్తాను. వారు ఎక్కడైతే ఆపేస్తారో ఆఖరి పదం నుంచి ప్రేమ టీం మరొక భజన పాడాలి. ఈ విధంగా ప్రతి టీంకి 5 ఛాన్సెస్ ఇవ్వబడతాయి. మీ ప్రతి కరెక్ట్ ఆన్సర్ కి 10 పాయింట్స్ వస్తాయి. మీ ఛాన్స్ వచ్చినప్పుడు 10 సెకండ్స్ లోపు మీరు ఆన్సర్ గెస్ చేసి పాడాలి. రూల్స్ అని అర్థమయ్యాయి కదా? ఇక మన ఫస్ట్ రౌండ్ ప్రారంభిద్దామా?
1: అలాగే.

0: వెరీ గుడ్. సత్య టీమ్ మహేశ్వర అనే పదంతో ప్రారంభమయ్యే భజన ఏమైనా పాడగలరా?
1: మహేశ్వరతోనే పాడుమా? మహాదేవా
0: మహేశ్వర ట్రై చేయండి, పాడగలరా? పర్వాలేదు, సెకండ్ వర్డ్ అయినా యాక్సెప్ట్ చేస్తాం, పాడండి.
1: సెకండ్ వర్డ్ అంటే ఏది?
0: అది ఫస్ట్ లైన్ లో ఎక్కడ వచ్చినా ఓకే.

0: సత్య టీమ్ రామ్ అనే పదం.
1: రామ్ రామ్ రామ్ పరమ సుమంగళ రామ్ రామ్ రామ్ జననీ జానకి జీవన రామ్.
0: రైట్. ప్రేమ టీమ్ రామ్ మళ్ళీ.

0: విఠలా.
1: వెరీ గుడ్. ఈ రౌండ్ చాలా టఫ్ గా ఉంటుందేమో అనుకున్నాను, కానీ చాలా ఈజీగా పాడేశారు టూ టీమ్స్ కూడా. వెరీ గుడ్, ఫెంటాస్టిక్ జాబ్. సో ఈ ఫస్ట్ రౌండ్ అయ్యాక సత్య టీం మరియు ప్రేమ టీం స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సత్య టీం 50 పాయింట్స్, మరియు ప్రేమ టీం కూడా 50 పాయింట్స్ స్కోర్ చేశారు. ఇక మనం మన రెండో రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాం. ఈ రెండో రౌండ్ లోని వివరాలు చెప్తాను. ఈ రెండో రౌండ్ లో నేను ఏదైనా భజనలోని ఒక మధ్యలో లైన్ ని చెప్తాను, చదువుతాను. అది ఆ లైన్ ఏ భజనలోదో కనుక్కుని ఆ భజన మీరు పాడాలి.
2: అంటే మీరు ట్యూన్ లో పాడతారా?
1: నేను ట్యూన్ లో పాడను, జస్ట్ చదువుతాను. అది ఏ భజనలోదో కనుక్కుని ఆ భజన మీరు కరెక్ట్ గా గెస్ చేసి పాడాలి. ఇదేమో బజర్ రౌండ్. ఓకే, సో ఆడియన్స్ కి కూడా తెలియడానికి, ఏ టీం సరిగ్గా బజర్ ప్రెస్ చేశారో తెలియడానికి మీకు డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఇస్తున్నాము. సత్య టీం కంజీరా, ప్రేమ టీం తాళం. ఓకే, మీరు తాళం గాని మీ బజర్ ప్రెస్ చేసిన 10 సెకండ్స్ లోపు రైట్ ఆన్సర్ గెస్ చేయాలి. ఓకే, ఇందులో కూడా ఈ సెకండ్ రౌండ్ లో 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఎవరు మాక్సిమం స్కోర్ చేస్తారో చూద్దాం.
2: ఒకవేళ తప్పు పాడితే పాస్ అవుతుందా నెక్స్ట్ టీం?
1: తప్పు పాడితే ఇందులో ఒక డిసప్పాయింట్మెంట్ ఉంది. తప్పు పాడితే 5 మార్క్స్ కట్ అయిపోతాయి. ఓకే, సో అందుకని జాగ్రత్తగా ఆలోచించి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తేనే బజర్ ప్రెస్ చేయండి.
3: అలాగే
1: నేను లైన్ పూర్తిగా చదివే వరకు ఆగి అప్పుడు బజర్ ప్రెస్ చేయండి.
3: అలాగే.
1: ఓకే, రూల్స్ అన్ని అర్థమయ్యాయి కదా?
4: అర్థమయ్యాయి.
1: సో ఈ సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం.
4: అలాగే.
1: ఫస్ట్ క్వశ్చన్, మధురానాథ్ హరే కృష్ణ గోపాల. సత్య టీం ముందుగా కంజీరా ప్రెస్ చేశారు, సో ఛాన్స్ గోస్ టు సత్య టీం.

0: వెరీ గుడ్ సత్య టీమ్. సో ప్రేమ టీమ్ మీరు అలర్ట్ అయిపోవాలి. ఫస్ట్ క్వశ్చన్ ఆల్రెడీ సత్య టీమ్ చెప్పేశారు. సో సెకండ్ క్వశ్చన్, మంగళకర కరుణాంతరంగ. ముందుగా సత్య టీమే మళ్ళీ బజర్ ప్రెస్ చేశారు. సో ద ఛాన్స్ గోస్ టు సత్య టీమ్.
1: మంగళకర కరుణ.
0: 5 seconds, టైమ్ అప్. సారీ సత్య టీమ్, మీరు టైం లోపల పాడలేకపోయారు. సో ఈ క్వశ్చన్ ప్రేమ టీమ్ కి పాస్ అవుతోంది. మీరు గెస్ చేయలేకపోయినందుకు 5 points కట్ అవుతున్నాయి. సో ప్రేమ టీమ్ మీరు పాడగలరా?
2: Yes, ready.
0: Okay, start.

0: వెరీ గుడ్ ప్రేమ టీమ్. మీరు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో లేట్ గా బజర్ ప్రెస్ చేసినా ఛాన్స్ కొట్టేశారు. రైట్, మన థర్డ్ క్లూ, దీనబంధు కరుణాకర్ శరణ తుమ్హారి. ఈసారి ప్రేమ టీం ఇంకా ఫాస్ట్ గా ఉన్నారు. సో ప్రేమ టీం, ఛాన్స్ గోస్ టు యూ.
1: జై.

0: వెరీ గుడ్ ప్రేమ టీమ్.
1: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
0: సో సత్య టీమ్ మీరు అలర్ట్ గా ఉండండి. ఇప్పుడు ద ఫోర్త్ క్వశ్చన్, తప్పకుండా అన్ని చాలా ఈజీవే. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్, జై జై జనని సాయి జనని పరితి నివాసినిమా. ప్రేమ టీమే ముందుగా బజర్ ప్రెస్ చేశారు.

0: వెరీ గుడ్ సత్య టీమ్. నెక్స్ట్ క్వశ్చన్, కేశవ మాధవ మధుసూదన. సత్య టీమ్ మళ్ళీ ప్రెస్ చేశారు బజర్, సో సత్య టీమ్ పాడండి.
1: మాధవ.
0: కేశవ మాధవ మధుసూదన.
1: కేశవ కేశవ మాధవ.
0: టైం అవుతోంది.
1: కేశవ కేశవ.
0: టైమ్ అప్. సో ప్రేమ టీమ్ మీరు కూడా బజర్ ప్రెస్ చేశారు, సో మీరు పాడగలరా?
2: లేదండి, కొంచెం కన్ఫ్యూజన్ అయ్యాం. భజన్ భజనలో కూర్చున్నప్పుడు వచ్చేస్తున్నాయి, ఇక్కడ కూర్చున్నప్పుడు సడన్లీ గా తట్టట్లేదు, బ్లాంక్ అయిపోయాం సడన్లీ.
0: పాడలేరా?
2: లేదు, వీ గివ్ అప్. లేదండి,
0: జడ్జికే. ఓకే,
2: జడ్జికే పాయింట్స్.
0: సరే, మీరు రాంగ్ ఆన్సర్ చెప్పలేకపోయినందుకు, కరెక్ట్ ఆన్సర్ చెప్పలేకపోయినందుకు మళ్ళీ 5 పాయింట్స్ కట్ అవుతున్నాయి సత్య టీమ్, సారీ. సో రైట్ ఆన్సర్ చెప్పేస్తున్నాను.
2: చెప్పండి.
0: రాఘవ రామ రఘు.
2: నేను లాస్ట్ లైన్ పాడాను అదే పాట.
1: గోపీయలోలా గోపాల రాఘవ రామ.
0: కానీ మీరు కంటిన్యూ చేయలేకపోయారు.
2: నేను చేస్తుంటే రాంగ్ అన్నారు.
0: ఓకే, సరే, మీకు ఛాన్స్ ఇస్తున్నాం. మీరు కంటిన్యూ చేసి ఉండాల్సింది.
2: నేను అక్కడి నుంచి స్టార్ట్ చేయలేకపోయాను, బట్ స్టిల్ నేను లాస్ట్ లైన్ క్యాచ్ చేయగలిగాను.
0: ఓకే ఫైన్, సరే, ఛాన్స్ ఇస్తున్నాం, ట్రై చేయండి. స్టార్ట్.

వెరీ గుడ్ సత్య టీమ్, మీరు పాడలేరు అనుకున్నాను. 5 పాయింట్స్ కట్ చేసేసరికి కూడా మళ్ళీ మీరు పాయింట్స్ వెనక్కి తెచ్చేసుకున్నారు. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, యోగీశ్వర సాయి మురారి, యోగీశ్వర హేత్రిపురారి. సో ఛాన్స్ గోస్ టు ప్రేమ టీమ్.

0: Baba.
1: Very good. Very good, Prema team.
2: Thank you.
1: Next question. Tumaho mere Atma Ram Baba. ఇప్పుడు కూడా ముందుగా ప్రేమ టీం బజర్ ప్రెస్ చేశారు, సో ద ఛాన్స్ గోస్ టు ప్రేమ టీం.

Very good, Prema team. Next question. Shyama Sundara Madana Gopala. ఇద్దరు ఒకేసారి ప్రెస్ చేశారు అనిపిస్తోంది, కానీ ఇది ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో సత్య టీమే చెప్పారు. సో ద ఛాన్స్ గోస్ టు సత్య టీమ్. సత్య టీమ్ పాడండి.

వెరీ గుడ్ సత్య టీమ్. ఈ రౌండ్ లోని లాస్ట్ క్వశ్చన్. సో సత్య టీమ్ మరియు ప్రేమ టీమ్ అలర్ట్ గా ఉండండి. జప ధ్యాన బిన సంయోగ నహి. ఈసారి కూడా సత్య టీమ్ ప్రెస్ చేశారు. సో ఛాన్స్ గోస్ టు సత్య టీమ్.

0: చాలా బాగా గడిచింది ఈ రౌండ్. సత్య టీం మరియు ప్రేమ టీం చాలా పోటాపోటీగా పాడేశారు పాటలన్నీ. సో ఈ రౌండ్ అయ్యాక స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సత్య టీం 45 పాయింట్స్,
1: నాట్ బ్యాడ్.
0: మరియు ప్రేమ టీం 50 పాయింట్స్. ఒక్క 5 పాయింట్స్ డిఫరెన్స్ తో నడుస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ రౌండ్. ఈ లాస్ట్ రౌండ్ లో స్కోర్స్ అన్ని రివర్స్ అయిపోతాయి. సో చాలా జాగ్రత్తగా ఆడాలి. ముందుగా ఈ రౌండ్ వివరాలు చెప్తాను. ఈ రౌండ్ లో నేను మీ దగ్గరికి కొన్ని చిట్స్ తీసుకొస్తాను. ఆ చిట్స్ లో ఏదో ఒక స్వామి నామం రాసుంటుంది, ఏదో ఒక దేవుని నామం. ఆ నామంతో మీరు 2 నిమిషాల్లో ఎన్ని మాక్సిమం భజన్స్ పాడగలరో పాడాలి. అంటే ఆ నామం ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ లైన్ లోనే ఉండాలి, రూల్ లేదు. ఆ భజన్లో ఎక్కడైనా ఉండొచ్చు. సో 2 మినిట్స్ లో మాక్సిమం ఎన్ని భజన్స్ పాడగలరో అని పాడాలి. ఓకే, సో ముందుగా సత్య టీమ్ తో స్టార్ట్ చేద్దామా?
2: అలాగే.
0: సత్య టీమ్, మీరు ఒక చిట్ తీసుకోండి వీటిల్లోంచి. మీకే పదం వచ్చింది
3: రామ.
0: రామ, ఓకే.
4: రామ శ్రీరామ.
0: వన్స్ అగైన్ నేను టైం చెప్తాను, అప్పుడు మీరు స్టార్ట్ చేద్దరు గాని.
3: ఓకే,
0: 2 మినిట్స్ గుర్తుంది కదా, 2 మినిట్స్ లో మీరు మాక్సిమం ఎన్ని పాడాలో అని పాడగలగాలి.
3: ఓకే,
0: యువర్ టైం స్టార్ట్స్ నౌ.
4: రామ.

0: ఘనశ్యామ రా శ్రీరామచరణం శ్రీరామచరణ సుఖాయ భజ.
1: టైమ్ అప్. వెరీ గుడ్ సత్య టీమ్, ఆపకుండా 2 మినిట్స్ కంటిన్యూస్ గా పాడుతూనే ఉన్నారు. సో మీరు మొత్తం ఈ రౌండ్ లో ఎన్ని పాటలు పాడారో చూద్దాం. వన్ టూ త్రీ ఫోర్ మొత్తం సత్య టీమ్ 22 సాంగ్స్ పాడారు. వెరీ గుడ్,
2: థ్యాంక్ యూ.
1: వెరీ గుడ్ సత్య టీమ్, గ్రేట్ జాబ్. సో ప్రేమ టీమ్, ఇప్పుడు మీ టర్న్. మీ టార్గెట్ 23 ఉండాలి, చూద్దాం ఎలా పాడతారు. సో మీరు ఒక చిట్ తీసుకోండి. ఏ పదం వచ్చింది మీకు?
2: శివ.
1: శివ, ఓ దీంతో కూడా చాలా పాటలు ఉంటాయి. సో గివ్ యూర్ బెస్ట్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.

0: हरि ओम नमो शिव शक्ति
1: नमः शिवाय.
2: टाइम अप. వెరీ గుడ్ ప్రేమా టీమ్. కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ భయపడిపోతూ పాడారు. అసలు చాలా బాగా పాడే సింగర్స్ మీ అందరూ కూడా. కొంచెం ఎందుకో టెన్షన్ పడిపోయారు అనిపించింది నాకు.
3: కొంచెం వెంటనే తట్టలేదు, సో పాడగలమో లేదో అని టెన్షన్, ఎందుకంటే టార్గెట్ 23 ఉండింది కాబట్టి కొంచెం టెన్షన్ లో ఉన్నాము.
2: ఓకే ఓకే, నో ప్రాబ్లం. సో మొత్తం ప్రేమా టీమ్ ఎన్ని భజన్స్ పాడారో చూద్దాం. ప్రేమా టీమ్ 19 భజన్స్ పాడారు. నో ప్రాబ్లం,
3: నో ప్రాబ్లం.
2: ఇది ఇంకొక రౌండ్ కూడా ఉంది కాబట్టి మనకి
3: అలాగే
2: అందులో స్కోర్ చేద్దరు గాని.
3: అలాగే
2: గుడ్ జాబ్,
3: థ్యాంక్ యూ.
2: ఇప్పుడు ప్రేమా టీం, సారీ సత్య టీం, మీ ఛాన్స్. ఒక చిట్ తీసుకోండి.
4: కృష్ణ,
2: కృష్ణ.
3: ఓకే,
2: సో కృష్ణ అనే పదంతో 2 మినిట్స్ లో ఎన్ని భజన్స్ పాడగలరో చూద్దాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
4: కృష్ణరా

0: అదాదిత్య అయిపోయింది.
1: కృష్ణ రామ రామ బోల సాయి
0: కృష్ణాయ నమోం, కృష్ణాయ నమోం, కృష్ణాయ నమోం, నమో నమ. త్వరగా త్వరగా.

0: గ్రేట్
1: టైమ్ అప్ వెరీ గుడ్ సత్య టీమ్ ఈసారి కూడా చాలా బాగా పాడారు సో మొత్తం ఎన్ని పాటలు పాడారు చూద్దాం 1, 2, 3 ఒక్కటి రెండు సాంగ్స్ రిపీట్ అయ్యాయి మీవి సో మొత్తం కలిపి 18 సాంగ్స్ పాడారు వెరీ గుడ్ సో అంత్యాక్షరి కార్యక్రమంలో లాస్ట్ రౌండ్ లో లాస్ట్ ఛాన్స్
0: ఓకే
1: ప్రేమ టీం ఓకే
0: సైరా
1: ఓకే మీ చిట్ తీసుకోండి ప్రేమ టీం ఏ పదం వచ్చింది
0: సాయి
1: ఓ ఓకే వెరీ గుడ్ సో ఈ రౌండ్ ని సాయి భజన్స్ తో మనం స్టాప్ చేస్తున్నాం గుడ్ సో యువర్ టైం స్టార్ట్స్ నౌ

0: Time up. Time up. Time up. సో ప్రేమ టీం ఈసారి చాలా బాగా పర్ఫామ్ చేశారని అనుకుంటున్నాం, ఎందుకంటే ఇంత ముందు కంటే మాత్రం చాలా బాగా ఎక్కువ పాటలే పాడారు. సో చూద్దాం ఎన్ని పాటలు పాడారో, ఎన్ని రిపీట్ అయ్యాయో. సో ప్రేమ టీం టోటల్ గా 20 సాంగ్స్ పాడారు. వెరీ గుడ్. సో అంత్యాక్షరి కార్యక్రమం అప్పుడే ఎండింగ్ వచ్చేసింది, అసలు పాడుతున్నట్టే తెలియలేదు, అరగంట సేపు ఇలాగే గడిచిపోయింది. సో మన ఫైనల్ స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. స్కోర్స్ చూసే లోపు కూడా చూస్తుంటే ఇదేదో కాంపిటీషన్ లా అనిపించలేదు నాకు అసలు ఏమాత్రం.
1: అవునవును,
0: ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ చాలా చాలా బాగా పాడారు సత్య టీం మరియు ప్రేమ టీం. మీ స్పిరిట్ చాలా బాగుంది.
1: థ్యాంక్ యూ
0: స్వామి. నిజంగా
1: మందిరంలో కూర్చున్నప్పుడు చక్కగా పాడతాం, కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు తట్టట్లేదు, వెంటనే టెన్షన్ గా ఉండింది.
0: స్వామి నిజంగా ఇదే చూస్తారు మనందరిలో, మనం ఎంత అక్కడ ఉండేది కాంపిటీషన్ కాదు, మనం ఎంత మంచి హార్ట్ తో పాడుతున్నాము, పక్క వారికి హెల్ప్ చేయాలనుకున్నారు, ఇది కాంపిటీషన్ తెలిసినా కూడా వాళ్ళకి అందరు రాకపోతూ ఉంటే భజన మీరు అందిస్తున్నారు, వెరీ నైస్, చాలా బాగుంది.
1: భజన ఏమైనా పాడుతున్నాంటే అంటే వాళ్ళు కాంపిటేటర్ కానివ్వండి కానీ శత్రులు కానివ్వండి కానీ తెలిసిన భజన పాడుతుంటే ఊరుకోలేము.
0: వెరీ గుడ్, వెరీ గుడ్. భజనలోని మాధుర్యం అది చాలా బాగుంది. సో ఫైనల్ స్కోర్స్ ఇంకా ఒక్క నిమిషంలో మనకు తెలిసిపోతాయి. మన స్కోర్స్ తెలిసేలోపు ఒక భజన పాడుకుందాం మనందరం.
1: అలాగే అలాగే,
2: ఓకే ఓకే,
0: మంచి ఐడియా కదా. ప్రేమ ముదితే మనసు హెక్కకు, వెరీ గుడ్ భజన్, బాగుంది, అది స్టార్ట్ చేయండి.

0: చాలా బాగా పాడారు. ఇప్పుడు మరి మన ఫైనల్ స్కోర్స్ చూద్దాం.
1: టెన్షన్
0: సత్య టీమ్ 400 points. ప్రేమ టీమ్ 390 points.
1: ఓ నాట్ బ్యాడ్.
0: 10 points డిఫరెన్స్ తో సత్య టీమ్ గెలిచారు. ఇందులో అసలు గెలిపోవటం వాళ్ళకి సంబంధమే లేదు. మనందరం చాలా సంతోషంగా సాంగ్ భజన్స్ ని ఒక అరగంట సేపు హ్యాపీగా పాడుకోగలిగాం.
2: అవును, చాలా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది.
0: వెరీ నైస్. ఈ భజన అంత్యాక్షరి కార్యక్రమం ఇంతటితో పూర్తయింది. ఇది ఒక కాంపిటీషన్ లా కాకుండా మీ అందరూ కోఆపరేట్ చేసుకుని పాడుకునేందుకు చాలా సంతోషంగా ఉంది. ఈనాటి అంత్యాక్షరి కార్యక్రమం ద్వారా మా ఈ హైదరాబాద్ యువతులు స్వామినామంలోని మాధుర్యాన్ని తాము అనుభవిస్తూ మీ అందరికీ ఆ ఆనందాన్ని అందించాలని ఆశిస్తూ మాకు అవకాశాన్ని ఇచ్చిన స్వామికి మరియు రేడియో సాయి బృందానికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.
2: సాయిరాం,
0: జై సాయిరాం.
3: మీరింతవరకు అంత్యాక్షరి కార్యక్రమం విన్నారు. సమర్పణ హైదరాబాద్ యువత. అందించే సేవ చేస్తే సేవ్ అవుతావు చిరునాటికి వినిపించబోతున్నాం. ఇందులో శ్రీయుతులు కోటా శివకుమార్, శ్రీ ఎంఎల్ఎన్ స్వామి, శ్రీ కళాధర్, శ్రీ అనిల్ కుమార్, శ్రీ గణేష్, శ్రీ సత్యేందర్, శ్రీ వసంత భాను పాల్గొంటున్నారు. సమర్పణ రేడియో సాయి బృందం హైదరాబాద్.

0: హలో రాజేష్.
1: ఎస్ రాజేష్ హియర్. ఎవరిది?
0: రాజేష్, నేను రా సుదర్శన్.
1: హరే నువ్వా? ఏంట్రా సంగతి? జైలు పక్షి పొద్దునే కూసింది.
0: రే, జైలు పక్షి ఏమిట్రా? ఆ పరువు తీయకరా, నేను జైలర్ని రా బాబు, అక్కడ ఖైదీని కాదు.
1: అయ్యో, ఆయన ఎప్పుడు జైల్లోనే ఉంటావు కదరా, అందుకే అలా జోక్ చేశాను. సరే సంగతి ఏంటో చెప్పు.
0: మరేం లేదు రాజేష్, ఆగస్టు 15కి ఇంకా వారం రోజులే కదా ఉంది. ప్రతి స్వాతంత్ర దినోత్సవానికి మా జైల్లో సాయంత్రం మీటింగ్ ఉంటుంది. పెద్దవాళ్ళని ఎవరైనా పిలిపించి మాట్లాడిస్తూ ఉంటాం.
1: ఆగాగు, మాట్లాడడానికి రమ్మని పిలుస్తున్నావా? చూడ్డానికైతే వస్తాను, మాట్లాడమంటే మాత్రం నా వల్ల కాదురా.
0: అంత సాహసం చేయడం లేదులేరా. అయినా ఎంత లెక్చరర్ అయినా నువ్వు ఇంకా కుర్రాడివే కదా, కాస్త వయసులో పెద్దవారైతే బాగుంటుంది. ఎవరిని పిలవాలా అన్న ఆలోచనతో రాత్రంతా నిద్ర కూడా పట్టలేదురా. చివరికి నిన్ను అడిగితే నువ్వే ఎవరి పేరన్నా చెప్తావు కదా అని నీకు ఫోన్ చేశాను.
1: అలా అన్నా బాగుంది. ఎవరున్నారబ్బా? రెహమత్ ఖాన్ గారు ఉన్నారు, స్వాతంత్ర సమయోధుడు, కానీ పెద్దవారు అయిపోయారు, మాట్లాడలేరు కూడా. డిప్యూటీ కలెక్టర్ జోసెఫ్ గారు ఉన్నారు, మంచి వ్యక్తే, కానీ ఆయన ఎక్కువగా సాహిత్యం మీద మాట్లాడతాడు, ఈ సందర్భానికి తగినట్టు మాట్లాడలేడు. ఇంకెవరున్నారబ్బా?
0: ఎవరే రాజేష్, నీ మీదే ఆశ పెట్టుకున్నాను రా. సాయంకాలంలోగా చెప్పినా పర్వాలేదు, ఎవరినో ఒకరిని చూడరా.
1: ఆగాగు, అక్కర్లేదు, గుర్తొచ్చింది. చంకలో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా వెతికేట నారాటోడే. మా కాలేజీలోని లెక్చరర్ ఒక ఆయన చాలా బాగా మాట్లాడతారు, పైగా ఆయన సాయిభక్తులు, ఖైదీలకు చక్కని సందేశం ఇచ్చేలా మాట్లాడగలరు.
0: బతికించవరా బాబు, ఇంతకీ ఎవరైనా?
1: రెహమత్ ఖాన్ గారు ఉన్నారు, స్వాతంత్ర సమయోధుడు, కానీ పెద్దవారు అయిపోయారు, మాట్లాడలేరు కూడా. డిప్యూటీ కలెక్టర్ జోసెఫ్ గారు ఉన్నారు, మంచి వ్యక్తే.

0: వచ్చేలా మాట్లాడగలరు.
1: బతికించవరా బాబు, ఇంతకీ ఎవరైనా పేరు అడ్రస్ చెప్పు, వెంటనే వెళ్ళి మాట్లాడతాను.
0: ఆయన పేరు ప్రొఫెసర్ జిఎన్ మూర్తి. 10 గంటలకల్లా మా కాలేజీకి వస్తే అక్కడే మాట్లాడచ్చు.
1: కాలేజీకి వచ్చి పిలిస్తే ఏం బాగుంటుందిరా, బాగుండదేమో.
0: అబ్బెబ్బే, అలాంటిది ఏం లేదు. ఆయనకి ఇంటికి వచ్చి పిలవాలనేది పట్టింపులేం లేవు, తప్పకుండా వస్తారు. నీకెందుకు, నువ్వు మా కాలేజీకి వచ్చే.
1: వెరీ గుడ్, అయితే కాలేజీకి వచ్చి కలుస్తాను రా. థ్యాంక్ యూ.
0: నమస్కారం మూర్తి గారు.
2: ఓ రాజేష్, రారా, ఏమిటిలా వచ్చావు?
0: సార్, ఈయన నా ఫ్రెండ్ సుదర్శన్ అని, జైలర్ గా పనిచేస్తున్నాడు. మీతో కాస్త పనుందంటే తీసుకొచ్చాను.
1: నమస్కారం మూర్తి గారు.
2: సాయిరామ్. నమస్కారం సుదర్శన్ గారు, గ్లాడ్ టు మీట్ యూ. నేను మీకు ఏ విధంగా సాయం చేయగలను చెప్పండి.
1: మరేం లేదు సార్, ఇండిపెండెన్స్ డే నాడు మన గుంటూరు జైల్లో ఖైదీల్ని ఉద్దేశించి మాట్లాడే వక్త కోసం వెతుకుతూ ఉంటే మా రాజేష్ మీ గురించి చెప్పాడు.
2: రాజేష్ చెప్పాడా? నా మీద ఉన్న అభిమానం కొద్ది చెప్పుంటాళ్లే. ఇంతకీ ఆ రోజు మీరు తలపెట్టిన కార్యక్రమం ఏంటో చెప్తారా?
1: మరీ అంత పెద్ద కార్యక్రమం ఏమీ కాదులండి. సాయంత్రం జైలు ఆవరణలోనే సభ ఉంటుంది. సభ కార్యక్రమం తర్వాత ఖైదీలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారు. తమరు మా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఖైదీలకి 4 మంచి ముక్కలు చెప్పాలని కోరుతున్నాను.
2: చాలా బాగుంది. కానీ నేను భగవాన్ శ్రీ సత్సాయిబాబా సేవలో ఉన్నవాణ్ణి. వారి బోధనలు, ఆధ్యాత్మిక విషయాలపైనే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను. మరి మీకు అభ్యంతరం ఉండదు కదా? అఫ్కోర్స్, మాదంతా లౌకికవాదమేలేండి. అన్ని మతాలు గౌరవిస్తాం, అన్ని మతాలు ప్రోత్సహిస్తాం. ప్రత్యేకంగా ఏ మతం గురించి మాట్లాడం మేము?
1: మాకు కావాల్సింది కూడా అదేనండి. మానవతను పెంపొందించే విషయాలను మీ వంటి పెద్దలు చెప్తే ఖైదీల ప్రవర్తనలో కాస్తైనా మార్పు రావచ్చు కదా.
2: మీ ఉద్దేశం చాలా మంచిది. సరే, మన ప్రయత్నం మనం చేద్దాం. తప్పకుండా నేను వస్తాను. సాయంత్రం 8 గంటలకన్నారు?
1: సార్, సాయంత్రం 6 గంటలకి సమావేశం ప్రారంభమవుతుందండి. మీరు దయచేసి 5:30కల్లా రండి, నేను జీప్ కూడా పంపుతానండి.
2: అబ్బబ్బే, జీప్ అటువంటి ఫార్మాలిటీస్ ఏమి పెట్టుకోకండి. అలాంటివి ఏమీ అక్కర్లేదు, నేను వస్తాను కదా, 5:30కి అక్కడ ఉంటాను, సరేనా?
1: థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి నాకు సెలవా, ఆ రోజు కలుద్దామండి.
2: మంచిది, వెళ్ళిరండి. సాయిరామ్.

0: సోదర సోదరీముళ్లారా, ఈరోజు అంటే ఆగస్టు 15వ తేదీ నాడు మనమంతా మన దేశ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దేశం స్వతంత్రం కావాలని ఎన్నో త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించిన దేశభక్తులను గుర్తు చేసుకుని వారికి నివాళులు అర్పిస్తున్నాం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నేటి కార్యక్రమానికి మన గుంటూరు హిందూ కాలేజీలో ప్రొఫెసర్ అయిన జిఎన్ మూర్తి గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇప్పుడు వారిని తమ సందేశాన్ని అందించవలసిందిగా మనందరి తరఫున కోరుతున్నాను.
1: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి వారి పాదపద్మాలకు శతకోటి ప్రణామాలు అర్పిస్తూ ఇక్కడ సమావేశమైన మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి 5 తల్లుల గురించి చెప్పారు. దేహమాత అంటే జన్మనిచ్చిన తల్లి, గోమాత, భూమాత, వేదమాత అంటే వేదాలకు తల్లి, ఇంకా దేశమాత. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటే పుట్టిన గడ్డను మించిన స్వర్గం లేదని శ్రీరాముడు లక్ష్మణుడికి చెప్పిన మాటలు మనకి గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా దేశభక్తి కలిగి ఉండాలని స్వామి మనకి చెప్పారు. దేశానికి అంటే దేశ ప్రజలకు సేవ చేయాలని కూడా చెప్పారు. సమాజం లేకుండా మనిషి లేడు. మనిషికి కావలసినవన్నీ ఈ సమాజం నుంచే వచ్చాయి. తిండి, బట్ట వంటివన్నీ కూడా ఏది ఎవరికి వారు తయారు చేసుకోలేరు కదా. సమాజంలో అందరం ఒకరి మీద ఒకరు ఆధారపడ్డవారమే. సమాజం తోడ్పాటు లేకుండా మనుగడ కష్టం. కనుక మనం కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. అది సేవ ద్వారా వ్యక్తం కావాలి. సేవ చేసేటప్పుడు నిజాయితీగా కష్టపడాలి. పుట్టి పెరిగిన సమాజానికి సేవ చేయడం మన కర్తవ్యమని స్వామి మనకి బోధిస్తున్నారు. జీవితమంటే ఒక సవాలు. ధైర్యంగా ఎదుర్కోవాలి తప్ప పారిపోకూడదు. పక్కదారులు అసలే పట్టకూడదు. ప్రపంచంలో ఏది లేకపోయినా ప్రేమకు ఎవ్వరూ బీద కాదు. ప్రేమ భగవంతుడిచ్చిన వరము. ప్రేమను పంచండి అని

సత్యసాయిబాబామని చెప్తున్నారు. అలాగే కోరికలను అదుపులో ఉంచుకోవాలి. అలా చేయడం వల్ల కోరికలు తీర్చుకోవడానికి తప్పు చేయాల్సిన అవసరం రాదు కదా, జీవితం మరింత మెరుగ్గా గడపడానికి వీలవుతుంది. స్వామి చెప్పిన ఈ మాటలు అందరం పాటిస్తే ఇక నేరాలకు మోసాలకు తావుండదు, అంతా ఆనందమే. సాయిరాం.

0: హలో మూర్తి గారు.
1: ఎవరు? ఎక్కడ
0: ఉండండి, నేనే మీ దగ్గరికి వస్తున్నాను. ఏమిటి, మీరు ఈ రైల్లోనే వచ్చారా?
1: అవును, సుబ్బారావు గారు. అవునండి, కాస్త పని మీద హైదరాబాద్ వెళ్ళి వస్తున్నాను. మీరు అక్కడి నుంచేనా?
0: అవునండి. పదండి, నడుస్తూ మాట్లాడుకుందాం. మీరు ఈ ట్రైన్కే వస్తున్నారని తెలిస్తే హాయిగా కలిసి కబుర్లు చెప్పుకుంటూ వచ్చేవాళ్ళం. ఇంతకీ హైదరాబాద్ ఏ పని మీద వెళ్లారేంటి?
1: అక్కడ స్వామి జన్మదినోత్సవ కార్యక్రమాలు శివంలో జరుగుతున్నాయండి. నన్ను అక్కడ మాట్లాడడానికి పిలిచారు కాబట్టి మాట్లాడి వస్తున్నాను.
0: అరేరే, నాకు తెలిస్తే నేను కూడా వచ్చేవాణ్ణి కదా. సర్లేండి, అయినా ఆగస్టు 15 నాడు మన గుంటూరు జిల్లాలో మీరు ఇచ్చిన ఉపన్యాసం విన్నాను. చాలా బాగా మాట్లాడారు.
1: థ్యాంక్స్ అండి.
0: ఇంతకీ హైదరాబాద్ మీరు ఏ విషయం గురించి మాట్లాడారు?
1: నేనుండ భయమేలా అన్న స్వామి దివ్య ప్రబోధం అంటే నాకు చాలా ఇష్టం. ఈ విషయం మీకు తెలుసు కదా, ఆ విషయమే మాట్లాడాను. తర్వాత ఒక చక్కని చర్చ కూడా జరిగింది, చాలా ఆనందం అనిపించింది. ఆ మాటల్లోనే మనం స్టేషన్ దాటి వచ్చేసినట్టున్నాము. మరి నేను ఒళ్ళొస్తానండి. సాయిరాం.
0: మంచిది సార్, పోయిరండి. సాయిరాం.
1: ఆటో బాబు, ఆటో.
2: ఎక్కడ పోవాలి సార్?
1: బ్రాడీపేట పోవాలి బాబు. వస్తావా?
2: వస్తా సార్. 50 రూపాయలు అవుతుంది.
1: 50 రూపాయలా? అదేనాయనా, మరీ ఎక్కువగా అడుగుతున్నావే.
2: అర్ధరాత్రి దాటింది కదా సార్, పోనీ 40 రూపాయలు ఇవ్వండి.
1: సరేలే, పద.
2: ఎక్కండి సార్.
1: అదేమిటినైనా, ఆటో ఆపుతున్నావేమిటి?
2: ఎవరో దారికి అడ్డంగా నిలబడ్డారు సార్.
3: ఏయ్, ఆటో ఆపు, ఆపరా, ఆపు.
2: ఏందన్నా, లోన ప్యాసింజర్లు ఉన్నారు, అర్ధరాత్రి వేళ నీ గోలేంటి?
4: అరే నోరు మూసుకోబే, మాట్లాడేమంటే పొడిచి పారేస్తా. త్వరగా జేబులో డబ్బులు ఇచ్చేసి ఇక్కడి నుంచి పరిగెత్తా.
1: నైనా, ఎవరు మీరు? ఆటో ఎందుకు ఆపుతున్నారు?
3: అవన్నీ చెప్పడానికి టైం లేదులే గాని, దిగవయా, దిగు, ఆటో దిగు.
4: ఒరే, ఆడుతూ మాట్లాడి కిందకి ఇచ్చి పారే.
1: అరే కాస్త ఉండు నైనా, ఎందుకు అలా లాగుతావు? నేనే దిగుతాగా.
3: ఒరే ఇదిగో ఈ సూట్ కేసు పట్టుకో. ఏ పెద్ద ఆయన, మర్యాదగా నీ పర్సు వాచి ఉంగరాలన్నీ ఇచ్చేసేయ్, లేదంటే పొడిచి పారేస్తాం. జాగ్రత్త.
1: అంత పని చేయక్కర్లేదులే నాయనా. సాయిరాం, నేనే ఇస్తాను. ఇదిగో తీసుకో.
4: ఇగో పెద్ద, చొక్కా కూడా ఒప్పించేయి.
1: అలాగే సాయిరాం, విప్పిస్తాను. ఇగో సాయిరాం, సాయిరాం, సాయిరాం, సాయిరాం.
3: ఒరే ఆగాగు, ఆ టార్చ్ లైట్ ఇలాగి
4: ఎందుకు రా? ఏమైంది?
3: ఒరే ఈయన మొహం చూడు, ఆ రోజు ఆగస్టు 15 నాడు జైల్లో మాట్లాడింది ఈయనే కదా.
4: అవును రోయ్, చూడడానికి ఆయనలాగే ఉన్నాడు. అయితే ఏంటంటావు?
3: అరే నువ్వు ఉండరా సార్, తప్పైపోయింది, క్షమించండి సార్.
1: నువ్వు అంటున్నది ఏంటో నాకు అర్థం కావడం లేదు నాయన. ఇంతకీ ఎవరు మీరిద్దరు?
3: సార్ మేమిద్దరం దొంగలం సార్. మేం జైల్లో ఉన్నప్పుడు మీరోసారి జైలుకు వచ్చి మాట్లాడారు, అదేనండి జెండా పండగ నాడు. అయాళ దేశభక్తి గురించి, బాబా గారి గురించి మాట్లాడారు సార్. ఇదిగో మీ వస్తువులు మాకొద్దు, మీరే తీసుకోండి.
4: అదేట్రా, దొంగతనం చేసిన వెనక్కిచ్చేస్తానంటావేంటి?
3: ఒరే నువ్వు కాస్త ఆగరా, తర్వాత చెప్తాను. సార్ మీ వస్తువులు తీసుకుని మీరు వెళ్ళండి సార్.
1: నాయనారా, మీరు చూస్తే మంచివాళ్ళనే కనిపిస్తున్నారు, మరి జైలు నుంచి బయటికి వచ్చి మళ్లీ దొంగతనాలేమిటి?
3: సార్ జైల్లో మీరు చెప్పిన మంచి ముక్కలు ఇన్నాక నిజంగానే దొంగతనాలు మానేద్దాం అనుకున్నాం, కానీ ఎక్కడా పని దొరక్క మళ్లీ ఈ పాడు పని మొదలెట్టాం. ఒరే చూస్తావేంటి, సార్ని క్షమించమని అడుగు.
4: సారు అది చెప్పిందంతా నిజమేనండి, పొరపాటైంది, క్షమించండి.
1: పర్లేదు బాబు, పర్లేదు.
3: సార్ సాయిబాబా ప్రేమ గురించి చెప్పి ఆయన ప్రేమను మాకు పంచిపెట్టినోరు, మీకు ద్రోహం చేయలేం, పొట్ట కోసం ఈ పని చేయక తప్పలేదు. ఇక నిజంగా మానేస్తాం సార్, నిజంగా మానేస్తాం, మమ్మల్ని క్షమించండి. సార్ ఏదో ఆటో వస్తోంది, ఆపుతాం, మీరు అందులో వెళ్ళిపోండి. రే ఆటో ఆపరా.
4: ఆటో ఆపు, ఆపు. సార్ సార్ ఎక్కడికెళ్తారు సార్? మీరు
1: బ్రాడీ పెట్టుకోవాలి నేను.
3: అలాగే సార్, రండి ఆటో ఎక్కండి. ఒరే సార్ సామాన్ ఆటోలో పెట్టు. ఇదిగో ఆటో ఆయన, అర్ధరాత్రి దాటింది, సార్ని బ్రాడీపేటలో భద్రంగా దించు.
1: బాబు ఆటో బాయ్, ఒక క్షణం ఆగమా. నాయలరా మీ పేర్లు ఏమిటో నాకు తెలియదు, కానీ ఒక్క విషయం చెప్తాను, విని వెళ్ళండి. భక్తులకు సేవ చేస్తే సేవ్ అవుతావు అని స్వామి చెప్పారు. అంటే మనం తోటివారికి సేవ చేస్తే భగవంతుడు మనని రక్షిస్తాడని అర్థం అన్నమాట. నేను నిరంతరం అలాంటి వారి ఇంటా వెంటా జంటా ఉండి కంటికి రెప్పలా కాపాడతానని కూడా మన స్వామి చెప్పారు. ఇప్పుడు ఇలా నన్ను రక్షించి బాబా తమ మాట నిలబెట్టుకున్నారు సుమ. అటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి బోధలకు అనుగుణంగా నడుచుకుంటే మన బాగోగులు ఆయన చూసుకుంటారు. మరి ఈ మాట ఎప్పుడు మర్చిపోకండి. మీరు అంతా మంచి జరగాలని ఆ బాబావాన్ని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నానే. మరి ఉంటాను సాయిరాం, ఆనందంగా ఉండండి.
3: సాయిరాం సార్, సాయిరాం.

0: సేవ చేస్తే సేవ్ అవుతావు చిరునాటికి విన్నారు. ఇందులో శ్రీయుతులు కోట శివకుమార్, శ్రీ ఎమ్మెలెన్ స్వామి, శ్రీ కళాధర్, శ్రీ అనిల్ కుమార్, శ్రీ గణేష్, శ్రీ సత్యేందర్, శ్రీ వసంత భానుగారు పాల్గొన్నారు. సమర్పణ రేడియో సాయి బృందం హైదరాబాద్.
1: ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు బృందం తమ 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 2013 సంవత్సరంలో అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 4వ భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మీరు వినబోయే నాటకం సాయి భక్తి సామ్రాజ్యం. ఇక ఆలస్యం చేయకుండా నాటకంలోకి వెళ్దామా?

0: బాబా, రామాయణ భారత భాగవతాది గ్రంథాలు చదివాని, ప్రతినిత్యం నీకు షోడశోపచార పూజలు చేస్తున్నాని, ఆసేతు హిమాచల పర్యంతం ఉన్న పుణ్యక్షేత్రాలు దర్శించాని, నీ దర్శన సందర్శన సంభాషణ సౌభాగ్యం సిద్ధించలేదని కన్నీరు కారుస్తున్నాని. నీ మనసు కరగలేదా స్వామి? నా మొర వినిపించలేదా? నీ దివ్యానుగ్రహం ప్రసాదించే సమయం రాలేదా? రంగా, నా సద్గ్రంథ పఠన, పుణ్యక్షేత్ర సందర్శన, నా షోడశోపచార పూజలు అన్నీ వృధాశ్రమేనంటావా?
1: వృధాశ్రమ కాదు, భగవంతుడు బాహ్యప్రియుడు కాదు, భావప్రియుడు. నీ పుణ్యక్షేత్ర సందర్శన, షోడశోపచార పూజలు, నీ సద్గ్రంథ పఠనం వెనుక ఉన్న భక్తిభావం భగవంతునికి తెలియాలి. శబరి ఏ పుణ్యక్షేత్ర సందర్శనం చేసింది? ఆమె ఎంగిలి పండ్లను రామచంద్ర ప్రభువు తిన్నాడు. మీరా ఏ గ్రంథాలు చదివింది? ఆమెకు గిరిధరుడు సాక్షాత్కరించాడు. తిన్నడు ఏ షోడశోపచార పూజలు చేశాడు? అతనికి పరమశివుడు ముక్తి ప్రసాదించాడు.
0: అవును రంగా, ఇవన్నీ చేయకపోయినా భగవంతుడు ఆ భక్తుల్ని ఎందుకు కరుణించాడంటావు?
1: వారిని భగవంతుని అనుగ్రహానికి పాత్రుణ్ణి చేసింది వారికి భగవంతుని పట్ల గల ప్రేమ. శబరి రామచంద్ర ప్రభువు రాజపుత్రుడు, ఆయనకు దారిలో ఏ రాయి తగిలి బాధ కలుగుతుందోనని రాముడు వచ్చే బాటలో పూలు పరచేది. తాను రుచుచూచిన తియ్యని పండ్లనే శ్రీరామచంద్రునికి అర్పించింది. గిరిధరునికి సుతిమెత్తని పడక అమర్చి ఊయలలూపి చంటిబిడ్డను లాలించినట్టు లాలించేది మీరా. నీ తపన వెనుక భగవంతుని పట్ల ప్రేమ ఉండాలి. ఆవేదనతో, కన్నీళ్లతో, ప్రేమతో స్వామిని మనసారా ప్రార్థించు. నీ ప్రార్థన వెనక భగవంతుడు నన్ను తప్పక ఆదరిస్తాడన్న దృఢమైన నమ్మకం ఉండాలి. అప్పుడు నీ కన్నీటికి కరిగిపోయి బాబా తానే కరుణించి నిన్ను ఆదుకుంటాడు.

0: విశ్వాసంతో ప్రేమతో కూడిన ప్రార్థనకి అంత శక్తి ఉంటుందనంగా
1: తెలుసుకోవాలని ఉందా? అయితే మహాభారత యుద్ధం తర్వాత జరిగిన సంఘటన చెప్తాను, విను.

0: నమో శ్రీకృష్ణాయ నమః.
1: ధర్మస్వరూపులు, అగ్రజులు, కురువంశ శ్రేష్ఠులు, హస్తినాపురాధీశ్వరులు, యుధిష్ఠిర రాజన్యులకు నమో వాకాలు.
0: ఆయుష్మాన్ భవ. సహదేవ, ప్రార్థనా సమయంలో వచ్చాం. ముఖ్యమైన విషయం ఏదైనా చర్చించాలా?
1: అవును అగ్రజ, కురుసభలు ద్రౌపది మాన సంరక్షణ సమయంలో అడిగాను. ఇది సమయం కాదన్నారు. అరణ్యవాస సమయంలో అడిగాను.
2: అరణ్యవాసం వ్రతం లాంటిది కాబట్టి ఇతర విషయాలు చర్చించకూడదన్నారు.
0: అవును.
1: అజ్ఞాతవాస సమయంలో అడిగాను. మన ఉనికిని కాపాడుకోవలసిన సమయం కదా, ఇప్పుడు సందేహం ఏమిటన్నారు. శ్రీకృష్ణ రాయబార సమయంలో అడుగుదాం అనుకున్నాను. తమరు సంగ్రామ రచనలో నిమగ్నులయ్యారు.
3: నా సందేహం నా పెదవి దాటి పైకి రాలేదు. తలుచుకుంటే చాలా తోరణమై నా హృదయాన్ని దహించి వేస్తోంది.
0: ఇన్నాళ్లు నీకు బాధ కలిగించినందుకు చింతిస్తున్నాను. ఇప్పుడు మనస్ఫూర్తిగా నీ సందేహానికి సమాధానమిస్తాను. నిస్సంకోచంగా నిర్భయంగా అడుగు సహదేవా.
1: ఆనాడు కురుసభలో భారతవర్షంలో ఏ స్త్రీ పడని అవమాన భారాన్ని సహించిన ద్రౌపది దీనావస్థ తలుచుకుంటుంటే ఈనాటికి గుండెల్లో శూలాలు గుచ్చుతున్నట్లు బాధ కలుగుతోంది అగ్రజ.
0: సహదేవా, సంయమనము పాటించు. కౌరవులు చేసింది సహించరాని నేరం.
1: ద్రౌపది జుత్తు పట్టుకుని కురుసభలోకి ఈడ్చుకు వస్తున్నాడు దుశ్శాసనుడు. ఆ దృశ్యం చూసి నాలో ఆవేశం కట్టలు తెంచుకుని పౌరుషం పడగనిప్పింది. వీరాధి వీరులమైన మనం ఈ దారుణాన్ని అరికట్టలేమా అని ఆవేశంతో నేను లేచే లోపల అన్నగారు భీమసేనుని వీరగర్జన వినిపించింది.
4: అవును, ద్రౌపది దురవస్థ చూడగానే నాలో వీర రక్తం పరవళ్లు త్రక్కింది. పాంచాలిని అవమానించిన దుశ్శాసనుడి గుండె చీల్చి ఆ రక్తంతో ఆమె కురులు ముడివేస్తానని ప్రతిజ్ఞ చేశాను.
1: నా మనస్సుకు కాస్త ఉపశమనం కలిగింది.
0: అలాగా
5: కౌరవ పరివారాన్ని నా గాంధీవంతో అక్షయతోణీరంతో హతమారుస్తానని ప్రతిజ్ఞ చేశాను నేను.
1: చూశారా, ఇది వీరోచితమైన ప్రవర్తనంటే. సగర్వంగా అన్నగారు అర్జునుడికి నమోవాకాలు చేశాను.
0: చాలా మంచి పని చేశావు.
1: అక్కడితో ఆ ప్రతిజ్ఞల ప్రస్థానం ఆగిపోలేదు. మా అన్నగారు నకులుడు జ్వాలాముఖిలా లేచి,
5: పాంచాలి దుర్దశ నాలో ప్రతీకార జ్వాల రేపింది. నా ఖడ్గాన్ని చేతపట్టి రణరంగంలో చతురంగ బల సమేతమైన కౌరవ పరివారాన్ని యమపురికి పంపుతానని సవాలు చేశాను.
1: వయస్సులో మీకంటే ఎంతో చిన్నవాడు నకులుడు. ఎంత భీకరమైన సవాలు చేశాడో, ఎంత వీరత్వాన్ని ప్రదర్శించాడో చూశారా?
0: ఇంతకీ కురుసభలో జరిగిన వైనాన్ని వర్ణిస్తున్నావు తప్ప నీ సందేహం అడగనేలేదు.
1: ఇప్పుడు నా సందేహం వ్యక్తపరుస్తాను. సూటిగా సమాధానమివ్వండి.
0: ఇస్తాను. ఆడిన మాట తప్పనని నీకు తెలుసు కదా.
1: ఆ నమ్మకంతోనే అడుగుతున్నాను. అన్నగారు తమరు నీతి కోవిదులు, ప్రాజ్ఞులు, అయినా జూదం ఆడారు. ధనకనక వస్తువాహనాల్ని కోల్పోయారు, అయినా జూదం కొనసాగించారు. సుభిక్షంగా అలరాడుతున్న సమస్త సామ్రాజ్యాన్ని చతురంగ బల సమేతంగా ఒడ్డి ఓడిపోయారు. అప్పటికీ జూదం మానలేదు. త్రిలోకాధివీరుడైన నలుగురు అన్నదమ్ముల్ని పణంగా పెట్టారు, ఓడిపోయారు. అయినా జూదం మానలేదు. అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి చేపట్టిన అర్థంగిని, మహాపతివ్రతను, యజ్ఞవరప్రసాదంగా పుట్టిన పుణ్యస్త్రీని, పాండవ పట్టమహిషిని పందెంగా పెట్టి ఓడిపోయారు. ఏ కులస్త్రీ సహించలేని అవమానానికి ఆమెను గురి చేశారు. జూదమాడింది మీరు, ఆమెను ఓడిపోయింది మీరు, ఆమెను దుర్భరమైన అవమానానికి, ఆవేదనకి గురి చేసింది మీరు. ఇన్నింటికి కారకులైన మీరు వీరకిశోరంలా ప్రవర్తించగా పెదవిప్పకుండా తలవంచుకుని కురుసభలో కూర్చున్నారే, ఇది మీకు ధర్మమేనా? కనీసం వద్దు నివారించలేదు, ఇది మీకు న్యాయమేనా?
0: ఇదేనా నీ సందేహం సహదేవ?
1: 15 సంవత్సరాలుగా నా మనోవేదన ఇదే.
0: అడగలేకపోయారు కాని భీముడు, అర్జునుడు, నకులునిది కూడా ఇదే సందేహం అయి ఉంటుంది. సరే, నా సమాధానం చెప్తాను. ధర్మాధర్మాలు మీరే నిర్ణయించండి. శ్రీకృష్ణాయ నమో నమః. సహదేవ, శత్రువులు సవాలు విసిరినప్పుడు వెనుదిరగడం రాజలక్షణం కాదు. అందుకే వ్యసనమని తెలిసినా జూదం ఆడాను. ఇక కురుసభలో ద్రౌపది దీనావస్థను చూశాను. ఆమె దురవస్థకు బాధ కంటే ఆమె ప్రవర్తన నన్ను ఆశ్చర్యపరిచింది. ద్రౌపది,
6: ధృతరాష్ట్ర చక్రవర్తి, భీష్మ పితామహ, విదుర మహాశయ, ద్రోణాచార్య, కృపాచార్య పెద్దలు మీరు కులస్త్రీని అవమానించడం తప్పని చెప్పలేరా? ఇది కూడని పనిని హెచ్చరించలేరా? ఈ అనాచారాన్ని ఆపలేరా? నా మానాన్ని సంరక్షించలేరా అని దీనంగా ప్రార్థిస్తోంది.
0: పాండవ వంశాన్ని కంటికి రెప్పలా, కన్న తల్లిలా శ్రీకృష్ణ పరమాత్మ కాపాడుతున్నాడని ఆమెకు తెలుసు. అయినా ఈమె దైవాన్ని మరచి మానవ మాత్రుల్ని ప్రార్థిస్తోంది అని విస్మయం కలిగింది. వెంటనే కనులు మూసుకొని, కృష్ణ, వాసుదేవ, ఆపత్ సమయంలో నిన్ను మరిచిపోయి మానవ మాత్రుల్ని ఆశ్రయిస్తోంది ద్రౌపది. ఆమెను మన్నించు, నిన్ను ప్రార్థించి రక్షణ పొందేలా ఆమెకు బుద్ధి ప్రసాదించు అని శ్రీకృష్ణ పరమాత్మను మనఃపూర్వకంగా ప్రార్థించాను. పరమాత్మ నా ప్రార్థన విన్నాడు. వెంటనే, కృష్ణ వాసుదేవ హృదయ నివాసీ పహిమాం అని ఎలిగెత్తి ప్రార్థించింది ద్రౌపది. మరుక్షణంలో అభయమిచ్చి అక్షయ వస్త్రాలు ప్రసాదించి ఆమె మాన సంరక్షణ చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇప్పుడు చెప్పండి, ద్రౌపది మాన సంరక్షణ భక్తిపూర్వక ప్రార్థన వల్ల జరిగిందా, లేక మీ గదలు గాండీవాల వల్ల జరిగిందా?
7: అన్నగారు,
0: ఆలోచన తప్ప ఆవేశం సమస్యల్ని పరిష్కరించదు సహదేవ. కౌరవులపై మన విజయం శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం తప్ప మన వీరత్వానికి నిదర్శనం కాదని గ్రహించు. వాసుదేవుని పాదపద్మాలు మనసులో నిలుపుకు. నిండు మనసుతో ఆ దేవదేవుణ్ణి ప్రార్థించు. ఏ సందేహమూ నిన్ను ఆవరించదు, ఆవేదనకు గురి చెయ్యదు.
7: అన్నగారు, మీ మౌనం వెనక ఇంతటి ప్రార్థన ఉందా? ఇది తెలుసుకోలేని నా అజ్ఞానాన్ని మన్నించండి. జన్మజన్మలకు మీ వంటి ధర్మమూర్తికి అనుజులుగా పుట్టేలా ఆశీర్వదించండి.
0: ఆయుష్మాన్ భవా.

0: లక్ష్మీకాంతం, ధర్మజుని మనఃపూర్వక ప్రార్థన ద్రౌపది మానాన్ని ఎలా సంరక్షించిందో చూశావా?
1: భగవంతుని ఎలా ప్రసన్నం చేసుకోవాలో అర్థమైంది రంగా.
0: ఇది ఏనాడో జరిగిన కథ, కాని 30 సంవత్సరాల క్రిందట ద్రౌపదికి అక్షయ వస్త్రాలిచ్చి కాపాడిన ఆ పరంధాముడే మహబూబ్ నగర్ జిల్లా నివాసి బుచ్చయ్య గారనే భక్తుని హృదయపూర్వక ప్రార్థనకు కరిగిపోయి సపరివారంగా విచ్చేసి నాగర్ కర్నూలు పట్టణంలో షిరిడి సాయినాథుని విగ్రహాన్ని తన అమృతహస్తాలతో ప్రతిష్ట చేశారు. ఆ కరుణామూర్తి అనుగ్రహం తలుచుకుని ఈ జిల్లావాసులు ఆనంద పారవశ్యంతో మైమరిచిపోతూ ఉంటారు.

0: భగవంతుని పాదస్పర్శతో పునీతమైన పుణ్యభూమిపై పుట్టావన్నమాట. వింటుంటే నాకు ఆశ్చర్యం కలుగుతోంది. ఇదెలా జరిగింది రంగా?
1: బుచ్చయ్య గారి అనుభవం వింటేనే విషయం నీకు అర్థమవుతుంది.

0: బుచ్చే గారు, బుచ్చే గారు, ఉత్సాహంతో ఉరకలు వేయక ఉలుకు పలుకు లేక అలా ఉండిపోయారే.
1: బంగారయ్య, సత్యసాయినాథుడు చూపించిన అనుగ్రహానికి శరీరం ఆనంద పారవశ్యంతో చైతన్యం కోల్పోయింది. ఇంకా ఏం మాట్లాడమన్నావు?
0: స్వామి, మీ ఊళ్ళో షిరిడీ సాయిని ప్రతిష్ఠించి మిమ్మల్ని ఆశీర్వదించారని విని పరుగు పరుగున వచ్చాను. స్వామి ఇక్కడికి రావడం, విగ్రహ ప్రతిష్ఠ చేయడం ఎలా జరిగింది?
1: నాగర్ కర్నూలులో భక్తులు షిరిడీ సాయినాథుని విగ్రహాన్ని సమకూర్చుకున్నాం. గుడి కట్టించి షిరిడీ సాయినాథుని అపరావతారమే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు కనుక వారి అమృతహస్తాల చేతే షిరిడీ సాయినాథుని ప్రతిష్ఠ చేయించాలనుకున్నాం. స్వామిని ప్రార్థించాలని వైట్ఫీల్డ్ వెళ్ళాం. స్వామి దర్శనానికి ఎదురు చూస్తున్నాం. స్వామి దర్శనానికి వస్తున్నారు. ఆ దివ్య సుందర ముఖారవింద సౌందర్యానికి ముగ్ధుణ్ణైపోయి అలాగే ఉండిపోయాను. స్వామి నన్ను దాటి వెళ్ళిపోతున్నారు. అకస్మాత్తుగా నన్ను చూడకుండా, నాతో మాట్లాడకుండా స్వామి వెళ్ళిపోతున్నారనే ఆవేదన కలిగి,
2: స్వామి, ఈ కంఠంలో ప్రాణం ఉండగా నాతో మాట్లాడవా, మా ఊరికి వచ్చి షిరిడీ సాయినాథుని నీ కరకమలాలతో ప్రతిష్ఠించవా అని మనసారా వేడుకున్నాను.
1: నా స్వామి అనంత కరుణామూర్తి వెంటనే వెనుతిరిగి వచ్చి, మీ ఊరెప్పుడు రమ్మంటావు అని అడిగి ట్రస్టు వాళ్లతో చెబుతాను, కార్యక్రమం ఖరారు చేసుకో అని ఆశీర్వదించి వెళ్లారు.
0: మీరు కార్యక్రమం ఖరారు చేసుకున్నారా?
1: చేసుకుందామనే వెళ్లాను. ట్రస్టు సభ్యులు ఎంతో ప్రేమతో నాగర్ కర్నూలు వచ్చారు. చిన్న గుడిని, అసౌకర్యంగా ఉన్న ఈ ప్రదేశాన్ని చూసి స్వామి ఇక్కడికి రావడం అసాధ్యమన్నారు. సభావేదిక దగ్గరే ప్రతిష్ఠకి ఏర్పాటు చేసుకోమన్నారు.
0: అయితే సభావేదిక దగ్గరే ఏర్పాటు చేశారా?
1: అన్యమనస్కంగా అంగీకరించాను. కాని దయామయుడైన సత్యసాయి ప్రభు ఏమన్నారు తెలుసా?
0: ఏమన్నారు?
1: రాజుల్లో కత్తికిచ్చి పెళ్లి చేసినట్టు గుడొక చోట, ప్రతిష్ఠ మరొక చోటన షిరిడీ సాయి ప్రతిష్ఠ చేయాలని ఎంత ఆర్తితో భక్తితో బుచ్చయ్య తపన పడుతున్నాడో తెలుసా? ఆ భక్తుణ్ణి నిరాశపరచవద్దు. ఆ భక్తుడి మనసు తెలుసుకుని కార్యక్రమం నిర్ణయించండి. గుడి దగ్గరే నేను ప్రతిష్ఠ చేస్తాను అని వాగ్దానం చేశారు. నేను పొంగిపోయాను. శబరిని అనుగ్రహించిన శ్రీరామచంద్రుడిలా సాయిరామచంద్రుడు ఈ మారుమూల ప్రాంతానికి వచ్చి తన అమృతహస్తాలతో షిరిడీ సాయినాథుణ్ణి ప్రతిష్ఠ చేశారు. ఆ జన్మలు ధన్యమయ్యాయి బంగారయ్య.
0: ఎంత అదృష్టవంతులు, భగవంతుణ్ణి మీ వద్దకు రప్పించుకున్నారు.
1: నేను రప్పించుకోలేదు బంగారయ్య, సత్యసాయి భగవంతుడే తన కృపావర్షం కురిపించాడు.

0: అని స్వామి అన్నారు. సరే, మరి ఆ మాట నెరవేర్చే భగవంతుడు శ్రీ సత్యసాయి అని ఎలా తెలుసుకున్నారు? ఆయన్ని ఇక్కడికి రప్పించుకోవాలనే సంకల్పం ఎలా కలిగింది మీకు?
1: స్వామి దివ్య జీవితంలో జరిగిన ఒక సంఘటన చదివినప్పుడు స్వామి సర్వేశ్వరుడని సర్వ జగద్రక్షకుడని నాకు అర్థమైంది. ఆ సంఘటన ఏమిటంటే,

0: అమ్మ అమ్మా.
1: సత్య, పుష్పగిరి తీర్థం నుంచేనే వస్తున్నావు?
0: అవునమ్మా, ఆ తీర్థానికి వచ్చే జనసందోహానికి సేవ చెయ్యాలి కదమ్మా.
1: పసివాడివి, అప్పుడే మానవ సేవేమిటయ్యా నీకు?
0: పసితనంలో నాటిన మంచి భావాలే పెరిగి పెద్దయ్యాక సుగుణాలుగా ఫలిస్తాయమ్మా.
1: అలాగా సత్య, నీ చేయి చూపించు.
0: ఎందుకమ్మా?
1: సత్య, నువ్వు భోజనం లేకుండా సేవలు చేసావా?
0: ఎవరు చెప్పారమ్మా?
1: కన్న తల్లికి ఒకరు చెప్పాలా? నువ్వు ఆకలితో ఉంటే ఈ తల్లి గుండెకి తెలియదా సత్య?
0: నా చేతులు వాసన చూడమ్మా, రుచికరమైన పదార్థాల వాసన నువ్వే చూస్తావు.
1: సత్య, నువ్వెన్ని మహిమలైనా చెయ్యి, చూస్తాను, ఆనందిస్తాను. కాని ఇది అమ్మ మనసురా, దాన్ని అమార్చగలవా?
0: నువ్వు ఊహించినది నిజమేనమ్మా.
1: నాకు కొంచెం అన్నం పెట్టండిని, ఏ తల్లినైనా అడగకపోయావా నాన్నా?
0: అమ్మా, ఈ చెయ్యి ఎప్పుడూ ఇచ్చేదే కాని పుచ్చుకునేది కాదమ్మా. భవిష్యత్తులో లక్షలాది మందికి ఈ చేత్తోనే సర్వ సౌభాగ్యాలు అనుగ్రహించడం నువ్వే చూస్తావమ్మా.
1: సత్య, నీదెంత విశాల హృదయంరా.
0: ఇదిగో చూడు, వదినమ్మకి ఎంత చక్కని గాజులు తెచ్చాను, ఆమెకిస్తానమ్మా.
1: అలాగే ఈ సత్యా.

0: వదినమ్మా వదినమ్మా.
1: ఏం సత్య?
0: ఇదిగో నీకోసం గాజులు తెచ్చానమ్మా, తీసుకో.
1: నా కోసం గాజులు తెచ్చావా? నా మీద నీకెందుకయ్యా ఇంత అభిమానం?
0: అమ్మ తర్వాత అమ్మంతటి దానివి, నీకు నేను ఇవ్వాలి కదమ్మా.
1: చిన్నవాడివైనా నీకు చెయ్యెత్తి నమస్కరించాలి సత్య. నువ్వు సామాన్యుడివి కావు, ఏ దేవుడు మా ఇంట అవతరించుంటావు.
0: ప్రతి వ్యక్తిని దేవుడిలా మార్చడమే నా మతమమ్మా.
1: అలాగా సత్య, ఒక్క క్షణం ఉండు, మిఠాయి తెస్తాను.
2: ఎవరయ్యానా కుర్చీలో?
0: నేనే.
2: నువ్వా సత్య? నా కుర్చీలో కూర్చోడానికి నీకెంత ధైర్యం?
0: ఇదేం రాజసింహాసనమా భయపడ్డానికి?
2: మాటకు మాట ఎదురు చెబుతావా?
0: ఆగు మామయ్య, నీ కుర్చీ ఎవరికి కావాలి? ఈ రోజు చెబుతున్నాను, శ్రద్ధగా విను. ఏదో ఒక రోజున నేను త్రిభువనాలకి చక్రవర్తినై వెండి సింహాసనంలో కూర్చుంటే నీవే వచ్చి నా పాదాలకి నమస్కరిస్తావు, గుర్తుంచుకో.

అది భగవంతుని వాణి. అక్షరాలా అలాగే జరిగింది. స్వామికి భక్తులు ఒక వెండి సింహాసనాన్ని సమర్పించారు. ఎన్నో పర్వదినాల్లో ఆ సింహాసనాన్ని అలంకరించమని ప్రార్థించారు. కానీ స్వామి అంగీకరించలేదు. ఎందుకో తెలుసా? మామయ్య గారు అనారోగ్యంతో ఉన్నారు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహించిన తరువాత వెండి సింహాసనాన్ని ఆయన చేతే తెప్పించుకుని ఆ సింహాసనాన్ని అలంకరించి తాను వాగ్దానం చేసిన రీతిలో ఆయనకే ప్రథమ పాద నమస్కారాన్ని అనుగ్రహించారు. అందుకే స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుడిని మేము హృదయపూర్వకంగా విశ్వసిస్తాం, ఆరాధిస్తాం, కీర్తిస్తాం.

0: బంగారయ్యా.
1: ఇలాంటి బంగారు స్వామి అవతరించి ఉంటే ఆయన పాదాలని ఆశ్రయించకుండా ఉండగలమా?
2: బుచ్చయ్య గారు, నిత్యధూపదీప నైవేద్యాలతో ఈ గుడి చక్కగా నడుస్తుందన్నమాట.
3: ప్రత్యక్ష దైవం భగవాన్ బాబా స్వహస్తాలతో ఆవిష్కరించిన ఈ దేవాలయం కేవలం ధూపదీప నైవేద్యాలకే పరిమితం కాలేదు.
0: అవును బంగారయ్యా, ఒకరోజు మన ఈశ్వరయ్య గారు, కొందరు భక్తులు, గ్రామంలో ఏ ఉపాధి లేని వారికి ఏదైనా సహాయం మన ఆలయం తరఫున చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు.
1: ధన సహాయం చేస్తే కొన్ని రోజులు గడుస్తుంది, ఆ తరువాత ధన సహాయం కోసం మళ్లీ మరొకరి దగ్గర చేయిజాపాలి. స్వామి, ఈ సమస్యకు మీరే పరిష్కారం చూపాలని ప్రార్థించాం.
3: స్వామి మా ప్రార్థన విన్నారు. చిన్న గుడిలా ఉండే ఆలయం సర్వాంగ సుందరమైన దేవాలయంగా రూపుదాల్చింది. స్వామి ఆశీస్సులతో వందలాది మందికి దర్జీ పని, కంప్యూటర్, మోటార్ డ్రైవింగ్, ఎలక్ట్రీషియన్ మొదలైన అనేక వృత్తుల్లో శిక్షణ ఇచ్చే సేవా కేంద్రంగా రూపాంతరం చెందింది. వేలాది మందికి దివ్య జీవనోపాధి కల్పిస్తున్న ప్రేమాలయంగా మారిపోయింది.
2: దివ్య జీవనోపాధి అంటే?
3: వారికి కేవలం జీవనోపాధి కల్పించడమే కాదు, నీతి, నిజాయితీ, సేవాభావం వంటి మానవతా విలువల్ని వారిలో వికసింపచేస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన వారంతా తమ వృత్తిలో చక్కని ఆదర్శాన్ని నిరూపించి ప్రశంసలందుకుంటున్నారు.
0: మానవులు చేసిన ప్రతిష్టకి, భగవంతుడు చేసిన ప్రతిష్టకి అదే తేడా.
1: అంతటితో ఆ దయామయుని కృప ఆగిపోలేదు.
2: మరేదైనా అనుగ్రహం ప్రసాదించారా స్వామి?
3: ఫ్లోరైడ్ తో కలుషితమైన నీరు తాగి మహబూబ్ నగర్ జిల్లాలో వేలాది మంది వ్యాధుల బారిన పడి వికలాంగులైపోతున్నారు. కరుణామయుడైన మా స్వామి హృదయం వారి దీనగాథకు కరిగిపోయింది. వెంటనే 200 గ్రామాలకు ఫ్లోరైడ్ లేని మంచినీటిని శ్రీ సత్యసాయి సుజల పథకం ద్వారా అందించారు.
0: తరచూ అనావృష్టి, దుర్భిక్షంతో ప్రజలు కేవలం కూలిపనే జీవనాధారంగా జీవించే ఈ కార్మిక జిల్లాలో అవ్యాజ ప్రేమమూర్తి మా స్వామి ఏ సుముహూర్తాన అడుగుపెట్టారో ఆనాటి నుండి సుభిక్షంగా, సస్యశ్యామలంగా మారిపోయి జిల్లా అంతటా ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లుతున్నారు. ఆనందోత్సాహాలతో సత్యసాయి దివ్యనామ సంకీర్తన చేసుకుంటూ సేవలలో పాల్గొంటున్నారు.
3: అంతేకాదు, స్వామి మా జిల్లాలో 200 గ్రామాలకు మంచి నీరిచ్చి దాహార్తిని తీర్చారు. కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా పత్తి మొదలుకుని అన్ని పుణ్యక్షేత్రాలలో, తీర్థాలలో ఎక్కడ సేవలో పాల్గొన్న దాహార్తులందరికీ చల్లని మంచినీరందించే సేవని మహబూబ్ నగర్ జిల్లా శ్రీ సత్యసాయి సేవకులు చేస్తున్నాం.
1: ఇదే విధంగా శ్రీరామచంద్రుడు వానరసేనని తన సేవకు వినియోగించుకున్నట్టు సాయి రామచంద్ర, మమ్మల్ని నీ సేవకు వినియోగించుకుని మమ్మల్ని ధన్యులు చెయ్యండి స్వామి.

0: లక్ష్మీకాంతం, భగవంతుడు మనం ఏం చేస్తే అనుగ్రహిస్తాడో అర్థమైంది కదా. ముందుగా దేవుడు నన్ను అనుగ్రహిస్తాడన్న సందేహాన్ని దూరం చేసుకో. దేవుడు నీకు దగ్గరవుతాడు. సంశయం లేని భక్తిని స్వామి ఎలా అనుగ్రహిస్తాడో చెప్పనా?
1: చెప్పురంగా.
0: మా జిల్లాలో స్వామి భక్తుడుండేవారు. ఆయనకు తీవ్రమైన అనారోగ్యం చేసి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడింది. డాక్టర్లు అతను జీవించడం కష్టమన్నారు.
1: పెద్ద డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లేకపోయారా?
0: లక్ష్మీకాంతం, ఆయన కుటుంబ సభ్యులు స్వామియందు అచంచలమైన భక్తి విశ్వాసాలు కలవారు. వారి కుమారులు తండ్రి గారిని పెద్ద డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లలేదు.
1: మరెక్కడికి తీసుకెళ్లారు?
0: పుట్టపర్తి తీసుకెళ్లారు.
1: ఆ రోజుల్లో పత్తిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి లేదే.
0: ఆసుపత్రిలో చికిత్స కోసం పత్తి తీసుకువెళ్లేదు లక్ష్మీకాంతం. మార్కండేయుణ్ణి చిరంజీవిని చేసిన పరమశివుడు, పరీక్షిత్తుని పునర్జీవితుణ్ణి చేసిన శ్రీకృష్ణ పరమాత్మ అయిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా తమ తండ్రిని కరుణించి కటాక్షిస్తాడనే విశ్వాసంతో తీసుకెళ్లారు.
1: వారి విశ్వాసం ఫలించిందా?
0: లక్ష్మీకాంతం, రాతి విగ్రహాన్ని నమ్ముకుంటేనే భగవంతుడు కరుణిస్తున్నాడే. సాక్షాత్తు మానవాకారంలో ఉన్న మాధవుడి పాదాలు ఆశ్రయిస్తే కరుణించడా? శ్రీ సత్యసాయి భగవానుడు ఎంతో ప్రేమతో వారిని అనుగ్రహించి ఆశీర్వదించి ప్రాణదానం చేసి సంపూర్ణ ఆరోగ్యవంతుని చేశారు.
1: చాలా ఆశ్చర్యంగా ఉందయ్యా.

0: ఈ అనుభవాలు వింటుంటే శరీరం పులకించిపోతుంది.
1: అందుకే సాయి నామమే జీవంగా స్మరించు, మనఃపూర్వకంగా ప్రార్థించు, నిస్వార్థంగా సేవ చేయి. సాయి భక్తి సామ్రాజ్యంలో భాగస్వామివిక. స్వామి ఆదరిస్తాడు, గుండెలకు హత్తుకుంటాడు.
0: ఇప్పుడు ఈ సత్యసాయి భక్తి సామ్రాజ్యాన్ని మహబూబ్ నగర్ జిల్లా అని కాక మహాబాబానగర్ జిల్లా అని పిలవాలనిపిస్తోంది.

ఇంతవరకు మీరు జీవితమే నాటకరంగం కార్యక్రమంలో భాగంగా సాయి భక్తి సామ్రాజ్యం నాటకాన్ని విన్నారు. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో మళ్లీ మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు సెలవు మరి. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను సుస్వరనాదాలను విందాం.
1: ఓం శ్రీ సాయిరామ్. వి ద సాయి సన్నిధి బాయ్స్ ఆఫర్ ఆర్సెల్వ్స్ ఎట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ అవర్ బిలవెడ్ మాస్టర్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. హ్యావింగ్ బాస్డ్ ఇన్ ద సన్షైన్ ఆఫ్ హిస్ బినైన్ గ్రేస్, వి ఆర్ ఫర్ ఎవర్ బిహోల్డెన్ టు హిమ్ అండ్ ఆర్ హియర్ టు రీడెడికేట్ అవర్ లైవ్స్ ఎట్ హిస్ లోటస్ ఫీట్. బట్ ఫర్ ఆల్ దట్ హీ హాస్ గివెన్ అస్, what does our beloved Bhagwan really expect from us? In my humble opinion, nothing except the feeling of sincere love and devotion and its extension to all our thoughts, words and deeds. I remember it was the year 1998 when I was in my second MBA that I got an opportunity along with many other sports captains to get the table tennis match schedule blessed from Bhagwan. After speaking to us, when the gracious Lord permitted all the captains to take Pad Namaskar, being in a hurry, what does our beloved Bhagwan really expect from us? In my humble opinion, nothing except the feeling of sincere love and devotion

0: Swami, ever since I have been fortunate to experience your love, life has been a saga of happiness, a journey filled with innumerable joys and happiness. Never can I even imagine how I would have had the courage to be strong during certain hardships. All that I can say, Swami, like the footprints on the sands of time, you have been carrying me through the difficult phase of life. What else but our lives can we offer to you? Right through our academic years, you have been and continue to be the very purpose of our lives, bringing joy to you and hearing you proudly say, "My boys," were the opportunities each one of us crave for. You have touched and inspired each and every one of us sitting here. Every day spent in your presence has a lifetime of lessons to be learned. All through you have been saying, "My life is my message." Swami, today we promise you that our lives will be your message. We will spread your love far and wide. We will sing your name together with pride. We are your children. We are your messengers. O Sai Ma, we offer ourselves at your lotus feet.
1: Jagamele Paramatma. Jagamele Paramatma, yavarito moraliditu, nee nagumo muganaleni na jali terisi, nanu brovagarada ani ఎక్కడో హైదరాబాదులో ఆర్తితో నీ దర్శన భాగ్యానికై ఆక్రోశించే ఒక విద్యార్థి యొక్క ఆవేదనకు కరిగి అక్కున చేర్చుకుని, "నీ పరమాత్మను నేనిక్కడే ఉన్నానుగా" అంటూ చేరదీసిన దేవాధిదేవా, శ్రీ సత్యసాయి విద్యా సంస్థలలో మమ్ము చదివింపజేసి జ్ఞాన విజ్ఞాన సుజ్ఞానములందించి మా అర్హతలకు మించి నీ అపారదయను మాపై కురిపించి నా పిల్లలు నా సొత్తు నా ప్రాపర్టీ అంటూ మాకు అత్యున్నత స్థానాన్ని ప్రసాదించి మాకు అందరికీ మీ దివ్య పాద సన్నిధిలో సేవ చేసుకునే మహద్భాగ్యాన్ని ప్రసాదించారు స్వామి. కరములు మోడ్చి నీ చరణమ్ములందు శిరముంచి మొక్కద శ్రీ సత్యసాయి, నీ మృదు పదసేవనే కోరుచుంటి సాయిరామా, నీదు చరణాలే శరణు. తల్లివైన నీవే, తండ్రివైనా నీవే, నీవ గురువు సర్వమీవ సాయి, వేగ బ్రోవుమయ్య జాగుసేయకుమయ్య సాయిరామా నీవె శరణు మాకు. ఎన్ని జన్మల ఫలము నీదు సన్నిధికి కన్న తండ్రి ఇప్పుడు చేరినాము. నీ ప్రేమ గంగా వాహినిలో మునిగి ఏకాగ్ర భక్తితో నిన్ను కొల్చెదము. అట్టి భాగ్యము నసగుమా పరమాత్మ సాయి. సాయీశ్వరా నీకు వందనము, సర్వేశ్వరా నీకు వందనము.